0: न तपांसि न तीर्थानां न शास्त्रेण जपान् हि संसार सागरोत्तारे संसार सागरोत्तारे सज्जनं सेवनं विना सज्जनं सेवनं विना దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవిత సాగరమును దాటవలనన్న జపమో తపమో యోగమో యజ్ఞమో యాగమో ఇత్యాది కర్మలు కాక మానవ సేవని ప్రధానమైన నాలుగా భావించి జీవితాన్ని ప్రారంభించటం ప్రధాన కర్తవ్యం మానవులకు. మలినపు కుంప రోగముల మ్రగ్గెడు సేవక గంప, మలినపు కొంప రోగముల మ్రగ్గెడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మిదగలేని కంప. భవసాగర నిదగలేని కంప, అంబుల పదిలంబు మననెప్పుదలంప. నేనుశ్చలమని నమ్మబోకు, నేనుశ్చలమని నమ్మబోకు, మనసా హరి పాదములు ఆశ్రయించవే. నేను చలమని నమ్మబోకు, మనస హరి పాదములు ఆశ్రయించవే. దేహము 386 రోగములతో కూడినటువంటి ఒక గంప. దీనికి మూడు విధములైనటువంటి రోగములు ఉంటున్నవి, వాత పిత్త దేశాదులు. వాతము చేత 80 రకములైనటువంటి రోగములు మానవుల్లో ఉద్భవిస్తున్నాయి. పిత్తము చేత 84 విధములైనటువంటి రోగములు ఆవిర్భవిస్తున్నాయి ఈ దేహములు. శ్లేషము చేత 224 రోగములు ఈ దేహంలో ఆవిర్భవిస్తున్నాయి. ఈ మూడు విధములైనటువంటి యొక్క రోగముల చేత 386 రకములైనటువంటి రోగములతో కూడినటువంటి కొంప ఈ దేహము. మనం విచారించేటువంటి ఫ్లోరిసిస్ అనేటువంటి యొక్క రోగములకు కూడాను ఈ యొక్క క్లేశాదులు పిత్తాదులే దీనికి మూల కారణంగా ఉంటున్నాయి. అన్ని రోగములకు కొంత నివారణ గావించేటువంటి విధానము మార్గములు ఉన్నవి కాని కొన్ని రకములైనటువంటి రోగములకు ఏ విధమైనటువంటి ఔషధములు కూడా లేకుండా జీవితాన్ని అంతిమ గావించేటువంటి రోగములు కొన్ని గలవు. ఈ విశాలమైన ప్రపంచమునందు ధనవంతులు బలవంతులు గుణవంతులు విద్యావంతులు వైజ్ఞానికులు మేధావులు ఎందరో కలరు, కాని ఆత్మవంతులు అతి అరుదుగా ఉంటున్నారు. దీనిని గుర్తించినటువంటి వారికి ఎట్టి రోగముల యొక్క బాధను కూడా లేక ఎట్టి వ్యాధుల యొక్క బలమును కూడాను ప్రవేశపెట్టక దివ్యమైన నవ్యమైన భవ్యమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంటాయి. శరీరము కనిపిస్తుంది, మనసు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ తెలియనిది ఒకటి ఉన్నది, అది ఏ ఆత్మ. తెలియని ఆత్మను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించడమే ఆత్మాన్వేషణ అన్నారు. ఆత్మను తెలుసుకున్నప్పుడే దీనికి ఆత్మాభిరుచి అన్నారు. కొన్ని ఆత్మతత్వాన్ని అనుభవించి ఆనందించినప్పుడే ఆత్మజ్ఞులు అన్నారు. కనుక మన దేహం అనేటువంటిది కేవలము మన యొక్క పనిముట్టు, మనసు ఒక పనిముట్టు, బుద్ధి ఒక పనిముట్టే, ఇంద్రియములు కూడా పనిముట్టులే. అయితే నీవెవరు? నీవే ఈ పనిముట్టను ఉపయోగించేటువంటి మాస్టర్, యజమాని. దీనిని పురస్కరించుకుని నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అని మనం ఉచ్చరిస్తున్నాం. అన్నీ చెప్తున్నావు కానీ నా మై అనేటువంటి విషయాన్ని ఉచ్చారిస్తున్నామా? మై దేహము, మై మనస్సు, బట్ హూ ఆ మై? మై కర్చీఫ్, దిస్ ఇస్ మై ఫ్లవర్. ఫ్లవర్ అండ్ కర్చీఫ్ సపరేట్ ఫ్రమ్ మీ. మై బాడీ మీన్స్ బాడీ నాకంటే ప్రత్యేకమైనటువంటి, నేను దేహము కాదు. అయితే ఈ పనిముట్లు సక్రమమైనటువంటి యొక్క కర్మలు ఆచరించినప్పుడే యజమాని తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నవాడు అవుతాడు. అయితే మనము ఈ మనసుకు, ఇంద్రియములకు బానిసలైపోతున్నాం. కనుకనే అన్నింటికీ మాత్రమే ఆత్మతత్వాన్ని మనము విస్మరిస్తున్నాం. దానివల్ల మానవత్వాన్ని మనము మర్చిపోతున్నాం. కనుక మొట్టమొదట మానవత్వాన్ని, మానవతా విలువను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి యొక్క తన తత్వాన్ని తాను గుర్తించినప్పుడు తన రోగతత్వాన్ని కూడా తాను విచారించి దాని నివారణ గావించుకునేటువంటి విధానం కూడాను తాను తెలుసుకోగలడు. ఈ ఆత్మ అనగా ఏమిటి? ఈనాడు మనం అనుభవించేటువంటి, మనం ఈనాడు జరుపుకునేటువంటి సెమినార్ యొక్క విషయం కూడాను, తీసుకునే తిండి, త్రాగే నీరు, మనము పీల్చే గాలి, ఈ మూడింటి యొక్క ఆధారం చేతనే ఈ యొక్క ఫెరిసిస్ అనేటువంటి రోగము మనం పెంచుకుంటున్నాం. మానవులందరూ పంచతత్వములు ఉంటున్నాయి. నేల, మింగి, వేడి అనగా భూమి, ఆకాశము, ఉష్ణము, ఈ మూడు మానవ జీవితములకు ఆధారములు. నీరు, గాలి ఇవి ప్రతి ప్రాణికి ఆధారములు అనగా ప్రాణములు. ఆధారములు, ప్రాణములు, ఈ మూడింటి యొక్క సంయుక్తమైన స్వరూపమే ఈ పంచతత్వముల యొక్క స్వరూపం. నీరు, గాలి ఇవి ఆత్మను ఆశ్రయించి ఉంటుంటాయి. ఆధారము లేకుండా ఈ జగత్తులో మనము జీవించలేము. ఈ ఆధారమే నేల, నింగి, ఉష్ణము. అయితే నీరు, గాలి, ఆహారము, ఈ ఆహారము, ఆధారము రెండింటి యొక్క తత్వాన్ని మానవుడు ఈనాడు గుర్తించాలి. ఈ నీరు, గాలి ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి? అన్నీ భూమి నుండి ఆవిర్భవిస్తున్నాయి. భూమి అనగా ఏమిటి? భూమి అనగా బ్రహ్మతత్వము అని దీనికి అర్థం. ఈ భూమి అనేటువంటిది కేవలము సర్వశక్తులతో కూడినటువంటిదే కాని శక్తిరహితమైనటువంటిది కాదు. ఈనాటి టెక్నాలజికల్ అయినటువంటి దీంతో సైంటిస్టులు ఆకాశానికి ఎగురాకుతున్నారు. కానీ లక్షల మైలు అంతరిక్షయానం కలుపుతున్నారు. దూరం పైకి పోయినప్పటికీ ఈ భూమి నుండి ఉండినటువంటి యొక్క ఆక్సిజన్, వాటర్, ఆహారం దీన్ని తన వెంట తీసుకుని పోతున్నారే కాని అక్కడ ఏమాత్రం వీరికి లభ్యం కాదు. కేవలము భూమి నుండి ఆకాశానికి ఒక పిక్నిక్ మాత్రమే చేస్తున్నారు ప్రయాణాలు. ఈ భూమి నుండి కొనిపోయినటువంటి పదార్థములనే ఉపయోగించుకుని అక్కడ ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకుని వస్తున్నారు. ఏమిటి ఆ రహస్యము? వడ్లు గింజలో బీపీ గింజ అన్నట్టు. అనగా ఏమిటి లేదు, అక్కడ నుంచి తెచ్చేది మట్టి. ఆ మట్టిని తేవడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? బజార్లో ఎక్కడ చూసినా చిక్కుతుంది మట్టి. కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి టెక్నాలజీ ఇది కాదు. మానవునికి శ్రేయస్సును కలిగించేటువంటిది, మానవత్వాన్ని పోషించేటువంటిది, దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి సహాయపడేటువంటిది మనం ఈనాడు తెలుసుకోవాలి. సూర్యుడు అత్యంత వేగంతో అనగా వేడితో ప్రకాశిస్తున్నాడు. ఇతని యొక్క వేడి ప్రభావ కిరణములే చంద్రునిపైన పడి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఈ చంద్రునికి ప్రకాశశక్తి కలదా? అప్రకాశకుడు చంద్రుడు. సూర్యుని యొక్క ప్రకాశం చేతనే అద్దంపై పడిన ప్రకాశము ప్రతిబింబించినట్టుగా చంద్రుడు ప్రతిబింబిస్తున్నాడు. సూర్యుడు సప్రకాశకుడు, చంద్రుడు అప్రకాశకుడు. ఈ ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మానవుని యందు మనస్సుకు, బుద్ధికి ఉండినటువంటి సంబంధం. మానవుని బుద్ధి యొక్క ప్రకాశ కిరణములు చంద్రుడు అనేటువంటి మనస్సుపైన పడి ఈ మనస్సు ఈ జగత్తును అనేక విధమైనటువంటి వాంఛనతో ఈ ప్రకాశము వెనజల్లుతున్నాడు. కనుకనే మనస్సు వేదమునందు చంద్రమా మనసో జాత చిక్షో సూర్యో అజాయత. కనుక ఈ బుద్ధి యొక్క ప్రకాశమే లేకుండినా మనస్సు యొక్క వికాసమే ఏమాత్రమూ మనకు కనిపించదు. కనుక మనస్సును ఆశ్రయించినప్పుడు మనము అనేక విధములైనటువంటి యొక్క తడ మార్గంలో ప్రవేశిస్తున్నాం. మనసు నాధారముగొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును, బుద్ధినాధారముగొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికే. బుద్ధిని మనం ఆధారం తీసుకోవాలి, అప్పుడే మనం బుద్ధిమంతులం అవుతాం. ఇది కేవలం మనసు ఒక అద్దం వంటిది మాత్రమే. కనుక మనస్సు సంకల్పముల యొక్క కుడికితో ఉంటున్నది. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. కనుక మనస్సుకు తోచినట్టుగా మనము ప్రవేశించకూడదు, ప్రవర్తించకూడదు. ఈ బుద్ధి యొక్క శక్తి ఏమిటి? ఇది ఏ డిస్క్రిమినేషన్ పవర్. ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఈ విధమైనటువంటి యొక్క విచారణ శక్తితో కూడి ఉంటుంటాడు. విచారణ శక్తి ద్వారా మనము మంచి చెల్లను గుర్తించి వర్తించటం అత్యవసరము మానవులకు. రెండు దినముల నుండి మనము ఈ ఫ్లోరిసిస్ అనేటువంటి యొక్క దీనిపైన అనేక విధములైనటువంటి యొక్క సలహాలు, అనేక విధములైనటువంటి యొక్క ఊహలు, అనేక విధములైనటువంటి యొక్క చర్చలు జరుపుకుంటూ వచ్చాము. కానీ ఈ పరిపూర్ణ నివారణ అనేటువంటి దానిని మనం కనిపెట్టకపోతున్నాం. పరిపూర్ణమైనటువంటి యొక్క ఇది తత్వము ఈ మానవత్వమునందే లేదు. దేహమే పరిపూర్ణమైనటువంటి యొక్క స్థిరత్వము కాదు. దేహం అనేటువంటిది ఒక నీటి బుడగ, మైండ్ అనేటువంటిది పిచ్చికోటి. ఈ పిచ్చికోటిని ఈ నీటి బుడగను నమ్ముకుని ఎంతకాలం మనం ప్రయాణం చేయాలి? కానీ ఈ రెండింటిని నిత్య సత్యములుగా మనం భావించి జీవించాలనుకుంటే మన కాన్షియన్స్ ఆత్మసాక్షిని మనం అనుసరించాలి. తాత్కాలికమైనటువంటి నివారణను మనం చూసుకోవటం అత్యవసరం. రోగములు రావటము మన యొక్క మానవత్వానికి ఇది సహజాలే. ఆ రవిహారముల ద్వారా మానవులకు అనేక రోగములు ప్రవేశిస్తున్నాయి. దేహంలో ఏ ఏ భాగంలో ఏ ఏ యొక్క విలువలు ఎంతెంత వరకు ఉండాలో అంతంత వరకు ఉండే తీరాలి. కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని కాయంకులను కొంతవరకును దీర్ఘాయుష్మంతులుగా అల్పాయుష్మంతులుగా మారుతుంది. ఆయువును అభివృద్ధి పరచుకోవటము మన చేతే ఉంటున్నది. అయితే దైవశక్తుగా మరణించేటువంటి దానికి ఎవరూ సాక్షి కాదు. అలాంటిది లేకుండా జీవించాలనుకుంటే లాంగ్ లైఫ్ మన యొక్క ఆహార విహారంతో ఆధారపడి ఉంటుండాలి. అయితే తెలుసుకున్నటువంటి వారు, విజ్ఞులైనటువంటి వారు, శ్రీమంతులైనటువంటి వారు, విజ్ఞానవంతులైనటువంటి వారు దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టి కొంతవరకు పోషించుకోవచ్చు. బీదలు, దిక్కులేని వారు, శక్తి లేనటువంటి వారు, వారి యొక్క గతి ఏమిటి? ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి యొక్క రోగంతో అనేక గ్రామం లోపల మానవుల యొక్క జీవితము తన కర్మను కూడా తాను ఆచరించేటువంటి యొక్క అసక్తుడైపోతున్నాడు. నడుములు వంగిపోతున్నాయి, కాళ్ళు వంగిపోతున్నాయి, చేతులు వంగిపోతున్నాయి, ఏ పని కూడా తాను చేయలేకపోతున్నాడు. కర్మ అనుబంధిని మనుష్యులోకి అని చెప్పుకుంటూ కూడా తన కర్మను కూడా తాను చేసుకోలేకపోతున్నాడు పాపం. ఇలాంటి వారు జగత్తులో అధికం కావడం చేత ఈ జగత్తులో ఏ విధమైనటువంటి కర్మను కానీ మనం పోషించడానికి, అభివృద్ధి పరచడానికి అవకాశం లేకుండా పోతుండదు. మన భారతదేశంలో ఇంచుమించు 100 కోట్లకు మించుతుండాలి జనాభా. ఇందులో 1/4 మాత్రమే అందరూ క్రియారూపులై తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కానీ ఇంకా 3/4 ఏ పని ఎందుకు ప్రవేశించటం లేదు, అనగా సోమరత్వాన్ని పెంచుకుంటున్నారు. ఇందులో 2 భాగములు ఈ విధమైనటువంటి అనారోగ్యంతో పనులు చేయలేకపోతున్నారు. మానవ జీవితం అనేటువంటిది సామాజిక సూత్రం లోపల ఇది ఒక పెద్ద ట్రైన్ వంటిది. ఇందులో దీర్ఘ ప్రయాణులు యువతి యువకులు బాలబాలికలు మిగిలినటువంటి వారు ఏ ప్రక స్టేషన్లోనో ఏ స్టేషన్లో దగ్గర స్టేషన్లో దిగిపోతుంటారు. కనుక దీర్ఘ ప్రయాణము కలిపేటువంటి ఈ బాలబాలికలకు ఈ ట్రైన్లో జరిగేటువంటి యొక్క అశాంతులు కానీ, కష్టములు కానీ, దుఃఖములు కానీ మీరు అనుభవించవలసి వస్తుంది. కనుక వారికి ఈ విధమైన యొక్క బాధలు లేకుండా పిల్లల యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించి వారిని పరిపూర్ణ ఆయుష్మంతులుగా చేసి కర్మ వీరులుగా మనం తీర్చిదిద్దాలి. కనుక ప్రతి ప్రైమరీ స్కూల్ లోపల కూడాను ఈ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని గురించి చక్కగా మనము విచారించి వారి భవిష్యత్తులకు భద్రమైనటువంటి యొక్క శక్తిని మనము అందించడానికి ప్రయత్నించాలి. కానీ వీరు అధికమైన ధరలను వ్యయం చేసి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీనికి చేత కాదు. ఫ్లోరోసిస్ అనేటువంటి దానికి సాధ్యమైనంత వరకు మేము తగ్గించుకోవాలనుకుంటే చిటికాల లోపల వారికి ఇవన్నీ మనం బోధించడానికి ప్రయత్నించాలి. మనము కొన్ని రకమైనటువంటి దీంట్లో పద్ధతులు మీరు కూడా గుర్తించారు. మనం త్రాగినటువంటి నీరు లోపల అటిక, సున్నము ఈ రెండింటిని కూడా సరైనటువంటి యొక్క పద్ధతిలో దాన్ని కలిపాలి. ఇవి కలపడానికి కూడాను 10-15 నిమిషాలు కూడాను కాలం తీసుకోవాలి. ఈ కలిపిన తర్వాత ఒక 5-6 గంటల తర్వాత ఇందులో ఒక విధమైనటువంటి మట్టి ఏర్పడుతుంది. అయితే ఈ పద్ధతి పల్లెల వారికి ఇన్ని గంటలు అన్ని గంటలు ఇన్ని నిమిషాలు అన్ని నిమిషాలు అంటే వారికి అర్థం కాదు. కనుక రాత్రి పండుకునే సమయం లోపల ఒక బకెట్ ఎందో లేక ఒక మట్టి కుండ ఎందో ఇంకే విధమైనటువంటి పాత్ర ఎందో నీళ్లు పోసి ఈ పటిక ఈ సున్నము రెండింటినీ చక్కగా కలిపి రాత్రి పండుకునేటప్పుడు పెడితే దాన్ని ముట్టకూడదు, ఏమాత్రమూ కదిలించకూడదు. తెల్లవారేటప్పటికీ అందులో ఉన్నటువంటి ఈ క్లోరైడ్ అదంతా అడుగున పడిపోయి కొంతవరకు మట్టి నిలిచిపోతుంది. ఆ పైనీరు త్రాగినప్పుడు ఈ రోగం చాలా వరకు నివారణ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కెమికల్స్ లోపల కూడా చాలా కొంత పవర్లో అనగా శక్తిహీనమైనటువంటివన్నీ కూడా తయారవుతున్నాయి. పటిక ఉంటుండాలి కనుక ఈ పటిక ఇప్పుడు తయారయ్యేటువంటి పటికతో ప్రయోజనం లేదు. పటికే కాదు, పేరు పటికే గాని దానికి దాని శక్తులు లేవు. 1963 లోపల తయారైనటువంటి పటిక చాలా పరిశుద్ధమైనటువంటి. ఆనాడు పటిక మాత్రమే కాదు అన్ని పవిత్రంగానే ఉంటుండేటువంటి, త్రాగే పాలు కూడా చాలా చిక్కగా ఉండేటువంటివి. ఈనాడు నీళ్లలో పాలు పోస్తున్నారు కానీ పాల్లో నీళ్లు కాదు. పాలు కూడా ఎంత పరిశుద్ధంగా ఉండేటువంటి, ఎంత ఫ్రెష్ గా ఉండేటువంటి. ఈ విధంగా విచారణ చేస్తే మనం తినేటువంటి సమస్త పదార్థములు కూడా కల్తీగా మారిపోతున్నాయి. ఈ విధమైనటువంటి యొక్క దీనితో మనం ఈనాడు కొన్ని రకమైనటువంటి ఈ కెమికల్స్ ను కొంత మార్చుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి పద్ధతిలో మనము ప్రైమరీ స్కూల్ పిల్లలకు సరైనటువంటి రీతిగా మనం పోషించుకుంటూ వస్తే ఈ పిల్లలే భవిష్యత్తులో భారతదేశం యొక్క ముఖ్యులు కాగలరు. ఈనాటి బాలబాలికలే భవిష్యత్ లోపల లీడర్స్, ఫ్రీడర్స్. కనుక తాత్కాలికమైనటువంటి దాన్ని మనం ఎంతవరకైనా ప్రయత్నం చేసినప్పటికీ భవిష్యత్తును కూడా మేము దృష్టిలో పెట్టుకోవాలి. మనం క్లాసులో వెళ్లినప్పుడు పిల్లల యొక్క పండును చక్కగా పరీక్షించాలి. ఈ పరిస్థితి అనేటువంటి దానికి గురి అయినటువంటి వారి పండు ఏ విధంగా ఉంటాయి, అతని రంగుగాను అనగా పసుపు పచ్చ, ఇంకొక రెడ్ కలర్ గాను, బ్లాక్ స్పాట్స్ గాను, ఇంకా కొన్ని గీతలు గాను కనిపిస్తుంటాయి. ఇది ఈ ఫ్లోరోసిస్ రోగానికి గురి అయినటువంటి చిహ్నం. ఇది కనుక్కున్నప్పుడు దానికి తగినటువంటి యొక్క ట్రీట్మెంట్ మనం చేయాలి. ఈ పిల్లల లోపల చాలా వరకు క్రమక్రమేణ వారి వారి శక్తి సామర్థ్యం కూడా కోల్పోతున్నారు. కొంతమంది పిల్లల్ని రన్నింగ్ రేస్ లో ప్రవేశపెట్టినప్పుడు సరిగా పరిగెత్తలేకపోతున్నారు. దీనికంతా కారణం కూడా ఈ ఫ్లోరోసిస్. కనుక పిల్లల యొక్క క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. అన్ని దేశములు ఎందుకు కూడా ఈ బాధలు దీర్ఘంగా జరుగుతూనే ఉంటున్నాయి. కానీ మన భారతదేశంలో కొన్ని జిల్లాల లోపల మరింత మితిలేకపోతుండాలి. అందరూ చెప్పగలుగుతున్నారే కానీ చేయలేకపోతున్నారు అనేటువంటి మాత్రమే కాకుండా మనం కొంతవరకు దీన్ని 10 మందికి అందించి ఆనందింపజేసేటువంటి యొక్క క్రియలో మనం పాల్గొనాలి. అనేక మంది 3-4 కూడా దీనికి పూర్వం మాట్లాడినారు. ఇక్కడ చాలా కంఫర్ట్ గా ఉండినది, భోజనాలు చక్కగా అనుకూలంగా ఉన్నది, లాడ్జింగ్ బోర్డింగ్ కూడా చాలా అనుకూలంగా ఉండినది అన్నారు. ఇందులో మాత్రమే కాదు మా భాగము. ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ ఎందుకు మా భాగం ఏమి కావాల్సిందే కానీ మేము సిద్ధంగా ఉంటున్నాం. లోకస్థలంతు అదే మా యొక్క ఉద్దేశము, మా యొక్క ఆశయము. అందరూ బాగా ఉండినప్పుడే మనము బాగా ఉండగలము. సమాజంలో మనము ఒక భాగమే కానీ మనం సమాజంలో ప్రత్యేకించినటువంటి వారం కాదు. కనుక మీరందరూ కూడా ఒక విధమైనటువంటి యొక్క కమిటీని నిర్మించుకొని కొంతమంది సెలెక్ట్ డాక్టర్స్ అంతా తీసుకుని పల్లె పల్లె స్కూలు కూడా మనం దీనిని తగినటువంటి రీతిగా పరీక్షించి దాని నివారణ చర్యలు మనము తీసుకోవాలి. అదృష్టవశాత్తు మన ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కూడాను ఈ విషయంలో చాలా ఉత్సాహ ప్రోత్సాహాలను కూడాను అందిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సాహ ప్రోత్సాహమును పురస్కరించుకుని కూడాను మనం కూడాను దానికి తగినటువంటి యొక్క చర్యలను కూడా మనం అభివృద్ధి పరచుకోవాలి. అప్పుడే ఈ కార్యాన్ని మనం పరిపూర్ణంగా సాధించిన వారం అవుతాం. పట్టిన పట్టేదో పట్టనే పట్టితిమి, పట్టు నెగ్గెడు దాక అట్టే ఉండు, కోరినదేవియో కోరనే కోరితిరి, కోర్కె చెల్లుడు దాక పోవకుండు, అడిగినదేదియో అడగనే అడిగితిరి, అడిగినదేదియో అడగనే అడిగితిరి, అడుగు చెల్లెదు దాక విడువకుండు, పోరు పడలేక తానైన బ్రోవ వలయు,
1: మొదలు తెలియక మీరైన అడుగవలయు కాని తిరిగి పోవుట ఆఫీసు దీక్ష కాదు. ఆ దీక్షను మనం సాధించాలి. గొప్ప తపస్సు తన కోసం తాను చేసే తపస్సు కాదు ప్రధానమైన తపస్సు. శ్రేయస్సు కోసం చేసేటువంటి తపస్సే తపస్సు. తాను చేసేటువంటి తపస్సు తమస్సు సెల్ఫిష్ కాదు. ఇది విశాలమైనటువంటి హృదయంలో. దీనినే ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు. తన నిమిత్తమే తాను చేసేటువంటి తపస్సు కంట్రాక్షన్ లవ్. ఈనాడు మనం హృదయాన్ని విశాలం గావించాలి, మనసును పవిత్రము గావించుకోవాలి. అందరి క్షేమమే నా క్షేమము. ఈనాడు ప్రకృతి వాడికి వచ్చింది, రేపటి నా ఇంటికి రావచ్చును. ఇలాంటి విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి. నిజంగా మానవుడే పుట్టినాం మనం. ఈ మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ధన్యమైనటువంటిది, ఎంత పుణ్యమైనటువంటిది. భారతదేశం మరింత పుణ్యమైనటువంటిది. ఇది పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమిని ఈనాడు భోగభూమిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్ని రోగములకు మనం గురి అయిపోతున్నాం. కాదు, మనము రోగములకు ఏమాత్రం కూడా గురి కాకూడదు. మనలో పవిత్రమైనటువంటి భావం ఉంటున్నప్పుడు పిల్లలు కూడా చెప్తుంటాను, స్వామి 68 సంవత్సరములు ఈ వయసులో కూడా చిన్నవాడే కనిపిస్తున్నారే అనుకుంటాడు పిల్లలు. దీనికి కారణం ఏమిటి? 3 P's P P P, ఇదే 3 కారణము. ఫస్ట్ P ప్యూరిటీ, సెకండ్ P పేషెన్స్, థర్డ్ P పర్సిపరెన్స్. ఈ 3 ఉన్నప్పుడు ఏ విధమైనటువంటివి కూడా మనలో ప్రవేశించవు. మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నేను ఈ సమయంలో చెప్పవలసి వస్తుంది. ఈ ప్రపంచంలో మానవులు ఎందుకున్నటువంటి యొక్క రోగాలు ఎన్నెన్ని ఉంటున్నాయో అందులో ఒక్కటైనా ఈ దేశంలో లేదు. అనుకుంటే కాలు నొప్పి నాకు లేదు, నేను మీకు తెలిసిన ఎంత తిరుగుతూ ఉంటాను నేనని. పిల్లవాడు లేచిన మొదలు సాయంకాలం వరకు కూడా భక్తుల యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటూ వారి నిమిత్తమే అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. ఇంకా పండ జబ్బులు ఏమైనా ఉంటున్నాయంటే అది నా దగ్గరికే రాలేదు. 68 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాడు కూడా చక్కగా గట్టిగా నేను నమలగలను, గట్టి పదార్థములు కూడా కొరకగలను. ఇంకా కన్నుల జబ్బ అనుకుంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళకో దూరదృష్టో దగ్గర దృష్టో ఏదో ఒకటి పోతుంది. ఈ 2 లోపములు కూడా లేవు. దూరంగా ఉన్నదాన్ని చూడగలను, దగ్గరున్నదాన్ని చూడగలను. దూరా దూరే అంతికేశ, దూరంగా ఉన్నది నాకు దగ్గరగా కనిపిస్తుంది. ఈ విధముగా నా శరీరంలో ఉండినటువంటి యొక్క ఏ విధమైనటువంటి రోగములు మనుషులకు వస్తుంటా అవి ఒక్కటి కూడా నా దగ్గరికే రాలేదు. పోనీ నేనేమైనా మందులు తింటానంటే రోగం వస్తే కదా మందులు తినేకి. మందులు అంటే అసలు నేను ముట్టను. ఇంకా ఎవరిదైనా నేను తీసుకున్నప్పుడు చాలా మంది చాలా ఫోర్స్ చేస్తారు, కానీ వాళ్ల తృప్తి నిమిత్తమై ఒక మాత్రలు ఇస్తారు. కానీ అక్కడ ఒక ట్రిక్ చేయవలసి వస్తుంది. వాళ్ళకి తృప్తి చేయాలి. ఆ మందు ఇచ్చినప్పుడు చేతిలో పట్టుకుంటారు, వెనక్కి పారవేసి నీళ్లు త్రాగుతాను. ఇంతవరకు నేను ఒక పిల్ల అయినా కానీ ఒక క్యాప్సిల్ అయినా కానీ నేను ముట్టలేదు. ఇంకా ఆహారం చూస్తామా అనుకుంటే నాకు ఎంత అవసరమో అంతే. రాత్రి నేను అన్నం తినను, ఒక చిన్న చపాతీ మాదిరి ఉంటుంటుంది, అది కూడా ఆయిల్ గీలు కలచకూడదు, నిప్పు పైన వేసి తింటుంటారు. టీపీ ఆరుగుంటుంటే నేను పుట్టినప్పుడు నుంచి దాన్ని ముట్టలేదు. డాక్టర్స్ అనుకుంటారు, ఎట్ట ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలి, ఏది భుజించటం లేదే, ఎట్ట ఈ విటమిన్స్ వస్తుందని. ఆనందమే పెద్ద విటమిన్స్, పెద్ద ప్రోటీన్స్, పెద్ద క్యాల్షియం. ఆనందము లేని వానికి ఈ ప్రోటీన్స్, ఈ క్యాల్షియమ్స్, ఈ సి విటమిన్స్ ఇవన్నీ ఉండాలి. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. అదే మా పిల్లలు చెప్తారు, మాకు ఆనందం కావాలంటారు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. ఈ దయ్యాలు చింతించడం వల్ల నీకు దుఃఖమే కలుగుతుంది. తప్పక మనము ఈ మందులతో పాటు ఈ పల్లెల యందు, చిన్న చిన్న స్కూల్స్ యందు పిల్లలకు తగినటువంటి యొక్క దైవ ప్రార్థన, దైవ చింతన కూడా కొంతవరకు బోధించడానికి ప్రయత్నించాం. ఈ దైవ చింతన అనేటువంటిది ఎంతనో ఉపకారిగా ఉంటాయి. ఒకనొక సమయంలో కాశీలో ఒక ప్రొఫెసర్ ఉండేటువంటి వాడు, అతను పాపం తెల్లవారు లేచిన తక్షణమే పూజలకు పోయి పూజ చేసి ప్రార్థన చేసి తర్వాత తాను వచ్చేటువంటి వాడు. నాస్తికుడైనటువంటి స్నేహితుడు ఉన్నాడు. ఏమిటి సార్ మీరంతా పిచ్చిగా ఒక గంటంతా వేస్ట్ చేస్తున్నారు, దినానికి పూజ రూమ్ లో కూర్చొని పూజలు చేయటము, హారతి ఇవ్వటము, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అన్నాడు. అయ్యా దైవ ప్రార్థన ఎప్పటికీ వేస్ట్ కాదన్నాడు. నాకు ఆ దైవ నమ్మకాలు నాకు లేవన్నాడు. అప్పుడు అతనికి ప్రొఫెసర్స్ కు కొంచెం కష్టం కలిగి, అయ్యా దైవమే ఉంటే నాలుగు దినానికి 1 గంట మాత్రమే వేస్ట్ అయిపోతుంది, అయితే నీకు నిజంగా దైవమే ఉంటే నీ జీవితమే వేస్ట్ అయిపోతుంది, కనుక నా ఒక్క గంటకే నీ విచారణ చేస్తున్నావు కానీ నీ జీవితం అంతా వేస్ట్ చేసుకోవటంలో నీ విచారణ చేయటం లేదు. ఆయన కోపం వచ్చింది, దేర్ ఈజ్ నో గాడ్ అన్నాడు. ఇది మాటల మ్యాజిక్. దేర్ ఈజ్ నో గాడ్, గాడ్ ఈజ్ నో వేర్. ఇక దేర్ ఈజ్ నో గాడ్ అన్నప్పుడు దేర్ ఈజ్ ముందు వచ్చింది, నో గాడ్ నెక్స్ట్ వచ్చింది. ఉన్నదాన్ని లేదంటున్నావు కానీ లేని దాన్ని ఉన్నదని కాదు. దేర్ ఈజ్, ఇంకా గాడ్ ఈజ్ నో వేర్, గాడ్ ఈజ్ నో వేర్. నాలుగు పదములు. అయ్యా నీవు నాలుగింటిని నాలుగు వేరు వేరు చేస్తూ వచ్చావు. ఈ నో అనేటువంటి దానికి వేర్ అనేటువంటి దానికి డబ్బు చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది అన్నాడు. వర్స్ట్ బిల్డింగ్ ఆ వర్డ్ని తీసి దీంట్లో పెట్టారు, ఈ వర్డ్ని తీసి దాంట్లో పెట్టాడు. కనుక నాస్తికుడు అంటే ఆస్తి చేరకుండా నాస్తికుడు కావడానికి వీలు కాదు. నా ప్లస్ ఆస్తి నాస్తి. ఆస్తిని చేరకపోతే ఇది నా అయిపోతుంది కానీ ఇంకేమి ఆస్తి లేదు, నాస్తిక లేదు. దైవత్వం అనేటువంటిది సర్వుడు దైవ స్వరూపులే. విశ్వమంతయును విష్ణు స్వరూపమే. కనుక మనము దైవత్వాన్ని సంపూర్ణంగా మనము తరంతాను విశ్వసించినట్టుగా విశ్వసించాలి. కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనిటువంటి వాడు ఏ పని చేయలేడు. సెల్ఫ్ ఏ గాడ్. అయితే ఈ సెల్ఫ్ ఎన్ని రకాలుగా ఉంటున్నాయి? రెండు రకములైనటువంటి సెల్ఫ్స్ ఉంటున్నాయి. ఐ ఐ ఐ, వన్ లెటర్ ఐ ఒకటి ఉంటుందాది. ఈవైఈఐ రెండో లెటర్, మూడు అక్షరాల్లో ఉంటుందాది. ఈవైఈఐ ఈజ్ బాడీ, వన్ లెటర్ ఐ ఈజ్ ఆత్మ. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం. కనుక ఇంతే కాదు, ఇంగ్లీష్ లెటర్స్ లోపల ఇది ఐ అంటారు, దీన్ని మ్యాథమెటిక్స్ లోపల వన్ అంటారు. వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్రాపంచిక సంబంధమైనటువంటి గణిత శాస్త్రం, ఆధ్యాత్మిక గణిత శాస్త్రం అది కాదు. దీన్ని ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ కోటి ఐలు పెట్టే గొండి ఐ అవుతుంది. అయ్యే అంతా అయ్యే అంతా అయ్యే. రామయ్య ఎవరిక్కడ ఐ అని లేస్తాడు, ఎవరిక్కడ ఐ అని లేస్తాడు, రంగయ్య ఎవరిక్కడ ఐ అని లేస్తాడు. ఈ విధంగా ఎవరి పేరు ఐ ఐ ఐ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి. కాబట్టి ఐ ఈజ్ ఎవరివేర్. ఐ అనగా గాడ్ అది ఆత్మతత్వం. తమ లోపల అనేకత్వంగా ఉంటుండాలి. అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంతమంది ఉంటున్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ బ్రెత్ ఈజ్ వన్. నేషన్స్ ఆర్ మెనీ, ఎర్త్ ఈజ్ వన్. జ్యూల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్. స్టార్స్ ఆర్ మెనీ, స్కై ఈజ్ వన్. ఈ విధంగా మనం విచారణ చేసుకుంటూ పోతే అందరూ మనం ఒక ఫ్యామిలీని. మనము కాదు, ఏకాత్మ సర్వభూతాత్మ. కరెంటు ఒకటిగా ఉంటుంది కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి. కనుక మన దేహాలంతా బల్బులు వంటివి, దీనిని ఆధారం చేసుకోకూడదు. కరెంటు ఉండి కూడా నువ్వు బల్బు సరలేకపోతే, కాబట్టి బల్బు కూడాను సరైనటువంటి స్థితిలో ఉంటుండాలి. అనగా ఈ దేహానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కూడాను అన్ని విధాలా సక్రమంగా ఉండినప్పుడే ఈ కరెంటు కూడాను యూస్ఫుల్ అవుతుంది. చర్మ అత్య కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం లేనివాడు ఇక్కడున్న పుష్పం మరొక చోటు పెట్టడానికి కూడాను చేత కాదు. కనుక ప్రతి పని కూడాను ఆరోగ్యం అత్యవసరం. ప్రేమస్వరూపులారా, ఆరోగ్యమే మన జీవితం యొక్క లక్ష్యము. ఈ లక్ష్యానికి మన యొక్క గమ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమే ప్రధానమైనటువంటి ఆధారము. ఈనాడు మనం పవిత్రమైన గాలిని, పవిత్రమైన నీటిని, పవిత్రమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి ప్రయత్నించాలి. ఇందులో పనిచేయినా పర్వాలేదు. ఇందు లోపల ఫ్లోరసిస్ అనేటువంటిది రాగులు సద్దలు దీంట్లో కూడా తక్కువగా ఉంటాడు. ఇది తినేటువంటి వారికి కూడా ఫ్లోరసిస్ అనేటువంటి రోగం కూడా ఉండదు. అందువల్లనే మనము మా కాలేజీ పిల్లలప్పుడు హాస్టల్లో పిల్లలందరినీ మీరు విచారించు, తెల్లవారు లేస్తారని రాగి గంజి మొట్టమొదటి తాపిస్తుంటాం. వాడు లక్షాధీశుడు కానీ మరొకరు కానీ మా హాస్టల్కి వస్తే రాగి గంజి తాగే తీరాలి. తద్వారా ఈ ఫ్లోరసిస్ అనేటువంటి ఒకది బలం తగ్గిపోతుంది. సద్దలు కూడా చాలా మంచిది. సద్దలు అంటారు. ఇందులో ఏంటంటే రాగులు సద్దలు బియ్యము కొర్రలు అని ఈ యొక్క ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుంటాయి. అయితే ఈ బియ్యంలో ఉండినటువంటి యొక్క శక్తి త్వరగా అరిగిపోతుంది. జొన్నల్లో సజ్జల్లో ఉండినటువంటిది కొంతవరకు నిదానంగా జీర్ణమవుతుంది, నిదానంగా జీర్ణమవుతుంది. కనుకనే డయాబెటిస్ వాళ్ళందరికీ కూడాను గోధుమలు తినండి అని తింటారు. ఈ గోధుమల వల్ల తినేటువంటిది వల్ల ఫలితం ఏమొచ్చింది? ఆంధ్ర వాళ్లకు గోధుమను పచ్చం పెట్టాలి, ఉత్తరాది వాళ్లకు బియ్యం పచ్చం పెట్టాలి. ఎందుకంటే బియ్యం వాళ్ళకి పచ్చం పెట్టి బియ్యం వాళ్ళు ఎక్కువ తినలేరు. దాంట్లో స్టార్చ్ బియ్యంలో గోధుమలో రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. 35% 75% ఉంటారు స్టార్చ్. అయితే బియ్యం తిన్నటువంటి వానికి ఈ స్టార్చ్ అనేటువంటిది త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది, త్వరగా జీర్ణం కావడం వల్ల గ్లూకోజ్ అధికంగా మారిపోతుంది. గోధుమలు సజ్జలు రాగులు కొర్రలు ఇలాంటివంతా కూడా నిదానంగా జీర్ణమవుతుంటాయి. కొంచెం కొంచెంగా వస్తుంది కానీ ఒక్కతూరి పెరగదు. ఇలాంటి ఆహారంతో కూడా రోగాన్ని ఎంతను నివారణ గావించుకునేటువంటి ఉంటుంది. మందులే అవసరం లేదు. క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు కూడా ఉంటుంది. ఈ విధంగా కూడా రోగ నివారణకు తగినటువంటి విధానాలు మనం పిల్లలకు పల్లెల వారికి కూడా చక్కగా బోధించాలి. నిమ్మరసం తాగు, చింతపండు రసం తాగు అని చెప్తే ఎందుకయ్యా, ఎందుకు నాకు రుచి లేదు అని అంటారు. కాదు కాదు, ఈ రోగం యొక్క పటుత్వాన్ని, ఈ రోగం యొక్క స్థితిగతులను చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. నీ పళ్ళు పాడైపోతాయి, నీ నడుము వంగిపోతుంది, నీ కాళ్ళు వంగిపోతాయి అని వాళ్ళకి చక్కగా చెప్పాలి. భయం ఏర్పడిపోయి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరుచుకుంటుంది. ఇక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ వాళ్ళకి జ్ఞానం కూడా లభిస్తుంది. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఉన్నారు. వాళ్ళకు శ్రద్ధ కలిగేటట్టుగా మనం బోధించాలి. ఈ విధంగా పల్లెల వారికి వారి స్థాయికి మనం దిగి వారి తగిన రీతిలో బోధించినప్పుడే వారి రోగాలు కూడా సాధ్యమైనంత వరకు మనము తీర్చిన వారమవుతాము, వారి ఆరోగ్యాన్ని కోరిన వారమవుతాం, వారి అభివృద్ధిని కూడా మనము చూసిన వారమవుతాం. మీరు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క ప్రత్యేకంగా మీరు తీసుకోండి. ఈనాడు మనం నిర్ణయించినటువంటి నిర్ణయాలంతా కూడా తూచావను తలుచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాడు తీసుకునేటువంటి నిర్ణయాలు కేవలము ఈ యొక్క ఆడిటోరియంకు మాత్రమే నిర్ణయం కాకూడదు. గాలి ఏ విధంగా పరిగెత్తుతుందో ఆ విధంగా మన నిర్ణయాలు పరిగెత్తాలి. ఇంత శ్రమ పడినందుకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. దానితో పాటు దైవ విశ్వాసాన్ని, పవిత్రమైన భావాలను పిల్లల హృదయాల్లో కలిగేటట్టుగా వారికి బోధించాలి. ఎలాంటి మానవుడికైనా, నాస్తికుడైనా, యాస్తికుడైనా, ఆస్తిక నాస్తికుడికైనా, నాస్తికుడికైనా, ఎవరికైనా కూడా ఒక పాటలో ఉండినటువంటి యొక్క ఉల్లాసము ఎంతనో వారికి అభివృద్ధి పరుస్తుంది. ఎలాంటి నాస్తికుడైనా చక్కని ఒక ఉత్సాహం ఇచ్చేటువంటి పాట పాడుతుంటే తనకు తెలియకుండా తల ఊగుతుంది, తల ఊగుతుంది. కనుక ఒక విధమైనటువంటి గానములో అంత ఆనందం ఉంటుంది. చూడండి, పద్యాలు చెప్తాం, రామ నన్ను కాపాడు అంటే అంత ఆకర్షణీయంగా ఉంటుంది. పదాల లోపల ఓ రామ నన్ను కాపాడు అంటే అది కూడా అంత ఆకర్షణీయంగా ఉంటుంది. అదే పాటలో వచ్చినప్పుడు రామ నన్ను కాపాడు అంటే ఎంత హృదయాన్ని కరిగిస్తుంది. కనుకనే భగవంతుని గానప్రియుడు అని చెప్పారు, అందువల్లనే గాన లోలుడు అని చెప్పారు. చక్కగా భజన చేయించాలి. అప్పుడే వాళ్ళు చక్కని ఆనందము, ఒక ఆరోగ్యము, ఒక విధమైనటువంటి ఉత్సాహము బయలుదేరి తాము పవిత్రమైన పుష్టి సంతృష్టిని కూడా అందిస్తుంది. భజన బినా సుఖ

ఇప్పటిదాకా మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 30వ తేదీన ఫ్లోరసిస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ముగింపు వేడుకల సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: ಮಾನವ ಜೀವಿತ ವಿಕಾಸಮುನಕು ಮಹತ್ತರಮೈನ ಪ್ರಕ್ರಿಯ ಆತ್ಮವಿಶ್ವಾಸಮೇ. ఈనాడు ఇట్టి ఆత్మవిశ్వాసము కోల్పోవటం చేత జీవితము అస్తవ్యస్తమైన మార్గములో ప్రయాణము సల్పుతున్నది. మానవుడు పుట్టినప్పుడు ఎట్టి దుర్గుణములు లేక నిర్గుణ స్వరూపుడై ఉంటాడు. కాని కాలము గడిచిన కొలది, ఆహారము మారిన కొలది, అభిరుచులు అభివృద్ది అయ్యే కొలది మానవ జీవితము కొంత పెడమార్గము పడుతుంది. సహవాస దోషము మానవునకు దుర్గుణములను అభివృద్ది చేయుటకు అవకాశమునందిస్తుంది. ఇలాంటి దుర్గుణములే మానవునకు ఈనాడు కేవలము ఒక అభిలాషగాను అభిరుచిగాను ఏర్పడుతూ వచ్చాయి. అప్పుడే మానవునియందు రాగద్వేషములు చోటు చేసుకుంటున్నాయి. తదుపరి చదువు సంధిలు ప్రారంభము కాగానే దానితోపాటు ఆకర్షణ, అభిమానము, అహంకారము, మమత్వము అనే దుర్గుణములు శరీరములో ఆపాదమస్తకము వ్యాపించి వీరనాట్యము ఆడుతుంటాయి. విద్య యొక్క విశిష్టత వివేకమనే విషయమును మరచిపోయి కేవలము తనకు తానే పెద్దగా భావించుకుని తనకంటే ఎవరూ పెద్దలు లేరని భావిస్తూ ఉంటాడు.

0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లఘువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లఘువులు
0: లఘువులు
1: గురువులు
0: గురువులు లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో శ్రీ సత్యసాయి వచనామృతం ఆధారంగా గ్రహించబడిన సత్యమేవ జయతే అను నాటికను మీరు వింటారు. అనంతపురం బాల వికాస్ పిల్లలచే రూపొందించబడిన ఈ నాటికలోని పాత్రలు పాత్రధారులు దొంగ కుమారి నవ్య, సదానంద స్వామి, కుమారి దివ్యశ్రీ, మహారాజు, కుమారి స్నేహ, రాజభటుడు, కుమారి నవ్యశ్రీ, మంత్రి కుమారి వర్ష, కోశాధికారి కుమారి దివ్యశ్రీ, వ్యాఖ్యాత శ్రీమతి విజయలక్ష్మి,

ఓం శ్రీ సాయిరాం. మనము ఇప్పుడు వినబోయే నాటిక పేరు సత్యమేవ జయతే. ఆలయ మంటపంలో సదానంద స్వామి భక్తులకు ప్రబోధ చేస్తున్నారు.

0: భగవంతుడు దయామయుడు. లౌకిక జీవితంలో మానవుడు తెలిసో తెలియకో ఎన్నో ప్రలోభాలకు లోనవుతాడు, అధర్మాలను ఆచరిస్తాడు. అటువంటి వాళ్లను కూడా భగవంతుడు సంస్కరించే యత్నం చేస్తాడు. వాల్మీకి ఒకప్పుడు బందిపోటు దొంగ, అడవులలో ప్రయాణం చేసే బాటసారులను నిర్దాక్షిణ్యంగా హింసించి దోచుకునేవాడు. అటువంటి వాడు కాలక్రమేణా భగవదనుగ్రహం వల్ల మానసిక పరిణామం చెంది రామాయణం రాసిన మహాకవిగా ప్రపంచఖ్యాతి గడించాడు. అందుచేత నిజమైన పశ్చాత్తాపము ఎంతటి పాపాత్మున్నైనా పునీతుని చేస్తుంది. మరి నేటికి సభ చాలిద్దాము. ఏది మంగళహారతి తీసుకోనైనా శిష్య?
1: పవమాన సుతుడు బట్టు పాదార విందములకు నీనామారూపములకు నిత్యశుభమంగళం నిత్యశుభమంగళం.
0: హారతి తీసుకోండినా. ఈ ప్రబోధను గౌరయ్య అనే దొంగ ఆలయ ద్వారం దగ్గర నిలబడి విని వెనక్కి వెళ్లి రాజబాటలో ఒక చెట్టు చాటున నక్కి కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్న సదానంద స్వామిని కలుసుకుంటాడు.
2: నమస్కారం సాంలోరు.
3: నమస్కారం నాయనా.
2: మీరిందాక గుళ్ళో చొప్పిన మాటలన్నీ బయట నుంచి ఆలకించానండి. మిమ్మల్ని ఒంటరిగా కలుద్దామని ఇలా వచ్చానండి.
3: బయటెందుకు కూర్చున్నావు నాయనా? లోపలికి రాలేకపోయావా?
2: ఎలా వస్తానండి, సాటుమాటుగా బతికేవోణ్ణి. నా వృత్తి అలాంటిది.
3: నాయనా, ఏమిటి నీ వృత్తి?
2: చిత్తం దొంగతనమండి. ఇప్పుడు మిమ్మల్ని దోచుకోనండి.
3: మరి నీకేం కావాలి నాయనా?
2: నేను మీ శిష్యున్నైపోతానండి.
3: దొంగనంటున్నావు, నా శిష్యున్నవ్వాలంటున్నావు. నా పరువు గంగపాలవుతుంది, నన్ను వదిలే నాయనా.
2: అయ్యా బాబు, అలాగంటే ఎలాగండి? కుదరదండి. మీరు కాదన్నా నా గురువు, నేనే మీ శిష్యుణ్ణి. దానికి తిరుగులేదండి. మరి కాదంటే మీ కాలు వదలను. మీరు కదల్లేరు, పోతే నేనేం చెయ్యాలో చెప్పండి.
3: నువ్వసలు ఏం చేస్తుంటావు నాయనా?
2: రాత్రి దొంగతనమండి, పగలు జూదమారుతానండి.
3: నాయనా, ఆధ్యాత్మిక సాధనలో సత్యం వద, ధర్మం చెర అన్నవి ముఖ్య ప్రబోధాలు. ఆ రెండు నీకు సాధ్యం కావు. దొంగతనం, జూదం రెండు అధర్మాలే. ఆ రెండిటికి అసత్యమే ఆధారం. దయ్యాలు వేదాలు వల్లించినట్లు దొంగకు వేదాంతమా?
2: ఆయన్ని నాకెందుకండి? ఇందాక మీరు చెప్పారు కదండి, అడవిలో బందిపోటు దొంగ కూడా గొప్పోడైపోయాడని.
3: అతను వాల్మీకి నాయనా, తపస్సు చేశాడు.
2: ఆ రోజులు వేరండి, ఇప్పుడు మీరు తపస్సు చేస్తున్నారా, మీ శిష్యులు చేస్తున్నారా? అలా తప్పించుకోనాకి చూడమాకండి.
3: సరే, నా శిష్యుడు అవ్వాలంటే దొంగతనం, జూదం, అసత్యం ఈ మూడిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా మానేయాలి.
2: అలా అన్నారు బాగుంది సామి. దొంగతనం మానేయడం కుదరదు సామి, నాకు వేరే పని తెలియదు. పెళ్ళాం బిడ్డలు లేరు, పగలేం చెయ్యాలా? జూద మారతాను సామి, అది మానలేను. సరే సామి, అబద్ధమాడొద్దన్నారు. సరే సామి, మానేస్తాను.
3: నిజంగా మానేస్తావా నాయనా?
2: తప్పదు కదండి సామి, మాటంటే మాట. నా శిశిరకం మీద ఒట్టండి సామి, మరి నన్ను దీవించండి స్వామి.
3: భగవద్ అనుగ్రహ ప్రార్థి రస్తు.
0: ఒకనాటి రాత్రి ఆ దొంగ రాజభవనంలో ఉన్న రత్నాగారంలో దొంగతనం చేయడానికి ఉద్యానవనంలో ప్రవేశించాడు. అదే సమయంలో మహారాజు నిద్ర పట్టక పచార్లు చేస్తుండగా ఈ దొంగ కనపడ్డాడు. మహారాజు భుజాన ఉన్న శాలువ మొహమ్మీదికి దిగేలాగా కప్పుకొని నెమ్మదిగా వెళ్లి ఆ దొంగ భుజం మీద చేయి వేశాడు.
4: ఎవరు నువ్వు?
2: దొంగని నువ్వెవరు?
4: మెల్లగా మాట్లాడు, నేను దొంగనే.
2: మరి సెయ్యి కలుపుతావా, సరిసగం వాటా?
4: సరే, నువ్వేం చేస్తావు, నేనేం చేయాలి?
2: అన్నా, నువ్వు వయసులో పెద్దోడిలాగున్నావు, పెళ్ళాం బిడ్డలు ఉంటారు, నువ్వీడనే కాపలా ఉండు. నేను ఎవరూ లేని ఒంటరిగాన్ని, నేను పోయి సక్కబెట్టుకొస్తాను.
4: సరే వెళ్ళు.
0: దొంగ వెళ్లిపోయిన తర్వాత మహారాజు లోపలికి వెళ్లి ఇద్దరు భటులను పిలిచి వాళ్ళేం చేయాలో చెప్పి తిరిగి వచ్చి దొంగ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
2: అన్నా, అబ్బబ్బబ్బబ్బా, వజ్రాలున్న పెట్టి తెరిచి చూస్తే నా సామి రంగా కళ్ళు జిగేల్మన్నాయన్నా, అందులో మూడు ఉజ్రాలున్నాయన్నా. చెరీసగం బాట కుదరదని రెండు తెచ్చాను, తీసుకో నీ కోటి నా కోటి.
4: నిజమేనా? లేకపోతే నా కోటిచ్చి నీవు రెండు తీసుకుంటున్నావా?
2: అన్నా, నా గురువు సదానంద సాంలోర్ పాదాల సాచికంగా సొబుతన్నా, రెండే తీసుకొచ్చానన్నా. మనకి చెరొకటి, మూడోది ఆ పెట్లోనే వదిలేసా. నా మాట నమ్ము, పోదాం పదా.
4: ఇక నీ దారి నీది, నా దారి నాది అంటూ పోతున్నావు. నీ పేరు నీవెక్కడుంటావో చెప్పలేదే.
2: ఆ ఇవరాలెందుకన్నా? ఇంక నువ్వెవరో నేనెవరో?
4: అది కాదు తమ్ముడు, మళ్ళీ ఇలాంటి అవకాశం వచ్చిందనుకో, నీ సాయం నాకు కావాలి కందా.
2: అయితే ఎవరికి సొప్పమాక, నా పేరు గవరయ్య. పోలేరమ్మా, గుడి కుడిసయ్యగా పోతే ఐదో గుడిస. మరి పగలను దొరకను, వత్తా.
4: ఆ సరే, వెళ్ళిరా. రండి మంత్రి గారు, రండి.
5: మహారాజా, ఇంత తెల్లవారుజామున తమ నిద్ర లేచి నన్ను రమ్మన్నారట?
4: అమాత్య, ఒక గంట క్రితం రాజభవనంలో విచిత్రమైన సంఘటన జరిగింది. రత్నాగారంలో దొంగతనం జరిగింది. అమూల్యమైన వజ్రాలు దొంగలించబడ్డాయి.
5: మహారాజా, వెంటనే రక్షక బిడ్డలు పంపి.
4: కంగారు పడకండి మంత్రి గారు, దొంగను అదుపులోకి తీసుకోవడమైంది, వజ్రాలు దొరికాయి.
5: మహారాజా, ఆ రక్షక బిడ్డలకు తగిన బహుమానం.
4: ఆ బహుమానమేదో నాకే ఇద్దరు కాని, నేనే దొంగను పట్టాను. అది సరే మంత్రి గారు, కోశాధికారి నైతిక ప్రవర్తన గురించి ఆరోపణలొస్తున్నాయన్నారు కదా?
5: అవును మహారాజా, చాలా విద్యావంతుడు, తెలివైన వాడని నియమించాం, కాని మంచి పేరు తెచ్చుకోలేదు మహారాజా. అతనిపై నిఘా వేయించాను మహారాజా.
4: మంత్రి గారు, అతని రమ్మని కబురు చేశాను. ఈలోగా మనం దొంగని పిలుద్దాం. ఆ రక్షక భటులారా, దొంగను తీసుకురండి. అమాత్య, ఇతనే ఆ దొంగ, పేరు గవరయ్య. పోలేరమ్మ గుడి దగ్గర ఉన్న గురిసెలో ఉంటాడు. అవునా గవరయ్య?
2: అవును మహారాజా.
4: నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు గవరయ్య?
2: మా తాత మా బాబుకి, మా బాబు నాకు చిన్నప్పటి నుంచి నేర్పిన వృత్తి మహారాజా.
4: నీకు కూడా మరో తోడ్దొంగున్నాడు కదా, అతని పేరేమిటి, ఎక్కడుంటాడు?
2: తెలీదు మహారాజా, నేను అడగలేదు.
4: ఎందుకడగలేదు?
2: అడిగితే చెబుతాడు, అందుకే అడగలేదు. ఆడి ఊరు పేరు తెలిస్తే తమరికి సొప్పాలి కదండి సామి, ఆని పట్టుకుంటారు. ఆ పాపం నాకెందుకండి?
4: పోని ఆ దొంగ ఎలాగుంటాడో చెప్పగలవా?
2: దుప్పటితో ముఖం కనబడి కనబడకుండా కప్పుకున్నారు సామి, పైగా మసక సీకటి, ఎలా ఉంటాడో ఏం చెప్పగలగనండి.
4: అమాత్య, అదిగో కోశాధికారి వచ్చారు.
6: నమస్కారం మహారాజా.
4: కోశాధికారి, రత్నాగారంలో దొంగతనం జరిగింది. అందులో చిన్న పెట్టెలో మూడు వజ్రాలుండాలి. ఈ దొంగ దగ్గర రెండు దొరికాయి, రెండే తీశానంటున్నాడు. వెళ్లి తనిఖీ చేసి చెప్పండి.
6: అలాగే మహారాజా.
4: మంత్రి గారు, కోశాధికారి నీతి నిజాయితీలకిది పరీక్ష, చూద్దాం.
7: కోశాధికారి ధనాగారం నుంచి తిరిగి వస్తాడు, ఏం చెప్తాడో విందాం.
6: మహారాజా, వీడు మూడు వజ్రాలు దొంగలించాడు. ఎక్కడైనా దొంగ అటువంటి అమూల్యమైన వజ్రాలు మూడు కనపడితే రెండు తీసుకుని ఒకటి వదిలేస్తాడా?
4: ఆ కోశాధికారి, వజ్రం దొంగలించిన వాడికి ఏమి శిక్ష విధించాలంటారు?
6: మహారాజు గారి సొత్తు దొంగలించిన వాడికి మరణశిక్షే వేయాలండి.
4: అమాత్య, రాజభటులతో ఈ కోశాధికారి దుస్తుల్ని తనిఖీ చేయించండి.
6: మహారాజా, అదేమిటండి, నన్ను పరీక్షిస్తున్నారా?
4: అవును.
2: మహారాజా, కోశాధికారి దుస్తుల్లో వజ్రం దాచారు.
4: అమాత్య, ఈ దుర్మార్గుణ్ణి వెంటనే పదవి నుండి తొలగించి కారాగారంలో బంధించండి. ఇతని అవినీతికిది ప్రత్యక్ష నిదర్శనం.
2: తీసుకెళ్ళండి. దొరికితే దొంగ, దొరకకపోతే ద్రోహి.
4: ఆ గవరయ్య, ఆ రెండో దొంగ ఎలాగుంటాడో తెలియదంటావు.
2: సదానంద సాంలోర్ సాచకంగా తెలీదు మహారాజా.
4: చూస్తే ఆనవాలు పడతావా? ఇలా ఉంటాడా?
7: మహారాజు దుప్పటితో తన తలపై నుంచి సగం మొహం కప్పుకొని, ఇక నీ దారి నీది, నా దారి నాది అంటూ పోతున్నావు, నీ పేరు నువ్వెక్కడుండేది చెప్పలేదే అంటాడు.
2: మహారాజా, అచ్చు అదే గొంతు, అదే దుప్పటి ముసుగు, అవే మీసాలు, అవే పెద్ద కళ్ళు, తమరే తమరే మహారాజా, తమరే.
4: గౌరయ్యా, ఆ దొంగని నేనే, నీకేం శిక్ష విధించాలి చెప్పు.
2: మహారాజా, మా సదానంద సామ్లోరు నువ్వు నిజం చెప్పు, అబద్ధమాడద్దు, చానా గొప్పోడైపోతా అన్నాడండి. మరి మహారాజు గారితో సెయ్యి కలపడమంటే గొప్పోన్నైపోయినట్టుగా కదండి సామి.
4: చాలు సామి, నాకింకేం కోరికే లేదండి సామి, నన్ను ఉరించేయండి. అమాత్య, ఈ గవరయ్యను కోశాధికారిగా నియమిస్తున్నాను. అజ్ఞానం వల్ల, పెరిగిన వాతావరణం వల్ల దొంగగా తయారయ్యాడు. ఇతనిలో సహజమైన మానవత ఉంది. గురుభక్తి, సత్యసంధతలున్నాయి. అవసరమైన చదువు సంధ్యలు, ఉద్యోగ విధి నిర్వహణలో తర్ఫీదు ఏర్పాటు చేయండి. గవరయ్యా, వెళ్ళు, మీ గురువు ఆశీస్సులు అందుకో.
2: మహారాజా, ఉరి శిక్ష కావలసి నోన్ని, ఇది నాకు రెండవ జన్మ మహారాజా, ఈ జన్మంతా మీ సేవలోనే గడుపుతా మహారాజా.
4: మంచిది గవరయ్యా, వెళ్ళు, నీ పని చక్కగా చేసుకో.
7: సాయిరాం, మనిషి ఏ ఒక్క సుగుణాన్నైనా త్రికరణ శుద్ధిగా పాటిస్తే దాని ప్రభావం చేత గుణవంతుడుగా జీవన సాఫల్యతను పొందుతాడన్న సందేశాన్నిచ్చే భగవాన్ బాబావారి పద్యం ఇది. సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు.
4: గవరయ్యా, వెళ్ళు, మీ గురువు ఆశీస్సులు అందుకో.
2: మహారాజా, ఉరి శిక్ష కావలసి నోన్ని, ఇది నాకు రెండవ జన్మ మహారాజా, ఈ జన్మంతా మీ సేవలోనే గడుపుతా మహారాజా.
4: మంచిది గవరయ్యా.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో అనంతపురం బాల వికాస్ పిల్లలచే రూపొందించబడిన సత్యమేవ జయతే అను నాటికను విన్నారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు దొంగ నవ్య, సదానందస్వామి దివ్యశ్రీ, మహారాజు స్నేహ, రాజభటుడు నవ్యశ్రీ, మంత్రి వర్ష, కోశాధికారి దివ్యశ్రీ, వ్యాఖ్యాత శ్రీమతి విజయలక్ష్మి. వచ్చేవారం మరొక చక్కని నాటికను మీరు వింటారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? ఒకసారి స్వామి తండ్రిగారైన వెంకమరాజు గారికి ఒక అనుభవమైంది. పెనుగొండ నుండి కొందరు వెంకమరాజు గారి పరిచితులు వచ్చారు. లోగడ పుట్టపర్తి స్వగ్రామముగా కలిగి ఆ తరువాత పెనుగొండ వాస్తవ్యులయ్యారు. ఆంగ్ల విద్యా ప్రవీణుడై వకీలుగా ఉన్న పుట్టపర్తి కృష్ణమాచారి గారు వారితో కూడా వచ్చారు. శ్రీమతి కరణం సుబ్బమ్మ గారింట అందరికీ కాఫీ ఇచ్చారు. ఆ సమయంలో బాబా తమ ఇంట ఉన్నారు. పెనుగొండ నుంచి వచ్చిన వారు వెంకమరాజు గారిని సుబ్బమ్మ గారింటికి పిలిచారు. ఆయన వచ్చిన తోడనే వకీలు కృష్ణమూర్తి గారు, "వెంకప్ప, సత్యనారాయణరాజు విశేషమేంటి? ప్రజలు ఎవరికి తోచినట్లు వారు చెప్పుకొనుచున్నారు. అసలు యథార్థమేమిటి?" అని అడిగారు. "నాకునూ అగమ్యగోచరముగా ఉన్నది. ఇది ఏమి మాయయో" అని వెంకమరాజు బదులు చెప్పారు. అంతట వకీలు కోపముతో, "వెంకప్ప, ఇదంతయో వట్టి బూటకము. దీనికంతయో కారకుడవు నీవు. అమాయకులైన ప్రజలను పెడదారిన పట్టించి లేనిపోని కథలను వారికి చెప్పి మోసగిస్తున్నావు. నిన్నేమనవలనో నాకు తెలియట్లేదు" అన్నారు. వెంకమరాజుగారికి కూడా కోపం వచ్చింది. తన ఇంటనున్న బాబా దగ్గరికి వెళ్లి, "నాకవమానము తెచ్చితివే. పెనుగొండ వారికి తగు సమాధానము నీవే చెప్పుము" అనెను. బాబా వెంటనే వారందరినీ తన వద్దకు తీసుకురమ్మని పిలిచారు. వెంకమరాజుగారు వెళ్లి వారందరినీ పిలుచుకుని వచ్చారు. వారితో పాటు సుబ్బమ్మగారు కూడా వచ్చారు. స్వామి ముందుగా సుబ్బమ్మను లోపలికి పిలిచి, "షిరిడీలో పూలతో కప్పబడిన సమాధిని, సాంబ్రాణివత్తుల గుహాళింపులను, అచ్చటినే ఒక మూల కూర్చుని మంత్రములుచ్చరించు ఒక భక్తుని, ఆంజనేయస్వామి దేవాలయమును, వేప చెట్టును చూపించారు. అది

సుబ్బమ్మ గారికి చిన్న గదిగా తోచలేదు. షిరిడీలోని విశాల మైదాన ప్రదేశములా కనపడింది. ఆమె గది నుండి బయటకు వచ్చి అచ్చట ఉన్నవారందరికీ ఈ విషయమును చెప్పెను. అందరూనూ చూడగోరిరి. బాబా వచ్చిన వారందరికీ ఈ మహిమ చూపింప. తాను పొరబడితేననియు తమని క్షమింపుడనియు బాబాని వారందరూ వేడుకొనిరి. అట్టి మహనీయ అవతారముచే పుట్టపర్తి 1000 రెట్లు పునీతమైందని ఆనందముతో పెనుగొండ చేరారు. 16 ఏండ్ల బాలుడు షిరిడీ సాయిబాబాయే అని సుబ్బమ్మగారికి, వెంకమరాజుగారికి పూర్తి విశ్వాసం కలిగింది. ఇదియే వెంకమరాజుగారి అనుభవం. అంత చిన్న వయసులో బాబా సరియైన ఉపదేశములిచ్చి మార్గము తప్పి నడుచు భక్తులను సరియైన మార్గమున నడిపించేవారు. ఇందుకు నిదర్శనముగా 1941వ సంవత్సరంలో దిగంబరస్వామి అనే ఒక వికలాంగుడు బుక్కపట్టణముకు వచ్చాడు. అతడు ముదుసలి, దిగంబరుడుగానుండెను. ఇతను గొప్ప తపస్వి అనియు, గొప్ప శక్తి సంపన్నుడనియు, పరమహంస జ్ఞాని అనియు ఎన్నో విధముల అతని గురించి ప్రజలు చెప్పనారంభించిరి. విశేషానుభవముతో కూడిన ఆ దిగంబరస్వామిని పుట్టపర్తికి బుక్కపట్టణముకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆ దిగంబరస్వామికి బాబాకు వాదము పెట్టించి వాదములో బాబాకు అవమానము కలిగింపకోరిరి. బాబాను బుక్కపట్టణము వారు సవాలు చేశారు. ఆ సమయంలో దిగంబరస్వామి మౌనముతో ఉండినట్లు నటించారు. బాబా ఆ దిగంబరస్వామికి కట్టుకొనుటకు ఒక తుండుగుడ్డనిచ్చి ఒక దివ్యమైన సలహా కూడా ఇచ్చారు. ఏమండి, మీ బాహ్యస్థితిని వేషమును చూస్తే మానవులతో సంబంధమే లేనట్టు హిమాలయా పర్వతమునందలి కొండగుహలోనో కూర్చుండి తపస్సు చేసుకుని వారి వలె తెలుపుచున్నది. నిజముగా అంతటి మహనీయులే అయినా తక్షణమే కొండగుహకు వెల్లుడు. అట్లుకాక శిష్యుల చేర్చుకొను సంకల్పము, పేరు ప్రఖ్యాతలపై కాంక్ష, పట్టణ నివాసము, పాదపూజలు, మృష్టాన్నములతో కూడిన భిక్షలు, ఇట్టి కోర్కెలు ఉన్నచో సంపూర్ణ వైరాగ్యవలే ఈ నటన ఎందుకు? ఈ దిగంబరత్వమేంటి? ఈ మౌనమేమి? లోకులను మోసగించుటక నీ సంగతి అంతయూ నాకు తెలిసినది. నీ కష్టమో భయమో కూడా తెలిసినది. ఏ గుహలోనో ఉండినా భోజనమెట్లు అని కదా నీ భయమో? ఇదిగో అభయమో. నీ వెచ్చట ఉండినను, కడకు మహారణ్యములో ఉండినను భగవానుని నమ్మియుంటివా, నిన్నాతడు తప్పక కాపాడును. భోజనము మొదలగు సమస్తములైన సౌకర్యములను చేకూర్చును. రాతిలోని కప్పకు ఆహారమును సమకూర్చలేదా? అన్నమును సృష్టించిన పిదప కదా జనులను దైవము సృష్టించారు. అంతటి నమ్మకము ధైర్యము నీకు లేనిచో ఈ మౌనమును, దిగంబరత్వమును విడిచి లోకమర్యాదను పాటించు. భగవత్ ప్రార్థనను చేసుకుంటూ హాయిగా ఉండుము. అప్పుడు నిన్నెవ్వరూ విమర్శించరు. వృధాగా ఈ ఆర్భాటమంతయూ పెట్టుకుని ప్రజలకు గ్రామ గ్రామమునందునూ నిన్ను మోసుకొనిపోయే శ్రమ ఎందుకు? ఇచ్చటనే ఉండుము. నీకు కావలసిన అన్నవస్త్రములకు ఏ కొరతయూ ఉండదు. హాయిగా భగవన్నామమును చేసుకొనుచూ సుఖింపుము అని సలహా ఇచ్చారు. అతన్ని తీసుకువచ్చిన బుక్కపట్నం వారికే ఆశ్చర్యం కలిగింది. దిగంబరస్వామి దిక్కుతోచక భయోత్పాతముతో శిరము వంచెను. బాబా తన సహజ కరుణతో అతని వీపుపై తట్టి బుజ్జగించి పంపెను. ఆహా, బాబా కరుణ ఎంతయో కొనియాడతగినది. భగవదన్యులకు, మానవ మాతృలకు ఇట్టి సహజ ప్రేమ వాత్సల్యము ఉండవు కదా. స్వామి ఇట్టి ఉపదేశములనే తన సాధకులకు ఇచ్చుచుండెను. షిరిడీ బాబాయే తిరిగి పుట్టపర్తిన అవతరించనని, అనేక మహిమలు లీలలు చూపుతున్నారని, అన్ని విధములైన వ్యాధులు బాధలను తీర్చుచున్నారని దేశము నల్మూలల సత్యసాయిబాబా పేరు మారుమ్రోగింది. వేల కొలది ప్రజలు దర్శనానికి వచ్చుచున్నారు. వారి బాధలను నివృత్తి చేసి సంతోషపరిచి స్వామి పంపుచూ ఉండేవారు. చాలామంది భక్తులు తమ ఊర్లకు రమ్మని బాబాని ఆహ్వానించేవారు. భక్తుల కోరిక తీర్ప బాబా బెంగళూరుకు వెళ్లి మీర్జాపురం, కొల్హాపురం, పీఠాపురం, సాండూరు మొదలగు జమీందారులకు, మద్రాసు వారిని చూచుచుండేవారు. మైసూరు మహారాజా కుటుంబమునకు సంబంధించి ఆర్సు కుటుంబం వారును బాబాను దర్శించి భక్తులయ్యారు. దీర్ఘకాలము నుండి ఉండిన కడుపులో ఉన్న పుండును హస్తచాలనము చేతనే వలసి
కావలసిన ఆయుధములను తెప్పించి శస్త్రచికిత్స కూడా చేసి ఆ బాధను సంపూర్ణముగా పోగొట్టారు. ఇట్టి మహిమల చూపు కొలది జనులు తండోపతండములుగా వచ్చి బాబా వలన ఉపకారమును పొందుతున్నారు. ఈ కారణమున భక్తుల సంఖ్య ఎక్కువై వసతి కల్పించుటకై 1945 ప్రస్తుత పాత మందిరం అని పిలువడు మందిరానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రదేశము ఊరికి కడపటయుండి సత్యమ్మ మరియు గోపాలస్వామి దేవాలయాలకు సమీపముగా ఉండేది. పాత మందిరము కట్టడం పూర్తయిన తోడనే బాబా కరణం గారింటి నుండి మందిరానికి దయచేశారు. 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు గల వసారా అందు తనకు ప్రత్యేకముగా ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు. మద్రాసుకు కూడా వెళ్లి వేల కొలది భక్తులకు దర్శనమిచ్చుచుండేవారు. ఉత్తరాన మచిలీపట్నము వరకు వెళ్లి అచ్చట భక్తులకు కూడా దర్శనమిచ్చారు.

ఒకసారి మచిలీపట్టణ సమీపమందలి సముద్ర తీరమున స్వామి నడుచుచూ నీటిలోనికి వెళ్లారు. భక్తులకి ఏమీ బోధపడలేదు. ఇంతలో ఒక ధ్వని వినపడింది. భక్తులు సముద్రపు టలలవైపు చూశారు. ఆ అలలపై శేషపాన్పుపై పవళించిన శ్రీ శేషసాయిలా అక్కడున్న వారందరికీ స్పష్టముగా దర్శనమిచ్చారు. ఒక్క క్షణకాలము దర్శనమొసగి అదృశ్యమైపోయారు. ఆ మరుక్షణమే బాబా తమ పక్కనే నుంచున్నారు. స్వామి దుస్తులేమాత్రము తడి కాలేదు. మరునాడు బాబా భక్తులతో సముద్రము దగ్గరికి పోయి ఒక వెండి గిన్నెను నీటిలోనికి విసిరారు. ఎందుకిట్లు చేసినా అని భక్తులకెవ్వరికీ తోచలేదు. మరుక్షణమే ఆ వెండి గిన్నె తమ చెంతకు అలలో కొట్టుకుని వచ్చింది. బాబా ఉప్పునీటితో ఉన్న ఆ గిన్నెను తీసుకుని ఆ నీటిని భక్తుల చేతుల్లో కొద్ది కొద్దిగా పోసి భక్తితో తీర్థము తీసుకునమన్నారు. వారందరూ ఆ తీర్థమును పుచ్చుకొనిరి. ఏమా మధురిమ, ఏమి సువాసన! ఆనాడు సముద్రుడు బాబాకు అమృతమునర్పించాడు. ఆ అమృతపానము చేసిన కొందరు భక్తులు ఈనాడు ప్రశాంతి నిలయంలో స్వామి కైంకర్యం చేసుకొనుచూ సన్నిధి భాగ్యమనుభవించుచున్నారు. స్వామి మహిమలను చూపి ప్రజలను తనవైపు ఆకర్షించుకొనుచున్నాడని భక్తులు తలచకూడదు. ఆయన లీలా విహారికాన బాబాకి అది సహజము. మనకా లీలలు బోధపడవు. ఆయన సిద్ధ సంకల్పుడు. భగవానుని అనంతశక్తిని కూడా శంకించువారు భగవల్లీలలను గమనించుచూ క్రమముగా ఆయన కరుణకు పాత్రులయ్యేవారు. ఈ విధముగా సత్యసాయిబాబా కరుణకు నిదర్శనముగా బెంగుళూరులో ఒక దృష్టాంతము జరిగెను. బెంగుళూరు సిటీ స్టేషనులో ఒక మూల చెప్పులు కుట్టుకునే అతను అక్కడ ఎదుటి బంగళాలోనే స్వామి ఉండుట గమనించాడు. అసంఖ్యాకులుగా జనులు లోపలికి పోయి స్వామిని దర్శించుకుని వస్తున్నారు. కార్ల రాకపోకలకు మితి లేకుండెను. దర్శనము చేసుకుని వచ్చిన వారి ముఖములు ఆనందముతో తాండవించుచుండెను. అక్కడ నిలుచున్న వారి కొందరు స్వామి కృష్ణ పరమాత్మయే అని, భగవాన్ సత్యసాయిబాబాగా అవతరించారని కొనియాడుచున్నారు. ఈ విషయమంతయూ గమనించుచున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడు బాబాను దర్శించుకోవాలని ఆరాటపడ్డాడు. ఎట్లో ఆ బంగళాలో ప్రవేశించి ద్వారము ద్వారా పుష్పాలంకృతుడై కుర్చీలో ఆసీనులయ్యున్న స్వామిని తొంగి తొంగి చూశాడు. లోపల భజన జరుగుతోంది. పురుషులొక వైపు, స్త్రీలు మరొక వైపు ప్రశాంతముగా కూర్చుని భజన చేస్తున్నారు. ఈతడు బాబాను చూచునంత బాబా ఇతన్ని చూశారు. వెంటనే స్వామి లేచి అతని దగ్గరికి వచ్చి అతని చేతిలోని పూలహారమును తీసుకుని అరవ భాషలో అతనికి ఏమి కావలనో అడిగారు. ఆ వయసు చెల్లిన చెప్పులు కుట్టుకునేవాడు ధైర్యముతో స్వామి తన ఇంటికి కూడా వచ్చి తానొసగు ఆతిథ్యమును స్వీకరింపవలసినదని మిక్కిలి వినయముతో ప్రార్థించాడు. అచ్చట ఉన్న భక్తులందరూ వాని మాటలు వింటూనే ఉన్నారు. బాబా అతని వైపు ప్రేమగా చూసి వీపును తట్టి అట్లే వచ్చదనని చెప్పారు. వెంటనే అతను యథాప్రకారము అతని స్థానమునకు పోయి కూర్చున్నాడు. తన ఇంటికి దారి మొదలకు గుర్తులు బాబాకు చెప్పదలచి చాలాసేపు వేచి చూశాడు. కాని అవతల వైపు మూలనున్న తన చెప్పుల దుకాణంలోని సామానులు ఏమగునో అని తన దుకాణము వద్దకు వెళ్లి వేచి చూస్తున్నాడు. బాబా ఎప్పుడు వెలుపలికి వస్తారు? మా ఇంటికి వస్తానన్నారు కదా, కొన్ని సంగతులు చెప్పాల్సి ఉంది అని ఎవ్వరిని అడిగినను జవాబు చెప్పట్లేదు. తాగుబోతో, పిచ్చివాడో అని కొందరు గేలి చేశారు. వచ్చే జనము పోయే జనము అతన్ని నెట్టుతున్నారు. ఇలా ఉండగా హఠాత్తుగా ఒక కారు ఆ చెప్పులు కుట్టేవాణిని సమీపించెను. అతడు భయపడెను. కారు తలుపు తీశారు. లోపల ఉన్న బాబా అతనిని కారులోకి రమ్మని పిలిచారు. అతడు కారులో కూర్చున్నాడు. కారు కదిలింది. ఆ చెప్పులు కుట్టేవాడు తన ఇంటి అడ్రస్సు చెప్పదలిచాడు. కాని ఇంతలో ఆ రోడ్డు పక్కన కారు నిలిచింది. కారు నుండి బాబా దిగి ఆ పక్క సందులో ఆ చెప్పులు కుట్టేవాని ఇంట్లోకి ప్రవేశించారు. ఇంతలో అతను కారు దిగి తన ఇంటిలోనికి పోయి బాబాకు ఆతిథ్యమిచ్చాడు. గోడ నానుకుని పీటపై బాబా కూర్చున్నారు. మిఠాయి, పండ్లు బాబాకు సమర్పించగా తాను కొంత స్వీకరించి మిగతావి ఆ ఇంటివారికి ప్రసాదముగా పంచిపెట్టారు. ఆనందాశ్రువులతో ఉన్న అతనిని ఆశీర్వదించి తిరిగి కారు ఎక్కి వెళ్లిపోయారు.
ఆహా, స్వామి కరుణ ఎట్టిది! వాగ్దాన పరిపాలనమునందు ఎంతటి దృఢవ్రతుడో స్వామి! ఒకసారి పుట్టపర్తిలోని కొందరు అసూయాపరులు బాబాకు విషము పెట్టదలిచారు. ఆనాడు ఒక పండుగ దినము. బాబా అందరిళ్లకు వెళ్లి వారిచ్చు సత్కారములను గ్రహించి తినుబండారములను కూడను స్వీకరిస్తున్నారు. తనకు విషమివ్వదలిచిన వారింటికి పోయి వారిచ్చు పదార్థములను మరికొంత ఎక్కువనే ఇప్పించుకొని తిన్నారు. కాని తనతో కూడా వచ్చిన మిత్రులను తినవద్దని చెప్పారు. కడపట కరణమిల్లు చేరారు. బాబా రహస్యముగా ఆ ఇంటివారు తమకు విషము పెట్టి తన శక్తి సామర్థ్యములను పరీక్షింపదలిచిరని మిత్రులకు చెప్పారు. కొంతసేపటికి ఆ తిన్న పదార్థమునంతయూ వాంతి చేసుకుని దాన్ని పరీక్షింపగా అది విషమిశ్రితమే అని రుజువయ్యింది. ఎట్టి విషమైనను బాబాకు హాని చేయదు. ఒకరే భక్తులతో కలిసి మందిరమునకు వస్తుండగా దారిలో ఒక ఘోర విషసర్పము బాబాని కరిచింది. భక్తుల తృప్తి కొరకు ఒక రక్షను తాను ధరించి మందిరము చేరారు. భోజనము చేయవద్దని, భోజనము చేసియూ స్నానము చేయవద్దనిన బావిలో ఈత కొట్టి స్నానము చేసి నిద్రపోకూడదనిన యోగనిద్రనందియు వద్దన్న పనులన్నీ చేసి విషము తన్నేమీ చేయజాలదని బాబా రుజువు చేశారు. కరణం సుబ్బమ్మగారు బాబా ఆరోగ్యమును కూర్చి ఎక్కువ పాటుపడుతుండేవారు. భక్తులకు సౌకర్యమును కూర్చుటకు మిక్కిలి జాగరూకత కలిగి ఉండేవారు. బాబాకు సమర్పించిన కొబ్బరికాయలన్నింటినీ పగలకొట్టి పచ్చడి రుబ్బుతుండేవారు. ఆమె భక్తి శ్రద్ధలను, నిష్కామ సేవను స్వామి చాలా మెచ్చుకునేవారు. తన అంత్యకాలమందు బాబా దర్శనమొసగి తనకు పరమపద ప్రాప్తి నిప్పింపుడని శ్రీమతి సుబ్బమ్మగారు బాబాను పలుమార్లు ప్రార్థించుచుండేవారు. ఇంతలో వయసు చెల్లిన సుబ్బమ్మగారు జబ్బున పడ్డారు. ఆమెను బుక్క పట్టణానికి చికిత్స కొరకు తీసుకుని వెళ్లారు. ఆమె మంచం పట్టారు. మరణావస్థలో ఉన్నారు. స్పృహ తప్పుచుండెను. బాబాను కలవరింపదొడసాగెను. స్వామి ప్రసాదించిన షిరిడీబాబా సందర్శనమును, శ్రీకృష్ణ లీలా సందర్శనమును మొదలగు దృశ్యములను చూచుచుండేవారు. తెలివి వచ్చినప్పటికీ కూడా స్వామి అనుభవములే చెప్పుచుండేవారు. ఆమె బంధువులకి ఈ విషయం అంతగా రుచించలేదు. సుమారు 100 మైళ్ల దూరమున బెంగుళూరులో స్వామి ఉన్నారని, ఆయనను చింతించిన ఏమి లాభమని, ఇంకేవైనా సంగతులున్న చెప్పమని సుబ్బమ్మను బంధువులు బాధించుచున్నారు. ఆమె మనస్సు మారలేదు. ఇంతలో బెంగుళూరు నుండి బాబా తిరుపతికి వెళ్లారు. బాబా విగ్రహమును తయారు చేయించుకుని తత్ప్రతిష్టాపన మహోత్సవమునకు భక్తులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమమునకై బాబా తిరుపతి వెళ్లారు. బుక్కపట్టణములో సుబ్బమ్మగారి పరిస్థితి పూర్తిగా మారింది. బంధువులందరూ ఆమె మరణించిందని భావించారు. ఆమె ముఖములో కళ మాత్రం చెదరలేదు. కాబట్టి శ్మశానమునకు తీసుకుని పోలేదు. ఇంతలో బాబా తిరుపతి నుండి కారులో పుట్టపర్తికి చేరి వెంటనే బుక్కపట్టణమునకు వచ్చారు. సుబ్బమ్మను భూశయనం చేశారు. స్మారకము పూర్తిగా తప్పియుండెను. బాబా ఆమె పక్కన కూర్చుని, సుబ్బమ్మ, సుబ్బమ్మ అని మెల్లగా పిలిచారు. చుట్టూ మూగి ఉన్న జనమునకు ఆశ్చర్యము కలుగునట్టు సుబ్బమ్మ కళ్ళు తెరిచి చూచెను. తన చేతిని చాపి ప్రేమ సూచకముగా స్వామి హస్తమును పట్టుకొనెను. బాబా గంగాజలమును తెప్పించి తన చేతి వ్రేళ్లతో ఆ గంగాజలమును సుబ్బమ్మగారి పెదవుల దగ్గర పెట్టెను. ఆమె తన నోటిని కొంచెము తెరిచి ఆ తీర్థమును కొద్దిగా తీసుకున్నారు. సుబ్బమ్మగారు పుణ్యలోకమును చేరారు. ముక్తులతో కలిశారు.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యమును సాయుధ్యమును సారూప్యమును అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందించబోయే స్వామివారి కస్తూరి అన్న ఈ శీర్షిక యొక్క 4 భాగాలలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

మనమందరం ఎంతోమంది భక్తుల కథలను విని ఉంటాం. కుచేలుని గురించి, భక్త శబరిని గురించి, భక్త కన్నప్ప, భక్త జయదేవుడు, భక్త తుకారాం, ఇలా ఎంతోమంది ఆ సర్వేశ్వరుని భక్తిలో ఓలలాడి తర్వాతి తరాలకు ఆదర్శమూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారందరి స్థాయిలో ఉండే ఒక అత్యున్నత భక్తునిగా సత్యసాయి అవతారంలో ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎవరా భక్తాగ్రేసరుడు అని అనుకుంటున్నారా? ఆయనే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి. ఆయనను అభినవ వ్యాసునిగా, అభినవ వాల్మీకిగా వర్ణించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. స్వామి జీవిత చరిత్రను స్వామి భక్తులకు సరళంగా, సున్నితంగా, సుమధురంగా అందించిన ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవితం సాయి భక్తులందరికీ ఒక పాఠం లాంటిది. అందులో మనం భగవంతునికి భక్తునికి మధ్య నుండే సున్నితమైన సంబంధాన్ని ఆస్వాదించవచ్చు. భగవంతుడు భక్తుణ్ణి ఏ విధంగా అద్భుతమైన రీతిలో రక్షిస్తాడో తెలుసుకోవచ్చు. భక్తుని శరణాగతికి భగవంతుడు కరిగిపోయి ఏ విధంగా ఆ భక్తునిపై అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడో విని పరవశం చెందవచ్చు. కస్తూరి జీవితాన్ని అందరికీ ఆదర్శమైన రీతిలో స్వామే స్వయంగా తీర్చిదిద్దారేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంతటి పరమభక్తుడైతే స్వామి తన జీవిత చరిత్రను రాసే సువర్ణావకాశాన్ని కస్తూరికి అనుగ్రహించి ఉంటారు. అందుకనే భక్తి సువాసనలను గుబాళించే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవిత చరిత్రను కొన్ని భాగాలుగా మీకందిస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని ఇప్పుడు వినండి. ఈ నమ్మకమే కదా నన్ను నీ పాదపద్మాల చెంతకు చేర్చింది. తెలియచెప్పు ప్రభు, నా ప్రార్థనకు, అభ్యర్థనకు వెంటనే బదులు ఇస్తావని గట్టిగా నమ్ముతున్నాను ప్రభు. ఈ కారణం వల్లనే కదా నీ పాదాల చెంత వేడుకుంటూ రోదిస్తున్నాను. తెలియచెప్పు ప్రభు, నా ప్రక్కనే నువ్వు ఉంటావని, సరియైన బాటలో నన్ను నడిపిస్తావని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా పగలు రాత్రి నీ చెంతనే నేనుండేది. నిన్ను ఏది కావాలని నేను కోరినా నువ్వు కాదు అని అనవని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా నీ కటాక్ష వీక్షణం కోసమై నీ చెంత వేచియున్నది. ఈసారి నా కోసం ఏమి సిద్ధం చేసి ఉంచావు? నీ వరాల వర్షం కురిపించుటలో ఈ జాప్యం ఎందుకు? ఎంతకాలమైనా కాని, ఎన్నేళ్లైనా కాని, ప్రేమను వర్షించే నీ కన్నులు నా వైపు తిరిగేదాకా నీకోసం, నీ కటాక్ష వీక్షణం కోసం ఎదురుచూస్తూనే వేచి ఉంటాను. ఎంత ఆత్మానందం కలిగించే ప్రార్థనో కదా. ఎవరో మీ హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మీ మనోభావాలకు తగ్గట్టుగా మీరు స్పందించే విధంగా రచించినట్టు అనిపిస్తోంది కదూ. ఈ అద్భుతమైన ప్రార్థన మనలోని చైతన్యస్వరూపం రచించినది అంటే మీకేమనిపిస్తోంది? స్వామి మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుటకు ఒక గ్రీటింగ్ కార్డును తయారు చేసి అందులో ఆయనే స్వయంగా మననానందం కలిగించే ఈ ప్రార్థనను రచించి, నూతన సంవత్సరాన్ని ఈ ప్రార్థనతో ప్రారంభించు అని మనని ఆదేశించడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎంతో అద్భుతంగానూ, విచిత్రంగానూ ఉంది కదూ. అంతేకాక నీవు పిల్లాపాపలతో, మనుమలతో, స్నేహితులతో కలిసి ఆనందంగా, జీవితాంతం శాంతియుతంగా, భక్తితో ఆ సర్వేశ్వరుని సేవలో హాయిగా జీవించు అని స్వామి ఆశీర్వదించడం ఎవరినైనా మాటలు రాని ఆనందంలో ముంచెత్తుతుంది. స్వామి వద్ద నుంచి ఈ విధంగా శుభాకాంక్షలు అందుకోవడం ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది. కాని ఇదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పింది అంతా ఏమాత్రం ఊహాజనితం కాదు. ఈ దృష్టాంతం అంతా కూడా ప్రొఫెసర్ కస్తూరి జీవితంలో జరిగిన మరపురాని సంఘటన. 1960వ సంవత్సరంలో స్వామి స్వయంగా పైన చెప్పిన విషయాలతో తనకు అత్యంత ప్రియమైన భక్తుడు అయిన కస్తూరి కోసం గ్రీటింగ్ కార్డును తయారు చేసి ఆయనకు అందించారు. ఇదంతా కథలో సగం మాత్రమే. అసలు ఈ గ్రీటింగ్ కార్డును ఆయన కస్తూరికి ఏ విధంగా పంపించారో తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీటింగ్ కార్డును స్వామి నూతన సంవత్సరం నాడు ఆశీర్వాదం కోసం వచ్చిన కస్తూరికి స్వయంగా ఇవ్వలేదు. ఆ కార్డు తనంతట తాను కస్తూరిని వెతుక్కుంటూ పోస్టులో వచ్చింది. పోస్టులో రావడమేమిటి అని అనుకుంటున్నారా? స్వామి ముందుగానే ఈ కార్డును తయారు చేసి ఎవరితోనో బుక్కపట్నం నుండి పోస్ట్ చేయించారు.
ఈ సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ కస్తూరి ఇలా రాశారు. ఆ రోజు కార్డును చూసి ఒక్కసారి చెప్పనలవి కాని సంతోషంతో భావావేశానికి లోనై కృతజ్ఞతాభావంతో స్తంభించిపోయాను. స్వామి జీవిత చరిత్రను బ్రహ్మాండమైన రీతిలో హృద్యంగా సరళంగా రచించి కలియుగ వాల్మీకి కలియుగ వ్యాసుడిగా పేరుగాంచిన కస్తూరి స్వామి ప్రేమ అనే ఆనందసాగరంలో మునిగి తేలారు. ఇటువంటివి ఎన్నో మరపురాని మధురమైన సంఘటనలు కస్తూరి జీవితంలో చోటు చేసుకున్నాయి. అసలు భగవంతునికి భక్తునికి గల బంధం ఎంతో చిత్రాతిచిత్రమైనది. అది మరొకసారి స్వామి కస్తూరి ప్రేమబంధం ద్వారా నిరూపితమైనది. అసలు కస్తూరికి స్వామి వద్ద ఉన్నంత చనువు మరెవరికీ లేదని చెప్పవచ్చు. స్వామితో కస్తూరి సంభాషణా స్థాయి, అవగాహన ఎంతో ఉన్నతంగా ఉండేవి అని కస్తూరి వద్ద నుండి స్వామిని గూర్చిన ఎన్నో విషయాలను వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా, ఆయన ప్రసంగాలను వినడం ద్వారా నేర్చుకున్నానని ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు చెప్తారు. అసలు స్వామికి కస్తూరికి మధ్య అనుసంధానం, అవగాహన స్థాయి అత్యుత్తమమైనది. స్వామితో వేదాంతపరంగా, ఆధ్యాత్మికంగా ఆ స్థాయిలో మాట్లాడేవారెవరినీ నేనైతే చూడలేదని అనిల్ కుమార్ అంటారు. ఉద్దండ వేద పండితులైన కామావధాని గారు కూడా స్వామితో ఆ స్థాయిలో అనుసంధానమయ్యేవారు కారు. కంసాలి బంగారం నాణ్యమైందో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన రాయిపై బంగారాన్ని రుద్ది చూస్తాడు. అలాగే స్వామి తన ఉపన్యాసం అయ్యాక కస్తూరిని తన ఉపన్యాసం ఎలా ఉందో చెప్పమని అడిగేవారు. వేరెవ్వరినీ అడిగేవారు కాదు. స్వామి కస్తూరిలో ఒక నిజమైన విద్యావేత్తను, పండితుడిని చూసి ఉంటారు. అందుకనే ఆయన అభిప్రాయాన్ని అడిగేవారు. కస్తూరి ఆయన హృదయాన్ని రంజింపచేసిన, స్పందింపచేసిన విషయాల్ని స్వామికి చెప్పేవారు. స్వామికి మహాభక్తులైన కస్తూరితో వేసవి తరగతుల సందర్భంగా అనేకసార్లు సన్నిహితంగా మెలిగే అవకాశం నరసింహమూర్తి గారికి లభించింది. ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. ఒకసారి 1982 స్వామి యూనివర్సిటీలో జరుగుచున్న ఒక నిర్మాణపు పనులను చూడటానికి వెళ్లారు. కస్తూరిని కూడా కారులో వెంట తీసుకుని వెళ్లారు. మేము ముగ్గురం వరండాలో స్వామి కోసం ఎదురుచూస్తున్నాం. స్వామి వచ్చాక మమ్మల్ని చూసి ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమన్నారు. ప్రొఫెసర్ కస్తూరి స్వామి తరువాత కారు దిగి వచ్చేసరికి స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపులు వేసేయబోతున్నారు. కస్తూరి కూడా లోపలికి వచ్చేశారు. అప్పుడు స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇక్కడ అంతా మూర్తులే ఉన్నారు. సత్యమూర్తి, కృష్ణమూర్తి, నరసింహమూర్తి. నేను ఎలాగో మూర్తినే, అందుకని మూర్తుల మధ్య కస్తూరికి చోటు లేదు అని అన్నారు. స్వామి అన్నదానికి కస్తూరి స్పందించిన తీరు నిజంగా అద్భుతం. నాకు ఇప్పటికీ ఆయన అన్న మాటలు నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. అప్పుడు కస్తూరి చిరునవ్వుతో స్వామితో, స్వామి, నేను లోపలికి వస్తే అంతా పూర్తి అయిపోతుంది అన్నారు. కస్తూరి ఇలా అనేసరికి స్వామి పకపకా నవ్వి ఆయనను కూడా లోపలికి రానిచ్చారు. వారిద్దరి సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే భగవంతునితో సన్నిహిత బంధం తప్పకుండా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఈ అద్వితీయమైన భక్తుని జీవితంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. సాధారణంగా కస్తూరి నుదుటిపై విభూతి రేఖలను రాసుకుంటారు. ఒకసారి ఆయన బృందావనంలో వరండాలో మూలగా వెలుతురు సరిగా పడని ప్రదేశంలో కూర్చున్నారు. స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇలా వెలుతురులోకిరా, లేకపోతే నీ నుదుటిపై గల విభూతి రేఖలను చూసి ఏదో బ్యాండేజీ అని అందరూ అనుకుంటారు అని అన్నారు. దానికి కస్తూరి తనదైన హాస్య ధోరణిలో, విభూతి బ్యాండేజీ కాదు స్వామి, నా జీవితంలోని బాండేజీ, అంటే బంధాలను నిర్మూలించేది అని అన్నారు. స్వామి వెంటనే అది విని చిరునవ్వులు చెందించారు. చాలామంది స్వామితో భయంగా, మితంగా మాట్లాడేవారు. కస్తూరి మాత్రం తనదైన శైలిలో హాస్య చతురతను నేర్పుగా తగిన సమయంలో ఉపయోగిస్తూ స్వామితో మాట్లాడేవారు. స్వామికి కస్తూరి సృజనాత్మకత, హాస్యధోరణి ఎంతగానో నచ్చేవి. అసలు వారిద్దరి సన్నిహితత్వం ఎంతగా ఉండేదంటే, ప్రతిరోజు మధ్యాహ్నం కస్తూరి స్వామి వద్దకు వస్తున్నప్పుడు స్వామి ఆయనను చూసి, అదిగో నా న్యూస్ పేపర్ వస్తోంది, నాకిప్పుడు బోలెడన్ని వార్తలు చెబుతాడు అని అనేవారు. చిన్నపిల్లల వంటి అమాయకపు మనస్తత్వం కలిగిన కస్తూరి రోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు తన రేడియోలో విన్న ప్రముఖ వార్తలన్నిటినీ స్వామికి చెప్పేవారు.
ఈ విశ్వాన్నే సృష్టించిన సృష్టికర్తకు ఈ విశ్వంలో జరిగే విషయాలనే చెప్పడం ఒక వింత అనుభూతిగా అనిపిస్తుంది. ఒకసారి స్వామి ముంబై నుంచి బెంగళూరు వస్తున్నప్పుడు స్వామి కారులో మరికొందరితో పాటు కస్తూరి కూడా ప్రయాణిస్తున్నారు. స్వామి కొన్ని యాపిల్ పండ్లను తీసి వాటిని ముక్కలుగా కోసి అందరికీ పంచారు. తర్వాత భజన ప్రారంభించమని స్వామి ఆదేశించారు. భజన అయ్యాక అందరూ యాపిల్ ముక్కలను ప్రసాదంగా భావించి తినడం ప్రారంభించారు. కాని కస్తూరి మాత్రం తినకుండా ముక్కలను అలాగే పట్టుకుని కూర్చున్నారు. కస్తూరివి కట్టుడు పళ్ళు. కట్టుడు పళ్లతో యాపిల్ తొక్కని నమిలి మింగడం చాలా కష్టమైన పని. అందుకని కస్తూరి యాపిల్ ముక్కలను తెల్లేక అట్లానే పట్టుకుని చూస్తున్నారు. స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. కస్తూరి ఈ విషయం గురించి ఏమీ చెప్పకపోయినా సర్వాంతర్యామి సర్వజీవవాసుడు అయిన స్వామికి తెలియని విషయముంటుందా? 1000 తల్లుల ప్రేమను మించినది స్వామి ప్రేమ. కస్తూరి ఇబ్బందిని తెలుసుకుని తర్వాత ఇచ్చిన యాపిల్ ముక్కలకు శుభ్రంగా తొక్కను పూర్తిగా స్వయంగా స్వామే తీసివేసి కస్తూరికి అందించారు. ఎవరైనా తీపి మిఠాయిలు స్వామి కోసం తీసుకువచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని స్వామి మా నాన్నగారి కోసం ప్రక్కన పెట్టేవారు, ఇవి కస్తూరికి ఉంచండి తిని ఆనందిస్తాడు అని అనేవారని కస్తూరి కూతురైన పద్మా కస్తూరి అప్పటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎంతటి దివ్యమైన సంబంధమో కదా ఇది. వీరిరువురి బంధం నిజంగా చరిత్రలో మరొకరాని ఘట్టంగా నిలిచిపోతుంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కస్తూరి జీవిత చరిత్రగా చెప్పదగిన లవింగ్ గాడ్ అను పుస్తకంలో ఆయన స్వయంగా ఈ దివ్య అనుబంధాన్ని ప్రేమకథగా అభివర్ణించారు. ప్రతి భక్తుడు కలలుగనే ప్రేమకథ ఇది. చరిత్రలో మానవుని స్ఫురణలో అజరామరంగా నిలిచిపోయే ప్రేమకథలన్నీ భక్తునికి భగవంతునికి మధ్య జరిగినవే. ఇలాంటి ప్రేమకథలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియచెప్పి దానిని మన మనోఫలకాలపై ఆవిష్కరింపచేస్తాయి. ఈ దివ్య నాటకాన్ని ముందుగానే భగవంతుడు రచించి అందులో ఎవరిని పాత్రధారులుగా ఎంపిక చేస్తాడో మనకి అంతుపట్టదు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఊహించలేం. ఈ అవతారంలో ఆ అదృష్టం పవిత్రమైన మనసు కలిగిన ప్రొఫెసర్ కస్తూరిని వరించిందని చెప్పవచ్చు. భగవంతునికి భక్తునికి గల అద్వితీయమైన అనుబంధాన్ని, భక్తుని నిష్కల్మష ప్రేమకు భగవంతుడు ఏ విధంగా కరిగిపోయి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడో అందరికీ తెలియజేయడానికి స్వామే కస్తూరిని స్వయంగా ఎంచుకుని ఉంటారు. ప్రేమస్వరూపాన్ని తల్లిలా లాలించిన ఘట్టము. ప్రొఫెసర్ కస్తూరి తన మధుర జ్ఞాపకాల మాలలోని ఒక అనుభవాన్ని గురించి ఇలా రాశారు. మేమప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చెబ్రోల్లో ఉన్నాం. రాత్రి మేమంతా భోజనం చేస్తున్న సమయంలో స్వామి హఠాత్తుగా లేచి మనం ఉన్నపళంగా మద్రాస్ వెళ్లాలి అని అన్నారు. ఇంతలోనే స్వామి మొహం అంతా ఎర్రగా అయిపోయింది. స్వామి చాలా కంగారుగా ఉన్నారు. స్వామి ఎవరో భక్తునికి వచ్చిన తీవ్రమైన జ్వరమును తీసుకుని తాను ఆ బాధనంతా అనుభవిస్తున్నట్టు నాకనిపించింది. స్వామి ఆ భక్తుని ఇంటికి వెళ్దామని అన్నారు. స్వామి అప్పట్లో ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండేవారు. స్వామి కారు వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. కారులో నేను డ్రైవర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను కూడా స్వామితో పాటు వెనక సీట్లోనే కూర్చుని ఉన్నాను. స్వామి బాధను అనుభవిస్తూ కాస్త శరీరాన్ని చాపి పడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్వామికి వీలుగా నేను ప్రక్కకి జరుగుదామని జరుగుతున్నాను. స్వామి నన్ను జరగద్దు, అలానే కూర్చోమన్నారు. స్వామి పడుకోవాలంటే కనీసం దిండు కూడా లేదు. అప్పుడు కస్తూరికి మరపురాని మధుర జ్ఞాపకాన్ని ఒకటి అందివ్వటానికే అన్నట్టు స్వామి తన ప్రియభక్తుని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నారు. విశ్వాన్ని తన సంకల్పం చేత సృష్టించిన సృష్టికర్త ఒక చిన్న పిల్లవాని వలె తన భక్తుని ఒడిలో ఒదిగి పడుకోవడం ఆహ్లాదానికే ఆహ్లాదాన్నందించే గొప్ప విషయం. 8 గంటలపాటు తన ఒడిలో పడుకున్న స్వామి తలనిమురుతూ తల్లిలా స్వామిని సాకారు ప్రొఫెసర్ కస్తూరి. ఆ తరువాత మద్రాసు వెళ్లాక మరునాటి ఉదయం స్వామి కస్తూరిని పుట్టపర్తికి వెళ్లమని 1st క్లాస్ రైలు టిక్కెట్టు ఇచ్చి పంపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుట్టపర్తికి చేరుకున్న భక్తులందరికీ తన సందేశాన్ని అందించమని కస్తూరిని పంపించారు. స్వామి కస్తూరి జీవశ్వాస, జీవనాధారం. బహుశా ఈ బంధం ఈ జన్మలో చిగురించినది కాకపోవచ్చు. జన్మ జన్మలుగా పెనవేసుకున్న బంధమేమో. లవింగ్ గాడ్లో కస్తూరి ఇలా రాశారు.
స్వామి ప్రేమ నన్ను స్థిరముగా పవిత్రమైన జీవితమును గడిపేటట్టు చేసింది. అది 1948లో నేను మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు నుంచే కాదు, నేను పుట్టినప్పటి నుంచి అంటే 1897వ సంవత్సరం నుండే నన్ను రక్షిస్తూ నన్ను ముందుకు సాగేట్టు చేస్తూ ఉంది. అందుకనే స్వామి ఒకసారి నాతో అన్నారు, నాకు నువ్వు నీ పూర్వజన్మాల నుంచే తెలుసు అని. కస్తూరి పుట్టినప్పుడు ప్రపంచంలోని సగం మంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. దేవుని కుమారుణ్ణి భూమిపైకి పంపిన రోజది, అదే క్రిస్మస్. అదే పవిత్రమైన రోజున కస్తూరి జన్మించడం, భగవంతుడు తనతో పాటు ఈ భక్తాగ్రేసరుని కూడా జ్ఞప్తియందుంచుకోండి అని మానవాళికి చెప్పుటకేమో అని అనిపిస్తుంది. కస్తూరి 11 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయనను దగ్గరలోని పార్థసారథి దేవాలయానికి తీసుకుని వెళ్లి దేవుని ముందు రాయిపై ఆయన్ను పడుకోబెట్టింది. విగ్రహానికి ఇరువైపులా 2 దీపాలు ఉన్నాయి. తల్లిగారు పార్థసారథిని ప్రార్థిస్తున్న సమయంలో ఆ దీపాల కాంతిలో పార్థసారథి ఆమెను చూసి నవ్వినట్టు అనిపించింది. ఆమె ఎంతో పరవశానికి లోనై పార్థసారథి తన బిడ్డను ఆశీర్వదించాడని అనుకుని ఎంతో తృప్తిగా ఇంటికి చేరుకుంది. బాల్యంలో కస్తూరి స్నేహితుడు, భగవంతుడు అన్నీ ఆ పార్థసారథే. చిన్నతనంలో పెన్సిల్, పిప్పర్మెంట్ల విషయమైనా, పరీక్షలు, చదువు విషయమైనా ఏదైనా సరే పార్థసారథి విగ్రహం ముందు నిలబడి ఆయనకు మనసు విప్పి అన్నీ కస్తూరి చెప్పుకునేవారు. 50 సంవత్సరాల తర్వాత మానవ రూపంలో అవతరించిన ఆ పార్థసారథిని స్వామి రూపంలో దర్శించారు. ఆయన చిన్నతనంలో చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా భక్త జనోద్ధరణకై రూపొందించబడిన సనాతన సారథి మాసపత్రికకు సంపాదకునిగా కస్తూరిని నియమించడం పవిత్ర ప్రేమకు, నిస్వార్థ భక్తికి స్వామి ఎట్లా స్పందిస్తారో తెలియజేస్తుంది. కస్తూరి కొన్ని నెలల వయసులో ఉన్నప్పుడు వైకోంలోని శివాలయానికి తల్లిదండ్రులు ఆయనను తీసుకుని వెళ్లారు. కుటుంబ సాంప్రదాయానుసారం మొదటి బిడ్డను శివునకు కైంకర్యం చేసి శివునికి సేవకునిగా అర్పించి బిడ్డను తెచ్చుకోవడం ఆ మొక్కుబడి. ఆ ఆలయం ద్వారం వద్ద పెద్ద అరటి ఆకును పరిచి అందులో నగ్నంగా ఆయనను పడుకోబెట్టి వారి తల్లిదండ్రులు ఇరువురు వారికి ఇరుపక్కలా శివుని ముందు సాగిలపడ్డారు. తరువాత వారు మెల్లగా ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆలయ పూజారి పరమశివుని సందేశంగా, నా బిడ్డగా నా కోసం అతి జాగ్రత్తగా శ్రద్ధతో ఈ బిడ్డను పెంచండి అని చెబుతూ కస్తూరిని అందివ్వగానే వారు ఆయనను శివుని ముందు పడుకోబెట్టి శివప్రసాదంగా తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. ఆయన కృపావీక్షణాలే ఎల్లప్పుడూ ఆధారం. ఆర్థిక స్తోమత లేనందువల్ల కస్తూరి తాతగారు తండ్రి లేని పిల్లవాడైన కస్తూరిని పాఠశాలకు పంపడానికి ఒప్పుకోలేదు. కాని దైవం కస్తూరి తల్లి రూపంలో ధైర్యంగా నిలబడి కస్తూరిని పాఠశాలకు పంపించి పలు భాషల్లో ప్రావీణ్యతను సాధింపచేసి విద్యాధికుడను చేసింది. ఎందుకంటే సాయి అవతార క్రమంలో కస్తూరి చేయవలసింది ఎంతో ఉందని దైవమే కస్తూరికి విద్యను అనుగ్రహించి ఉంటుంది. కస్తూరి తల్లివైపు కుటుంబం కనీస శక్తినిచ్చే ఆహారాన్ని కూడా అందించగలిగే స్తోమత కలిగినది కాదు. అందుకనే భగవంతుడు కస్తూరి ఎక్కడ చదివినా త్రిపురనిత్తురలోని స్కూల్లోనైనా, లేక ఎర్నాకులంలోని ప్రీ యూనివర్సిటీ చదివే సమయంలోనైనా, లేక త్రివేంద్రంలో చరిత్రలో డిగ్రీ పట్టాతో ఉత్తీర్ణుడైన సమయంలోనైనా, ఇన్ని సంవత్సరాలు కూడా ప్రతి చోట ఉచిత భోజనాలను అందించే సదుపాయాన్ని సమకూర్చారు. ఎందుకంటే కస్తూరి అనే పనిముట్టును ఈ అవతార క్రమంలో ఎంతగా ఉపయోగపెడతారో భగవంతునికి, అంటే స్వామికి తప్ప ఇంకెవరికి తెలుసు. అందుకనే కస్తూరిని అంత జాగ్రత్తగా వెన్నంటి ఉండి కాపాడేవారు. తరువాత కస్తూరికి ఆణిముత్యంలాంటి అమ్మాయితో పరిణయం జరిపించడంలో కూడా అదృశ్య హస్తపు మహిమను గుర్తించవచ్చు. కస్తూరి భావావేశాలకు తగినట్టుగా ఉంటూ కష్టాలలో పాలు పంచుకుంటూ ఆయనలో ఎంతో ధైర్యం నింపే భార్యను స్వామి దయతో కస్తూరికి ప్రసాదించి ఉంటారు. డిగ్రీ అయ్యాక 21 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్వేషణలో ప్రతిరోజు వార్తాపత్రికలను ఆశగా చూస్తున్న సమయంలో ఆ దేవాదిదేవుడే ఒకరోజు వార్తాపత్రికలో వచ్చిన మైసూరులోని హైస్కూల్లో అధ్యాపకుడు కావలను అన్న ప్రకటనను కస్తూరి చూసే విధంగా చేసి మైసూర్ బంగారుగనుల ప్రాంతానికి
ఈ విద్యారత్నాన్ని కూడా చేర్చారు. భగవంతుని రక్షణలో వికసించిన కస్తూరి కొంతకాలం మైసూర్ హైస్కూల్లో పనిచేసిన తరువాత స్కూలు సంస్థాపకుని అసహ్యకరమైన అలవాట్లు పద్ధతుల వల్ల కస్తూరి విసుగుచెంది ఆ ఉద్యోగం చేయడం ఇష్టంలేక వేరే ఉద్యోగం చూసుకుందామని అనుకునేవారు. అదే సమయంలో కస్తూరి లా డిగ్రీని పొందాలన్న ఆసక్తితో లా విద్యను అభ్యసిస్తున్నారు. లా చదువు పూర్తి చేసి ఆ హైస్కూల్ అనారోగ్య వాతావరణం నుంచి బయటపడి మరింత ఆర్థిక స్తోమతను పెంచే ఉద్యోగం పొందవచ్చని అనుకున్నారు. తరువాత సంవత్సరంలో యువకునిగా ఉన్న కస్తూరి తనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని చిగురింపచేసే నిమిత్తం రామకృష్ణ మఠంలో చేరి రామకృష్ణ పరమహంస బోధనలను అర్థం చేసుకుని అనుసరిస్తూ ఉండేవారు. రామకృష్ణ బోధామృతాన్ని అనుసరించి కన్నడ ఇంగ్లీషు భాషలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో ఉంచే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను సమాజ ఉద్ధరణ నిమిత్తమై చేపట్టేవారు. 1928 ఆర్తజన పరాయణుడైన లోకేశ్వరుడు కస్తూరిని మైసూర్ యూనివర్సిటీలోని మహారాజా ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకునిగా చేర్పించారు. ఇది కస్తూరి జీవితంలో ముఖ్యమైన మలుపు. ఇక్కడనే కస్తూరి తనలోని సాహిత్య జ్ఞానానికి రచనా సామర్థ్యానికి పదునుపెట్టి ఆయా రంగాలలో ఎంతో కృషి చేశారు. సామాజిక అసమానతలపై అన్యాయ అక్రమాలపై తనదైన హాస్య ధోరణిలో సాహితీ విలువలతో కూడిన నాటకాలను రచించేవారు. పురాణేతిహాసాలలోని పవిత్ర పురుషులా ఋషులా జీవితాలపై హరికథలను రూపొందించి జనచైతన్యానికి దోహదపడ్డారు. కోతివంటి మానవుని మనస్సు చేసే చిత్ర విచిత్రములైన చేష్టలపై దానిని నియంత్రించే విధానంపై ఎన్నో రచనలను కన్నడంలో రచించారు. కన్నడ హాస్య మాసపత్రిక అయిన కోరవంజిలో మరియు ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ వారపత్రికలో వట్టి వగరుబోతు మాటలు అనే శీర్షికపై హాస్య వ్యంగ్య రచనలను కూడా చేసేవారు. అంతేకాక ఆలిండియా రేడియోలో సహాయ దర్శకునిగా చేరడమే కాకుండా ఆకాశవాణి అన్న పేరును సూచించడం అది పై అధికారులకు నచ్చి ఇప్పటికీ అదే పేరుతో ఆలిండియా రేడియోను సంబోధించడం నిజంగా కస్తూరి భాషా ప్రావీణ్యతకు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. రేడియోలో తన సృజనాత్మకతతో ఆలోచింపచేసే భక్తిభావాలను మేల్కొల్పే జనచైతన్యానికి దోహదపడే కార్యక్రమాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. 1947 ఇండియా స్వాతంత్ర్యం సంపాదించే సమయానికి కస్తూరిని స్వామి బెంగళూరుకి చేర్చారు. అక్కడే కస్తూరి చిన్న కుమారుడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. పెద్ద కుమారుడు మూర్తి భూగర్భ శాస్త్రంలో పీహెచ్డి పట్టా సంపాదించే నిమిత్తమై స్వీడన్ దేశంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. బెంగళూరు వచ్చాకే కస్తూరి జీవితంలో స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే భగవానుడు కస్తూరి అనే పవిత్ర కుసుమాన్ని ఎప్పుడెప్పుడు తన అవతార ఉద్యమంలో వికసింపచేసి భక్తులకు సువాసనను అందింపచేయాలా అని వేచియున్నాడు. నడిచే ప్రేమతో సాంగత్యం. బెంగళూరులోని ఒక భక్తుని ఇంట్లో మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు కస్తూరి ఆశ్చర్యచకితులై మౌనంగా ఉండిపోయారు. స్వామి కస్తూరి జీవితంలోని ప్రతి పేజీని చదివినట్లు నాకు అంతా తెలుసు అన్నట్లు, నీ కుమార్తెకు ఆ అబ్బాయినే కుదిర్చాను, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడిగి ఆయన సర్వవ్యాపకత్వాన్ని సర్వాంతర్యామితత్వాన్ని కస్తూరికి తెలియచేశారు. కొద్ది రోజుల ముందు కస్తూరికి స్నేహితులైన పొట్టి అయ్యర్ కలలో కనిపించి కస్తూరి కూతుర్ని తన మనుమడికి చేసుకోమని ఆదేశించారు. పొట్టి అయ్యర్ మొదట్లో కస్తూరి ఇదే విషయం తనని అడిగినప్పుడు అంతగా ఆసక్తి చూపలేదు. కస్తూరి కన్నా ధనవంతులైన సంబంధం చేద్దామని అనుకున్నారు. పొట్టి అయ్యర్కు నేను చెబితే వింటాడు అని అనుకున్నావు కదా, అందుకనే చెప్పి ఒప్పించాను అని స్వామి అన్నారు. స్వామి పట్ల పొట్టి అయ్యర్కు గల భక్తిని చూసి నవయువకుడైన బాబా కనుక పొట్టి అయ్యర్కు మన పద్మను వారి మనుమడికిచ్చి వివాహం చేసుకోమంటే తప్పక పొట్టి అయ్యర్ ఒప్పుకుంటాడు అని కస్తూరి ఒకసారి ఆయన భార్యతో అన్నారట. సరిగ్గా తను తన భార్యతో అన్న విషయాన్ని స్వామి సర్వమూ నాకు తెలుసు అని ప్రకటించుటగా అన్నట్లు కస్తూరితో అనడం కస్తూరిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేకాక నీ కుమారుణ్ణి కోల్పోయావు, ఏమీ బాధపడకు, ఇప్పుడు ఈ అబ్బాయి నీకు అల్లుడే కాదు కొడుకులాంటివాడు కూడా అని స్వామి ఆశీర్వదించారు. ఏమీ బాధపడకు, యూనివర్సిటీ వారు నీకు ఇవ్వాల్సినంత గౌరవాన్ని అర్హతను కల్పించటం లేదు, తొందరలోనే నీవు తగిన గౌరవాన్ని పొందుతావు
అప్పుడు నీ తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది అని తన పద్మను వారి మనుమడికిచ్చి వివాహం చేసుకోమంటే తప్పక పొట్టి అయ్యర్ ఒప్పుకుంటాడు అని కస్తూరి ఒకసారి ఆయన భార్యతో అన్నారట. సరిగ్గా తను తన భార్యతో అన్న విషయాన్ని

తగిన గౌరవాన్ని పొందుతావు. అప్పుడు నీ తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది అని స్వామి ఒకటొకటి చెబుతూ ఉంటే కస్తూరి మాటలు రాని ఉద్వేగ స్థితిలో, అసలు అక్కడ ఏమి జరుగుతోందో, తను ఏమి వింటున్నానో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కిరీటం లాంటి జుట్టు, కాషాయ అంగీని ధరించిన ఈ 22 యువకునికి నా విషయాలన్నీ ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో స్వామి కస్తూరిలో సంచలనం కలిగించే మరొక విషయం అన్నారు. యూనివర్సిటీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక వచ్చేసి నా దగ్గరే ఉందిరుగాని, నువ్వు నా జీవిత చరిత్ర రాయాలి అని. నేనా అని కస్తూరి సంభ్రమాశ్చర్యాలకు లోనై స్వామిని అడిగారు. దానికి స్వామి, అవును నువ్వే. వివరాల కోసం నా తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, గురువులను, ఇంకా ఎవరెవరిని కలుసుకోవాలో కూడా నేను చెబుతాను. నేను కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను అని అన్నారు. అది 1948 జూలై నెల. కస్తూరి పూర్తిగా నిర్ఘాంతపోయి నుంచుని ఉన్నారు. మనసులో అనేక ఆలోచనలు. ఏమిటిది, నాకు మందలింప? ఆయన పట్ల నాకు కలిగిన సందేహాలకు గొడ్డలి పెట్ట? ఊరికే వార్తాపత్రికలలో వదరబోతు మాటలు వ్రాయొద్దని హెచ్చరిక? అదృష్టాన్ని, నా భవిష్యత్తును చేతబట్టుకుని ఆయన వద్దకు, ఆయన బంధంలోకి రమ్మని ఆహ్వానమా? ఏమిటి స్వామి మాటల్లోని అంతరార్థం అని ఆత్మపరిశోధన చేసుకున్నారు. ఇది అద్భుత ఆశ్చర్యములతో మాటలు రాని పరిస్థితి. కస్తూరి ఈ సంఘటనను వివరిస్తూ ఆయన స్వచరిత్రలో ఇలా రాశారు. స్వామి అనుగ్రహ వర్షపు వరాల జల్లులో తడిసి ముద్దైన వరుస ఘట్టాలు ఒకటేమిటి, ఆయన కుమార్తె వివాహం నుంచి ఆయన ఉద్యోగ పురోగతి వరకు, ఆయన తల్లిగారి ఆనందము మొదలైన వాటితో స్వామి కస్తూరిని అనుగ్రహించిన తీరు ప్రతి భక్తునికి కలలా మిగిలిపోయే అజరామరాలు. ఆ సమయం నుంచి స్వామి కస్తూరి చేయిపట్టి ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉండి నడిపించారని చెప్పవచ్చు.

ఇంతవరకు మీరు స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క మొదటి భాగాన్ని విన్నారు. రెండవ భాగాన్ని ఉదయం ప్రశాంతి నిలయం నుంచి అందించబడే ప్రత్యక్ష ప్రసారం తర్వాత వింటారు.

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

哪能忍吗？哪能担忍吗？实践哪能担？

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗಾ వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పిస్తున్నాను. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

0: మన స్వామి పలుకులు అంత మృదుమధురంగా ఉంటాయి. అయితే అవి అర్థం కాని విధంగా ఉండవు, అతి సామాన్యునికి సైతం అర్థమయ్యే విధంగా ఉంటాయి. స్వామి ఏం మాట్లాడతారు అంటే నిత్య సత్యాలను మాట్లాడతారు. మనం రోజు మన జీవితంలో ఎదుర్కొనే క్లిష్టమైన సమస్యలకు, సందేహాలకు చక్కటి తరుణోపాయాలను ప్రసాదిస్తారు. స్వామి ఉపన్యాసం ప్రసాదించాక అక్కడ గుమికూడిన వేల మంది భక్తులలో 100 మందిని పిలిచి, అయ్యా నీకు ఈ ఉపన్యాసంలో ఏం నచ్చింది, ఏం అర్థమైంది అంటే, ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో సమస్యలకు స్వామి ఉపన్యాసంలో సమాధానం దొరికింది అంటారు. మరి ఆ 100 మంది స్థలాలు వేరు, వారి సమస్యలు వేరు, కాని స్వామి సందేశం ఒక్కటే వారందరినీ సమాధానపరుస్తుంది, వారందరికీ శాంతిని అందిస్తుంది. వారి ప్రతి మాట ఒక బంగారు మూట. కేవలం వినటంతో సరిపెట్టక వాటిని ఆచరిస్తే వారి జీవితం ఒక రాచబాట. అయితే ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమం ద్వారా మనం రోజూ ఎదుర్కొనే కొన్ని ప్రశ్నలకు స్వామి ఉపన్యాసం నుండి సేకరించిన సమాధానాలను జతపరుస్తున్నాం. కేవలం వినటం మాత్రమే కాదండి, విని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. అయితే మొదటి ప్రశ్న, చాలాసార్లు మన మనస్సును మనం అదుపులో పెట్టుకోలేకపోతున్నాం అని మనలో చాలామందికి బాధ కలుగుతూ ఉంటుంది. మారుతున్న ఈ కాలంలో మన పరిసరాలు, మనం చూస్తున్న పరిస్థితులు మనలో మంచిని అణచివేస్తున్నాయా అని ఆలోచన కలుగుతుంది. స్వామి మన మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలనే విషయంపై ఏమన్నారో ఇప్పుడు విందాం.
1: సత్సంకల్పములకు, దుస్సంకల్పములకు పరులు కాదు కారకులు, మన యొక్క సంకల్పములే మూల కారణం. మన మనస్సంతా సంకల్పముల యొక్క మూట, మన ప్రవర్తన అన్ని కూడా మనసు యొక్క బాట. మన సుఖ దుఃఖములకు మూల కారణము మన నడతలే మూల కారణము. కనుకనే సంకల్పములు మంచివైనప్పుడు మనసు మంచిదవుతుంది, మనసు మంచిదైనప్పుడే మన నడతలు కూడా మంచిగా ఉంటాయి. కనుక ఈనాడు ప్రపంచమంతా కూడా మన నడతలను పట్టి అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములు కనిపిస్తూ ఉంటున్నాయి. దీనిని పురస్కరించుకుని ఏ ప్రాచీన మహర్షులందరూ కూడాను, మనయే మనుష్యానాం కారణం బంధమొట్టేవో, మనసే మూల కారణము. కనుక మొట్టమొదట మన సంకల్పములను సత్సంకల్పములుగా మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆహార విహారముల చేత మన సంకల్పములు అనేక వికృతంగా మారుతూ ఉంటాయి. మన సుకృతమునకు వికృతమునకు మన సంకల్పములే మూల కారణము. కనుక మొట్టమొదట మనం సంకల్పంలో ఆవిర్భవించిన తక్షణమే ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని టైం తీసుకుని విచారణ చేయాలి. తొందరపాటు ఎప్పుడూ మంచిది కాదు. హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బి హరి. మనం తొందరపాటు పడకూడదు, మనం శాంతంగా, అదే పేషెన్స్. ఈ యొక్క శాంతిని మనం వహించమంటే సర్వ విధములైనటువంటి సుఖమును మనం అనుభవించగలము. సుఖము అనేటువంటిది కూడా మనకు ప్రాప్తమైనటువంటి దృష్టిలో మనకు కనిపించేటువంటిది కాదు. మన అదృష్టం అనేటువంటిది కూడా మన యొక్క ప్రాప్తిని పురస్కరించుకొని లభించేటువంటిది కాదు. కనుకనే కర్మలనేటువంటివి అన్ని కూడా అదృష్టం పైన ఆధారపడి ఉంటుంటాయి. అదృష్టం అంటే పూర్వం చెప్పాను, దృష్టికి కనిపించినటువంటిదే అదృష్టము, కంటికి కనిపించేటువంటిది కాదు అదృష్టము. కర్మ ఫలములు వేసి, సంకల్ప బీజములు నాటి కర్మ ఫలములు పొందుతున్నాం. కర్మ ఫలములు నాటి సుఖము అనేటువంటి యొక్క అభ్యాసములు పొందుతున్నాం ఫలములు. అభ్యాసం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలములు పొందుతున్నాము. ఈ శీలము అనేటువంటి యొక్క బీజములు నాటి అదృష్టము అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాము. అదృష్టము అనేటువంటి మన గుణం పైన ఆధారపడి ఉంటుండాలి. ఈ గుణము అనేటువంటిది మన ఆలోచనల పైన ఆధారపడి ఉంటుండాలి. ఈ ఆలోచన అనేటువంటి మన కర్మలపైన ఆధారపడి ఉంటుండాలి. ఈ కర్మ అనేటువంటిది సంకల్పం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుకనే సమస్త సుఖ దుఃఖములకు మన సంకల్పములే మూల కారణములు. కనుక సంకల్పములు ఎట్టివో మనిషి యొక్క స్వభావం మట్టిదే. కాన మొట్టమొదట మనం ఈ సంకల్పమును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: మన మనస్సును అదుపులో పెట్టుకోవాలంటే మన నుండి ఆవిర్భవించే సంకల్పములను గమనిస్తూ ఉండాలి అని స్వామి చెప్పారు. అవే మన ఆలోచనలకు, మన అదృష్టానికి మూల కారణమని కూడా చెప్పారు. అయితే ఈ సంకల్పములను ఎలా గమనించాలి? మనలో ఆవిర్భవించే ప్రతి సంకల్పము మంచి సంకల్పం ఎలా అవ్వాలి? అలా అవ్వడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు విందాం.
1: మన సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా మనం భావించాలి. సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి. హృదయము భగవస్థానము, అందుకనే సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించుతున్నాయని సత్సంకల్పాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది. మంచి చెడ్డల పనులపైన మనము ఆవిర్భం చేయకూడదు. ఎవరూ మంచి చెడ్డలకు కారకులు కాదు, సమస్త మంచి చెడ్డలకు నీ యొక్క సంకల్పములే మూల కారణము. కనుకనే మన సత్య సంకల్పములను అభివృద్ధి పరచుకుని తద్వారా సర్వ సంకల్పరహితుడే శాంతుడగును. సర్వ సంకల్పములు కూడాను మనం శూన్యము గావించుకోవాలి. యద్భావం తద్భవతి. కనుకనే మన యొక్క ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. ఒకనొక సమయంలో కృష్ణుడు ధర్మజని పిలిపించి, ధర్మజ, ఈ రాజ్యము లోపల ఎవడైనా దుష్టుడు దుర్మార్గుడు అనేటువంటి వారు ఉన్నారా విచారించుకుని రమ్మని పంపాడు. తదుపరి కొంతసేపు అయిన తర్వాత దుర్యోధన్ని పిలిపించాడు. దుర్యోధన, మన రాజ్యం లోపల ఎవరైనా దుష్టులో దుర్మార్గులో ఉంటున్నారేమో విచారించమని చెప్పాడు. ధర్మజుడు ఒకవైపున, దుర్యోధనుడు మరొక వైపున ఈ యొక్క దీనిని కొంతవరకు సాధించే నిమిత్తమై రాజ్యంలో సంచారం సల్పుతూ వచ్చారు. కొంతకాలమైన తర్వాత ధర్మజుడు వచ్చి, కృష్ణ, మన రాజ్యములో దుష్టులు దుర్మార్గులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు. ప్రజలు కూడాను పవిత్రులే, సద్గుణవంతులే, సదాచార సంపన్నులే, దుష్టులెవరు నాకు కంటికి కనిపించలేదన్నాడు. సరే వెళ్లమన్నాడు. మరి కొంతసేపటికి దుర్యోధనుడు వచ్చాడు. కృష్ణ, మన రాజ్యం లోపల ఎక్కడ చూసినా దుష్టులు దుర్మార్గులే కనిపిస్తున్నారు, దురాచార సంపన్నులే కనిపిస్తున్నారు, సత్ప్రవర్తనలు సదాచార సంపన్నులు నా కంటికే కనిపించలేదన్నారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, యద్భావం తద్భవతి. దుర్యోధను యొక్క దృష్టి అంతే కూడాను దుస్సంకల్పముల చేత, దురాచారముల చేత, దుర్భావముల చేత నిండి ఉంటున్నది. కనుకనే అతనికి అన్ని కూడాను దుష్ట సంకల్పం లేని వారే కనిపించారు, దురాచారులే కనిపించారు. తాను ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటారో అందరికీ అలాంటి కలరే కనిపిస్తుంది. కనుక దుష్టుల యొక్క దృష్టి చాలా దుష్ట దృష్టిగా కనిపిస్తుంటాది. దుర్యోధను పరమ దుష్టుడు, దుర్మార్గుడు, దురాచార సంపన్నుడు. ధర్మజుడు, ఇతను సాధుగుణము కలవాడు, సత్య సంకల్పుడు, సదాచార సంపన్నుడు, ధర్మమే అతని యొక్క స్వరూపం ధరించినటువంటి వాడు. కనుకనే అతనికి అందరు కూడాను సద్గుణవంతుడే కనిపించారు. ఏత వాత, దుర్యోధను యొక్క దుష్ట సంకల్పములకు, ధర్మజుని యొక్క సత్సంకల్పములకు ఈ యొక్క దృశ్యము లేదు మూల కారణము.
0: మన దృష్టి ఎలా ఉంటుందో మన సంకల్పములు అలానే కనిపిస్తాయని స్వామి దుర్యోధనుడు ధర్మజుడు ఉదాంతం ద్వారా తెలిపారు. అయితే ఇంకో ప్రశ్న ఎప్పుడూ మన మదిలో మెదులుతూ ఉంటుంది. ఈ ప్రశ్నను శ్రోతలందరూ కూడా ఎవరికి వారు వేసుకోవచ్చు. ఈ మానవ జీవితంలో మనకు ఏది లభిస్తే ఈ జీవిత పరమావధిని పొందిన వారమవుతాము? జీవిత పరమావధి అనేది డబ్బులో ఉందా? మరి ఉన్నట్లయితే ప్రతి లక్షాధికారి ఆనందంగా ఉన్నాడా? పోని చక్కని ఆరోగ్యంలో ఉందా? అలా ఉంటే ఆరోగ్యంగా ఉన్న వారందరూ ఆనందంగా ఉన్నారా? ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే చివరికి ఏమనిపిస్తుందంటే, ఏది లేకపోయినా పర్వాలేదు, శాంతిగా ప్రశాంతిగా ఉంటే చాలు. డబ్బు, ఐశ్వర్యం, మరే విధమైన లౌకిక ఆనందాలను అందించే వస్తువులలో శాంతి కనిపించదు. అయితే ఈ శాంతిని పొందే సులభ మార్గం ఏదైనా ఉందా? మన ఈ కలియుగంలో కూడా ఘోర తపాలు ఆచరించే సమయం లేదు. అలాంటప్పుడు ఈ శాంతిని పొందటానికి ఏదైనా సులభమైన మార్గం ఉందా? మన కరుణామయుడు సాయి శాంతిని సులభంగా ఎలా పొందాలో మనందరికీ కూడా తెలియజేశారు. ఇప్పుడు స్వామి మాటలో శాంతిని పొందే మార్గాన్ని, సులభ మార్గాన్ని గురించి విందాం.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుంది, కానీ ఇది మహా విశాలమైనటువంటి ఒక స్వరూపము.
2: దో పీస్ అపియర్స్ టు బి ఏ టూ లెటర్డ్ వన్, బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత, ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
2: ఆఫ్టర్ భజన్, ఆఫ్టర్ ప్రేయర్, వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
2: వై షుడ్ యూ సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
2: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
2: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
2: వై షుడ్ యూ సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
2: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
2: పీస్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు శాంతి కలుగుతుంది.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్.
1: లేక మనస్సు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందుకూడను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
2: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
2: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సెటిల్ ఏ క్వైట్.
1: అదే విధంగా నేను అనేక పర్యాములు చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
2: భగవాన్ టోల్డ్ us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: మనకు కోపం వచ్చేస్తుంది.
2: So we are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషి క్వాలిటీ కాదు.
2: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారానటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
2: బికాస్ ఆఫ్ ది వేవరింగ్ మైండ్ సో మెనీ థాట్స్ కమ్ విచ్ షుడ్ నాట్ కమ్.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
2: సిట్ అట్ వన్
1: ఐఎమ్ నాట్ మంకీ ఐ ఆమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ ఐ ఆమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ ఐ ఆమ్ మ్యాన్ అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ అనిమల్ క్వాలిటీస్ అంతా దూరం అవుతుంది.
2: థింక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రిపీటెడ్లీ, ఐఎమ్ నాట్ మంకీ ఐ ఆమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ ఐ ఆమ్ మ్యాన్.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
2: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
2: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
2: వీ హావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుషత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
2: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
0: మనలో ఏవైనా జంతు గుణాలు కనిపించినప్పుడు స్వామి అన్నారు, I am not an animal, I am a man. నేను జంతువును కాదు మనిషిని అనుకోమన్నారు. చాలా మందికి అనిపిస్తుంది నేను మనిషిని, నేను జంతువును కాదు అని అనుకున్నంత మాత్రాన మనం కాకుండా పోతామా? మనలో ఉన్న ఆ దుర్భావాలు పోతాయా అని. పోతాయండి. ఎందుకంటే మనం కనుక పురాణాలు చదివినట్లయితే రత్నకారుని గురించి చదివే ఉంటాం. ఆయనకి సప్తఋషులు బోధించింది రామనామం కాదు, కేవలం మరా అనే పదాన్ని బోధించారు. కాని ఆయన మరామ రామ రామ రామ అంటుకుంటూ రామనామాన్ని జపించాడు. తనకు తెలియకుండానే రత్నకారుల్లో నుండి వాల్మీకి బయలుదేరాడు. కాబట్టి స్వామి చెప్పిన ఈ సులభోపాయాలను మనం ఆచరించితే తప్ప దానిలో ఉన్న లాభాల గురించి మనకు తెలియదు. మనము దానిని ఆచరణలో పెట్టినప్పుడు స్వామి ఏం చెప్పారో అది గ్రహిస్తాం. ఎందుకంటే ఏ పరిస్థితి వచ్చినా మన జీవితంలో స్వామి చెప్పిన ఆ చిన్న చిన్న ఉపాయాలను కనుక పాటించినట్లయితే వెంటనే ఆ పరిస్థితి నుండి బయటకు వస్తాము. ఇక మన జీవితంలో సుఖదుఖాలతో పోరాటం జరుగుతుంది. ప్రతి వ్యక్తి సుఖం కావాలనుకుంటాడు, దుఃఖం వద్దనుకుంటాడు. అయితే మనం సుఖం వచ్చినప్పుడు ఎలాగైతే భగవంతుడిని ఎందుకు భగవంతుడా నాకు సుఖం ఇచ్చావు అని అడగమో, అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా అడగకూడదు. మరి అప్పుడు ఏం చేయాలి? వాటిని సమానంగా చూడగలగాలి. మరి సుఖదుఖాలను సమంగా చూడాలి, ఎలా చూడాలి? ఇదే నా తర్వాతి ప్రశ్న. అంటే సుఖదుఖాలను సమంగా ఎలా చూడాలి? మనం దుఃఖం వచ్చినప్పుడు, సఫర్ అవుతున్నప్పుడు, మనకు చాలా బాధ కలిగినప్పుడు ఎలా దాన్ని తట్టుకోవాలి? స్వామి దాని గురించి ఏమైనా చెప్పారా అంటే చాలా చెప్పారండి. మీరిప్పుడు వినబోయే క్లిప్లో స్వామి సుఖదుఖాలను సమంగా ఎలా చూడాలో చెప్పారు. విని మనం కూడా మన జీవితాల్లో మనకు దుఃఖం వచ్చినప్పుడు, మనకు సుఖం వచ్చినప్పుడు సమంగా ఎలా ఉండాలో నేర్చుకుందాం.
3: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్, ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
3: ఈ జగత్తునందు మంచి చెడ్డ, కలిమి లేములు, కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
2: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ద ల్యాక్ వెల్త్ అండ్ పావర్టీ, రిప్యూట్ అండ్ డిస్రిప్యూట్ దే ఎగ్జిస్ట్ లైక్ ట్విన్ బర్డ్స్.
3: సుఖము లేక దుఃఖము లేదు.
2: Without pleasure, you don't find the pain.
3: దుఃఖము లేక సుఖమునకు విలువ రాదు.
2: Without pain, the pleasure will not have any value.
3: నసుఖార్ లభ్యతే సుఖం. సుఖం నుండి సుఖం ప్రాప్తించదు, దుఃఖం నుండియే సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
2: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
3: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
2: లైక్ వైజ్ ప్రాపర్టీ అండ్ పావర్టీ, ఏ రిచ్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్
3: దరిద్రులకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
2: అండ్ ఏ పూర్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్ విల్ బికమ్ రిచ్.
3: ఈనాడు కీర్తివంతుడు కావచ్చు, రేపు అపకీర్తిని పొందవచ్చు.
2: యు మే బి ప్రైజ్డ్ రిప్యూటెడ్ Tomorrow we may be put to disrepute.
3: Aithe ee keerthi apakeerthulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi samamuga visheshinchi samasthitini pondatame manavuni pradhanam yokka visishtata.
2: The importance and the greatness of man lies in considering these twins, the pleasures, the pains, the poverty and the property, repute and the disrepute, equal.
3: Sama dukkam sukham anandigeet.
2: It's
3: sukha dukke samikrutva labham labham jaya jaya. Sukha dukkamaru labham nashtamalu kudanu samanga bhavinchuve anubhavinchinatundi vaniki nijamainatundi manava jeevitam yokka ruchi telustundi.
2: One will know the taste of life if he is equal minded in both these situations, pleasure and pain, profit and loss.
3: నిజముగా దుఃఖం లేకుండినా మానవుడికి సుఖం యొక్క విలువనే తెలియదు.
2: In fact, when there is no pain, you don't know the value of pleasure either.
3: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్నా దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
2: In order to know the value of this happiness, one should necessarily face difficulties.
3: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
2: The pleasure and the pain go together, mixed.
3: దీని విడవేయ ఎవ్వరి వశము కాదు.
2: It's impossible for anyone to separate them out.
3: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
2: You don't find happiness separately existing on its own.
3: కష్టము ఫలించలేని సుఖం బటందు.
2: It is the pain that fortifies ultimately and ends in happiness.
3: ఇంతటి భావముల్లో, ఇంతటి విషయముల్లో అందరూ కూడా అర్థం చేసుకుని వర్తించడానికి చాలా కష్టమవుతుంది. నిత్య జీవితంలో పగలే లేకుండా రాత్రికి ఏమాత్రమూ విలువ లేదు, రాత్రియే లేకుండా పగటికి విలువే లేదు.
2: ఇట్స్ రాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్. Without the day, there cannot be night. Without the night, they will not have value.
3: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
2: Man who doesn't know this truth wants to be happy all the time.
3: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
2: He is deluded with the feeling that he should be joyful.
3: ఇది అసాధ్యం.
2: It's impossible.
3: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖం అనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
2: When once he understands what true happiness is, he will understand the other aspect.
3: దుఃఖం ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
2: When there are difficulties, happiness will have value.
3: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
2: When there is this pain, the pleasure will have its value.
3: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
2: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
3: అదే విధంగానే మానవునకు కష్టము ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదని చెప్పవచ్చు.
2: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
3: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
2: The student said, in this modern education, there is no common sense.
3: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
2: Not only common sense that is missing, general knowledge also is not there.
0: సుఖాన్ని దుఃఖాన్ని సమంగా ఎలా భావించాలి అంటే స్వామి చక్కగా చెప్పారండి. దుఃఖం వచ్చినప్పుడే, దుఃఖాన్ని అనుభవించినప్పుడే తర్వాత సుఖం వచ్చినప్పుడు ఆస్వాదించగలుగుతాం. ఆ సుఖం యొక్క విలువ తెలుస్తుంది. స్వామి చెప్తుండేవారు, ఎప్పుడూ ఏసీ రూమ్లో కూర్చున్న వాడికి దాని విలువ తెలియదు. గంట సేపు ఎండలో తిరిగి వచ్చినప్పుడు కాస్త 5 నిమిషాలు ఏసీ రూమ్లోకి వెళ్తే అప్పుడు ఆ ఏసీ యొక్క అంటే ఆ చల్లదనాన్ని అనుభవించి దాని విలువ తెలుసుకుంటాడు అని. ఇది కూడా అలానే ఎంత చక్కగా చెప్పారు. ఇక తర్వాత ప్రశ్న, త్రేతాయుగం ద్వాపరయుగం అంతకు ముందు గడిచిన అన్ని యుగాలలో చిన్నపిల్లవాడైన ద్రువుడి మొదలు విశ్వామిత్రునంతటి వాణి వరకు ప్రతి ఒక్కరూ భగవంతుని దర్శించడానికి పొందటానికి కఠోర తపాలు ఆచరించారు. ఎన్ని కష్టాలో పడ్డారు, ఎన్ని సంవత్సరాలు వాళ్లు కష్టపడ్డారు. అన్న పానాదులను నిద్రలను కూడా వదిలిపెట్టారు. కాని ఈ కలియుగంలో కరుణామయుడు తన భక్తుల బాధలను చూసి వారికి ఎన్ని ఘోరతపాలు ఆచరించే మనోనిగ్రహం లేదు, సమయం కూడా లేదు అని గ్రహించి సులభమైన మార్గాలను చూపెట్టారు. తరువాతి ప్రశ్న, భగవంతునికి ఏం కావాలి? మరి ఆ భగవంతునే అడిగి తెలుసుకుందాం.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
2: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమకు ప్రేమనే కావాలి.
2: దిస్ లవ్ నీడ్స్ లవ్ ఓన్లీ.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి,
2: టు సీ ది షైనింగ్ మూన్,
1: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టార్చ్ లైట్.
1: హరికేన్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు క్యారీ హరికేన్ లాంటర్.
1: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
2: నార్ పెట్రోమాక్స్ లైట్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
2: యు కెన్ సీ ద మూన్ లైట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్ ఓన్లీ.
1: కనుకనే ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
2: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యు కెన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ త్రూ లవ్.
1: ఇచ్చినటువంటి మరొక లైట్ ఈ జగత్తులోనే లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ లైట్ మోర్ పవర్ఫుల్ దాన్ లవ్.
1: ఆ లైట్ ను వెలిగించేటువంటి తన నాలుకపై
2: that light is lit by the tongue.
1: Adhe naaru cheppindi.

0: సంగములు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రములు.
1: ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం.
0: చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
2: The manifestations of the Lord are mysterious and sacred to all the
1: world. కూడాను past, present and future మూడు కాలంలో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది.
2: Since committed in all the three periods of time, past, present and future are atoned.
0: Muni jana vana pautrambulu.
1: Muni jana vana pautrambulu. ఏమిటి ఈ పౌత్రుడు? అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం.
2: This God's name is the grandson to Munis, the
1: saints. పౌత్రుడు అంటారు.
2: Who says my grandson?
1: అంటారు. కనుకనే ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు.
2: God's name is a true son and a true grandson.
1: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
2: Who are our parents? Who are our sons?
1: మన ప్రేమనే మన తల్లి.
2: Love is our mother.
1: మన సత్యమే మన తండ్రి.
2: Truth is the father.
1: మన యొక్క దయనే మన సిస్టరు.
2: Compassion is the sister.
1: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
2: Bliss is our brother.
1: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
2: when we have that brotherhood,
1: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
2: Why are we after this unnecessary brotherhood or fraternity?
1: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుండదో మీరు యోచించుకోండి.
2: How lofty, how great it is in living in unity.
3: ఇక స్వామి ఈ ఉదాహరణని చాలాసార్లు చెప్పారు, వారి ఉపన్యాసాల్లో కూడా చెప్పారు. ఇప్పుడు మనకెవరైనా ఫోన్ చేశారనుకోండి, మనకి వాళ్లతో మాట్లాడడం ఇష్టం లేదు, ఏం చేస్తాం? ఒకటి ఫోన్ ఎత్తము, లేదా ఏదైనా అసత్యం చెప్పేస్తాం. ఇంకా ఏమిటంటే మనకి అసత్యం చెప్పడం ఇష్టం లేక మన పిల్లలతోనూ లేక వేరే వారితోనూ ఎవరైనా వారు లేరండి, బయటకు వెళ్లారు, ఇలా ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ ఫోన్ పెట్టేస్తాం. ఇది ఒక చిన్న సంఘటన మాత్రమే. అయితే ఇలాంటి చిన్న చిన్న అసత్యాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఏమనిపిస్తుందంటే, మన జీవితంలో సత్యం చెప్పటం అంత కష్టమా? ఎందుకంటే ఇంత చిన్న విషయాలకు అసత్యం చెప్పవలసి వస్తుంది. సత్యం చెప్పటమే అని కాదు, ధర్మంగా ఉండటం అంత కష్టమా? అవును అని కొందరు అనుకోవచ్చు, కాని స్వామి ఖచ్చితంగా చెప్తారండి, సత్యాన్ని పలకడం, ధర్మాన్ని ఆచరించటం వీటికన్నా సులభమైనది ఇంకొకటి లేదు అని. స్వామి సత్యాన్ని పలకడం, ధర్మాన్ని ఆచరించడం ఎంత సులభమో ఎంతో చక్కగా వివరించారు.
1: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు,
2: ద బాయ్ సెడ్ ఇన్ హిస్ టాక్,
1: సత్యం వద ధర్మం చెర.
2: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: సత్యమును పలకాలి,
2: స్పీక్ ట్రూత్,
1: ధర్మమును నడుచుకోవాలి,
2: ఫాలో ధర్మ.
1: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
2: హి సెడ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
1: అది రాంగ్,
2: ఇట్ ఈస్ రాంగ్.
1: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్.
1: సత్యం నువ్వు చెప్పడానికి కూర్చో. స్వామి నాలుగు గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం ఇది సత్యం.
2: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
1: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
2: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్,
1: యోచన కూడా ఉంటుండదు.
2: యూ డోంట్ నీడ్ టు థింక్.
1: విచారము ఉంటుండదు.
2: యూ డోంట్ నీడ్ టు వరీ.
1: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చేయాలి.
2: బట్ టు అటర్ ఏ లై,
1: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
2: యూ హావ్ టు పుట్ ఇన్ ఏ సైడ్ యాస్పెక్ట్.
1: దీనికి పన్నాలి.
2: యూ మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్.
1: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
2: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇంటూ ఏ క్రాక్.
1: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము?
2: సో డిఫికల్ట్ టు స్పీక్.
1: సత్యం ఈజీ,
2: ట్రూత్ ఈజ్ ఈజీ.
1: సత్యం కష్టం అనుకుంటున్నాం చాలా పొరపాటు.
2: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
1: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాం.
2: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
1: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వల్లనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
2: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
1: లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
2: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్.
1: ఈ బలహీనత ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
2: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
1: చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
2: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
1: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏం కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అని మనం పోయి మాట్లాడితే ఏమిరా వీళ్ళు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
2: You go and visit and you say the person died, it's okay, along with birth death is also born, that who is born is bound to die.
1: అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
2: What kind of treatment was given? Who was the doctor?
1: Idantha alpatrupti kada.
2: It gives you satisfaction.
1: Ivanni ye maatramo manu trupti cheyatundi kada.
2: It doesn't give you total satisfaction.
1: Jaranam tho paatu mannam kuda puttindi.
2: The death is born along with birth.
1: Ye yokka railway compartments anta untuntayi chudandi, avannitti paina okka daggara vesuntaru. Return ani okka date vesuntaru.
2: On railway compartments there will be boards, return.
1: Kabatti ye compartment ekkadi poyinappudiki aa date ni patta return.
2: Therefore all these compartments must return back to the
1: pavilion. ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
2: The body is also a compartment.
1: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
2: But the date is not mentioned.
1: కానీ రిటైర్ మాత్రం షూర్.
2: But it's bound to retire and return, sure.
1: రిటర్న్ అనేటువంటి మాత్రం ఉంటుండాలి.
2: It must return.
1: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
2: Why do you worry about it?
1: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
2: Why do you think about it?
1: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
2: Why should we feel sad?
1: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
2: యూ గోట్ యూస్ టు సచ్ థాట్.
1: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే, కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటి కాదు.
2: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
1: విశ్వాసము అనేటువంటి సత్యం.
2: ఫెయిత్ ఇస్ ట్రూత్.
1: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
2: The faith is true.
1: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
2: That gives you bliss.
1: ఈ ఆనందం చేతనే శాంతి.
2: Out of bliss you
1: శాంతి వల్లే మనకు సౌఖ్యము.
2: And peace gives prosperity.
1: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
2: And that very very happiness is the very heaven.
1: కనుకనే మన సంతోషమే స్వర్గము.
2: Our happiness is the heaven.
1: మన దుఃఖమే నరకం అండి.
2: Our misery is hell.
1: కనుక మనం దుఃఖానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
2: యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్.
1: దానిపైన నువ్వు విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
2: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ హావ్ టు రెసిస్ట్ అండ్ ఫేస్.
1: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
2: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేదు.
2: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటి మనం పెంచుకోవాలి.
2: సో యూ హావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
1: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
2: You can develop faith by thinking of God.
3: ఇప్పటి వరకు మనం సత్యాన్ని పలకడం ఎంత సులభమో విన్నాం. ఒక్కొక్కసారి కఠినంగా అనిపించవచ్చు సత్యం, కానీ స్వామి ఇది కూడా చెప్పారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అని. అంటే సత్యమైనప్పటికీ అది ప్రియంగా లేకపోతే అది చెప్పకూడదు. నాకొక చిన్న కథ గుర్తుకు వస్తుంది. ఒక చెట్టు కింద ఒక ఋషి ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు అదే సమయంలో ఒక జింక తన ముందు పరిగెత్తి వెళ్తుంది. దాన్ని వెంటాడుతూ ఒక వేటగాడు వస్తాడు. అప్పుడు ఆ వేటగాడు ఆ మహర్షిని అడుగుతాడు, స్వామి ఇంతకుముందు ఒక జింక ఇలా వచ్చింది, అది ఏ వైపు వెళ్ళింది అని. అప్పుడు ఆ మహర్షి ఆలోచిస్తాడు పాపం, ఎందుకంటే జింక వెళ్లిన దారి చూపిస్తే తనకి పాపం తగులుతుంది, ఎందుకంటే ఇతను వెళ్లి దాన్ని చంపేస్తాడు. లేదు నాకు తెలీదు అంటే అది అబద్ధం చెప్పడం, అది కూడా పాపమే. అప్పుడు తను చక్కగా ఒక సమాధానమిస్తాడు, నాయన చూసిన కళ్ళు చెప్పలేవు, చెప్పే నోరు చూడలేదు అని. ఇంకా స్వామి చెప్పారు, సత్యం పలకడం చాలా సులువైనది, కాని మనం ఆచరించకపోవడం వల్ల చిన్న చిన్న అసత్యాలకు అలవాటు పడి సత్యం విలువను తెలుసుకోలేకపోతున్నాం అని. ఇప్పుడు ఈనాటి మన కార్యక్రమంలో మీరు వినబోయేది చివరి ప్రశ్న అండి. మనం రామావతారం సారాంశం ఏమిటి అంటే, రాముడు అవతరించాడు, రావణుని రూపంలో ఉన్న చెడును సంహరించాడు, ధర్మోద్ధరణ గావించాడు. ఇక ద్వాపరయుగంలో కృష్ణుడు అవతరించాడు, దుష్టులందరినీ సంహరించి గీతామృతంను అందించి ధర్మస్థాపనను చేశాడు. నిజానికి ఆయా యుగాల్లో వీరు దుష్టులు వీరు మంచివాళ్లు అనే వ్యత్యాసం ఉండింది. రావణుడి వధతో చెడు సమాప్తమైంది. చాలామంది రాక్షసులను చంపడంతో ద్వాపరయుగంలో చెడు అంతమైంది. అయితే ఈ కలియుగంలో వీరు మంచి వీరు చెడు అని చెప్పటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిలో కూడా మంచి ఉంది, అలాగే ప్రతి ఒక్కరిలో కూడా చెడు పొంచి ఉంది. మరి ధర్మస్థాపన ఎలా సాధ్యం? అందుకనే మన బంగారు స్వామి ఈ కలియుగంలో సంహరణ కాదు, సంస్కరణ ఎంచుకున్నారు. అయితే సంస్కరణ అంటే ఏమిటి? చెడును చంపివేయడమా, మంచిని పెంపొందించడమా? అసలు సంస్కరణ అంటే ఏమిటో ఇప్పుడు స్వామి మాటల్లోనే విందాం.
2: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
2: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
2: All the material that we partake is natural in its creation.
1: తింటున్నాము,
2: we eat rice,
1: బేడలు తింటున్నాము,
2: we eat dog,
1: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము.
2: We eat all sorts of material.
1: పుట్టినట్టుగా మనం భోజించము.
2: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
2: యు ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలుపోయి వేరు చేయాలి.
2: వి రిమూవ్ ది గ్రాస్.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
2: అండ్ వి రిమూవ్ ది హస్క్ అవుట్ ఆఫ్ ది గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
2: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
1: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
2: అండ్ ది రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
2: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్.
1: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడాను పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
2: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈజ్.
1: గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాయి.
2: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
1: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
2: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
1: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
2: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి purified, it means processed in fire.
1: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
2: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
2: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇది బట్టగా ఉంది,
2: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
2: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
2: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనం దారంగా తీసుకోవాలి.
2: అండ్ యూ హావ్ టు ట్రాక్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
2: ద థ్రెడ్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హస్ టు షేప్.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
2: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
2: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
2: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
2: This kind of refinement is also needed.
1: Yenta chaduvu chadivinappatikini samskaram leni chaduvu paduve kaadu.
2: You may read a lot without culture, you cannot call it education.
1: Yenta chaduvu chadivi yeniti unnanu inuni gunambu manaledu.
2: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi chaduvu chaduvam tarkavadame kaani పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
2: A prolific education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును?
2: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
2: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
2: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
2: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
2: We take it in the wrong direction and consider it that it's meant
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
2: There are two paths in life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
2: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
2: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలబడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
2: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
2: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్.
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
2: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
2: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
2: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
2: Therefore, student should be a noble, ideal student.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
2: The ideals do not change.
1: అవి చిరంజీవి తత్వము.
2: They are immortal.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
2: The ideals have been observed over many, many past lives.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
2: So we have to see that we lead an ideal life.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
2: Modern man doesn't know
1: what ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాడికి తెలియదు.
2: He doesn't know what an ideal life is.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
2: By receiving a degree, he prides himself, is highly egoistic. That he knows
1: everything. అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
2: So long there is ego, pomp and aggrandizement and jealousy, he is useless.
1: కనుక సమాజం కూడా ఇటువంటి గౌరవించదు.
2: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
2: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
2: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
2: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
2: బట్
1: సంస్కారవంతుణ్ణి ప్రపంచమే గౌరవిస్తుంది.
2: The one with culture is respected by the whole world.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: Therefore, we have to safeguard and uphold the culture of Bharat.
1: ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
2: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ టు కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
2: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
3: ఇప్పుడు మనం స్వామి సంస్కారం గురించి చెప్పినం విన్నాము. అయితే ఈ ప్రశ్నలు సమాధానాలు విన్నాక ఏమనిపిస్తుందంటే, స్వామి ఇందాక ఒక సమాధానంలో అన్నారు, మన దేహం కూడా ఒక రైల్వే కంపార్ట్మెంట్ వంటిది. అది వెళ్లే డేట్ దానిపై రాసి ఉంటుంది, అలాగే అది ఎప్పుడు తిరిగి రావాలో కూడా రాసి ఉంటుంది. ఈ దేహం అనేది ఎప్పుడు భూమి మీదకి రావాలి, ఎప్పుడు ఈ భూమి మీద నుండి వెళ్లాలి అనేది కూడా తప్పకుండా రాసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అది రాసి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో, అంటే జనన మరణాలకు మధ్యలో ఉన్న ఈ సమయం ఎలా గడిపామన్నది ముఖ్యం. సిగ్నల్స్ పాటించకుండా వెళ్లే వాహనానికి ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో, స్వామి చెప్పే మాటలను ఆచరించకుండా వెళ్లే ఈ జీవిత ప్రయాణంలో కూడా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్వామి చెప్పే మాటలు, సత్యాలు మన జీవితంలో పాటించవలసిన సిగ్నల్స్ వంటివి. అవి పాటిస్తే జీవితం ఆదర్శవంతంగా సాగుతుంది, ప్రయాణం సుఖమయం అవుతుంది. స్వామి చెప్పిన విషయాలు మనల్ని తప్పు మార్గంలో వెళ్లకుండా కాపాడుతాయి. స్వామి చెప్పని విషయమంటూ లేదు. అప్పుడే పుట్టిన పిల్లవాణి మొదలు భూమిపై చివరి రోజు గడుపుతున్న వయోవృద్ధుని వరకు కావలసిన జీవిత సత్యాలను, ఏమీ తెలియని పామరుని మొదలు మహాపండితుని వరకు అందరికీ కావలసిన ఆధ్యాత్మిక సూక్ష్మాలను కూడా స్వామి అందించారు. విని ఆచరించడం ప్రధానం. స్వామి అన్నారు, స్వామితో ఒక భక్తుడు అన్నాడు, స్వామి నేను నీ భక్తుణ్ణి, ఐ లవ్ యూ స్వామి అని. అప్పుడు స్వామి అంటారు, ఐ లవ్ యూ అని చెప్పటం కాదు బంగారు, ప్రయాణం సుఖమయం అవుతుంది. స్వామి చెప్పిన విషయాలు మనల్ని తప్పు మార్గంలో వెళ్లకుండా కాపాడుతాయి. స్వామి చెప్పని విషయమంటూ లేదు.

భక్తుణ్ణి ఐ లవ్ యూ స్వామి అని. అప్పుడు స్వామి అంటారు, ఐ లవ్ యూ అని చెప్పటం కాదు బంగారు, నేను చెప్పేది ఆచరించు, అప్పుడు నువ్వు నా భక్తుడు అవుతావు అని. కాబట్టి శ్రోతలందరూ ఇప్పటి వరకు స్వామి చెప్పినవి విని ఆనందించారని భావిస్తున్నాను. వినటం మాత్రమే కాదండి, మనందరం వాటిని ఆచరించి స్వామి భక్తులమై తరించాలని స్వామిని కోరుకుంటూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 23వ తేదీన జరిగిన పరమపద సోపానత్రయం ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.
1: సహవాస దోషం అనేది ఒకటి ఉంటుంది. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టు చెంచలమైన మనసుకు చాపలంగల ఇంద్రియాలు వంతపాడుతుంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి ఇంద్రియ నిగ్రహం ముఖ్యం. భగవద్ దర్శనానికి తప్పించే భక్తుని కోరిక కూడా ఇంద్రియాలను దమించే వరకు నెరవేరదని సూరదాస్ చరిత్ర చెప్తుంది. ఆ వాగ్గేయకారుని జీవితాన్ని ప్రతిబింబించే నాటిక ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. భక్త సూరదాస్ నాటిక సమర్పణ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు.
2: ఆహా, వంశీధరుని మంజుల మురళీరవళి శతాబ్దాలుగా రాసలీలలకు ఆటపట్టైన బ్రజభూమిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ శ్యామసుందరిని ముగ్ధ మోహనమైన మూర్తి భక్తిపూరితమైన కోట్లాది హృదయాలను పరివశింపచేస్తూ ఉంది.
3: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే
4: లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే మురళి అనగానే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే శ్వాసిస్తూ ఆ శ్వాసను చేజారే ప్రతి క్షణాన్ని శాశ్వతమైన ఆనందంగా మార్చే మధురమైన సంగీతంగా మలుచుకోవాలి. జగన్నాటక సూత్రధారిని ప్రియమైన సుస్వర గానంతో ఆరాధించిన వేణువుల్లో సూరదాస్ ఒకరు.

0: బిల్లోమంగళ, నీవు చేస్తున్న నామజపం వింటుంటే నిర్జనారణ్యంలో ఒంటరిగా ఇదే మంత్రాన్ని జపిస్తూ నువ్వు నా కంటపడిన రోజే గుర్తొస్తోంది. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి, అయినా నీ స్వరంలో మాధుర్యం చెక్కు చెదరలేదు. నీ భక్తి కూడా మరింత ఉచ్చ స్థితికి చేరుకుంది.
1: గురువర్య, భక్తితో ప్రార్థించడం ద్వారా నా హృదయ నివాసి అయిన ద్వారకానాథుని ప్రేమను చవిచూడవచ్చని బోధించింది మీరే కదా.
0: సరే, కాని ఈరోజు రాజస్థానం నుంచి ఒక ప్రముఖుడు మనకు అతిథిగా వస్తున్నారు. ఒక ఆలయంలో పరిచయం అయ్యారు. నా ఆహ్వానం మేరకు మన ఇంటికి రావడానికి అంగీకరించారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ప్రణామాలు ద్వారకాదాస్ గారు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం.
2: ఆయుష్మాన్ భవ. ఈ కుర్రవాడెవరు కృష్ణదాస్ గారు? ఇతని

0: ముఖంలో ఏదో దివ్య తేజస్సు గోచరిస్తోంది.
1: ఇతను బిల్వమంగళుడు. మీరన్నట్లు ఆ ముఖంలోని దివ్య వచ్చస్సు, ఆ మధురమైన కంఠం, అవే నేనతన్ని శిష్యునిగా స్వీకరించి విద్య గడిపేలా చేశాయి.
0: అలాగా నేనింతవరకు అతని పాట విననే లేదు. బిల్వా, నా కోసం ఒక్క పాట పాడతావా?

0: ఆహా, ఎంత తీయని కంఠం! నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయనా. కృష్ణదాస్ గారు, ఎక్కడ దొరికిందండి మీకీ అనర్ఘరత్నం?
1: నేనే తన్ని మధుర సమీపంలో ఉన్న రుణక్త వద్ద కనుగొన్నాను.
0: రుణక్తానా? ఇతను బహుశా కీర్తిశేషుడైన నా సోదరుడు బ్రజదాస్ కుమారుడు కావచ్చనిపిస్తోంది. అతనిది రుణక్తానే. ఇతని గొంతు కూడా అచ్చం బ్రజదాస్ గొంతులానే ఉంది.
1: ఎక్కడెక్కడి వారినో కలిపే దేవలీలలు ఎవ్వరికీ అర్థం కావు. బిల్వా, ఈయన మరెవరో కాదు, నీ పినతండ్రి. నీ తండ్రి బ్రజదాస్ గారికి సహోదరుడు. చిన్నన్నగారా, చిన్నన్నగారు.
0: ఆ కృష్ణదాస్ గారు, మీరేమీ అనుకోనంటే ఒక విజ్ఞప్తి, బిల్వను నాతో పంపించండి. నేనతన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఆగ్రా నగరంలో అతని ప్రతిభకు సాన పెడతాను.
1: ఏం బిల్వా, ద్వారకాదాస్ గారితో వెళ్లడం నీకిష్టమేనా? నీవక్కడికి వెళ్లడమే మంచిదని నా ఉద్దేశం. మీ సంకల్పం నాకు శిరోధార్యం గురువర్యా. ద్వారకాదాస్ గారు, ఈనాటి నుంచి బిల్వామంగళుడు మీవాడు.
0: ధన్యవాదాలు కృష్ణదాస్ గారు. నాయనా బిల్వా, బయలుదేరదామా?
2: అశాశ్వతమైన జీవితయాత్రలు, నిత్య సత్యం వైపు చేసే ప్రయాణం అతి కష్టతరమైనది. మార్గమధ్యంలో ఎదురయ్యే ఎన్నెన్నో ప్రలోభాలు అడుగడుగున కాలికి బంధాలవుతాయి. అయినా మనిషి శాశ్వతమైన సత్యాన్ని చేరుకోవాలంటే చంచలమైన తన మనసును బానిసగా చేసుకుని ఆడించే ఆకర్షణలను దృఢంగా త్రోసిపుచ్చాలి.
3: భగవాన్ శ్రీ సత్యసాయి దీనినే చక్కని ఉదాహరణతో వివరిస్తారు. పడవ నీటి ముందు ఉంటే క్షేమం, అదే పడవ అదే నీరు పడవలో ఉంటే ప్రమాదం. అలాగే ఈ ప్రపంచంలో స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రయోజనకరం, మనసు ఆడించినట్టు ప్రవర్తించడం హానికరం అని మన స్వామి చెప్తారు. ప్రపంచానికి మనని కట్టిపడేసే ఆకర్షణలే చివరకు మన పుట్టి ముంచుతాయి.
2: నలువైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రలోభాల నుండి తప్పించుకోవడానికి తగిన మార్గాన్ని బిల్వమంగళుడు అన్వేషించసాగాడు.

0: భగవంతుడు నాకీ కళ్ళిచ్చినది తన దివ్య మంగళరూపం దర్శించడానికి. కానీ అజ్ఞానం వల్ల నేను నశ్వరమైన ప్రపంచంలోని చూడతగని దృశ్యాలు చూస్తున్నాను. కాపాడు కరుణాసాగరా, కాపాడు. ఈ దీనుడికి మనశ్శాంతి ప్రసాదించవయ్యా.
1: అలా నిస్పృహకు తావివ్వకండి గురుదేవా.
0: కాదు కాదు, ఈ కళ్ళు పాపిష్టి కళ్ళు, ప్రాపంచికమైన వస్తువుల చుట్టూ తిరుగుతూ నన్ను దైవానికి దూరం చేస్తున్నాయి. ఇవి లేకుండా పోతేనే నాకు మనశ్శాంతి. ఈ ముళ్ళు, ఈ ముళ్ళే నా పాపిష్టి కళ్ళకు బుద్ధి చెప్తాయి. ఇప్పుడంతా ఆనందమే ఆనందం. ఇక నశించిపోయి కొరగాని ప్రాపంచిక వస్తువులను చూసే అవకాశం లేదు. ఇక పైనుంచి నేను నా లోపలున్న స్వామిని దర్శించడంపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తాను. ఆయన నాకు తప్పక దర్శనమిస్తాడు. కృష్ణ, నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా.
2: భక్తితో శృతిపక్వమైన అతని హృదయతంత్రులు దైవాన్ని క్షమాభిక్ష కోరుతూ వేదనాగీతిని వినిపిస్తున్నాయి.
3: కరుణాసముద్రుడైన భగవంతుని అపార దయావృష్టితో దేహంలోని ప్రతి కణం సేదతీరి అతనిలో చెలరేగుతున్న తుపాను శాంతించింది.
2: ఆధ్యాత్మిక పథంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహోన్నతుని సలహా లభించి బిల్వమంగళుడికి తాను ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రశాంతత లభించింది. కల్లోల భవసాగరాన్ని తరించే ఉపాయం దొరికింది.
4: మన గురువుగారిలో ఎంత మార్పు వచ్చింది.
5: కనుచూపు కోల్పోయాక మన గురువుగారు తన దేహాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు.
6: వేదన భగవంతునికి దగ్గర చేస్తుందంటారు, అది మన గురువుగారి విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అయినా వారు కోరి కోరి వేదనను ఎందుకు ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు.
4: అలా చేయడం ద్వారా వారు అందిస్తున్న మహోన్నత సందేశం నీకు అర్థం కాలేదా? చెడు చూడకు, మంచినే చూడు. చెడు వినకు, మంచినే విను. చెడు తలపెట్టకు, మంచినే చేయి. అదే దైవాన్ని చేరే మార్గం. మానవాళి అంతటికీ వారిస్తున్న సందేశమిదే.
6: సత్యము, శివము, సౌందర్యభరితమైన దేవుని కానుకను ఎలా వినియోగించుకోవాలో వేదన మనకు నేర్పుతుంది, సంసిద్ధుల్ని చేస్తుంది అన్నట్టు మహాత్ములు వల్లభాచార్యుల వారు మన ఊరికి వచ్చారు తెలుసా?
5: ఆ, తెలిసింది. ఆయన గురించి చాలా విన్నాను. వారు మహాపండితులే కాక గొప్ప శ్రీనాథ్జీ భక్తులు కూడా. వారి గురించి మన గురువుగారికి చెప్పాలి. అదిగో గురువుగారు.
6: గురుదేవా, దక్షిణాది నుంచి మహాత్ములైన వల్లభాచార్యులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు.
0: అవునా ఆచార్యవర్య, నా ప్రణామాలు స్వీకరించండి.
7: సుఖీభవ. రా బిల్వమంగళ, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నావు కదా?
0: దైవానుగ్రహానికి నోచుకొని నాకు సుఖమెక్కడిది గురుదేవా?
7: బిల్వమంగళ, నేను మధురకు వెళుతుండగా దారిలో వినవచ్చిన నీ గానమాధుర్యం నన్నిక్కడికు లాక్కు వచ్చింది.
0: ధన్యుడిని ఆచార్య, ధన్యుడిని.
7: ఒక మాట అడగాలనుంది బిల్వమంగళ. హృదయాంతరాల నుంచి పిల్లుబీకే నీ పాట గొంతులోనే అనగారిపోతుందని చెప్పుకుంటున్నారు. నేను విన్నది నిజమేనా?
0: ఆచార్య, మహాప్రభు, దుఃఖితుని పాట దుఃఖభరితంగానే ఉంటుంది. నేను పాపిని. తన దివ్య వైభవాన్ని కీర్తించడానికి దేవుడిచ్చిన ఈ గొంతుని నేను అశాశ్వతము, అధమమైన వాటిని కీర్తించడానికి వాడాను.
7: దైవానుగ్రహాన్ని పొందటానికి నీకన్నా అర్హులు ఎవరున్నారు బిల్వమంగళ? నిన్ను నీవు కించపరుచుకుంటావెందుకు? మనమెవరం పాపులం కాదు. ముందు పాపం ప్రాయశ్చిత్తం అనే భావనను నీ మనసులోంచి తొలగించు. అటువంటి దైన్యంతో కృంగిపోకు.
0: అంతకన్నా నేనేం చెయ్యగలను గురుదేవా?
7: జగన్నాటక సూత్రధారి ఆడిస్తున్న దివ్య నాటకాన్ని వర్ణిస్తూ శక్తివంతుడైన భగవంతుని లీలలు గానం చెయ్యి.
0: కాని ఆయన దివ్య లీలల గురించి నాకేం తెలుసని వర్ణించను గురుదేవా?
7: అందుకే భాగవతం వినాలంటారు పెద్దలు.

0: బిల్వ మంగళ, నేటి నుంచి నీవు సూర్దాస్ అనే పేరుతో పిలువబడతావు. నీ కీర్తి నీల నలుచురుగులా వ్యాపిస్తుంది. ధీరుడవి, వీరుడవి, సాహసివి అయిన సూర్దాస్ లే, నాతో వ్రజభూమికి రా. అక్కడున్న శ్రీనాథ్జీ ఆలయంలో నువ్వు భగవంతునికి నీ గానం వినిపించు. తనివి తీరా శ్రీకృష్ణుని దివ్య లీలలను ప్రజలకు వినిపించు. పోదాం పద, బయలుదేరు.
1: గురువు వల్లభాచార్యులు ఆనతిచ్చిన ప్రకారం సూర్యదాస్ బ్రజభూమిలో స్థిరపడి పామరులలో సైతం భక్తి భావన అంకురించేలా శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను గానం చేయసాగాడు.
2: భగవాన్ శ్రీకృష్ణుని పట్ల మొగ్గ తొడిగిన భక్తి సురభిల కుసుమమై వికసించి బ్రజభూమి స్వర్గంగా రూపుదిద్దుకుంది. ఆ పరిమళం నలు దిశలా వ్యాపించడంతో భగవంతుని పట్ల ప్రజలలో భక్తి ఉన్నత స్థాయిలో ప్రబలింది.
1: బాలభానుని తొలి కిరణాలు బ్రజభూమిని సోకే ప్రత్యూష కాలంలో సూర్దాస్ మధుర కీర్తనలు ప్రతిధ్వనిస్తుండేవి. వాటి ఆకర్షణా బలానికి దారిన పోతున్న వారు సైతం అప్రయత్నంగా ఆ పుణ్యభూమి వైపు మళ్లేవారు.
2: శ్రీకృష్ణుని నామ సంకీర్తనలో సూర్యదాసు ఆకలిదప్పులే మరిచిపోయాడు. భగవంతుని పట్ల అతనికి గల ఆర్తి 8000కు పైబడిన సంకీర్తనలుగా బహిర్గతమైంది. సూరసాగర్ ధార బ్రజవాసులను ఆనంద పారవస్యంలో ముంచెత్తింది. సూర్యదాస్ మెల్లమెల్లగా స్వామి ప్రీతికి సన్నిధికి చేరువయ్యాడు.

0: నాయనలారా, పొద్దు పొడవగానే బృందావనంలోని గోపాలురు కృష్ణుడు ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వస్తాడా అని కాచుకునుండేవారు. అప్పుడు గోచర ప్రపంచమంతటికి రారాజైన గోపబాలుడు బయటికి వచ్చేవాడు. అయినా అతను దివ్య శిశువు అనే విషయం ఎన్నడూ విస్మరించలేదు. ముఖ్యంగా యశోద.
1: యశోద ధన్యాత్మురాలు, దివ్యమాత.
0: అవును, యశోదామాతకు తన చిన్నారి కాన్హాయే ప్రపంచం. ఆ బాలుడు రోజంతా గోపికలు గోపాలులతో ఆటపాటలాడుతూ గడిపేవాడు. వారిని ఆటపట్టించేవాడు, ఆశ్చర్యచకితలను చేసేవాడు, అబ్బురపరిచి మైమరపించేవాడు. చీకటిపడి ఇంటికి వచ్చాక మాత్రం అతడెన్నడూ యశోద బిడ్డడే.
2: అవును గురుదేవా, భగవంతుడు చిన్న బాలుని రూపంలో ఇదే నేలపై తిరిగాడాడని తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. పొద్దు వాలాక అలసి సొలసి ఇంటికి చేరిన బిడ్డని యశోద గుండెలకు హత్తుకుని లాలించేది.
3: ఆ పైన నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా, నిద్ర రావమ్మరావే, నా ప్రియబాలుణ్ణి కౌగిట చేర్చుకోవే, నా కాణా నీకోసమే ఎదురుచూస్తున్నాడని తెలియదా అంటూ జోలపాడి నిద్రపుచ్చేది.
1: చిన్నికృష్ణుడా పాట వింటూ కనులు మూసుకొని కదలకుండా పడుకునేవాడు. అమ్మయ్యా నిద్రపోయాడనుకుని యశోద సద్దు చేయకండని అందరికీ సైగ చేసేది.
3: కృష్ణుడు వెంటనే లేచి కూర్చునేవాడు. పాపం యశోద, పని మళ్లీ మొదటికొచ్చేది.
0: ఎదిగే కొద్దీ కృష్ణుడు మరింత కొంటెవాడయ్యాడు. అయినా అతని చిలిపి చేష్టలు ప్రతి ఒక్కరిని మురిపించేవి. మిత్రులతో కలిసి అతడు వెన్న దొంగలించడానికి గోపిక ఇళ్లల్లో చొరబడేవాడు.
2: అరే, అంత చిన్నపిల్లవాడు వెన్న దొంగలించేవాడా?
3: అవును, వెన్నంటే అంత ఇష్టం మరి. వెన్న కోసం కృష్ణుడు దేనికైనా తెగించేవాడు. అందుకు పెద్దలెవరూ చుట్టుపక్కల లేని సరైన సమయాన్నించుకునేవాడు.
2: ఇంట్లో చొరబడ్డాక కృష్ణుడు మిత్రులను మానవ గోపురంలా నిలబడమని చెప్పేవాడు. ఎప్పుడూ తనే కుండబద్దలు కొట్టి మిత్రులందరికీ వెన్న పంచేవాడు.
1: అసలే వినోదం అప్పుడు మొదలయ్యేది. గోపికలు వెంటబడి తరిమేవారు. వారిని బృందావనమంతా తిప్పి కృష్ణుడు ఏమీ ఎరగని వానిలా యశోద చాటుకు చేరి దాక్కునేవాడు.

0: వారు అలా వెళ్ళగానే కృష్ణుడు నే నహీమాఖనుకాయో అని పాడిన తర్వాత మై నెహీమాఖనుకాయో అని అని వెక్రించేవాడు.
1: ఆహా, ఆ లీలలను చూసిన బ్రజవాసులు ఎంత ధన్యులు.
2: సూరదాస్ భక్తిలోని మార్మికత వల్ల కలిగే అలౌకికమైన ఆనంద పారవస్యాన్ని అనుభవించాలని ప్రజలు శ్రీనాథ్యాలయానికి పోటెత్తేవారు.
3: ఘనతకు మెప్పు సత్కారమైనట్లే మంచితనానికి కూడా తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రజల దృష్టిలోనూ దైవం దృష్టిలోనూ మంచివాడనిపించుకున్న వ్యక్తికి లభించే ప్రతిఫలం శాంతి. ఆ పురస్కారానికి సూరదాస్ అన్ని విధాలా అర్హుడు.
2: కాని మంచితనానికి దైవ సన్నిధికి ఉన్న మార్గం కంటకమయమైనది. సూరదాస్ విషయంలో విమర్శకులే ముళ్లయ్యారు. కళ్లలో ఒత్తులు వేసుకుని గమనిస్తూ సూరదాస్ కు వేదన కలిగించగల ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవారు కాదు. ఒకసారి సూరదాసు ఒంటరిగా ఉండడం గమనించిన కొందరు అతని సహనాన్ని, దైవం పట్ల అతనికి గల భక్తిని పరీక్షించాలనుకున్నారు.
3: సూరదాస్ నిశ్చలమైన భక్తి ఆర్తి గమనించిన దైవం వివశుడై అతనికి కలిగిన ఆపదను తప్పించడానికి దిగివచ్చాడు. అది ఎలా జరిగిందంటే,
4: ఈ సూరదాస్ మనందరికీ తలనొప్పిగా తయారయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా వినిపించేది ఒకే పేరు, సూరదాస్ సూరదాస్ సూరదాస్. పైగా మన కుర్రకారు అతన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు.
5: ఆ సూరదాస్ కి ఎంత పొగలో చూడండి, పాండిత్యం కన్నా ఘన కార్యాల కన్నా దైవభక్తే గొప్పదని చెప్తున్నాడు.
4: అందగాయకుడు అయినప్పటికీ అంతటి తలబిరుసా, కన్నులతో చూడలేనివాడు, ప్రపంచం దృష్టిలో గుడ్డివాడు, ప్రపంచాన్ని విస్మరించేవాడు, ఎప్పటికీ చకటలోనే ఉంటాడు.
5: ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. సూరదాస్ ప్రతిష్ట మరింత పెరిగే ముందే అతన్ని ప్రజల నుంచి శాశ్వతంగా దూరం చేయాలి.
6: కానీ జాగ్రత్త సుమా, ప్రజల్లో అతని పట్ల సానుభూతి ఉంది.
4: ప్రణామాలు సూరదాస్ జీ.
0: ఎవరది, ఎవరు మీరు?
5: మేమా, మేమే ఊళ్ళోని పెద్ద మనుషులం.
6: ఊరందరి సంక్షేమం కోసం ఆరాటపడ్డట్టే మీ సంక్షేమము కోరుకునే వాళ్ళం.
0: ఓ అలాగా, సంతోషం.
4: సూరదాస్ జీ మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు.
0: అవును, నేను శ్రీనాథ్జీ ఆలయానికి బయలుదేరాను.
5: అలాగా, మీరు ఆ దోవకి దగ్గరలోనే ఉన్నారు. దోవ చూపుతాను, రండి. ఇటు ఇటు, అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఇలాగే నేరుగా నడిచి వెళ్లారంటే మీరు మీ కృష్ణుణ్ణి చేరుకుంటారు.

0: అరే ఏం చేస్తున్నారు స్వామి మీరు?
1: ఎవరు ఎవరినైనా నువ్వు?
0: గొడ్లు మేపే బుడ్డోన్నండి. మీ పాట వినబడి చూద్దామని వచ్చాను. నే రావడం మంచిదైందండి. మీరింకొక కడుగేసుంటే దిగుడుబావిలో పడిపోయేవారు. గబాల్న చెయ్యి పట్టుకుని ఆపాను.
1: అలాగా? ఆ కృష్ణుడు నిన్ను చల్లగా చూడాలి.
0: అవునవును స్వామి, కృష్ణుడు మిమ్మల్ని నన్ను కూడా దీవిస్తాళ్ళండి. ఆ ఇదిగో మీ చేతికర్ర తీసుకోండి.
1: నువ్వు నువ్వు వెళ్ళిపోతున్నావా నాయనా?
0: నాకు చాలా పని ఉంది స్వామి. ఒక్కడినే చాలా ఆవుల్ని చూసుకోవాలి. లేదంటే కొన్ని వచ్చి ఈ బావిలో పడొచ్చు, కొన్నిటిని అడవి మెకాలు ఎత్తుకెళ్లవచ్చు. వాటికి నేనే కదా దిక్కు.
1: నా కృష్ణుడు కూడా ఆ చన్ని ఇలానే చేస్తుండేవాడు. పొద్దున్నే ఆవుల్ని తోలుకుపోయి కంటికి రెప్పలా కాపాడేవాడు. ఆవులకు నిద్ర కళ్ళు పడితే పిల్లన గ్రోవి తీసి దివ్యమైన రాగాలు పలికించేవాడు. నాయనా, నువ్విక్కడే ఉన్నావు కదా?
0: ఉన్నాను స్వామి, ఇక్కడే ఉన్నాను. ఎప్పుడూ ఉంటాను. కాని నా ఉనికిని ఎవరూ గమనించలేకపోతే నేనేం చేయను?
1: అన్నట్టు నీ పేరేంటి బాబు?
0: నా పేరా? నా పేరు అబ్బో, చాలా పేర్లున్నాయిలేండి. మీరు శ్యామ్ అని పిలవండి.
1: శ్యామ్? శ్యామ్ బాగుంది. శ్యామ్, ఇలా రా, నన్ను విడిచి వెళ్ళకేం. గుడ్డివాడిని, నాకీ కర్రే ఊతం.
0: అయ్యో పాపం, అయితే మీకు నడక చాలా కష్టం కదా స్వామి.
1: కష్టమా? ఏం కాదు, అయినా నాకే బాధ లేదు. కళ్ళున్నవారెందరో ఉన్నారు, కాని వాళ్ళెవరూ కృష్ణుణ్ణి చూడడానికి ఇష్టపడరు. చెవులున్నా అతని వైభవాన్ని వినడానికి ఇచ్చగించరు. నాలుక ఉన్నా అతని నామం గానం చెయ్యరు. ఇంకా ఇంద్రియాలన్నీ ఉండి మాత్రం ప్రయోజనమేమిటి? నేను నాలోనే నా కృష్ణుణ్ణి దర్శిస్తాను. శ్యామ్, నువ్వు ఎప్పుడైనా కృష్ణుణ్ణి చూడడానికి ప్రయత్నించావా?
0: నాకు కృష్ణుడి కోసం వెతికేంత తీరుక లేదులేండి. ఉన్న సమయమంతా గోవులు ఎటుపోతున్నాయో చూసుకోవడానికే సరిపోతుంది. ఎక్కడున్నాయో ఎటుపోయాయో. స్వామి, ఇక నే వెళ్ళొస్తా?
1: వెళ్ళకు, ఉండు.
0: ఊహో, నాకు చాలా పని ఉంది.
1: మా నాయన కదూ, కాస్త నా మాట వినవయ్యా.
0: లేదయ్య గారు, నే వెళ్ళాలి, వెళ్ళి తీరాలి.
1: శ్యామ్, నన్ను విడిచి వెళ్లకు. ఈ ఒంటరి వాణ్ణి విడిచి వెళ్లకు.
0: సరే, అంతగా అడుగుతున్నారు కనుక మరి కాసేపు ఉంటాను. అన్నట్టు తమరు చాలా బాగా పాడతారయ్య గారు, నే విన్నాలేండి. నా కోసం ఒక పాట పాడరా?
1: ఏ పాట పాడను శ్యామ్.
0: ఏదైనా మంచి పాట పాడండి. మీరెంత తీయగా పాడతారో చెవులారా వినాలని ఉంది.

0: చాలా బాగా పాడారయ్య గారు. ఇక నేను వెళ్తాను.
1: వద్దు శ్యామ్, వద్దు, నన్ను విడిచి వెళ్లిపోకు.
0: స్వామి, అలా నా మీదే ఆధారపడతానంటే ఎలా?
1: శ్యామ్, నేను నిన్ను నమ్మను. నువ్వు నా చేతికర్రను ఎక్కడైనా పారేసి పారిపోతావేమో. ఇలా దగ్గరగా రా శ్యామ్, నిన్ను దగ్గరగా తీసుకొని. శ్యామ్, శ్యామ్, నా శ్యామ్, కృష్ణ, కృష్ణ, కృష్ణ.

0: నీచెంతనే ఉన్నాను సూరదాస్, నీ చేయి ఎన్నడూ విడవలేదు.
1: శ్యామ్, నిన్నొక్కసారి చూడవచ్చా? ఒకే ఒక్కసారి. శ్యామ్, కృష్ణ, నా కోసం కదిలి వచ్చావా కన్నయ్య? చాలు శ్యామ్, చాలు. ముల్లోకాలను సమ్మోహపరిచి నీ ముగ్ధ మోహన రూపాన్ని దర్శించానయ్యా, నాకు చాలు. నా కోరిక నెరవేరింది. నువ్విచ్చిన చూపుని తిరిగి తీసేసుకో శ్యామ్. ఆ, తిరిగి తీసేసుకో.
0: బాగా ఆలోచించి చెప్పు సూరదాస్, నిజంగానే నీకింకేమీ చూడాలని లేదా?
1: లేదు తండ్రి, లేదు. నిన్ను చూశాను, నాకదే చాలు.
0: నువ్వు చూసినది నీ హృదయ ఫలకం మీద ముద్రించుకున్నావు. నీ నుండి నేను ఆశించినది అదే.
1: అది మీ సంకల్పం. మీ సంకల్పమే మాకు శాసనం కృష్ణ.
2: బ్రజవాటి కోయల దివ్య గానం రాగసుధలు కురిపించింది. చిన్ని కృష్ణుని దివ్య లీలలను సూరదాస్ అంతర్నేత్రంతో దర్శించగలిగాడు. వాటిని తన కృతులలో రమణీయంగా వర్ణించాడు.
0: ఛోటీ ఛోటీ గుడియా అంగురియా ఛోటీ చబేలి నక్ జ్యోతి మోతి మానో కమల దళన పర్ లలిత ఆంగన ఖేలే ఠుమక్ ఠుమక్ ఠుమక్ డోలే ఝనక్ భాజే ప్యాజీనే మృదు ముఖడ్ కింకినే కలిత కటే హాతక్ రతన్ జటేత్.
2: చిన్న చిన్న బొమ్మలను పట్టుకున్న సుకుమారమైన వేళ్లు, తామరపు రేకు మీద ముత్యంలా ప్రకాశిస్తున్న గోళ్లు, గృహ ప్రాంగణంలో ఆడే ఆటలు, బుడిబుడి నడకలు నడుస్తుంటే మధురమైన సంగీతాన్ని వినిపించే కాలి అందెల రవళులు, బంగారు మొలతాడు, మెడలో వజ్రాలు తాపిన హారం.
0: ఆహా, కృష్ణుని సుందర రూపం ముమ్మాటికి ఊహాతీతం.
2: శ్రీనాథ్జీ ఆలయంలో సూరదాస్ వెలిగించిన చిన్ని దీపం దేశం నలుమూలలా కోట్లాది దివ్యలను వెలిగించింది.
0: శ్రీనాథ్జీ దివ్య తేజస్సు కాంతి పుంజమై సుదూర ప్రాంతాలను సైతం ప్రేమగా మూర్కొని ప్రకాశింపజేసింది. అతని దివ్య తేజస్సు జన సామాన్యంలో భక్తి భావనను రగిలించింది. అంతేకాదు, ఆనాడు హిందూస్థాన్ కు చక్రవర్తిగా ఉన్న జిలేల్లాహి జలాలుద్దీన్ అక్బర్ కూడా తనను ఆరాధించేలా చేసింది.

0: واہ واہ سبحان اللہ ان کی آواز تو قدرت کا کرشمہ ہے.
1: ఇదేమిటి మన మిత్రుడు బీర్బల్ ఈవేళ ఇంత మౌనంగా ఉన్నాడు?
2: అవును మాన్సింగ్ జీ, చలోక్తులతో సభికులకు చక్కిలి గింతలు పెట్టనే లేదు.
3: ఆలోచిస్తున్నప్పుడు నేను మాట్లాడను రాణా మాన్సింగ్.
4: అయితే బీర్బల్, ఇంతసేపు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు?
3: చక్రవర్తి తాన్సేన్ పట్ల చాలా ఔదార్యత ప్రదర్శిస్తున్నారు, కాని వారు నిజంగానే ఆనందిస్తున్నారా?
5: ఏమంటున్నారు బీర్బల్ జీ, చక్రవర్తి ఆనందంగా లేకపోవడం ఏమిటి?
3: లేరు, ఎందుకంటే వారు ప్రతిదినం ఒకే రకమైన పాటను వింటున్నారు. అందుకే ఢిల్లీ రాజదర్బార్లో నిర్లిప్తత చోటు చేసుకుంది.
0: నిర్లిప్తత ఏం? తాన్సేన్ పాట మీకు విసుగు పుట్టిస్తోందా? క్షమించండి జహాపన, ఏలిన హుజూర్ వారి అభిమానాన్ని చూరగొన్న మహాగాయకుడు తాన్సేన్ పాట బీర్బల్కు ఎందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావడం లేదు.
1: బీర్బల్ గారు, వారన్నదానికి మీరిచ్చే సంజాయిషి ఏమిటి?
3: తప్పకుండా చెప్తాను మాన్సింగ్ జీ. మీరు మేవారి నుంచి వచ్చారు, మీ మహారాణి వారు మీకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రొట్టెలనే ఆహారంగా ఇస్తే అది మీకు విసుగనిపించదా?
4: సహభాష్ బీర్బల్, మా మనసులో ఏముందో మరోసారి సరిగ్గా పసిగట్టావు. ఆ తాన్సేన్ జీ, మీరు రోజూ పాడేదానికి భిన్నంగా ఉండేదేదైనా వినిపించండి.
6: సంగీతం ప్రాచీనమైనది, సరైన ఆలాపన, సరైన ప్రోత్సాహం,
7: ఆదరణ ఉన్నప్పుడే అది ఉన్నత శిఖరాలను తాకుతుంది.
1: మన బీర్బల్ కి సంగీత జ్ఞానం కాస్త తక్కువలేండి.
3: అవునవును, నాకు సంగీత జ్ఞానం లేని మాట వాస్తవమే. అయినా చక్రవర్తి ఆదేశించారు కాబట్టి నేనిక్కడ ఉన్నాను. వారు కోరినట్టు చేయటమే నా కర్తవ్యం. చక్రవర్తి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశ్యం మంత్రివర్యులకు లేదనే అనుకుంటాను.
1: చక్రవర్తుల అభీష్టం నాకు శిరోధార్యమే. బీర్బల్ జీ, ఎవరినైనా కించపరిచే ఉద్దేశ్యం నాకు ఏ కోసానా లేదు. తాన్సేన్ జీ, తమరు కొత్తగా ఉండేదేదైనా పాడి వినిపించండి.
7: అవశ్యం. భగవాన్ శ్రీకృష్ణుడు బాలునిగా యమునా తీరంలో నేర్పిన లీలలు మధురమైన ఎన్నో పాటలకు ప్రాణం పోశాయి. తమరు అనుమతిస్తే వాటిలో ఒకటి పాడి మీ హృదయాన్ని రంజింపచేసే ప్రయత్నం చేస్తాను.

0: మాషాల్లా. ఈ పాట మా హృదయాన్ని కదిలించింది. ఇది ఎవరి కృతి?
1: జహాపన బ్రజ్ వాస్తవ్యుడైన సూరదాస్ అనే కవి కృతి ఇది.
2: సూరదాస? సూరదాస్ గురించి నేను చాలా విన్నాను. బ్రజ్లోని కృష్ణాలయంలో గాయకుడు. తన జీవితం అంతా భగవాన్ కృష్ణ లీలలపై పాటలు రాయడానికే అంకితం చేశాడు. వాటిని స్వయంగా స్వరపరిచి తానే పాడుతుంటాడు.
3: రచయిత గాయకుడు ఒకరేనా? వాహ్, ఇది చాలా అరుదైన మేళవింపు జహాపన. అతన్ని మన దర్బార్లో పాడమని ఆహ్వానిస్తే బాగుంటుంది. అతనికి గొప్ప అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.
1: తాను అమితంగా ప్రేమించే తన దైవమే దివ్య శ్రోతైన భాగ్యవంతుడు సూరదాస్. అతను బహుశా రాకపోవచ్చు. అంతేకాక
0: సందేహిస్తారేం? చెప్పండి.
1: ఆయన అంధుడు.
0: అంధుడా? యాలా, అయితే మేమే ఆయన వద్దకు స్వయంగా బయలుదేరుతాం. ఫజుల్ సాహెబ్, ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
4: కవులను, సత్పురుషులను, ధార్మిక సంస్థలను ఆదరించే అక్బర్కు సూరదాస్ భక్తాగ్రేసరుడని తాన్సేన్ చెప్పిన మాటలో నిజమెంతో నిగ్గు తేల్చాలని చాలా కుతూహలంగా ఉంది. తన దర్బారులో నమ్మకస్తులైన కొందరిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ప్రసిద్ధిగెక్కిన గోవర్ధనగిరిపై వెలసిన శ్రీనాథ్జీ కోవెలకు చేరుకున్నాడు.
5: అనన్య సామాన్యమైన సూరదాస్ భక్తిని పరీక్షించడానికి ఒక చక్రవర్తిగా తన హోదాకు తగిన పాటను పాడమని అక్బర్ అడిగాడు.
4: దేవదేవుని వైభవాన్ని కీర్తించడానికి సూరదాస్ ఎల్లవేళలా సంసిద్ధుడే. ఆయన తక్షణమే కృష్ణుని పట్ల రాధ ప్రేమను అజరామరం చేసే కీర్తన పాడాడు.
5: ఆ గానానికి అక్బర్ ముగ్ధుడయ్యాడు. చక్రవర్తి కోపగించవచ్చని తెలిసి కూడా నిర్భయంగా తన దైవాన్ని కీర్తించిన మహాభక్తుని ముందు తానింత అల్పుడో అక్బర్ గుర్తించాడు.
4: విశ్వంలోని అణు అణువును కమ్మేసిన శ్రీకృష్ణుని మూర్తి ముందు ప్రపంచం ఒక ధూళి కణంలా గోచరించింది.
5: అశాశ్వతమైన అస్తిత్వ పరిమితులు నిత్య సత్యమైన ప్రేమ పరివేష్టానికి తల వంచాయి.
4: సూర్యదాస్ జీవన చరమాంకానికి తెరపడే సమయానికి బ్రజ్ భూమి హోలీ వేడుకలతో వర్ణరంజితమై ఉంది. బ్రజ్ కోయల గానం దైవం హృదయాన్ని తాకింది.

0: స్వామీజీ స్వామీజీ.
1: ఏమైంది ఏమైంది మా గురుదేవుడికి ఏమైంది?
2: అయ్యా, వీరు గుడిలో ఒక్కరే కూర్చొని పాడుకుంటున్నారు. పాట పూర్తవుతూనే ఎవరో పడిపోయిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూస్తే ఈయన నేల మీద పడి ఉన్నారు.
1: ఇంతకీ ఎవరైనా? ఈయన సూరదాస్ గారు, శ్రీకృష్ణునికి గొప్ప భక్తులు, మా గురుదేవులు.
2: అదిగో ఆయనకి స్పృహ వచ్చినట్టుంది, లేస్తున్నారు.
3: చీకటి పడింది, స్వామివారు అనుమతిస్తే మేమొచ్చి దిగబెడతాం.
1: మీరు ఆందోళన చెందనవసరం లేదు, శిష్యులు ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ధన్యవాదాలు.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడ నా కృష్ణుడేడి? ఆహ కృష్ణ, వచ్చావా?
2: స్వామీజీ వదలండి, నేను మీ కృష్ణుణ్ణి కాను.
4: ఇంకేం మాట్లాడుకో, నువ్వు నా కృష్ణుడివేనని నాకు తెలుసు. గొంతులో ఆ మార్తవం, చక్కని నేత్రాలు, సిగలో నెమలిపించం, నువ్వు ఖచ్చితంగా నా కృష్ణుడివే.
3: గురుదేవ్, మీకు విశ్రాంతి అవసరం, పదండి, ఇంటికి దిగబెడతాం.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడికి పోతున్నావు? నేను నిన్ను వెళ్ళనివ్వను, నీతోనైతేనే వస్తాను. నీతోనే.
2: స్వామీజీ, మీకు వయసు పైబడింది, శరీరం బలహీనమైంది.
4: నిజమే, ఈ వస్త్రానికి మురికి అంటుకుంది, మాసిపోయిన చద్దరు చిరుగు పట్టింది. కృష్ణ కృష్ణ, నేను దీన్ని ఎప్పుడు వదిలేయచ్చో చెప్తావా?
3: స్వామీజీ, దయచేసి అలా మాట్లాడకండి. మీరు గొప్ప కృష్ణ భక్తులు, మీ వల్లనే కృష్ణుడు ఇంటింటా ఆరాధ్య దైవం అయ్యాడు.
4: అయ్యో కృష్ణ, ఎంత మాట, నేను మీ పాదపద్మాల చెంత అర్పించిన ఒక పుష్పాన్ని మాత్రమేనయ్యా.
2: స్వామీజీ, మీరెప్పటికీ మీ కృష్ణునితోనే ఉంటారు, మీ కృష్ణుడు కూడా ఎప్పటికీ మీతోనే ఉంటాడు.
4: ఎప్పుడు చూడు నీ కృష్ణుడు, నీ కృష్ణుడు అంటావేమిటి? నువ్వు నువ్వు నా కృష్ణుడివి కాదా? నువ్వు నా కృష్ణుడివి కాదా? మనమంతా కృష్ణులమే, అంతా కృష్ణమయమే, అదే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవిత పరమావధి. ఘోరే కలియుగేస్మిన్ కృష్ణస్య నామమేవ సర్వేషాం సద్గతిః.

0: శ్రోతలింతవరకు భక్త సూరదాస్ నాటిక విన్నారు. సమర్పణ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు.
1: దేహాన్ని వంచేందుకు, అహాన్ని అణిచేందుకు సేవ చక్కని సాధనం. ప్రేమతో కూడిన నిస్వార్థ సేవ భగవాన్ సత్యసాయికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే స్వామి తన దివ్యోపన్యాసాలలో సేవ గురించే ప్రముఖంగా ప్రస్తావిస్తారు. సేవా ప్రాముఖ్యతను వివరించే స్వామివారి అనుగ్రహ భాషణం ప్రేమామృతం మీకోసం.
2: మర్మమెరిగినట్టి మహనీయులెందరో, మర్మ

మర్మమెరిగినట్టి మహనీయులెందరో మాయ గెలువలేక మాయమైరి.

పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనం ఈ సమావేశంలో జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటం, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటము, ఇది పరిపాటైనటువంటి పొరపాటు. మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటుంది. సంఘమును విడిచి మానవులు ఒక్క క్షణమైన కూడా జీవించుటకు సాధ్యం కాదు. కనుక అట్టి సంఘమునందున్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము. మానవుని యొక్క మంచి చేతలన్నీ కూడాను సమాజంతో ముడిపడి ఉంటుంటాయి. సమాజం మంచిదైనప్పుడే మానవుడు మంచిగా ప్రవర్తించవచ్చును. సమాజం చెడ్డదైనప్పుడు మానవుడు పెడమార్గం పట్టి దేశమునికి హాని కలిగింపవచ్చును. కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గము. సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి. తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి. మనసు నుండి అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు. ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు. యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు. కానీ ఈ పవిత్రమైనటువంటి పదములకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు. చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని. అనాది కాలం నుంచి ఈ పదములను మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు. అనగా చిత్తవృత్తులను సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడమే అరికట్టడం అనేటువంటి అర్థాన్ని మనం గుర్తించడం అత్యవసరం. సంకల్పములు లేకుండా మానవుడు ఏ విధంగానూ జీవించటకు వీలు కాదు. కనుక ఇట్టి సంకల్పమును అరికట్టిన తర్వాత వారి జీవితం వ్యర్థమే కదా. కానీ సంకల్పమును సక్రమమైనటువంటి సంకల్పముగా విచారం సలిపి దాన్ని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజ సేవలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థము. ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట. ఇది ఋషికులం నుంచి కూడా ప్రారంభమైనటువంటిది. ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమంలో వాళ్లు పాల్గొని తద్వారా ఋషి యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి. కానీ ఈనాడు ఋషికులం అనేటువంటి దాంట్లో రుకారము పోయినది. అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. కళాతురికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూలం ఇస్కూల్ అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా ఋషికులం పెట్టుకుంటున్నారు. కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు. ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరవు. కేవలము మనం సమాజమును దూరం చేసుకుని ఏదో ఘనకార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సల్పుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతనే. కనుక మొట్టమొదట మనం సమాజ సేవ యందు కొంతవరకును పాల్గొని తద్వారా మన దేశమునకు తగినటువంటి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రతలను మనము నెలకొల్పి తద్వారా మన యొక్క సున్నతమైనటువంటి యొక్క పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదర్శన సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం. కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను మనకు ఫలితం లభించడానికి వీలు కాదు. ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం సలిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నది. సర్వశక్తిమైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడాను తాను ప్రబోధించాడు.
మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటం అనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడా మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి, ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడా ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి, తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పగా అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యములు గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యము, నా డిగ్రీలు ఎలాంటివి? ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి, ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి? దీని యొక్క ఫలితం ఏమిటి? దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించారు. ఎం అనగా ఎంగిలాకులు, ఏ అంటగా ఎత్తివేయటము. ఎంగిలాకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణం అన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు అనగా దీని అంతరార్థం ఏమిటి? సేవ ఎందుకు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సార్థిగా కూడా తాను కూర్చున్నాడు. సేవ అనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కాని, ఏదో తుచ్చమైనటువంటి పని అని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ యందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందించడం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఒకనొక సమయమునందు కృష్ణుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావని? అమ్మా, గోపాలులతో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళుతాను ఈనాడన్నాడు. అప్పుడు యశోద చెంతకు చేర్చి, నాయన, పశువులు అరణ్యంలో సంచరిస్తాయి, అనేక ముండ్లు రాళ్లు పాములు తేళ్లు ఇలాంటి పురుగులున్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి, అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది, రేపటిదే నీకు సంబంధించి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్లవచ్చును వాటి వెంట అన్నది. అమ్మా, పశువులు చెప్పులు వేసుకుంటున్నాయా? అవి వేసుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్నించాడు కృష్ణుడు. అప్పుడు, నాయన, అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి, కానీ మానవుని పాదములు ఈ యొక్క ముళ్ళను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అని. అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరిగా కాసేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అని అన్నాడు. అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనం అనేటువంటి సత్యాన్ని కూడా కృష్ణుడు నిరూపించాడు. అంతే కాదు, సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడా కృష్ణుడు ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మభావాన్ని కూడా నిరూపించాడు. కనుక మనము కేవలము ఒక దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కానీ సాధనని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవుడు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన తెలిపేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటము చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో ఆరాధించడము పరమాత్మకి మేము మనము అపకారం చేసిన వారమే అవుతాము కాని, పరమాత్మ యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కాని దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము. కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవుని ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్లు మనకు వెంటాడవచ్చును, కాని అట్టి బాధలకు కాని, అట్టి నిందల నిష్ఠూరములకు కాని, అట్టి దుఃఖములకు కాని మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి. ఏకేశ్వరోపాసన కల్పించడం చేతని మహమ్మదును మక్కా నుంచి కూడా తరిమి వేశారు. సర్వభూత దయాకరణను లోకమునకు ప్రచారం చేయటం చేతనే క్రైస్తవులకు సిలక్ కొట్టారు.
కనుక మనము పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి కష్టములు వెంటాడుతూ వస్తుంటాయి. కానీ మనం దానిని లక్ష్యం చేయకూడదు. ఈనాడు కాకపోతే రేపైనా కూడా నువ్వు కూలిపోయి రాలిపోయి కాలిపోయేటువంటి దేహానికి మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకుండా మన యొక్క దివ్య లక్ష్యాన్ని మాత్రమే దృష్టి ఎందుకొని దైవానుగ్రహములకు తగినటువంటి ప్రయత్నమును మనం పాటుపడాలి. కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడాను అత్యవసరం. కనుక అట్టి నిబంధనలను మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకములైనటువంటి యొక్క ఉచ్చారణ కలుపుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము. ఈ సేవ ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించి ఈ సేవలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించటము సేవాదళ సభ్యులకు చాలా అత్యవసరం. మనం సేవలు చేయించినటువంటి సమయం నుండు తన తృప్తి నిమిత్తమే తాను సేవలు చేయుచున్నట్టుగా భావించక సేవ అందుకునేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంతృప్తిని మాత్రమే మనం లక్ష్యంలో ఉంచుకుని సేవ చేయటము ఉత్తమమైనటువంటి సేవ. తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కానీ లేక అనానుకూలమైనా జరుగుతున్నవా అనేటువంటి యొక్క దీన్ని మొట్టమొదట మనం విచారణ కలపాలి. సత్యసాయి సేవా సభ్యుల యొక్క అంతరార్థాన్ని కొంతవరకు కూడాను ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన. కేవలం మానవులకు మాత్రమే సేవ సల్పటం అనేటువంటి సేవగా కానేరదు, సర్వజీవులకు కూడాను అవసరమైనటువంటి సమయంలో సేవ చేయటం అత్యవసరం. ఈశ్వరే సర్వభూతానాం, సర్వభూతముని ఎందుకు కూడాను ఈశ్వరత్వమే ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి. అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే మీ సేవ కూడా నువ్వు సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్టల నిమిత్తమే కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి, అప్పుడే నీవు అందుకోవలసినటువంటి ఆనందానికి అర్హుడవుతావు. అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖములు ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పూనుకుంటావు. ఎప్పుడు త్యాగములకు నీవు పొనుకొంటివో ఆత్మానందం నీకు లభిస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదం నందు నకర్మణ అనప్రజయ అధనైన త్యాగేనైకే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. వినయ విధేయత త్యాగము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి సేవకు. కనుక మనం త్యాగము చేయక మనం సేవలో పాల్గొనటం చేత కేవలము మనం ఒక విధమైనటువంటి సేవకు విరుద్ధమైనటువంటి యొక్క ఫలితమని అందుకోవడానికి సంసిద్ధమవుతాం. ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు, చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగును నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషలను సరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కానీ ఇతర దేశం నుండి కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథం లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పటమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులు, ఎవరి గురువులు, ఎవరికి లీడర్స్ చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది. దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థలు ఎందు అట్టి వీటి లోపల మనం ఏమాత్రం కూడాను కొంతవరకు ప్రయత్నములు తప్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడా సేవకులుగానే ఉండేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి. జీవితమంతా కూడా సేవకుడిగా ఉన్నటువంటి వాడే సరైన నాయకుడు, జీవితమంతా కింకరుడిగా ఉన్నటువంటి వాడే సరైన శంకరుడు. కనుక మనము నిజమైనటువంటి యొక్క స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరము ఉంటుండి లోకానికి సేవ చేసడం చేత సర్వ ఈశ్వరత్వాన్ని కూడా మనం సేవించినటువంటి వారమైపోతాం. అనేక మంది నన్ను అడుగుతుంటారు, స్వామికి సెక్రటరీ ఉంటున్నాడా, లేకపోతే స్వామికి ఇంకెవరైనా అసిస్టెంట్ ఉంటున్నాడా, పోస్ట్ అంతా ఎవరు చూసుకుంటుంటారు, స్వామికి ఏవైనా సహాయకారిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటుంటారా అని అంటుంటారు. ఎవరికి సెక్రటరీ కావాలి? సీక్రెట్ ఉన్నటువంటి వాడికి సెక్రటరీ కావాలి. నాకు సీక్రెట్ లేదు, కనుక నాకు సెక్రటరీ అనవసరం. నా జీవితమంతా కూడా నేను మీకు సేవకులుగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే నాకు ఆనందంగా ఉంటుంటారు.
అది ఏ నిజమైనటువంటి ఐశ్వర్యత్వం? సర్వైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. కనుక ఏ పని అయినా కూడా నేను స్వయంగానే చేస్తుంటాను, నేను స్వయంగానే చూస్తుంటాను, స్వయంగానే దాన్ని అనుభవిస్తుంటాను. అందువలననే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను. ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పవచ్చును, మీకు తెలిసినటువంటి విషయమే. ఏ చిన్న కార్యము ఈ యొక్క ఆడిటోరియంలో చేయవలసినప్పటికీ, ఏ వ్యక్తికి ఏ రూము ఇవ్వాలి అనేటువంటి విషయం అయినప్పటికీ, ఏ నిమిషంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలనేటువంటిది కూడాను, ఏదో కొంతమంది అంతా కూడా కార్యాధిపతులంతా ఉంటున్నారు మీరు చేస్తున్నారని చెప్పిన మీరు భావించుకోవచ్చును. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతులుగా ఉంటున్నాను. అందువలన నేను నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంటాను. మనం కర్మలు ఆచరించినప్పుడే, మన శక్తిని వృథాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటుంది. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చెయ్యాలి. లేజినెస్ ఈజ్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు, రియలైజేషన్ ఈజ్ బెస్ట్ అండ్ రెస్ట్ అన్నారు. కనుక మనం లేజీలుగా తయారు కాకూడదు. మనం నిరంతరం కూడాను కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంట్లోనే మన కాయాన్ని వినియోగపరచుకోవాలి. దీనిని పురస్కరించుకునికే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవలు ఎందు పాల్గొనక కాలంను వృథాపరచుకుని కేవలము కొన్ని రకమైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థము గావించుకోవడానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరైనటువంటి మార్గము కానేరు. కాలమే సర్వము, కాలమును వృథాపరిచితే మన జీవితమే వృథా అయిపోతుంది. కనుక మనం కాలమును వృథాపరచుకునేటువంటి కర్మల యందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదాల యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరుచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం. ప్రేమస్వరూపులారా, సేవాదళ సభ్యులు అనేక రకములైనటువంటి సేవలు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా తయారై ఆసుపత్రికంతా వెళ్లి, అనగా పేషెంట్ గా కాదు, రోగులను నివారపరిచి రోగులకు కొంతవరకును ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపులు వేసుకుంటున్నారు. అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి యొక్క సేవాదళ సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి. కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును, కానీ నా దృష్టిలో అది అంత సరి అయినటువంటిది కాదని నా అర్థం. కారణమేమనగా ఈ యొక్క పరములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్ కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ను విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే. కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్ కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపోయి ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం. కనుక ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్మిషన్ తీసుకుని అనుమతిని తీసుకుని వారికి ఏదైనా అవసరం వస్తే, వారేమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే, ఫలములు మాత్రమే, మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం. ఇంతే కాక ఈ సేవాదళమునందు అనేక మంది విద్యార్థులు, అధికారులు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు. ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాధర్మంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు. ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాధర్మంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి. కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసినట్టే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం. అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొంత ట్రైనింగ్ కావటం అత్యవసరం. నర్సులో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులే అందులో ప్రవేశించి వారికి సేవలు సలిపేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈనాడు దేశ పరిస్థితి మీకు తెలియనటువంటిది కాదు, స్వీపర్స్ కూడా స్ట్రైక్ చేస్తుంటారు. కానీ స్వీపర్స్ స్ట్రైక్ చేయడం వల్ల రోడ్డు అంతా కూడా అనేక రకములుగా అయినటువంటి యొక్క మాలిన్యం చేరి ఉంటుంటుంది. అలాంటి సమయం లోపల మనము దీనిని రోడ్లు కూడా నువ్వు శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం. కనుక మనం ఇలాంటి సమాజములకు అవసరమైనటువంటి అన్నింటి ఎందుకు కూడా మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. కేవలం సాధన క్యాంపులని నర్సులో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులే అందులో ప్రవేశించి వారికి సేవలు సలిపేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి.
ఈనాడు దేశ పరిస్థితి మీకు

కూడాను మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. కేవలం సాధన క్యాంపులని కానీ, కేవలం ఒక విధమైనటువంటి నగర సంకీర్తనలని కానీ, భజనలు మెడిటేషన్లని కానీ, ఇవి మాత్రమే కాదు సాధన. ఈ యొక్క చిన్న చిన్న కార్యములు సమాజములకు ఉపకారం చేసేటువంటి ప్రతి చిన్న కార్యము కూడాను ప్రధానమైనటువంటి సాధనగానే మనం విశ్వసించాలి. విశ్వమంతా ఇప్పుడు నువ్వు విశ్వేశ్వరుని స్వరూపము కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తిస్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడాను అందుతుంది. సర్వులు ఎందుకు కూడాను ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. ఎట్టి సమయంలో కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడాను ఒకరికొకరికి విరుద్ధమైనటువంటి భావములు వారి ఎందుకు చెలరేయకూడదు. అందరూ కూడాను అన్యోన్యమైనటువంటి యొక్క అనురాగంతో కూడి ఆడి అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి. కనుక అందరూ కూడాను ఒక్క తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి. మానవుని యొక్క సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని మీరు అనుభవింపచేయాలి. కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటేనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భావములు మీ అందు అభివృద్ది గావించుకున్నటువంటి సమయం నుండి మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది. తప్ప పవిత్ర భావము లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యంలో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినటువంటి వారం అవుతాం. మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనం ఏమాత్రం అర్హులం కాము. అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది. మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది. కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధులుగా ఉంటుంటాడు. సేవాదల సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరము. మనకు 5 ఇంద్రియములు ఉంటున్నవి, శబ్ద స్పర్శ రూప రసగంధములని. అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటివంత చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్పర్శకర్చన కలిగించటం. కానీ ఈ పంచేంద్రియముల్లో 2 మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి. కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత, మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి కాని మూత లేదు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం. కన్ను తెరిచి అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైనటువంటి దోషాన్ని అభివృద్ది పరుచుకుంటుంది. ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు, తాళం వేసినా గానీ పగలగొట్టుకుని పలుకుతుంటుంది ఈ నోరు. కనుక ఇందులో ఉన్నటువంటి ఏమిటి, దృష్టి దోషము, వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోవడమనే దీనికి 2 మూత పెట్టాడు భగవంతుడు. కనుక మీరు ఇది భగవత్ వరప్రసాదంగా మీరు అందుకుని చెడ్డను చూడటం లోపల మీరు ఈ కన్నును వినియోగపరచకండి. చెడ్డ చూపును మీ కన్నులకు చేర్చకండి. చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి. కనుక మీరు సేవ చేసేటువంటి సమయం నందు మృదుమధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి. కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి. కనుక నే కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమిరా అన్నారు. కనుక ఇతరుల హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి. కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటుండండి. కాన సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థలు ఎందుకును మనం సేవలు సలిపేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి. సంకుచిత భావములను దూరము నెట్టి సమాన భావమును అభివృద్ది భావించుకుని ప్రతి సమాజమునందు కూడాను మనం ఏ మతము, ఏ కులము, ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటనివ్వక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకును పూనుకోవాలి. వారములకు ఒక పర్యాయమైన లేక 2 పర్యాయములైనా మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కాని, చర్చిలు కాని, మసీదులు కాని మీరు పోయి చూసి దాన్ని పరిశుద్ధం చేయడానికి కూడాను మీరు పూనుకోండి. అంతేకాదు ఆ టెంపుల్స్ దగ్గర, ఆ మసీదుల దగ్గర, ఆ చర్చిల దగ్గర ఎవరైనా కొంచెం బాధపడుతుండేటువంటి వారు ఉంటే వారికి తగినటువంటి సేవను కూడా మీరు అందించి తగిన సహాయం కూడా చేసేదానికి మీరు పూనుకోవాలి. కొన్ని చిన్న చిన్న పల్లె

0: వెళ్లి ఆ అశుభ్రతతో మునిగి ఉన్నటువంటి ఆ పల్లెవారిని పిలిచి మీరు ఆ యొక్క శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు ఆ పల్లెవారు కూడా మీతో చేరి ఆ గ్రామం శుద్ధపరచుకుని చక్కని ఆరోగ్యంగా అనుభవించడానికి ఆనందించడానికి కూడా మనం తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. ఇలాంటి సేవా కార్యములు యందు మీరు పవిత్రమైనటువంటి సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహములకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: మన తదుపరి కార్యక్రమం బుర్రకథ. స్వామి ఆశీస్సులు పొందిన స్వామి విద్యార్థులు రఘురాం, సాయి ప్రభాకర్, అరవింద్ సాయి పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ వినిపించే బుర్రకథ ఇప్పుడు విందాం.

0: అయితే సోదర,
1: ఏమిరా,
0: ఇప్పుడే మనం ఆ విఘ్న వినాశాన్ని గురించి చక్కగా పాడుకున్నాం. ఇప్పుడు మనందరికీ తండ్రి అయిన ఆ సాయినాథుని గురించి కమ్మని పాట ఒకటి పాడుకుందాంరా.
1: పాడుకుందాం పదరా.

0: రత్నాకర కులతిలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాయసములికే రాజాధిరాజ మార్తాండ తేజ నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం స్వామి.
1: అభివందనం స్వామి.
0: అయితే సోదరా, ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాంరా.
1: సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట.
0: అదేమిట్రా అలా అంటున్నావు?
1: రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పబోయి అన్నాడట ఒక పెద్ద ఆయన.
0: ఓహో.
1: దానికి కట్టే అంటే సేతువుని కట్టి,
0: కట్టి
1: కొట్టే అంటే రావణాసురుని చావగొట్టి,
0: చావగొట్టి
1: తెచ్చే అంటే సీతమ్మను తెచ్చాడు.
0: ఓహో,
1: అంతే ఫినిష్. రామాయణం అయిపోయింది కదరా.
0: అదేరా రామాయణంలోని గొప్పతనం.
1: ఏమిట్రా?
0: మూడు ముక్కల్లోనూ చెప్పవచ్చు, మూడు యుగాల్లోనూ చెప్పుకోవచ్చు.
1: బాగా చెప్పేవరా.
0: అయితే చిన్నాడా, వీర జిత్వర పరివేష్టి తాలంకార విలసిత వారమైన భరత భూమి శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు, జీవ కళలకు మిట్టినిల్లురా.
1: గ్రేట్ మదర్ ఇండియా, ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు. అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా.
0: ఒక్క మాటలో చెప్పాలంటే, భక్తి కన్నా శక్తి లేదు, ముక్తి కన్నా రక్తి లేదు, భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచపాటరా. ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచన సంగీతం దర్శకత్వం అంతా మన స్వామిదేరా.
1: అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాసింది చేసింది చెప్పింది నేర్పింది చేయిస్తున్నది అంతా మన సాయిరాముడే,
0: అంతా స్వామిమయంరా.
1: అయితే సోదరా, రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం. మన సాయిరాముడికి పంచ ప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం కదరా.

0: తెచ్చిన్నాడా?
1: ఏమిరా,
0: ఇక కథ స్టార్ట్ చేద్దాంరా.
1: చెప్పురా.
0: అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైక అనే ముగ్గురు సతులు.
1: ఆహా.
0: వారికి సంతానం కలగలేదు.
1: అయితే ఆ తర్వాత ఏం జరిగిందిరా?
0: పిల్లల కోసం పుత్ర కామేశ్వర యాగాన్ని చేశారు వారు.
1: ఆహా.
0: ఆ యోగంతో వారి యోగం మారిపోయింది రోయ్.
1: అంటే ఏం జరిగింది?
0: యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమంగా పంచి ఇచ్చాడు దశరథుడు. అది సేవించిన తర్వాత ఒక శుభ ముహూర్తాన్న ఆ ముగ్గురు సతులకు నలుగురు సుతులు జన్మించారు.
1: ఆహా.
0: వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా?
1: ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా? అయితే సోదరా, వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితేరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ, లక్ష్మణులను యాగ రక్షణ కొరకై తనతో పంపమని దశరథ మహారాజును ఏ విధంగా కోరుకుంటున్నాడో వినరా.

0: వాడిన మాట తప్పని దశరథ మహారాజు వశిష్ఠుల వారి ప్రోద్బలంతో రామ లక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపారా.
1: ఓహో,
0: రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశించారు. అమోఘమైన ఆత్మబలంతో, తరతరాల పుణ్యఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహును తుదిముట్టించి చివరకు మారీచుని తరిమికొట్టారు వాళ్ళిద్దరూ.
1: మునీశ్వరుని యాగం కొనసాగింది. అయితే కళ్యాణధాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపము బాపి ఎట్టకెలకు మిథిలానగరంలో అడుగుపెట్టారు. అక్కడ ధండోరా వినిపిస్తోంది, అది ఏ విధంగా ఉందో విను.

0: అయితే చిన్నాడా,
1: ఏమిరా
0: ఇక్కడ? మనం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి రే.
1: వెరీ ఇంపార్టెంట్ విషయం అంటున్నావు, విషయం ఏంటో చెప్పు. అది వెరీ ఇంపార్టెంట్ కాదు, నేను చెప్తాను.
0: అయితే విను.
1: చెప్పరా.
0: సీతమ్మ వారు తన 5వ ఏటనే మహాశక్తివంతమైన శివధనస్సు ఎత్తిందిరా.
1: ఎలాగెలాగా? చిన్ని బాలిక అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివధనస్సు ఎత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. నేను ఒప్పుకోనరా.
0: నీ మోహన్, నువ్వు ఒప్పుకునేదేమిట్రా? అయినా సీతమ్మంటే ఎవరనుకున్నావు అసలు?
1: ఎవర్రా?
0: సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, శక్తి స్వరూపిణి.
1: అయితే ఆ అమ్మవారికే సాధ్యంరా.
0: అందుకనే సీతమ్మవారి స్వయంవరానికి మిథిలా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకుని మహామంత్రి, ఓ రాజపుత్రులారా, రణరంగ ధీరులారా, ఈ మహా ఉపద్రవమైన బరువు కలిగిన శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే మా సీతమ్మకు వరుడు, సీతా మనోహరుడు అని ప్రకటించారు.
1: ఆహా.
0: అయితే ఎక్కడ లేని రాజకుమారులు అక్కడికి వచ్చి ఆ శివధనస్సుని ఎలా ఎక్కుపెట్టే సంకల్పంతో ముందుకు సాగుతున్నారో విందాం పదరా.

0: రాజకుమారులే కాకుండా అక్కడికొచ్చిన ఆ రావణాసురుడు కూడా ఆ శివధనస్సును ఎక్కువ పెట్టలేక విలువెల్లాడిపోయాడురా.
1: ఏంటి, 10 తలకాయలున్న రావణాసురుడే శివధనస్సును ఎక్కువ పెట్టలేకపోయాడంటే థర్మామీటర్కే జ్వరం వచ్చేసిందన్నమాట.
0: అవును రోయ్. అయితే అంతలో విశ్వామిత్రుని కనుసైగలందుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుని శ్రీరామచంద్రుడు ముందుకు సాగి అక్కడ ఆ శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టగా అంతలో అది పెళ్లుముంటూ విరిగిపోయింది. ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరణ నారద పురందర చంద్ర రుద్ర హైమవతి జటిపడిల మండితమై సాంబశివుని సభామండపంలో ఆ దేవతలందరి సమక్షంలో అక్కడ ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనందకేళి చేస్తున్నాడో చూడరా.

0: శ్రీరాముడు శివధనస్సు నెక్కుపెట్టాడు, సీతమ్మను చేపట్టాడు, సీతకు తగువాడనిపించుకున్నాడు, సీతారాముడయ్యాడు.
1: ఆహా,
0: అదే సమయంలో జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం నిశ్చయించారా?
2: దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, అమ్మవారి పెళ్లికి అందరి ఇల్లు విడిదిల్లైపోయాయి. అయితే సీతారాముల కళ్యాణం కనులారా తిలకించాలని, ఆస్వాదించాలని, ఆనందించాలని అయోధ్య నుండి మిథిలకు ప్రజలు ఏ విధంగా పాడుకుంటూ తరలివస్తున్నారో చూద్దాం పదరా.

పచ్చని తోరణాలతో కళ్యాణ మండపం కళకళలాడుతోంది. వధూవరులైన సీతారాములు పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులు, ముత్తైదుల హడావుడి. శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్ర ధారణం చేసి సీతారాముడయ్యాడు. ఇద్దరు కలిసి అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి ఆదర్శ దాంపత్యానికి నాంది పలికారు. ఇద్దరు ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు. ఓహో, దోసిళ్లతో ముత్యాల తలంబరాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఉన్నారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఇద్దరు ఒకటయ్యారు. ప్రకృతి హర్షించి పుష్పవర్షం కురిపిస్తున్న వేళాది. ఆ సమయంలో అక్కడి పూర్వ ప్రజలంతా ఏ విధంగా పాడుకుంటున్నారో

0: ఆహాహాహా, ఏమి వైభవము, ఏమి భోజనము. అన్నయ్య, ఆ పెళ్ళిలో ఏమేమి పెట్టారో తెలుసా నీకు?
1: ఏమేమి పెట్టారు రోయ్?
0: మాప, కుమాప, ఆలు, ఓలు, మాలో, మీలు, గౌ, గే, పే.
1: ఊరిని, ఈ ఆలు, ఓలు, మాలో, మీలు ఏమిట్రా చెరువులో కప్పల్లాగా?
0: చెప్తాను విను.
1: చెప్పు.
0: మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట.
1: అబ్బా, కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
0: కుమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి.
1: అబ్బా, ఏం కాంబినేషన్ నాయన.
0: ఆలు, ఓలు అంటే అప్పడాలు, ఒడియాలు.
1: అరే చాలరా ఇంకా.
0: ఇంకా మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
1: ఊరిని, ఒరే ఇన్ని తిన్నాక కానీ ఇంకా.
0: గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగురా.
1: అబ్బా, ఫుల్ ప్లేట్ మీల్స్ అనుకో ఇక.
0: అంతేరా. అయితే అన్నయ్య, నీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకున్నానరా నేను.
1: ఏమిటి రోయ్?
0: ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి.
1: చెప్పు.
0: 63 దాంపత్యం గురించి చెప్పడం విన్నావు నువ్వు?
1: లేదు రోయ్.
0: 63 దాంపత్యం, 36 దాంపత్యం అని రెండు దాంపత్యాలు ఉన్నాయరా.
1: దాంపత్యాలు కూడా రకాలు ఉంటాయా?
0: అవునరా, చెప్తాను విను. 63 దాంపత్యం అంటే ఎప్పుడు ఆ భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు తోడుగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారన్నమాట.
1: మరి 36 దాంపత్యం అంటే ఏమిట్రా?
0: ఎడమొహం, పెడమొహం. పచ్చగడ్డి వేస్తే భగ్గును మండుతుంది అనుకో.
1: ఓహో, అయితే మాటలుండవు, కొట్లాట ఇదేనన్న మాట.
0: అంతేరా.
1: బాగుంది రోయ్ నీ 63-36 దాంపత్యం. కానీ ఖచ్చితంగా మన సీతారాముల వారిది 63 దాంపత్యం రా. సరే, కథలోకి వెళ్దాం పదరా చిన్నాడ.
0: పదరా.
1: కళ్యాణ అనంతరం దశరథ మహారాజు అందరితో పాటు అయోధ్యకు తిరిగి వెళుతుండగా మార్గ మధ్యంలో ఎదురైన పరశురాముని శ్రీరాముడు విష్ణు చాపం ద్వారా గర్వభంగం గావించి చివరికి వారందరూ అయోధ్య చేరుకున్నారు. అయితే చిన్నాడా, రాజులు రాజ్యాల క్షేమం కోరి యజ్ఞ యాగ క్రతువులు చేసే మునులకు రక్కసుల వల్ల ఆటంకాలు కలుగుతున్నాయి. వెంటనే రాక్షస సంహారం జరగాలి. అందుకుగాను అవతారమూర్తి అయిన శ్రీరాముని అవసరం ఎంతైనా ఉందిరా.
0: నిజానికి త్రేతాయుగంలో అడవిలోనే ఉండేవాళ్ళు రాక్షసులు. ద్వాపర యుగం వచ్చేసరికి ఊళ్ళోకి వచ్చేసారు వీళ్ళంతా.
1: కరెక్ట్ రోయ్.
0: ఇక ఈ కలియుగంలో చూస్తే ప్రతి ఇద్దరిలోనూ ఒకడు రాక్షసుడుగానే పుడుతున్నాడు. అందుకే ఈ రాక్షసులందరినీ సన్మార్గంలో నడపడానికే మన స్వామి సాయిరామునిగా అవతరించారు.
1: ఆహా, ఎంత చక్కగా చెప్పావురా. ఇక మనము కైక మందల గురించి చెప్పుకోవాలిరా.
0: చెప్పుకోవాలి.
1: రామాయణ రచయితలంతా కైక మందలను దుష్ట పాత్రలుగా చిత్రీకరించి వారి సహజ నైజాన్ని వక్రీకరించి వారి మర్యాదకు మచ్చ తెచ్చారు.
0: అయ్యయ్యో,
1: నిజంగా వారిరువురు కారణ జన్మలు. కైక లేని రామాయణం లేనే లేదు, మందర లేని పారాయణం ముందుకు సాగదు. వారి ప్రేరణ లేనిదే రాముడు అడవికి వెళ్లడు, రాక్షస సంహారం జరగదురా.

0: దానపై మోపబడు నిందను సైతం లెక్క చేయక మందర ప్రోద్బలంతో కైక శ్రీరామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం వెంటనే భరతునికి పట్టాభిషేకం కావించమని కోరింది. ఇచ్చిన మాట కట్టుబడి దశరథుడు కైకకిచ్చిన 2 వరాలకు ప్రతిరూపంగా శ్రీరాముని 14 వత్సరాలు అరణ్యానికి వెళ్లమన్నారా.
1: తండ్రి ఆజ్ఞకు తలదాల్చాడు దశరథ రాముడు.
0: ఆదర్శపుత్రుడు,
1: పతి సేవయే సతీధర్మమని భర్తని అనుసరించింది సీతమ్మ తల్లి.
0: ఆదర్శవంతమైన భార్యరా.
1: అన్నకు అండదండలై బయలుదేరాడు లక్ష్మణమూర్తి.
0: అంతకు ఆదర్శవంతమైన తమ్ముడు.
1: ఆ ప్రేమమూర్తులు ముగ్గురు అయోధ్యను వదిలి అడవులకు ఏ విధంగా వెళ్తున్నారో చూడరా.

సకల భోగాలు త్యజించి సకల త్యాగాలకు తెగించి సీతారామ లక్ష్మణులు అడవులకు బయలుదేరారా. వారు మార్గమధ్యంలో గుహుణ్ణి కలిసి వేదంలా వేగంగా ప్రవహిస్తున్న ఆ గంగానదిని గుహుని నావలో ఎలా పయనమవుతున్నారో విందాం పదరా.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: అక్కడ అయోధ్యలో శ్రీరాముని ఎడబాటు వల్ల తండ్రి దశరథ మహారాజు పుత్ర వియోగంతో కన్నుమూశారు. ఈ విషయం మేనమామ వల్ల తెలిసిన భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రికి అంతరిక్షలో గావించి అటు పిమ్మట అన్న చరణమే తనకు శిరోధార్యమని, అన్న లేకపోతే తనకు మరణమే శరణమని భావించి శ్రీరాముని చేరి ఏమంటున్నాడంటే,

0: మాట తప్పడు రాముడు,
1: అందుకే అయ్యాడు దేవుడు.
0: పట్టిన పట్టు విడవడు భరతుడు,
1: అందుకే అయ్యాడురా ఆ దేవుడికి తమ్ముడు.
0: భరతుడు శ్రీరాముని పాదుకలు తీసుకుని నందిగ్రామం చేరి ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ అడవిలో అగస్త్య మహాముని సలహా మేరకు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఒక పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడి అందచందాలు ఎంత బావున్నాయో మన పెద్దనే వివరిస్తాడురా.
2: పంచవటిని చేరారు రాసై, పర్ణశాల వేశారు రాసై, ముచ్చట గులిపే స్థలమరీసై, ముగ్గురి పూజా ఫలమరీసై. అదిగో అంద

0: అర్జున్ తరిదా.
1: అయితే సోదరా, ఆ పర్ణశాల ప్రాంతంలోనే రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ అక్కడే తిరుగాడుతూ జగన్మోహనాకారుడైన శ్రీరాముని చూసి మోహించి చివరకు లక్ష్మణునితో తన ముక్కు చెవులు కోయించబడి ఆ పరాభవం భరించలేక తన అన్న రావణ వద్దకు వెళ్లింది. అక్కడ అన్న రావణ దగ్గర సీత యొక్క అందచందాలు పొగిడి రావణునిలో స్త్రీ వ్యామోహాన్ని రేకెత్తిచ్చిందిరా. వెంటనే రావణాసురుడు మారేచుని పిలిపించి ఏమంటున్నాడంటే,

0: సీత, శ్రీరాముని ఆ బంగారు లేడీని పట్టితెమ్మని కోరిందిరా. లక్ష్మణుని పర్ణశాల వద్ద కాపలాగా ఉంచి శ్రీరాముడు లేడి వెంట పరిగెత్తాడు.
1: ఆహా,
0: విసిగి విసిగి వాడి బాణం గురి చూసుకుంటాడు శ్రీరాముడు. ఆ లేడి చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అంటూ రాముని స్మరణలో అరిచి చనిపోయాడు రా.
1: అయ్యయ్యో,
0: ఈ కేక విన్న సీతమ్మ శ్రీరామునికి ఏదో కీడు సంభవించిందని వెంటనే లక్ష్మణుని వెళ్లమని ఆజ్ఞాపించింది.
2: సీత పదే పదే చెప్పడం చేత పర్ణశాల ముందు 7 గీతలు గీసి ఎట్టి పరిస్థితిలోనూ గీతలు దాటవద్దని సీతకు చెప్పి అన్న జాడకై బయలుదేరాడు లక్ష్మణుడు.
0: ఇదే అదననుకుని రావణాసురుడు ఒక దొంగ పన్నాగంతో సాధువు వేషంలో పర్ణశాల చేరి దీక్షాందేహి అని కేక వేశాడు.
2: అప్పుడేమైందిరా?
0: సీత మనసు కరిగింది.
1: ఆహా,
0: దీక్ష వేసేందుకు సీత గీత దాటింది. ఆ గీతలే ఆమె శాపమై పలికింది.
2: అదే అవకాశంగా రావణాసురుడు భూమితో సహా పెళ్లగించేసి సీతమ్మను తన రథంపై తీసుకెళ్తుండగా అడ్డుపడిన జటాయుని సంహరించి ముందుకు సాగిపోయాడు.
0: అయితే సోదర, ఆనాడు సీత భోగభాగ్యాలను విడిచింది. అందుకే శ్రీరామునితో ఉండగలిగింది.
2: అందుకేరా అది త్యాగం.
0: అదే సీత నేడు కోరికని వరించింది. కనుకనే శ్రీరామునకు ఎడబాసిందిరా.
2: అందుకే ఇది కోరిక. అందుకే మన స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, యు మస్ట్ ఇంపోజ్ సీలింగ్ ఆన్ యువర్ ఓన్ డిజైర్స్.
0: కరెక్ట్ గా చెప్పారు చిన్నాడ. రామ లక్ష్మణులు పర్ణశాలలో సీతను కానక హడలిపోయారు. చివరకు జటాయు వలన సీతాపహరణ సంగతి విని స్నేహానికి ప్రాణాన్నే వెలబోసిన జటాయుకు అంత్యక్రియలు జరిపి సీతాన్వేషణకై ముందుకు సాగారు. మార్గ మధ్యంలో భక్తితో సేవించిన శబరిని శ్రీరాముడు అనుగ్రహించి చివరికి ఋషిముఖాద్రి చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు తన స్వామి శ్రీరాముని చూసి దర్శించుకుని రాముడే తన దేవుడని మదిని తలంచి ఏ విధంగా పాడుకుంటున్నాడో విందాం పదరా.

0: అయితే చిన్నడా
1: చెప్పరా,
0: సుగ్రీవుని భార్యను చెరపట్టిన దుష్కార్యానికి శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం గావించాడు. సుగ్రీవుడు రామునికిచ్చిన మాట ప్రకారం తన వానర సేనను నాలుగు దిక్కులా సీతాన్వేషణకై పంపాడు. రామబంటు హనుమంతుడు రాముని ఉంగరం తీసుకుని అంగద జాంబవంతులతో సహా తూర్పు దిశగా బయలుదేరి స్వయంప్రభ వాక్ సహాయంతో సముద్రం ఒడ్డు చేరారు. అక్కడ జటాయు సోదరుడైన సంపాతి వలన సీతమ్మ వారు లంకలో ఉన్నారన్న విషయం తెలిసి ఉప్పొంగిపోయారు. ఇక జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని లంకకు చేరే సంకల్పంతో ఏ విధంగా ఉత్తేజపరుస్తున్నాడో చూడు.

0: శ్రీరామ్ అని తన దేహాన్ని పెంచేశాడురా వీరాంజనేయుడు.
1: అంటే మన హిల్ యూ స్టేడియం లో ఉన్నంత ఆంజనేయ స్వామి అంత ఎత్తికెదిగిపోయాడన్నమాట.
0: అన్నమాట ఏమిట్రా, ఉన్నమాటే.
1: అయితే కాని
0: వాయువేగ మనోవేగములను మించిన మహావేగంతో సాగిపోతున్నాడు ఆ వాయుపుత్రుడు. మార్గ మధ్యంలో మైనాకునికి ముట్టిని ప్రసాదించి సురస అనే నాగకన్య యొక్క పన్నాగాన్ని పటాపంచలు చేసి సింహిక అనే రక్కసిని పరిమార్చి ఇలా ఒక్క ఊపులో 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకను చేరాడు మన వీరాంజనేయుడు.
1: ఆహా,
0: అక్కడ లంకలో లంకిణిని వధించి విభీషణుని కలిసి సీతమ్మ అశోకవనంలో ఉందని తెలిసి సీతమ్మను చేరి ఏమంటున్నాడంటే,

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకి ఇచ్చి
1: ఇచ్చి
0: సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకుని అమ్మ అనుమతితో పండ్ల చెట్లపైకి దూకి అశోకవనాన్ని చిందర వందరు చేశాడు.
1: అయితే మన ఆంజనేయ స్వామి హోంవర్క్ స్టార్ట్ చేశాడన్నమాట.
0: అప్పుడు రావణ కుమారుడైన అక్షయుడు ఆంజనేయుడితో పోరాడి క్షయమయ్యాడు. అటు పిమ్మట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు గౌరవంతో లొంగిపోయి బందీ అయ్యాడు. రావణ సభను చేరాడు. అక్కడ ఆ దశకంఠుడు మన రాంబంటుతో ఏమంటున్నాడంటే,
1: ఏమంటున్నాడరా,
2: రామబంట్లిటకు రా తగరు, రావణ బ్రహ్మంటే ఎవరు, ఎగిరి వచ్చావు ఎంత పొగరు, ఎవరురా నీ పేరు ఎవరు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు.
0: ఈ మాటలు విన్న రాంబంటుడు ఉగ్రుడై లంకేశ్వరునితో ఏమంటున్నాడంటే,

0: అంతటా సర్రన ఖడ్గం తీశాడు రావణాసురుడు. కాని దూతను చంపటం న్యాయం కాదని విభీషణుడు వెంటనే వారించాడు.
1: అదిరా, నిజమైన రాజనీతి అంటే
0: కోతికి ప్రియమైనది వాలం కనుక హనుమంతుని తోకకి నిప్పండించమని ఆజ్ఞాపించాడు ఆ రావణాసురుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే

సీతమ్మ లంకలో ఉందని తెలిసి వెంటనే శ్రీరాముడు సుగ్రీవాది వానర వీరులతో సముద్ర తీరం చేరారు. అక్కడ శ్రీరాముడు నల నీల వానర హనుమాంగద జాంబవంతుల సహాయంతో వారధి నిర్మించి నిరతి దాటారు. అక్కడ త్రికూటాచల శిఖరం మీద విశ్వకర్మ నిర్మించిన సువర్ణలంకను ధగధగమంటూ దివ్యంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. అయితే మర్యాద పురుషోత్తరైన పురుషోత్తముడైన శ్రీరాముడు మాత్రం వానర యువరాజైన అంగదుని రాయబారిగా పంపాడు. కాని నిలువెల్లా కామంతో మోహంతో మిడిసిపడుతున్న ఆ రావణాసురుడు రాయబారి మాట లెక్క చేయక, రాముని పరాక్రమం తెలియక రామరావణ యుద్ధానికి కాలు తీశాడు. వెంటనే బ్రోగింది సమరభేరి, ఏ విధంగానూ చూడరా?

0: శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష చేయమని కోరాడు. వెంటనే సీతమ్మ అగ్నిలోకి దూకింది. మాయ నిప్పులో కలిసిపోయింది. నిజం మాయలోంచి నిగ్గు తేలి క్షేమంగా బయటకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న మాయ సీత తన పాత్ర ముగియడంతో అగ్నిలో అంతర్లీనమైపోయింది.
1: అవునురా,
0: జానకి నిజానికి జనని ఈ జగానికి. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి తన శక్తిని తిరిగి పొంది పునీతమై పావనమై స్వాతిముత్యమై జగదీశ్వరునికి ఇల్లాలిగా బయటకు వెలువడింది. లోకం నచ్చిన లోకం మెచ్చిన మహత్కార్యాన్ని చోటు చేసుకుంది.
1: ఆహా,
0: కట్ట కడపటికి శ్రీ సీతారామలక్ష్మణులు పుష్పక శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష చేయమని కోరాడు. వెంటనే సీతమ్మ అగ్నిలోకి దూకింది. మాయ నిప్పులో కలిసి

కట్ట కడపటికి శ్రీ సీతారామలక్ష్మణులు పుష్పక విమానమెక్కి అందరూ కలిసి అయోధ్యను చేరారు. అక్కడ శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై ధర్మమూర్తిగా యుగధర్మాన్ని స్థాపించిన వాడే రామరాజ్యమే ప్రేమరాజ్యం అనిపించాడు. యుగ యుగాలకి ఆదర్శంగా నిలిచాడు. ఇంతటి మహద్భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించిన సాయిరామునికి హృదయపూర్వకంగా మమ్ము మేము అర్పించుకుంటూ ఇప్పుడు మనందరమూ కలిసి సాయిరాముని భజన చేద్దాం.

పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ స్వామి విద్యార్థులు రఘురామ్ గారు, సాయి ప్రభాకర్ గారు, అరవింద్ సాయి గారు వినిపించిన బుర్రకథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి ఫణిబాల గారు, హార్మోనియంపై సిజి ప్రకాష్ గారు, మృదంగంపై సుధీర్ గారు, క్యాషోపై అనిరుద్ధ్ గారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ యువతను ఉద్దేశించి అందించిన ప్రసంగ మాలికలోని రెండవ భాగాన్ని మీకు అందిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి యువతకు సంబంధించినటువంటి రెండవ భాగాన్ని మీకు వినిపిస్తున్నాను. సత్యసాయి యూనివర్సిటీలో అవేర్నెస్ కోర్సు అని ఒకటి. ఈ అవేర్నెస్ కోర్సులో ఆధ్యాత్మిక అంశాలు బోధిస్తూ ఉంటాం. విద్యార్థులు వాళ్ళ ఆధ్యాత్మిక అంశాల గురించి వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తే పెద్దలైన మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత చక్కగా చెప్తారు! బహుశా అనేక మంది ఈ కార్యక్రమాన్ని వినేవాళ్ళు ఉన్నారు గనక సత్యసాయి యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఆచార్యుడు ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను. కంప్యూటర్స్ భగవద్గీత పైన మా యూనివర్సిటీ పిల్లలు మాట్లాడగలరు. కర్మయోగం మేధ

0: ఫిజిక్స్ పైన మాట్లాడతారు, జ్ఞానయోగం ఫిజిక్స్ పైన మాట్లాడతారు, రసో వైసహ అంటారు కెమిస్ట్రీ వాళ్ళు మాట్లాడతారు, బీజం మాం సర్వభూతానం అంటారు బయాలజీ వాళ్ళు మాట్లాడతారు, అంతా ఎంఎస్సీ వాళ్లే. ఇది క్రియేటివిటీ అంటే, ఇదే సృజనాత్మక శక్తి అంటే. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యువకులకు భగవంతుడు ప్రసాదించిన వరం అది. అందులో సాయి సన్నిధి ఇంకా చెప్పాలా? బహుశా ఇతర ప్రాంతాలలో ఇవి లోపించడానికి కారణం ఒక ఆదర్శమూర్తి వాళ్లకు లభ్యం కాకపోవటమేమో, లేదా ఒక త్యాగధనులు వారికి లభింపకపోవడమో ఏదో అయి ఉండవచ్చు. ఇక్కడ స్వామి దగ్గర అలాంటిది ఉండదు. కనుక యువకులకు ఉండేటువంటి ఆ చొరవ, ఆ సాహసం. స్వామి సత్యా యూనివర్సిటీ విద్యార్థుల్ని ఉద్దేశించి 6 లక్షణాలు ఉండాలన్నారు యువకులకు. ఉత్సాహం, ధైర్యం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ 6 ఉన్నవాళ్ళు యువకులు అన్నారు. కనుక ఇప్పుడు మేము యువభాగం చెందిన వాళ్ళం అనుకునే మనం అంతా కూడా ఈ 6 మనకు ఉన్నాయా అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అందులో యువకుడైన వారికి మంచి శక్తి ఉంటుంది, ఎంత పనన్నా చేయగలరు, ఎంత పనైనా చేయగలరు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఓ పక్కన పరీక్షలకు సిద్ధమవుతుంటారు, ఓ ప్రక్కన నాటకాలకు సిద్ధపడుతుంటారు, మరొక వైపు దర్శనాలకు వస్తారు, పొద్దున యోగాసనాలు చేస్తుంటారు. ఎట్లా చేస్తారా ఇదంతా అంటే, భగవత్ ప్రసాదమైనటువంటి ఆ వయస్సులో ఉన్న శక్తి, ఇదే యువశక్తి అంటారు. ఇది యువకులకు ఉండాలి. కానీ సత్సాయి సంస్థలో పనిచేసేటువంటి యువకులంతా కూడా భగవంతుడు అనుగ్రహించినటువంటి లక్షణాలు మనలో ఉన్నాయి, వీటిని మనం పెంపొందించుకోవాలి, వీటిని సంరక్షించుకోవాలి అని మొదటిగా గుర్తించాలి. అయితే ఈ సమయంలో యువకులకు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. సమాజం విషయం చెప్తున్నాను. కొన్ని లోపాలు కూడా మనకు కనపడతాయి. అందులో ప్రస్తుతం ఉన్న యువకుల్లో కొన్ని లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడతాయి. వీటిని గమనిస్తే భగవాన్ బాబా వారు యువ విభాగాన్ని ఎందుకు ప్రారంభించారో మనకు అర్థమవుతుంది. అది ప్రారంభించకపోయినట్టయితే యువకులకు దశా నిర్దేశం జరిగి ఉండేది కాదేమో. యువకులకు ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం ఉండేది కాదేమో. అందువల్ల నేటి యువత ఎలా ఉన్నది అని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఏ రోజు పేపర్ చదవండి, దినపత్రిక, ఏ రోజు వార్తలు వినండి, యువకులలో మానసిక అశాంతి, అశాంతి, అలజడి యావత్ ప్రపంచంలో కూడా యువకుల్లో మనకు స్పష్టంగా కనబడుతోంది. 2, నాకు అర్హత ఉన్నదా లేదా, నేను దాని యోగ్యునా కాదా అని కూడా ఆలోచించకుండా అన్నింటినీ కోరుకునేటువంటి ఆరాటము, అంటే ప్రాప్తాప్రాప్తాల ప్రాకులాట అనాలి. ఏది ప్రాప్తమో ఏది అప్రాప్తమో కూడా గమనించకుండా ప్రాకులాటం కూడా మనకు కనపడుతుంది. ఇక 3, ఇది కావాలి, ఇది వద్దు, ఇంతవరకు చాలు, సంతృప్తే లేదు, అంతులేని కోరికలు. అంటే తన తండ్రికి ఎన్నైతే ఉన్నాయో, ఉద్యోగంలో ప్రారంభించినటువంటి వీడికి కూడా అన్ని ఉండాలి. వాళ్ల తాతగారు 40 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఎలాంటి సదుపాయాలు, ఎలాంటి గౌరవం, ఎలాంటి పీఠం అధినియోగించాడో వీడికి 25 సంవత్సరాలకే కావాలి. ఇది అంతులేని కోరికలు. అది కూడా మనుషుల్ని దీనంగా చేస్తున్నది. ఊహల్లో బ్రతుకుతుంది యువత. ఏదో చేస్తాను, అదే బాబా గారు చెప్పారు ఒకసారి, ఇది చేతు అది చేతు నుంచు ఊహలల్లి అలసిపోకు అని. అది చేస్తాను ఇది చేస్తాను అని అంత ఊహల్లో బ్రతుకుతోంది యువత. బ్రతుకులాడంబరాలతో భారమాయే, నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయ. బ్రతుకంతా ఆడంబరాలు, పాంప్ షో. ఎవరిని పలకరించండి, నేనంతా, నేనింత, నేనంత అని చెప్తారు. అది చాలా బలహీనత. నువ్వు ఎంతో యువతల వారు చెప్పాలి. నేను ఇంత అని చెప్పుకోవడం అదే వింత. ఇతరులు చెప్పగలగాలి, అదే నా చింత కూడా. నీకు నువ్వు చెప్పుకోవాల్సిన కర్మ ఏమి? అందుచేత ఈ ఆడంబరం ఎక్కువైపోయింది. ఆధునిక విద్య పెరిగిన అవధి లేక బాగా పెరిగిపోయింది. స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ అన్ని బాగా పెరిగిపోయింది. ఆశలు అందలంబయ్యే, ఆశలు పెరిగిపోతున్నాయి. బ్రతుకుల ఆడంబరాలతో భారమాయే, ఇలా ఉంటోంది. ఇది మనకు యువతలో కనపడుతోంది. ఇంకా చాలా మంది యువకుల్లో మీరు గమనించే ఉంటారు ఒక రకమైనటువంటి డిప్రెషన్, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహ, డిస్పైర్, డిజెక్షన్, నిరాశ, నిస్పృహలు, మానసిక బలహీనతలు కనబడుతున్నాయి. ఇదేమిటిరా వాడు అంత దిగాలు మొహం పెట్టుకున్నాడు? వాడి ముఖంలో ఎక్కడి చిరునవ్వు లేదే. ఆ వయస్సుకు ఉండవలసినటువంటి అందచందాలు కనపట్టలేదే. వాడికేమైంది? ఏదో డిప్రెషన్, ఎక్కడో నిరాశ, ఎక్కడో నిస్పృహ మనకు కనపడుతుంది. ఇంకా దీనికి మించి యువకుల్లో కనపడుతున్నది ఆత్మవిశ్వాసం లోపించడం. ప్రతి దానికి సందేహమే, ప్రతి దాన్ని సందేహమే. ఒక ఉద్యోగం వచ్చింది, నేను చేయగలనా లేదా? ఒక ట్రాన్స్ఫర్ వచ్చింది, నేను అక్కడ పోగలనా లేదా? ఒక సబ్జెక్ట్ చదవాలి, ఇన్నే చదవగలనా లేదా? పరీక్షకు వెళ్తున్నాను, పాస్ అవుతానా లేదా? అంతా సందేహమే. ఇది కూడా చాలా ఒక బలహీనత. ఆ తరువాత అంతా కూడా శరీరము యొక్క ఇంద్రియములకు బానిసయ్యే తత్వం. అన్ని సినిమాలు చూడాల్సిందే, అన్ని ఛానల్స్ చూడాల్సిందే, అన్ని రకమైనటువంటి కార్యక్రమాలు వినవలసిందే, అన్ని చోట్లకి వెళ్లవలసిందే. ఇంద్రియములకు ఎప్పుడైతే బానిసయ్యాడో వాడికి త్వరలో వృద్ధాప్యం వస్తుంది. చిన్నతనంలోనే చాలా మంది పెద్దవాళ్లుగా కనబడతారు. చూసుకోండి, వయసు 25 ఏళ్ళు ఉండవు, ఓ గంట నిలబడలేడు, ఓ గంట మాట్లాడలేడు, ఓ గంట పనిచేయలేడు. ముందే వార్ధక్యం వచ్చింది. చిన్నప్పటి నుంచే బ్లడ్ ప్రెషర్లు, చిన్నప్పటి నుంచే షుగర్లు, చిన్నప్పటి నుంచే కంటి రోగాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన ఇంద్రియములకు బలహీనత, ఇంద్రియములకు బలహీనం అయిపోయినాం మనం, వాటి సేవకులం అయిపోయినాం. ప్రాపంచిక దృష్టి పెరిగిపోయింది. ఏ పని చేసినా దీనివల్ల నాకేం వస్తుంది, ఎవరితో మాట్లాడినా నాకు ప్రయోజనం ఏమిటి, ఏది చేసినా దీనివల్ల నాకు వచ్చేది ఏమిటి అనే స్వార్థ సంకుచిత దృష్టి, ఇవి బాగా యువకుల్లో పెరిగిపోతున్నది. అలాంటి తరుణంలో సత్యసాయి సంస్థల్లో యువ విభాగం ఏర్పరిచి యువకులలో ఒక నూతన తేజాన్ని, ఒక నూతన ఉత్సాహాన్ని ప్రకోపింపచేసి ఒక నూతన తరాన్ని సిద్ధం చేస్తున్నాడు భగవాన్ బాబా వారు. న్యూ జీల్, ఎంతూజియాజం, డైనమిజం, లీడర్షిప్, ఒక ఆదర్శమైన నాయకత్వాన్ని అందించాలి. ఫిజికల్లీ స్ట్రాంగ్, భౌతికంగా వాళ్ళు దేహదార్ఢ్యం కలిగి ఉండాలి. మెంటల్లీ అలర్ట్, మానసికంగా చురుకుగా ఉండాలి. ఇంటలెక్చువల్లీ షార్ప్, బుద్ధి కుశలత ఉండాలి. ఇలాంటి యువకుల కోసం స్వామి ఎదురు చూస్తున్నాడు. అలాంటి యువకుల్ని స్వామి సిద్ధం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే సత్యసాయి యువ విభాగము ప్రపంచానికి నాయకత్వాన్ని అందించగలదు. ఈ సత్యసాయి యువ విభాగము ఎక్కడ ఉన్నప్పటికీ, ఆ సంబంధమైన వ్యక్తులు ఎక్కడ పనిచేసినప్పటికీ ఆదర్శంగా ఉండగలరు. ప్రజ్ఞాపటుత్వము కలిగిన వారు, నైపుణ్యము కలిగిన వారు, చాకచక్యము కలిగిన వారు, కీర్తి ప్రతిష్టలు ఆర్జించేటువంటి వారు తప్పక ఉండగలరనేటువంటి విశ్వాసం నాకున్నది. ఎక్కడున్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మంచి పేరు ఉంటున్నది. అలాంటి సిద్ధాంతాలని, అలాంటి నియమాలని, స్వామి నిబంధనల్ని ఈ యువ విభాగానికి అందించారు అన్న విషయం మీకు మనవి చేస్తున్నాను. దీంట్లో ప్రాథమికంగా యువత తెలుసుకోని విషయాలు సూక్ష్మంగా చెప్పి ఇంకా లోతైన విషయాలకు క్రమేణా ప్రవేశిద్దాం. ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది ఇది, ఏబిసి ఆఫ్ లైఫ్ అంటాడు స్వామి. ఎందుకంటే మనం చదువు ప్రారంభిస్తాం ఇంగ్లీష్ చదువులు, దాని ఏబిసి అక్షరాలతో చదువు ప్రారంభిస్తాం. అలాగే జీవితంలో కూడా యువకులు అనేటువంటి వాళ్ళు ఏబిసితో ప్రవేశించాలి. ఏమిటి ఏబిసి అంటే? ఏదో చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్, సి ఫర్ చాక్లెట్ కాదు. ఏబిసి అంటే ఆల్వేస్ బి కేర్ఫుల్, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకేదో పదవి వచ్చేసింది, నాకేదో గుర్తింపు వచ్చేసింది, నా ప్రజ్ఞను అందరూ మెచ్చుకుంటున్నారు అనుకున్నావో, అహంకారం ప్రవేశించింది, పతనం ఆరంభమైంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. నేనెంత వాడిని స్వామి, నీ దయవల్ల ఈ మాత్రం ఉన్నాను గాని నేను ఏ పాటి వాడిని అని అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఇంట్రాస్పెక్షన్, ఆత్మవిమర్శ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. నేను ఏ క్షణంలో అయినా సరే మనలో అసూయ ప్రవేశించవచ్చు, ఏ క్షణంలోన అహంకారం ప్రవేశించవచ్చు, ఏ క్షణంలోన అభిమాన మమకారాలు ప్రవేశించవచ్చు, ఏ క్షణంలోన నేను ఇతరుల కంటే అధికుడను అనే భావం మనలో ప్రవేశించవచ్చు. మనలో సంకుచిత భావాలు, ఈ కుల వివక్షత, జాతి మతం, అవి కూడా ప్రవేశించవచ్చు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఏబిసి ఆఫ్ లైఫ్. అది దాంతో ప్రారంభమైంది. ఇక తర్వాత యువకులకు మరొక సహజమైన లక్షణం ఉంటుంది, ఈ స్నేహతత్వం చిన్నతనంలో అధికంగా ఉంటుంది, పెద్దవుతున్న కొద్దీ ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇందువల్ల పెద్దతనంలో కాస్త ధ్యానం చేసుకోవాలి, పారాయణం చేసుకోవాలి, దైవచింతన చేసుకోవాలి అనే దాంతో ఒంటరితనాన్ని కోరుకుంటాం పెద్ద వయసులో. చిన్నతనంలో స్నేహాన్ని కోరుకుంటాం, సరదాగా ఉండాలి, హుషారుగా ఉండాలి అని కోరుకుంటాం. ఈ సందర్భంలో కూడా ఏబిసి, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. కనుక ఎప్పుడు కూడా మనం దుస్సంగత్యంలో చేరకూడదు, మన భావాలకు విరుద్ధంగా ఉన్న వాడికి దూరంగా ఉండాలి, స్వార్థం కలిగిన వాడికి దూరంగా ఉండాలి, మన్ని వీడు చెడగొడుతున్నాడు రా అన్నప్పుడు దూరంగా ఉండాలి, వీడితో సాంగత్యం వల్ల నాకున్నట్టు మంచితనం పోతుంది అన్నప్పుడు దూరంగా ఉండాలి. ఆ స్నేహం పేరుతో మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఇది యువకులు బాగా గుర్తించవలసినటువంటిది. ఈనాడు సమాజంలో ప్రమాదం ఏదిరా అంటే బ్యాడ్ కంపెనీ, దుస్సాంగత్యమే. మనం చక్కని ఆదర్శాలు కలిగి ఉన్నా మరొకడు తేలిగ్గా పాడు చేయగలడు, ఎందుకంటే ఆ వయసులో మనసు చంచలంగా ఉంటుంది, ఎవడు ఏది చెప్తే అది సత్యంగా ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా సత్సాంగత్యాన్ని కోరుకోవాలి తప్ప దుస్సాంగత్యంలో ఏనాడు ప్రవేశించకూడదు అంటానికి మన సాధన ఏబిసితో ప్రారంభమవుతుంది, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. తర్వాత అక్షరాలు ఏమిటండి? డిఈఎఫ్జి. డిఈఎఫ్జి ఏమిటి అక్షరాలు? డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్. డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్. డి డోంట్, ఈ ఎవర్, ఎఫ్ ఫర్గెట్, జి గాడ్. ఎప్పుడు భగవంతుని మర్చిపోకూడదు. ఎందువల్ల? నిన్ను రక్షించాల్సిన వాడు వాడే, నిన్ను సంస్కరించవలసింది వాడే, నీలో ఒక పరిణామం తీసుకురావలసిన వాడు వాడే, నీ భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు వాడే, నిన్ను గమనించేవాడు కూడా వాడే. నేను ఈ పని చేస్తున్నాను స్వామికి ఇష్టమా కాదా, నేను ఇలా ప్రవర్తిస్తున్నాను స్వామి ఒప్పుకుంటారా లేదా, నేను ఇలా మాట్లాడుతున్నాను స్వామికి ఇష్టం అవుతుందా లేదా, నా యొక్క ప్రవర్తన స్వామికి అంగీకార యోగ్యంగా ఉందా లేదా అనేటువంటి స్పృహ నీలో ఉండాలంటే భగవంతుడు నా దగ్గర ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి చింతన భావం నీకు ఉండాలి. అదే డిఈఎఫ్జి, డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్ అంటే. తర్వాత అంశం మరొకటినది, అందరు శ్రోతలందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను, నేను చెప్పేవన్నీ కూడా బాబావారి మాటలే, ఏది నా సొంతం కాదు, అట్టి శక్తి నాకు లేదు, అక్కర్లేదు కూడా. ఎన్నో విషయాలు బాబా గారు చెప్తున్నప్పుడు నేనేదో కల్పించి మీకు చెప్పవలసిన అగత్యం లేదు, అన్ని వారు చెప్పినవన్నీ కూడా క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను, నేను చేసే ప్రయత్నం వల్ల సంకలనము మాత్రమే. ఈనాడు యువకులలో మరొక దృష్టి ఉంది, నెగటివిటీ. ఏదైనా సరే బలాని వాళ్ళని కలవయ్యా, ఆయన నన్ను పిలవకపోతేనో, ఈ పని చెయ్యి, అందులో నేను ఫెయిల్ అయితేనో, ఏదైనా అంతే నెగటివ్గా ఆలోచిస్తాడు. జీవితంలో ఫెయిల్యూర్, వైఫల్యం కంటే ఈ నెగటివ్ ధోరణి ఉందే, అది ఎట్లా, ఇది ఇంతేనా, నాకే పాటి, నేను చేయగలుగుతున్నా, వారు నాకు సహకరిస్తారా లేదా, నన్ను వాళ్ళు తక్కువగా చూస్తారేమో, ఇలాంటి నెగటివ్ ధోరణి ఇంకా ప్రమాదం. ఫెయిల్యూర్ అనేది అప్పటికొస్తుంది పోతుందంతే. ఈ నెగటివ్ ధోరణి మనస్తత్వం ఉంది సరే, వాడిని జన్మకి శాపగ్రస్తుని చేస్తుంది. అందువల్ల యువకుల్లో ఈ నెగటివిటీ పూర్తిగా పోవాలి, ఈ వ్యతిరేక ధోరణి పూర్తిగా పోవాలి. నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు ఆ ప్రకారం చేయాలి, నేను స్వతంత్రంగా ఉండలేనా, నేను పెద్దవాడిని అయ్యాను, నేను సంపాదించుకుంటున్నాను, నాకు డిగ్రీ ఉంది, నేను బ్రతకలేనా, ఇదంతా నెగటివ్ ధోరణే. కాస్త ఆ వినయంతో విధేయతో అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయాలను గ్రహించేటువంటి ఆకలింపు చేసుకునే శక్తి మనం పోగొట్టుకుంటున్నాం. అందువల్ల ఈ నెగటివ్ ధోరణి పోవాలి. ఈ నెగటివ్ ధోరణి పోవాలంటే పాజిటివ్ ధోరణి రావాలి. దీనికి ఉదాహరణ బాబా గారు చెప్తారు, ఈ గ్లాసు నిండా నీళ్లున్నాయి, ఇప్పుడు ఇందులో పాలు పోయాలంటే ఏం చేయాలి, నీళ్లు ఒలకబోస్తే అప్పుడు పాలతో నింపచ్చు. అలాగే పాజిటివ్ ధోరణి రావాలంటే నెగటివ్ ధోరణి పోవాలి, నెగటివ్ ధోరణి పోతే తప్ప పాజిటివ్ ధోరణి రాదు. ఈ రెండు జరగాలంటే ఎలాగా అంటే, ఉదాహరణ సూర్యోదయం వస్తే చీకటి పోతుంది, చీకటి పోవాలంటే సూర్యోదయం కావాలి. అదే రీతిగా నెగటివ్ ధోరణి పోయి పాజిటివ్ ధోరణి ప్రవేశించాలంటే ఏం చేయాలి అనే దానికి కూడా భగవాన్ రెండే అక్షరాలతో కూడినటువంటి పరిష్కారం ఉపాయం చెప్పారు మనకి. ఏమిటి, ప్రేమ అన్నారు. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉన్నావో నీలో ఈ నెగటివ్ ధోరణి పోతుంది. చాలా మంది నెగటివ్ ధోరణి కలిగిన వాళ్ళలో ప్రేమ ఈశన్ మాత్రం కూడా ఉండదు. గమనించండి, కావలిస్తే ప్రేమ కలిగిన వాడైతే ప్రతిదాన్ని ఒక వ్యతిరేక ధోరణిగా గమనించడు, ప్రతిదాన్ని సందేహించడు. ఆ సందేహం కాని లేదా అనుమానం కాని ఇవి బయలుదేరాయంటే ఆ మనుషులు నెగటివ్ ధోరణి ఉంటానికి కారణం ప్రేమ రాహిత్యమే, ప్రేమ లేకపోవడమే. అందువల్ల ఈ నెగటివ్ ధోరణి పోవాలంటే రెండవది స్వామి మరొక ఉపాయం కూడా చెప్పారు. మనం మాట్లాడేటువంటి మాటలు అందులో ఏమన్నా నెగటివిటీ ఉన్నదా? మాటల్లో కూడా మనలో నెగటివ్గా ఉండవచ్చు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, ఇతరులు ఏదైనా చెప్పిన దాన్ని ప్రశ్నించడం, ఇదంతా నెగటివ్ ధోరణి. అది సత్యమా కాదా అనుకోవడం, ఇది మాటల ద్వారా కూడా మనలో ఈ నెగటివ్ ధోరణి ప్రవేశిస్తుంది. కనుక మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు. రెండు, మన యొక్క క్రియలలో కూడా ఈ నెగటివ్ ధోరణి ఉండవచ్చు. ఈ పని చేస్తున్నాను సరిగా అవుతుందో లేదో, ఈ పని ఆయన చేయమంటున్నారు సరి అయిందో కాదో, ఈ పని చేయడానికి నాలో సామర్థ్యం ఉందో లేదో, నాకున్నటువంటి వనరులు సరిపోతాయో లేదో, మన పనులలో కూడా నెగటివ్ ధోరణి కనపడుతుంది. కనుక పనుల కర్మల విషయంలో కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఇక మన యొక్క శీలం విషయంలో కూడా నెగటివిటీ కనపడుతుంది. ఈనాడు చూడండి, ఒక్కోడు మాట్లాడుతుంటే ఆ మాట హృదయంలోంచి వచ్చిన మాట కాదు, తన మాటకు గాని తన క్రియలకు కాని తన ఆలోచనలో కాని ఏమాత్రం ఏకత్వం లేదు, తీయగా మాట్లాడతారు. స్వామి అంటారే, వేసుకునేది కాషాయం, హృదయము కషాయం, కషాయి హృదయం, వేసుకున్నది కాషాయ వేషం. ఆ రకంగా మనకు మాట్లాడేది వేరు, ఆలోచించేది వేరు, హృదయంలో వేరు. ఇంతంత విషంతో నింపుకొని ఇంతగా వైవిధ్యం కలిగిన మనకు ఆధ్యాత్మికంలో సౌఖ్యం రమ్మంటే ఎక్కడి నుంచి? కర్మణ్యన్యత్, వచస్సన్యత్, మనస్సన్యత్, దురాత్మనం. అటు దురాత్ముడు ఆధ్యాత్మికంలో ఎలా ఉంటాడు చెప్పండి? కానీ యువత అనేటువంటిది కర్మణ్యేకం, మనస్యేకం, వచస్యేకం, మహాత్మనం. అలాంటి యువకుడుగా ఉండాలయ్యా. ఈ మూడింటి యొక్క ఏకత్వం, మనోవాకాయ కర్మల యొక్క ఏకత్వం అనికే శీలము అంటారు. ఈ మూడింటిలో వైవిధ్యం ఉండడమే నెగటివిటీ. కానీ నెగటివిటీ అంటే అర్థం ఏమిటనమాట, మనోవాకాయ కర్మలలో ఉండేటువంటి వైవిధ్యము, ఇది పూర్తిగా పోవాలి. ఇంకా హృదయంలో ప్రేమ లేకపోవటం నెగటివిటీ, ప్రేమ కలిగి ఉండటం పాజిటివ్. అందువల్లే WATCH, వాచ్ యువర్ వర్డ్స్ యాక్షన్స్ థాట్ క్యారెక్టర్ హార్ట్ అంటే అదే. వీటిలో ఆ నెగటివ్ మనలో ఉన్నది కనుక వీటిని పూర్తిగా పారద్రోలినప్పుడే మనలో పాజిటివ్ రావడానికి అవకాశం ఉంది. అప్పుడే జీవితంలో మనం కొంత ఆశాజీవులుగాను ఆనందంగాను బ్రతకడానికి అవకాశం ఉంది అని మీకు మనవి చేస్తున్నాను. ఇంక ఈ ప్రేమ మనం లవ్ అంటుంటాం. LOVE నాలుగు అక్షరాలు. ఏమిటి వీటి అర్థం? ఎల్ అంటే లైట్, జ్యోతి. ఏమిటా జ్యోతి? జ్ఞానజ్యోతి, జ్ఞానజ్యోతి. ఓ అంటే వన్నెస్ విత్ గాడ్, భగవంతుడు నేను ఒకటే, భగవంతునితో తాదాత్మ్య భావము, భగవంతునితో ఏకభావము. ఎస్, యు అండ్ ఐ ఆర్ వన్, వీఆర్ వన్ అనేటువంటి భావం, వన్నెస్ విత్ గాడ్. ఓ ఇంకా వి అంటే ఏమిటి? విజన్ ఆఫ్ సీయింగ్ సాయి ఇన్ ఆల్, అంటే ఏ సాయినైతే నేను భగవంతుడిగా విశ్వసించి ఆరాధిస్తున్నానో ఆ సాయి సర్వులలో ఉన్నాడు అనేటువంటి దృష్టి, అదే వి. ఇక చివరిది ఇ, ఎనర్జీ డివైన్, దైవ శక్తి. కనుక ఎల్ఓవి అనే దాంట్లో లైట్, వన్నెస్ విత్ గాడ్, విజన్ ఆఫ్ సీయింగ్ సాయి ఇన్ ఆల్ అండ్ ఎనర్జీ డివైన్, ఇది లవ్ అండి. ఏదో ప్రేమంగా ప్రేమ ప్రేమ అని పలకటం కాదు, దానిలో ఉండేటువంటి గాంభీర్యాన్ని, దానిలో ఉండే లోతుని కూడా కొంత గమనించి అలవరుచుకున్నట్లయితే అది ప్రయోజనంగా ఉండగలదు. ఇంకా యువకులు ప్రారంభంలోనే తెలుసుకోవాల్సిన విషయాలు మీకు మనవి చేస్తున్నాను. సేవా సేవ అంటుంటారు యువకులంతా, ఎక్కడికన్నా కనుక్కోండి. యువకులను సేవ చేస్తున్నాం, మా ఊరంతా ఊడి చేశాం, ఆ దేవాలయం వెళ్ళ వేసేసాం, ఇంకా చెప్పక్కలే, ఎవరిని అడగండి, అచ్చేస్తున్నాం అచ్చేస్తున్నాం అంటున్నారు. బాబా గారు చెప్పింది ఏమిటి? సేవ ప్రధానంగా నీ తల్లిదండ్రులకు సేవ చేయమన్నాడు. నీ తల్లిదండ్రులకు సేవ చేసి వారిని సంతోషపెట్టు. కనుక ఇంటికి జ్యేష్ఠాదేవి, ఊరికి లక్ష్మీదేవి అన్నాడు. కానీ బయట లక్ష్మీదేవి, ఇంట్లో జ్యేష్ఠాదేవి. అమ్మా నాన్న పొరపాటును కూడా మంచి నీళ్ళు కూడా గొంతులో పోయాడు, కానీ దేశమంతా సేవ చేస్తానంటాడు. అదే కాదు, చారిటీ బిగిన్స్ అట్ హోమ్, ఇంటితో ప్రారంభమవుతుంది. కానీ యువకులు తల్లిదండ్రులతో సేవ చేయడం ప్రారంభించాలి, ఆ తరువాత సమాజంలో ప్రవేశించాలి, ఆ తరువాత దేశ స్థాయిలో సేవ చేసే ప్రయత్నం చేయాలి. కనుక ఎక్స్పాన్షన్ ఆఫ్ సర్వీస్, మన యొక్క సేవను విశాలపరచాలి అంటే గృహంతో ప్రారంభించి గ్రామంతో విస్తరించి దేశంలో ప్రవేశించేటువంటి మూడు స్థాయిలలో సేవను వ్యాపింపచేయాలి అని భగవాన్ సెలవిస్తారు. యువకులకు మరొక ఒక కఠినమైన నియమాన్ని స్వామి ఏర్పరిచారు, సీలింగ్ ఆన్ డిజైర్స్. ఎంచేతనంటే చిన్నతనంలోంచే మన అంతులేని ఆశలు మనం పెంచుకున్నప్పుడు ఎప్పుడు జీవితం నిరాశే. సైకిల్ ఉంటే స్కూటర్ లేదే అని బాధ, స్కూటర్ ఉంటే కారు లేదే అని బాధ, కారు ఉంటే విమానంలో వెళ్ళటం లేదే అని బాధ. బాబా గారు అట్లా అంటల్లా, కారు లేదే అని బాధపడకు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు. మేడ లేదే అని బాధపడకు, నీడ ఉన్నదని సంతోషించు. అంచేత ఉన్న వాటిలో సంతోషంగా సంతృప్తిగా జీవించాలంటే మన కోరికలు కొంత అదుపు పెట్టడం అవసరం. ఆ కోరికలు అదుపు చేసుకున్నప్పుడే మనం కొంతవరకు సేవ చేయగలుగుతాం. అది మనకు చిన్ననాటి నుంచి అలవాటు పడాలి. విపరీతమైన కోరికలు ఉన్నప్పుడు మనలో ఆ యువశక్తి కొంతవరకు నశిస్తుంది. ఈ కోరికలకు ఆకాశమే హద్దు, దానికి ఎక్కడ ఏది ఉండదు. యావత్ ప్రపంచం నీకు ఇచ్చినా ఆ 14 లోకాల్లో ఒకటే కదా నాకు ఇచ్చిందంటాం మనం, తృప్తి ఉండదు. అందులో సీలింగ్ ఆన్ డిజైర్స్ యువకులకు ఉండవలసినటువంటిది. ఎలాగా? కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఈనాడు చాలా మంది మనం యువకుల్లో గమనిస్తూ ఉంటాం, సమాజంలో ఏదో పనికి మాలినటువంటి మాటలు, ఓ జులై కబుర్లు లేదా పుకార్లు వీటితో గడుస్తూ ఉంటుంది. కాని స్వామి సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు గాని, సత్యసాయి సంస్థల్లో ఉన్న యువకుల్లో గాని మీకు ఇలాంటిది కనపడదు. కాలేజీ పిల్లలు 4, యూనివర్సిటీ పిల్లలు 4 ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో వినండి. స్వామి ముందు ఏ ప్రోగ్రాం వేస్తే బాగుంటుంది, స్వామిని సంతోషపరిచేది ఎట్లా, స్వామిని ఆనందపరిచే కార్యక్రమం ఏ రూపొందించాలి, అదే కుర్రాళ్ల యొక్క లక్ష్యం. సత్యసాయి సంస్థల యువ విభాగం యొక్క సంభాషణలు ఎలా ఉంటాయి, మనం ఏ సామాజిక కార్యక్రమాలు మనం చేపట్టాలి, మనకు పెద్దలు ఆదేశించిన కార్యక్రమాలు ఏమిటి, మనకున్న వనరుల ప్రకారం ఏ కార్యక్రమాలు చేపట్టగలం, అవి సంభాషణ తప్ప ఈ లోక సంబంధమైన పుకార్లు ఇలాంటి కబుర్లు కాదు. ఉండవలసింది కాలాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో మనకు తెలుసు. రెండవది ఆహారం. ఆహారం విషయంలో కూడా మనకు కొంత పరిమిత నియమం ఉండాలి. మితాహారం ఉండాలి, హితాహారం ఉండాలి. తినేది హితంగా ఉండాలి, శుచిగా ఉండాలి, రుచిగా ఉండాలి. ఈ శుచి రుచి కలిగిన ఆహారం మితంగా ఉండాలి, హితంగా ఉండాలి అని చెప్పి అంత లోడింగ్ ఓవర్లోడింగ్ గా ఉండకూడదు. ఎందువల్ల యువకులు మంచి ఉత్సాహంగా పనిచేయగలగాలి అంటే ఈ పీక దాకా తిన్నట్టయితే వాడు లేవలేడు, అలా కూర్చుంటాడంతే, కదల్లేడు. అందుకే స్వామి అంటారే, పనికి పరార్, తిండికి తయారు. తిండి తయారవుతాడు, పనికి పరారు, వాడు పనికిరాడు. శరీర భారంగా ఉంటే ఎట్లా? అందుకే స్వామి కొంతమందిని చూసి నువ్వు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అంటుంటారా, ఎంతో శరీర కంటకమని. అంటే భోజనానికి కూర్చునేటప్పుడు ఎంత తేలిక కూర్చుంటాడో, భోజనానంతరం కూడా అంతే తేలిగ్గా లేవగలగాలి, గాని ఇద్దర పట్టుకుని లేపే స్థితిలో ఉండకూడదు. సరే, అందులో ఆహార విషయంలో ఏమో ఉండాలి. అయితే ఈ ఆహారం అనేది కేవలం తినేదే కాదు, వినే విషయాలు చెవికి ఆహారం, చూచే దృశ్యాలు కంటికి ఆహారం, మాట్లాడే మాట నాలుకకు ఒక ఆహారం, చింతన ఆలోచనలు మనసుకు ఆహారం. వీటన్నిటి కూడా కొంత నియమబద్ధంగా, కొంత సాత్వికంగా, మన ఉత్సాహంగా, ఆ యువరక్తాన్ని ఉత్సాహభరితంగా ప్రవహింపజేసినట్టయితే ఎలాంటి కార్యక్రమాలైనా మనం జరపగలం. అందువల్లే దానిపైన పరిమితి అవసరమని స్వామి చెబుతుంటారు. ఈనాడు మనకు నీటి ఎద్దడి బాగా దేశమంతా ఉంటున్నది, ప్రపంచ సమస్య కూడా. ఆఫ్రికా వంటి దేశాల్లో చూస్తే పాపం ఆ కడవల నుండి వాళ్ళు నీటిని మోసుకొస్తూ ఉంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుందో. ఇటీవలే మన సత్యసాయి సంస్థల వారు, ముఖ్యంగా ఈ రేడియో సాయి ఆధ్వర్యంలో మన ప్రొఫెసర్ జి వెంకటరామన్ గారి యొక్క పర్యవేక్షణలో వాళ్ళు తీసిన డాక్యుమెంటరీ చిత్రం చూశాను నేను. ఈ సత్యసాయి మంచినీటి పథకాన్ని ప్రవేశింపచేయక పూర్వము అనంతపురం జిల్లాలో వాళ్లు పడిన బాధలు, అలాగే చెన్నై మద్రాసులో వాళ్లు పడుతున్న బాధలు ఆ చిత్రంలో డాక్యుమెంటరీలో చూపించారు నాకు. ఇంత దయ ఉన్నవాడైనా, ఇసుమంత ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కంటినీరు కార్చక తప్పదు. అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది, నీటి ఎద్దడి అంతగా ఉంటున్నది. అలాంటి సమయంలో నీటిని సద్వినియోగపరుచుకోవాలి. దాని బాబాగారే ఉదాహరణ మనకు. ఒకసారి స్వామి బెంగళూరుకు వచ్చారు, వచ్చారు అందరిని పలకరించారు, కారులో వెళ్లిపోతున్నారు. కాలేజ్ ఎక్కడో వెనకున్నది, స్వామి కారు రోడ్డు మీదకి వచ్చేసింది 2 ఫర్లాంగుల దూరం. తలుపు వేసేసుకున్నారు స్వామి, ఆ డోర్లోని చూస్తూ ఇట్రాన్ని అనిపించారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నువ్వు నీ ఆఫీసులో ట్యాప్ కట్టేయలేదు, ఓపెన్ చేసి ఉన్నది, ట్యాప్ కట్టేయి, డోంట్ వేస్ట్ వాటర్ అని చెప్పారు. చచ్చాను అనుకోండి, 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న స్వామికి నేను ట్యాప్ కట్టేయలేదు అన్న విషయం నాకు చెప్పటం వల్ల స్వామి సర్వజ్ఞులు అన్న విషయం అర్థమైంది, నేను నా డ్యూటీ సరిగ్గా చేయలేదని బుద్ధి వచ్చింది, వాటర్ని వేస్ట్ చేయకూడదు అనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నట్టయింది. ఇదే ట్రిపుల్ బెనిఫిట్ అంటే. అందువల్ల స్వామి ఎప్పుడు కూడా వాటర్ని వేస్ట్ చేయడం, వృధా చేయడం వారు ఇష్టపడరు. ఇంకా ధనం విషయంలో కూడా సామాజిక ప్రయోజన కార్యక్రమాలైతే స్వామి కోట్లు కోట్లు ఖర్చు పెడతారు, కానీ తన విషయం వచ్చేటప్పటికి ఒక పైసా కూడా ఖర్చు పెట్టారు. తన విషయం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అంటాడు ఆయన. ధనాన్ని వృధా చేయడం చాలా మహాపాపం, ధనాన్ని కూడా సద్వినియోగం చేయాలి, త్యాగం చేయాలి. ధనం ఉన్నది త్యాగం కొరకు ఏర్పడింది. ఆ ధనాన్ని అలా నువ్వు పెంచుకున్నట్టయితే భోగం అనుభవించాలి, లేదా నాశనం అయిపోతుంది, లేదా రోగం డాక్టర్ల పాలవుతుంది, లేదా ప్రభుత్వము ట్యాక్స్ రూపంలో గుంజేస్తారు. కనుక ధనాన్ని సద్వినియోగం చేస్తే త్యాగం కొరకు ధనం ఏర్పడింది, కానీ అది కేవలం దుర్వినియోగం కొరకు కాదు. ఇంకా శక్తి, ఎనర్జీ, దీన్ని కూడా యువకులైనటువంటి వాళ్ళు చక్కని సన్మార్గంలో ప్రవేశింపచేయాలి. రామభంటులైనటువంటి వానర మూర్తులు ఆ సేతు బంధనం చేశారు. ఆ రోజుల్లో త్రేతాయుగంలో ఆ సేతువును నిర్మింపజేశారు. దాని వలనే వానర సేన లంకలో ప్రవేశింపజేయగలిగారు. యువకులు చూసుకోండి, ఏ దేశ చరిత్ర చూసుకోండి, ప్రతి చరిత్ర దేశ చరిత్రను మార్చింది యువకులు. సత్యసాయి మహోద్యమంలో పాల్గొనేటువంటి వారు యువకులు. స్వామి చెప్పారు, ఈ యువతే నా ప్రాణం అన్నారు. యు ఆర్ మై లైఫ్. నే ప్రాణం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నానన్నారు. నా సమయంలో 75 వంతులు మీ కొరకు వెచ్చిస్తున్నానన్నారు. నా ఆశలు నా కలలు అంతా యువకులే అంటున్నాడు స్వామి. అలా యువకులు తమ యొక్క శక్తిని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు అనే హెచ్చరిక మనం గమనించాలి. ఆ తరువాత 2 ప్రధానమైన సూత్రాలు చెప్పారు అందరికి. అది మనం యువకులుగా ఉండగానే అలవరుచుకుంటే పెద్దలయ్యాక కూడా ఆ దశలో ఇది మన సహజ గుణంగా ఉంటుంది. కొమ్మై వంగందే మానై వంగుతుందా అన్నట్టు యువకులుగా ఉన్నప్పుడే మనం ఇవిటి నేర్చుకున్నప్పుడు పెద్దయ్యాక నేర్చుకునేది ఏముంది? అందువల్లే స్వామి పిల్లల్ని పట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతుంటే ఒక ఆదర్శమైన పౌరులుగా ఉంటారు అనేటువంటి స్వామి యొక్క ఆకాంక్ష, స్వామి యొక్క పథకం కూడా. 2 సూత్రాలు చెప్పారు. ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉండు, ఎప్పుడూ అపకారం చెయ్యకు. హెల్ప్ ఎవర్, ఎప్పుడు ఉపకారం చేస్తూ ఉండు. హర్ట్ నెవర్, ఎప్పుడు అపకారం చెయ్యకు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనేదానికి వారు చెప్పిన సూత్రం ఎంత సింపుల్ గా ఉంచవండి. ఎప్పుడు కూడా సహాయం చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఎందువల్ల? భగవంతుడు మనకు ఎలా అయితే సహాయం చేస్తున్నాడో మనం ఇతరులకు సహాయం చేయాలి. భగవంతుడు ఎలాంటి అపకారం తలపెట్టడో మనం కూడా అపకారం తలపెట్టకూడదు. ఇది ఆధ్యాత్మిక జీవన సూత్రము అని మనకు అర్థమవుతుంది. ఇవాళ సమాజంలో మరొకటి గమనించండి, ప్రతివాడికి నేను ఎలాంటి జీవిత ప్రమాణాన్ని సాగిస్తున్నా, నాకు 5 బెడ్రూమ్డ్ హౌస్ ఉన్నది, 3 కార్స్ ఉన్నాయి, 50 ట్యాప్స్ ఉన్నాయి, ఇది గోల. నిజమే, 5 బెడ్రూమ్స్ ఉన్నాయి, కానీ నీకు స్లీప్ వస్తున్నదా? నిద్ర లేదే. చెప్తారు 5-స్టార్ హోటల్కి వెళ్ళాను, 7-స్టార్ హోటల్కి వెళ్ళి నిజమే, ఆకలి ఉందా? లేదే. కనుక మనకు ఈనాడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవిత ప్రమాణాన్ని పెంచుకున్నాం. 4 అంతస్తులు మేడండి, మా ఇల్లు అంతా ఏసీ, నా కార్ అంతా ఏసీ, నా ఆఫీస్ అంతా ఏసీ, చివరికి నువ్వు కూడా ఏసీ, శరీరం కూడా ఏసీ. మంచు, శరీరం మంచులాగా ఐసుగడ్డ అయిందంటే అర్థమేమిటి? చచ్చాడు అని అర్థం. కనుక అంతా ఏసీ చేసుకో, నీ బతుకు కూడా ఏసీ చేసుకో. కనుక జీవితంలో ఆనందం వీటి ఏసీలో లేదు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకున్నావు, అది కాదు. బాబా గారు మా కాలేజీ సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతుంటే ఎంత బాగా చెప్తారు, స్వామి ఉపన్యాసాలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం ఏర్పడలా, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కోసం ఏర్పడ, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అందుకే ఆయన ఎప్పుడు చెప్తారు స్వామి పిల్లలకి, ఎప్పుడు కూడా, దీర్ఘ జీవితం కాదయా ప్రధానం, దివ్య జీవితం ప్రధానం. ఇట్స్ నాట్ ద లాంగ్ లైఫ్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది డివైన్ లైఫ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కానీ దివ్య జీవితం ప్రధానమని స్వామి మనకు తెలియజేస్తుంటారు. మరొకటి ఉన్నది మనం పెంచుకోవాల్సింది యువకులకు. మరొకటి ఉన్నది 2 మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 1 పర్సనాలిటీ, 2 ఇండివిజువాలిటీ. ప్రతివాడు పర్సనాలిటీ పెంచుకుందాం అనుకుంటాడు, దానికోసమే బాగా ఎక్సర్సైజ్. ఇవాళ ప్రతి పల్లెటూరులో కూడా పొద్దున్నే పరిగెత్తుంటారు రోడ్లను బట్టి. పర్సనాలిటీ పెంచుకోవాలి. తర్వాత లేటెస్ట్ డ్రెస్, ఇవాళ మార్కెట్లో ఉంటే ఆ డ్రెస్ వేసుకోవాలి, పర్సనాలిటీ పెంచుకోవాలి. దీనితో శరీరం పైన నానా రకమైన పూతలు, కాస్మెటిక్స్ అన్ని రకాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి నూనెలు పౌడర్లు ఇవన్నీ కూడా. మంచి ఆడంబరమైనటువంటి డ్రెస్ ఇదంతా పర్సనాలిటీ పెంచుకున్నావు అనుకుంటున్నావు, కానీ నీలో ఇండివిజువాలిటీ లేదు. పర్సనాలిటీ అనేది బాహ్యము, ఇండివిజువాలిటీ అనేది అంతర్గతము. పర్సనాలిటీ అనేది నాగరికత, ఇండివిజువాలిటీ అనేది సంస్కృతి. పర్సనాలిటీ సామాజికము, ఇండివిజువాలిటీ అనేది విలువల పరమైనటువంటిది. పర్సనాలిటీ అనేది తరము తరము మారేటువంటిది, ఇండివిజువాలిటీ అనేది సనాతనమైనటువంటిది. పర్సనాలిటీ అనేటువంటిది భౌతికము, ఇండివిజువాలిటీ అనేటువంటిది ఆధ్యాత్మికము. పర్సనాలిటీ అనేటువంటిది సమిష్టి స్వరూపము, ఇండివిజువాలిటీ అనేది నీ వ్యక్తిత్వము అన్న విషయాన్ని గుర్తించాలి. అందుకే బాబా గారిని ఎవరో అడిగారు, స్వామి ఒక యూనివర్సిటీ పెట్టారు, మీ దగ్గర చదువుకునేవాళ్ళు 1000 మంది ఉంటారేమో, ప్రతి సంవత్సరం పాస్ అయ్యేవాళ్ళు, వీళ్ల వల్ల ప్రపంచం అంతా మారిపోతుందా, దేశం అంతా మారిపోతుందా అని బాబా గారిని అడిగారు. స్వామి సామాన్యుడా, ఎంత చక్కని సమాధానం చెప్పారు చెప్పండి. సైనికులు 1000 మంది ఉంటారయ్యా, సైనికులు 10,000 మంది ఉండొచ్చు, కాని మేజర్ జనరల్ ఒక్కడే ఉంటాడు. నా పిల్లలంతా మేజర్ జనరల్స్ అన్నాడు ఆయన. మా కాలేజ్ స్టూడెంట్స్ అంతా మేజర్ జనరల్స్. ఈ సైనికులందరినీ కూడా శాసించగల మహానాయకులు, లీడర్స్ నేను తయారు చేస్తున్నానన్నాడు స్వామి. అందువల్ల యువకులు గుర్తించవలసింది పర్సనాలిటీ పెంచుకోవడం కాదు, ఇండివిజువాలిటీ పెంచుకోవడం అనేది ప్రధానం. కనుక ప్రాథమికమైన మౌలికమైన సూత్రాలు యువకులు తెలుసుకోవాల్సింది మీకు తెలియజేశాను. ఆ తరువాత యువకులకు ఉద్దేశింపబడిన సిద్ధాంతాలన్నింటినీ కూడా 3 విభాగాలుగా తెలుసుకుందాం. ఈ 3 విభాగాలుగా మనం తెలుసుకోవాలి అంటే, సూక్ష్మంగా చెప్పాలి అంటే, ఎస్ఏఐ అన్న 3 అక్షరాల్లో ఉండిపోయింది. ఎస్ అనేటువంటిది స్పిరిచువల్ చేంజ్, ఆధ్యాత్మిక పరిణామం ముందు అవసరం. అప్పుడే యువ విభాగం కానివ్వండి, వృద్ధ విభాగం కానివ్వండి, బాల వికాస్ కానివ్వండి, వృద్ధ వికాస్ కానివ్వండి, మహిళా మండలి కానివ్వండి, ఎవరైనా సరే మార్పు రావాలి అంటే ముందు ఆధ్యాత్మికమైనటువంటి పరిణామం రావాలి. కనుక యువకులలో ఎలాంటి ఆధ్యాత్మిక పరిణామం స్వామి వీరి నుండి ఆశిస్తున్నారో వాటిని ప్రథమంలో తెలుసు. ఆ తర్వాత తెలుసుకోవాల్సిన ఏ, ఎస్ఏ, ఏ అనే అక్షరం ఏం తెలియజేస్తుంది? అసోసియేషన్, అసోసియేషన్ చేంజ్, సమిష్టి స్వరూపంగా సమాజమే సర్వేశ్వర స్వరూపం. ఎప్పుడు చెప్తూ ఉంటారు, సర్వతో పాణిపాదం తద్ సర్వతో శిశిరోముఖం. భగవంతుడు అంతా కూడా దశ దిశల నలుదశల వ్యాపించున్నాడు. ఈ సమస్త సృష్టి కూడా భగవత్ స్వరూపమే. అనోరణ్య మహతో మహీయ ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ చేన తిక్తేన భుంజీదా మా గురుద కస్య సిద్ధనం అని చెప్తున్నారు. కనుక ఈ విశ్వ విరాట్ స్వరూపంలో ఉండేటువంటి సకల జీవులు కూడా భగవత్ స్వరూపంగా మనం భావించి ఆ సమాజంలో ఆ సమిష్టి స్వరూపంలో మనం ఎట్లా ప్రవేశింప చేయాలో తెలియజేసేదే అసోసియేషన్ చేంజ్, సామాజిక పరిణామము. ఇక 3వది ఎస్ఏఐ. ఐ అనగా ఇక్కడ వ్యక్తిగత స్థాయిలో రావలసిన మార్పు, వైయక్తిక పరిణామము. కనుక ఎస్ఏఐ అనే దాంట్లో ఆధ్యాత్మిక పరిణామము, సామాజిక పరిణామము, వైయక్తిక పరిణామము 3 రంగాలలో కూడా రావలసిన పరిణామములు యువతను భవిష్యత్తుకు తీర్చిదిద్దుతుంది, దేశాభ్యుదయమునకు విశ్వ కళ్యాణమును కూడా సంసిద్ధుల్ని చేస్తుంది. అందువల్ల ఈ క్రమంలో యువకులు తెలుసుకోవాల్సినటువంటి ఈ పరిణామములను ఎస్ఏఐ ఆ క్రమంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాయిరాం.
1: ఇంతవరకు ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ యువతను ఉద్దేశించి అందించిన ప్రసంగ మాలికలోని 2వ భాగాన్ని విన్నారు. రేపు ఈ కార్యక్రమం యొక్క 3వ భాగాన్ని మీకు అందిస్తాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అక్టోబర్ 20వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవంగా ప్రపంచమంతా సాయి భక్తులు జరుపుకుంటారు. 2017 అవతార ప్రకటన దినోత్సవం నాడు ప్రేమావతారి పేరిట తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ప్రేమకు రూపుదాల్చిన మన హృదయేశ్వరుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం నేడు. ఈ భూమిపై అవతరించిన ఏ ఇతర అవతారాలు చూపని ఒక మహోన్నతమైన ఘట్టం 1940 అక్టోబర్ 20వ తేదీన సత్యసాయి పరమాత్ముడు మనకు అందించారు. నేను సాయిని తెలియము నిక్కముగను అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, ఈ పర్తీశ్వరుడే వచ్చి ఈ మానవాళికి తనను తాను వ్యక్తపరుచుకున్నారు. నిజంగా ఎంత ప్రేమ! ఆ జగన్మాత మనపై వాత్సల్య ప్రేమను స్వయంగా కురిపిస్తుందనటానికి ఇంతకంటే వేరేమి చెప్పగలం? అందుకే స్వామి చెప్తారు, అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడా, వారి స్థాయికి దైవంబు వచ్చుభువికి జీవప్రజ్ఞతో పాటు దైవప్రజ్ఞ. మానవాళికి ఎంతో ప్రేమతో అనుగ్రహించిన సుదినమైన ఈ అవతార ప్రకటన దినోత్సవ వార్షికోత్సవం నాడు రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ బృందం మీకందిస్తున్న నేటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో అవతార లక్ష్యాల గురించి, అవతార తత్వాల గురించి, సత్యసాయేషుని అవతార ప్రత్యేకత గురించి వివరిస్తూ సాగే ప్రేమావతారి అన్న చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ಸೈರಂ ಗಣೇಶ್. ಸೈರಂ ದೀಪಿಕಾ.
1: ಸೈರಂ ಅಕ್ಕ, ಗಣೇಶನ ಏದೋ ದೀಕ್ಷಗಾ ವಿಂಟುನಾಡೆ.
2: ಸೈರಂ ಸೈರಂ ಸೈರಂ ಅಕ್ಕ ಸೈರಂ. దీపికా, ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకుని లాలిస్తున్న ఆ జోలపాట వింటుంటే నాకేదో గుర్తొస్తుంది. ఎందుకంటే ఈరోజు అవతార ప్రకటన దినోత్సవం. స్వామి ఎందుకు కిందకే వస్తారు, భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అని ఎన్నో మార్లు చెప్పారు. ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తుండగా చూస్తూ ఊరుకోలేదంట. ఎంతో వాత్సల్యంతో ఎంతో ప్రేమతో తన స్థాయికి తల్లి వంగి ఆ పిల్లని ఎత్తుకునే ప్రయత్నం చేస్తుందంట, ఇలా లాలిపాట పాడుతూ. తల్లి ఎప్పుడు పిల్ల ఏడుస్తుంది, తను నించుని తన చేతిలోకి రావాలి అని కోరుకోదంట. తానే పాపం కిందకి వంగి తన స్థాయికి వంగి ఆ పిల్లని పైకి ఎత్తి ఏడు పాపేంత వరకు లాలిస్తుందంట. ఇది నాకు గుర్తొచ్చిందక, అందుకే మీకు సాయిరాం చెప్పడం మర్చిపోయాను నేను.
0: కానీ చాలా బాగా చెప్పారు గణేష్. ఎలాగైతే తల్లి వంగి తన బిడ్డను ఎత్తుకుని లాలిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా కిందికి దిగి వస్తాడు అని ఎంత బాగా చెప్పారో. ఇంతకీ అలా ఎందుకు జరుగుతోంది అనేది ఆలోచించారా?
1: ఎందుకంటే తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమో అలాగే భగవంతుడికి తన సృష్టి మీద అంత ప్రేమ.
0: చాలా బాగా చెప్పావు దీపిక, చాలా పెద్ద విషయాన్ని సింపుల్ గా చెప్పేశావు. నువ్వు చెప్తుంది వింటూ ఉంటే గణేష్ నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది స్వామి చెప్పింది. ఒకసారి అక్బర్ మహారాజు బీర్బల్ ని అడిగారట, ఇన్ని పురాణాలున్నాయి మీకు, వీటన్నింటిలో భగవంతుడు అవతరించి వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు అని లోక కళ్యాణం సాధిస్తాడని చెప్తున్నారు, అసలు అంత గొప్ప భగవంతుడు ఆయన ఎందుకు రావాలి, ఆయనకి బోల్డ్ మంది దేవదూతులు ఎంతో మంది దేవగణాలు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తే చాలదా అని అడిగారట. అడిగితే బీర్బల్ అన్నారట, మహారాజా నేను మీకు సమాధానం చెప్తాను, నాకు కొద్దిగా గడువు ఇవ్వండి అని అడిగారట. అలా కొంతకాలం గడిచిందనమాట. ఆ తర్వాత ఒక రోజు వీరందరూ నౌకా విహారానికి వెళ్లారట, అంటే ఒక పడవలో అందరూ నదిలో తిరగడానికి వెళ్లారనమాట. అప్పుడు బీర్బల్ ఏం చేశారంటే అక్బర్ చక్రవర్తి కొడుకు సలీం యువరాజు బొమ్మని తయారు చేసి ఆ పడవలో పెట్టించాడనమాట. వాళ్ళు నది మధ్యలోకి వెళ్లంగానే ఆ బొమ్మను తీసి నీళ్లలో వేసేశారట. వేసేస్తే ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా అది బొమ్మని, అయ్యో రాజకుమారుడు నీళ్లలో పడిపోయాడు అని అరవంగానే అక్బర్ మహారాజు ఆయన నీళ్లలోకి దూకెట్ట ఆ నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ బొమ్మ చూస్తే అది బొమ్మ అనమాట. సరే మళ్ళీ పడవలోకి వచ్చాక ఎవరు ఈ పని చేశారు అని
2: చాలా కోపంగా,
0: మరి చక్రవర్తిని ఫూల్ చేస్తే ఆయన కోపం రాదా అని చాలా కోపంగా అడిగారట. అడిగితే అప్పుడు బీర్బల్ వచ్చి, మహారాజా నేనే చేశాను, మీరు ఆ రోజు నన్ను ప్రశ్న అడిగారు గుర్తుందా, భగవంతుడే ఎందుకు అవతరించాలి అని, దానికి సమాధానం చెప్పడం కోసం ఇలా చేశాను. మరి మీ దగ్గర ఇంతమంది పరిచారకులున్నారు, ఇంతమంది సేవకులున్నారు, మీ కుమారుడు మీ అబ్బాయి నీళ్లలో పడిపోతే వాళ్ళతో చెప్పొచ్చు కదా, వెళ్లి దూకి రక్షించి తీసుకురండి అని. మీరు అలా చేయలా, స్వయంగా మీరే వెళ్లారు, ఎందుకంటే మీ కొడుకు మీద మీకున్న ప్రేమ అలాంటిది. అదేవిధంగా భగవంతుడికి తన పిల్లల మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన వస్తాడు, అంతేగాని పని చేయించుకోలేక కాదు అని చెప్పారట బీర్బల్. మరి నిజమే కదా, భగవంతుడికి మన మీద ఎంత ప్రేమో చూడండి, ఆ ప్రేమ వల్లనే ఆయన అవతరిస్తూ ఉంటారు. దశావతారాలు అంటారు, అందులో 9 అవతారాల్లో ఇప్పటికే ఉద్భవించి భూమిని పవిత్రం చేశారు. భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అవతరణకు కారణం ప్రేమే అంటే నమ్ముతారా గణేష్?
2: భగవంతుని ప్రేమను అనుభవించడానికి కాబట్టే మనందరం కూడా సత్యసాయి భగవానుని అవతార కార్యక్రమంలో మనం ఏదో ఒక విధంగా చిన్న చిన్న పరికరాలుగా పాల్గొంటూ స్వామి చూపిన ఆ ప్రేమను మనం అనుభవించాం కాబట్టి ఇది తప్పకుండా నమ్ముతానక. కానీ మన అవతారాలు అన్ని ధర్మ పరిరక్షణకి దుష్ట శిక్షణకై వచ్చినవే అంటారు కదా?
0: అలాగే అంటుంటారు. కానీ పరమాత్మ చేసే ప్రతి పనికి, పలికే ప్రతి పదానికి మనం ఆలోచిస్తే కానీ అర్థం చేసుకోలేని గూఢార్థాలు ఉంటాయి అనేది నిజమేనా? అలా అయితే మరి ఆలోచించి అర్థం చేసుకోవటం మన బాధ్యతే కదా?
2: సరే అక్క, మీరు చెప్పండి, మొట్టమొదటి అవతారం మత్స్యావతారం.
0: సరిగ్గా చెప్పారు. మరి మత్స్యావతారానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటో చెప్పండి గణేష్. దీపిక,
1: సోమకాసురుడు వేదాలను అపహరిస్తే అతణ్ణి నిర్మూలించి వేదాలను రక్షించటం. ఒక్క మాటలో చెప్పాలంటే వేద రక్షణ.
0: అంటే వేదాలు లేకపోతే ఏమవుతుంది?
2: అక్క, వేదాలు లేకుండా సృష్టి చేయటం విరించి కూడా అసంభవం అని పురాణోక్తి.
0: అంటే వేదాలు లేకుండా సృష్టి జరగదు. సృష్టి జరగకపోతే సకల జీవరాశులకు ఉనికే లేదు, మానవులతో సహా. అవునా?
2: అంతే కదక్క.
0: మరి ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మత్స్యావతారం ధరించింది సోమకాసురుణ్ణి శిక్షించడానిక లేక జీవరాశి మీద ప్రేమతోనా?
1: ఇది కొత్త యాంగిల్. మరి మిగిలిన అవతారాలు?
0: అన్ని అవతారాలకి ఉద్దేశం, లక్ష్యం, దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి వేరే వేరేగా ఉన్నా కూడా ప్రతి ఒక్క అవతరణకు మూల కారణం ప్రేమే. మరి రెండోది కూర్మ అవతారం.
1: అమృతం కోసం సముద్ర మథనం జరుగుతోంది. మందర పర్వతాన్ని కవ్వంగా, శేషుణ్ణి తాడుగా చేసుకున్నారు. కాని మందర పర్వతం తన బరువును పాలసముద్రంలో మునిగిపోతున్నప్పుడు దేవదానవులంతా ప్రార్థిస్తే అది కూర్మంగా అవతరించి ఆ మహాపర్వతాన్ని తన వీపు మీద మోశాడు పరమాత్ముడు.
0: ఎందుకోసం? అమృతాన్ని సాధించడం కోసమా? దేవదేవుడు తలుచుకుంటే క్షణంలో అమరత్వం ప్రసాదించలేడా? అందుకోసం కాదు, తన బిడ్డలు ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలమవ్వాలి. తాను తాబేలుగా మారి అంత పెద్ద కొండను సంతోషంగా మోసిన, హాలాహలాన్ని త్రాగిన ఆ ప్రేమతోనే.
2: అవునక్క. ఇంకా వరాహావతారం కొద్దాం. ఒక రకంగా చూస్తే అది కూడా ప్రేమ కారణంగానే జరిగింది. హిరణ్యాక్షుడు గొప్ప మేధావి, అటువంటి సైంటిస్టు నభూతో నభవిష్యతి అని స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్పడం మనం విన్నాం. మరి అంత గొప్ప వాడిని సంహరించడానికే వరాహావతారం వచ్చిందా? తన ఆధిక్యతను చాటుకోవటానికై సమస్త భూమండలాన్ని దాచేయటానికి ప్రయత్నిస్తే ఆపటానికి వచ్చిన అవతారమే ఆ వరాహావతారం. సమస్త జీవరాశికి ఆధారమైన ధరమండలాన్ని రక్షించటమే కాదు, ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా దాని వినాశకానికి ఉపయోగిస్తే సత్ఫలితం ఉండదని మనకు నేర్పించడానికే కూడా.
0: భలేగా అర్థం చేసుకుంటున్నారు గణేష్, చాలా బాగుంది. చూసారా, మరి మనకి ఎంతటి విజ్ఞానం జ్ఞానం ఉన్నా దాన్ని మంచి పనులకే ఉపయోగపెట్టాలి, కాని దాన్ని వినాశనానికి ఉపయోగించకూడదు అని వరాహావతారం మంచి సందేశాన్ని ఇచ్చారు. బాగుంది. మరి తర్వాత నరసింహావతారం.
1: స్వామి అవతారాల్లో అన్నింటికంటే ఉగ్రమైనది నరసింహావతారం.
0: అవును దీపిక, ఉగ్రమైంది, కొద్దిగా భయం కలిగించేది కూడా. అన్నిటికన్నా ఉత్కృష్టమైనది మానవ జన్మ అంటారు. మరి మనిషిని సృష్టించే సాక్షాత్ భగవంతుడు సగం మనిషిగా సగం మృగంగా అంత ఉగ్రంగా కనిపించే అవతారంగా వచ్చిన కారణం నిర్మలమైన ప్రేమ మాత్రమే. తన భక్తుడు పసివాడు అయిన ప్రహ్లాదుని మీద ప్రేమతో వచ్చిన అవతారం. ఇంకో విషయం గమనించారా గణేష్? తండ్రి నీ హరి ఎక్కడున్నాడు అని అడిగితే ప్రహ్లాదుడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, హరి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు అని బదులు చెప్పట. తన బాలభక్తుని మాటను నిలపడానికి హిరణ్యకశిపుడు ఎటునుంచి పిలిచినా రావడానికి సిద్ధంగా భగవంతుడు మొత్తం విశ్వంలో నిండిపోయి ఎదురుచూశాడట.
1: మరి వామనావతారంలో ఉన్న ప్రత్యేకతను గమనించారా?
0: అదేంటో చెప్పు దీపిక.
1: బలిచక్రవర్తి మహావీరుడు, దానశీలుడు, అతి ఉత్తముడు కూడా. కాని అతను చేసే విశ్వజిత్ యాగం విజయవంతమైతే దేవతలకు దేవగణాలకు దేవలోకంలో స్థానం ఉండదుట. అంతేకాక ముల్లోకాలు అసురుల పరమైపోతాయిట. ఈ ప్రమాదాల నుంచి లోకాలను రక్షించటానికి వచ్చిన అవతారమే వామన అవతారము. తన గురువు వద్దన్నా వినకుండా తనకు దానమివ్వటానికి సిద్ధపడిన బలిచక్రవర్తి దానశీలతకు సంతోషించి అతని భక్తికి మెచ్చి అతణ్ణి పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయటమే కాక తాను స్వయంగా అతని కోటకు రక్షణగా ఉంటానని మాట ఇచ్చారుట వామనమూర్తి.
2: అంతేకాదక్క, ఆయనకు ఒక బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం నువ్వు మీ ప్రజల్ని చూడటానికి తిరిగి రావచ్చు. ఆ సందర్భంలో మొత్తం ఈ ఓణం పండుగ జరుపుకుంటారు కదా కేరళ వాళ్ళంతా, 10 రోజుల పాటు మొత్తం వాళ్ల ఇళ్ళని అన్నిటినీ డెకరేట్ చేసుకుని రెడీగా ఉంచుతారంట ఆ బలిచక్రవర్తి వస్తాడని. అంటే భగవంతుడు తనతో పాటుగా వస్తాడు, ఆ 10 రోజుల్లో ఎప్పుడైనా రావచ్చన్నమాట. అట్లాగన్నా అట్లీస్ట్ ప్రజలు అన్నిటినీ శుభ్రపరచుకుంటారు, వాళ్ల మనసుల్ని శుభ్రపరచుకుంటారన్న ఆలోచనతో చెప్పాడనమాట.
0: చాలా బాగుంది గణేష్. ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చినా కూడా ప్రేమకి లొంగిపోయి భగవంతుడు కావలి కాయడానికి కూడా వెనక్కి తీయలేదు చూడండి.
2: అవును,
0: భక్తుల మీద ప్రేమతో ఆయన ఎటువంటి పనైనా చేయడానికి సిద్ధపడతాడనమాట.
2: పరశురామ అవతారం విష్ణుమూర్తి అంశావతారం అంటారు కదా, క్షత్రియులు తమ రాజధర్మాన్ని మర్చిపోయి తమకు తోచినట్టుగా పరిపాలన సాగిస్తున్న సమయంలో 21 సార్లు వారిపై దండెత్తి వారిని సన్మార్గంలో పెట్టడమే కాక అధికారం అనేది ఒక బాధ్యతే కాని మనకి ఇష్టమైనట్లు ప్రవర్తించడానికి అవకాశం కాదని బోధించారు.
0: గణేష్ ఇంకో విషయం తెలుసా, శ్రీరాముల వారి అవతారం గురించి మాట్లాడుకునే ముందర ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
2: ఏంట కాది,
0: నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారాల గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదనుకోండి. ఈ 3 అవతారాలు వచ్చిందే తన ద్వారపాలకుల మీద ప్రేమతో.
1: ద్వారపాలకుల ఎవరక్క వాళ్ళు, ఏమిటా కదా?
0: ఆహా, ద్వారపాలకుల గురించి మీకు తెలియదన్నమాట. సరే అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలకడిల్లో శేష తల్పం మీద ఆయన శయనించి ఉంటారు. లక్ష్మీదేవి వారి పక్కనే పాదాల దగ్గర కూర్చుని ఉంటుందని మనందరికీ తెలుసు. మరి ఆ వైకుంఠానికి 7 ద్వారాలు ఉన్నాయట. 7వ ద్వారం దగ్గర ఆయనకి 2 ద్వారపాలకులు ఉంటారట. వారిద్దరు పేర్లు జయ విజయులు అనమాట. చాలా విష్ణు భక్తులు వాళ్ళు కూడా. ఎంత భక్తి లేకపోతే భగవంతుడి మీద ఆయన స్వయంగా వారిని ద్వారపాలకులుగా నియమించుకుంటారు చెప్పండి మరి. అయితే ఒకరోజు ఏమైంది, సనక, సనందన, సనాతన, సనత్కుమారులని 4 బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు. వాళ్ళు చూడటానికి 5 సంవత్సరాల పిల్లల్లాగా కనిపిస్తారట, చిన్న బాలుల్లాగా కనిపిస్తారనమాట. వాళ్ళు చాలా బ్రహ్మజ్ఞానులు, మహామునులు, బ్రహ్మజ్ఞానులు. మొత్తం విశ్వంలో పరమాత్మ స్వరూపాన్నే విశ్వంగా చూస్తారు, కానీ వారికి అన్యమైనదేమీ లేదు, అద్వైత భావంతో ఉంటూ ఉంటారనమాట. సో వాళ్ళకి అడ్డు ఆపు అనేదేమీ లేదు, వారు ఎక్కడికైనా రావచ్చు, ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం కోసమే వారు ఇంకా శరీరంతో ఉన్నారనమాట. అటువంటి బ్రహ్మ మానస పుత్రులు 4 ఒకరోజు మరి. అయితే ఒకరోజు ఏమైంది, సనక, సనందన, సనాతన, సనత్కుమారులని 4 బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు. వాళ్ళు

0: అటువంటి బ్రహ్మమానస పుత్రులు నలుగురు ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వచ్చారట. వచ్చి ఆరు ద్వారాలు దాటి ఏడవ ద్వారం దగ్గరికి రాగానే ఈ జయ విజయులు ఏం చేశారు, వారిని అడ్డుకున్నారట. మమ్మల్ని మా పర్మిషన్ తీసుకోకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు, అసలు మీరు మమ్మల్ని అడిగారా, మా దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా, తీసుకోకుండా మీరు ఎలా వెళ్తారు లోపలికి అని అడ్డుకున్నారట. సరే, వీరు బ్రహ్మజ్ఞానులు, వాళ్లకి మనలాగా కోపము ప్రేమ ఇలాంటివన్నీ ఉండవు కదా, కానీ వారు చెప్పారట, చాలా పరమశాంతంగా వాళ్ళు చెప్పారనమాట. చూడండి బాబు, భగవంతుడు జగత్కర్త, సృష్టించింది సృష్టికర్త ఆయనే, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించింది ఆయనే. ఆయనకి ఒక ప్లేస్ అవసరమా ఉండడానికి? లేదు. అయినా కూడా ఒక స్థలంలో ఉంటూ ఈ ద్వారాలు మందిరాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. అయినా కూడా మిమ్మల్ని ద్వారపాలకులుగా పెట్టుకున్నారంటే అది కేవలం మీ మీద వారికి ఉన్న ప్రేమ మాత్రమే. మీకిచ్చిన హక్కు కాదది, దీన్ని ఒక బాధ్యతగా మీరు నిర్వర్తించుకోవాలి. అంతేగాని ఇలా గర్వంగా అహంకారంతో మాట్లాడడం తప్పు. భగవంతుడికి భక్తుడికి మధ్యలో మీరు ఎటువంటి వారు నిలబడకూడదు. వారిద్దరికీ మధ్యలో మీరు వారిని ఆపే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందుకని ఈ తప్పు ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలంటే మరి తప్పుకు శిక్ష పడాలి. అందుకని మీరు ఈ వైకుంఠం నుంచి వెళ్లిపోయి భూలోకంలో జన్మించండి, మీరు ఏ దేవుడి కోసమైతే వచ్చారో ఆ దేవుడికి దూరంగా బతకండి అని చెప్పారట. అలా వాళ్ళు చెప్పేసరికి వీరిద్దరికి చాలా బాధ అనిపించిందనమాట, చాలా కష్టపడ్డారు. ఈ లోపల మహావిష్ణువు లోపల నుంచి బయటికి రావటం, వీరు నలుగురికి దర్శనాన్ని ప్రసాదించడం, వాళ్ళ నలుగురు ఆయన్ని స్తుతించి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ జయ విజయులు ఇద్దరు స్వామి దగ్గరకు వచ్చి చెప్పారట, మేము చేసిన తప్పు మేము తెలుసుకున్నాం స్వామి, మాకు అహంకారం ఉండకూడదు, అహంకారంతో ప్రవర్తించాము, అందుకనే మేము మీకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మీ భక్తులు మీకంటే గొప్పవారని మీరు ఎప్పుడు చెప్తారు, వారి మాటకు ఎదురు లేదు, అందుకని మేము కంపల్సరీగా భూలోకంలో జన్మించాల్సిందే, కానీ మాకు భగవద్భక్తి భగవన్నామ స్మరణ ఉండేలాగా అనుగ్రహించండి, నీ నామం లేకుండా నీ భక్తి లేకుండా మేము ఉండలేము అని పాపం వాళ్ళు ప్రార్థిస్తారనమాట. మరి భక్తులకి అంత ప్రేమ ఉంటే భగవంతుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయన చెప్పారట జయ విజయులతో, సరే మీరు ఒక పని చేయండి, ఏడు జన్మల పాటు మహాభక్తులుగా జీవించి ఆ తర్వాత మళ్లీ వైకుంఠానికి వచ్చేయండి. వీళ్ళిద్దరూ ఆయన పాదాలు పట్టుకుని ఏడవడం మొదలెట్టారు. ఏడు జన్మల పాటు నిన్ను వదిలేసి మేము ఉండలేము స్వామి, అంతసేపు అంతకాలం మీ ఎడబాటును మేము భరించలేము అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్పారట, సరే ఇంకొక చిన్న పరిష్కారం చూపిస్తా మీకు, శాపాన్నైతే అనుభవించాలి కానీ పరిష్కార మార్గం చూపిస్తా. మూడు జన్మల పాటు భూలోకంలో ఉండండి, కానీ మీరు హరిద్వేషులుగా పుడతారు అని. స్వామి, మేము హరిద్వేషులం ఎలా అవుతాము అని అడిగారట. అడిగితే అప్పుడు మహావిష్ణువు చెప్పారట, హరిద్వేషులైనా కూడా ఆ ద్వేషంతో నిరంతరం నా నామస్మరణ చేస్తూనే ఉంటారు, సంకీర్తనం చేయకపోయినా స్మరణం చేస్తూనే ఉంటారు, నన్ను ఏ క్షణంలోనూ మీరు మర్చిపోరు, ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారు. నాకు నిందాస్తుతి అయినా ప్రేమస్థుతి అయినా ఒకటే, నాకు కావాల్సింది నా నామాన్ని జపిస్తున్నారా, నన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నారా అనేదే నేను చూస్తాను. నిందాస్తుతి చేసేవారికి ప్రేమస్థుతి చేసేవారికి ఇద్దరికీ కూడా భవసాగరం నుంచి ముక్తి ప్రసాదించడానికి నేనే వస్తాను అని చెప్తారట. అని చెప్తే దానికి జయ విజయులు ఇద్దరూ ఒప్పుకుని మూడు జన్మల పాటు ద్వేషులుగా ఉండైనా సరే మీరే స్వయంగా వస్తానంటున్నారు కాబట్టి మాకు మోక్షాన్ని ప్రసాదించడానికి దీన్ని మేము ఒప్పుకుంటున్నాము, ఆ జన్మలు ఫినిష్ చేసుకుని మళ్లీ మేము వైకుంఠానికి చేరుకుంటాం స్వామి అని ఆయన దగ్గర సెలవు తీసుకుంటారనమాట. ఇది జయ విజయుల కథ.
1: చాలా బాగుంది.
0: మరి వారు వచ్చిన ప్రతి జన్మలోనూ భగవంతుడు కూడా వచ్చాడు చూడండి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా వాళ్ళిద్దరు జన్మించినప్పుడు నరసింహ వరాహావతారం నరసింహావతారంగా వచ్చారు, అలాగే రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు శ్రీరామావతారంలో వచ్చారు, శిశుపాల దంతవక్రులుగా జన్మించినప్పుడు కృష్ణావతారంలో వచ్చారు. మరి భగవంతుడు తన వారిని రక్షించుకోవడం కోసం స్వయంగా అవతారాలు దాల్చి వస్తారనేది మనకి దీని ద్వారా తెలిసింది కదా. ఇక ఆయన అవతరించి వచ్చినప్పుడు శాప విమోచనం కేవలం తన వారికే కాదు అందరికీ జరుగుతుంది అంటూ స్వామి ఒకసారి తన దివ్యోపన్యాసంలో చెప్పారు. దాన్ని విందామా గణేష్?
1: తప్పకుండా.
2: మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు. కారణం ఏమిటి? మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి. మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం. పశువులు పక్షులు క్రిమికీతి కాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి, దానికి అవతారం అక్కరలేదు. సర్వధర్మమును విస్మరించి పెడమార్పులను పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి

0: దాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే అయినా. ఆ గోడి మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి. భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి. కానీ ఆనాడు కాదు, నేడు కాదు, ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి. ఏ శాపమో వారికే తెలియదు, కానీ విమోచన మాత్రం జరుగుతుంటాయి. దర్శనం చేత ఒక శాపము, స్పర్శనం చేత మరొక శాపం, సంభాషణ చేత మరొక శాపము. ఈ శాపమును పాపముల చేతనే వచ్చినటువంటివి కనుక పాపములు శాపములు మూడు కూడాను విమోచనైపోతుంటాయి.
1: ఎంత ప్రేమో చూడండి స్వామికి. వారిద్దరి కోసం వచ్చిన చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది జీవులకి కూడా శాప విమోచనాలు, మోక్షాలు, ముక్తులు అన్ని ప్రసాదించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా శ్రీరామావతారం గురించి చెప్పాలంటే మనకు ఒక జీవితం సరిపోదు కదా దీపిక.
2: అంతే అక్క.
1: అందుకే కాబోలు రామకథ రసవాహిని కూడా స్వామి రెండు భాగాలుగా రాశారు.
2: అన్నా, రాములు వారి గురించి ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు.
3: రాముడు అంటే నాకు చాలా ఇష్టం. రామావతారంలో భగవంతుడు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మానవాళిని సన్మార్గంలో నడవటం నేర్పించారన్నమాట. అది ఆయన ప్రేమకు నిలువెత్తు తార్కాణం. మానవాళికి పరిపూర్ణమైన మానవుడిలా ఎలా జీవించాలి అనే ఆదర్శాన్ని అందించడం కోసం శ్రీరామావతార కాలంలో భగవంతుడు స్వయంగా తాను ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. ఒక్క రామావతారమే కాదు, భగవంతుడు ఎన్నో అవతారాలను దాల్చి మానవాళిని సన్మార్గంలో నడిపించే ఆదర్శాలను అందించారు. మరి ఒక్కసారి స్వామి రాసిన ఒక పద్యం ఉన్నది, అసలు ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు అనేదానికి. మనం అది వింటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు అవతారం ఎందుకు వస్తుంది అనేది. అది విందాం.

0: శ్రీరాముడి అవతారంలో కూడా తాను భక్తుల ప్రేమకు లొంగిపోయిన ఎన్నో ఘట్టాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మచ్చొక్కి ఒక కథ చెప్తారా కామీరు?
1: గణేష్, రాముల వారి గురించి చెప్పుకోవాలంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి ఎంత సమయం కూడా సరిపోదు. అసలు రాముని అవతారం ధర్మంచర అంటూ ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పించడానికి, ఆ ఆదర్శాన్ని అందించడానికే వచ్చిందని అంటూ ఉంటారు. ధర్మ మార్గం చాలా కఠినమైంది, కాని దాన్ని అనుసరించడం కష్టమైనా కూడా ఆ కష్టమే మన ధర్మ ప్రవర్తనకు రుజువుగా నిలుస్తుందని నిరూపించే ప్రయత్నంలో శ్రీరాముల వారు అన్ని బంధాలకు అతీతుడుగా కనిపిస్తారు. అలా కనిపించినా కూడా వారు కూడా ప్రేమకు లొంగిపోయిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి మనకి రామాయణంలో. ఆటవికుడు గుహుడు, అసురుడైన విభీషణుడు, వానరుడైన సుగ్రీవుడు, వీళ్ళ ముగ్గురిని ఆయన తన ఎంతో గొప్ప చాలా క్లోజ్ ఫ్రెండ్స్, స్నేహితులుగా భావించారట. అలాగే కోయ జాతికి చెందిన శబరి ఇంగిలి తిన్నారు. మానవ జాతికే చెందని జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశారు. ఏది చేసినా కూడా అన్ని ప్రేమతో చేసినవే. ఇలా స్వామి రామావతారంలో కూడా ప్రేమకి లొంగిపోయారు. రామకథ రసవాహినిలోంచి ఒక చిన్న కథని, స్వామి చెప్పిన కథను గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: శ్రీరాముల వారు అరణ్యవాసానికి బయలుదేరుతున్నారట. అది రాజ్యం మొత్తం ఆ వార్త పాకిపోయిందన్నమాట. 14 సంవత్సరాలు రాముల వారు అరణ్యవాసానికి వెళ్తున్నారు అని. అది విన్న ఒక బీద బ్రాహ్మణుడు, వెళ్లే ముందర స్వామి దర్శనం ఒకసారి నేను చేసుకోవాలి, 14 ఏళ్ల తర్వాత నేను ఉంటానో ఉండనో అని చెప్పి స్వామివారిని చూడడం కోసం ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారట. అతని పేరు త్రిజటుడు అనమాట. అతను వచ్చేసరికి స్వామి ఏం చేస్తున్నారు, పట్టాభిషిక్తుడు కావాల్సిన స్వామి అరణ్యానికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో కూడా ఎంతో ధైర్యంగా, అసలు ఆయనకి అది గొప్ప విషయం కాదు, ఇది చిన్న విషయం కూడా కాదనమాట. తనకున్న ఆభరణాలు, తన వస్తు సామాగ్రి, 14 ఏళ్లు నేను ఉండను కదా, ఇవన్నీ ఏం చేస్తాము అని చెప్పి అన్నింటినీ పంచేస్తున్నారట. వచ్చిన ప్రజలందరికీ అన్నింటినీ పంచిపెట్టేస్తున్నారు. అలాగే బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి గోవుల్ని, పొలాల్ని, భూముల్ని అన్నింటినీ ఇస్తున్నారు, అలా దానం చేస్తున్నారనమాట. అది చూసి చాలా సంతోషించారట ఈ త్రిజటుడు. చూసావా, స్వామి ఎంత ఆదర్శాన్ని అందిస్తున్నారు, మనకి ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నారు అని. ఈ బీద బ్రాహ్మణుడు ఒక మూల నుంచి ఆయన్ని చూసి దర్శనం చేసుకుని ఆనందిస్తున్నారు. అతన్ని శ్రీరాముల వారు చూశారు, చూసి పిలిచారనమాట. దగ్గరికి పిలిచి, బాబు నాయన నీ పేరేమిటి అని. స్వామి నా పేరు త్రిజటుడు, నీకేం కావాలి అని అడిగారట. అడిగితే త్రిజటుడు చెప్పారట, స్వామి మీరు 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్తున్నారని విన్నాను, నేనా ముసలివాడిని, అన్ని రోజులు నేను బ్రతికుంటానో లేదో తెలీదు, నువ్వు వెళ్లే లోపలే ఒకసారి నీ దర్శనం చేసుకుందామని వచ్చాను స్వామి, నాకు నీ దర్శనం చాలు, ఇంకేమీ వద్దు, అంటే ఇంకే కోరికలు లేవా నీకు అని అడిగారట. అడిగితే, నాకు ఇంకే కోరికలు లేవు స్వామి, నీ దర్శనం దొరికింది అదే నాకు ఎంతో ఆనందం, మిగిలినవన్నీ ప్రాపంచిక విషయాల గురించి నేను ఆలోచించను, ఏది కావాలని వచ్చానో అది అనుగ్రహించావు చాలు అని చెప్పారట. చెప్తే శ్రీరాముల వారు ఎంతో ఆనందించి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. చేసుకుని, ఇప్పుడు నీకు సంతోషమేనా నాయన, ఈ స్పర్శ నీకు ఆనందాన్ని కలిగించిందా అని అడిగారట. అడిగితే త్రిజటుడు, స్వామి నాకు స్వర్గం, కైలాసం, వైకుంఠం వీటి గురించి నేను విన్నానంతే, అవి ఎలా ఉంటాయో ఏంటో కూడా నాకు తెలియదు, నాకు అనుభవానికి రాలేదు, కానీ ఈనాడు ఈ క్షణంలో తెలిసింది వాటన్నింటినీ మించింది ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పి, చాలా ఆనందం స్వామి నాకు అని చెప్పారట. ఈ కథ వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది గణేష్, దీపిక, స్వామి అతను వచ్చింది దేనికోసం, నీ దర్శనం కావాలి స్వామి అని వచ్చారు. ఈయనిచ్చిందేంటి, తన కౌగిలినిచ్చారు, ఆలింగనం. రామాయణంలో చూస్తే మనం అవతార పురుషుడైనా సరే ఆయన్ని కనడానికి ఒక తల్లి ఉండాలి, ఆయనకి అమ్మ కావాలి. ఆ తల్లి ప్రసవ వేదన పడిన తరువాతే అవతార పురుషుడైనా జన్మించడం అనేది జరుగుతుంది, అది తప్పించుకోవడం సాధ్యం కాదు ఆయనకు కూడా. అటువంటి కనిపించిన తల్లిదండ్రుల్ని ఆలింగనం చేసుకుని ఉంటారు. తన హృదయంలో స్థానమిచ్చిన లక్ష్మీదేవి ఆయన్ని విడిచి ఉండలేక మానవ జన్మ ఎత్తి ఆవిడ కూడా ఆ జన్మకు సంబంధించిన కష్ట నష్టాలని, సుఖ దుఃఖాలని అన్నింటినీ అనుభవించడానికి వచ్చారు. ఆవిడికి ప్రాప్తి జరిగి ఉంటుంది. తన మొత్తం జీవితాన్ని రామసేవకే ఇచ్చేసిన హనుమంతుల వారికి ఒకసారి ఆలింగన భాగ్యం దొరికింది. కానీ వీరు ముగ్గురు ఎంతో చేశారు స్వామికి. ఆవిడ పురిటి కష్టాన్ని అనుభవించి జన్మనిచ్చింది, ఈవిడ మనిషిగా జన్మించి కష్టాలను అనుభవించింది. ఇంకా ఆంజనేయ స్వామి వారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బీద బ్రాహ్మణుడు కేవలం ప్రేమతో వచ్చాడు. అతను స్వామికి చేసిందేంటి? ఆ ప్రేమ భావం తీసుకుని వచ్చాడంతే. స్వామి నిన్ను చూడాలి, నీ దర్శనం కావాలి, దానికే ఆయన లొంగిపోయి ఇటువంటి ఆలింగన భాగ్యాన్ని అతనికి అనుగ్రహించారంటే ఇది ప్రేమ కాక మరేంటి చెప్పండి.
0: అవును
2: అబ్బా, అసలు రాముల వారి గురించి వింటుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తోంది అక్క. అలాగే మరి శ్రీకృష్ణుల వారి గురించి చెప్తూ ఉంటే కూడా అలా చెప్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది.
0: అయితే చెప్పు దీపిక, మేం కూడా వింటాం.
2: శ్రీకృష్ణావతారాన్ని పరిపూర్ణావతారం అని పిలవటం మనందరికీ తెలిసిన విషయమే.
0: అవును,
2: ఆయన ఆవులను కాచే గోపాలుడే కాదు, భక్తులను కాచే భగవంతుడు కూడా. కేవలం ప్రేమమూర్తి, విశ్వాన్ని సృష్టించే సృష్టికర్త అయి ఉండి కూడా గోపికల ఇళ్లలో వెన్నను దొంగలించిన, సమస్త జీవరాశిని భవబంధాల నుండి తప్పించే పరబ్రహ్మ అయి యశోదాదేవి రోటికి కడుతుంటే ఊరుకున్నా, మహామునులు తమ తపోదీక్షలో ఏ పాదాలను దర్శించాలని తపిస్తారో ఆ దివ్య పాదాలను పాదరక్షలు కూడా లేకుండా అడవి బాటలో ఆటలాడిన, లక్ష్మణునిగా తనను సేవించుకున్న ఆదిశేషువు బలరామునిగా అవతరిస్తే, తమ్మునిగా తాను సేవలు చేసిన, పేద కుచేలునికి అష్టైశ్వర్యాలు అనాయాసంగా అందించిన, భక్తి పారవస్యంలో తన భక్తుడు పళ్లను వదిలేసి తనకు పెట్టిన తొక్కలను ఆరగించిన, అనుక్షణం పాండవులను కంటికి రెప్పవలే కాపాడిన, ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞను సైతం పక్కన పెట్టి ఆవేశంతో యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన, ఏది చేసినా ప్రేమతోనే, తన భక్తుల మీద ఉన్న ప్రేమ వల్లనే. భగవద్గీత కేవలం అర్జునుణ్ణి యుద్ధానికి సైతం సిద్ధం చేయటానికి కాదు, మనిషిని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి జీవితంలో ఎదురయ్యే సందేహాలకు భయాలకు ప్రశ్నలకు సమాధానమే కాక, తాను భగవంతుని మార్గంలో జీవించాలంటే ఏమి చెయ్యాలి అనే మార్గదర్శనమే.
1: చాలా బాగా చెప్పావు దీపిక. అందుకనే ఇన్ని వందల వేల సంవత్సరాల తరువాత కూడా భగవద్గీత మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. మన జీవితంలో, నిత్య జీవితంలోనూ కూడా, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు నిత్య జీవితంలో కూడా ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా భగవద్గీత మనకి స్వామి అందించడం జరిగింది. ఇంకా మనం మన స్వామివారి దగ్గరికి వద్దాం. సత్యసాయి అవతారం పరిపూర్ణమైన ప్రేమావతారం, అనేక అవతారాల్లో సాగించిన వేదరక్షణ, భక్తరక్షణ, ధర్మపోషణ అనే అవతార కార్యక్రమాలను భగవాన్ ఒక్క సత్యసాయి అవతారంలో సునాయాసంగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాదు, షిరిడీ సాయి అయినా సత్యసాయిగా అయినా స్వామి ఎప్పుడూ ప్రేమను పంచుతూ ప్రేమను పెంచుతూనే తమ కాలాన్ని గడిపారేమో అనిపిస్తుంది కదా.
0: సత్యసాయి అవతారంలో స్వామి ప్రేమను నిరూపించే సందర్భాలను చెప్పుకోవాలంటే అవతారం ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంకా ఇక ముందు కూడా రాబోయే ప్రతి ఒక్క క్షణాన్ని గురించి కూడా చెప్పాలి. వారి ప్రేమకు చిన్న పెద్ద, రాజు పేద, పండితుడు పామరుడు, చివరికి ఆస్తికుడు నాస్తికుడు, ఇటువంటి పరిధులు ఏవీ లేవు. దీపిక, నీకు వెంటనే ఏ సంఘటనైనా గుర్తొస్తే అది మాతో పంచుకుంటావా? అందులో కూడా స్వామి ప్రేమే తప్పకుండా కనిపిస్తుంది మనకి.
2: అవునన్నా, మీరు స్వామి గురించి చెప్తుంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు.
0: చెప్పు.
2: ఒకసారి స్వామివారు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్లారట. బాబా వస్తున్నారని అక్కడ అన్ని చక్కగా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసేశారు. ముఖ్యంగా బాల వికాస్ టీచర్లందరూ బాల వికాస్ పిల్లలందరినీ చక్కగా తెల్లని దుస్తుల్లో ముస్తాబు చేసి ఆ ధర్మక్షేత్ర మందిరం దగ్గర స్వామి కారు దిగి లోపలికి వచ్చే దారిలో అటు ఇటు కూర్చోబెట్టారట. వారిని ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క చిన్న గులాబీ పూలు ఇచ్చారట ఆ టీచర్లు. అందులో ఒక చిన్న పిల్లవాడున్నట్ట, వాడు అందరికంటే చిన్నవాడయ్యేసరికి వీడికి పువ్వు అవసరం లేదని చెప్పేసి టీచర్ మూడో లైన్లో కూర్చోబెట్టారట. అయితే ఆ పిల్లవాడు కాస్త మొహం ఇలా వాడ్ చేసుకుని, అయ్యో వీళ్ళందరికి ఇచ్చారే, నాకివ్వలేదే టీచరు పువ్వు, నేను స్వామికి ఏమి ఇవ్వాలి అని చాలా ఫీల్ అయిపోయాట. అయితే ఇంకా స్వామి రావడం జరిగింది. స్వామి నెమ్మదిగా అలా ఒక కడుగు వేసుకుంటూ వస్తున్నారు. అటు ఇటు పిల్లలు ఎవరెవరి దగ్గర అయితే పువ్వులున్నాయో వాళ్ళందరి దగ్గర తీసుకోకుండా ఇలా జస్ట్ స్పర్శన చేసి వాళ్ళందరినీ బ్లెస్ చేస్తూ దగ్గరకు వస్తున్నారట. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే, ఇదే సరైన టైం అని చెప్పి థర్డ్ లైన్ లో కూర్చున్న వాడు కాస్త అటు ఇటు పెద్దవాళ్లున్న జాగాలోకి దూరిపాడు, సెకండ్ లైన్ లోకి వచ్చేసాడు. మళ్ళా అదే తడు అనుకుని ఇంకొక లైన్ లోకి వచ్చాడు, అంటే ఫస్ట్ లైన్ లోకి వచ్చాడు అనమాట. కానీ అటు ఇటు చూస్తేమో అందరి చేతిలో పువ్వులు ఉన్నాయి, ఈ పిల్లాడి చేతిలో ఏ పువ్వు లేదు. ఇంకేమనుకున్నాడంటే ఎదురుకుండా కిందన గడ్డి ఉంటుంది కదా, లాన్ అంటాం కదా మనం, అందులో ఒక చిన్న పువ్వు కనిపించిందిట ఆ పిల్లోడికి, గడ్డికి పూసిన పువ్వు. అది తీసుకుని రెడీగా కూర్చున్నాడు అనమాట, స్వామి రాగానే ఇచ్చేద్దాం స్వామికి అని చెప్పేసి. టక్కుని తీశాడు, స్వామి దగ్గర రాగానే ఇమీడియట్ గా స్వామికి పువ్వు ఇచ్చేసారనమాట. స్వామి చాలా ప్రేమతో ఎంత హ్యాపీగా తీసుకున్నారంటే ఆ పిల్లవాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడనమాట. సరే అలా పువ్వు తీసుకున్నారు, స్వామి అలా వెళ్లిపోయారు లోపలికి. పెద్దవాళ్ళు విఐపీస్ అందరితో మాట్లాడేశారు మందిరం లోపల. త్రీ అవర్స్ మాట్లాడారు స్వామి ఆ విఐపీస్ అందరితో. తర్వాత బయటకు వచ్చి అందరికీ అభయస్థంతో ఆశీర్వాదం ఇస్తున్నారు స్వామి. ఫైనల్ గా ఒక టీచర్ చూశారట ఆ స్వామి అభయస్థం ఇస్తున్నప్పుడు, చేతిలో లెఫ్ట్ హ్యాండ్ చేతిలో స్వామి దగ్గర ఆ పిల్లవాడు ఇచ్చిన చిన్న గడ్డి పువ్వు మాత్రం అలాగే స్వామి చేతిలో ఉందిట.
1: అంతసేపు అలా పట్టుకునే ఉన్నారు,
2: అంత ప్రేమగా మరి తీసుకున్నారు కదా స్వామి పిల్లవాడి దగ్గర.
0: చాలా బాగుంది అక్క, మీకేదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తా చెప్తారా?
1: స్వామి ప్రేమకు అసలు ఎల్లలు లేవు గణేష్. మనం స్వామి ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని జన్మలు సరిపోవేమో అనిపిస్తుంది. పంచభూతాలన్నింటిలోకి బరువైనది భూమిట, అలాగే చాలా తేలికైంది ఏంటంటే ఆకాశంట. కానీ భూమి బీటలు పడి దాహంతో ఉన్నప్పుడు తనను చేరుకోలేని భూమి కోసం ఆకాశం మేఘంగా మారి వర్షం వర్షిస్తుందిట, వర్షించి భూమి ఆర్తిని తీరుస్తుంది అని చెప్తారు. అలాగే కర్మఫలాలతో సంసార బంధాల్లో చిక్కుకుని కుట్టుముట్టాడుతూ మనం ఆయన్ని చేరుకోలేకపోతున్నప్పుడు భగవంతుడు మన కోసం స్వయంగా నడిచొచ్చి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించడం అనేది సత్యసాయి అవతారంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంఘటనలో మనం చూసుంటాము. వాటిలో ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది.
0: తప్పకుండా.
1: దాదాపు 30-35 సంవత్సరాల క్రితం స్వామి ఒకసారి ఆంధ్రప్రదేశ్, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం, పర్యటనలో ఉన్నారట. కోనసీమ వైపు స్వామి పర్యటిస్తూ ఉన్నారనమాట. ఒకరోజు ఇలాగే స్వామి కారులో వెళ్తున్నారు, ఒక పల్లెటూరు మీదుగా వెళ్తున్నప్పుడు రెండు దారికి రెండు వైపులా చెట్లు ఉంటాయి కదా, ఒక స్పాట్ దగ్గరికి వచ్చేసరికి రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయట, అటొకటి ఇటొకటి. ఆ రెండు కొబ్బరి చెట్లకి ఒక మామిడి తోరణం కట్టి ఉంది. అంటే స్వామి వెళ్తున్నారని ఆ పల్లె వాళ్ళందరూ తోరణాలు అవన్నీ కట్టడం అవన్నీ చేసేవారనమాట. ఆ మామిడి తోరణాన్ని మధ్యలో ఓ చిన్న పేపర్ ముక్కుందిట. ఆ పేపర్ మీద సుస్వాగతం అని చాలా వంకర టింకరగా అనమాట, చిన్నపిల్లలు రాసినట్టు, అంటే అక్షరాలు సరిగా రాని వాళ్ళు రాసినట్టు రాసి అతికించి ఉందిట. అక్కడ ఆ తోరణం దగ్గర నుంచి స్వామి కారు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కానీ కొద్దిగా ముందరికి వెళ్ళాక స్వామి కారు ఆపించి వెనక్కి పదా అని చెప్పి రివర్స్ చేయించి వెనక్కి తీసుకొచ్చారట. చూస్తే అక్కడ ఇద్దరు వృద్ధులు అనమాట, అంటే ముసలి వాళ్ళు, ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నారట. వాళ్ళకి స్వామి ఇటు నుంచి సత్యసాయి బాబా గారు వెళ్తున్నారు అనే విషయం తెలుసు, కానీ పాపం ఎక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలో తెలియదు. ఇద్దరు ఎంతో దూరం నుంచి పల్లెటూరు నుంచి నడుచుకుంటూ వచ్చారు, ఎండ బాగా ఉంది, అలసిపోయారనమాట. ఇంక ఎక్కడికి వెళ్తామో ఎక్కడికి వెళ్లాలో తెలియదు అని చెప్పి అలసిపోయి ఆ ఎండలో అలా కూర్చుని ఉన్నారట. అలాగే వాళ్ళ చేతిలో ఏమున్నాయి తెలుసా, ఎండకి ఎండిపోయి వాడిపోయిన పోల్దండ ఒకటి ఉందిట. అయ్యో మరి స్వామి కోసం తెచ్చారు, ఎప్పటి నుంచో నుంచుని ఉన్నారు, అలాగూ వాడిపోయి ఉందనమాట. స్వామి వెనక్కి వచ్చి కారు ఆపించి దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి, వాళ్ళు ఎప్పుడు స్వామిని చూడలేదు కూడా, స్వామి ఎవరో తెలియదు, పేరు విన్నారంతే. వారిద్దరి దగ్గరికి వెళ్లి స్వామి చెప్పారట, అమ్మా నేనే సాయిబాబాను అని చెప్పి ఆయన తల వంచి ఆ పోల్దండ వేయించుకుని వాళ్ళిద్దరిని ఆశీర్వదించి బయలుదేరి వెళ్లారట. మరి ఇంకా మీరు చెప్పండి దీన్ని ఏమంటారు
2: అన్నా, ఇప్పుడు మీరు చెప్పండి.
0: చెప్తాను. ఇందాక అక్క కారు గురించి చెప్తున్నారు, ఆ చిన్న పేపర్ గురించి చెప్తున్నారు. అంటే స్వామి ఎటువంటి వారినైనా క్షమించేస్తారనమాట. అంటే తనకి కీడు చేయడానికి తలపెట్టిన ఆమెను కూడా క్షమించి, విషపుగారల కథ మనందరికీ తెలిసిందే కదా. అంతేకాదు మనం అజ్ఞానంతో, ఒక్కోసారి అహంకారంతో కూడా చేసే అనేకమైన తప్పిదాలను కూడా స్వామి క్షమించి ఓర్పుతో మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. దీనికి కారణం అఫ్కోర్స్ స్వామికి మన మీద ఉన్న ప్రేమే. ఒక మంచి ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్ ఒక్కసారి మనం కదిపితే దాంట్లోంచి రాలినంత ఎక్స్పీరియన్సెస్ ఇంకెక్కడ మనకు కనిపించవు అనమాట. ఇది ఒక స్టూడెంట్ కి జరిగిన ఎక్స్పీరియన్స్. దీంట్లో ప్రేమ అహంకారం రెండు ఉన్నాయి. ఆ రెండింటిని స్వామి బ్యాలెన్స్ చేసి ప్రేమను పెంచి అహంకారాన్ని తగ్గిస్తారనమాట. సో ఇది 92s 95s ఆ ప్రాంతంలో జరిగింది. ఒక స్టూడెంట్ కి పాపం స్వామితో నేను రోజు మాట్లాడాలి, స్వామితోటి స్వామి దగ్గరగా కూర్చోవాలి అన్న పాపం కోరిక పుట్టిందంట. పుడితే యూజువల్ గా దర్శనానికి వెళ్లే ప్రొసీజర్ ఏంటంటే ప్రతి క్లాస్ కి ఒక్కొక్కసారి నంబర్ వన్ టోకెన్ వస్తుంది, లైన్ వస్తుంది, రొటేషన్ బేసిస్ మీద ఒక్కొక్క క్లాస్ ముందుకెళ్తుంది అనమాట ఫస్ట్ లైన్ లో కూర్చోటానికి. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, కాలేజ్ అవర్స్ ఏమో 2:30 ఆ టైంకి ముగుస్తుంది లాస్ట్ పీరియడ్. సో ఈ అబ్బాయి సరే ఈ క్లాస్ బంక్ కొట్టేస్తే మనం చక్కగా స్వామి దర్శనానికి ముందే వెళ్ళి మ్యాట్ పెట్టుకోవచ్చు కదా అన్న ఆలోచనతో అప్పటి నుంచి ప్రతిరోజు ఒక 10 రోజుల పాటు లాస్ట్ అవర్ బంక్ కొట్టేసి ఆ అబ్బాయి దర్శనానికి ముందే వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎంత సాహసమో చూడండి అసలు. అంటే ఎవరిని ఇంకా హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ అసలు పట్టించుకోలేదు అబ్బాయి, ఎలా స్వామితో మాట్లాడాలి అదొకటే. అండ్ స్వామి రెసిప్రోకేషన్ ఎట్లా ఉంటుంది చూడండి. అఫ్ కోర్స్ ఆ అబ్బాయి చేసిన తప్పు, కానీ దానికి ఒక టైం వస్తుంది నేర్పించడానికి. శిష్య పాలకి 100 తప్పులు ఆ తాడు ఎట్లా వదిలేరో అట్లాగా. సో 10 రోజులైంది. విశేషం ఏంటంటే వార్డెన్ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ ఏమి అనట్లేదు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. వాడు వెళ్ళిన ప్రతిరోజు స్వామి వాడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు మాట్లాడేవారు. ఇంకా ఆ ఫామ్ బాయ్స్ అంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆ అబ్బాయిని టచ్ చేయలేదు అనమాట. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ ఆపర్చునిటీ. ఒకసారి ఏమైంది, ఇట్లా 11వ రోజు అనమాట వచ్చేసాడు అబ్బాయి. ఆ రోజు స్వామి దర్శనానికి వచ్చి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఈ అబ్బాయి వైపు చూశారు. చూసి సైమల్టేనియస్ గా ఒక్కసారి ఒక లుక్ వార్డెన్ సార్కి, వార్డెన్ సార్ వైపు చూసి వార్డెన్ సార్ని ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఎందుకు ఆ అబ్బాయిని తొందరగా వదులుతున్నారు దర్శనానికి అని అడిగారు. ఒకే ఒక క్వశ్చన్, అంటే ఇది ఒక ఆపర్చునిటీ అన్నట్టు వార్డెన్ సార్ కి. సరే ఇదే తడవు అనుకుని ఇంకా వార్డెన్ సార్ స్వామి తప్పైపోయింది, స్వామి ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటాము, కరెక్ట్ గా టైంకి వస్తారు పిల్లలంతా అని వెళ్లారు. అయిపోయిన తర్వాత హాస్టల్ కి వెళ్లిన తర్వాత ఆ అబ్బాయిని వార్డెన్ సార్ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచి చెప్పాల్సిందంతా చెప్పి, నాయన ఇప్పటి నుంచి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాము, అంటే ఇన్ని రోజులు నువ్వు తప్పు చేశావు, నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే స్వామి మమ్మల్ని దండిస్తారు, ఇది అందరికీ మంచిది కాదు అని చెప్పి ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు అన్ని క్లాసెస్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి లాస్ట్ వెళ్ళాలి దర్శనానికి అని. అంటే ఇంతకన్నా స్టూడెంట్ కి ఒక పెద్ద పనిష్మెంట్ లేదు, ఎందుకంటే ఎంతో ఆత్రుతతో ఎంతో ఆత్రంతో ఉంటారనమాట పిల్లల దర్శనానికి పోవడానికి. సరే ఏదో తప్పు చేశాను ఏదో తప్పు చేశానని ఆ అబ్బాయిలో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ మొదలైంది అనమాట. స్టార్ట్ చేసా అనుకున్నాడు, ఇదే కాదు స్వామి కూడా నాతో మాట్లాడలేదు. ఇంకా స్వామి కూడా మాట్లాడడం ఆపేశారు, లాస్ట్ లైన్ లో కూర్చుంటున్నాడు కదా, ఛాన్స్ లేదు అక్కడ. సరే స్వామి కోసం నేను ఏదైనా స్పెషల్ చేయాలి, అప్పుడే స్వామి నాతో మళ్ళీ తిరిగి మాట్లాడతారు. ఒక 1 వారం రోజులు అట్లా లాస్ట్ లో వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక సాధనగా మొదలు పెట్టాడు అనమాట. టీ స్నాక్స్ ఇస్తారు మాకు దర్శనానికి వెళ్లే ముందర, అందరూ లైన్ లో పోయి ఆ టీ స్నాక్స్ తెచ్చుకుని కొంచెం టైం పట్టేసరికి ఆ మ్యాట్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ అబ్బాయి అనుకున్నాడు, ఓకే స్వామి నీకోసం ఈ రోజు నుంచి ఈ టీ స్నాక్స్ నేను మానేస్తాను, మానేసి లైన్ లో ఫస్ట్ వెళ్ళడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. అలాగ ట్రై చేస్తాడు, టీ స్నాక్స్ మానేస్తాడు. ఒక 1 మంత్ దాకా ఆ అబ్బాయి టీ స్నాక్స్ వదిలేసి ఫస్ట్ లైన్ సంపాదిస్తాడు అనమాట. ప్రతిరోజు స్వామి వాడిని చూస్తున్నారు కానీ వాడితో మాట్లాడలేదు. ఇంకా లెసన్ పరిపక్వత చెందాలి కదా వాడికి, ఇంకా ఎక్సర్సైజ్. సో 1 మంత్ తర్వాత స్వామి మళ్ళీ వాడికి ఫస్ట్ రోలో ఛాన్స్ వచ్చింది. స్వామి వాడిని ఇంటర్వ్యూ లో పిలుస్తారు అనమాట. పిలిచి అప్పుడు చెప్తారు, ఏం ఎలాగుంది ఎక్సర్సైజ్ అని అడుగుతారు అనమాట. అడిగి, చూడు అట్లాగా క్రమశిక్షణను అతిక్రమించి రావటం నీకు మంచిది కాదు, ఇన్స్టిట్యూషన్ కూడా మంచిది కాదు. చూసావా, నీకు ఈ విధంగా స్వామి నిన్ను దూరం పెట్టడం వల్ల ఒక 10 రోజులు నీలో ఆ కోరిక కలిగింది స్వామి కోసం ఏదైనా సాధన చెయ్యాలి అని. ఆ ప్రేమతో నువ్వు నీ టీ స్నాక్స్ వదిలేశావు కాబట్టి స్వామి ఎంతో సంతోషిస్తున్నారు, నీకు క్రమశిక్షణ కూడా వచ్చింది, స్వామి మీద ప్రేమ కూడా అధికమైందని స్వామి ఆ రోజు అంత ప్రేమతో ఆ అబ్బాయిలో ఒక మార్పును తీసుకొచ్చి ఈ ఇన్సిడెంట్ అందరూ మనందరం వినే అవకాశాన్ని స్వామి ఇప్పుడు కల్పించారనమాట.
1: బాగుంది గణేష్, చాలా బాగుంది. మీరు చెప్పిన సంఘటన మనకి రెండు లెసన్స్ నేర్పిస్తుంది. ఒకటి, క్రమశిక్షణని అతిక్రమిస్తే భగవంతుడు సంతోషించడు అనేది ఒకటైతే, భగవంతుడు ప్రేమకి మనం పాత్రలం అవ్వాలంటే ఆ ప్రేమను అనుభవించాలంటే, ప్రేమ అందరికీ ఉంటుంది, అందరి మీద ఉంటుంది, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకి ఆయన మీద ఉన్న ప్రేమను మనం పెంపొందించుకోవాలి అని చెప్పి.
0: మేము హాస్టల్లో ఫస్ట్ డే 1999 జూన్ ఫస్ట్ నేను హాస్టల్లో చేరంగానే వార్డెన్ సార్ రూమ్ లో రిజిస్టర్ అవ్వడానికి వెళ్ళాం. వెళ్ళి ఇట్లా తలెత్తగానే ఒక ద పిక్చర్ విచ్ ఇస్ దేర్ బిహైండ్ వార్డెన్ సార్స్ చైర్, అది ఏంటంటే స్వామి పిక్చర్ ఉంటుంది, కింద రాసి ఉంటుంది, డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని. మీన్స్ స్వామి ఎప్పుడు చెప్తారు, మీకు డివోషన్ లేకపోయినా పర్లేదు కానీ డిసిప్లిన్ మాత్రం కంపల్సరీగా ఉండాలంటారు. సో ఇంతకన్నా చక్కని ఉదాహరణ స్వామి దయకి ప్రేమకి లేదు. ఈ ఒక చక్కని పాటను విందామాక స్వామి మీద.
1: విందాం గణేష్.

0: దయకు ప్రేమకు రూపుదాల్చిన దైవమా సాయి దైవమా, చాలా బాగుంది పాట. తాము ప్రేమస్వరూపంగా మసలటమే కాదు, ప్రేమస్వరూపులారా అంటూ పిలిచి మనందరికీ కూడా తమతో సమానమైన స్థానాన్ని కల్పించారు స్వామి. అందుకే కాబోలు భగవంతుడు ఏ యుగంలో అవతారం దాల్చినా ఆయన పరిపూర్ణమైన ప్రేమకు మనందరం ఆకర్షితులమవుతాము. శ్రీకృష్ణ అవతారం, రామ అవతారం, ఏ అవతారమైనా చూడండి. ఈ విషయాన్ని గణేష్, దీపిక మీరు కూడా వినే ఉంటారు. స్వామి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసంలో చెప్పడం కూడా జరిగింది, గుర్తుందా గణేష్?
1: అవును గుర్తుంది.
0: అదొకసారి విందామా?
1: విందాము. కానీ స్వామి ఈ డిస్కోర్స్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, సో అది కూడా దానికి కూడా మనం ఆ లెసన్ తీసుకోవడానికి కూడా రెడీ
0: అయి ఉండాలి.
1: స్వామి తత్వం తెలుసుకుంటూ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తారు, అది విందాం.
2: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నా సుప్రేమనే.
3: Right from the nail to the hair, there's love that flows.
2: ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్తంత వ్యాప్తి గావిస్తూ ఉంటుండాలి.
3: And this Bhagavan's love which is
2: ఇది ఒక్కదాని నేను ఆశించటం లేదు.
3: Bhagavan does not want anything.
2: అది ఏ PPP, ఇదే మూడు పీలు.
3: There are three P's now.
2: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పీ అనుకుంటారు, అది కాదు మా పీ. ఒకటి మొదటి మొదటి ప్యూరిటీ, పవిత్రము.
3: ద ఫస్ట్ పి ప్యూరిటీ.
2: సెకండ్ పి పేషెన్స్.
3: పేషెన్స్.
2: థర్డ్ పి పర్సివరెన్స్.
3: థర్డ్ పి పర్సివరెన్స్.
2: ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ, ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
3: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్స్ షైనింగ్ బ్రిలియంట్.
2: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
3: Who are invited here?
2: ఎవరికి రావాలని పిలిచాము?
3: Who are asked to be here?
2: ఏమీ లేదు,
3: నథింగ్ వాట్స్.
2: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నింటినీ ఆకర్షిస్తుంది.
3: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్
2: మ్యాగ్నెట్. దాంట్లో శక్తి ఉంటుండాలి.
3: There is power in this magnet.
2: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
3: Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet.
2: Kaadu kaadu, ee magnet lo shakti undi.
3: There is power in the magnet.
2: Kaani iron lo rust dust untundadi, anduvalle aakarshinchukundi.
3: But that iron is dusted and the rusted, therefore it is not drawn.
2: Dust nu clean chesi tappaga aakarshistha.
3: Remove the rust and the dust, it is bound to be drawn.
2: Adi ee vishayavasanlu, adi ee rashamulu,
3: sensual pleasure,
2: adi ee asuya bhavulu,
3: that is jealousy and envy.
2: Neenu parishuddham chesti ekkada undina nenu nee vaade nee na vaade.
3: If you cleanse and purify yourself, you may be anywhere, you belong to Bhagavan.
2: Ekkadaina undunu,
3: you may be anywhere.
2: Adavulayandunna,
3: you may be in the forest.
2: Aakashamunanunna,
3: or in space.
2: Pattanamunanunna,
3: city.
2: Pallenunna,
3: village.
2: గుట్టనీదనున్న
3: నంటేటబడియున్న
2: దిక్కులేని వాణి సాయినోము.
3: ఇఫ్ యు ఆర్ ఫోర్లార్న్ అండ్ నీడే, భగవాన్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ.
2: ఎక్కడైనా ఉండు,
3: యు ఆర్ ఎనీవేర్.
2: నీ హృదయాన్ని పవిత్రం చేస్తే,
3: బట్ మేక్ యువర్ హార్ట్ ఈ
2: పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో.
3: డెవలప్ ద సీక్రెట్ లవ్.
2: ప్రేమ చేతనే నీ జలాతకం కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
3: ఇట్ ఈస్ ద లవ్ దట్ రిడీమ్స్ యువర్ లైఫ్, ద లైఫ్ అండ్ లైవ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద నైబర్హుడ్ అండ్ సొసైటీ.
2: హృదయము హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం.
3: ది హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఫుల్ ఆఫ్ లవ్. ఏది
2: ఇవ్వనక్కర్లేదు.
3: యు డోంట్ నీడ్ టు ఆఫర్.
2: మీకు తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడాను దీంట్లో అలౌ చేయము.
3: In Prashantralayam, you are not allowed to offer a flower or a coconut.
2: Nenu ikkada praveshapettamu.
3: No, nothing is allowed here.
2: Kaani okka premaku maatrame ikkada praveshamu.
3: There is entry for love.
0: Hrudayanni pavitram chesko, premamayam chesko ani swami cheptunnaru. మనం ప్రేమగా మారాలంటే ముందర మనం ఆ ప్రేమను అనుభవించాలి. అది మనం స్వామి ద్వారా ఎంతగానో అనుభవిస్తూ వస్తున్నాము. అలా ప్రేమకు ఆకర్షితులై మనుషులు పరివర్తన చెందిన ఎన్నో ఉదాహరణలు మనకి ఎటువైపు చూసినా సత్యసాయి భక్తుల్లో కనిపిస్తూనే ఉంటారు కదా గణేష్. అసలు దైవం అవతరించేది మానవుల్లో పరివర్తనని తీసుకురావడానికే అయితే దాన్ని మనం ఎలా సాధించుకోవాలి అన్నది కూడా మన స్వామి చెప్తూ ఉంటారు. దీపిక మీకు గుర్తుందా?
4: చెప్పండి
0: ఒకసారి విందామా?
1: తప్పకుండా.
4: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది. మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది. నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో, అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
3: సో వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి లవ్లీ.
4: అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
3: బట్ ద గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్.
4: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
3: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ అన్ ఆబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
4: అనిల్ కుమార్ ఉన్నాడు.
3: హియర్ ఇస్ అనిల్ కుమార్.
4: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
3: హీ హాస్ గ్లాసెస్.
4: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది.
3: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఆస్ ఆబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
4: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
3: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
4: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
3: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
4: దైవ భావము. దైవ భావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
3: యూ షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాస్.
4: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
3: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
4: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
3: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
4: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
3: ఇట్ బికాస్ ఆఫ్ ద లవ్ యూ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్, ఫర్ బేరెన్స్.
0: భగవంతుడే స్వయంగా అవతరించి మనకి ఇన్ని విషయాలను ఎంతో ప్రేమతో, ఓర్పుతో నేర్పించారు కదా. మరి అవతార కాలం ముగిసిపోయిందంటే అవతార కార్యక్రమం సంగతి ఏమిటో చెప్తావాక? అవతార కార్యక్రమం సాధించకుండా అవతారం చాలించడం అనేది అసలు జరుగుతుందంటారా? మనం చూడలేని సంగతులు, మనకి కనిపించని విషయాలు ఎన్నో ఉంటాయి దీపిక. ప్రతి భక్తుని జీవితంలో వచ్చిన మార్పులు, వారి మనస్సులో వచ్చిన పరివర్తన అనేవి అందరికీ కనిపించవు కదా. అవతారం సాధించే అతి పెద్ద కార్యక్రమం అదే అనిపిస్తుంది, అంతర్గత మానసిక పరివర్తన.
1: అవును, అది నిజమే. మన వ్యక్తిగత పరివర్తన మన జీవన విధానంలో, మనం ఆలోచించే పద్ధతిలో ప్రకటితమవుతుంది. అవతార కాలం పరిసమాప్తి అయిన తర్వాత కూడా ఎన్నో వందల సంవత్సరాలు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు. ఆ మార్పు అనేది ఒక్క రోజులో లేదా ఒక్క సంవత్సరంలో తెలిసేది కాదు. అంత మాత్రాన మార్పు లేదని మాత్రం మనం చెప్పలేం. శ్రీరాముని పదధూళితో ఒక రాయి కూడా మార్పు చెందినప్పుడు, సాయిరాముని దర్శన స్పర్శన సంభాషణను అనుభవించిన ఈ యుగపు మానవుల్లో కూడా తప్పకుండా మార్పు రాకుండా ఉంటుందా?
0: తప్పక వస్తుందన్నా. భగవంతుడు సాధించిన ఆ మార్పును తమ జీవితాల్లో ప్రదర్శిస్తూ వీరి సందేశాన్ని తరువాత తరాల వారికి అందించి వారికి స్ఫూర్తిని అందించటమే భక్తులుగా మనందరి కర్తవ్యం. అలా చేయగలిగితే అది ఏ యుగమైనా సత్యయుగమే అవుతుంది. కలియుగంలో కలిపురుషుణ్ణే కంగారు పెట్టిన భక్తుల గురించి వివరించే ఒక నాటికను ఇప్పుడు విందామా?
1: తప్పకుండా.

0: నారాయణ నారాయణ.
1: ప్రణామం బ్రహ్మపుత్ర, మీ రాకతో మా సభకు మరింత శోభ వచ్చింది. దయచేయండి, ఉచితాసనం గ్రహించండి.
0: శుభమస్తు దేవేంద్ర. స్వర్గలోక వింతలు విశేషాలు ఏమిటి?
1: త్రిలోక సంచారైన మునీంద్రులు మమ్మల్ని విశేషాలు అడగడం కన్నా వింత ఏముంటుంది మహర్షి?
0: వింతలకేమిలే మహేంద్ర, ఎన్నో ఉంటాయి. ఇంతకీ మీరు మీ రాజ్యము ఆనందంగానే ఉన్నారు కదా?
1: ఈరోజు విష్ణునామ ప్రియులు కొద్దిగా కొత్తగా మాట్లాడుతున్నారు. స్వర్గంలో లేని ఆనందం ఏమున్నది మహానుభావ?
0: ఇంత మాట దేవరాజా, మరి భూలోకవాసులు స్వర్గ సుఖాల కన్నా సాటివారి సేవే మిన్న అంటున్నారు.
1: ఇదేమి విడ్డూరం నారదమునీంద్ర! అహర్నిశలు స్వర్గ సుఖాలకు తపించి తపస్సు చేసే మానవులు ఇలా అనడం అసంభవం. కలహభోజనులు స్వర్గమర్త్య లోకాలకు పరస్పర వైరం తలపెట్టడం లేదు కదా?
2: అమరాధిప, విచారణ చెయ్యకుండా మాట్లాడితే విచారించవలసి వస్తుంది సుమా. బ్రహ్మ మానసపుత్రుడు, నిత్య సత్యవ్రతుడు, త్రిలోకవంద్యుడు నారద మహర్షి, వారు ఏమి చెప్పినా ఏమి చేసినా అది లోక కళ్యాణానికి అనేటువంటి విషయం మాత్రం మరవకుమా?
0: దేవగురు, అందరూ నన్ను అనవసరంగా కళాకారి అని నిందిస్తున్నారు, కాని అసలు కర్త అయిన వెలుపు మాత్రం తెర వెనక నుండి కథ నడిపిస్తున్నాడని తెలుసుకోరు. నాకు ఇది అలవాటే, కానివ్వండి.
1: అనాలోచితంగా అయినా అనరాని మాట అన్నందుకు క్షమించునారదా. ఇంతకీ తెర వెనుక వేలుపు కథ ఏమిటో?
0: అది చెప్పాలంటే ఇక్కడికి రావడానికి కాస్తంత ముందుగా నేను కలిసిన వ్యక్తిని గురించి చెప్పాలి.
1: దయచేసి చెప్పండి మునీంద్ర, మేము సిద్ధంగా ఉన్నాం.
0: ఆకాశ వీధిలో నేను ఇలా స్వర్గం వైపు వస్తుంటే ఇంతలో

0: నమస్కారం నారద.
1: ఎవరు నాయన?
0: స్వామి, నేను కలిపురుషుణ్ణి.
1: అదేమిటి కలిపురుష, భూలోకం వదిలి ఇలా ఆకాశ వీధిలో పడ్డావేమి?
0: ఏమి చెప్పను స్వామి, నాకు ఇక ఈ వీధే మిగిలింది.
1: అదేమిటయ్యా, ఈ యుగంలో నీదే కదా రాజ్యం. ప్రజాక్షేమాన్ని పట్టించుకోని ప్రభువులు, అవినీతికి అమ్ముడయ్యే అధికారులు, అయ్యా అమ్మల తిండికి లెక్క కట్టే పుత్రరత్నాలు, కోడలను ఆరలు పెట్టే అత్తలు, అత్తామామల్ని ఎప్పుడు బయటకు పంపుదామా అని చూసే కోడలు, అడుగంటిపోయే విలువలు, బాధ్యత లేని బంధాలు, నీకేమయ్యా బోలెడింత కాలక్షేపం.
0: స్వామి, మీరు ఏ కాలంలో ఉన్నారు? అసలు భూలోకానికి మీరు వేంచేసి ఎన్ని ఏళ్లు గడిచాయో చెప్పండి.
1: నిజమేనయ్యా, ఎప్పుడో 160-170 ఏళ్ల క్రితం అనుకుంటా త్యాగయ్య అనే ఒక మహాభక్తుని కలవడానికి వచ్చాను.
0: అదే స్వామి, అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరు.
1: అందరికీ వింతలు విడ్డూరాలు వినిపించే నన్నే ఊరిస్తున్నావు. ఇంతకీ జరిగిన కథ చెప్పవయ్యా.
0: ఏమి చెప్పమంటారు? భగవంతుడు మానవులను ఉద్ధరించడానికి అవతరించటం, వారి జీవితాలను భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో ప్రవేశపెట్టడం, ఆ సాధనకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను అమర్చిపెట్టడం, అవతారం చారించటం, వారి భక్తులు మట్టుకు పట్టుబదలన విక్రమార్కులలాగా వారు చూపించిన మార్గాన్ని అనుసరించటం, ఇవన్నీ నాకు కాకపోతే మరెవరికి కష్టకారకాలు చెప్పండి.
1: ఏమిటేమిటి, ఈ ఊర్ధ్వలోకాల్లో సమయం భూలోకానికి కాస్త భిన్నంగా ఉండడం నిజమే, కాని ఇంత జరిగినా నాకు మాట మాత్రం కూడా తెలియకపోవడం ఆశ్చర్యమే సుమా. అది సరేనయ్యా, ఆ పరమాత్మ భూమి మీద అవతరించడానికి ముందుగానే తన అవతరణకు ప్రధానోద్దేశాలు నిర్ణయించుకునే వస్తారు కదా. శ్రీరామ అవతారంలో ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం అంటూ మానవునికి విధేయత, సమగ్రత ఎంత అవసరమో తెలిపి దానికి ఏకైక మార్గం ధర్మానుసరణే అని చాటారు కదా. ఇక శ్రీకృష్ణ పరమాత్ముని అవతరించి తన వారి యోగక్షేమాలు తాను చూసుకుంటానని, ధర్మహాని సంభవించినప్పుడు తాను మళ్లీ మళ్లీ అవతరిస్తానని, మోక్షార్హత పొందిన జీవులను సంసార బంధాల నుండి తప్పిస్తానని మాట ఇవ్వటం, నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. మరి ప్రస్తుత అవతారం గురించి నువ్వే చెప్పాలి నాయన.
0: పరమాత్మకి తన సృష్టిలోని సకల జీవరాశుల మీద ఉన్న అనన్యమైన ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా స్వామి. అందులోనూ జంతూనాం నరజన్మ దుర్లభం అన్న ఆర్యోక్తి ఉండనే ఉంది కదా. ఆ మానవులంటే సృష్టికర్తకు ఉన్న అభిమానం అసామాన్యం. అందుకే కాబోలు స్వయంగా తాను మానవునిగా జన్మించి మామూలు మనిషిగా జీవించి దారి తప్పిన తన బిడ్డలకు మార్గదర్శకత్వం చేయడానికి ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటారు. అలాగే ఈ కలియుగంలోనూ అవతారత్రయాన్ని ప్రకటించటం, అప్పుడే 2 అవతారాలలో సంభవించి లోకోద్ధరణ కావించటం జరిగిపోయింది. ఇటీవల అవతారాన్ని గురించి చెప్పుకోవటం అంటే 18 పురాణాలంత ఉంది. మళ్లీ వ్యాసులవారు చెప్పాల్సిందే, పార్వతీతనేడ ఘంటం పట్టాల్సిందే. మచ్చుకి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్తాను. పరమాత్మ ఈ అవతారోద్దేశ్యాలుగా 3 చెప్పారు. తన చేయి ఎప్పుడూ పైనే కాని కింద ఉండదని, అంటే తాను అన్నీ ఇస్తానే కాని ఏమీ తీసుకోనని. నీ వాడిని స్వామి అని ఎవరైనా ఒక్కసారి అంటే చాలు, 7 లోకాల్లో వాడు ఎక్కడున్నా గమ్యం చేర్చేదాకా తాను వదలనని. లోకోద్ధరణ, సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి పని అయినా చేపడతానని, ఒక్కసారి తను చేపట్టిన పనిని సాధించటంలో జగత్తు అంతా ఎదురే నిలిచినా తన అడుగు ముందుకే పడుతుందని.
1: ఆహా, ఆ వాగ్దానం కేవలం భగవంతునికే సాధ్యం కదా. ఈ అవతార పుణ్యనామం ఏమిటో తెలిస్తే నేను కూడా జపించి తరిస్తాను.
0: నేనెందుకు స్వామి, ప్రపంచం ప్రతి మూల నుండి వినిపించే వారి భక్త కోటి గళంలోనే వినండి.

0: గీతా బోధకాయ ఏమిటి వింత? ఇంకో కృష్ణ పరమాత్మ, మరో భగవద్గీతనా?
1: ఆహా, ఇంటింటికి ఓ భగవద్గీత, ప్రతి భక్తుని కదా ఓ భాగవతం. ఇంకా వినండి.
2: ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్త జన హృదయాలయాయ నమః. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః.
0: ఓహో, ఇది శివతత్వం.
1: ఇంకా వినండి ప్రభు.

0: శ్రీగురుభ్యో నమః. ఇన్ని తత్వాలు సంగమమైన అవతారాన్ని గుర్తించిన నీవే ధన్యుడవయ్యా కలి. ఇంతకీ ఆ పుణ్యనామం.
1: ఓం శ్రీ సాయి భగవాన్ సత్య సాయి బాబాయ నమః.
2: ఇప్పుడు చెప్పండి మహానుభావ, ఇన్ని అవతారాల తత్వాన్నే కాదు అన్ని అవతారాల్లోనూ అందించిన అనుగ్రహాన్ని వరాలను ఈ ఒక్క అవతారంలోనే అనాయాసంగా భక్తులకు అందిస్తే మరి ఇక నా పని సాగుతుందా?
0: నువ్వు చెప్పినది సబబ్గానే ఉంది, కాని ఒక చిన్న విషయాన్ని మరుస్తున్నావు. మానవులు మాయకు ఆధీనులు, వారి ఇంద్రియాలకు లోబడే నడుచుకుంటారు. అంతేకాదు, మరుపు అనేది వారికి సహజ లక్షణం. సర్వాంతర్యామైన భగవంతుణ్ణి ఆత్మరూపునిగా తమలోనే ఉంచుకుని కూడా అజ్ఞానంతో ప్రవర్తించడం వారికి వెన్నతో పెట్టిన విద్యసుమా. ఆ విధంగా చూస్తే నువ్వు ఇంతగా బాధపడవలసిన అవసరం లేనట్టే అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది అక్షరాల నిజమే, కాని అటువంటి వారిని కూడా ఈ సత్యసాయి భగవానుడు వదలటం లేదే. వారు ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్నిసార్లు దారి తప్పినా, మళ్లీ మళ్లీ వారిని సరిదిద్ది తన మార్గానికి తెచ్చుకుంటున్నారు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు. దివ్యాత్మ స్వరూపులారా అంటూ వారి స్వస్వరూపాన్ని గుర్తు చేస్తూ, ప్రేమస్వరూపులారా అంటూ వారి స్వభావాన్ని తెలియపరుస్తూ, బంగారు అనే పిలుపుతో వారిని మేలివి బంగారంగా మార్చేస్తున్నారు. పైగా ఒక్కసారి రామనామాన్ని స్మరిస్తేనే పాపాలు పడాపంచలైపోతాయనేది మీకు తెలిసిందే. ఈ అవతారంలో భగవంతుడు రామనామస్మరణను తన భక్తులకు ఉగ్గు పాలతో నేర్పించేస్తున్నారు. కష్టం సుఖం, బాధ సంతోషం, నొప్పి ఆనందం, నిరాశ విజయం, ప్రేమ కోపం, అన్ని సందర్భాలలో సాయిరాం సాయిరాం అంటూ రామనామస్మరణమే. మహాత్మా, మానవులు మాయకు ఎంతగా అధీనులైనా స్వయంగా ఆ మహామాయాదేవి సేవించే జగత్పతి నామాన్ని స్మరిస్తూ సునాయాసంగా మోక్షమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: నీవు చెప్పే విషయాలన్నీ వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నా నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉందోయ్ కలి. నన్ను కలహభోజన్ అని అంటారే కాని కలియుగం కలహయుగం అనేది తెలిసిందే కదా. మరి అటువంటి కలియుగంలో ఇది సాధ్యమా అని.
2: ఏమి జరిగింది అనుచరులారా, ఎందుకు ఆందోళనగా కనిపిస్తున్నారు? ఇంతకీ విషయం ఏమిటి? అహంకారం నువ్వు చెప్పు.
3: ఏం చెప్పని ప్రభు, భూలోకంలో పని చేయడం మా గొప్ప కష్టంగా ఉండాలి. ఇయాటికి ఇయాల ఒక ఆఫీసులో పెద్ద అధికారికి తన పని బాగా చేసినందుకు గొప్ప సన్మానం ఇస్తున్నారు. అక్కడ సులభంగా పనుతుందని వెళ్ళానా, ఆ అధికారి ఏమన్నాడు వినండి.
4: ఈ ప్రాజెక్టు ఇంత బాగా జరగడానికి, సరైన టైంలో పూర్తవడానికి కారణం నాతో పనిచేసిన టీం అందరూ. అందుకే ఈ ప్రశంసలు అందరికీ చెందుతాయి. అంతా బాగా జరిగింది, అందరూ ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ స్వామి.
5: ఇదేం చూశావు స్వామి? నేను చెప్పే తిను మనుషులకి ఈర్ష ఎక్కువని చాలా సంతోషంగా ఉండేటోడిని. నిన్ననే ఓ తరగతిలో ఇద్దరు విద్యార్థులకి చిచ్చు పెడదామని చూసినా, చూడు ఏమైనాదో.
6: ఏ ఇందు, నీకంటే ఈసారి కళ్యాణికి ఎక్కువ మార్కులొచ్చాయట?
7: అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది పొద్దుటి నుంచి.
6: అదేమిటే, ఒక్క మార్కు తగ్గితేనే బాధపడిపోతావు, ఇవాళ ఇలా అంటున్నావేంటి?
7: అమ్మా, నీకు తెలుసు కదా, కళ్యాణి వాళ్ళది పెద్ద కుటుంబం. తనకి ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఈసారి తనకి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ స్కాలర్షిప్ తనకే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ తను బాధపడక్కర్లేదు. ఎప్పుడు ఏది చేయాలో నీకే బాగా తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
6: మంచిదమ్మా, చాలా సంతోషం. ఈసారి కళ్యాణిని కూడా మనతో అమ్మమ్మ గారింటికి తీసుకెళ్దాం. ఓ 4 రోజులు మీరు చక్కగా గడపచ్చు.
8: అన్నా, ఈశ లేకపోయినా కోపం లేని వాళ్ళు ఉంటారా?
0: ఏంటోయ్, మనుషులు కోపాన్ని జయించారంటావా ఏంటి?
8: లేదు స్వామే, కోపం వస్తే ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకున్నారు అంతే. ఈరోజు పొద్దున్నే జరిగిన విషయం ఇది, చూడండి.
9: వాణి, కాఫీ అడిగి పావు గంట అయింది, ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇచ్చేది ఉందా లేదా?
10: అదేంటండి, మీరు అడిగిన వెంటనే చేసి పక్కనే టేబుల్ మీద పెట్టాను కదా, మీతో చెప్పాను కూడా, మర్చిపోయారా?
9: ఓహో, అయితే టేబుల్ మీద వెతుక్కోకపోవడం నాదే తప్పనమాట. అయినా ఈ చల్లారిపోయిన కాఫీ నాకు వద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అనవసరంగా వాణి మీద విసుక్కున్నా. అబ్బబ్బా, ఈ ఆఫీస్ పని కాదు గాని చీటికి మాటికి కోపం వస్తుంది, ఇంటికి వెళ్ళగానే సారీ చెప్పేయాలి. వాణి, ఎక్కడున్నావు?
10: వస్తున్నా, ఇదిగో మీకోసం వేడివేడి కాఫీ.
9: సారీ వాణి, నీ మీద కోపపడ్డాను ఉదయం.
10: మన మధ్య సారీ ఏంటండి, కానీ ఒక్క మాట చెప్తాను వినండి, మీకు ఆఫీస్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, వాటన్నింటి గురించి ఆలోచిస్తూ చీటికి మాటకి కోపం తెచ్చుకుంటే ఎలా అండి? మీ ఆరోగ్యం ఏమవుతుంది? కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించడానికి ట్రై చేయండి.
9: ఇంకా నువ్వు కోపం తెచ్చుకుని నాకు లెక్చర్ ఇస్తావు అనుకున్నావని, ఇంత చక్కగా ఆలోచిస్తావు అనుకోలేదు. థ్యాంక్స్ వాణి, నువ్వు చెప్పినట్టు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను.
10: నిజమే, కోపం వచ్చింది అప్పుడు రేడియో సాయిలో స్వామి డిస్కోర్స్ వినటం ఎంత మంచిదయ్యింది. కరెక్ట్గా నాకు అవసరమైనదే చెప్పారు. మాకు ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో మీకే తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
0: భూలోకంలో భార్యాభర్తలు ఆది దంపతులను తలపిస్తున్నారే,
11: అది సరేనయ్యా. అత్తాకోడలను కదపకపోయారా? అసూయకు పుట్టిల్లు అది, అక్కడ గొడవలకు లోట.
12: అది అయింది మహానుభావా, మా పప్పులేం ఉడకలేదు. ఇదిగో ఇక్కడికి రావటానికి ముందు ఏం జరిగిందో చూడండి.
13: రాధిక, ఈరోజు సినిమాకి వెళ్దామా? మరిద్దరం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా.
14: అదేలా అండి, అత్తగారు మామగారిని కూడా తీసుకెళ్దాం. మనమిద్దరం వెళ్లిపోతే వాళ్ళకి ఇంట్లో బోర్ కొడుతుంది. ఒక్క క్షణం అడుగుతాను.
15: అడగక్కర్లేదు, వినిపిస్తోంది. మాకు ఆ సినిమాలు అవి చూసే ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరిద్దరూ సరదాగా వెళ్లి రండమ్మా, నేను మీ మామగారు పక్కనే గుడికి వెళ్ళొస్తా.
16: అబ్బాయి, నువ్వు అమ్మాయి కొంచెం సేపు అలా సరదాగా బయటికి వెళ్లి రండి. అమ్మాయిని బస్సులో కాకుండా ఆటోలో తీసుకెళ్ళు.
15: అలాగే సినిమా అయ్యాక చక్కగా డిన్నర్ చేసుకురండి, ఈ రోజుకి మా ఇద్దరికి వంట నేను చేసుకోగలను.
16: వచ్చాక సినిమా కథ చెప్పాలమ్మాయి నాకు.
2: మహర్షి, ఇప్పుడు చెప్పండి, ఇది కలియుగమేనా లేక మనం సత్యుగంలో ఉన్నామా?
0: నిజమే నాయన, జరుగుతున్న సంఘటనను బట్టి ఆ సందేహం రావడం సహజమే. అవతార పరిసమాప్తి తర్వాత కూడా తన భక్తుల మనస్సులను, జీవితాలను ఇంతగా ప్రభావం చేస్తున్నారంటే ఆ పరమాత్మకు మానవాళి మీద ఎంతటి కరుణ.
2: దానికి ఒక కారణం ఉన్నది మహర్షి.
0: భగవంతుని లీలలు ఎంత విన్నా తనివి తీరవు కదా. చెప్పు నాయన.
2: రిక్తహస్తేన నపేయాత్ రాజానం దైవతం గురుం అన్నది మీకు తెలియంది కాదు. రాజ్యాన్ని ఏలే రాజును, దేవుణ్ణి, గురువును దర్శించేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్లరాదు అని. మరి ఈ జగత్ప్రభువు, దేవాదిదేవుడు, విశ్వగురువు తన దగ్గరికి వచ్చేవారి నుంచి గ్రహించినది ఏమిటో తెలుసా సకలజ్ఞ? తమ భక్తులతో వారి వారి దుర్గుణాలను, సందేహాలను, భయాలను, బాధలను తన పాదాల వద్ద సమర్పించమని సత్యసాయి భగవానుని ఆదేశం. అందుకు బదులుగా తన నుండి ఆనందాన్ని, ప్రేమను, అనుగ్రహాన్ని, ఆశీస్సులను, ధైర్యాన్ని తీసుకువెళ్లమని వారి ఆజ్ఞ.
0: పరమాత్ముని పాదాలను తాకినది ఏదైనా పవిత్రం అయిపోతుంది అనటంలో సందేహమే లేదు కదా. అంతటి ప్రేమానుగ్రహ వర్షాన్ని అనుభవించిన నరులు నారాయణుని వారసులుగా మారటంలో ఆశ్చర్యమేముంది? అవును, కాని చూడగా చూడగా నీకు కూడా సత్యసాయి భగవానుని మీద ప్రేమ అధికమైపోతుందనిపిస్తుందే.
2: మహాత్మా, ఎంత కలిపురుషుణ్ణైనా పరమాత్మ ఆజ్ఞానుసారమే నా విధి నిర్వర్తిస్తాను, వారి ఆదేశాన్ని అనుసరించి నడుచుకుంటాను. కృతయుగంలో మానవులు మహాత్ములుగా వర్తించారు, అప్పుడు పరమాత్మ అవతారాలు లోకోద్ధరణకే. ఇక త్రేతా ద్వాపర యుగాలలో అసురులు, లోకకంటకులైన దానవులు వారి నుండి ఉత్తములను పుణ్యాత్మలను రక్షించి ధర్మస్థాపన చేశారు. కాని మనుష్యులలో సుర అసుర లక్షణాలు రెండూ కలిసి ఉన్న ఈ కలియుగంలో భగవంతుని అవతరణ ఎలా సాధ్యమని, నాకు ఆ పరమాత్మని దర్శన భాగ్యం లేదేమో అని ఎంతో కలవరపడ్డాను. మనస్ఫూర్తిగా చేసే ప్రతి ఒక్క ప్రార్థన పరాత్మను చేరుతుంది అనడానికి నిదర్శనంగా ఈ యుగంలో ఇప్పటికీ 2 సార్లు వారి దర్శన ప్రాప్తి కలిగింది. ఈ యుగాన్ని నాకు దయచేసిన పరంధాముడు తన బిడ్డలపై ప్రేమతో మళ్లీ వారే స్వయంగా యుగపాలన చేయడానికి అవతరిస్తే అంతకన్నా అదృష్టం మరేమున్నది? ఈ మాట వారు స్వయంగా చెప్పినదే.

0: నాకు సంరక్షణ కల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంటా కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంటాం భాషా గుప్తము పలుకు కొరకు క్షమాభరము బాప క్షమాభరము బాప భూదేవి మనుపు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించెను అచ్యుతుడవనియందు అవతరించెను అచ్యుతుడవనియందు వాసుదేవాస్ శ్రీ సాయి వసుధ గౌరి వాసుదేవాఖ్య శ్రీ సాయి వసుధ శౌరి వసుధ శౌరి వసుధ శౌరి.
1: ఆహా, ఎంతటి తీయటి కంఠస్వరం, ఎంతటి ధీరోదత్తమైన సందేశం, ఎంతటి స్పష్టమైన అభయం కలి. లోక కళ్యాణం నా ధ్యేయమని అందరూ అనేదే, కాని ఈనాడు నీవు నాకు మహోపకారం చేశావు నాయనా. సత్యసాయి అవతారం గురించి నీ ద్వారా నేను తెలుసుకోవడం కూడా ఆ పరమాత్మని సంకల్పమే కాబోలు.
2: అంతటి మహద్భాగ్యం నాకు కలిగించినందుకు ఆ పరాత్పరునికి సర్వదా కృతజ్ఞుడిని మహర్షి. నేను నా అనుచరుడు కూడా దైవనామస్మరణలో కాలాన్ని పవిత్రం చేసుకుంటాం, అనుమతినివ్వండి.
1: శుభం.
3: ఆహా మహర్షి, వింటుంటేనే ఇంత బాగుంది, ఇక అనుభవించిన వారి భాగ్యమే భాగ్యం.
1: చక్కటి మాట దేవేంద్ర. ఆ సుందరాకారుణ్ణి కల్లారా దర్శించి వారి సుమధుర కంఠస్వరాన్ని చెవులారా విని వారి దివ్య ప్రేమను మనసారా అనుభవించి వారి చేత ముద్దుగా బంగారు అని పిలిపించుకొని వారు చూపిన సేవా మార్గంలో ప్రేమ మార్గంలో నడుస్తూ నిరంతరం ఆ రూపాన్ని స్మరిస్తూ ఆ దివ్య నామాన్ని జపిస్తూ నిస్వార్థమైన సేవలను ప్రేమపూర్వకంగా చేసుకుంటూ తమ జీవితాలను పండించుకుంటున్న ఈ మానవులే ధన్యులయ్యా.
4: సురాసురులకు లేని అదృష్టం నేడు నరులకు కలిగింది కదా. ఇంతకీ ఆ విరాట్ పురుషుని పదధూలితో పావనమైన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడున్నది నారదా?
1: ఇంకెక్కడ సురగురు, కర్మభూమి అయిన భరత భూమిలో ఆంధ్రప్రదేశంలోని చిత్రావతి అనే పుణ్య నదీ జలాలతో పవిత్రమైన పుట్టపర్తి గ్రామం. అంతేకాదు, పరమాత్ముని సేవించే భక్తులను కరుణించి వారి ప్రార్థనలను వింటూ శంకర నందనుడు కూడా అక్కడే వెలిశాడట. సాధకులకు అంతర్జ్యోతిగా మార్గం చూపే గాయత్రీదేవి విగ్రహ రూపకంగా ప్రతిష్ఠయ్యుండగా ధ్యాన మార్గాన్ని అభ్లషించే వారి కోసం పరంధాముడు స్వయంగా ఒక ధ్యాన వృక్షాన్ని కూడా నాటారట. ఇక్కడ నేను నారాయణ నామజపం చేస్తుంటే అక్కడ శ్రీమన్నారాయణుడు నరుడు నరుడు కాదు నారాయణుడయ్యా అంటూ తాను స్వయంగా దీనులకు సేవ చేస్తూ సాటి నరులలోనే నారాయణ్ణి చూడమనే ఆదర్శాన్ని ఆచరించి మరీ చూపించారు. ఇక్కడ లక్ష్మీనారాయణుని నామజపాన్ని కీర్తించడానికి ఒక్కడే నారదుడు. అక్కడ సాయినారాయణ విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క నారదుడు. సంగీత సాహిత్యాలలో భజన కీర్తనలలో తుంబరుణ్ణి నన్ను మన గంధర్వ గణాన్ని మించిపోయేలా స్వామి వారిని తయారు చేశారు. ఇక వేదాలలోని సారాన్ని అందించే స్వీయ రచనలు, జీవిత గమ్యాన్ని గుర్తు చేసే విద్యాలయాలు, దేవాలయాలను పోలే వైద్యశాలలు, దేశ విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించే సేవా సంస్థలు, ఒక్కటేమిటి, దేవుడు తలుచుకుంటే భక్తులకు లోటే ముందు చెప్పండి.
0: పుడమికి సరి మధ్య పుట్టపత్తి అనగా అవతరించే

విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వ విద్యాలయం విచట వెలసే శాంతి

ఎగుచు పుట్టే మూడములను సత్యసాయి భువిని సంపూర్ణ ప్రేమ మూర్తి ఎగుచు పుట్టే మూడములను మూర్తి ఎగుచు పుట్టే

0: అదృష్టమనగా భూలోకవాసులదే. సృష్టికర్త స్వయంగా అన్నీ అమర్చిపెట్టి వారిని మోక్షమార్గంలో ప్రవేశపెట్టటమే కాక మోక్షాన్ని సుగమం చేశారు. ఇక స్వర్గనరకాలు రెండూ ఖాళీగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది దేవేంద్ర నాకు.
1: గురుదేవులు చక్కటి మాట చెప్పారు. తప్పు చేసిన వారిని బుజ్జగించి సరిదిద్దడం, దారి తప్పిన వారిని ఓర్పుతో మంచి మార్గానికి తీసుకురావటం, ప్రతి మానవునికి ప్రేమతో నచ్చజెప్పి మోక్ష పదానికి మళ్లించడం ఈ అవతార ప్రత్యేకతలు. సత్యసాయి అవతారంలో పరమాత్మ తన ప్రేమతో మానవులలో పరివర్తన తీసుకురావటమే తప్ప శిక్షించిన సందర్భాలు లేవనే చెప్పాలి. పరమాత్మ ప్రేమను అనుభవించిన వారు ఎవ్వరూ దానికి దూరం కావాలని కోరుకోరు కదా. పుణ్యఫలం వల్ల స్వర్గప్రాప్తి, పాపకర్మల వల్ల నరకబాధలు కలుగుతాయంటే ప్రతి క్షణం దైవనామస్మరణ చేస్తూ ప్రతి కర్మను భగవంతునికి అర్పించే ఈ పుణ్యజీవులు మోక్ష మార్గంలో ఉన్నారనడంలో సందేహమే లేదు. ఇక స్వర్గనరకాల ప్రసక్తే లేదు.
2: ఆ పరబ్రహ్మ సంకల్పం అదే అయితే అలా జరగక తప్పదు నారదా. గురుదేవ, ఈ అవతారంలో భగవానుని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పృథ్వీజీవులకే దక్కాయి. కనీసం భగవంతుడు అవతరించిన ఆ పుణ్య ప్రదేశాన్ని అయినా సందర్శించే భాగ్యం మనకి ఉన్నదా?
0: లేకేమి దేవేంద్ర, ఈ సృష్టి అంతా ఆ భగవంతుని సంకల్పమే అయినప్పుడు అందరూ వారి బిడ్డలే కదా. తల్లి ప్రేమ మీద అందరికీ సమానమైన హక్కు ఉంటుంది. ఆ సంకల్పం నీ మనసులో కలిగిందంటే మనకు ఆ పుణ్యక్షేత్ర దర్శన ప్రాప్తికి సమయం వచ్చిందన్నమాటే. నారద, అవతార విశేషాలను తెలిపిన నీవే మాకు మార్గదర్శివి కావాలని మా అభిలాష.
1: దేవగురువుల అభిలాష ఆజ్ఞతో సమానం. ముక్కోటి దేవతలను భర్తీయాత్రకు తీసుకెళ్లే భాగ్యం నాకు లభించడం పరమాత్ముని వరంగా భావిస్తాను. మరి బయలుదేరదామా? శుభస్య శీఘ్రం.

0: గణేష్, ముక్కోటి దేవతలు పర్తియాత్రకు వస్తున్నారట, మరి మీరు ఆ ప్రయత్నాల్లో ఉండాలేమో కదా.
1: అవునవును,
0: అంతేకాదు స్వయంగా కలిపురుషుడే నామస్మరణలో మునిగిపోయాడు. మనం కూడా ఈ పవిత్రమైన రోజును నామస్మరణలో గడుపుదాం.
2: ఈరోజు మనం ఇలా కలిసి ఇంత మంచి విషయాలను పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపిక, లలితక్క, మళ్లీ తొందరగా మనకి స్వామి ఇటువంటి అవకాశాన్ని తప్పకుండా ఇవ్వాలని ప్రార్థిద్దాం.
0: అయితే ఇప్పుడు మనం వెళ్లే ముందు సత్యసాయి తత్వం గురించి హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి రాజలక్ష్మి గారు అందించే కార్యక్రమాన్ని విందాం. సాయిరాం
3: సాయిరాం
2: సాయిరాం. ముందుగా ఈ పాటను విని ఆ తర్వాత రాజలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం.

ஓம் ஸ்ரீ சாய்ராம். பகவான் ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீ சத்யசாய் பாபா வாரி பாதபத்மములకు అనేక నమస్కారములు చేస్తూ ఈ ప్రసంగమును ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ కూడా సాయిరాం.

భగవానుడు భగవద్గీత యందు ఈ విధంగా సెలవిచ్చారు. ప్రతి యుగమునందును శిష్టులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి, ధర్మస్థాపనకు భగవానుడు అవతరిస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే, నాలుగు యుగాలున్నాయి. మొదటిది కృతయుగం. ఈ యుగంలో అసురులు సురలు, సురలోకం వేరు, అసురలోకం వేరు, లోకాలు వేరు. అయినప్పటికీ మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ యుగంలో కూడా పరమాత్ముడు అవతరించి చెడు మీద మంచి విజయాన్ని సాధించారు. అదేవిధంగా త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరు భూలోకవాసులే. అయినా సరే ఇక్కడ కూడా మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటమే. అయితే శ్రీరామచంద్రుల వారు మంచిని గెలిపించారు, ధర్మ సంస్థాపన చేశారు. ఆ రకంగానే ద్వాపర యుగంలో కూడా ఏమైందంటే, ఈసారి ఒకే కుటుంబంలో కలతలు వచ్చినాయి. ఒకే కుటుంబంలో కుటుంబ సభ్యుల్లోనే సజ్జనులు దుర్జనులు రెండు తెగలున్నారు. అయితే స్వయంగా కృష్ణ పరమాత్మ పూర్ణావతారిగా అవతరించి మంచికి విజయాన్ని చేకూర్చారు, ధర్మ సంస్థాపన చేశారు. ఇక ఈ కలియుగంలో మానవులు పరిశీలిద్దాం. మానవులందరికీ సద్గుణాలు దుర్గుణాలు అందరిలో కలిసే ఉంటాయి. ఇంతకుముందు యుగాల్లో దుష్టులు వేరు, శిష్టులు వేరుగా కనపడుతూ వచ్చారు. కానీ కలియుగంలో ప్రతి మానవుల్లోనూ దుష్టగుణాలు ఉంటున్నాయి, సద్గుణాలు ఉంటున్నాయి. అయితే ఏ గుణాలు ఎక్కువగా ఉంటే వారు ఆ మార్గాన్ని ఫాలో అవుతారు. కానీ ఎప్పుడైనా సరే నిరంతరం మంచికి చెడు మధ్య, ఆలోచనల మధ్య కూడా నిరంతరం పోరు జరుగుతూనే ఉంటుంది. దేవతలంటే సత్వగుణ ప్రధానులు. వారికి అందరి యందు ప్రేమ, ఉపకార బుద్ధి, కరుణ, జాలి మొదలగు గుణాలు ఉంటాయి. వాళ్లు శాంతి కాముకులు. రాక్షసులంటే వాళ్లు పరులను బాధించి నిష్కారణంగా హింస పెట్టి కష్టపెడుతూ ఉంటారు. వాళ్లు అశాంతికి కారకులవుతారు. రూపాలలో ఏమాత్రం భేదం ఉండదు, అందరూ ఒకలాగానే ఉంటారు. కాని వారి ప్రవర్తనను బట్టి మనకి వారు ఎటువంటి వారో తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కాలం అనేది చాలా విశిష్టమైన పాత్ర ధరిస్తుంది. దీన్ని అనుసరించి అన్ని మార్పులు ప్రపంచాన సంభవిస్తూ ఉంటాయి. కాల ప్రభావాన్ని అదృష్టము, దురదృష్టాలు, కలిమిలేములు మారుతూ ఉంటాయి. ఈ భూమి మీద జన్మించిన వారెవరు కాల ప్రభావంను తప్పించుకోలేరు. మానవులు ఈ శరీర ధారణ చేసేది కాలము, కర్మము దాన్ని అనుసరించే. బాబా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనందరం కూడా భగవంతుల్లో భాగాలేనని, మనకి భగవంతునికి అవినాభావ సంబంధం ఉందని. బాబా వారు ఈ విధంగా కూడా చెప్తుంటారు, మానవులందరికీ బాహ్య దృష్టి ఎక్కువ, భగవంతుడిది అంతర్దృష్టి. మానవుడు అంతర్దృష్టి నలవరుచుకుంటే మానవుడికి కూడా దివ్యత్వం గోచరిస్తుంది అంటారు. పాలసముద్రం వలె మానవ హృదయం స్వచ్ఛమైంది. మానవుడు రాగద్వేషాలనే వాసనలతో బంధింపబడి ఈ హృదయ కాలుష్యాన్ని పెంచుకున్నాడు. మానవ హృదయం గనక స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు దానిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. కాని కాలుష్యమైన హృదయం ఉప్పు సముద్రం లాంటిది. సముద్రంలో నుంచి అలలు పుడుతూ ఉంటాయి. ఏ అల ప్రత్యేకత ఆ అలదే, ఏ రెండు అలలు ఒకటిగా ఉండవు. అదేవిధంగా సచ్చిదానంద రూపంలో నుంచే ఇన్ని రకాల అంశలు ఉద్భవిస్తున్నాయి. మానవులు రూపనామాలతో, ప్రవృత్తులతో వేరుగా ఉన్నా కూడా వారి యొక్క జననము, పోషణ, లయము అంతా భగవంతుని యందే జరుగుతుంది. కాని ప్రాపంచిక విషయాసక్తులైన మానవుడు తన ఆనంద స్వరూపమును విస్మరించి రాగద్వేషాల వల్ల దివ్యత్వమును కోల్పోయి హృదయ కాలుష్యం వల్ల అశాంతికి
లోనవుతూ ఉన్నాడు. మన సత్యస్వరూపాన్ని గ్రహించక మూలమును వదిలి ఆనందం కోసం బాహ్యంలో వెతుకుతూ ఉంటాడు. ఈ బాహ్యంలో వెతకటం వల్ల ఆనంద సంగ దేవుడెరు, ఆందోళన, అశాంతి, అభద్రత ఇవన్నీ వస్తున్నాయి. మానవుడేమో శాంతి కావాలనుకుంటాడు, కాని జీవితమంతా అశాంతి. ఆ అశాంతి కారణం తెలియక మార్గం చూపువారు లేక, ఉద్ధరించేవారు లేక, పవిత్రమైన మానవ జన్మను నిరర్ధకంగా చేసుకుని జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి దిక్కుతోతని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరినీ ఈ పరిస్థితుల నుంచి రక్షించి ఉద్ధరించి మన మార్గదర్శకత్వాన్ని నిర్దేశించి మన చేయి పట్టి నడిపిస్తూ మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడానికే ఆనంద స్వరూపునిగా మనకి మనల్ని తెలియచెప్పటానికి, మనల్ని జీవిత గమ్యం చేర్చటానికి ఆ కరుణాసింధువైన దయామూర్తి, ప్రేమావతారి అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం బహుళ తదియ ఆరుద్ర నక్షత్రం సోమవారం నందు పుటపర్తి యందు మనల్ని ఉద్ధరించటానికే జన్మించారు. మన స్వామి అక్టోబర్ 20, 1940 తన అవతార ప్రకటన చేశారు. సాధు జనులను ఉద్ధరించటానికి, దుష్టులను ప్రేమ దయతో మంచివారుగా మార్చటానికి దివ్యత్వం నుంచి స్వామి దిగివచ్చి మానవుడిగా అవతరించారు. అలాగే సజ్జనులను ఇంకా ఉన్నత స్థితి తీసుకెళ్లటానికి సనాతన ధర్మ ఉద్ధరణకి స్వామి అవతార ప్రకటన చేశారు. మిగతా యుగాల్లో లాగా ఇక్కడ దుష్టులను శిక్షించడం కాదు, స్వామి చెప్పారు దుష్టులకి శిక్షణ ఇవ్వటమే, శిక్ష లేదు, శిక్షణ ఇచ్చి వారిని మంచివారుగా మార్చటమే తన అవతార లక్ష్యమని చెప్పారు. అవతారం గురించి బాబావారు మాటల్లో, అవతారం అంటే దిగటమే అని అర్థంట. ఆత్మస్థితి నుంచి మానవ శరీర ధారణ చేయటమే అవతారం. అవతార స్వరూపుడు కాలాతీతుడు ఈశ్వరుడికి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అంటారు. ఎందుకంటే ప్రతి యుగంలో అవతారం స్వీకరించిన, తాను వచ్చిన కార్యం నెరవేర్చిన తర్వాత తిరిగి అవతారాన్ని త్యజిస్తుంటారు. అవతార పురుషులకి రావటం పోవటం అనేది ఉండదు. వారు ఆది మధ్యాంతరహితులు, వారికి ఆది లేదు, అంతం లేదు, ఎప్పుడూ ఉంటూ ఉంటారు వారు సర్వాంతర్యామి. భగవాన్ అనేక సందర్భాల్లో ఆ రోజును ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన ప్రసంగాల్లో. ఆ రోజు భగవాన్ తన స్కూలుకు వెళుతుండగా బళ్ళారి మున్సిపల్ చైర్మన్ గారు స్వామికి బహుమతిగా ఒక కాలర్ పిన్ ఇచ్చారట. కాలర్ పిన్ను ఇస్తే అది ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండేవారు. అలాంటి కాలర్ పిన్ను స్కూలుకు వెళుతుంటే మధ్యలో దారిలో ఎక్కడో పడిపోయింది. అప్పుడు ఆ రోజు స్వామి అన్నారు, ఈ రోజుతో నా ప్రాపంచిక బంధాలన్నీ తొలగిపోయినాయి అన్నారట స్వామి. స్వామి తన అవతార ప్రకటన కావించిన దినము 1940 అక్టోబర్ 20వ తేదీన. ఈ రోజు మనము భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార దిన మహోత్సవము జరుపుకుంటున్నాము. ఆహా, మనదెంత భాగ్యమో కదా.

స్వామి తన అవతార ప్రకటన సందర్భంగా ఇట్లా చెప్పారు. దివ్యత్వం నుంచి భూమిపైకి మానవుడిగా వచ్చినప్పుడు దివ్యత్వమునికి ఎటువంటి మచ్చ ఉండదు. ఎప్పుడూ దివ్యత్వం అనేది పూర్ణంగానే ఉంటుంది. స్వామి ఈ విషయంలో ఒక ఉదాహరణ చెప్పారు. తను దిగిరావటం గురించి ఒక ఉదాహరణ. పసిబిడ్డ నేలపై పడుకుని పారాడుతూ ఉంటుంది, ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంది. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? బిడ్డ ఏడుపు విని గబగబా వస్తుంది. తను బిడ్డ స్థాయికి దిగటం అనేది తన్ని తాను తక్కువ చేసుకోవటం అనుకోదు, ఎందుకంటే బిడ్డ తనంతటి తాను తన స్థాయికి రాలేదు కదా. అందుకనే తల్లి తానే బిడ్డ స్థితి దాకా వంగి ప్రేమగా ఎత్తుకుని లాలించి ముద్దాడుతుంది. సో ఇక్కడ స్వామి ఎందుకు చెప్పారంటే, మనందరిది కూడా ఆ బిడ్డ స్థితియే. మనము భగవంతుని చేరుకోవటం కష్టం కాబట్టి ఆ దీనదయాళువైన స్వామే దిగివచ్చాడు మన కోసం, మన మధ్యలో తిరగటానికి. మానవ జన్మ ఎత్తి మన మధ్యలో సంచరించాడు మన స్వామి. సాయిమా 1000 తల్లుల ప్రేమ. సాయి మాత, పిత కూడా తల్లిలాగా ప్రేమతో లాలిస్తారు. తల్లి బిడ్డల్ని సంతోషపెట్టినట్టు పెడుతూ ఉంటారు. అట్లాగే తండ్రిలాగా కూడా స్వామి పోషణ భారాన్ని తీసుకుంటారు. తప్పు చేసినప్పుడు మాత్రం మందలించి సరిదిద్దుతారు, మనల్ని ఆధ్యాత్మిక పదం వైపు నడిచేటట్లు చేస్తారు. ఇక్కడ నాకొక భక్తి గీతం గుర్తొస్తుంది, మనందరం పాడుకునేవాళ్ళం.

సాయి మాతా పితా కాదు, అన్ని ఆయనే. స్వామి సర్వం, మనకి సర్వం సాయి మాతే. మానవుడు తన జీవిత లక్ష్యాల్ని మర్చిపోయినప్పుడు, అలక్ష్యం చేసినప్పుడు కూడా స్వామి మాటి మాటికి ఎన్నోసార్లు చెప్పిందే చెప్పి హెచ్చరిస్తూ, అట్లాగైనా మనం దాన్ని గుర్తు చేసుకుని సరైన మార్గంలో పెడతామని ఆయన మార్గదర్శకత్వం ద్వారా సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆచరిస్తూ అనుసరిస్తూ సత్ప్రవర్తనతో జీవితం సార్థకం చేసుకుంటామని స్వామి ఆశిస్తూ, అనేక సార్లు తమ ప్రసంగంలో మనం చేయాల్సిన విధులను గురించి కూడా స్వామి చెప్తూ ఉంటారు. అవతార పురుషుడు మన ఆలోచనలు, మాటలు, చేతలు, ఈ మూడు సందర్భాలను బట్టి భగవంతుడిచ్చిన ఫ్యాకల్టీస్ ని సరైన మార్గంలో ఉపయోగించేటట్టు చేస్తాడు. ఈ అవతారం వల్ల ఈ కలియుగంలో మనుషులలో ప్రేమ దయతో వారిలో మార్పు పరివర్తన తేవటమే లక్ష్యము. అందుకనే ఏ ఆయుధం లేకుండా ప్రేమ అనే గొప్ప సందేశంతోనే స్వామి మార్పు తెస్తున్నారు. మానవులందరిలో ఐక్యత కూడా అవతార లక్షణమే, అవతార లక్ష్యమే. మానవులలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వమును మానవుడు గుర్తించేటట్లు చేయటమే స్వామి తన అవతార లక్ష్యాల్లో ఒకటిగా అనేక మార్లు చెప్పారు. అంతేకాదు, ప్రతి వానికి అంతిమ లక్ష్యము భగవంతుడు మాత్రమే. ఒకరి ఎందు ఒకరు పరస్పర సహృదయ భావంతో సోదరుల వలె మెలుగుతూ ఉండాలి. అట్లా చేస్తే మానవ జాతి ఎందు అందరూ కలిసిమెలిసి సహృదయంతో ఉండాలని తన లక్ష్యమని, ఉండేటట్లు చేయటమే తన లక్ష్యమని బాబా వారు ఎన్నోసార్లు సెలవిచ్చారు. మానవుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పు తేవటం కూడా అవతారి లక్ష్యమన్నారు. ముఖ్యంగా సత్య విషయమై స్వామి త్రికరణ సిద్ధి యొక్క ఆవశ్యకతను గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఏ ఆలోచన ఆ మాట, ఏ మాటో ఆ క్రియ. అంటే త్రికరణ శుద్ధి, ఆలోచన, మాట, క్రియ మూడు ఒకటిగా ఉండేటట్లు చేయటమే తన అవతార లక్ష్యం అని కూడా స్వామి చెప్పారు. ఈ రకంగా మానవులు ఆచరించటం వల్ల మానవుడికి మనశ్శాంతి కలుగుతుంది, అశాంతికి లోను కాడు. మనందరం సన్మార్గంతో ఉంటే స్వామి యొక్క దివ్యత్వమును మనం అనుభవించగలము. దివ్య ప్రేమ అమృతత్వంతో వస్తుంది. సో దివ్య ప్రేమ యొక్క అవతారమే స్వామి, స్వామి ప్రేమ, ప్రేమే స్వామి. అందుకనే మనల్ని స్వామి ఎప్పుడు ప్రసంగాలు చేసినా కూడా దివ్యాత్మ స్వరూపులారానే సంబోధిస్తారు. భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు వారికి సాయం చేయవలసి వస్తే మానవుని జ్ఞానం వ్యవహరిస్తారు. ఆయన దేవుడైనా మానవుల కంటే వేరుగా కనపడరు. పూర్ణావతారములన్నీ నిరాకారం నుంచి వచ్చినవే. రాముడు, కృష్ణుడు, సాయిబాబా వేరుగా ఉన్నట్లు కనపడతారు. అది వారి వేషధారణలోనే మార్పే తప్పితే అందరూ ఒకటే, ఒకటే తత్వము. వారంతా అనంతులు. స్వామి చెప్పారు, నాలో ఉన్న అత్యంత పవిత్ర భావన ప్రేమ. ఈ ప్రేమ అనంతము. నేను ప్రేమను, ప్రేమే నేను. కానీ ప్రజలకు స్వచ్ఛ ప్రేమంటే ఏమిటో తెలియదు. నాతో సన్నిహితంగా మెలిగేవారు నా దివ్యత్వము గుర్తించలేరు. వారంతా భ్రమలో ఉంటారు. దేవుడు తన దివ్యత్వము అవసరాన్ని బట్టి, పరిసరాల్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రకటింపచేస్తూ ఉంటారు. నా శక్తికి హద్దులు లేవు. అనంత దయ, అనంత శక్తి నా చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అవతార తత్వమును విమర్శించవద్దు. అట్లా విమర్శిస్తే మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్టే. స్వామికి అసలు ఏ కోరిక లేదు. అంతా స్వామి అయినప్పుడు వేరే కోరిక ఎందుకుంటుంది? స్వామి ఆలోచనే చేయరు. స్వామి చెప్పారు, నా సంకల్పపు మాత్రాన అన్ని నెరవేరుతాయి. నేను మీకు ఏది కావాలనుకుంటే అది ఇస్తాను. అట్లా అట్లా మీకు నేను, మీరు అడిగినవన్నీ ఇస్తూ ఇస్తూ ఇస్తుంటే మీకు నేను ఏది ఇవ్వాలనుకున్నానో అది మీరు అడుగుతారు. స్వామి ఈ విధంగా చెప్తున్నారు.
సా అంటే దివ్యమైన, ఆయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, సాయిబాబా అంటే దివ్యమైన తల్లి తండ్రి. ఇదే స్వామి అవతార లక్ష్యం. యావత్ మానవ జాతి అంతా సహోదరులుగా ఒక కుటుంబంగా కలిసి ఉండాలి, దివ్యాత్మగా ప్రకాశించేట్లు చేయటమే నా అవతార లక్ష్యం అన్నారు స్వామి. ప్రజలంతా ప్రతి ఒక్కరిలోని సత్యాన్ని గ్రహించాలి, విశ్వవ్యాపకంగా అందరూ ఒకటే, ప్రతి ఒక్కరూ ఈ దివ్య వారసత్వ సంపదకు వారసులే అన్నారు మన భగవాన్. నేను ప్రేమస్వరూపుడను, ప్రేమే నా పరికరము, నా గురించిన సత్యమును నేనే వెల్లడిస్తాను, నే చెప్పిన సత్యవాక్కులను చింతన చేస్తూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది. ఈ స్వామి ప్రసంగాల ద్వారా ఆ ఆదర్శాలు మీరు అనుసరిస్తే క్రమక్రమంగా మీరు ప్రోగ్రెస్ అవుతూ మీ లక్ష్యమైన సెల్ఫ్ రియలైజేషన్ సాధిస్తారు అని చెప్పారు. మీ హృదయంలో ప్రకాశిస్తున్న స్వామిని గుర్తించి నిరంతరం ఆలోచించండి అన్నారు మన బంగారు స్వామి. బాబావారు 14 ఏళ్ల వయసులో అవతార ప్రకటన చేసిన రోజున నేను సాయిబాబాను అని ప్రకటించారు బాబావారు. ఆయన పెద్దన్న గారికి మే 25, 1947 ఆయన చేపట్టిన మిషన్ గురించి వ్రాసిన లేఖలోని కొన్ని వాక్యాలు ఇప్పుడు ముత్తట్టించుకుందాం. భగవాన్ బాబావారు ఇలా వ్రాశారు, నాకొక పెద్ద టాస్క్ ఉంది, మానవ జాతిని ఆధ్యాత్మికంగా పెంపొందించి వారిని ఆనంద స్వరూపులుగా చేయటమే. నాకొక శపథం కూడా ఉంది, తప్పుదోవన వెళ్తున్న వారిని కూడా ప్రేమతో కరుణతో మంచి మార్గం వైపు మళ్లించి వారిని రక్షించటమే. నేను గర్వించే విషయం ఒకటుంది, నన్ను ప్రార్థించి ఆరాధించే వారిని నేను రక్షిస్తున్నందుకు నేనెంతో గర్వపడుతూ ఉంటాను. భక్తి అంటే నా ఉద్దేశ్యం. ఎవరైతే సంతోషము దుఃఖము కష్ట సుఖాలు లాభ నష్టాలు సమానంగా చూస్తారో వారే నా భక్తులు. నేను నెరవేర్చాలనుకున్న కార్యాలు కాని పట్టుదలను కాని వదలనే వదలను. స్వామి ఇంకొక అద్భుతమైన బంగారమైన మాట అన్నారు, అట్లాగే నన్ను నమ్మిన వారిని నేను వదలనే వదలను. ఇక్కడ 1990 ఆగస్టు 14 స్వామివారి దివ్య భాషణం నుంచి కొన్ని మాటలు. తనలోనే ఉన్న భగవంతుని గ్రహించలేక ప్రజలు బాహ్యంలో బయట భగవంతుని అన్వేషిస్తూ ఉంటారు. అవతారాలు 2 రకాలు, అవి అంశావతారాలు పూర్ణావతారములు. మనుషులందరూ అంశావతారాలే, ఎందుకంటే భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ ప్రపంచంలోని జీవులందరూ నా యొక్క దివ్యాత్మలోని భాగాలే, కాని మాయలో పట్టుబడి ఉన్నారు, అహంకారమును వృద్ధి చేసుకుని పొసెసివ్నెస్తో ప్రపంచంతో సంబంధించి ఉన్నారు. పూర్ణావతారములు పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మాయను అధిగమించినట్లు ఒక్కొక్కసారి లోబడినట్లు కనపడుతూ ఉంటాయి, కాని పరిపూర్ణమైన దైవత్వాన్ని వారి జీవితాల్లో ప్రకటిస్తూ ఉంటారు. పూర్ణావతారములు పరిస్థితులకు అనుగుణంగా మాయ వల్ల ప్రవర్తిస్తున్నట్టు కనపడినా నిజంగా నిరంతరం వారెప్పుడో మాయను దాటివేసిన వారే. ఈ సంగతి కొంతమంది గ్రహించలేక వారి వారి మానసిక పరిపక్వత స్థితులను బట్టి పరిధులను బట్టి భగవంతు చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా వారి స్థాయిలోని భావాలను వారు వ్యక్తపరుస్తూ ఉంటారు అన్నారు భగవాన్. ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. స్వామి ఫిజికల్ గా ట్రావెల్ చేసిన ప్రదేశాలు కొన్ని, అది ఇండియాలోనే, కాని ప్రపంచ నలుమూలలా స్వామి భక్తులున్నారు. ఏ దేశమైనా ఏ భాష ప్రజలైనా స్వామి హృదయ నివాసి, ఏ భాషలో పిలిచినా సరే స్వామి బాబా అని పిలిస్తే చాలు, స్వామి మన చెయ్యి పట్టి వదలరు. బాబా సర్వాంతర్యామి, పుటపర్తికి రా
రాగలిగిన వారు కొంతమందే మాత్రమే ఉన్నారు. ఈ ప్రపంచంలోని భక్తులలో చాలా మంది స్వామిని చూసిన వారు కూడా లేదు, కాని కోట్లాది భక్తులు స్వామితో కనెక్ట్ అవుతున్నారు. కెన్ దేర్ బి ఎ బిగ్గర్ మిరకిల్ దాన్ దిస్? స్వామి ఈ దేహానికి మాత్రమే పరిమితం కాదు, స్వామి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి భక్తులుగా మారిన వారు ఎంతమందో వారి వారి అనుభవాలు చెప్తుంటే ఎంత అద్భుతాలుగా ఉంటాయో. మన భాష తెలియదు, స్వామిని చూడలేదు, అయినా కూడా స్వామి వారిలో అంత దివ్య పరివర్తన తీసుకొచ్చారు. ఆయన హృదయ నివాసి సర్వాంతర్యామి. కాబట్టి స్వామి అపరిమితుడు. స్వామి మన స్వామి, మన బిలవెడ్ స్వామి ఈజ్ ఎటర్నల్. పుటపర్తి స్వామి పాదస్పర్శతో పావనమైన పుణ్యభూమి. ఇక్కడే స్వామి పుట్టి పెరిగి ఎందరినో ఉద్ధరించారు. అది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. మనం వీలున్నప్పుడల్లా పుటపర్తిని దర్శించుకోగలగాలి. చివరిగా ఒక మాట, శ్రీరామచంద్రుడి కథ వింటున్నప్పుడు, రామాయణం చదువుతున్నప్పుడు, అయ్యో రాముల వారు ఉన్న టైంలో మనం లేమే అనుకున్నాం ఒకప్పుడు. అట్లాగే భాగవతం వింటూ కృష్ణ పరమాత్ముడి లీలలు, కృష్ణావతారం వింటున్నప్పుడు, అయ్యో కృష్ణుణ్ణి మనం కళ్ళారా చూడలేదే అని బాధపడ్డని వాళ్ళున్నాం మనం ఉన్నాం. కాని భగవాన్ బాబావరం అనే బాధల్ని తీర్చి ఈ కలియుగమున అవతార పురుషుడు జన్మించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు మన అందరితో పాటు కలిసిమెలిసి తిరిగారు. ఆయన దర్శన భాగ్యాలు కలిగినై, ఆయన ప్రవచనాలు, ఆయన వాక్కును వినే అదృష్టం మనందరికీ కలిగింది. మన సాయిరాముడు, మన సాయి కృష్ణుణ్ణి మనం కనులారా దర్శించుకోగలిగాము. ఇదంతా మనదెంత భాగ్యము, మన ఇదంతా మన పూర్వజన్మ సుకృతము. సాయి మనల్ని అనుగ్రహిస్తే గాని మనం పుటపర్తిలో కూడా అడుగుపెట్టలేము, స్వామి దర్శనం చేసుకోలేము. సో ఇంత అనుగ్రహాన్ని మనకు ప్రసాదించారు స్వామి, నిజంగా మన జన్మ ధన్యమైనట్టే. బాబా మనతోనే ఉన్నారు, ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. స్వామి మన ఇంట జంట వెంట ఎప్పుడూ ఉండి మన చేయి పట్టుకొని మనతోనే స్వామి ఉంటున్నారు. ఇటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు సహస్ర ప్రణామాలు చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరాం.

ఇంతవరకు మీరు అక్టోబర్ 20వ తేదీ 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం ప్రేమావతారి మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings, devotees from Sangareddy district, state of Telangana, have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 12th and 13th of September. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:45, Sri Satya Sai Chalisa will be chanted as an offering at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the district president of Sangareddy, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by Burrakatha presentation titled Yuga Avatar by the Sai youth from Sangareddy district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasulato Telangana Rashtramloni Sangareddy Jilla Nundi Bhaktulu September 12 Mariyu 13th Tedillo Rendu Rojula Pratiyatrakai Prashanti Nilayam Taralivacharu Sai Kulwant Sabha Mandapamlo Repati Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi 8 Gantala 45 Nimishalaku Swamivari Pada Padmala Chanta Shri Satya Sai Chalisa Samarpinchabadutundi Repati Udayam Karyakramam Bhajanato Konasagi Mangalhartito Mugiyunu Anantaram Swamivari Divya Darshanam Sai Kulwant Sabha Mandapamlo Repati Sayankalam Karyakramam 4:30 Veda Patananto Prarambhamavutundi 5 గంటలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం సంగారెడ్డి జిల్లా సాయి యువత యుగావతార్ పేరిట బుర్రకథను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

సత్యం జ్ఞానమనంతం.

0: न तपांसि न तीर्थानां न शास्त्राणां जपान हि संसार सागरोत्तारे संसार सागरोत्तारे सज्जनं सेवनं विना सज्जनं सेवनं विना దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవిత సాగరమును దాటవలనన్న జపమో తపమో యోగమో యజ్ఞమో యాగమో ఇత్యాది కర్మలు కాక మానవ సేవనే ప్రధానమైన నాలుగా భావించి జీవితాన్ని ప్రారంభించటం ప్రధాన కర్తవ్యం మానవులకు. మలినపు కొంప రోగముల మ్రగ్గెడు సేవక గంప, మలినపు కొంప రోగముల మ్రగ్గెడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మిదగలేని కంప. భవసాగర మీదగలేని కంప, అంబుల పదిలంబు మనమెప్పు దనంప. నేనుశ్చలమని నమ్మబోకు, నేనుశ్చలమని నమ్మబోకు, మనసా హరి పాదములు ఆశ్రయించవే. నేను చలమని నమ్మబోకు, మనసా హరి పాదములు ఆశ్రయించవే. దేహము 386 రోగములతో కూడినటువంటి ఒక గంప. దీనికి మూడు విధములైనటువంటి రోగములు ఉంటున్నవి, వాత పిత్త దేశాదులు. వాతము చేత 80 రకములైనటువంటి రోగములు మానవుల్లో ఉద్భవిస్తున్నాయి. పిత్తము చేత 84 విధములైనటువంటి రోగములు ఆవిర్భవిస్తున్నాయి ఈ దేహములో. శ్లేషము చేత 224 రోగములు ఈ దేహంలో ఆవిర్భవిస్తున్నాయి. ఈ మూడు విధములైనటువంటి యొక్క రోగముల చేత 386 రకములైనటువంటి రోగములతో కూడినటువంటి కొంప ఈ దేహము. మనం విచారించేటువంటి ఫ్లోరిసిస్ అనేటువంటి యొక్క రోగములకు కూడాను ఈ యొక్క శ్లేషాదులు పిత్తాదులే దీనికి మూల కారణంగా ఉంటున్నాయి. అన్ని రోగములకు కొంత నివారణ కావించేటువంటి విధానము మార్గములు ఉన్నవి కాని కొన్ని రకములైనటువంటి రోగములకు ఏ విధమైనటువంటి ఔషధములు కూడా లేకుండా జీవితాన్ని అంతిమ గావించేటువంటి రోగములు కొన్ని గల ఈ విశాలమైన ప్రపంచమునందు ధనవంతులు, బలవంతులు, గుణవంతులు, విద్యావంతులు, వైజ్ఞానికులు, మేధావులు ఎందరో కలరు. కాని ఆత్మవంతులు అతి అరుదుగా ఉంటున్నారు. దీనిని గుర్తించినటువంటి వారికి ఎట్టి రోగముల యొక్క బాధను కూడా లేక ఎట్టి వ్యాధుల యొక్క బలమును కూడాను ప్రవేశపెట్టక దివ్యమైన నవ్యమైన భవ్యమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంటాయి. శరీరం కనిపిస్తుంది, మనసు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ తెలియనిది ఒకటి ఉన్నది, అది ఆత్మ. తెలియని ఆత్మను తెలుసుకున్నట్టు ప్రయత్నించటమే ఆత్మాన్వేషణ అన్నారు. ఆత్మను తెలుసుకున్నప్పుడే దీనికి ఆత్మాభిరుచి అన్నారు. తెలుసుకుని ఆత్మతత్వాన్ని అనుభవించి ఆనందించినప్పుడే ఆత్మజ్ఞులు అన్నారు. కనుక మన దేహం అనేటువంటిది కేవలము మన యొక్క పనిముట్టు, మనసు ఒక పనిముట్టు, బుద్ధిని ఒక పనిముట్టే, ఇంద్రియములు కూడా పనిముట్టులే. అయితే నీవెవరు? నీవే ఈ పనిముట్టను ఉపయోగించేటువంటి మాస్టర్, యజమాని. దీనిని పురస్కరించుకుని నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అని మనం ఉచ్చరిస్తున్నాం. అన్నీ చెప్తున్నాం కానీ నా మై అనేటువంటి విషయాన్ని ఉచ్చారించుకున్నామా? మై దేహము, మై మనస్సు, బట్ హు ఆమ్ ఐ? ఇట్ మై కర్చీఫ్, దిస్ ఇస్ మై ఫ్లవర్. ఫ్లవర్ అండ్ కర్చీఫ్ సపరేట్ ఫ్రమ్ మీ. మై బాడీ మీన్ బాడీ నాకంటే ప్రత్యేకమైనటువంటి, నేను దేహము కాదు. అయితే ఈ పనిముట్లు సక్రమమైనటువంటి యొక్క కర్మలు ఆచరించినప్పుడే యజమాని తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నవాడు అవుతాడు. అయితే మనము ఈ మనసుకు, ఇంద్రియములకు బానిసలైపోతున్నాం. కనుకనే అన్నింటికీ మాత్రమే ఆత్మతత్వాన్ని మనము విస్మరిస్తున్నాం. దానివల్ల మానవత్వాన్ని మనము మర్చిపోతున్నాం. కనుక మొట్టమొదట మానవత్వాన్ని, మానవతా విలువను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి యొక్క తన తత్వాన్ని తాను గుర్తించినప్పుడు తన రోగతత్వాన్ని కూడా తాను విచారించి దాని నివారణ గావించుకునేటువంటి విధానం కూడాను తాను తెలుసుకోగలడు. ఈ ఆత్మ అనగా ఏమి? ఈనాడు మనం అనుభవించేటువంటి, మనం ఈనాడు జరుపుకునేటువంటి సెమినార్ యొక్క విషయం కూడాను, తీసుకునే తిండి, త్రాగే నీరు, మనము పీల్చే గాలి, ఈ మూడింటి యొక్క ఆధారం చేతనే ఈ యొక్క ఫెరిసిస్ అనేటువంటి రోగము మనం పెంచుకుంటున్నాం. మానవులందరూ పంచతత్వములు ఉంటున్నాయి. నేల, మింగి, వేడి అనగా భూమి, ఆకాశము, ఉష్ణము, ఈ మూడు మానవ జీవితములకు ఆధారములు. నీరు, గాలి ఇవి ప్రతి ప్రాణికి ఆధారములు అనగా ప్రాణములు. ఆధారములు, ప్రాణములు ఈ మూడింటి యొక్క సంయుక్తమైన స్వరూపమే ఈ పంచతత్వముల యొక్క స్వరూపం. నీరు, గాలి ఇవి ఆత్మను ఆశ్రయించి ఉంటుంటాయి. ఆధారము లేకుండా ఈ జగత్తులో మనము జీవించలేము. ఈ ఆధారమే నేల, నింగి, ఉష్ణం. అయితే నీరు, గాలి, ఆహారం, ఈ ఆహారము, ఆధారము రెండింటి యొక్క తత్వాన్ని మానవుడు ఈనాడు గుర్తించాలి. ఈ నీరు, గాలి ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నారు? అన్నీ భూమి నుండి ఆవిర్భవిస్తున్నాయి. భూమి అనగా ఏమిటి? భూమి అనగా బ్రహ్మతత్వము అని దీనికి అర్థం. ఈ భూమి అనేటువంటిది కేవలము సర్వశక్తులతో కూడినటువంటిదే కాని శక్తిరహితమైనటువంటిది కాదు. ఈనాటి టెక్నాలజికల్ అయినటువంటి దీంతో సైంటిస్టులు ఆకాశానికి ఎగరాకుతున్నారు. కానీ లక్షణమైన అంతరిక్షయానం కలుపుతున్నారు. దూరం పైకి పోయినప్పటికీ ఈ భూమి నుండి ఉండినటువంటి ఒక ఆక్సిజన్, వాటర్, ఆహారం దీన్ని తన వెంట తీసుకుని పోతున్నారే కాని అక్కడ ఏమాత్రం వీరికి లభ్యం కాదు. కేవలము భూమి నుండి ఆకాశానికి ఒక పిక్నిక్ మాత్రమే చేస్తున్నారు ప్రయాణాలు. ఈ భూమి నుండి కొనిపోయినటువంటి పదార్థములను ఉపయోగించుకుని అక్కడ ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకుని వస్తున్నారు. ఏమిటి ఆ రహస్యము? వడ్డి గింజలో బీపీ గింజ అన్నట్టు. అనగా ఏమిటి? లేదు, అక్కడ నుంచి తెచ్చేది మట్టే. ఆ మట్టిని తేవడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? బజార్లో ఎక్కడ చూసినా చిక్కుతుంది మట్టి. కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి టెక్నాలజీ ఇది కాదు. మానవునికి శ్రేయస్సును కలిగించేటువంటిది, మానవత్వాన్ని పోషించేటువంటిది, దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి సహాయపడేటువంటిది మనం ఈనాడు తెలుసుకోవాలి. సూర్యుడు అత్యంత వేగముతో అనగా వేడితో ప్రకాశిస్తున్నాడు. ఇతని యొక్క వేడి ప్రభావ కిరణములే చంద్రుడిపైన పడి చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు. ఈ చంద్రుడికి ప్రకాశశక్తి కలదా? అప్రకాశకుడు చంద్రుడు. సూర్యుని యొక్క ప్రకాశం చేతనే అద్దంపై పడిన ప్రకాశం ప్రతిబింబించినట్టుగా చంద్రుడు ప్రతిబింబిస్తున్నాడు. సూర్యుడు సప్రకాశకుడు, చంద్రుడు అప్రకాశకుడు. ఈ ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మానవుని యందు మనస్సుకు, బుద్ధికి ఉండినటువంటి సంబంధం. మానవుని బుద్ధి యొక్క ప్రకాశ కిరణములు చంద్రుడు అనేటువంటి మనస్సుపైన పడి ఈ మనస్సు ఈ జగత్తును అనేక విధమైనటువంటి వాంఛనతో ఈ ప్రకాశము వెనజల్లుతున్నాడు. కనుకనే మనస్సు వేదమునందు చంద్రమా మనసో జాత చిచ్చో సూర్యో అజాయత. కనుక ఈ బుద్ధి యొక్క ప్రకాశమే లేకుండినా మనస్సు యొక్క వికాసమే ఏమాత్రము మనకు కనిపించదు. కనుక మనస్సును ఆశ్రయించినప్పుడు మనము అనేక విధములైనటువంటి యొక్క పెద మార్గంలో ప్రవేశిస్తున్నాం. మనసు ఆధారముగొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును, బుద్ధి నాధారముగొన్న బుధజనుండు పశుపతిగా నారునని పలికే. బుద్ధిని మనం ఆధారం తీసుకోవాలి, అప్పుడే మనం బుద్ధిమంతులం అవుతాం. ఇది కేవలం మనసు ఒక అడ్డం వంటిది మాత్రమే కనుక మనస్సు సంకల్పముల యొక్క కుడికితో ఉంటున్నది. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. కనుక మనస్సుకు తోచినట్టుగా మనము ప్రవేశించకూడదు, ప్రవర్తించకూడదు. ఈ బుద్ధి యొక్క శక్తి ఏమిటి? ఇది ఏ డిస్క్రిమినేషన్ పవర్. ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఈ విధమైనటువంటి యొక్క విచారణ శక్తితో కూడి ఉంటుంటాడు. విచారణ శక్తి ద్వారా మనము మంచి చెల్లను గుర్తించి వర్తించటం అత్యవసరము మానవులకు. రెండు దినముల నుండి మనము ఈ ఫ్లోరిసిస్ అనేటువంటి యొక్క దీనిపైన అనేక విధములైనటువంటి యొక్క సలహాలు, అనేక విధములైనటువంటి యొక్క ఊహలు, అనేక విధములైనటువంటి యొక్క చర్చలు జరుపుకుంటూ వచ్చాము. కానీ దీని పరిపూర్ణ నివారణ అనేటువంటి దాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. పరిపూర్ణమైనటువంటి యొక్క ఇది తత్వము ఈ మానవత్వమునందే లేదు. దేహమే పరిపూర్ణమైనటువంటి యొక్క స్థిరత్వము కాదు. దేహం అనేటువంటిది ఒక నీటి బుడగ, మైండ్ అనేటువంటిది పిచ్చికోటి. ఈ పిచ్చికోటిని ఈ నీటి బుడగను నమ్ముకుని ఎంతకాలం మనం ప్రయాణం చేయాలి? కానీ ఈ రెండింటిని నిత్య సత్యములుగా మనం భావించి జీవించాలనుకుంటే మన కాన్షియన్స్ ఆత్మసాక్షిని మనం అనుసరించాలి. తాత్కాలికమైనటువంటి నివారణను మనం చూసుకోవటం అత్యవసరం. రోగములు రావటము మన యొక్క మానవత్వానికి ఇది సహజాలే. ఆ రవిహారముల ద్వారా మానవులకు అనేక రోగములు ప్రవేశిస్తున్నాయి. దేహంలో ఏ ఏ భాగములో ఏ ఏ యొక్క విలువలు ఎంతెంత వరకు ఉండాలో అంతంత వరకు ఉండే తీరాలి. కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని కాయకులను కొంతవరకును దీర్ఘాయుష్మంతులుగా అల్పాయుష్మంతులుగా మారుతుంటా. ఆయువును అభివృద్ధి పరుచుకోవటము మన చేతే ఉంటున్నది. అయితే దైవశక్తుగా మరణించేటువంటి దానికి ఎవరూ సాక్షి కాదు. అలాంటిది లేకుండా జీవించాలనుకుంటే లాంగ్ లైఫ్ మన యొక్క ఆహార విహారంతో ఆధారపడి ఉంటుండాలి. అయితే తెలుసుకున్నటువంటి వారు, విజ్ఞులైనటువంటి వారు, శ్రీమంతులైనటువంటి వారు, విజ్ఞానవంతులైనటువంటి వారు దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టి కొంతవరకు పోషించుకోవచ్చు. బీదలు, దిక్కు లేని వారు, శక్తి లేనటువంటి వారు, వారి యొక్క గతి ఏమిటి? ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి యొక్క రోగంతో అనేక గ్రామం లోపల మానవుల యొక్క జీవితము తన కర్మను పనులను తాను ఆచరించలేనటువంటి యొక్క అసక్తుడైపోతున్నాడు. నడుములు వంగిపోతున్నాయి, కాళ్ళు వంగిపోతున్నాయి, చేతులు వంగిపోతున్నాయి, ఏ పని కూడా తాను చేయలేకపోతున్నాడు. కర్మ అనుబంధిని మనుష్యులోకి అని చెప్పుకుంటూ కూడాను తన కర్మను పనులను తాను చేసుకోలేకపోతున్నాడు. పాపం ఇలాంటి వారు జగత్తులో అధికం కావడం చేత ఈ జగత్తులో ఏ విధమైనటువంటి కర్మను కానీ మనం పోషించడానికి, అభివృద్ధి పరచడానికి అవకాశం లేకుండా పోతుంది. మన భారతదేశంలో ఇంచుమించు 100 కోట్లకు మించుతుండాలి జనాభా. ఇందులో 1/4 మాత్రమే అందరూ క్రియారూపులై తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కానీ ఇంకా 3/4 ఏ పని ఎందుకులను ప్రవేశించటం లేదు, అనగా సోమరత్వాన్ని పెంచుకుంటున్నారు. ఇందులో 2 భాగములు ఈ విధమైనటువంటి అనారోగ్యంతో పనులు చేయలేకపోతున్నారు. మానవ జీవితం అనేటువంటిది సామాజిక సూత్రం లోపల ఇది ఒక పెద్ద ట్రైన్ వంటిది. ఇందులో దీర్ఘ ప్రయాణము యువతి యువకులు బాలబాలికలు మిగిలినటువంటి వారు ఏ ప్రక్క స్టేషన్లోనో ఏ స్టేషన్లో దగ్గర స్టేషన్లో దిగిపోతుంటారు. కనుక దీర్ఘ ప్రయాణము కలిపేటువంటి ఈ బాలబాలికలకు ఈ ట్రైన్లో జరిగేటువంటి యొక్క అశాంతులు కానీ, కష్టములు కానీ, దుఃఖములు కానీ మీరు అనుభవించవలసి వస్తుంది. కనుక వారికి ఈ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా పిల్లల యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించి వారిని పరిపూర్ణ ఆయుష్మంతులుగా చేసి కర్మ వీరులుగా మనం తీర్చిదిద్దాలి. కనుక ప్రతి ప్రైమరీ స్కూల్ లోపల కూడాను ఈ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని గురించి చక్కగా మనము విచారించి వారి భవిష్యత్తులకు భద్రమైనటువంటి యొక్క శక్తిని మనము అందించడానికి ప్రయత్నించాలి. కానీ వీరు అధికమైన ధరలను వ్యయం చేసి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీరికి చేత కాదు. ఫ్లోరోసిస్ అనేటువంటి దానికి సాధ్యమైనంత వరకు మేము తగ్గించుకోవాలనుకుంటే చిటికాల లోపల వారికి ఇవన్నీ మనం బోధించడానికి ప్రయత్నించాలి. మనము కొన్ని రకమైనటువంటి దీంట్లో పద్ధతులు మీరు కూడా గుర్తించారు. మనం త్రాగినటువంటి నీరు లోపల అటిక, సున్నము ఈ రెండింటిని కూడా సరైనటువంటి యొక్క
1: పద్ధతిలో దాన్ని కలపాలి. ఇవి కలపడానికి కూడాను 10-15 నిమిషాలు కూడాను కాలం తీసుకోవాలి. ఈ కలిపిన తర్వాత ఒక 5-6 గంటల తర్వాత ఇందులో ఒక విధమైనటువంటి మట్టి ఏర్పడుతుంది. అయితే ఈ పద్ధతి పల్లెల వారికి ఇన్ని గంటలు అన్ని గంటలు ఇన్ని నిమిషాలు అన్ని నిమిషాలు అంటే వారికి అర్థం కాదు. కనుక రాత్రి పండుకునే సమయం లోపల ఒక బకెట్ ఎందో లేక ఒక మట్టి కుండ ఎందో ఇంకే విధమైనటువంటి పాత్ర ఎందో నీరుని పోసి ఈ పటిక ఈ సున్నము రెండింటినీ చక్కగా కలిపి రాత్రి పండుకునేటప్పుడు పెట్టి దాన్ని ముట్టకూడదు, ఏమాత్రమూ కదిలించకూడదు. తెల్లవారేటప్పటికీ అందులో ఉన్నటువంటి ఈ క్లోరైడే అదంతా అడుగున పడిపోయి కొంతవరకు మట్టి నిలిచిపోతుంది. ఆ పైనీరు త్రాగినప్పుడు ఈ రోగం చాలా వరకు నివారణ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కెమికల్స్ లోపల చాలా కొంత పవర్లో అనగా శక్తిహీనమైనటువంటివన్నీ కూడా తయారవుతున్నాయి, పటిక ఉంటుండాలి. కనుక ఈ పటిక ఇప్పుడు తయారయ్యేటువంటి పటికతో ప్రయోజనం లేదు. పటికే కాదు, పేరు పటికే గాని దానికి దాని శక్తులు లేవు. 1963 లోపల తయారైనటువంటి పటిక చాలా పరిశుద్ధమైనటువంటి. ఆనాడు పటిక మాత్రమే కాదు అన్ని పవిత్రంగానే ఉంటుండేటువంటి, త్రాగే పాలు కూడా చాలా చిక్కగా ఉండేటువంటివి. ఈనాడు నీళ్లలో పాలు పోస్తున్నారు కానీ పాల్లో నీళ్లు కాదు. పాలు కూడా ఎంత పరిశుద్ధంగా ఉండేటువంటి, ఎంత ఫ్రెష్ గా ఉండేటువంటి. ఈ విధంగా విచారణ చేస్తే మనం తినేటువంటి సమస్త పదార్థములు కూడా కల్తీగా మారిపోతున్నాయి. ఈ విధమైనటువంటి యొక్క దీనితో మనం ఈనాడు కొన్ని రకమైనటువంటి ఈ కెమికల్స్ ను కొంత మార్చుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి పద్ధతిలో మనము ప్రైమరీ స్కూల్ పిల్లలకు సరైనటువంటి రీతిగా మనం పోషించుకుంటూ వస్తే ఈ పిల్లలే భవిష్యత్తులో భారతదేశం యొక్క ముఖ్యులు కాగలరు. ఈనాటి బాలబాలికలే భవిష్యత్ లోపల లీడర్స్, ఫ్రీడర్స్. కనుక తాత్కాలికమైనటువంటి దాన్ని మనం ఎంతవరకైనా ప్రయత్నం చేసినప్పటికీ భవిష్యత్తును కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. మనం క్లాసులో వెళ్లినప్పుడు పిల్లల యొక్క పండును చక్కగా పరీక్షించాలి. ఈ పరిస్థితి అనేటువంటి దానికి గురి అయినటువంటి వారి పండు ఏ విధంగా ఉంటాయి అని రంగుగాను అనగా పసుపచ్చ, ఇంకొక రెడ్ కలర్ గాను, బ్లాక్ స్పాట్స్ గాను, ఇంకా కొన్ని గీతలు గాను కనిపిస్తుంటాయి. ఇది ఈ ఫ్లోరోసిస్ రోగానికి గురి అయినటువంటి చిహ్నం. ఇది కనుక్కున్నప్పుడు దానికి తగినటువంటి యొక్క ట్రీట్మెంట్ మనం చేయాలి. ఈ పిల్లల లోపల చాలా వరకు క్రమక్రమేణ వారి వారి శక్తి సామర్థ్యం కూడా కోల్పోతున్నారు. కొంతమంది పిల్లల్ని రన్నింగ్ రేస్ లో ప్రవేశపెట్టినప్పుడు సరిగా పరిగెత్తలేకపోతున్నారు. దీనికంతా కారణం కూడా ఈ ఫ్లోరోసిస్. కనుక పిల్లల యొక్క క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. అన్ని దేశములు ఎందుకూడను ఈ బాధలు దీర్ఘంగా జరుగుతూనే ఉంటున్నాయి. కానీ మన భారతదేశంలో ఫ్లోరోసిస్ అనేటువంటి దానికి గురి అయినటువంటి వారి పండు ఏ విధంగా ఉంటాయి అని రంగుగాను, ఇంకొక రెడ్ కలర్ గాను, బ్లాక్ స్పాట్స్ గాను, ఇంకా కొన్ని గీతలు గాను కనిపిస్తుంది. ఫ్లోరోసిస్ రోగానికి గురి అయినటువంటి చిహ్నం. ఇది కనుక్కున్నప్పుడు దానికి తగినటువంటి యొక్క ట్రీట్మెంట్

0: దీర్ఘంగా జరుగుతూనే ఉంటున్నాయి. కానీ మన భారతదేశంలో కొన్ని జిల్లా లోపల మరింత మితిమీరిపోతుండాలి. అందరూ చెప్పగలుగుతున్నారే కానీ చేయలేకపోతున్నారు
1: అనేటువంటిది మాత్రమే కాకుండా మనం కొంతవరకు దీన్ని 10 మందికి అందించి ఆనందింపజేసేటువంటి యొక్క క్రియలో మనం పాల్గొనాలి. అనేక మంది 3-4 కూడా దీనికి పూర్వం మాట్లాడినారు. ఇక్కడ చాలా కంఫర్ట్ గా ఉండినది, భోజనాలు చక్కగా అనుకూలంగా ఉన్నది, లాడ్జింగ్ బోర్డింగ్ కూడా చాలా అనుకూలంగా ఉండినది అన్నారు. ఇందులో మాత్రమే కాదు మా భాగము, ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ ఎందుకు మా భాగం ఏమి కావాల్సిందే కానీ మేము సిద్ధంగా ఉంటున్నాం. లోకస్థలంతు అదే మా యొక్క ఉద్దేశము, మా యొక్క ఆశయము. అందరూ బాగా ఉండినప్పుడే మనము బాగా ఉండగలము. సమాజంలో మనము ఒక భాగమే కానీ మనం సమాజంలో ప్రత్యేకించినటువంటి వారం కాదు. కనుక మీరందరూ కూడాను ఒక విధమైనటువంటి యొక్క కమిటీని నిర్మించుకొని కొంతమంది సెలెక్ట్ డాక్టర్స్ అంతా తీసుకుని పల్లె స్కూలు కూడాను మనం దీనిని తగినటువంటి రీతిగా పరీక్షించి దాని నివారణ చర్యలు మనము తీసుకోవాలి. అదృష్టవశాత్తు మన ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కూడాను ఈ విషయంలో చాలా ఉత్సాహ ప్రోత్సాహాలను కూడాను అందిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సాహ ప్రోత్సాహాలను పురస్కరించుకుని కూడాను మనం కూడా దానికి తగినటువంటి యొక్క చర్యలను కూడా మనం అభివృద్ధి పరచుకోవాలి. అప్పుడే ఈ కార్యాన్ని మనం పరిపూర్ణంగా సాధించిన వారమవుతాం. పట్టిన పట్టేదో పట్టనే పట్టితిమి పట్టు నెగ్గెడు దాక అట్టే ఉండు, కోరినదేదియో కోరనే కోరి తిరి కోర్కె చెల్లుడు దాక పోవకుండు, అడిగినదేదియో అడగనే అడిగి తిరి అడిగినదేదియో అడగనే అడిగి తిరి అడుగు చెల్లెడు దాక విడువకుండు, పోరు పడలేక తానైన బ్రోవ వలయు వదలు తెలియక మీరైన అడుగవలయు, కానీ తిరిగి పోవుట ఆఫీసు దీక్ష కాదు. ఆ దీక్షను మనం సాధించాలి. గొప్ప తపస్సు తన కోసం తాను చేసే తపస్సు కాదు ప్రధానమైన తపస్సు. ప్రేయస్సు కోసం చేసేటువంటి తపస్సే తపస్సు. తాను చేసేటువంటి తపస్సు తమస్సు, సెల్ఫిష్ కాదు. ఇది విశాలమైనటువంటి హృదయంలో, దీనిని ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు. తన నిమిత్తమే తాను చేసేటువంటి తపస్సు కంట్రాక్షన్ లవ్. ఈనాడు మనం హృదయాన్ని విశాలం గావించాలి, మనసును పవిత్రము గావించుకోవాలి. అందరి క్షేమమే నా క్షేమము. ఈనాడు ప్రకృతి వాడికి వచ్చింది, రేపటి నా ఇంటికి రావచ్చును. ఇలాంటి విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి. నిజంగా మానవుడే పుట్టినాం మనం. ఈ మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ధన్యమైనటువంటిది, ఎంత పుణ్యమైనటువంటిది. భారతదేశం మరింత పుణ్యమైనటువంటిది. ఈ పుణ్యభూమి కర్మభూమి త్యాగభూమి యోగభూమి. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి త్యాగభూమి యోగభూమి కర్మభూమిని ఈనాడు భోగభూమిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కనుక ఇన్ని రోగములకు మనం గురి అయిపోతున్నాం. కాదు, మనం రోగములకు ఏమాత్రం కూడా గురి కాకూడదు. మనలో పవిత్రమైనటువంటి భావం ఉంటున్నప్పుడు పిల్లలు కూడా చెప్తుంటాను, స్వామి 68 సంవత్సరములు ఈ వయసులో కూడా చిన్నవాడిగా కనిపిస్తున్నారే అనుకుంటాడు పిల్లలు. దీనికి కారణం ఏమిటి? 3 P's P, ఇదే 3 కారణము. ఫస్ట్ P ప్యూరిటీ, సెకండ్ P పేషెన్స్, థర్డ్ P పర్సెరెన్స్. ఈ 3 ఉండినప్పుడు ఏ విధమైనటువంటివి కూడా మనలో ప్రవేశించవు. మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నేను ఈ సమయంలో చెప్పవలసి వస్తుంది. ఈ ప్రపంచంలో మానవులు ఎందుకునేటువంటి యొక్క రోగాలు ఎన్ని ఉంటున్నాయో అందులో ఒక్కటైనా ఈ దేశంలో లేదు. అనుకుంటే కాలు నొప్పి నాకు లేదు, నేను నీకు తెలిసిన ఎంత తిరుగుతూ ఉంటాను నేనని. వారి లేచిన మనకు సాయంకాలం వరకు కూడా భక్తుల యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటూ వారి నిమిత్తమే అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. ఇంకా పండ జబ్బులు ఏమైనా ఉంటున్నాయంటే అది నా దగ్గరకే రాలేదు. 68 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాడు కూడా చక్కగా గట్టిగా నేను నమలగలను, గట్టి పదార్థములు కూడా కొరకగలను. ఇంకా కన్నుల జబ్బ అనుకుంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళకు దూరదృష్టో దగ్గర దృష్టో ఏదో ఒకటి పోతుంది. ఈ 2 లోపములు కూడా లేవు. దూరంగా ఉన్నదాన్ని చూడగలను, దగ్గర ఉన్నదాన్ని చూడగలను. దూరా దూరే అంతికేశ, దూరంగా ఉన్నది నాకు దగ్గరగా కనిపిస్తుండాలి. ఈ విధముగా నా శరీరంలో ఉండినటువంటి యొక్క ఏ విధమైనటువంటి రోగములు మనుషులకు వస్తుంటా అవి ఒక్కటి కూడా నా దగ్గరికే రాలేదు. పోనీ నేనేమైనా మందులు తింటానంటే రోగం వస్తే కదా మందులు తినేకి. మందులు అంటే అసలు నేను ముట్టను. ఇంకా ఎవరిదైనా నేను తీసుకున్నప్పుడు చాలా మంది చాలా ఫోర్స్

ఇస్తారు. కానీ వాళ్ల తృప్తి నిమిత్తమై ఒక మాత్రలు ఇస్తారు. కానీ అక్కడ ఒక ట్రిక్ చేయవలసి వస్తుంది. వాళ్ళకి తృప్తి చేయాలి. ఆ మందు ఇచ్చినప్పుడు చేతిలో పట్టుకుంటాను, వెనక్కి పారవేసి నీళ్లు త్రాగుతాను. ఇంతవరకు నేను ఒక పిల్లైనా కానీ ఒక క్యాప్టెన్ అయినా కానీ నేను ముట్టలేదు. ఇంకా ఆహారం చూస్తామా అనుకుంటే నాకు ఎంత అవసరమో అంతే. రాత్రి నేను అన్నం తినను. ఒక చిన్న చపాతీ మాదిరి ఉంటుంది, అది కూడా ఆయిల్ గీలు కలచకూడదు, నిప్పు పైన వేసి తింటుంటారు. తీపి ఆరుగుంటుంటే నేను పుట్టినప్పటి నుంచి దాన్ని ముట్టలేదు. డాక్టర్స్ అనుకుంటారు, ఎట్లా ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలి, ఏది భుజించటం లేదు, ఎట్ట ఈ విటమిన్స్ వస్తుందని. ఆనందమే పెద్ద విటమిన్స్, పెద్ద ప్రోటీన్స్, పెద్ద కాల్షియం. ఆనందము లేని వానికి ఈ ప్రోటీన్స్, ఈ కాల్షియమ్స్, ఈ సి విటమిన్స్ ఇవన్నీ ఉండాలి. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. అదే మా పిల్లలు చెప్తారు, మాకు ఆనందం కావాలంటారు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. ఈ దయ్యాన్ని చింతించడం వల్ల నీకు దుఃఖమే కలుగుతుంది. తప్పక మనము ఈ మందులతో పాటు ఈ పల్లెల యందు, చిన్న చిన్న స్కూల్స్ యందు పిల్లలకు తగినటువంటి యొక్క దైవ ప్రార్థన, దైవ చింతన కూడా నువ్వు కొంతవరకు బోధించడానికి ప్రయత్నించు. ఈ దైవ చింతన అనేటువంటిది ఎంతనో ఉపకారిగా ఉంటాయి. ఒకనొక సమయంలో కాశీలో ఒక ప్రొఫెసర్ ఉండేటువంటి వాడు, అతను పాపం తెల్లవారు లేచిన తక్షణమే పూజలకు పోయి పూజ చేసి ప్రార్థన చేసి తర్వాత తాను వచ్చేటువంటి వాడు. నాస్తికుడైనటువంటి స్నేహితుడు ఉండాడు. ఏమిటి సార్, మీరంతా పిచ్చిగా ఒక గంటంతా వేస్ట్ చేస్తున్నారు దినానికి, పూజ రూమ్ లో కూర్చొని పూజలు చేయటము, హారతి ఇవ్వటము, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అన్నాడు. అయ్యా, దైవ ప్రార్థన ఎప్పటికీ వేస్ట్ కాదన్నాడు. నాకు ఆ దైవ నమ్మకాలు నాకు లేవన్నాడు. అప్పుడు అతనికి ప్రొఫెసర్స్ కు కొంచెం కష్టం కలిగి, అయ్యా దైవమే ఉంటే నాకు దినానికి ఒక గంట మాత్రమే వేస్ట్ అయిపోతుంది, అయితే నీకు నిజంగా దైవమే ఉంటే నీ జీవితమే వేస్ట్ అయిపోతుంది, కనుక నా ఒక్క గంటకే నీ విచారణ చేస్తున్నావు కానీ నీ జీవితం అంతా వేస్ట్ చేసుకోవటంలో నీ విచారణ చేయటం లేదు. ఆయన కోర్టు వచ్చింది, దేర్ ఈజ్ నో గాడ్ అన్నాడు. ఇది మాటల మ్యాజిక్. దేర్ ఈజ్ నో గాడ్, గాడ్ ఈజ్ నో వేర్. ఇక దేర్ ఈజ్ నో గాడ్ అన్నప్పుడు దేర్ ఈజ్ ముందు వచ్చింది, నో గాడ్ నెక్స్ట్ వచ్చింది. ఉన్నదాన్ని లేదంటున్నావు కానీ లేని దాన్ని ఉన్నదని కాదు. దేర్ ఈజ్, ఇంకా గాడ్ ఈజ్ నో వేర్, గాడ్ ఈజ్ నో వేర్. నాలుగు పదములు. అయ్యా నీవు నాలుగింటిని నాలుగు వేరు వేరు చేస్తూ వచ్చావు. ఈ నో అనేటువంటి దానికి వేర్ అనేటువంటి దానికి డబ్బులు చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది అన్నాడు. వర్స్ట్ బిల్డింగ్ ఆ వర్డ్ తీసి దీంట్లో పెట్టారు, ఈ వర్డ్ తీసి దాంట్లో పెట్టాడు. కనుక నాస్తికుడు అంటే ఆస్తి చేరకుండా నాస్తికుడు కావడానికి వీలు కాదు. నా ప్లస్ ఆస్తి నాస్తి. ఆస్తిని చేరకపోతే ఇది నా అయిపోతుంది, కానీ ఇంకేమి ఆస్తి లేదు, నాస్తిక లేదు. దైవత్వం అనేటువంటిది సర్వుడు దైవ స్వరూపులే. విశ్వమంతయును విష్ణు స్వరూపమే. కనుక మనము దైవత్వాన్ని సంపూర్ణంగా మనము తరంతాను విశ్వసించినట్టుగా విశ్వసించాలి. కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనిటువంటి వాడు ఏ పని చేయలేడు. సెల్ఫ్ ఏ గాడ్. అయితే ఈ సెల్ఫ్ ఎన్ని రకాలుగా ఉంటున్నాయి? రెండు రకములైనటువంటి సెల్ఫ్స్ ఉంటున్నాయి. ఐ ఐ ఐ, వన్ లెటర్ ఐ ఒకటి ఉంటుందాది. ఈవైఈఐ రెండో లెటర్, మూడు అక్షరాలు ఉంటుందాది. ఈవైఈఐ ఈజ్ బాడీ, వన్ లెటర్ ఐ ఈజ్ ఆత్మ. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం. కనుక ఇంతే కాదు, ఇంగ్లీష్ లెటర్స్ లోపల ఇది ఐ అంటారు, దీన్ని మ్యాథమెటిక్స్ లోపల వన్ అంటారు. వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్రాపంచిక సంబంధమైనటువంటి గణిత శాస్త్రం, ఆధ్యాత్మిక గణిత శాస్త్రం అది కాదు. దీన్ని ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ కోటి ఐలు పెట్టే వండి ఐ అవుతుంది. అయ్యే అంతా అయ్యే అంతా అయ్యే. రామయ్య ఎవరిక్కడ ఐ అని లేస్తాడు, ఎవరిక్కడ ఐ అని లేస్తాడు, రంగయ్య ఎవరిక్కడ ఐ అని లేస్తాడు. ఈ విధంగా ఎవరి పేరు ఐ ఐ ఐ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి. కాబట్టి ఐ ఈజ్ ఎవరివేర్. ఐ అనగా గాడ్, అది ఆత్మతత్వం. తమ లోపల అనేకత్వంగా ఉంటుండాలి, అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంతమంది ఉంటున్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ బ్రెత్ ఈజ్ వన్. నేషన్స్ ఆర్ మెనీ, ఎర్త్ ఈజ్ వన్. జ్యూల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్. స్టార్స్ ఆర్ మెనీ, స్కై ఈజ్ వన్. ఈ విధంగా మనం విచారణ చేసుకుంటూ పోతే అందరూ మనం ఒక ఫ్యామిలీని. మనము కాదు, ఏకాత్మ సర్వభూతాత్మ. కరెంటు ఒకటిగా ఉంటుంది కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి. కనుక మన దేహాలంతా బల్బులు వంటివి, దీనిని ఆధారం చేసుకోకూడదు. కరెంటు ఉండి కూడా నువ్వు బల్బు సరలేకపోతే, కాబట్టి బల్బు కూడాను సరైనటువంటి స్థితిలో ఉంటుండాలి. అనగా ఈ దేహానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కూడాను అన్ని విధాలా సక్రమంగా ఉండినప్పుడే ఈ కరెంటు కూడాను యూస్ఫుల్ అవుతుంది. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం.
ఆరోగ్యం లేనివాడు ఇక్కడున్న పుష్పం మరొక చోటు పెట్టడానికి కూడాను చేత కాదు. కనుక ప్రతి పని కూడాను ఆరోగ్యం అత్యవసరం. ప్రేమస్వరూపులారా, ఆరోగ్యమే మన జీవితం యొక్క లక్ష్యము. ఈ లక్ష్యానికి మన యొక్క గమ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమే ప్రధానమైనటువంటి ఆధారము. ఈనాడు మనం పవిత్రమైన గాలిని, పవిత్రమైన నీటిని, పవిత్రమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి ప్రయత్నించాలి. ఇందులోకంటేనా పర్వాలేదు, ఇందు లోపల క్లోరోసిస్ అనేటువంటిది రాగులు సద్దలు దీంట్లో కూడా తక్కువగా ఉంటాడు. ఇది తినేటువంటి వారికి కూడా క్లోరోసిస్ అనేటువంటి రోగం కూడా ఉండదు. అందువల్లనే మనము మా కాలేజీ పిల్లలప్పుడు హాస్టల్లో పిల్లలందరినీ మీరు విచారించారు, తెల్లవారు లేస్తారని రాగి గంజి మొట్టమొదటి తాపిస్తుంటాం. వాడు లక్షాధీశుడు కానీ మరొకరు కానీ మా హాస్టల్కి వస్తే రాగి గంజి తాగే తీరాలి. తద్వారా ఈ క్లోరోసిస్ అనేటువంటి ఒకది బలం తగ్గిపోతుంది. సద్దలు కూడా చాలా మంచిది. సద్దలు అంటారు. ఇందులో ఏంటంటే రాగులు సద్దలు బియ్యము కొర్రలు అని ఈ యొక్క ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుంటాయి. అయితే ఈ బియ్యంలో ఉండినటువంటి యొక్క శక్తి త్వరగా అరిగిపోతుంది. జొన్నల్లో సజ్జల్లో ఉండినటువంటిది కొంతవరకు నిదానంగా జీర్ణమవుతుంది, కనుకనే డయాబెటిస్ వాళ్ళందరికీ కూడాను గోధుమలు తినండి అని తింటారు. ఈ గోధుమల వల్ల తినేటువంటిది వల్ల ఫలితం ఏమొచ్చింది, ఆంధ్ర వాళ్లకు గోధుమను పచ్చం పెట్టాలి, ఉత్తరాది వాళ్లకు బియ్యం పచ్చం పెట్టాలి. ఎందుకంటే బియ్యం వాళ్ళకి పచ్చం పెట్టి బియ్యం వాళ్ళు ఎక్కువ తినలేరు. దాంట్లో స్టార్చ్ బియ్యంలో గోధుమలో రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. 35% 75% ఉంటారు స్టార్చ్. అయితే బియ్యం తిన్నటువంటి వానికి ఈ స్టార్చ్ అనేటువంటిది త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది, త్వరగా జీర్ణం కావడం వల్ల గ్లూకోజ్ అధికంగా మారిపోతుంది. గోధుమలు సజ్జలు రాగులు కొర్రలు ఇలాంటివంతా కూడా నిదానంగా జీర్ణమవుతుంటాయి. కొంచెం కొంచెంగా వస్తుంది కానీ ఒక్కతూరి పెరగదు. ఇలాంటి ఆహారంతో కూడా రోగాలు ఎంతనూ నివారణ గావించుకునేటువంటి ఉంటుందని, మందులే అవసరం లేదు. క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు కూడా ఉంటుంటాయి. ఈ విధంగా కూడా రోగ నివారణకు తగినటువంటి విధానాలు మనం పిల్లలకు పల్లెల వారికి కూడా చక్కగా బోధించాలి. నిమ్మరసం తాగు, చింతపండు రసం తాగు అని చెప్తే ఎందుకయ్యా ఏందుకు నాకు రుచి లేదు అంటారు. కాదు కాదు, ఈ రోగం యొక్క పటుత్వాన్ని, ఈ రోగం యొక్క స్థితిగతులను చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. లేకపోతే నీ పళ్ళు పాడైపోతాయి, నీ నడుము వంగిపోతుంది, నీ కాళ్ళు వంగిపోతాయి అని వాళ్ళకి చక్కగా చెప్పాలి. భయం ఏర్పడిపోయి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరుచుకుంటుంది. ఇక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ వాళ్ళకి జ్ఞానం కూడా లభిస్తుంది. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఉన్నారు. వాళ్ళకు శ్రద్ధ కలిగేటట్టుగా మనం బోధించాలి. ఈ విధంగా పల్లెల వారికి వారి స్థాయికి మనం దిగి వారికి తగిన రీతిలో బోధించినప్పుడే వారి రోగాలను కూడా సాధ్యమైనంత వరకు మనము తీర్చిన వారమవుతాము, వారి ఆరోగ్యాన్ని కోరిన వారమవుతాము, వారి అభివృద్ధిని కూడా మనం చూసిన వారమవుతాము. మీరు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క ప్రత్యేకంగా మీరు తీసుకోండి. ఈనాడు మనం నిర్ణయించినటువంటి నిర్ణయాలంతా కూడా తూచావను నడుచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాడు తీసుకునేటువంటి నిర్ణయాలు కేవలము ఈ యొక్క ఆడిటోరియంకు మాత్రమే నిర్ణయం కాకూడదు. గాలి ఏ విధంగా పరిగెత్తుతుందో ఆ విధంగా మన నిర్ణయాలు పరిగెత్తాలి. ఇంత శ్రమ పడినందుకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. దానితో పాటు దైవ విశ్వాసాన్ని, పవిత్రమైన భావాలను పిల్లల హృదయాల్లో కలిగేటట్టుగా వారికి బోధించాలి. ఎలాంటి మానవుడికైనా, నాస్తికుడైనా, యాస్తికుడైనా, ఆస్తిక నాస్తికుడికైనా, నాస్తికుడికైనా, ఎవరికైనా కూడా ఒక పాటలో ఉండినటువంటి యొక్క ఉల్లాసము ఎంతనో వాడికి అభివృద్ధి పరుస్తుంది. ఎలాంటి నాస్తికుడైనా చక్కని ఒక ఉత్సాహం ఇచ్చేటువంటి పాట పాడుతుంటే తనకు తెలియకుండా తల ఊగుతుంది, కనుక ఒక విధమైనటువంటి గానములో అంత ఆనందం ఉంటుంది. చూడండి, పద్యాలు చెప్తాం, రామ నన్ను కాపాడు అంటే అంత ఆకర్షణీయంగా ఉంటుంది. పదాల లోపల ఓ రామ నన్ను కాపాడు అంటే అది కూడా అంత ఆకర్షణీయంగా ఉంటుంది. అదే పాటలో వచ్చినప్పుడు రామ నన్ను కాపాడు అంటే ఎంత హృదయాన్ని కలిగిస్తుంది. కనుకనే భగవంతుని గానప్రియుడు అని చెప్పారు, అందువల్లనే గానలోనుడు అని చెప్పారు. చక్కగా భజన చేయించాలి, అప్పుడే వాళ్ళు చక్కని ఆనందము, ఒక ఆరోగ్యము, ఒక విధమైనటువంటి ఉత్సాహము బయలుదేరి తాము పవిత్రమైన పుష్టి సంతృష్టిని కూడా అందిస్తుంది.

అప్పటిదాకా మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 30వ తేదీన ఫ్లోరసెస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ముగింపు వేడుకల సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మానవ జీవిత వికాసమునకు మహత్తరమైన ప్రక్రియ ఆత్మవిశ్వాసమే. ఈనాడు ఇట్టి ఆత్మవిశ్వాసము కోల్పోవటం చేత జీవితము అస్తవ్యస్తమైన మార్గములో ప్రయాణము సల్పుతున్నది. మానవుడు పుట్టినప్పుడు ఎట్టి దుర్గుణములూ లేక నిర్గుణ స్వరూపుడై ఉంటాడు. కాని కాలము గడిచిన కొలది, ఆహారము మారిన కొలది, అభిరుచులు అభివృద్ధి అయ్యే కొలది మానవ జీవితము కొంత పెడమార్గము పడుతుంది. సహవాస దోషము మానవునకు దుర్గుణములను అభివృద్ధి చేయుటకు అవకాశమునందిస్తుంది. ఇలాంటి దుర్గుణములే మానవునకు ఈనాడు కేవలము ఒక అభిలాషగాను అభిరుచిగాను ఏర్పడుతూ వచ్చాయి. అప్పుడే మానవునియందు రాగద్వేషములు చోటు చేసుకుంటున్నాయి. తదుపరి చదువు సంధిలు ప్రారంభము కాగానే దానితోపాటు ఆకర్షణ, అభిమానము, అహంకారము, మమత్వము అనే దుర్గుణములు శరీరంలో ఆపాదమస్తకము వ్యాపించి వీరనాట్యము ఆడుతుంటాయి. విద్య యొక్క విశిష్టత వివేకమనే విషయమును మరచిపోయి కేవలము తనకు తానే పెద్దగా భావించుకుని తనకంటే ఎవరూ పెద్దలు లేరని భావిస్తూ ఉంటాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా. ఒకసారి స్వామి తండ్రిగారైన వెంకమరాజు గారికి ఒక అనుభవమైంది. పెనుగొండ నుండి కొందరు వెంకమరాజు గారి పరిచితులు వచ్చారు. లోగడ పుట్టపర్తి స్వగ్రామముగా కలిగి ఆ తరువాత పెనుగొండ వాస్తవ్యులయ్యారు. ఆంగ్ల విద్యా ప్రవీణుడై వకీలుగా ఉన్న పుట్టపర్తి కృష్ణమాచారి గారు వారితో కూడా వచ్చారు. శ్రీమతి కరణం సుబ్బమ్మ గారింట అందరికీ కాఫీ ఇచ్చారు. ఆ సమయంలో బాబా తమ ఇంట ఉన్నారు. పెనుగొండ నుంచి వచ్చిన వారు వెంకమరాజు గారిని సుబ్బమ్మ గారింటికి పిలిచారు. ఆయన వచ్చిన తోడనే వకీలు కృష్ణమూర్తి గారు, "వెంకప్ప, సత్యనారాయణరాజు విశేషమేంటి? ప్రజలు ఎవరికి తోచినట్లు వారు చెప్పుకొనుచున్నారు. అసలు యథార్థమేమిటి?" అని అడిగారు. "నాకునూ అగమ్యగోచరముగా ఉన్నది. ఇది ఏమి మాయయో?" అని వెంకమరాజు బదులు చెప్పారు. అంతట వకీలు కోపముతో, "వెంకప్ప, ఇదంతయో వట్టి బూటకము. దీనికంతయో కారకుడవు నీవు. అమాయకులైన ప్రజలను పెడదారిన పట్టించి లేనిపోని కథలను వారికి చెప్పి మోసగిస్తున్నావు. నిన్నేమనవలనో నాకు తెలియట్లేదు" అన్నారు. వెంకమరాజుగారికి కూడా కోపం వచ్చింది. తన ఇంటనున్న బాబా దగ్గరికి వెళ్లి, "నాకవమానము తెచ్చితివే. పెనుగొండ వారికి తగు సమాధానము నీవే చెప్పుము" అనెను. బాబా వెంటనే వారందరినీ తన వద్దకు తీసుకురమ్మని పిలిచారు. వెంకమరాజుగారు వెళ్లి వారందరినీ పిలుచుకుని వచ్చారు. వారితో పాటు సుబ్బమ్మగారు కూడా వచ్చారు. స్వామి ముందుగా సుబ్బమ్మను లోపలికి పిలిచి, "షిరిడీలో పూలతో కప్పబడిన సమాధిని, సాంబ్రాణివత్తుల గుహాళింపులను, అచ్చటినే ఒక మూల కూర్చుని మంత్రములుచ్చరించు ఒక భక్తుని, ఆంజనేయస్వామి దేవాలయమును, వేపచెట్టును చూపించారు." అది సుబ్బమ్మగారికి చిన్న గదిగా తోచలేదు. షిరిడీలోని విశాల మైదాన ప్రదేశములా కనపడింది. ఆమె గది నుండి బయటకు వచ్చి అచ్చట ఉన్నవారందరికీ ఈ విషయమును చెప్పెను. అందరునూ చూడగోరిరి. బాబా వచ్చిన వారందరికీ ఈ మహిమ చూపింప. తాను పొరబడితిననియూ, తమని క్షమింపుడనియూ బాబాని వారందరూ వేడుకొనిరి. అట్టి మహనీయ అవతారముచే పుట్టపర్తి 1000 రెట్లు పునీతమైందని ఆనందముతో పెనుగొండ చేరారు. 16 ఏండ్ల బాలుడు షిరిడీ సాయిబాబాయే అని సుబ్బమ్మగారికి, వెంకమరాజుగారికి పూర్తి విశ్వాసం కలిగింది. ఇదియే వెంకమరాజుగారి అనుభవం. అంత చిన్న వయసులో బాబా సరియైన ఉపదేశములిచ్చి మార్గము తప్పి నడుచు భక్తులను సరియైన మార్గమున నడిపించేవారు. ఇందుకు నిదర్శనముగా 1941వ సంవత్సరంలో దిగంబరస్వామి అనే ఒక వికలాంగుడు బుక్కపట్టణముకు వచ్చాడు. అతడు ముదుసలి, దిగంబరుడుగానుండెను. ఇతను గొప్ప తపస్వి అనియు, గొప్ప శక్తి సంపన్నుడనియు, పరమహంస జ్ఞాని అనియు ఎన్నో విధముల అతని గురించి ప్రజలు చెప్పనారంభించిరి. విశేషానుభవముతో కూడిన ఆ దిగంబరస్వామిని పుట్టపర్తికి బుక్కపట్టణముకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆ దిగంబరస్వామికి, బాబాకు వాదము పెట్టించి వాదములో బాబాకు అవమానము కలిగింపకోరిరి. బాబాను బుక్కపట్టణము వారు సవాలు చేశారు. ఆ సమయంలో దిగంబరస్వామి మౌనముతో ఉండినట్లు నటించారు. బాబా ఆ దిగంబరస్వామికి కట్టుకొనుటకు ఒక తుండుగుడ్డనిచ్చి ఒక దివ్యమైన సలహా కూడా ఇచ్చారు. "ఏమండి, మీ బాహ్యస్థితిని, వేషమును చూస్తే మానవులతో సంబంధమే లేనట్టు హిమాలయా పర్వతమునందలి కొండగుహలోనో కూర్చుండి తపస్సు చేసుకుని వారి వలె తెలుపుచున్నది. నిజముగా అంతటి మహనీయులే అయినా తక్షణమే కొండగుహకు వెల్లుడు. అట్లుకాక శిష్యుల చేర్చుకొను సంకల్పము, పేరు ప్రఖ్యాతలపై కాంక్ష, పట్టణ నివాసము, పాదపూజలు, మృష్టాన్నములతో కూడిన భిక్షలు, ఇట్టి కోరికలు ఉన్నచో సంపూర్ణ వైరాగ్యవలే ఈ నటన ఎందుకు? ఈ దిగంబరత్వమేంటి? ఈ మౌనమేమి? లోకులను మోసగించుటక నీ సంగతి అంతయూ నాకు తెలిసినది. నీ కష్టమో భయమో కూడా తెలిసినది. ఏ గుహలోనో ఉండినా
భోజనమెట్లు అని కదా నీ భయము? ఇదిగో అభయము. నీ వెచ్చట ఉండినను, కడకు మహారణ్యములో ఉండినను, భగవానుని నమ్మియుంటివా, నిన్నాతడు తప్పక కాపాడును. భోజనము మొదలగు సమస్తములైన సౌకర్యములను చేకూర్చును. రాతిలోని కప్పకు ఆహారమును సమకూర్చలేదా? అన్నమును సృష్టించిన పిదప కదా జనులను దైవము సృష్టించారు. అంతటి నమ్మకము ధైర్యము నీకు లేనిచో ఈ మౌనమును దిగంబరత్వమును విడిచి లోకమర్యాదను పాటించు. భగవత్ ప్రార్థనను చేసుకుంటూ హాయిగా ఉండుము. అప్పుడు నిన్నెవ్వరూ విమర్శించరు. వృధాగా ఈ ఆర్భాటమంతయూ పెట్టుకుని ప్రజలకు గ్రామ గ్రామమునందును నిన్ను మోసుకొనిపోయే శ్రమ ఎందుకు? ఇచ్చటనే ఉండుము. నీకు కావలసిన అన్నవస్త్రములకు ఏ కొరతయూ ఉండదు. హాయిగా భగవన్నామమును చేసుకొనుచు సుఖింపు అని సలహా ఇచ్చారు. అతన్ని తీసుకువచ్చిన బుక్కపట్నం వారికే ఆశ్చర్యం కలిగింది. దిగంబరస్వామి దిక్కుతోచక భయోత్పాతముతో శిరము వంచెను. బాబా తన సహజ కరుణతో అతని వీపుపై తట్టి బుజ్జగించి పంపెను. ఆహా, బాబా కరుణ ఎంతయో కొనియాడతగినది. భగవదన్యులకు మానవ మాత్రులకు ఇట్టి సహజ ప్రేమ వాత్సల్యము ఉండవు కదా. స్వామి ఇట్టి ఉపదేశములనే తన సాధకులకు ఇచ్చుచుండెను. షిరిడీబాబాయే తిరిగి పుట్టపర్తిన అవతరించనని, అనేక మహిమలు లీలలు చూపుతున్నారని, అన్ని విధములైన వ్యాధులు బాధలను తీర్చుచున్నారని దేశము నల్మూలల సత్యసాయిబాబా పేరు మారుమ్రోగింది. వేల కొలది ప్రజలు దర్శనానికి వచ్చుచున్నారు. వారి బాధలను నివృత్తి చేసి సంతోషపరిచి స్వామి పంపుచూ ఉండేవారు. చాలామంది భక్తులు తమ ఊర్లకు రమ్మని బాబాని ఆహ్వానించేవారు. భక్తుల కోరిక తీర్ప బాబా బెంగళూరుకు వెళ్లి మీర్జాపురం, కొల్హాపురం, పీఠాపురం, సాండూరు మొదలగు జమీందారులకు మద్రాసు వారిని చూచుచుండేవారు. మైసూరు మహారాజా కుటుంబమునకు సంబంధించి ఆర్సు కుటుంబం వారును బాబాను దర్శించి భక్తులయ్యారు. దీర్ఘకాలము నుండి ఉండిన కడుపులో ఉన్న పుండును హస్తచాలనము చేతనే వలసిన ఆయుధములను తెప్పించి శస్త్రచికిత్స కూడా చేసి ఆ బాధను సంపూర్ణముగా పోగొట్టారు. ఇట్టి మహిమల చూపుకొలది జనులు తండోపతండములుగా వచ్చి బాబా వలన ఉపకారమును పొందుతున్నారు. ఈ కారణమున భక్తుల సంఖ్య ఎక్కువై వసతి కల్పించుటకై 1945 సంవత్సరంలో ప్రస్తుత పాత మందిరం అని పిలువడు మందిరానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రదేశము ఊరికి కడపటయుండి సత్యమ్మ మరియు గోపాలస్వామి దేవాలయాలకు సమీపముగా ఉండేది. పాత మందిరము కట్టడం పూర్తయిన తోడనే బాబా కరణంగారింటి నుండి మందిరానికి దయచేశారు. 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు గల వసారా అందు తనకు ప్రత్యేకముగా ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు. మద్రాసుకు కూడా వెళ్లి వేల కొలది భక్తులకు దర్శనమిచ్చుచుండేవారు. ఉత్తరాన మచిలీపట్నము వరకు వెళ్లి అచ్చట భక్తులకు కూడా దర్శనమిచ్చారు.

ఒకసారి మచిలీపట్టణ సమీపమందలి సముద్ర తీరమున స్వామి నడుచుచూ నీటిలోనికి వెళ్లారు. భక్తులకి ఏమీ బోధపడలేదు. ఇంతలో ఒక ధ్వని వినపడింది. భక్తులు సముద్రపు టలలవైపు చూశారు. ఆ అలలపై శేషపాన్పుపై పవళించిన శ్రీ శేషసాయిలా అక్కడున్న వారందరికీ స్పష్టముగా దర్శనమిచ్చారు. ఒక్క క్షణకాలము దర్శనమొసగి అదృశ్యమైపోయారు. ఆ మరుక్షణమే బాబా తమ పక్కనే నుంచున్నారు. స్వామి దుస్తులేమాత్రమూ తడి కాలేదు. మరునాడు బాబా భక్తులతో సముద్రము దగ్గరికి పోయి ఒక వెండి గిన్నెను నీటిలోనికి విసిరారు. ఎందుకిట్లు చేసినా అని భక్తులకెవ్వరికీ తోచలేదు. మరుక్షణమే ఆ వెండిగిన్ని తమ చెంతకు అలలలో కొట్టుకుని వచ్చింది. బాబా ఉప్పునీటితో ఉన్న ఆ గిన్నెను తీసుకుని ఆ నీటిని భక్తుల చేతుల్లో కొద్ది కొద్దిగా పోసి భక్తితో తీర్థము తీసుకునమన్నారు. వారందరూ ఆ తీర్థమును పుచ్చుకొనిరి. ఏమా మధురిమ, ఏమి సువాసన! ఆనాడు సముద్రుడు బాబాకు అమృతమునర్పించాడు. ఆ అమృతపానము చేసిన కొందరు భక్తులు ఈనాడు ప్రశాంతి నిలయంలో స్వామి కైంకర్యం చేసుకునుచు సన్నిధి భాగ్యమనుభవించుచున్నారు. స్వామి మహిమలను చూపి ప్రజలను తనవైపు ఆకర్షించుకొనుచున్నాడని భక్తులు తలచకూడదు. ఆయన లీలావిహారికాన బాబాకి అది సహజము. మనకా లీలలు బోధపడవు. ఆయన సిద్ధ సంకల్పుడు. భగవానుని అనంతశక్తిని కూడా శంకించువారు భగవల్లీలలను గమనించుచు క్రమముగా ఆయన కరుణకు పాత్రులయ్యేవారు. ఈ విధముగా సత్యసాయిబాబా కరుణకు నిదర్శనముగా బెంగుళూరులో ఒక దృష్టాంతము జరిగెను. బెంగుళూరు సిటీ స్టేషనులో ఒక మూల చెప్పులు కుట్టుకునే అతను అక్కడ ఎదుటి బంగళాలోనే స్వామి ఉండుట గమనించాడు. అసంఖ్యాకులుగా జనులు లోపలికి పోయి స్వామిని దర్శించుకుని వస్తున్నారు. కార్ల రాకపోకలకు మితి లేకుండెను. దర్శనము చేసుకుని వచ్చిన వారి ముఖములు ఆనందముతో తాండవించుచుండెను. అక్కడ నిలుచున్న వారి కొందరు స్వామి కృష్ణ పరమాత్మయే అని, భగవాన్ సత్యసాయిబాబాగా అవతరించారని కొనియాడుచున్నారు. ఈ విషయమంతయూ గమనించుచున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడు బాబాను దర్శించుకోవాలని ఆరాటపడ్డాడు. ఎట్లో ఆ బంగళాలో ప్రవేశించి ద్వారము ద్వారా పుష్పాలంకృతుడై కుర్చీలో ఆసీనులయ్యున్న స్వామిని తొంగి తొంగి చూశాడు. లోపల భజన జరుగుతోంది. పురుషులొక వైపు, స్త్రీలు మరొక వైపు ప్రశాంతముగా కూర్చుని భజన చేస్తున్నారు. ఈతడు బాబాను చూచునంత బాబా ఇతన్ని చూశారు. వెంటనే స్వామి లేచి అతని దగ్గరికి వచ్చి అతని చేతిలోని పూలహారమును తీసుకుని అరవ భాషలో అతనికి ఏమి కావలనో అడిగారు. ఆ వయసు చెల్లిన చెప్పులు కుట్టుకునేవాడు ధైర్యముతో స్వామి తన ఇంటికి కూడా వచ్చి తానొసగు ఆతిథ్యమును స్వీకరింపవలసినదని మిక్కిలి వినయముతో ప్రార్థించాడు. అచ్చట ఉన్న భక్తులందరూ వాని మాటలు వింటూనే ఉన్నారు. బాబా అతని వైపు ప్రేమగా చూసి వీపును తట్టి అట్లే వచ్చదనని చెప్పారు. వెంటనే అతను యథాప్రకారము అతని స్థానమునకు పోయి కూర్చున్నాడు. తన ఇంటికి దారి మొదలకు గుర్తులు బాబాకు చెప్పదలచి చాలాసేపు వేచి చూశాడు. కాని అవతల వైపు మూలనున్న తన చెప్పుల దుకాణంలోని సామానులు ఏమగునో అని తన దుకాణము వద్దకు వెళ్లి వేచి చూస్తున్నాడు. బాబా ఎప్పుడు వెలుపలికి వస్తారు? మా ఇంటికి వస్తానన్నారు కదా, కొన్ని సంగతులు చెప్పాల్సి ఉంది అని ఎవ్వరిని అడిగినను జవాబు చెప్పట్లేదు. తాగుబోతో పిచ్చివాడో అని కొందరు గేలి చేశారు. వచ్చే జనము పోయే జనము అతన్ని నెట్టుతున్నారు. ఇలా ఉండగా హఠాత్తుగా ఒక కారు ఆ చెప్పులు కుట్టేవాణిని సమీపించెను. అతడు భయపడెను. కారు తలుపు తీశారు. లోపల ఉన్న బాబా అతనిని కారులోకి రమ్మని పిలిచారు. అతడు కారులో కూర్చున్నాడు. కారు కదిలింది. ఆ చెప్పులు కుట్టేవాడు తన ఇంటి అడ్రస్సు చెప్పదలిచాడు. కాని ఇంతలో ఆ రోడ్డు పక్కన కారు నిలిచింది. కారు నుండి బాబా దిగి ఆ పక్క సందులో ఆ చెప్పులు కుట్టేవాని ఇంట్లోకి ప్రవేశించారు. ఇంతలో అతను కారు దిగి తన ఇంటిలోనికి పోయి బాబాకు ఆతిథ్యమిచ్చాడు. గోడ నానుకుని పీటపై బాబా కూర్చున్నారు. మిఠాయి, పండ్లు బాబాకు సమర్పించగా తాను కొంత స్వీకరించి మిగతావి ఆ ఇంటివారికి ప్రసాదముగా పంచిపెట్టారు. ఆనందాశ్రువులతో ఉన్న అతనిని ఆశీర్వదించి తిరిగి కారు ఎక్కి వెళ్లిపోయారు.
ఆహా, స్వామి కరుణ ఎట్టిది! వాగ్దాన పరిపాలనమునందు ఎంతటి దృఢవ్రతుడో స్వామి! ఒకసారి పుట్టపర్తిలోని కొందరు అసూయాపరులు బాబాకు విషము పెట్టదలిచారు. ఆనాడు ఒక పండుగ దినము. బాబా అందరిళ్లకు వెళ్లి వారిచ్చు సత్కారములను గ్రహించి తినుబండారములను కూడను స్వీకరిస్తున్నారు. తనకు విషమివ్వదలిచిన వారింటికి పోయి వారిచ్చు పదార్థములను మరికొంత ఎక్కువనే ఇప్పించుకొని తిన్నారు. కాని తనతో కూడా వచ్చిన మిత్రులను తినవద్దని చెప్పారు. కడపట కరణమిల్లు చేరారు. బాబా రహస్యముగా ఆ ఇంటివారు తమకు విషము పెట్టి తన శక్తి సామర్థ్యములను పరీక్షింపదలిచిరని మిత్రులకు చెప్పారు. కొంతసేపటికి ఆ తిన్న పదార్థమునంతయు వాంతి చేసుకుని దాన్ని పరీక్షింపగా అది విషమిశ్రితమే అని రుజువయ్యింది. ఎట్టి విషమైనను బాబాకు హాని చేయదు. ఒకరేయి భక్తులతో కలిసి మందిరమునకు వస్తుండగా దారిలో ఒక ఘోర విషసర్పము బాబాని కరిచింది. భక్తుల తృప్తి కొరకు ఒక రక్షను తాను ధరించి మందిరము చేరారు. భోజనము చేయవద్దని, భోజనము చేసియూ స్నానము చేయవద్దనిన బావిలో ఈత కొట్టి స్నానము చేసి నిద్రపోకూడదనిన యోగనిద్రనందియూ వద్దన్న పనులన్నీ చేసి విషము తన్నేమీ చేయజాలదని బాబా రుజువు చేశారు. కరణం సుబ్బమ్మగారు బాబా ఆరోగ్యమును కూర్చి ఎక్కువ పాటుపడుతుండేవారు. భక్తులకు సౌకర్యమును కూర్చుటకు మిక్కిలి జాగరూకత కలిగి ఉండేవారు. బాబాకు సమర్పించిన కొబ్బరికాయలన్నింటినీ పగలకొట్టి పచ్చడి రుబ్బుతుండేవారు. ఆమె భక్తి శ్రద్ధలను, నిష్కామ సేవను స్వామి చాలా మెచ్చుకునేవారు. తన అంత్యకాలమందు బాబా దర్శనమొసగి తనకు పరమపద ప్రాప్తి నిప్పింపుడని శ్రీమతి సుబ్బమ్మగారు బాబాను పలుమార్లు ప్రార్థించుచుండేవారు. ఇంతలో వయసు చెల్లిన సుబ్బమ్మగారు జబ్బున పడ్డారు. ఆమెను బుక్కపట్టణానికి చికిత్స కొరకు తీసుకుని వెళ్లారు. ఆమె మంచం పట్టారు. మరణావస్థలో ఉన్నారు. స్పృహ తప్పుచుండెను. బాబాను కలవరింపదొడసాగెను. స్వామి ప్రసాదించిన షిరిడీబాబా సందర్శనమును, శ్రీకృష్ణ లీలా సందర్శనమును మొదలగు దృశ్యములను చూచుచుండేవారు. తెలివి వచ్చినప్పటికీ కూడా స్వామి అనుభవములే చెప్పుచుండేవారు. ఆమె బంధువులకు ఈ విషయం అంతగా రుచించలేదు. సుమారు 100 మైళ్ల దూరమున బెంగుళూరులో స్వామి ఉన్నారని, ఆయనను చింతించిన ఏమి లాభమని, ఇంకేవైనా సంగతులున్న చెప్పమని సుబ్బమ్మను బంధువులు బాధించుచున్నారు. ఆమె మనస్సు మారలేదు. ఇంతలో బెంగుళూరు నుండి బాబా తిరుపతికి వెళ్లారు. బాబా విగ్రహమును తయారు చేయించుకుని తత్ప్రతిష్టాపన మహోత్సవమునకు భక్తులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమమునకై బాబా తిరుపతి వెళ్లారు. బుక్కపట్టణములో సుబ్బమ్మగారి పరిస్థితి పూర్తిగా మారింది. బంధువులందరూ ఆమె మరణించిందని భావించారు. ఆమె ముఖములో కళ మాత్రం చెదరలేదు. కాబట్టి శ్మశానమునకు తీసుకుని పోలేదు. ఇంతలో బాబా తిరుపతి నుండి కారులో పుట్టపర్తికి చేరి వెంటనే బుక్కపట్టణమునకు వచ్చారు. సుబ్బమ్మను భూశయనం చేశారు. స్మారకము పూర్తిగా తప్పి ఉండెను. బాబా ఆమె పక్కన కూర్చుని సుబ్బమ్మ, సుబ్బమ్మ అని మెల్లగా పిలిచారు. చుట్టూ మూగి ఉన్న జనమునకు ఆశ్చర్యము కలుగునట్టు సుబ్బమ్మ కళ్ళు తెరిచి చూచెను. తన చేతిని చాపి ప్రేమ సూచకముగా స్వామి హస్తమును పట్టుకొనెను. బాబా గంగాజలమును తెప్పించి తన చేతి వ్రేళ్లతో ఆ గంగాజలమును సుబ్బమ్మగారి పెదవుల దగ్గర పెట్టెను. ఆమె తన నోటిని కొంచెము తెరిచి ఆ తీర్థమును కొద్దిగా తీసుకున్నారు. సుబ్బమ్మగారు పుణ్యలోకమును చేరారు. ముక్తులతో కలిశారు.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యంను సాయుధ్యంను సారూప్యంను అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందించబోయే స్వామివారి కస్తూరి అన్న ఈ శీర్షిక యొక్క 4 భాగాలలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

మనమందరం ఎంతో మంది భక్తుల కథలను విని ఉంటాం. కుచేలుని గురించి, భక్త శబరిని గురించి, భక్త కన్నప్ప, భక్త జయదేవుడు, భక్త తుకారాం, ఇలా ఎంతో మంది ఆ సర్వేశ్వరుని భక్తిలో ఓలలాడి తర్వాతి తరాలకు ఆదర్శమూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారందరి స్థాయిలో ఉండే ఒక అత్యున్నత భక్తునిగా సత్యసాయి అవతారంలో ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎవరా భక్తాగ్రేసరుడు అని అనుకుంటున్నారా? ఆయనే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి. ఆయనను అభినవ వ్యాసునిగా, అభినవ వాల్మీకిగా వర్ణించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. స్వామి జీవిత చరిత్రను స్వామి భక్తులకు సరళంగా, సున్నితంగా, సుమధురంగా అందించిన ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవితం సాయి భక్తులందరికీ ఒక పాఠం లాంటిది. అందులో మనం భగవంతునికి భక్తునికి మధ్యనుండే సున్నితమైన సంబంధాన్ని ఆస్వాదించవచ్చు. భగవంతుడు భక్తుణ్ణి ఏ విధంగా అద్భుతమైన రీతిలో రక్షిస్తాడో తెలుసుకోవచ్చు. భక్తుని శరణాగతికి భగవంతుడు కరిగిపోయి ఏ విధంగా ఆ భక్తునిపై అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడో విని పరవశం చెందవచ్చు. కస్తూరి జీవితాన్ని అందరికీ ఆదర్శమైన రీతిలో స్వామే స్వయంగా తీర్చిదిద్దారేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంతటి పరమభక్తుడైతే స్వామి తన జీవిత చరిత్రను రాసే సువర్ణావకాశాన్ని కస్తూరికి అనుగ్రహించి ఉంటారు. అందుకనే భక్తి సువాసనలను గుబాళించే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవిత చరిత్రను కొన్ని భాగాలుగా మీకందిస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని ఇప్పుడు వినండి. ఈ నమ్మకమే కదా నన్ను నీ పాదపద్మాల చెంతకు చేర్చింది. తెలియచెప్పు ప్రభు, నా ప్రార్థనకు, అభ్యర్థనకు వెంటనే బదులు ఇస్తావని గట్టిగా నమ్ముతున్నాను ప్రభు. ఈ కారణం వల్లనే కదా నీ పాదాల చెంత వేడుకుంటూ రోదిస్తున్నాను. తెలియచెప్పు ప్రభు, నా ప్రక్కనే నువ్వు ఉంటావని, సరియైన బాటలో నన్ను నడిపిస్తావని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా పగలు రాత్రి నీ చెంతనే నేనుండేది. నిన్ను ఏది కావాలని నేను కోరినా నువ్వు కాదు అని అనవని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా నీ కటాక్ష వీక్షణం కోసమై నీ చెంత వేచియున్నది. ఈసారి నా కోసం ఏమి సిద్ధం చేసి ఉంచావు? నీ వరాల వర్షం కురిపించుటలో ఈ జాప్యం ఎందుకు? ఎంతకాలమైనా కాని, ఎన్నేళ్లైనా కాని, ప్రేమను వర్షించే నీ కన్నులు నా వైపు తిరిగేదాకా నీకోసం, నీ కటాక్ష వీక్షణం కోసం ఎదురుచూస్తూనే వేచి ఉంటాను. ఎంత ఆత్మానందం కలిగించే ప్రార్థనో కదా. ఎవరో మీ హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మీ మనోభావాలకు తగ్గట్టుగా మీరు స్పందించే విధంగా రచించినట్టు అనిపిస్తోంది కదూ. ఈ అద్భుతమైన ప్రార్థన మనలోని చైతన్యస్వరూపం రచించినది అంటే మీకేమనిపిస్తోంది? స్వామి మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుటకు ఒక గ్రీటింగ్ కార్డును తయారు చేసి అందులో ఆయనే స్వయంగా మననానందం కలిగించే ఈ ప్రార్థనను రచించి నూతన సంవత్సరాన్ని ఈ ప్రార్థనతో ప్రారంభించు అని మనని ఆదేశించడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎంతో అద్భుతంగానూ విచిత్రంగానూ ఉంది కదూ. అంతేకాక నీవు పిల్లాపాపలతో, మనుమలతో, స్నేహితులతో కలిసి ఆనందంగా, జీవితాంతం శాంతియుతంగా, భక్తితో ఆ సర్వేశ్వరుని సేవలో హాయిగా జీవించు అని స్వామి ఆశీర్వదించడం ఎవరినైనా మాటలు రాని ఆనందంలో ముంచెత్తుతుంది. స్వామి వద్ద నుంచి ఈ విధంగా శుభాకాంక్షలు అందుకోవడం ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది. కాని ఇదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పింది అంతా ఏమాత్రం ఊహాజనితం కాదు. ఈ దృష్టాంతం అంతా కూడా ప్రొఫెసర్ కస్తూరి జీవితంలో జరిగిన మరపురాని సంఘటన. 1960వ సంవత్సరంలో స్వామి స్వయంగా పైన చెప్పిన విషయాలతో తనకు అత్యంత ప్రియమైన భక్తుడు అయిన కస్తూరి కోసం గ్రీటింగ్ కార్డును తయారు చేసి ఆయనకు అందించారు. ఇదంతా కథలో సగం మాత్రమే. అసలు ఈ గ్రీటింగ్ కార్డును ఆయన కస్తూరికి ఏ విధంగా పంపించారో తన నుంచి ఈ విధంగా శుభాకాంక్షలు అందుకోవడం ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది. కాని ఇదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటున్నారా?

ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీటింగ్ కార్డును స్వామి నూతన సంవత్సరం నాడు ఆశీర్వాదం కోసం వచ్చిన కస్తూరికి స్వయంగా ఇవ్వలేదు. ఆ కార్డు తనంతట తాను కస్తూరిని వెతుక్కుంటూ పోస్టులో వచ్చింది. పోస్టులో రావడమేమిటి అని అనుకుంటున్నారా? స్వామి ముందుగానే ఈ కార్డును తయారు చేసి ఎవరితోనో బుక్కపట్నం నుండి పోస్ట్ చేయించారు. ఈ సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ కస్తూరి ఇలా రాశారు. ఆ రోజు కార్డును చూసి ఒక్కసారి చెప్పనలవి కాని సంతోషంతో భావావేశానికి లోనై కృతజ్ఞతాభావంతో స్తంభించిపోయాను. స్వామి జీవిత చరిత్రను బ్రహ్మాండమైన రీతిలో హృద్యంగా సరళంగా రచించి కలియుగ వాల్మీకి కలియుగ వ్యాసుడిగా పేరుగాంచిన కస్తూరి స్వామి ప్రేమ అనే ఆనందసాగరంలో మునిగి తేలారు. ఇటువంటివి ఎన్నో మరపురాని మధురమైన సంఘటనలు కస్తూరి జీవితంలో చోటు చేసుకున్నాయి. అసలు భగవంతునికి భక్తునికి గల బంధం ఎంతో చిత్రాతిచిత్రమైనది. అది మరొకసారి స్వామి కస్తూరి ప్రేమబంధం ద్వారా నిరూపితమైనది. అసలు కస్తూరికి స్వామి వద్ద ఉన్నంత చనువు మరెవరికీ లేదని చెప్పవచ్చు. స్వామితో కస్తూరి సంభాషణా స్థాయి, అవగాహన ఎంతో ఉన్నతంగా ఉండేవి అని కస్తూరి వద్ద నుండి స్వామిని గూర్చిన ఎన్నో విషయాలను వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా, ఆయన ప్రసంగాలను వినడం ద్వారా నేర్చుకున్నానని ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు చెప్తారు. అసలు స్వామికి కస్తూరికి మధ్య అనుసంధానం, అవగాహన స్థాయి అత్యుత్తమమైనది. స్వామితో వేదాంతపరంగా, ఆధ్యాత్మికంగా ఆ స్థాయిలో మాట్లాడేవారెవరినీ నేనైతే చూడలేదని అనిల్ కుమార్ అంటారు. ఉద్దండ వేద పండితులైన కామావధాని గారు కూడా స్వామితో ఆ స్థాయిలో అనుసంధానమయ్యేవారు కారు. కంసాలి బంగారం నాణ్యమైందో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన రాయిపై బంగారాన్ని రుద్ది చూస్తాడు. అలాగే స్వామి తన ఉపన్యాసం అయ్యాక కస్తూరిని తన ఉపన్యాసం ఎలా ఉందో చెప్పమని అడిగేవారు. వేరెవ్వరినీ అడిగేవారు కాదు. స్వామి కస్తూరిలో ఒక నిజమైన విద్యావేత్తను, పండితుడిని చూసి ఉంటారు. అందుకనే ఆయన అభిప్రాయాన్ని అడిగేవారు. కస్తూరి ఆయన హృదయాన్ని రంజింపచేసిన, స్పందింపచేసిన విషయాల్ని స్వామికి చెప్పేవారు. స్వామికి మహాభక్తులైన కస్తూరితో వేసవి తరగతుల సందర్భంగా అనేకసార్లు సన్నిహితంగా మెలిగే అవకాశం నరసింహమూర్తి గారికి లభించింది. ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. ఒకసారి 1982 సంవత్సరంలో స్వామి యూనివర్సిటీలో జరుగుతున్న ఒక నిర్మాణపు పనులను చూడటానికి వెళ్లారు. కస్తూరిని కూడా కారులో వెంట తీసుకుని వెళ్లారు. మేము ముగ్గురం వరండాలో స్వామి కోసం ఎదురుచూస్తున్నాం. స్వామి వచ్చాక మమ్మల్ని చూసి ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమన్నారు. ప్రొఫెసర్ కస్తూరి స్వామి తరువాత కారు దిగి వచ్చేసరికి స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపులు వేసేయబోతున్నారు. కస్తూరి కూడా లోపలికి వచ్చేశారు. అప్పుడు స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇక్కడ అంతా మూర్తులే ఉన్నారు. సత్యమూర్తి, కృష్ణమూర్తి, నరసింహమూర్తి. నేను ఎలాగో మూర్తినే, అందుకని మూర్తుల మధ్య కస్తూరికి చోటులేదు అని అన్నారు. స్వామి అన్నదానికి కస్తూరి స్పందించిన తీరు నిజంగా అద్భుతం. నాకు ఇప్పటికీ ఆయన అన్న మాటలు నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. అప్పుడు కస్తూరి చిరునవ్వుతో స్వామితో, స్వామి, నేను లోపలికి వస్తే అంతా పూర్తి అయిపోతుంది అన్నారు. కస్తూరి ఇలా అనేసరికి స్వామి పకపకా నవ్వి ఆయనను కూడా లోపలికి రానిచ్చారు. వారిద్దరి సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే భగవంతునితో సన్నిహిత బంధం తప్పకుండా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఈ అద్వితీయమైన భక్తుని జీవితంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. సాధారణంగా కస్తూరి నుదుటిపై విభూతిరేఖలను రాసుకుంటారు. ఒకసారి ఆయన బృందావనంలో వరండాలో మూలగా వెలుతురు సరిగా పడని ప్రదేశంలో కూర్చున్నారు. స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇలా వెలుతురులోకిరా, లేకపోతే నీ నుదుటిపై గల విభూతిరేఖలను చూసి ఏదో బ్యాండేజీ అని అందరూ అనుకుంటారు అని అన్నారు. దానికి కస్తూరి తనదైన హాస్యధోరణిలో, విభూతి బ్యాండేజీ కాదు స్వామి, నా జీవితంలోని బాండేజీ, అంటే బంధాలను నిర్మూలించేది అని అన్నారు. స్వామి వెంటనే అది విని చిరునవ్వులు చెందించారు. చాలామంది స్వామితో భయంగా, మితంగా మాట్లాడేవారు. కస్తూరి మాత్రం తనదైన శైలిలో హాస్యచతురతను నేర్పుగా తగిన సమయంలో ఉపయోగిస్తూ స్వామితో మాట్లాడేవారు. స్వామికి కస్తూరి సృజనాత్మకత, హాస్యధోరణి ఎంతగానో నచ్చింది.

అసలు వారిద్దరి సన్నిహితత్వం ఎంతగా ఉండేదంటే, ప్రతిరోజు మధ్యాహ్నం కస్తూరి స్వామి వద్దకు వస్తున్నప్పుడు స్వామి ఆయనను చూసి, అదిగో నా న్యూస్ పేపర్ వస్తోంది, నాకిప్పుడు బోలెడన్ని వార్తలు చెబుతాడు అని అనేవారు. చిన్నపిల్లల వంటి అమాయకపు మనస్తత్వం కలిగిన కస్తూరి రోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు తన రేడియోలో విన్న ప్రముఖ వార్తలన్నిటినీ స్వామికి చెప్పేవారు. ఈ విశ్వాన్నే సృష్టించిన సృష్టికర్తకు ఈ విశ్వంలో జరిగే విషయాలనే చెప్పడం ఒక వింత అనుభూతిగా అనిపిస్తుంది. ఒకసారి స్వామి ముంబై నుంచి బెంగళూరు వస్తున్నప్పుడు స్వామి కారులో మరికొందరితో పాటు కస్తూరి కూడా ప్రయాణిస్తున్నారు. స్వామి కొన్ని యాపిల్ పండ్లను తీసి వాటిని ముక్కలుగా కోసి అందరికీ పంచారు. తర్వాత భజన ప్రారంభించమని స్వామి ఆదేశించారు. భజన అయ్యాక అందరూ యాపిల్ ముక్కలను ప్రసాదంగా భావించి తినడం ప్రారంభించారు. కానీ కస్తూరి మాత్రం తినకుండా ముక్కలను అలాగే పట్టుకుని కూర్చున్నారు. కస్తూరివి కట్టుడు పళ్ళు. కట్టుడు పళ్లతో యాపిల్ తొక్కని నమిలి మింగడం చాలా కష్టమైన పని. అందుకని కస్తూరి యాపిల్ ముక్కలను తినలేక అట్లానే పట్టుకుని చూస్తున్నారు. స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. కస్తూరి ఈ విషయం గురించి ఏమీ చెప్పకపోయినా సర్వాంతర్యామి సర్వజీవవాసుడు అయిన స్వామికి తెలియని విషయం ఉంటుందా? 1000 తల్లుల ప్రేమను మించినది స్వామి ప్రేమ. కస్తూరి ఇబ్బందిని తెలుసుకుని తర్వాత ఇచ్చిన యాపిల్ ముక్కలకు శుభ్రంగా తొక్కను పూర్తిగా స్వయంగా స్వామే తీసివేసి కస్తూరికి అందించారు. ఎవరైనా తీపి మిఠాయిలు స్వామి కోసం తీసుకువచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని స్వామి మా నాన్నగారి కోసం ప్రక్కన పెట్టేవారు, ఇవి కస్తూరికి ఉంచండి తిని ఆనందిస్తాడు అని అనేవారని కస్తూరి కూతురైన పద్మా కస్తూరి అప్పటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎంతటి దివ్యమైన సంబంధమో కదా ఇది. వీరిరువురి బంధం నిజంగా చరిత్రలో మరొకరాని ఘట్టంగా నిలిచిపోతుంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కస్తూరి జీవిత చరిత్రగా చెప్పదగిన లవింగ్ గాడ్ అను పుస్తకంలో ఆయన స్వయంగా ఈ దివ్య అనుబంధాన్ని ప్రేమకథగా అభివర్ణించారు. ప్రతి భక్తుడు కలలుగనే ప్రేమకథ ఇది. చరిత్రలో మానవుని స్ఫురణలో అజరామరంగా నిలిచిపోయే ప్రేమకథలన్నీ భక్తునికి భగవంతునికి మధ్య జరిగినవే. ఇలాంటి ప్రేమకథలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియచెప్పి దానిని మన మనోఫలకాలపై ఆవిష్కరింపచేస్తాయి. ఈ దివ్య నాటకాన్ని ముందుగానే భగవంతుడు రచించి అందులో ఎవరిని పాత్రధారులుగా ఎంపిక చేస్తాడో మనకి అంతుపట్టదు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఊహించలేం. ఈ అవతారంలో ఆ అదృష్టం పవిత్రమైన మనసు కలిగిన ప్రొఫెసర్ కస్తూరిని వరించిందని చెప్పవచ్చు. భగవంతునికి భక్తునికి గల అద్వితీయమైన అనుబంధాన్ని, భక్తుని నిష్కల్మష ప్రేమకు భగవంతుడు ఏ విధంగా కరిగిపోయి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడో అందరికీ తెలియజేయడానికి స్వామే కస్తూరిని స్వయంగా ఎంచుకుని ఉంటారు. ప్రేమస్వరూపాన్ని తల్లిలా లాలించిన ఘట్టము. ప్రొఫెసర్ కస్తూరి తన మధుర జ్ఞాపకాల మాలలోని ఒక అనుభవాన్ని గురించి ఇలా రాశారు. మేమప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చెబ్రోల్లో ఉన్నాం. రాత్రి మేమంతా భోజనం చేస్తున్న సమయంలో స్వామి హఠాత్తుగా లేచి మనం ఉన్న పళంగా మద్రాసు వెళ్లాలి అని అన్నారు. ఇంతలోనే స్వామి మొహం అంతా ఎర్రగా అయిపోయింది. స్వామి చాలా కంగారుగా ఉన్నారు. స్వామి ఎవరో భక్తునికి వచ్చిన తీవ్రమైన జ్వరమును తీసుకుని తాను ఆ బాధనంతా అనుభవిస్తున్నట్టు నాకనిపించింది. స్వామి ఆ భక్తుని ఇంటికి వెళ్దామని అన్నారు. స్వామి అప్పట్లో ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండేవారు. స్వామి కారు వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. కారులో నేను డ్రైవర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను కూడా స్వామితో పాటు వెనక సీట్లోనే కూర్చుని ఉన్నాను. స్వామి బాధను అనుభవిస్తూ కాస్త శరీరాన్ని చాపి పడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్వామికి వీలుగా నేను ప్రక్కకి జరుగుదామని జరుగుతున్నాను. స్వామి నన్ను జరగద్దు, అలానే కూర్చోమన్నారు. స్వామి పడుకోవాలంటే కనీసం దిండు కూడా లేదు. అప్పుడు కస్తూరికి మరపురాని మధుర జ్ఞాపకాన్ని ఒకటి అందివ్వటానికే అన్నట్టు స్వామి తన ప్రియభక్తుని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నారు. విశ్వాన్ని తన సంకల్పం చేత సృష్టించిన సృష్టికర్త ఒక చిన్న పిల్లవాని వలె తన భక్తుని ఒడిలో ఒదిగి పడుకోవడం ఆహ్లాదానికే ఆహ్లాదాన్నందించే గొప్ప విషయం. 8 గంటలపాటు తన ఒడిలో పడుకున్న స్వామి తలనిమురుతూ తల్లిలా స్వామిని సాకారు ప్రొఫెసర్ కస్తూరి. ఆ తరువాత మద్రాసు వెళ్లాక మరునాటి ఉదయం స్వామి కస్తూరిని పుట్టపర్తికి వెళ్లమని ఫస్ట్ క్లాస్ రైలు టిక్కెట్టు ఇచ్చి పంపించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుట్టపర్తికి చేరుకున్న భక్తులందరికీ తన సందేశాన్ని అందించమని కస్తూరిని పంపించారు. స్వామి కస్తూరి జీవశ్వాస, జీవనాధారం. బహుశా ఈ బంధం ఈ జన్మలో చిగురించినది కాకపోవచ్చు. జన్మ జన్మలుగా పెనవేసుకున్న బంధమేమో. లవింగ్గాడ్లో కస్తూరి ఇలా రాశారు, స్వామి ప్రేమ నన్ను స్థిరముగా పవిత్రమైన జీవితమును గడిపేటట్టు చేసింది. అది 1948లో నేను మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు నుంచే కాదు, నేను పుట్టినప్పటి నుంచి అంటే 1897వ సంవత్సరం నుండే నన్ను రక్షిస్తూ నన్ను ముందుకు సాగేట్టు చేస్తూ ఉంది. అందుకనే స్వామి ఒకసారి నాతో అన్నారు, నాకు నువ్వు నీ పూర్వజన్మాల నుంచే తెలుసు అని. కస్తూరి పుట్టినప్పుడు ప్రపంచంలోని సగం మంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. దేవుని కుమారుణ్ణి భూమిపైకి పంపిన రోజది, అదే క్రిస్మస్. అదే పవిత్రమైన రోజున కస్తూరి జన్మించడం భగవంతుడు తనతో పాటు ఈ భక్తాగ్రేసరుని కూడా జ్ఞప్తి అందుంచుకోండి అని మానవాళికి చెప్పుటకేమో అని అనిపిస్తుంది. కస్తూరి 11 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయనను దగ్గరలోని పార్థసారథి దేవాలయానికి తీసుకుని వెళ్లి దేవుని ముందు రాయిపై ఆయన్ను పడుకోబెట్టింది. విగ్రహానికి ఇరువైపులా 2 దీపాలు ఉన్నాయి. తల్లిగారు పార్థసారథిని ప్రార్థిస్తున్న సమయంలో ఆ దీపాల కాంతిలో పార్థసారథి ఆమెను చూసి నవ్వినట్టు అనిపించింది. ఆమె ఎంతో పరవశానికి లోనై పార్థసారథి తన బిడ్డను ఆశీర్వదించాడని అనుకుని ఎంతో తృప్తిగా ఇంటికి చేరుకుంది. బాల్యంలో కస్తూరి స్నేహితుడు, భగవంతుడు అన్నీ ఆ పార్థసారథే. చిన్నతనంలో పెన్సిల్ పిప్పర్మెంట్ల విషయమైనా, పరీక్షలు చదువు విషయమైనా ఏదైనా సరే పార్థసారథి విగ్రహం ముందు నిలబడి ఆయనకు మనసు విప్పి అన్నీ కస్తూరి చెప్పుకునేవారు. 50 సంవత్సరాల తర్వాత మానవ రూపంలో అవతరించిన ఆ పార్థసారథిని స్వామి రూపంలో దర్శించారు. ఆయన చిన్నతనంలో చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా భక్త జనోద్ధరణకై రూపొందించబడిన సనాతన సారథి మాసపత్రికకు సంపాదకునిగా కస్తూరిని నియమించడం పవిత్ర ప్రేమకు, నిస్వార్థ భక్తికి స్వామి ఎట్లా స్పందిస్తారో తెలియజేస్తుంది. కస్తూరి కొన్ని నెలల వయసులో ఉన్నప్పుడు వైకోంలోని శివాలయానికి తల్లిదండ్రులు ఆయనను తీసుకుని వెళ్లారు. కుటుంబ సాంప్రదాయానుసారం మొదటి బిడ్డను శివునకు కైంకర్యం చేసి శివునికి సేవకునిగా అర్పించి బిడ్డను తెచ్చుకోవడం ఆ మొక్కుబడి. ఆ ఆలయం ద్వారం వద్ద పెద్ద అరటి ఆకును పరిచి అందులో నగ్నంగా ఆయనను పడుకోబెట్టి వారి తల్లిదండ్రులు ఇరువురూ వారికి ఇరుపక్కలా శివుని ముందు సాగిలపడ్డారు. తరువాత వారు మెల్లగా ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆలయ పూజారి పరమశివుని సందేశంగా, నా బిడ్డగా నా కోసం అతి జాగ్రత్తగా శ్రద్ధతో ఈ బిడ్డను పెంచండి అని చెబుతూ కస్తూరిని అందివ్వగానే వారు ఆయనను శివుని ముందు పడుకోబెట్టి శివప్రసాదంగా తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. ఆయన కృపావీక్షణాలే ఎల్లప్పుడూ ఆధారం. ఆర్థిక స్తోమత లేనందువల్ల కస్తూరి తాతగారు తండ్రి లేని పిల్లవాడైన కస్తూరిని పాఠశాలకు పంపడానికి ఒప్పుకోలేదు. కాని దైవం కస్తూరి తల్లి రూపంలో ధైర్యంగా నిలబడి కస్తూరిని పాఠశాలకు పంపించి పలు భాషల్లో ప్రావీణ్యతను సాధింపచేసి విద్యాధికుడను చేసింది. ఎందుకంటే సాయి అవతార క్రమంలో కస్తూరి చేయవలసింది ఎంతో ఉందని దైవమే కస్తూరికి విద్యను అనుగ్రహించి ఉంటుంది. కస్తూరి తల్లివైపు కుటుంబం కనీస శక్తినిచ్చే ఆహారాన్ని కూడా అందించగలిగే స్తోమత కలిగినది కాదు. అందుకనే భగవంతుడు కస్తూరి ఎక్కడ చదివినా త్రిపురనిత్రులోని స్కూల్లోనైనా, లేక ఎర్నాకులంలోని ప్రీ యూనివర్సిటీ చదివే సమయంలోనైనా, లేక త్రివేంద్రంలో చరిత్రలో డిగ్రీ పట్టాతో ఉత్తీర్ణుడైన సమయంలోనైనా ఇన్ని సంవత్సరాలు కూడా ప్రతి చోట ఉచిత భోజనాలను అందించే సదుపాయాన్ని సమకూర్చారు. ఎందుకంటే కస్తూరి అనే పనిముట్టును ఈ అవతార క్రమంలో ఎంతగా ఉపయోగపెడతారో భగవంతునికి, అంటే స్వామికి తప్ప ఇంకెవరికి తెలుసు. అందుకనే కస్తూరిని అంత జాగ్రత్తగా వెన్నంటి ఉండి కాపాడేవారు. తరువాత కస్తూరికి ఆణిముత్యంలాంటి అమ్మాయితో పరిణయం జరిపించడంలో కూడా అదృశ్య హస్తపు మహిమను గుర్తించవచ్చు. కస్తూరి భావావేశాలకు తగినట్టుగా ఉంటూ, కష్టాలలో పాలు పంచుకుంటూ ఆయనలో ఎంతో ధైర్యం నింపే భార్యను స్వామి దయతో కస్తూరికి ప్రసాదించి ఉంటారు.
డిగ్రీ అయ్యాక 21 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్వేషణలో ప్రతిరోజు వార్తాపత్రికలను ఆశగా చూస్తున్న సమయంలో ఆ దేవాదిదేవుడే ఒకరోజు వార్తాపత్రికలో వచ్చిన మైసూరులోని హైస్కూల్లో అధ్యాపకుడు కావలను అన్న ప్రకటనను కస్తూరి చూసే విధంగా చేసి మైసూర్ బంగారుగనుల ప్రాంతానికి ఈ విద్యారత్నాన్ని కూడా చేర్చారు. భగవంతుని రక్షణలో వికసించిన కస్తూరి కొంతకాలం మైసూర్ హైస్కూల్లో పనిచేసిన తరువాత స్కూలు సంస్థాపకుని అసహ్యకరమైన అలవాట్లు పద్ధతుల వల్ల కస్తూరి విసుగుచెంది ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేక వేరే ఉద్యోగం చూసుకుందామని అనుకునేవారు. అదే సమయంలో కస్తూరి లా డిగ్రీని పొందాలన్న ఆసక్తితో లా విద్యను అభ్యసిస్తున్నారు. లా చదువు పూర్తి చేసి ఆ హైస్కూల్ అనారోగ్య వాతావరణం నుంచి బయటపడి మరింత ఆర్థిక స్తోమతను పెంచే ఉద్యోగం పొందవచ్చని అనుకున్నారు. తరువాత సంవత్సరంలో యువకునిగా ఉన్న కస్తూరి తనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని చిగురింపచేసే నిమిత్తం రామకృష్ణ మఠంలో చేరి రామకృష్ణ పరమహంస బోధనలను అర్థం చేసుకుని అనుసరిస్తూ ఉండేవారు. రామకృష్ణ బోధామృతాన్ని అనుసరించి కన్నడ ఇంగ్లీషు భాషలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో ఉంచే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను సమాజ ఉద్ధరణ నిమిత్తమై చేపట్టేవారు. 1928వ సంవత్సరంలో ఆర్తజనపరాయణుడైన లోకేశ్వరుడు కస్తూరిని మైసూర్ యూనివర్సిటీలోని మహారాజా ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకునిగా చేర్పించారు. ఇది కస్తూరి జీవితంలో ముఖ్యమైన మలుపు. ఇక్కడనే కస్తూరి తనలోని సాహిత్య జ్ఞానానికి రచనా సామర్థ్యానికి పదునుపెట్టి ఆయా రంగాలలో ఎంతో కృషి చేశారు. సామాజిక అసమానతలపై అన్యాయ అక్రమాలపై తనదైన హాస్య ధోరణిలో సాహితీ విలువలతో కూడిన నాటకాలను రచించేవారు. పురాణేతిహాసాలలోని పవిత్ర పురుషులా ఋషులా జీవితాలపై హరికథలను రూపొందించి జనచైతన్యానికి దోహదపడ్డారు. కోతి వంటి మానవుని మనస్సు చేసే చిత్ర విచిత్రములైన చేష్టలపై దానిని నియంత్రించే విధానంపై ఎన్నో రచనలను కన్నడంలో రచించారు. కన్నడ హాస్య మాసపత్రిక అయిన కోరవంజిలో మరియు ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ వారపత్రికలో వట్టి వగరుబోతు మాటలు అనే శీర్షికపై హాస్య వ్యంగ్య రచనలను కూడా చేసేవారు. అంతేకాక ఆల్ ఇండియా రేడియోలో సహాయ దర్శకునిగా చేరడమే కాకుండా ఆకాశవాణి అన్న పేరును సూచించడం అది పై అధికారులకు నచ్చి ఇప్పటికీ అదే పేరుతో ఆల్ ఇండియా రేడియోను సంబోధించడం నిజంగా కస్తూరి భాషా ప్రావీణ్యతకు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. రేడియోలో తన సృజనాత్మకతతో ఆలోచింపచేసే భక్తిభావాలను మేల్కొల్పే జనచైతన్యానికి దోహదపడే కార్యక్రమాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. 1947లో ఇండియా స్వాతంత్ర్యం సంపాదించే సమయానికి కస్తూరిని స్వామి బెంగళూరుకి చేర్చారు. అక్కడే కస్తూరి చిన్న కుమారుడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. పెద్ద కుమారుడు మూర్తి భూగర్భ శాస్త్రంలో పీహెచ్డీ పట్టా సంపాదించే నిమిత్తమై స్వీడన్ దేశంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. బెంగళూరు వచ్చాకే కస్తూరి జీవితంలో స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే భగవానుడు కస్తూరి అనే పవిత్ర కుసుమాన్ని ఎప్పుడెప్పుడు తన అవతార ఉద్యమంలో వికసింపచేసి భక్తులకు సువాసనను అందింపచేయాలా అని వేచియున్నాడు. నడిచే ప్రేమతో సాంగత్యం. బెంగళూరులోని ఒక భక్తుని ఇంట్లో మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు కస్తూరి ఆశ్చర్యచకితులై మౌనంగా ఉండిపోయారు. స్వామి కస్తూరి జీవితంలోని ప్రతి పేజీని చదివినట్లు నాకు అంతా తెలుసు అన్నట్లు, నీ కుమార్తెకు ఆ అబ్బాయినే కుదిర్చాను, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడిగి ఆయన సర్వవ్యాపకత్వాన్ని సర్వాంతర్యామితత్వాన్ని కస్తూరికి తెలియచేశారు. కొద్ది రోజుల ముందు కస్తూరికి స్నేహితులైన పొట్టి అయ్యర్ కలలో కనిపించి కస్తూరి కూతుర్ని తన మనుమడికి చేసుకోమని ఆదేశించారు. పొట్టి అయ్యర్ మొదట్లో కస్తూరి ఇదే విషయం తనని అడిగినప్పుడు అంతగా ఆసక్తి చూపలేదు. కస్తూరి కన్నా ధనవంతులైన సంబంధం చేద్దామని అనుకున్నారు. పొట్టి అయ్యర్కు నేను చెబితే వింటాడు అని అనుకున్నావు కదా, అందుకనే చెప్పి ఒప్పించాను అని స్వామి అన్నారు. స్వామి పట్ల పొట్టి అయ్యర్కు గల భక్తిని చూసి నవయువకుడైన బాబా కనుక పొట్టి అయ్యర్కు మన పద్మను వారి మనుమడికిచ్చి వివాహం చేసుకోమంటే తప్పక పొట్టి అయ్యర్ ఒప్పుకుంటాడు అని కస్తూరి ఒకసారి ఆయన భార్యతో అన్నారట. సరిగ్గా తను తన భార్యతో అన్న విషయాన్ని స్వామి సర్వమూ నాకు తెలుసు అని ప్రకటించుటకా అన్నట్లు కస్తూరితో అనడం
కస్తూరిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేకాక, నీ కుమారుణ్ణి కోల్పోయావు, ఏమీ బాధపడకు, ఇప్పుడు ఈ అబ్బాయి నీకు అల్లుడే కాదు, కొడుకులాంటివాడు కూడా అని స్వామి ఆశీర్వదించారు. ఏమీ బాధపడకు, యూనివర్సిటీ వారు నీకు ఇవ్వాల్సినంత గౌరవాన్ని అర్హతను కల్పించటం లేదు, తొందరలోనే నీవు తగిన గౌరవాన్ని పొందుతావు, అప్పుడు నీ తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది అని స్వామి ఒకటొకటి చెబుతూ ఉంటే, కస్తూరి మాటలు రాని ఉద్వేగస్థితిలో అసలు అక్కడ ఏమి జరుగుతోందో, తను ఏమి వింటున్నానో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కిరీటం లాంటి జుట్టు, కాషాయ అంగీని ధరించిన ఈ 22 యువకునికి నా విషయాలన్నీ ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో స్వామి కస్తూరిలో సంచలనం కలిగించే మరొక విషయం అన్నారు. యూనివర్సిటీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక వచ్చేసి నా దగ్గరే ఉందిరుగాని, నువ్వు నా జీవిత చరిత్ర రాయాలి అని. నేనా అని కస్తూరి సంభ్రమాశ్చర్యాలకు లోనై స్వామిని అడిగారు. దానికి స్వామి, అవును నువ్వే, వివరాల కోసం నా తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, గురువులను, ఇంకా ఎవరెవరిని కలుసుకోవాలో కూడా నేను చెబుతాను, నేను కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను అని అన్నారు. అది 1948 సంవత్సరం జూలై నెల. కస్తూరి పూర్తిగా నిర్ఘాంతపోయి నుంచుని ఉన్నారు. మనసులో అనేక ఆలోచనలు. ఏమిటిది, నాకు మందలింప, ఆయన పట్ల నాకు కలిగిన సందేహాలకు గొడ్డలి పెట్ట, ఊరికే వార్తాపత్రికలలో వదరబోతు మాటలు వ్రాయొద్దని హెచ్చరిక, అదృష్టాన్ని నా భవిష్యత్తును చేతబట్టుకుని ఆయన వద్దకు, ఆయన బంధంలోకి రమ్మని ఆహ్వానమా, ఏమిటి స్వామి మాటల్లోని అంతరార్థం అని ఆత్మపరిశోధన చేసుకున్నారు. ఇది అద్భుత ఆశ్చర్యములతో మాటలు రాని పరిస్థితి. కస్తూరి ఈ సంఘటనను వివరిస్తూ ఆయన స్వచరిత్రలో ఇలా రాశారు. స్వామి అనుగ్రహ వర్షపు వరాల జల్లులో తడిసి ముద్దైన వరుస ఘట్టాలు ఒకటేమిటి, ఆయన కుమార్తె వివాహం నుంచి ఆయన ఉద్యోగ పురోగతి వరకు ఆయన తల్లిగారి ఆనందము మొదలైన వాటితో స్వామి కస్తూరిని అనుగ్రహించిన తీరు ప్రతి భక్తునికి కలలా మిగిలిపోయే అజరామరాలు. ఆ సమయం నుంచి స్వామి కస్తూరి చేయిపట్టి ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉండి నడిపించారని చెప్పవచ్చు.

ఇంతవరకు మీరు స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క మొదటి భాగాన్ని విన్నారు. రెండవ భాగాన్ని ఉదయం ప్రశాంతి నిలయం నుంచి అందించబడే ప్రత్యక్ష ప్రసారం తర్వాత వింటారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: నిస్వార్థ ప్రేమ. ఒకానొక సమయంలో ఒక భక్తునికి రామాయణ కథ మీద ఎంతో ఆసక్తి కలిగింది. ఆ కథలోని పాత్రలను నిరంతరం స్మరించుకుంటూ ఉండేవాడు. సీతను తన సోదరిగా భావించుకున్నాడు. శ్రీరామచంద్రుని బావా అని చనువుగా సంబోధించేవాడు. రాముని వెంట సీత అరణ్యానికి వెళ్ళింది కదా, పాపం ఎండ కన్నెరుగని ఆమె ఆ అడవుల్లో చెప్పుల్లేక ఎట్లా నడువగలదు? ఎట్లయినా ఒక చెప్పుల జతను తయారుచేసివ్వాలి. అంతేకాదు, పాములు క్రిమికీటకాదులు విచ్చలవిడిగా సంచరించే అడవుల్లో మంచం లేకుండా ఎట్లా నిద్రపోగలదు? ఒక మంచం కూడా తయారు చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. అన్నీ సిద్ధం చేసుకుని నెత్తిమీద మంచం, చేతుల్లో చెప్పులు పెట్టుకుని అడవుల్లోకి ప్రవేశించాడు. సీత, సీత, ఎక్కడున్నావమ్మా అని అరుస్తూ సీత కోసం వెతకసాగాడు. తిరిగి తిరిగి అలసిపోయాడు. ఒకనాడు శ్రీరామచంద్రుడు అతని మీద జాలిపడి అతని వద్దకు వచ్చాడు. అతన్ని ఓదార్చాడు. నేనే రాముణ్ణి అన్నాడు. ఆ భక్తుడు అతని పాదాల మీద పడి, బావగారు, దయచేసి ఈ చెప్పులు ఈ మంచం నా సోదరికివ్వండి. ఆమె చెప్పులు లేకుండా ఎట్లా నడవగలదు, మంచం లేకుండా ఎట్లా పడుకోగలదు అని కన్నీరు కారుస్తూ వేడుకున్నాడు. శ్రీరామచంద్రుడు వాటిని అందుకొని, నేను తప్పక నీ సోదరి సీతకు వీటిని ఇస్తాను, నీవు సంతోషంగా ఇంటికి వెళ్ళు అని దీవించి పంపాడు. నిర్మల నిస్వార్థ ప్రేమతో భక్తుడు ఏ భావంతో భగవంతుని చింతిస్తాడో ఆ రూపంతో ఆ భావనతోనే సాక్షాత్కరిస్తాడు భగవంతుడు.

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో శ్రీ సత్యసాయి వచనామృతం ఆధారంగా గ్రహించబడిన సత్యమేవ జయతే అను నాటికను మీరు వింటారు. అనంతపురం బాలవికాస్ పిల్లలచే రూపొందించబడిన ఈ నాటికలోని పాత్రలు పాత్రధారులు దొంగ కుమారి నవ్య, సదానంద స్వామి, కుమారి దివ్యశ్రీ, మహారాజు, కుమారి స్నేహ, రాజభటుడు, కుమారి నవ్యశ్రీ, మంత్రి కుమారి వర్ష, కోశాధికారి కుమారి దివ్యశ్రీ, వ్యాఖ్యాత శ్రీమతి విజయలక్ష్మి,

ఓం శ్రీ సాయిరాం. మనము ఇప్పుడు వినబోయే నాటిక పేరు సత్యమేవ జయతే. ఆలయ మంటపంలో సదానంద స్వామి భక్తులకు ప్రబోధ చేస్తున్నారు.

0: భగవంతుడు దయామయుడు. లౌకిక జీవితంలో మానవుడు తెలిసో తెలియకో ఎన్నో ప్రలోభాలకు లోనవుతాడు, అధర్మాలను ఆచరిస్తాడు. అటువంటి వాళ్లను కూడా భగవంతుడు సంస్కరించే యత్నం చేస్తాడు. వాల్మీకి ఒకప్పుడు బందిపోటు దొంగ, అడవులలో ప్రయాణం చేసే బాటసారులను నిర్దాక్షిణ్యంగా హింసించి దోచుకునేవాడు. అటువంటి వాడు కాలక్రమేణా భగవదనుగ్రహం వల్ల మానసిక పరిణామం చెంది రామాయణం రాసిన మహాకవిగా ప్రపంచఖ్యాతి గడించాడు. అందుచేత నిజమైన పశ్చాత్తాపము ఎంతటి పాపాత్మున్నైనా పునీతుని చేస్తుంది. మరి నేటికి సభ చాలిద్దాము. ఏది మంగళహారతి తీసుకోనైనా శిష్య?
1: పవమాన సుతుడు బట్టు పాదార విందములకు నీ నామారూపములకు నిత్యశుభమంగళం.
0: హారతి తీసుకోండి అయినా. ఈ ప్రబోధను గౌరయ్య అనే దొంగ ఆలయ ద్వారం దగ్గర నిలబడి విని వెనక్కి వెళ్లి రాజబాటలో ఒక చెట్టు చాటున నక్కి కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్న సదానంద స్వామిని కలుసుకుంటాడు.
2: నమస్కారం సాములోరు.
3: ఆ నమస్కారం నాయనా.
2: మీరిందాక గుళ్ళో చొప్పిన మాటలన్నీ బయట నుంచి ఆలకించానండి. మిమ్మల్ని ఒంటరిగా కలుద్దామని ఇలా వచ్చానండి.
3: బయటెందుకు కూర్చున్నావు నాయనా, లోపలికి రాలేకపోయావా?
2: ఎలా వస్తానండి, సాటుమాటుగా బతికేవోణ్ణి. నా వృత్తి అలాంటిది.
3: నాయనా, ఏమిటి నీ వృత్తి?
2: చిత్తం దొంగతనమండి. ఇప్పుడు మిమ్మల్ని దోచుకోనండి.
3: మరి నీకేం కావాలి నాయనా?
2: నేను మీ శిష్యున్నైపోతానండి.
3: దొంగనంటున్నావు, నా శిష్యున్నవ్వాలంటున్నావు? నా పరువు గంగపాలవుతుంది, నన్ను వదిలే నాయనా.
2: అయ్యా బాబు, అలాగంటే ఎలాగండి? కుదరదండి. మీరు కాదన్నా నా గురువు, నేనే మీ శిష్యుణ్ణి. దానికి తిరుగులేదండి. మరి కాదంటే మీ కాళ్ళు వదలను, మీరు కదల్లేరు. పోతే నేనేం చెయ్యాలో చెప్పండి.
3: నువ్వసలేం చేస్తుంటావు నాయనా?
2: రాత్రి దొంగతనమండి, పగలు జూదమారుతానండి.
3: నాయనా, ఆధ్యాత్మిక సాధనలో సత్యం వద, ధర్మం చెర అన్నవి ముఖ్య ప్రబోధాలు. ఆ రెండు నీకు సాధ్యం కావు. దొంగతనం, జూదం రెండు అధర్మాలే. ఆ రెండిటికి అసత్యమే ఆధారం. దయ్యాలు వేదాలు వల్లించినట్లు దొంగకు వేదాంతమా?
2: ఆయన్ని నాకెందుకండి? ఇందాక మీరు చెప్పారు కదండి, అడవిలో బందిపోటు దొంగ కూడా గొప్పోడైపోయాడని.
3: అతను వాల్మీకి నాయనా, తపస్సు చేశాడు.
2: ఆ రోజులు వేరండి, ఇప్పుడు మీరు తపస్సు చేస్తున్నారా, మీ శిష్యులు చేస్తున్నారా? అలా తప్పించుకోనాకి చూడమాకండి.
3: సరే, నా శిష్యుడు అవ్వాలంటే దొంగతనం, జూదం, అసత్యం ఈ మూడిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా మానేయాలి.
2: అలా అన్నారు బాగుంది సామి. దొంగతనం మానేయడం కుదరదు సామి, నాకు వేరే పని తెలియదు. పెళ్ళాం బిడ్డలు లేరు, పగలేం చెయ్యాలా? జూద మారతాను సామి, అది మానలేను. సరే సామి, అబద్ధమాడొద్దన్నారు. సరే సామి, మానేస్తాను.
3: నిజంగా మానేస్తావా నాయనా?
2: తప్పదు కదండి సామి, మాటంటే మాట. నా శిశిరకం మీద ఒట్టండి సామి, మరి నన్ను దీవించండి స్వామి.
3: భగవద్ అనుగ్రహ ప్రాప్తి రస్తు.
0: ఒకనాటి రాత్రి ఆ దొంగ రాజభవనంలో ఉన్న రత్నాగారంలో దొంగతనం చేయడానికి ఉద్యానవనంలో ప్రవేశించాడు. అదే సమయంలో మహారాజు నిద్రపట్టక పచార్లు చేస్తుండగా ఈ దొంగ కనపడ్డాడు. మహారాజు భుజాన ఉన్న శాలువ మొహం మీదికి దిగేలాగా కప్పుకుని నెమ్మదిగా వెళ్లి ఆ దొంగ భుజం మీద చేయి వేశాడు.
4: ఎవరు నువ్వు?
2: దొంగని. నువ్వెవరు?
4: మెల్లగా మాట్లాడు, నేను దొంగనే.
2: మరి సెయ్యి కలుపుతావా? సరిసగం వాటా.
4: సరే, నువ్వేం చేస్తావు, నేనేం చేయాలి?
2: అన్నా, నువ్వు వయసులో పెద్దోడిలాగున్నావు, పెళ్ళాం బిడ్డలు ఉంటారు, నువ్వీడనే కాపలా ఉండు. నేను ఎవరూ లేని ఒంటరిగాన్ని, నేను పోయి సక్కబెట్టుకొస్తాను.
4: సరే వెళ్ళు.
0: దొంగ వెళ్లిపోయిన తర్వాత మహారాజు లోపలికి వెళ్లి ఇద్దరు భటులను పిలిచి వాళ్ళేం చేయాలో చెప్పి తిరిగి వచ్చి దొంగ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
2: అన్నా, అబ్బబ్బబ్బబ్బా, వజ్రాలున్న పెట్టి తెరిచి చూస్తే నా సామి రంగా కళ్ళు జిగిల్మన్నాయన్నా, అందులో మూడు ఉజ్రాలున్నాయన్నా. చెరీసగం బాట కుదరదని రెండు తెచ్చాను, తీసుకో నీకోటి నా కోటి.
4: నిజమేనా? లేకపోతే నా కోటిచ్చి నీవు రెండు తీసుకుంటున్నావా?
2: అన్నా, నా గురువు సదానంద సాంలోర్ పాదాల సాచికంగా చెబుతన్నా, రెండే తీసుకొచ్చానన్నా. మనకి చెరొకటి, మూడోది ఆ పెట్లోనే వదిలేసా. నా మాట నమ్ము, పోదాం పదా.
4: ఇక నీ దారి నీది, నా దారి నాది అంటూ పోతున్నావు. నీ పేరు నీవెక్కడుంటావో చెప్పలేదే.
2: ఆ యువరాలు ఎందుకన్నా? ఇంక నువ్వెవరో నేనెవరో?
4: అది కాదు తమ్ముడు, మళ్ళీ ఇలాంటి అవకాశం వచ్చిందనుకో, నీ సాయం నాకు కావాలి కందా.
2: అయితే ఎవరికి సొప్పమాక, నా పేరు గవరయ్య. పోలేరమ్మా, గుడి కుడిసెయ్యగా పోతే ఐదో గుడిస. మరి పగలను దొరకను, వత్తా.
4: ఆ సరే వెళ్ళిరా. రండి మంత్రి గారు రండి.
5: మహారాజా, ఇంత తెల్లవారుజామున తమ నిద్ర లేచి నన్ను రమ్మన్నారట?
4: అమాత్య, ఒక గంట క్రితం రాజభవనంలో విచిత్రమైన సంఘటన జరిగింది. రత్నాగారంలో దొంగతనం జరిగింది. అమూల్యమైన వజ్రాలు దొంగలించబడ్డాయి.
5: మహారాజా, వెంటనే రక్షక బిడ్డలు పంపి.
4: కంగారు పడకండి మంత్రి గారు, దొంగను అదుపులోకి తీసుకోవడమైంది, వజ్రాలు దొరికాయి.
5: మహారాజా, ఆ రక్షక బిడ్డలకు తగిన బహుమానం.
4: ఆ బహుమానమేదో నాకే ఇద్దరు కాని, నేనే దొంగను పట్టాను. అది సరే మంత్రి గారు, కోశాధికారి నైతిక ప్రవర్తన గురించి ఆరోపణలొస్తున్నాయన్నారు కదా?
5: అవును మహారాజా, చాలా విద్యావంతుడు, తెలివైన వాడని నియమించాం, కాని మంచి పేరు తెచ్చుకోలేదు మహారాజా. అతనిపై నిఘా వేయించాను మహారాజా.
4: మంత్రి గారు, అతని రమ్మని కబురు చేశాను. ఈలోగా మనం దొంగని పిలుద్దాం. ఆ రక్షక భటులారా, దొంగను తీసుకురండి. అమాత్య, ఇతనే ఆ దొంగ, పేరు గవరయ్య. పోలేరమ్మ గుడి దగ్గర ఉన్న గురిసెలో ఉంటాడు. అవునా గవరయ్య?
2: అవును మహారాజా.
4: నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు గవరయ్య?
2: మా తాత మా బాబుకి, మా బాబు నాకు చిన్నప్పటి నుంచి నేర్పిన వృత్తి మహారాజా.
4: నీకు కూడా మరో తోడ్దొంగున్నాడు కదా, అతని పేరేమిటి, ఎక్కడుంటాడు?
2: తెలీదు మహారాజా, నేను అడగలేదు.
4: ఎందుకడగలేదు?
2: అడిగితే చెబుతాడు, అందుకే అడగలేదు. ఆడి ఊరు పేరు తెలిస్తే తమరికి సొప్పాలి కదండి సామి, ఆని పట్టుకుంటారు. ఆ పాపం నాకెందుకండి?
4: పోని ఆ దొంగ ఎలాగుంటాడో చెప్పగలవా?
2: దుప్పటితో ముఖం కనబడి కనబడకుండా కప్పుకున్నారు సామి, పైగా మసక సీకటి, ఎలా ఉంటాడో ఏం చెప్పగలగనండి.
4: అమాత్య, అదిగో కోశాధికారి వచ్చారు.
6: నమస్కారం మహారాజా.
4: కోశాధికారి, రత్నాగారంలో దొంగతనం జరిగింది. అందులో చిన్న పెట్టెలో మూడు వజ్రాలుండాలి. ఈ దొంగ దగ్గర రెండు దొరికాయి, రెండే తీశానంటున్నాడు. వెళ్లి తనిఖీ చేసి చెప్పండి.
6: అలాగే మహారాజా.
4: మంత్రి గారు, కోశాధికారి నీతి నిజాయితీలకిది పరీక్ష, చూద్దాం.
7: కోశాధికారి ధనాగారం నుంచి తిరిగి వస్తాడు, ఏం చెప్తాడో విందాం.
6: మహారాజా, వీడు మూడు వజ్రాలు దొంగలించాడు. ఎక్కడైనా దొంగ అటువంటి అమూల్యమైన వజ్రాలు మూడు కనపడితే రెండు తీసుకుని ఒకటి వదిలేస్తాడా?
4: ఆ కోశాధికారి, వజ్రం దొంగలించిన వాడికి ఏమి శిక్ష విధించాలంటారు?
6: మహారాజు గారి సొత్తు దొంగలించిన వాడికి మరణ శిక్షే వేయాలండి.
4: అమాత్య, రాజభటులతో ఈ కోశాధికారి దుస్తుల్ని తనిఖీ చేయించండి.
6: మహారాజా, అదేమిటండి, నన్ను పరీక్షిస్తున్నారా?
4: అవును.
2: మహారాజా, కోశాధికారి దుస్తుల్లో వజ్రం దాచారు.
4: అమాత్య, ఈ దుర్మార్గుణ్ణి వెంటనే పదవి నుండి తొలగించి కారాగారంలో బంధించండి. ఇతని అవినీతికిది ప్రత్యక్ష నిదర్శనం.
2: తీసుకెళ్ళండి. దొరికితే దొంగ, దొరకకపోతే ద్రోహి.
4: ఆ గవరయ్య, ఆ రెండో దొంగ ఎలాగుంటాడో తెలియదంటావు.
2: సదానంద సాంలోర్ సాచకంగా తెలీదు మహారాజా.
4: చూస్తే ఆనవాలు పడతావా? ఇలా ఉంటాడా?
7: మహారాజు దుప్పటితో తన తలపై నుంచి సగం మొహం కప్పుకొని, ఇక నీ దారి నీది, నా దారి నాది అంటూ పోతున్నావు, నీ పేరు నువ్వెక్కడుండేది చెప్పలేదే అంటాడు.
2: మహారాజా, అచ్చు అదే గొంతు, అదే దుప్పటి ముసుగు, అవే మీసాలు, అవే పెద్ద కళ్ళు. తమరే తమరే మహారాజా, తమరే.
4: గౌరయ్యా, ఆ దొంగని నేనే. నీకేం శిక్ష విధించాలి చెప్పు.
2: మహారాజా, మా సదానంద సామ్లోరు నువ్వు నిజం చెప్పు, అబద్ధమాడొద్దు, చాలా గొప్పోడైపోతా అన్నాడండి. మరి మహారాజు గారితో సెయ్యి కలపడమంటే గొప్పోన్నైపోయినట్టుగా కదండి సామి.
4: సాల్ సామి, నాకింకేం కోరికే లేదండి సామి, నన్ను ఉరించేయండి. అమాత్య, ఈ గవరయ్యను కోశాధికారిగా నియమిస్తున్నాను. అజ్ఞానం వల్ల, పెరిగిన వాతావరణం వల్ల దొంగగా తయారయ్యాడు. ఇతనిలో సహజమైన మానవత ఉంది. గురుభక్తి, సత్యసంధతలున్నాయి. అవసరమైన చదువు సంధ్యలు, ఉద్యోగ విధి నిర్వహణలో తర్ఫీదు ఏర్పాటు చెయ్యండి. గవరయ్యా, వెళ్ళు, మీ గురువు ఆశీస్సులందుకో.
2: మహారాజా, ఉరిశిక్ష కావలసి నోన్ని, ఇది నాకు రెండవ జన్మ మహారాజా. ఈ జన్మంతా మీ సేవలోనే గడుపుతా మహారాజా.
4: మంచిది గవరయ్యా, వెళ్ళు, నీ పని చక్కగా చేసుకో.
7: సాయిరాం, మనిషి ఏ ఒక్క సుగుణాన్నైనా త్రికరణ శుద్ధిగా పాటిస్తే దాని ప్రభావం చేత గుణవంతుడుగా జీవన సాఫల్యతను పొందుతాడన్న సందేశాన్నిచ్చే భగవాన్ బాబావారి పద్యం ఇది.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో అనంతపురం బాల వికాస్ పిల్లలచే రూపొందించబడిన సత్యమేవ జయతే అను నాటికను విన్నారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు దొంగ నవ్య, సదానందస్వామి దివ్యశ్రీ, మహారాజు స్నేహ, రాజభటుడు నవ్యశ్రీ, మంత్రి వర్ష, కోశాధికారి దివ్యశ్రీ, వ్యాఖ్యాత శ్రీమతి విజయలక్ష్మి. వచ్చేవారం మరొక చక్కని నాటికను మీరు వింటారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అక్టోబర్ 20వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవంగా ప్రపంచమంతా సాయి భక్తులు జరుపుకుంటారు. 2017 అవతార ప్రకటన దినోత్సవం నాడు ప్రేమావతారి పేరిట తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ప్రేమకు రూపుదాల్చిన మన హృదయేశ్వరుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం నేడు. ఈ భూమిపై అవతరించిన ఏ ఇతర అవతారాలు చూపని ఒక మహోన్నతమైన ఘట్టం 1940 అక్టోబర్ 20వ తేదీన సత్యసాయి పరమాత్ముడు మనకు అందించారు. నేను సాయిని తెలియము నిక్కముగను అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, ఈ పర్తీశ్వరుడే వచ్చి ఈ మానవాళికి తనను తాను వ్యక్తపరుచుకున్నారు. నిజంగా ఎంత ప్రేమ! ఆ జగన్మాత మనపై వాత్సల్య ప్రేమను స్వయంగా కురిపిస్తుందనటానికి ఇంతకంటే వేరేమి చెప్పగలం? అందుకే స్వామి చెప్తారు, అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడా, వారి స్థాయికి దైవంబు వచ్చుభువికి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. మానవాళికి ఎంతో ప్రేమతో అనుగ్రహించిన సుదినమైన ఈ అవతార ప్రకటన దినోత్సవ వార్షికోత్సవం నాడు రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ బృందం మీకందిస్తున్న నేటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో అవతార లక్ష్యాల గురించి, అవతార తత్వాల గురించి, సత్యసాయేషుని అవతార ప్రత్యేకత గురించి వివరిస్తూ సాగే ప్రేమావతారి అన్న చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: అక్క దీపిక, ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకుని లాలిస్తున్న ఆ జోలపాట వింటుంటే నాకేదో గుర్తొస్తుంది. ఎందుకంటే ఈరోజు అవతార ప్రకటన దినోత్సవం. స్వామి ఎందుకు కిందకే వస్తారు, భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అని ఎన్నో మార్లు చెప్పారు. ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తుండగా చూస్తూ ఊరుకోలేదంట. ఎంతో వాత్సల్యంతో ఎంతో ప్రేమతో తన స్థాయికి తల్లి వంగి ఆ పిల్లని ఎత్తుకునే ప్రయత్నం చేస్తుందంట, ఇలా లాలిపాట పాడుతూ. తల్లి ఎప్పుడు పిల్ల ఏడుస్తుంది, తన నించుని తన చేతుల్లోకి రావాలి అని కోరుకోదంట. తానే పాపం కిందకి వంగి తన స్థాయికి వంగి ఆ పిల్లని పైకి ఎత్తి ఏడుపు ఆపేంత వరకు లాలిస్తుందంట. ఇది నాకు గుర్తొచ్చిందక, అందుకే మీకు సాయిరాం చెప్పడం మర్చిపోయాను నేను.
1: కానీ చాలా బాగా చెప్పారు గణేష్. ఎలాగైతే తల్లి వంగి తన బిడ్డను ఎత్తుకుని లాలిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా కిందికి దిగి వస్తాడు అని ఎంత బాగా చెప్పారో. ఇంతకీ అలా ఎందుకు జరుగుతోంది అనేది ఆలోచించారా?
2: ఎందుకంటే తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమో అలాగే భగవంతుడికి తన సృష్టి మీద అంత ప్రేమ.
1: చాలా బాగా చెప్పావు దీపిక, చాలా పెద్ద విషయాన్ని సింపుల్ గా చెప్పేశావు. నువ్వు చెప్తుంది వింటూ ఉంటే గణేష్ నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది స్వామి చెప్పింది. ఒకసారి అక్బర్ మహారాజు బీర్బల్ని అడిగారట, ఇన్ని పురాణాలున్నాయి మీకు, వీటన్నింటిలో భగవంతుడు అవతరించి వచ్చి దుష్టశిక్షణ చేస్తాడు అని లోక కళ్యాణం సాధిస్తాడని చెప్తున్నారు, అసలు అంత గొప్ప భగవంతుడు ఆయన ఎందుకు రావాలి, ఆయనకి బోల్డ్ మంది దేవదూతులు ఎంతో మంది దేవగణాలు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తే చాలదా అని అడిగారట. అడిగితే బీర్బల్ అన్నారట, మహారాజా నేను మీకు సమాధానం చెప్తాను, నాకు కొద్దిగా గడువు ఇవ్వండి అని అడిగారట. అలా కొంతకాలం గడిచిందనమాట. ఆ తర్వాత ఒక రోజు వీరందరూ నౌకా విహారానికి వెళ్లారట, అంటే ఒక పడవలో అందరూ నదిలో తిరగడానికి వెళ్లారనమాట. అప్పుడు బీర్బల్ ఏం చేశారంటే అక్బర్ చక్రవర్తి కొడుకు సలీం యువరాజు బొమ్మని తయారు చేసి ఆ పడవలో పెట్టించాడనమాట. వాళ్ళు నది మధ్యలోకి వెళ్లంగానే ఆ బొమ్మను తీసి నీళ్లలో వేసేసారట. వేసేస్తే ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా అది బొమ్మని, అయ్యో రాజకుమారుడు నీళ్లలో పడిపోయాడు అని అరవంగానే అక్బర్ మహారాజు ఆయన నీళ్లలోకి దూకెట్ట ఆ నదిలో దూకి ఈదుకుంటూ వెళ్లి ఆ బొమ్మ చూస్తే అది బొమ్మ అనమాట. సరే మళ్ళీ పడవలోకి వచ్చాక ఎవరు ఈ పని చేశారు అని
3: చాలా కోపంగా,
1: మరి చక్రవర్తిని ఫూల్ చేస్తే ఆయన కోపం రాదా అని చాలా కోపంగా అడిగారట. అడిగితే అప్పుడు బీర్బల్ వచ్చి, మహారాజా నేనే చేశాను, మీరు ఆ రోజు నన్ను ప్రశ్న అడిగారు గుర్తుందా, భగవంతుడే ఎందుకు అవతరించాలి అని, దానికి సమాధానం చెప్పడం కోసం ఇలా చేశాను. మరి మీ దగ్గర ఇంతమంది పరిచారకులున్నారు, ఇంతమంది సేవకులున్నారు, మీ కుమారుడు మీ అబ్బాయి నీళ్లలో పడిపోతే వాళ్ళతో చెప్పొచ్చు కదా వెళ్లి దూకి రక్షించి తీసుకురండి అని, మీరు అలా చేయలా స్వయంగా మీరే వెళ్లారు, ఎందుకంటే మీ కొడుకు మీద మీకున్న ప్రేమ అలాంటిది, అదేవిధంగా భగవంతుడికి తన పిల్లల మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన వస్తాడు, అంతేగాని పని చేయించుకోలేక కాదు అని చెప్పారట బీర్బల్. మరి నిజమే కదా, భగవంతుడికి మన మీద ఎంత ప్రేమో చూడండి, ఆ ప్రేమ వల్లనే ఆయన అవతరిస్తూ ఉంటారు. దశావతారాలు అంటారు, అందులో 9 అవతారాల్లో ఇప్పటికే ఉద్భవించి భూమిని పవిత్రం చేశారు. భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అవతరణకు కారణం ప్రేమే అంటే నమ్ముతారా గణేష్?
0: భగవంతుని ప్రేమను అనుభవించడానికి కాబట్టే మనందరం కూడా సత్యసాయి భగవానుని అవతార కార్యక్రమంలో మనం ఏదో ఒక విధంగా చిన్న చిన్న పరికరాలుగా పాల్గొంటూ స్వామి చూపిన ఆ ప్రేమను మనం అనుభవించాం కాబట్టి ఇది తప్పకుండా నమ్ముతానక. కానీ మన అవతారాలు అన్ని ధర్మ పరిరక్షణకి దుష్ట శిక్షణకై వచ్చినవే అంటారు కదా.
1: అలాగే అంటుంటారు. కానీ పరమాత్మ చేసే ప్రతి పనికి పలికే ప్రతి పదానికి మనం ఆలోచిస్తే కానీ అర్థం చేసుకోలేని గూఢార్థాలు ఉంటాయి అనేది నిజమేనా? అలా అయితే మరి ఆలోచించి అర్థం చేసుకోవటం మన బాధ్యతే కదా.
0: సరే అక్క, మీరు చెప్పండి మొట్టమొదటి అవతారం మత్స్యావతారం.
1: సరిగ్గా చెప్పారు. మరి మత్స్యావతారానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటో చెప్పండి గణేష్. దీపిక,
2: సోమకాసురుడు వేదాలను అపహరిస్తే అతన్ని నిర్మూలించి వేదాలను రక్షించటం. ఒక్క మాటలో చెప్పాలంటే వేద రక్షణ.
1: అంటే వేదాలు లేకపోతే ఏమవుతుంది?
0: అక్క, వేదాలు లేకుండా సృష్టి చేయటం విరించి కూడా అసంభవం అని పురాణోక్తి.
1: అంటే వేదాలు లేకుండా సృష్టి జరగదు. సృష్టి జరగకపోతే సకల జీవరాశులకు ఉనికే లేదు, మానవులతో సహా. అవునా?
0: అంతే కదక్క.
1: మరి ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మత్స్యావతారం ధరించింది సోమకాసురుణ్ణి శిక్షించడానిక లేక జీవరాశి మీద ప్రేమతోనా?
2: ఇది కొత్త యాంగిల్. మరి మిగిలిన అవతారాలు?
1: అన్ని అవతారాలకి ఉద్దేశం, లక్ష్యం, దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి వేరే వేరేగా ఉన్నా కూడా ప్రతి ఒక్క అవతరణకు మూల కారణం ప్రేమే. మరి రెండోది కూర్మ అవతారం.
2: అమృతం కోసం సముద్ర మథనం జరుగుతోంది. మందర పర్వతాన్ని కవ్వంగా, శేషుణ్ణి తాడుగా చేసుకున్నారు. కాని మందర పర్వతం తన బరువును పాలసముద్రంలో మునిగిపోతున్నప్పుడు దేవదానవులంతా ప్రార్థిస్తే అది కూర్మంగా అవతరించి ఆ మహాపర్వతాన్ని తన వీపు మీద మోశాడు పరమాత్ముడు.
1: ఎందుకోసం? అమృతాన్ని సాధించడం కోసమా? దేవదేవుడు తలుచుకుంటే క్షణంలో అమరత్వం ప్రసాదించలేడా? అందుకోసం కాదు, తన బిడ్డలు ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలమవ్వాలి. తాను తాబేలుగా మారి అంత పెద్ద కొండను సంతోషంగా మోసిన, హాలాహలాన్ని త్రాగిన ఆ ప్రేమతోనే.
0: అవునక్క. ఇంకా వరాహావతారం కొద్దాం. ఒక రకంగా చూస్తే అది కూడా ప్రేమ కారణంగానే జరిగింది. హిరణ్యాక్షుడు గొప్ప మేధావి, అటువంటి సైంటిస్టు నభూతో నభవిష్యతి అని స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్పడం మనం విన్నాం. మరి అంత గొప్ప వాడిని సంహరించడానికే వరాహావతారం వచ్చిందా? తన ఆధిక్యతను చాటుకోవటానికై సమస్త భూమండలాన్ని దాచేయటానికి ప్రయత్నిస్తే ఆపటానికి వచ్చిన అవతారమే ఆ వరాహావతారం. సమస్త జీవరాశికి ఆధారమైన ధరమండలాన్ని రక్షించటమే కాదు, ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా దాని వినాశకానికి ఉపయోగిస్తే సత్ఫలితం ఉండదని మనకు నేర్పించడానికే కూడా.
1: భలేగా అర్థం చేసుకుంటున్నారు గణేష్, చాలా బాగుంది. చూసారా, మరి మనకి ఎంతటి విజ్ఞానం జ్ఞానం ఉన్నా దాన్ని మంచి పనులకే ఉపయోగపెట్టాలి, కాని దాన్ని వినాశనానికి ఉపయోగించకూడదు అని వరాహావతారం మంచి సందేశాన్ని ఇచ్చారు. బాగుంది. మరి తర్వాత నరసింహావతారం.
2: స్వామి అవతారాల్లో అన్నింటికంటే ఉగ్రమైనది నరసింహావతారం.
1: అవును దీపిక, ఉగ్రమైంది, కొద్దిగా భయం కలిగించేది కూడా. అన్నిటికన్నా ఉత్కృష్టమైనది మానవ జన్మ అంటారు. మరి మనిషిని సృష్టించే సాక్షాత్ భగవంతుడు సగం మనిషిగా సగం మృగంగా అంత ఉగ్రంగా కనిపించే అవతారంగా వచ్చిన కారణం నిర్మలమైన ప్రేమ మాత్రమే. తన భక్తుడు పసివాడు అయిన ప్రహ్లాదుని మీద ప్రేమతో వచ్చిన అవతారం. ఇంకో విషయం గమనించారా గణేష్? తండ్రి నీ హరి ఎక్కడున్నాడు అని అడిగితే ప్రహ్లాదుడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, హరి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు అని బదులు చెప్పట. తన బాలభక్తుని మాటను నిలపడానికి హిరణ్యకశిపుడు ఎటునుంచి పిలిచినా రావడానికి సిద్ధంగా భగవంతుడు మొత్తం విశ్వంలో నిండిపోయి ఎదురుచూశాడట.
2: మరి వామనావతారంలో ఉన్న ప్రత్యేకతను గమనించారా?
1: అదేంటో చెప్పు దీపిక.
2: బలిచక్రవర్తి మహావీరుడు, దానశీలుడు, అతి ఉత్తముడు కూడా. కాని అతను చేసే విశ్వజిత్ యాగం విజయవంతమైతే దేవతలకు దేవగణాలకు దేవలోకంలో స్థానం ఉండదుట. అంతేకాక ముల్లోకాలు అసురుల పరమైపోతాయిట. ఈ ప్రమాదాల నుంచి లోకాలను రక్షించటానికి వచ్చిన అవతారమే వామన అవతారము. తన గురువు వద్దన్నా వినకుండా తనకు దానమివ్వటానికి సిద్ధపడిన బలిచక్రవర్తి దానశీలతకు సంతోషించి అతని భక్తికి మెచ్చి అతణ్ణి పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయటమే కాక తాను స్వయంగా అతని కోటకు రక్షణగా ఉంటానని మాట ఇచ్చారుట వామనమూర్తి.
0: అంతేకాదక్క, ఆయనకు ఒక బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం నువ్వు మీ ప్రజల్ని చూడటానికి తిరిగి రావచ్చు. ఆ సందర్భంలో మొత్తం ఈ ఓణం పండుగ జరుపుకుంటారు కదా కేరళ వాళ్ళంతా, 10 రోజుల పాటు మొత్తం వాళ్ల ఇళ్లని అన్నిటినీ డెకరేట్ చేసుకుని రెడీగా ఉంచుతారంట ఆ బలిచక్రవర్తి వస్తాడని. అంటే భగవంతుడు తనతో పాటుగా వస్తాడు ఆ 10 రోజుల్లో, ఎప్పుడైనా రావచ్చన్నమాట. అట్లాగన్నా అట్లీస్ట్ ప్రజలు అన్నిటినీ శుభ్రపరచుకుంటారు, వాళ్ల మనసుల్ని శుభ్రపరచుకుంటారన్న ఆలోచనతో చెప్పాడనమాట.
1: చాలా బాగుంది గణేష్. ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చినా కూడా ప్రేమకి లొంగిపోయి భగవంతుడు కావలి కాయడానికి కూడా వెనక్కి తీయలేదు చూడండి.
0: అవును,
1: భక్తుల మీద ప్రేమతో ఆయన ఎటువంటి పనైనా చేయడానికి సిద్ధపడతాడనమాట.
0: పరశురామ అవతారం విష్ణుమూర్తి అంశావతారం అంటారు కదా, క్షత్రియులు తమ రాజధర్మాన్ని మర్చిపోయి తమకు తోచినట్టుగా పరిపాలన సాగిస్తున్న సమయంలో 21 సార్లు వారిపై దండెత్తి వారిని సన్మార్గంలో పెట్టడమే కాక అధికారం అనేది ఒక బాధ్యతే కాని మనకి ఇష్టమైనట్లు ప్రవర్తించడానికి అవకాశం కాదని బోధించారు.
1: గణేష్, ఇంకో విషయం తెలుసా, శ్రీరాముల వారి అవతారం గురించి మాట్లాడుకునే ముందర ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
0: ఏంటది?
1: నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారాల గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదనుకోండి. ఈ 3 అవతారాలు వచ్చిందే తన ద్వారపాలకుల మీద ప్రేమతో.
2: ద్వారపాలకులా? ఎవరక్క వాళ్ళు? ఏమిటా కదా?
1: ఆహా, ద్వారపాలకుల గురించి మీకు తెలియదన్నమాట. సరే అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలకడిల్లో శేష తల్పం మీద ఆయన శయనించి ఉంటారు. లక్ష్మీదేవి వారి పక్కనే పాదాల దగ్గర కూర్చుని ఉంటుందని మనందరికీ తెలుసు. మరి ఆ వైకుంఠానికి 7 ద్వారాలున్నాయట. 7వ ద్వారం దగ్గర ఆయనకి 2 ద్వారపాలకులు ఉంటారట. వారిద్దరు పేర్లు జయ విజయులు అనమాట. చాలా విష్ణు భక్తులు వాళ్ళు కూడా. ఎంత భక్తి లేకపోతే భగవంతుడి మీద ఆయన స్వయంగా వారిని ద్వారపాలకులుగా నియమించుకుంటారు చెప్పండి మరి. అయితే ఒకరోజు ఏమైంది, సనక, సనందన, సనాతన, సనత్కుమారులని 4 బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు. వాళ్ళు చూడటానికి 5 సంవత్సరాల పిల్లల్లాగా కనిపిస్తారట, చిన్న బాలుల్లాగా కనిపిస్తారనమాట. వాళ్ళు చాలా బ్రహ్మజ్ఞానులు, మహామునులు, బ్రహ్మజ్ఞానులు. మొత్తం విశ్వంలో పరమాత్మ స్వరూపాన్నే విశ్వంగా చూస్తారు, కానీ వారికి అన్యమైనదేమీ లేదు, అద్వైత భావంతో ఉంటూ ఉంటారనమాట. సో వాళ్ళకి అడ్డు ఆపు అనేది ఏమీ లేదు, వారు ఎక్కడికైనా రావచ్చు, ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం కోసమే వారు ఇంకా శరీరంతో ఉన్నారనమాట. అటువంటి బ్రహ్మ మానస పుత్రులు 4 ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వచ్చారట. వచ్చి 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి రాగానే ఈ జయ విజయులు ఏం చేశారు, వారిని అడ్డుకున్నారట. మమ్మల్ని మా పర్మిషన్ తీసుకోకుండా ఎవరు లోపలికి వెళ్ళకూడదు, అసలు మీరు మమ్మల్ని అడిగారా, మా దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా, తీసుకోకుండా మీరు ఎలా వెళ్తారు లోపలికి అని అడ్డుకున్నారట. సరే, వీరు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళకి మనలాగా కోపము ప్రేమ ఇలాంటివన్నీ ఉండవు కదా, కానీ వారు చెప్పారట, చాలా పరమశాంతంగా వాళ్ళు చెప్పారనమాట. చూడండి బాబు, భగవంతుడు జగత్కర్త, సృష్టించింది సృష్టికర్త ఆయనే, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించింది ఆయనే. ఆయనకి ఒక ప్లేస్ అవసరమా ఉండడానికి? లేదు. అయినా కూడా ఒక స్థలంలో ఉంటూ ఈ ద్వారాలు, మందిరాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. అయినా కూడా మిమ్మల్ని ద్వారపాలకులుగా పెట్టుకున్నారంటే అది కేవలం మీ మీద వారికి ఉన్న ప్రేమ మాత్రమే. మీకిచ్చిన హక్కు కాదది, దీన్ని ఒక బాధ్యతగా మీరు నిర్వర్తించుకోవాలి. అంతేగాని ఇలా గర్వంగా అహంకారంతో మాట్లాడడం తప్పు. భగవంతుడికి భక్తుడికి మధ్యలో మీరు ఎటువంటి వారు నిలబడకూడదు. వారిద్దరికీ మధ్యలో మీరు వారిని ఆపే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందుకని చెప్పారనమాట. చూడండి బాబు, భగవంతుడు జగత్కర్త, సృష్టించింది సృష్టికర్త ఆయనే, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించింది ఆయనే. ఆయనకి ఒక ప్లేస్ అవసరమా ఉండడానికి?

0: దాటకూడదు. వారిద్దరికీ మధ్యలో మీరు వారిని ఆపే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందుకని ఈ తప్పు ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలంటే మరి తప్పుకు శిక్ష పడాలి. అందుకని మీరు ఈ వైకుంఠం నుంచి వెళ్లిపోయి భూలోకంలో జన్మించండి, మీరు ఏ దేవుడి కోసమైతే వచ్చారో ఆ దేవుడికి దూరంగా బతకండి అని చెప్పారట. అలా వాళ్ళు చెప్పేసరికి వీరిద్దరికి చాలా బాధ అనిపించింది అనమాట. చాలా కష్టపడ్డారు. ఈ లోపల మహావిష్ణువు లోపల నుంచి బయటికి రావటం, వీరు నలుగురికి దర్శనాన్ని ప్రసాదించడం, వాళ్ళ నలుగురు ఆయన్ని స్తుతించి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ జయ విజయులు ఇద్దరు స్వామి దగ్గరకు వచ్చి చెప్పారట, మేము చేసిన తప్పు మేము తెలుసుకున్నాం స్వామి, మాకు అహంకారం ఉండకూడదు, అహంకారంతో ప్రవర్తించాము, అందుకనే మేము మీకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మీ భక్తులు మీకంటే గొప్పవారని మీరు ఎప్పుడు చెప్తారు, వారి మాటకు ఎదురు లేదు, అందుకని మేము కంపల్సరీగా భూలోకంలో జన్మించాల్సిందే, కానీ మాకు భగవద్భక్తి భగవన్నామ స్మరణ ఉండేలాగా అనుగ్రహించండి, నీ నామం లేకుండా నీ భక్తి లేకుండా మేము ఉండలేము అని పాపం వాళ్ళు ప్రార్థిస్తారనమాట. మరి భక్తులకే అంత ప్రేమ ఉంటే భగవంతుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయన చెప్పారట జయ విజయులతో, సరే మీరు ఒక పని చేయండి, 7 జన్మల పాటు మహాభక్తులుగా జీవించి ఆ తర్వాత మళ్లీ వైకుంఠానికి వచ్చేయండి అంటే, వీళ్ళిద్దరూ ఆయన పాదాలు పట్టుకుని ఏడవడం మొదలెట్టారట. 7 జన్మల పాటు నిన్ను వదిలేసి మేము ఉండలేము స్వామి, అంతసేపు అంతకాలం మీ ఎడబాటును మేము భరించలేము అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్పారట, సరే ఇంకొక చిన్న పరిష్కారం చూపిస్తా మీకు, శాపాన్నైతే అనుభవించాలి కానీ పరిష్కార మార్గం చూపిస్తా, 3 జన్మల పాటు భూలోకంలో ఉండండి కానీ మీరు హరిద్వేషులుగా పుడతారు అని. స్వామి మేము హరిద్వేషులం ఎలా అవుతాము అని అడిగారట. అడిగితే అప్పుడు మహావిష్ణువు చెప్పారట, హరిద్వేషులైనా కూడా ఆ ద్వేషంతో నిరంతరం నా నామస్మరణ చేస్తూనే ఉంటారు, సంకీర్తనం చేయకపోయినా స్మరణం చేస్తూనే ఉంటారు, నన్ను ఏ క్షణంలోనూ మీరు మర్చిపోరు, ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారు, నాకు నిందాస్తుతి అయినా ప్రేమస్తుతి అయినా ఒకటే, నాకు కావాల్సింది నా నామాన్ని జపిస్తున్నారా నన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నారా అనేదే నేను చూస్తాను. నిందాస్తుతి చేసేవారికి ప్రేమస్తుతి చేసేవారికి ఇద్దరికీ కూడా భవసాగరం నుంచి ముక్తి ప్రసాదించడానికి నేనే వస్తాను అని చెప్తారట. అని చెప్తే దానికి జయ విజయులు ఇద్దరూ ఒప్పుకుని 3 జన్మల పాటు ద్వేషులుగా ఉండైనా సరే మీరే స్వయంగా వస్తానంటున్నారు కాబట్టి మాకు మోక్షాన్ని ప్రసాదించడానికి దీన్ని మేము ఒప్పుకుంటున్నాము, ఆ జన్మలు ఫినిష్ చేసుకుని మళ్లీ మేము వైకుంఠానికి చేరుకుంటాం స్వామి అని ఆయన దగ్గర సెలవు తీసుకుంటారనమాట. ఇది జయ విజయుల కథ.
1: చాలా బాగుంది.
0: మరి వారు వచ్చిన ప్రతి జన్మలోనూ భగవంతుడు కూడా వచ్చాడు చూడండి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా వాళ్ళిద్దరూ జన్మించినప్పుడు నరసింహ వరాహావతారం నరసింహావతారంగా వచ్చారు, అలాగే రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు శ్రీరామావతారంలో వచ్చారు, శిశుపాల దంతవక్రులుగా జన్మించినప్పుడు కృష్ణావతారంలో వచ్చారు. మరి భగవంతుడు తన వారిని రక్షించుకోవడం కోసం స్వయంగా అవతారాలు దాల్చి వస్తారనేది మనకి దీని ద్వారా తెలిసింది కదా. ఇక ఆయన అవతరించి వచ్చినప్పుడు శాప విమోచనం కేవలం తన వారికే కాదు అందరికీ జరుగుతుంది అంటూ స్వామి ఒకసారి తన దివ్యోపన్యాసంలో చెప్పారు, దాన్ని విందామా గణేష్?
1: తప్పకుండా.
2: మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు. కారణం ఏమిటి? మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి. మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం. పశువులు పక్షులు క్రిమికీతి కాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి, దానికి అవతారం అక్కరలేదు. సర్వధర్మమును విస్మరించి పరమాత్మను పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే. మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి. భగవంతుని దర్శనం చేతను స్పర్శనం చేతను సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి. కానీ ఆనాడు కాదు నేడు కాదు ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకును ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి. ఏ శాపమో వారికే తెలియదు, కానీ విమోచన మాత్రం జరుగుతూ ఉంటాయి. దర్శనం చేత ఒక శాపము, స్పర్శనం చేత మరొక శాపం, సంభాషణ చేత మరొక శాపము. ఈ శాపమును పాపముల చేతనే వచ్చినటువంటివి కనుక పాపములు శాపములు మూడుకుడును విమోచనైపోతుంటాయి.
0: ఎంత ప్రేమ చూడండి స్వామికి. వారిద్దరి కోసం వచ్చిన చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది జీవులకి కూడా శాప విమోచనాలు మోక్షాలు ముక్తులు అన్ని ప్రసాదించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా శ్రీరామావతారం గురించి చెప్పాలంటే మనకు ఒక జీవితం సరిపోదు కదా దీపిక.
3: అంతే అక్క.
0: అందుకే కాబోలు రామకథ రసవాహిని కూడా స్వామి 2 భాగాలుగా రాశారు.
3: అన్న రాముల వారి గురించి ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు.
1: రాముడు అంటే నాకు చాలా ఇష్టం.

రామావతారంలో భగవంతుడు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మానవాళిని సన్మార్గంలో నడవటం నేర్పించారన్నమాట. అది ఆయన ప్రేమకు నిలువెత్తు తార్కాణం. మానవాళికి పరిపూర్ణమైన మానవుడిలా ఎలా జీవించాలి అనే ఆదర్శాన్ని అందించడం కోసం శ్రీరామావతార కాలంలో భగవంతుడు స్వయంగా తాను ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. ఒక్క రామావతారమే కాదు, భగవంతుడు ఎన్నో అవతారాలను దాల్చి మానవాళిని సన్మార్గంలో నడిపించే ఆదర్శాలను అందించారు. మరి ఒక్కసారి స్వామి రాసిన ఒక పద్యం ఉన్నది, అసలు ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు అనేదానికి. మనం అది వింటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు అవతారం ఎందుకు వస్తుంది అనేది. అది విందాం.

0: శ్రీరాముడి అవతారంలో కూడా తాను భక్తుల ప్రేమకు లొంగిపోయిన ఎన్నో ఘట్టాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మచ్చొక్కి ఒక కథ చెప్తారా అక్క మీరు?
1: గణేష్, రాముల వారి గురించి చెప్పుకోవాలంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి ఎంత సమయం కూడా సరిపోదు. అసలు రాముని అవతారం ధర్మం చెర అంటూ ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పించడానికి, ఆ ఆదర్శాన్ని అందించడానికే వచ్చిందని అంటూ ఉంటారు. ధర్మ మార్గం చాలా కఠినమైంది, కాని దాన్ని అనుసరించడం కష్టమైనా కూడా ఆ కష్టమే మన ధర్మ ప్రవర్తనకు రుజువుగా నిలుస్తుందని నిరూపించే ప్రయత్నంలో శ్రీరాముల వారు అన్ని బంధాలకు అతీతుడుగా కనిపిస్తారు. అలా కనిపించినా కూడా వారు కూడా ప్రేమకు లొంగిపోయిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి మనకి రామాయణంలో. ఆటవికుడు గుహుడు, అసురుడైన విభీషణుడు, వానరుడైన సుగ్రీవుడు, వీళ్ళ ముగ్గురిని ఆయన తన ఎంతో గొప్ప, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, స్నేహితులుగా భావించారట. అలాగే కోయజాతికి చెందిన శబరి ఇంగిలి తిన్నారు, మానవ జాతికే చెందని జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశారు. ఏది చేసినా కూడా అన్ని ప్రేమతో చేసినవే. ఇలా స్వామి రామావతారంలో కూడా ప్రేమకి లొంగిపోయారు. రామకథ రసవాహినిలోంచి ఒక చిన్న కథని, స్వామి చెప్పిన కథని గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: శ్రీరాముల వారు అరణ్యవాసానికి బయలుదేరుతున్నారట. అది రాజ్యం మొత్తం ఆ వార్త పాకిపోయిందన్నమాట. 14 సంవత్సరాలు రాముల వారు అరణ్యవాసానికి వెళ్తున్నారు అని. అది విన్న ఒక బీద బ్రాహ్మణుడు, వెళ్లే ముందర స్వామి దర్శనం ఒకసారి నేను చేసుకోవాలి, 14 ఏళ్ల తర్వాత నేను ఉంటానో ఉండనో అని చెప్పి స్వామివారిని చూడడం కోసం ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారట. అతని పేరు త్రిజటుడు అనమాట. అతను వచ్చేసరికి స్వామి ఏం చేస్తున్నారు, పట్టాభిషిక్తుడు కావాల్సిన స్వామి అరణ్యానికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో కూడా ఎంతో ధైర్యంగా, అసలు ఆయనకి అది గొప్ప విషయం కాదు, ఇది చిన్న విషయం కూడా కాదనమాట. తనకున్న ఆభరణాలు, తన వస్తు సామాగ్రి, 14 ఏళ్లు నేను ఉండను కదా, ఇవన్నీ ఏం చేస్తామో అని చెప్పి అన్నింటినీ పంచేస్తున్నారట. వచ్చిన ప్రజలందరికీ అన్నింటినీ పంచిపెట్టేస్తున్నారు. అలాగే బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి గోవుల్ని, పొలాల్ని, భూముల్ని అన్నింటినీ ఇస్తున్నారు, అలా దానం చేస్తున్నారనమాట. అది చూసి చాలా సంతోషించారట ఈ త్రిజటుడు. చూసావా, స్వామి ఎంత ఆదర్శాన్ని అందిస్తున్నారు మనకి, ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నారు అని. ఈ బీద బ్రాహ్మణుడు ఒక మూల నుంచి ఆయన్ని చూసి దర్శనం చేసుకుని ఆనందిస్తున్నారు. అతన్ని శ్రీరాముల వారు చూశారు, చూసి పిలిచారనమాట. దగ్గరికి పిలిచి, బాబు నాయనా నీ పేరేమిటి? స్వామి నా పేరు త్రిజటుడు, నీకేం కావాలి అని అడిగారట. అడిగితే త్రిజటుడు చెప్పారట, స్వామి మీరు 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్తున్నారని విన్నాను, నేనా ముసలివాడిని, అన్ని రోజులు నేను బ్రతికుంటానో లేదో తెలీదు, నువ్వు వెళ్లే లోపలే ఒకసారి నీ దర్శనం చేసుకుందామని వచ్చాను స్వామి, నాకు నీ దర్శనం చాలు, ఇంకేమీ వద్దు, అంటే ఇంకే కోరికలు లేవా నీకు అని అడిగారట. అడిగితే, నాకు ఇంకే కోరికలు లేవు స్వామి, నీ దర్శనం దొరికింది అదే నాకు ఎంతో ఆనందం, మిగిలినవన్నీ ప్రాపంచిక విషయాల గురించి నేను ఆలోచించను, ఏది కావాలని వచ్చాను అది అనుగ్రహించావు చాలు అని చెప్పారట. చెప్తే శ్రీరాముల వారు ఎంతో ఆనందించి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. చేసుకుని, ఇప్పుడు నీకు సంతోషమేనా నాయన, ఈ స్పర్శ నీకు ఆనందాన్ని కలిగించిందా అని అడిగారట. అడిగితే త్రిజటుడు, స్వామి నాకు స్వర్గం, కైలాసం, వైకుంఠం వీటి గురించి నేను విన్నానంతే, అవి ఎలా ఉంటాయో ఏంటో కూడా నాకు తెలియదు, నాకు అనుభవానికి రాలేదు, కానీ ఈనాడు ఈ క్షణంలో తెలిసింది వాటన్నింటినీ మించింది ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పి చాలా ఆనందం స్వామి నాకు అని చెప్పారట. ఈ కథ వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది గణేష్, దీపిక, స్వామి అతను వచ్చింది దేనికోసం, నీ దర్శనం కావాలి స్వామి అని వచ్చారు. ఈయనిచ్చిందేంటి, తన కౌగిలినిచ్చారు, ఆలింగనం. రామాయణంలో చూస్తే మనం అవతార పురుషుడైనా సరే ఆయన్ని కనడానికి ఒక తల్లి ఉండాలి, ఆయనకి అమ్మ కావాలి. ఆ తల్లి ప్రసవ వేదన పడిన తరువాతే అవతార పురుషుడైనా జన్మించడం అనేది జరుగుతుంది, అది తప్పించుకోవడం సాధ్యం కాదు ఆయనకు కూడా. అటువంటి కనిపించిన తల్లిదండ్రుల్ని ఆలింగనం చేసుకుని ఉంటారు. తన హృదయంలో స్థానమిచ్చిన లక్ష్మీదేవి ఆయన్ని విడిచి ఉండలేక మానవ జన్మ ఎత్తి ఆవిడ కూడా ఆ జన్మకు సంబంధించిన కష్ట నష్టాలని, సుఖ దుఃఖాలని అన్నింటినీ అనుభవించడానికి వచ్చారు. ఆవిడికి ప్రాప్తి జరిగి ఉంటుంది. తన మొత్తం జీవితాన్ని రామసేవకే ఇచ్చేసిన హనుమంతుల వారికి ఒకసారి ఆలింగన భాగ్యం దొరికింది. కానీ వీరు ముగ్గురు ఎంతో చేశారు స్వామికి. ఆవిడ పురిటి కష్టాన్ని అనుభవించి జన్మనిచ్చింది, ఈవిడ మనిషిగా జన్మించి కష్టాలను అనుభవించింది. ఇంకా ఆంజనేయ స్వామి వారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బీద బ్రాహ్మణుడు కేవలం ప్రేమతో వచ్చాడు. అతను స్వామికి చేసిందేంటి? ఆ ప్రేమ భావం తీసుకుని వచ్చాడంతే. స్వామి నిన్ను చూడాలి, నీ దర్శనం కావాలి. దానికే ఆయన లొంగిపోయి ఇటువంటి ఆలింగన భాగ్యాన్ని అతనికి అనుగ్రహించారంటే ఇది ప్రేమ కాక మరేంటి చెప్పండి.
0: అవును
2: అబ్బా, అసలు రాముల వారి గురించి వింటుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తోందక్క. అలాగే మరి శ్రీకృష్ణుల వారి గురించి చెప్తూ ఉంటే కూడా అలా చెప్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది.
0: అయితే చెప్పు దీపిక, మేం కూడా వింటాం.
2: శ్రీకృష్ణావతారాన్ని పరిపూర్ణావతారం అని పిలవటం మనందరికీ తెలిసిన విషయమే.
0: అవును,
2: ఆయన ఆవులను కాచే గోపాలుడే కాదు, భక్తులను కాచే భగవంతుడు కూడా. కేవలం ప్రేమమూర్తి, విశ్వాన్ని సృష్టించే సృష్టికర్త అయి ఉండి కూడా గోపికల ఇళ్లలో వెన్నను దొంగలించినా సమస్త జీవరాశిని భవబంధాల నుండి తప్పించే పరబ్రహ్మ అయి యశోదాదేవి రోటికి కడుతుంటే ఊరుకున్నా మహామునులు తమ తపోదీక్షలో ఏ పాదాలను దర్శించాలని తప్పిస్తారో ఆ దివ్య పాదాలను పాదరక్షలు కూడా లేకుండా అడవి బాటలో ఆటలాడినా లక్ష్మణునిగా తనను సేవించుకున్న ఆదిశేషువు బలరామునిగా అవతరిస్తే తమ్మునిగా తాను సేవలు చేసిన పేద కుచేలునికి అష్టైశ్వర్యాలు అనాయాసంగా అందించిన భక్తి పారవస్యంలో తన భక్తుడు పళ్లను వదిలేసి తనకు పెట్టిన తొక్కలను ఆరగించిన అనుక్షణం పాండవులను కంటికి రెప్పవలే కాపాడిన ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞను సైతం పక్కన పెట్టి ఆవేశంతో యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన ఏది చేసినా ప్రేమతోనే, తన భక్తుల మీద ఉన్న ప్రేమ వల్లనే. భగవద్గీత కేవలం అర్జునుణ్ణి యుద్ధానికి సైతం సిద్ధం చేయటానికి కాదు, మనిషిని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి జీవితంలో ఎదురయ్యే సందేహాలకు భయాలకు ప్రశ్నలకు సమాధానమే కాక తాను భగవంతుని మార్గంలో జీవించాలంటే ఏమి చెయ్యాలి అనే మార్గదర్శనమే.
1: చాలా బాగా చెప్పావు దీపిక. అందుకనే ఇన్ని వందల వేల సంవత్సరాల తరువాత కూడా భగవద్గీత మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. మన జీవితంలో, నిత్య జీవితంలోనూ కూడా, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు నిత్య జీవితంలో కూడా ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా భగవద్గీత మనకి స్వామి అందించడం జరిగింది. ఇంకా మనం మన స్వామివారి దగ్గరికి వద్దాం. సత్యసాయి అవతారం పరిపూర్ణమైన ప్రేమావతారం, అనేక అవతారాల్లో సాగించిన వేదరక్షణ, భక్తరక్షణ, ధర్మపోషణ అనే అవతార కార్యక్రమాలను భగవాన్ ఒక్క సత్యసాయి అవతారంలో సునాయాసంగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాదు, షిరిడీ సాయి అయినా సత్యసాయిగా అయినా స్వామి ఎప్పుడూ ప్రేమను పంచుతూ ప్రేమను పెంచుతూనే తమ కాలాన్ని గడిపారేమో అనిపిస్తుంది కదా.
0: సత్యసాయి అవతారంలో స్వామి ప్రేమను నిరూపించే సందర్భాలను చెప్పుకోవాలంటే అవతారం ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంకా ఇక ముందు కూడా రాబోయే ప్రతి ఒక్క క్షణాన్ని గురించి కూడా చెప్పాలి. వారి ప్రేమకు చిన్న పెద్ద, రాజు పేద, పండితుడు పామరుడు, చివరికి ఆస్తికుడు నాస్తికుడు, ఇటువంటి పరిధులు ఏమీ లేవు. దీపిక, నీకు వెంటనే ఏ సంఘటనైనా గుర్తొస్తే అది మాతో పంచుకుంటావా? అందులో కూడా స్వామి ప్రేమే తప్పకుండా కనిపిస్తుంది మనకి.
2: అవునన్నా, మీరు స్వామి గురించి చెప్తుంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు.
0: చెప్పు.
2: ఒకసారి స్వామివారు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్లారట. బాబా వస్తున్నారని అక్కడ అన్ని చక్కగా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసేశారు. ముఖ్యంగా బాలవికాస్ టీచర్లందరూ బాలవికాస్ పిల్లలందరినీ చక్కగా తెల్లని దుస్తుల్లో ముస్తాబు చేసి ఆ ధర్మక్షేత్ర మందిరం దగ్గర స్వామి కారు దిగి లోపలికి వచ్చే దారిలో అటు ఇటు కూర్చోబెట్టారట. వారిని ఒక్కొక్కరు చేతికి ఒక్కొక్క చిన్న గులాబీ పూలు ఇచ్చారట ఆ టీచర్లు. అందులో ఒక చిన్న పిల్లవాడున్నట్ట, వాడు అందరికంటే చిన్నవాడయ్యేసరికి వీడికి పువ్వు అవసరం లేదని చెప్పేసి టీచర్ మూడో లైన్లో కూర్చోబెట్టారట. అయితే ఆ పిల్లవాడు కాస్త మొహం ఇలా వాట్ చేసుకుని, అయ్యో వీళ్ళందరికి ఇచ్చారే, నాకివ్వలేదే టీచరు పువ్వు, నేను స్వామికి ఏమి ఇవ్వాలి అని చాలా ఫీల్ అయిపోయాట. అయితే ఇంకా స్వామి రావటం జరిగింది. స్వామి నెమ్మదిగా అలా ఒక కడుగు వేసుకుంటూ వస్తున్నారు. అటు ఇటు పిల్లలు ఎవరెవరి దగ్గర అయితే పువ్వులున్నాయో వాళ్ళందరి దగ్గర తీసుకోకుండా ఇలా జస్ట్ స్పర్శన చేసి వాళ్ళందరినీ బ్లెస్ చేస్తూ దగ్గరకు వస్తున్నారట. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఇదే సరైన టైం అని చెప్పి థర్డ్ లైన్ లో కూర్చున్న వాడు కాస్త అటు ఇటు పెద్దవాళ్లు ఉన్న జాగాలోకి దూరిపాడు, సెకండ్ లైన్ లోకి వచ్చేసాడు. మళ్ళా అదే థర్డ్ అనుకుని ఇంకొక లైన్ లోకి వచ్చాడు, అంటే ఫస్ట్ లైన్ లోకి వచ్చాడు అనమాట. కానీ అటు ఇటు చూస్తేమో అందరి చేతిలో పువ్వులున్నాయి, ఈ పిల్లాడి చేతిలో ఏ పువ్వు లేదు. ఇంకేమనుకున్నాడంటే ఎదురుకుండా కిందన గడ్డి ఉంటుంది కదా, లాన్ అంటాం కదా మనం, అందులో ఒక చిన్న పువ్వు కనిపించిందిట ఆ పిల్లోడికి, గడ్డికి పూసిన పువ్వు. అది తీసుకుని రెడీగా కూర్చున్నాడు అనమాట, స్వామి రాగానే ఇచ్చేద్దాం స్వామికి అని చెప్పేసి. టక్కుని తీశాడు, స్వామి దగ్గర రాగానే ఇమీడియట్ గా స్వామికి పువ్వు ఇచ్చేసారనమాట. స్వామి చాలా ప్రేమతో ఎంత హ్యాపీగా తీసుకున్నారంటే ఆ పిల్లవాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. సరే అలా పువ్వు తీసుకున్నారు, స్వామి ఎలా వెళ్లిపోయారు లోపలికి, పెద్దవాళ్ళు విఐపీస్ అందరితో మాట్లాడేశారు మందిరం లోపల. త్రీ అవర్స్ మాట్లాడారు స్వామి ఆ విఐపీస్ అందరితో. తర్వాత బయటకు వచ్చి అందరికీ అభయస్థంతో ఆశీర్వాదం ఇస్తున్నారు స్వామి. ఫైనల్ గా ఒక టీచర్ చూశారట ఆ స్వామి అభయస్థం ఇస్తున్నప్పుడు, చేతిలో లెఫ్ట్ హ్యాండ్ చేతిలో స్వామి దగ్గర ఆ పిల్లవాడు ఇచ్చిన చిన్న గడ్డి పువ్వు మాత్రం అలాగే స్వామి చేతిలో ఉందిట.
1: అంతసేపు అలా పట్టుకునే ఉన్నారు,
2: అంత ప్రేమగా మరి తీసుకున్నారు కదా స్వామి పిల్లవాడి దగ్గర.
0: చాలా బాగుంది అక్క, మీకేదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తారా చెప్తారా?
1: స్వామి ప్రేమకు అసలు ఎల్లలు లేవు గణేష్. మనం స్వామి ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని జన్మలు సరిపోవేమో అనిపిస్తుంది. పంచభూతాలన్నింటిలోకి బరువైనది భూమిట, అలాగే చాలా తేలికైంది ఏంటంటే ఆకాశంట. కానీ భూమి బీటలు పడి దాహంతో ఉన్నప్పుడు తనను చేరుకోలేని భూమి కోసం ఆకాశం మేఘంగా మారి వర్షిస్తుందిట. వర్షించి భూమి ఆర్తిని తీరుస్తుంది అని చెప్తారు. అలాగే కర్మఫలాలతో సంసార బంధాల్లో చిక్కుకుని కుట్టుముట్టాడుతూ మనం ఆయన్ని చేరుకోలేకపోతున్నప్పుడు భగవంతుడు మన కోసం స్వయంగా నడిచొచ్చి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించడం అనేది సత్యసాయి అవతారంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంఘటనలో మనం చూసుంటాము. వాటిలో ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది.
0: తప్పకుండా.
1: దాదాపు 30-35 సంవత్సరాల క్రితం స్వామి ఒకసారి ఆంధ్రప్రదేశ్, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం, పర్యటనలో ఉన్నారట. కోనసీమ వైపు స్వామి పర్యటిస్తూ ఉన్నారన్నమాట. ఒకరోజు ఇలాగే స్వామి కారులో వెళ్తున్నారు, ఒక పల్లెటూరు మీదుగా వెళ్తున్నప్పుడు రెండు దారికి రెండు వైపులా చెట్లు ఉంటాయి కదా, ఒక స్పాట్ దగ్గరికి వచ్చేసరికి రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయట, అటొకటి ఇటొకటి. ఆ రెండు కొబ్బరి చెట్లకి ఒక మామిడి తోరణం కట్టి ఉంది. అంటే స్వామి వెళ్తున్నారని పల్లె వాళ్ళందరూ తోరణాలు అవన్నీ కట్టడం అవన్నీ చేసేవారనమాట. ఆ మామిడి తోరణాన్ని మధ్యలో ఓ చిన్న పేపర్ ముక్కుందిట. ఆ పేపర్ మీద సుస్వాగతం అని చాలా వంకరటింకరగా అనమాట, చిన్నపిల్లలు రాసినట్టు, అంటే అక్షరాలు సరిగా రాని వాళ్ళు రాసినట్టు రాసి అతికించి ఉందిట. అక్కడ ఆ తోరణం దగ్గర నుంచి స్వామి కారు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కానీ కొద్దిగా ముందరికి వెళ్ళాక స్వామి కారు ఆపించి వెనక్కి పద అని చెప్పి రివర్స్ చేయించి వెనక్కి తీసుకొచ్చారట. చూస్తే అక్కడ ఇద్దరు వృద్ధులు అనమాట, అంటే ముసలి వాళ్ళు, ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నారట. వాళ్ళకి స్వామి ఇటు నుంచి సత్యసాయిబాబా గారు వెళ్తున్నారు అనే విషయం తెలుసు, కానీ పాపం ఎక్కడికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవాలో తెలియదు. ఇద్దరు ఎంతో దూరం నుంచి పల్లెటూరు నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఎండ బాగా ఉంది, అలసిపోయారనమాట. ఇంకెక్కడికి వెళ్తామో ఎక్కడికి వెళ్లాలో తెలియదు అని చెప్పి అలసిపోయి ఆ ఎండలో అలా కూర్చుని ఉన్నారట. అలాగే వాళ్ళ చేతిలో ఏమున్నాయి తెలుసా, ఎండకి ఎండిపోయి వాడిపోయిన పోల్దండ ఒకటి ఉందిట. అయ్యో, మరి స్వామి కోసం తెచ్చారు, ఎప్పటి నుంచో నుంచి ఉన్నారు, అలాగూ వాడిపోయి ఉందన్నమాట. స్వామి వెనక్కి వచ్చి కారు ఆపించి దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి, వాళ్ళు ఎప్పుడు స్వామిని చూడలేదు కూడా, స్వామి ఎవరో తెలియదు, పేరు విన్నారంతే. వారిద్దరి దగ్గరికి వెళ్లి స్వామి చెప్పారట, అమ్మా నేనే సాయిబాబాను అని చెప్పి ఆయన తల వంచి ఆ పోల్దండ వేయించుకుని వాళ్ళిద్దరిని ఆశీర్వదించి బయలుదేరి వెళ్లారట. మరి ఇంకా మీరు చెప్పండి దీన్ని ఏమంటారు
2: అన్న, ఇప్పుడు మీరు చెప్పండి.
0: చెప్తాను. ఇందాక అక్క కారు గురించి చెప్తున్నారు, ఆ చిన్న పేపర్ గురించి చెప్తున్నారు. అంటే స్వామి ఎటువంటి వారినైనా క్షమించేస్తారనమాట. అంటే తనకి కీడు చేయడానికి తలపెట్టిన ఆమెను కూడా క్షమించి, విషపుగారల కథ మనందరికీ తెలిసిందే కదా. అంతేకాదు మనం అజ్ఞానంతో, ఒక్కోసారి అహంకారంతో కూడా చేసే అనేకమైన తప్పిదాలను కూడా స్వామి క్షమించి ఓర్పుతో మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. దీనికి కారణం అఫ్కోర్స్ స్వామికి మన మీద ఉన్న ప్రేమే. ఒక మంచి ఇన్సిడెంట్ నాకు ఒకటి గుర్తొస్తుంది, ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్ ఒక్కసారి మనం కదిపితే దాంట్లోంచి రాలినంత ఎక్స్పీరియన్సెస్ ఇంకెక్కడ మనకు కనిపించవు అన్నమాట. ఇది ఒక స్టూడెంట్ కి జరిగిన ఎక్స్పీరియన్స్. దీంట్లో ప్రేమ అహంకారం రెండు ఉన్నాయి, ఆ రెండింటిని స్వామి బ్యాలెన్స్ చేసి ప్రేమను పెంచి అహంకారాన్ని తగ్గిస్తారనమాట. సో ఇది 92s 95s ఆ ప్రాంతంలో జరిగింది. ఒక స్టూడెంట్ కి పాపం స్వామితో నేను రోజు మాట్లాడాలి, స్వామితోటి స్వామి దగ్గరగా కూర్చోవాలి అన్న పాపం కోరిక పుట్టిందంట. పుడితే యూజువల్ గా దర్శనానికి వెళ్లే ప్రొసీజర్ ఏంటంటే ప్రతి క్లాస్ కి ఒక్కొక్కసారి నంబర్ వన్ టోకెన్ వస్తుంది, లైన్ వస్తుంది, రొటేషన్ బేసిస్ మీద ఒక్కొక్క క్లాస్ ముందుకెళ్తుంది అనమాట ఫస్ట్ లైన్ లో కూర్చోటానికి. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, కాలేజ్ అవర్స్ ఏమో 2:30 ఆ టైంకి ముగుస్తుంది లాస్ట్ పీరియడ్. సో ఈ అబ్బాయి సరే ఈ క్లాసు బంక్ కొట్టేస్తే మనం చక్కగా స్వామి దర్శనానికి ముందే వెళ్ళి మ్యాట్ పెట్టుకోవచ్చు కదా అన్న ఆలోచనతో అప్పటి నుంచి ప్రతిరోజు ఒక 10 రోజుల పాటు లాస్ట్ అవర్ బంక్ కొట్టేసి ఆ అబ్బాయి దర్శనానికి ముందే వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎంత సాహసమో చూడండి అసలు. అంటే ఎవరిని ఇంకా హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ అసలు పట్టించుకోలేదు అబ్బాయి, ఎలా స్వామితో మాట్లాడాలి అదొకటే. అండ్ స్వామి రెసిప్రోకేషన్ ఎట్లా ఉంటుంది చూడండి, అఫ్ కోర్స్ ఆ అబ్బాయి చేసిన తప్పు కానీ దానికి ఒక టైం వస్తుంది నేర్పించడానికి. ఫిష్ పాలడికి 100 తప్పులు ఆ తాడు ఎట్లా వదిలేరో అట్లాగా. సో 10 రోజులైంది, విశేషం ఏంటంటే వార్డెన్ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ ఏమీ అనట్లేదు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు, వాడు వెళ్ళిన ప్రతిరోజు స్వామి వాడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు మాట్లాడేవారు. ఇంకా ఆ ఫామ్ బాయ్స్ అంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆ అబ్బాయిని టచ్ చేయలేదు అనమాట. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ ఆపర్చునిటీ. ఒకసారి ఏమైంది, ఇట్లా 11వ రోజు అనమాట వచ్చేసాడు అబ్బాయి. ఆ రోజు స్వామి దర్శనానికి వచ్చి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఈ అబ్బాయి వైపు చూశారు. చూసి సైమల్టేనియస్ గా ఒక్కసారి ఒక లుక్ వార్డెన్ సార్కి, వార్డెన్ సార్ వైపు చూసి వార్డెన్ సార్ని ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఎందుకు ఆ అబ్బాయిని తొందరగా వదులుతున్నారు దర్శనానికి అని అడిగారు. ఒకే ఒక క్వశ్చన్, అంటే ఇది ఒక ఆపర్చునిటీ అన్నట్టు వార్డెన్ సార్కి. సరే ఇదే తడవ అనుకుని ఇంకా వార్డెన్ సార్ స్వామి తప్పైపోయింది స్వామి, ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటాము, కరెక్ట్ గా టైంకి వస్తారు పిల్లలంతా అని వెళ్లారు. అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్లిన తర్వాత ఆ అబ్బాయిని వార్డెన్ సార్ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచి చెప్పాల్సిందంతా చెప్పి, నాయనా ఇప్పటి నుంచి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాము, అంటే ఇన్ని రోజులు నువ్వు తప్పు చేశావు, నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే స్వామి మమ్మల్ని దండిస్తారు, ఇది అందరికీ మంచిది కాదు అని చెప్పి ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు అన్ని క్లాసెస్ వెళ్లిపోయేంత వరకు వెయిట్ చేసి లాస్ట్ వెళ్ళాలి దర్శనానికి అని. అంటే ఇంతకన్నా స్టూడెంట్ కి ఒక పెద్ద పనిష్మెంట్ లేదు, ఎందుకంటే ఎంతో ఆత్రుతతో ఎంతో ఆత్రంతో ఉంటారన్నమాట పిల్లలు దర్శనానికి పోవడానికి. సరే ఏదో తప్పు చేశాను ఏదో తప్పు చేశానని ఆ అబ్బాయిలో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ మొదలైంది అనమాట. స్టార్ట్ చేసా అనుకున్నాడు, ఇదే కాదు స్వామి కూడా నాతో మాట్లాడలేదు, ఇంకా స్వామి కూడా మాట్లాడడం ఆపేశారు, లాస్ట్ లైన్ లో కూర్చుంటున్నాడు కదా, ఛాన్స్ లేదు అక్కడ. సరే స్వామి కోసం నేను ఏదైనా స్పెషల్ చేయాలి, అప్పుడే స్వామి నాతో మళ్ళీ తిరిగి మాట్లాడతారు. ఒక 2 రోజులు అట్లా లాస్ట్ లో వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక సాధనగా మొదలు పెట్టాడు అనమాట. టీ స్నాక్స్ ఇస్తారు మాకు దర్శనానికి వెళ్లే ముందర, అందరూ లైన్ లో పోయి ఆ టీ స్నాక్స్ తెచ్చుకుని కొంచెం టైం పట్టేసరికి ఆ మ్యాట్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ అబ్బాయి అనుకుంటాడు, ఓకే స్వామి నీకోసం ఈ రోజు నుంచి ఈ టీ స్నాక్స్ నేను మానేస్తాను, మానేసి లైన్ లో ఫస్ట్ వెళ్ళడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. అలాగే ట్రై చేస్తాడు, టీ స్నాక్స్ మానేస్తాడు. ఒక 1 మంత్ దాకా ఆ అబ్బాయి టీ స్నాక్స్ వదిలేసి ఫస్ట్ లైన్ సంపాదిస్తాడు అనమాట. ప్రతిరోజు స్వామి వాడిని చూస్తున్నారు కానీ వాడితో మాట్లాడలేదు. ఇంకా లెసన్ పరిపక్వత చెందాలి కదా వాడికి, ఇంకా ఎక్సర్సైజ్. సో 1 మంత్ తర్వాత స్వామి మళ్ళీ వాడికి ఫస్ట్ రోలో ఛాన్స్ వచ్చింది, స్వామి వాడిని ఇంటర్వ్యూ లో పిలుస్తారు అనమాట. పిలిచి అప్పుడు చెప్తారు, ఏం ఎలాగుంది ఎక్సర్సైజ్ అని అడుగుతారనమాట. అడిగి చూడు అట్లాగా క్రమశిక్షణను అతిక్రమించి రావటం నీకు మంచిది కాదు, ఇన్స్టిట్యూషన్ కూడా మంచిది కాదు, చూసావా నీకు ఈ విధంగా స్వామి నిన్ను దూరం పెట్టడం వల్ల ఒక 10 రోజులు నీలో ఆ కోరిక కలిగింది స్వామి కోసం ఏదైనా సాధన చెయ్యాలి అని. ఆ ప్రేమతో నువ్వు నీ టీ స్నాక్స్ వదిలేశావు కాబట్టి స్వామి ఎంతో సంతోషిస్తున్నారు, నీకు క్రమశిక్షణ కూడా వచ్చింది, స్వామి మీద ప్రేమ కూడా అధికమైందని స్వామి ఆ రోజు అంత ప్రేమతో ఆ అబ్బాయిలో ఒక మార్పును తీసుకొచ్చి ఈ ఇన్సిడెంట్ అందరూ మనందరం వినే అవకాశాన్ని స్వామి ఇప్పుడు కల్పించారనమాట.
1: బాగుంది గణేష్, చాలా బాగుంది. మీరు చెప్పిన సంఘటన మనకి రెండు లెసన్స్ నేర్పిస్తుంది. ఒకటి, క్రమశిక్షణని అతిక్రమిస్తే భగవంతుడు సంతోషించడు అనేది ఒకటైతే, భగవంతుడు ప్రేమకి మనం పాత్రలం అవ్వాలంటే ఆ ప్రేమను అనుభవించాలండి. ప్రేమ అందరికీ ఉంటుంది, అందరి మీద ఉంటుంది. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకి ఆయన మీద ఉన్న ప్రేమను మనం పెంపొందించుకోవాలి అని చెప్పి.
0: మేము హాస్టల్లో ఫస్ట్ డే 1999 జూన్ 1 నేను హాస్టల్లో చేరగానే వార్డెన్ సార్ రూమ్ లో రిజిస్టర్ అవ్వడానికి వెళ్ళాం. వెళ్ళి ఇట్లా తలెత్తగానే ఒక ద పిక్చర్ విచ్ ఇస్ దేర్ ఇన్ బిహైండ్ వార్డెన్ సార్స్ చైర్, అది ఏంటంటే స్వామి పిక్చర్ ఉంటుంది, కింద రాసి ఉంటుంది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని. మీన్స్ స్వామి ఎప్పుడు చెప్తారు మీకు డివోషన్ లేకపోయినా పర్లేదు కానీ డిసిప్లిన్ మాత్రం కంపల్సరీగా ఉండాలంటారు. సో ఇంతకన్నా చక్కని ఉదాహరణ స్వామి దయకి ప్రేమకి లేదు. ఈ ఒక చక్కని పాటను విందామాక స్వామి మీద.
1: విందాం గణేష్.

0: దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, చాలా బాగుంది పాట. తాము ప్రేమస్వరూపంగా మసలటమే కాదు, ప్రేమస్వరూపులారా అంటూ పిలిచి మనందరికీ కూడా తమతో సమానమైన స్థానాన్ని కల్పించారు స్వామి. అందుకే కాబోలు భగవంతుడు ఏ యుగంలో అవతారం దాల్చినా ఆయన పరిపూర్ణమైన ప్రేమకు మనందరం ఆకర్షితులమవుతాము. శ్రీకృష్ణ అవతారం, రామావతారం, ఏ అవతారమైనా చూడండి. ఈ విషయాన్ని గణేష్, దీపిక మీరు కూడా వినే ఉంటారు. స్వామి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసంలో చెప్పడం కూడా జరిగింది. గుర్తుందా గణేష్?
1: అవును గుర్తుంది.
0: అదొకసారి విందామా?
1: విందాము. కానీ స్వామి ఈ డిస్కోర్స్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, సో అది కూడా దానికి కూడా మనం ఆ లెసన్ తీసుకోవడానికి కూడా
0: ప్రిపేర్ అయ్యి ఉండాలి.
1: స్వామి తత్వం తెలుసుకుంటూ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తారు, అది విందాం.
2: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నాకు ప్రేమనే.
3: Right from the nail to the hair, there's love that flows.
2: ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్తంత వ్యాప్తి గావిస్తూ ఉంటుండాలి.
3: And this Bhagavan's love which is
2: అది ఒక్కదాని నేను ఆశించటం లేదు.
3: Bhagavan does not want anything.
2: అది ఏ PPP, ఇదే మూడు పీలు.
3: There are three P's now.
2: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పీ అనుకుంటారు, అది కాదు మా పీవి. ఒకటి మొదటి మొదటి ప్యూరిటీ, పవిత్రము.
3: ద ఫస్ట్ పి ప్యూరిటీ.
2: సెకండ్ పి,
3: సెకండ్ పి
2: పేషెన్స్,
3: పేషెన్స్.
2: థర్డ్ పి పర్సివరెన్స్,
3: థర్డ్ పి పర్సివరెన్స్.
2: ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
3: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్స్ షైనింగ్ బ్రిలియంట్.
2: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
3: Who are invited here?
2: ఎవరికి రామని పిలిచాము?
3: Who are asked to be here?
2: ఏమీ లేదు,
3: నథింగ్ వాట్సప్.
2: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నింటినీ ఆకర్షిస్తుంది.
3: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్
2: మ్యాగ్నెట్. దాంట్లో శక్తి ఉంటుండాలి.
3: There is power in this magnet.
2: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు, నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
3: Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet.
2: Kaadu kaadu, ee magnet lo shakti undi.
3: There is power in the magnet.
2: Kaani iron lo rust dust untundadi, anduvalle aakarshinchukunde.
3: But that iron is dusted in the rusted, therefore it is not drawn.
2: Dust nu clean chese tappaga aakarshistha.
3: Remove the rust in the dust, it is bound to be drawn.
2: Adi ee vishayavasanlu, adi ee rashamulu,
3: sensual pleasure,
2: adi asuya bhavulu,
3: that is jealousy and envy.
2: Nee nu parishuddham chesti ekkada undina nenu nee vaade nee na vaade.
3: If you cleanse and purify yourself, you may be anywhere. You belong to Bhagavan.
2: ఎక్కడైనా ఉండును.
3: You may be anywhere.
2: అడవులయందున్నా,
3: you may be in the forest.
2: ఆకాశమునన్నా,
3: or in space.
2: పట్టణమునన్నా,
3: city.
2: పల్లెనున్నా,
3: village.
2: గుట్టమీదనున్నా,
3: mountain top.
2: నంటేటబడియున్నా,
3: deep sea.
2: దిక్కులేని వాణి సాయినోము.
3: If you are forlorn and needy, Bhagavan will come to your rescue.
2: ఎక్కడైనా ఉండు.
3: నీ
2: హృదయాన్ని పవిత్రం చేస్తే,
3: బట్ మేక్ యువర్ హార్ట్,
2: నీ పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో.
3: డెవలప్ ద సీక్రెట్ లవ్.
2: ప్రేమ చేతనే నీ జాతకం కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
3: ఇట్ ఈస్ ద లవ్ దట్ రిడీమ్స్ యువర్ లైఫ్, ద లైఫ్ అండ్ లైవ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద నైబర్హుడ్ అండ్ సొసైటీ.
2: సందేశము, హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం.
3: The heart should be transformed in such a way that you
2: can put up love.
3: You don't need to offer.
2: మీకు తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడా దీంట్లో అలవ్ చేయము.
3: In ప్రశాంతిలో you are not allowed to offer a flower.
2: మేము ఇక్కడ ప్రవేశపెట్టము.
3: No, nothing is allowed here.
2: కానీ ఒక్క ప్రేమకు మాత్రమే ఇక్కడ ప్రవేశము.
3: There is entry for love.
0: హృదయాన్ని పవిత్రం చేసుకో, ప్రేమమయం చేసుకో అని స్వామి చెప్తున్నారు. మనం ప్రేమగా మారాలంటే ముందర మనం ఆ ప్రేమను అనుభవించాలి. అది మనం స్వామి ద్వారా ఎంతగానో అనుభవిస్తూ వస్తున్నాము. అలా ప్రేమకు ఆకర్షితులై మనుషులు పరివర్తన చెందిన ఎన్నో ఉదాహరణలు మనకి ఎటువైపు చూసినా సత్యసాయి భక్తుల్లో కనిపిస్తూనే ఉంటారు కదా గణేష్. అసలు దైవం అవతరించేది మానవుల్లో పరివర్తనని తీసుకురావడానికే అయితే, దాన్ని మనం ఎలా సాధించుకోవాలి అన్నది కూడా మన స్వామి చెప్తూ ఉంటారు. దీపిక మీకు గుర్తుందా?
4: చెప్పండి,
0: ఒకసారి విందామా?
1: తప్పకుండా.
4: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది.
5: If you got colored glasses, everything will be colorful all around.
4: మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది.
5: If you put on the red glasses, everything looks red in color.
4: నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో, అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
5: So wear the glasses of love so that everything will be lovely.
4: అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
5: But the glasses of one sort and eyes of another sort, you will land up in a trouble.
4: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటాది అద్దాలు.
5: The glasses stand as an obstacle for your sight.
4: అనిల్ కుమార్ ఉన్నాడు.
5: Here is Anil Kumar.
4: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
5: He has glasses.
4: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది.
5: Though there are glasses as obstacles, but it helps his sight or vision.
4: కొనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
5: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
4: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
5: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
4: దైవభావము. దైవభావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
5: యూ షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాస్.
4: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
5: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
4: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
5: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
4: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
5: It's because of the love. You'll develop other virtues like compassion, the tolerance for bearing.
0: భగవంతుడే స్వయంగా అవతరించి మనకి ఇన్ని విషయాలను ఎంతో ప్రేమతో, ఓర్పుతో నేర్పించారు కదా. మరి అవతార కాలం ముగిసిపోయిందంటే అవతార కార్యక్రమం సంగతి ఏమిటో చెప్తావాక? అవతార కార్యక్రమం సాధించకుండా అవతారం చాలించడం అనేది అసలు జరుగుతుందంటారా? మనం చూడలేని సంగతులు, మనకి కనిపించని విషయాలు ఎన్నో ఉంటాయి దీపిక. ప్రతి భక్తుని జీవితంలో వచ్చిన మార్పులు, వారి మనస్సులో వచ్చిన పరివర్తన అనేవి అందరికీ కనిపించవు కదా. అవతారం సాధించే అతి పెద్ద కార్యక్రమం అదే అనిపిస్తుంది, అంతర్గత మానసిక పరివర్తన.
1: అవును, అది నిజమే. మన వ్యక్తిగత పరివర్తన మన జీవన విధానంలో, మనం ఆలోచించే పద్ధతిలో ప్రకటితమవుతుంది. అవతార కాలం పరిసమాప్తి అయిన తర్వాత కూడా ఎన్నో వందల సంవత్సరాలు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు. ఆ మార్పు అనేది ఒక్క రోజులో లేదా ఒక్క సంవత్సరంలో తెలిసేది కాదు. అంత మాత్రాన మార్పు లేదని మాత్రం మనం చెప్పలేం. శ్రీరాముని పదధూళితో ఒక రాయి కూడా మార్పు చెందినప్పుడు, సాయిరాముని దర్శన స్పర్శన సంభాషణను అనుభవించిన ఈ యుగపు మానవుల్లో కూడా తప్పకుండా మార్పు రాకుండా ఉంటుందా?
0: తప్పక వస్తుందన్నా. భగవంతుడు సాధించిన ఆ మార్పును తమ జీవితాల్లో ప్రదర్శిస్తూ వీరి సందేశాన్ని తరువాత తరాల వారికి అందించి వారికి స్ఫూర్తిని అందించటమే భక్తులుగా మనందరి కర్తవ్యం. అలా చేయగలిగితే అది ఏ యుగమైనా సత్యయుగమే అవుతుంది. కలియుగంలో కలిపురుషుణ్ణే కంగారు పెట్టిన భక్తుల గురించి వివరించే ఒక నాటికను ఇప్పుడు విందామా?
1: తప్పకుండా.

0: నారాయణ నారాయణ.
1: ప్రణామం బ్రహ్మపుత్ర, మీ రాకతో మా సభకు మరింత శోభ వచ్చింది. దయచేయండి, ఉచితాసనం గ్రహించండి.
0: శుభమస్తు దేవేంద్ర, స్వర్గలోక వింతలు విశేషాలు ఏమిటి?
1: త్రిలోక సంచారే అయిన మునీంద్రులు మమ్మల్ని విశేషాలు అడగడం కన్నా వింత ఏముంటుంది మహర్షి?
0: వింతలకేమిలే మహేంద్ర, ఎన్నో ఉంటాయి. ఇంతకీ మీరు మీ రాజ్యము ఆనందంగానే ఉన్నారు కదా.
1: ఈరోజు విష్ణునామ ప్రియులు కొద్దిగా కొత్తగా మాట్లాడుతున్నారు. స్వర్గంలో లేని ఆనందం ఏమున్నది మహానుభావ?
0: ఇంత మాట దేవరాజా, మరి భూలోకవాసులు స్వర్గ సుఖాల కన్నా సాటివారి సేవే మిన్న అంటున్నారు.
1: ఇదేమి విడ్డూరం నారదమునీంద్ర? అహర్నిశలు స్వర్గ సుఖాలకు తపించి తపస్సు చేసే మానవులు ఇలా అనడం అసంభవం. కలహభోజనులు స్వర్గమర్త్య లోకాలకు పరస్పర వైరం తలపెట్టడం లేదు కదా.
2: అమరాధిప, విచారణ చెయ్యకుండా మాట్లాడితే విచారించవలసి వస్తుంది సుమా. బ్రహ్మ మానసపుత్రుడు, నిత్య సత్యవ్రతుడు, త్రిలోకవంధుడు నారద మహర్షి, వారు ఏమి చెప్పినా ఏమి చేసినా అది లోక కళ్యాణానికి అనేటువంటి విషయం మాత్రం మరువకుమా.
0: దేవగురు, అందరూ నన్ను అనవసరంగా కళాకారి అని నిందిస్తున్నారు, కాని అసలు కర్త అయిన వేలుపు మాత్రం తెర వెనక నుండి కథ నడిపిస్తున్నాడని తెలుసుకోరు. నాకు ఇది అలవాటే, కానివ్వండి.
1: అనాలోచితంగా అయినా అనరాని మాట అన్నందుకు క్షమించునారదా. ఇంతకీ తెర వెనుక వేలుపు కథ ఏమిటో
0: అది చెప్పాలంటే, ఇక్కడికి రావడానికి కాస్తంత ముందుగా నేను కలిసిన వ్యక్తిని గురించి చెప్పాలి.
1: దయచేసి చెప్పండి మునీంద్ర, మేము సిద్ధంగా ఉన్నాము.
0: ఆకాశ వీధిలో నేను ఇలా స్వర్గం వైపు వస్తుంటే, ఇంతలో

0: నమస్కారం నారద.
1: ఎవరు నాయన?
0: స్వామి, నేను కలిపురుషుణ్ణి.
1: అదేమిటి కలిపురుష? భూలోకం వదిలి ఇలా ఆకాశ వీధిలో పడ్డావేమి?
0: ఏమి చెప్పను స్వామి, నాకు ఇక ఈ వీధే మిగిలింది.
1: అదేమిటయ్యా, ఈ యుగంలో నీదే కదా రాజ్యం. ప్రజాక్షేమాన్ని పట్టించుకోని ప్రభువులు, అవినీతికి అమ్ముడయ్యే అధికారులు, అయ్యా అమ్మల తిండికి లెక్క కట్టే పుత్రరత్నాలు, కోడలను ఆరలు పెట్టే అత్తలు, అత్తమామల్ని ఎప్పుడు బయటకు పంపుదామా అని చూసే కోడలు, అడుగంటిపోయే విలువలు, బాధ్యత లేని బంధాలు, నీకేమయ్యా బోలెడంత కాలక్షేపం.
0: స్వామి, మీరు ఏ కాలంలో ఉన్నారు? అసలు భూలోకానికి మీరు వేంచేసి ఎన్ని ఏళ్లు గడిచాయో చెప్పండి.
1: నిజమేనయ్యా, ఎప్పుడో 160-170 ఏళ్ల క్రితం అనుకుంటా త్యాగయ్య అనే ఒక మహాభక్తుని కలవడానికి వచ్చాను.
0: అదే స్వామి, అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరు.
1: అందరికీ వింతలు విడ్డూరాలు వినిపించే నన్నే ఊరిస్తున్నావు. ఇంతకీ జరిగిన కథ చెప్పవయ్యా.
0: ఏమి చెప్పమంటారు? భగవంతుడు మానవులను ఉద్ధరించడానికి అవతరించటం, వారి జీవితాలను భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో ప్రవేశపెట్టడం, ఆ సాధనకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను అమర్చిపెట్టడం, అవతారం చాలించటం, వారి భక్తులు మట్టుకు పట్టుబదలని విక్రమార్కులలాగా వారు చూపించిన మార్గాన్ని అనుసరించటం, ఇవన్నీ నాకు కాకపోతే మరెవరికి కష్టకారకాలు చెప్పండి.
1: ఏమిటేమిటి, ఈ ఊర్ధ్వలోకాల్లో సమయం భూలోకానికి కాస్త భిన్నంగా ఉండడం నిజమే, కాని ఇంత జరిగినా నాకు మాట మాత్రం కూడా తెలియకపోవడం ఆశ్చర్యమే సుమా. అది సరేనయ్యా, ఆ పరమాత్మ భూమి మీద అవతరించడానికి ముందుగానే తన అవతరణకు ప్రధానోద్దేశాలు నిర్ణయించుకునే వస్తారు కదా. శ్రీరామ అవతారంలో ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం అంటూ మానవునికి విధేయత, సమగ్రత ఎంత అవసరమో తెలిపి దానికి ఏకైక మార్గం ధర్మానుసరణే అని చాటారు కదా. ఇక శ్రీకృష్ణ పరమాత్ముని అవతరించి తన వారి యోగక్షేమాలు తాను చూసుకుంటానని, ధర్మహాని సంభవించినప్పుడు తాను మళ్లీ మళ్లీ అవతరిస్తానని, మోక్షార్హత పొందిన జీవులను సంసార బంధాల నుండి తప్పిస్తానని మాట ఇవ్వటం, నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. మరి ప్రస్తుత అవతారం గురించి నువ్వే చెప్పాలి నాయన.
0: పరమాత్మకి తన సృష్టిలోని సకల జీవరాశుల మీద ఉన్న అనన్యమైన ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా స్వామి. అందులోనూ జంతూనాం నరజన్మ దుర్లభం అన్న ఆర్యోక్తి ఉండనే ఉంది కదా. ఆ మానవులంటే సృష్టికర్తకు ఉన్న అభిమానం అసామాన్యం. అందుకే కాబోలు స్వయంగా తాను మానవునిగా జన్మించి మామూలు మనిషిగా జీవించి దారి తప్పిన తన బిడ్డలకు మార్గదర్శకత్వం చేయడానికి ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటారు. అలాగే ఈ కలియుగంలోనూ అవతారత్రయాన్ని ప్రకటించటం, అప్పుడే 2 అవతారాలలో సంభవించి లోకోద్ధరణ కావించటం జరిగిపోయింది. ఇటీవల అవతారాన్ని గురించి చెప్పుకోవటం అంటే 18 పురాణాలంత ఉంది. మళ్లీ వ్యాసుల వారు చెప్పాల్సిందే, పార్వతీతనేడు ఘంటం పట్టాల్సిందే. మచ్చుకి మీరడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్తాను. పరమాత్మ ఈ అవతారోద్దేశ్యాలుగా 3 చెప్పారు. తన చేయి ఎప్పుడూ పైనే కాని కింద ఉండదని, అంటే తాను అన్నీ ఇస్తానే కాని ఏమీ తీసుకోనని. నీ వాడిని స్వామి అని ఎవరైనా ఒక్కసారి అంటే చాలు, 7 లోకాల్లో వాడు ఎక్కడున్నా గమ్యం చేర్చేదాకా తాను వదలనని. లోకోద్ధరణ, సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి పని అయినా చేపడతానని, ఒక్కసారి తను చేపట్టిన పనిని సాధించటంలో జగత్తు అంతా ఎదురే నిలిచినా తన అడుగు ముందుకే పడుతుందని.
1: ఆహా, ఆ వాగ్దానం కేవలం భగవంతునికే సాధ్యం కదా. ఈ అవతార పుణ్యనామం ఏమిటో తెలిస్తే నేను కూడా జపించి తరిస్తాను.
0: నేనెందుకు స్వామి, ప్రపంచం ప్రతి మూల నుండి వినిపించే వారి భక్త కోటి గళంలోనే వినండి.

0: గీతా బోధకాయ ఏమిటి వింత? ఇంకో కృష్ణ పరమాత్మ, మరో భగవద్గీతనా?
1: ఆహా, ఇంటింటికి ఓ భగవద్గీత, ప్రతి భక్తుని కదా ఓ భాగవతం. ఇంకా వినండి.
2: ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్తజన హృదయాలయాయ నమః. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః.
0: ఓహో, ఇది శివతత్వం.
1: ఇంకా వినండి ప్రభు.

0: శ్రీగురుభ్యో నమః. ఇన్ని తత్వాలు సంగమమైన అవతారాన్ని గుర్తించిన నీవే ధన్యుడవయ్యా కలి. ఇంతకీ ఆ పుణ్యనామం.
1: ఓం శ్రీ సాయి భగవాన్ సత్య సాయి బాబాయ నమః.
2: ఇప్పుడు చెప్పండి మహానుభావ, ఇన్ని అవతారాల తత్వాన్నే కాదు అన్ని అవతారాల్లోనూ అందించిన అనుగ్రహాన్ని, వరాలను ఈ ఒక్క అవతారంలోనే అనాయాసంగా భక్తులకు అందిస్తే మరి ఇక నా పని సాగుతుందా?
0: నువ్వు చెప్పినది సబబ్గానే ఉంది, కాని ఒక చిన్న విషయాన్ని మరుస్తున్నావు. మానవులు మాయకు ఆధీనులు, వారి ఇంద్రియాలకు లోబడే నడుచుకుంటారు. అంతేకాదు, మరుపు అనేది వారికి సహజ లక్షణం. సర్వాంతర్యామైన భగవంతుణ్ణి ఆత్మరూపునిగా తమలోనే ఉంచుకొని కూడా అజ్ఞానంతో ప్రవర్తించడం వారికి వెన్నతో పెట్టిన విద్యసుమ. ఆ విధంగా చూస్తే నువ్వు ఇంతగా బాధపడవలసిన అవసరం లేనట్టే అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది అక్షరాల నిజమే, కానీ అటువంటి వారిని కూడా ఈ సత్యసాయి భగవానుడు వదలటం లేదే. వారు ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్నిసార్లు దారి తప్పినా, మళ్లీ మళ్లీ వారిని సరిదిద్ది తన మార్గానికి తెచ్చుకుంటున్నారు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు. దివ్యాత్మ స్వరూపులారా అంటూ వారి స్వస్వరూపాన్ని గుర్తు చేస్తూ, ప్రేమస్వరూపులారా అంటూ వారి స్వభావాన్ని తెలియపరుస్తూ, బంగారు అనే పిలుపుతో వారిని మేలివి బంగారంగా మార్చేస్తున్నారు. పైగా ఒక్కసారి రామనామాన్ని స్మరిస్తేనే పాపాలు పడాపంచలైపోతాయనేది మీకు తెలిసిందే. ఈ అవతారంలో భగవంతుడు రామనామస్మరణను తన భక్తులకు ఉగ్గు పాలతో నేర్పించేస్తున్నారు. కష్టం సుఖం, బాధ సంతోషం, నొప్పి ఆనందం, నిరాశ విజయం, ప్రేమ కోపం, అన్ని సందర్భాలలో సాయిరాం సాయిరాం అంటూ రామనామస్మరణమే. మహాత్మా, మానవులు మాయకు ఎంతగా అధీనులైనా స్వయంగా ఆ మహామాయాదేవి సేవించే జగత్పతి నామాన్ని స్మరిస్తూ సునాయాసంగా మోక్షమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: నీవు చెప్పే విషయాలన్నీ వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నా నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉందో కలి. నన్ను కలహభోజన్ అని అంటారే కాని కలియుగం కలహయుగం అనేది తెలిసిందే కదా. మరి అటువంటి కలియుగంలో ఇది సాధ్యమా అని.
2: ఏమి జరిగింది అనుచరులారా, ఎందుకు ఆందోళనగా కనిపిస్తున్నారు? ఇంతకీ విషయం ఏమిటి? అహంకారం నువ్వు చెప్పు.
3: ఏం చెప్పని ప్రభు, భూలోకంలో పనిచేయడం మా గొప్ప కష్టంగా ఉండాలి. ఇయాటికి ఇయాల ఒక ఆఫీసులో పెద్ద అధికారికి తన పని బాగా చేసినందుకు గొప్ప సన్మానం చేస్తున్నారు. అక్కడ సులభంగా పనుతుందని వెళ్ళానా, ఆ అధికారి ఏమన్నాడు వినండి.
4: ఈ ప్రాజెక్టు ఇంత బాగా జరగడానికి, సరైన టైంలో పూర్తవడానికి కారణం నాతో పనిచేసిన టీం అందరూ. అందుకే ఈ ప్రశంసలు అందరికీ చెందుతాయి. అంతా బాగా జరిగింది, అందరూ ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ స్వామి.
5: ఇదేం చూశావు స్వామి? నేను చెప్పేది నువ్వు. మనుషులకి ఈర్ష ఎక్కువ అని చాలా సంతోషంగా ఉండేటోడిని. నిన్ననే ఓ తరగతిలో ఇద్దరు విద్యార్థులకి చిచ్చు పెడదామని చూసినా, చూడు ఏమైనాదో.
6: ఏ ఇందు, నీకంటే ఈసారి కళ్యాణికి ఎక్కువ మార్కులొచ్చాయట?
7: అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది పొద్దుటి నుంచి.
6: అదేమిటే, ఒక్క మార్కు తగ్గితేనే బాధపడిపోతావు, ఇవాళ ఇలా అంటున్నావేంటి?
7: అమ్మా, నీకు తెలుసు కదా, కళ్యాణి వాళ్ళది పెద్ద కుటుంబం. తనకి ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఈసారి తనకి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ స్కాలర్షిప్ తనకే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ తను బాధపడక్కర్లేదు. ఎప్పుడు ఏది చేయాలో నీకే బాగా తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
6: మంచిదమ్మా, చాలా సంతోషం. ఈసారి కళ్యాణిని కూడా మనతో అమ్మమ్మ గారింటికి తీసుకెళ్దాం. ఓ 4 రోజులు మీరు చక్కగా గడపచ్చు.
8: అన్నా, ఈశ లేకపోయినా కోపం లేని వాళ్ళు ఉంటారా?
0: ఏంటోయ్, మనుషులు కోపాన్ని జయించారంటావా ఏంటి?
8: లేదు సామే, కోపం వస్తే ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకున్నారు అంతే. ఈరోజు పొద్దున్నే జరిగిన విషయం ఇది, చూడండి.
9: వాణి, కాఫీ అడిగి పావు గంట అయింది, ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇచ్చేది ఉందా లేదా?
10: అదేంటండి, మీరు అడిగిన వెంటనే చేసి పక్కనే టేబుల్ మీద పెట్టాను కదా, మీతో చెప్పాను కూడా, మర్చిపోయారా?
9: ఓహో, అయితే టేబుల్ మీద వెతుక్కోకపోవడం నాదే తప్పనమాట. అయినా ఈ చల్లారిపోయిన కాఫీ నాకు వద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అనవసరంగా వాణి మీద విసుక్కున్నా. అబ్బబ్బా, ఈ ఆఫీస్ పని కాదు గాని చీటికి మాటికి కోపం వస్తుంది. ఇంటికి వెళ్ళగానే సారీ చెప్పేయాలి. వాణి, ఎక్కడున్నావు?
10: వస్తున్నా, ఇదిగో మీకోసం వేడివేడి కాఫీ.
9: సారీ వాణి, నీ మీద కోపపడ్డాను ఉదయం.
10: మన మధ్య సారీ ఏంటండి, కానీ ఒక్క మాట చెప్తాను వినండి. మీకు ఆఫీస్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, వాటన్నింటి గురించి ఆలోచిస్తూ చీటికి మాటికి కోపం తెచ్చుకుంటే ఎలా అండి? మీ ఆరోగ్యం ఏమవుతుంది? కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించడానికి ట్రై చేయండి.
9: ఇంకా నువ్వు కోపం తెచ్చుకుని నాకు లెక్చర్ ఇస్తావు అనుకున్నావని, ఇంత చక్కగా ఆలోచిస్తావు అనుకోలేదు. థ్యాంక్స్ వాణి, నువ్వు చెప్పినట్టు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను.
10: నిజమే, కోపం వచ్చింది అప్పుడు రేడియో సాయిలో స్వామి డిస్కోర్స్ వినటం ఎంత మంచిదయ్యింది. కరెక్ట్ గా నాకు అవసరమైనదే చెప్పారు. మాకు ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో మీకే తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
0: భూలోకంలో భార్యాభర్తలు ఆది దంపతులను తలపిస్తున్నారే,
11: అది సరేనయ్యా. అత్తాకోడలను కదపకపోయారా? అసూయకు పుట్టిల్లు అది, అక్కడ గొడవలకు లోట.
12: అది అయింది మహానుభావా, మా పప్పులేం ఉడకలేదు. ఇదిగో ఇక్కడికి రావటానికి ముందు ఏం జరిగిందో చూడండి.
13: రాధిక, ఈరోజు సినిమాకి వెళ్దామా? మరిద్దరం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా.
14: అదేలా అండి, అత్తగారు మామగారిని కూడా తీసుకెళ్దాం. మనం ఇద్దరం వెళ్లిపోతే వాళ్ళకి ఇంట్లో బోర్ కొడుతుంది. ఒక్క క్షణం అడుగుతాను.
15: అడగక్కర్లేదు, వినిపిస్తోంది. మాకు ఆ సినిమాలు అవి చూసే ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరిద్దరూ సరదాగా వెళ్లి రండమ్మా, నేను మీ మామగారు పక్కనే గుడికి వెళ్ళొస్తా.
16: అబ్బాయి, నువ్వు అమ్మాయి కొంచెం సేపు అలా సరదాగా బయటికి వెళ్లి రండి. అమ్మాయిని బస్సులో కాకుండా ఆటోలో తీసుకెళ్ళు.
15: అలాగే సినిమా అయ్యాక చక్కగా డిన్నర్ చేసుకురండి. ఈ రోజుకి మా ఇద్దరికి వంట నేను చేసుకోగలను.
16: వచ్చాక సినిమా కథ చెప్పాలమ్మాయి నాకు.
2: మహర్షి, ఇప్పుడు చెప్పండి, ఇది కలియుగమేనా లేక మనం సత్యుగంలో ఉన్నామా?
0: నిజమే నాయన, జరుగుతున్న సంఘటనలను బట్టి ఆ సందేహం రావడం సహజమే. అవతార పరిసమాప్తి తర్వాత కూడా తన భక్తుల మనస్సులను, జీవితాలను ఇంతగా ప్రభావం చేస్తున్నారంటే ఆ పరమాత్మకు మానవాళి మీద ఎంతటి కరుణ.
2: దానికి ఒక కారణం ఉన్నది మహర్షి.
0: భగవంతుని లీలలు ఎంత విన్నా తనివి తీరవు కదా. చెప్పు నాయన.
2: రిక్తహస్తేన నపేయాత్ రాజానం దైవతం గురుం అన్నది మీకు తెలియంది కాదు. రాజ్యాన్ని ఏలే రాజును, దేవుణ్ణి, గురువును దర్శించేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్లరాదు అని. మరి ఈ జగత్ప్రభువు, దేవాదిదేవుడు, విశ్వగురువు తన దగ్గరికి వచ్చేవారి నుంచి గ్రహించినది ఏమిటో తెలుసా సకలజ్ఞ? తమ భక్తులతో వారి వారి దుర్గుణాలను, సందేహాలను, భయాలను, బాధలను తన పాదాల వద్ద సమర్పించమని సత్యసాయి భగవానుని ఆదేశం. అందుకు బదులుగా తన నుండి ఆనందాన్ని, ప్రేమను, అనుగ్రహాన్ని, ఆశీస్సులను, ధైర్యాన్ని తీసుకువెళ్లమని వారి ఆజ్ఞ.
0: పరమాత్ముని పాదాలను తాకినది ఏదైనా పవిత్రం అయిపోతుంది అనటంలో సందేహమే లేదు కదా. అంతటి ప్రేమానుగ్రహ వర్షాన్ని అనుభవించిన నరులు నారాయణి వారసులుగా మారటంలో ఆశ్చర్యమేముంది? అవును, కాని చూడగా చూడగా నీకు కూడా సత్యసాయి భగవానుని మీద ప్రేమ అధికమైపోతుందనిపిస్తుందే.
2: మహాత్మా, ఎంత కలిపురుషుణ్ణైనా పరమాత్మ ఆజ్ఞానుసారమే నా విధి నిర్వర్తిస్తాను, వారి ఆదేశాన్ని అనుసరించి నడుచుకుంటాను. కృతయుగంలో మానవులు మహాత్ములుగా వర్తించారు, అప్పుడు పరమాత్మ అవతారాలు లోకోద్ధరణకే. ఇక త్రేతా ద్వాపర యుగాలలో అసురులు, లోకకంటకులైన దానవులు వారి నుండి ఉత్తములను పుణ్యాత్మలను రక్షించి ధర్మస్థాపన చేశారు. కాని మనుష్యులలో సుర అసుర లక్షణాలు రెండూ కలిసి ఉన్న ఈ కలియుగంలో భగవంతుని అవతరణ ఎలా సాధ్యమని, నాకు ఆ పరమాత్మని దర్శన భాగ్యం లేదేమో అని ఎంతో కలవరపడ్డాను. మనస్ఫూర్తిగా చేసే ప్రతి ఒక్క ప్రార్థన పరాత్మను చేరుతుంది అనడానికి నిదర్శనంగా ఈ యుగంలో ఇప్పటికీ 2 సార్లు వారి దర్శన ప్రాప్తి కలిగింది. ఈ యుగాన్ని నాకు దయచేసిన పరంధాముడు తన బిడ్డలపై ప్రేమతో మళ్లీ వారే స్వయంగా యుగపాలన చేయడానికి అవతరిస్తే అంతకన్నా అదృష్టం మరేమున్నది? ఈ మాట వారు స్వయంగా చెప్పినదే.
17: యుగ ధర్మ పద్ధతు విగళిత

సంరక్షణ కల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట భాషాత్ గుప్తము పలుకు కొరకు క్షమాభరము బాప క్షమాభరము బాప భూదేవి మనుపు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించెను అచ్యుతుడవనియందు అవతరించెను అచ్యుతుడవనియందు వాసుదేవాస్ శ్రీ సాయి వసుదశౌరి వాసుదేవాస్య శ్రీ సాయి వసుదశౌరి వసుదశౌరి వసుదశౌరి మాభరము బాప భూదేవి మనుపు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీ

0: வசுதசௌரி.
1: ఆహా, ఎంతటి తీయటి కంఠస్వరం, ఎంతటి ధీరోదత్తమైన సందేశం, ఎంతటి స్పష్టమైన అభయం. కలి లోక కళ్యాణం నా ధ్యేయమని అందరూ అనేదే. కాని ఈనాడు నీవు నాకు మహోపకారం చేశావు నాయన. సత్యసాయి అవతారం గురించి నీ ద్వారా నేను తెలుసుకోవడం కూడా ఆ పరమాత్ముని సంకల్పమే కాబోలు.
2: అంతటి మహద్భాగ్యం నాకు కలిగించినందుకు ఆ పరాత్పరునికి సర్వదా కృతజ్ఞుడిని మహర్షి. నేను నా అనుచరుడు కూడా దైవనామస్మరణలో కాలాన్ని పవిత్రం చేసుకుంటాం. అనుమతినివ్వండి.
1: శుభం.
3: ఆహా మహర్షి, వింటుంటేనే ఇంత బాగుంది. ఇక అనుభవించిన వారి భాగ్యమే భాగ్యం.
1: చక్కటి మాట దేవేంద్ర. ఆ సుందరాకారుణ్ణి కల్లారా దర్శించి, వారి సుమధుర కంఠస్వరాన్ని చెవులారా విని, వారి దివ్య ప్రేమను మనసారా అనుభవించి, వారి చేత ముద్దుగా బంగారు అని పిలిపించుకొని, వారు చూపిన సేవా మార్గంలో ప్రేమ మార్గంలో నడుస్తూ, నిరంతరం ఆ రూపాన్ని స్మరిస్తూ, ఆ దివ్య నామాన్ని జపిస్తూ, నిస్వార్థమైన సేవలను ప్రేమపూర్వకంగా చేసుకుంటూ తమ జీవితాలను పండించుకుంటున్న ఈ మానవులే ధన్యులయ్యా.
4: సురాసురులకు లేని అదృష్టం నేడు నరులకు కలిగింది కదా. ఇంతకీ ఆ విరాట్ పురుషుని పదధూలితో పావనమైన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడున్నది నారదా?
1: ఇంకెక్కడ సురగురు, కర్మభూమి అయిన భరత భూమిలో ఆంధ్రప్రదేశంలోని చిత్రావతి అనే పుణ్య నదీ జలాలతో పవిత్రమైన పుట్టపర్తి గ్రామం. అంతేకాదు, పరమాత్ముని సేవించే భక్తులను కరుణించి వారి ప్రార్థనలు వింటూ శంకర నందనుడు కూడా అక్కడే వెలిశాడట. సాధకులకు అంతర్జ్యోతిగా మార్గం చూపే గాయత్రీదేవి విగ్రహ రూపకంగా ప్రతిష్ఠయ్యుండగా, ధ్యాన మార్గాన్ని అభ్లషించే వారి కోసం పరంధాముడు స్వయంగా ఒక ధ్యాన వృక్షాన్ని కూడా నాటారట. ఇక్కడ నేను నారాయణ నామజపం చేస్తుంటే, అక్కడ శ్రీమన్నారాయణుడు నరుడు నరుడు కాదు నారాయణుడయ్యా అంటూ తాను స్వయంగా దీనులకు సేవ చేస్తూ సాటి నరులలోనే నారాయణ్ణి చూడమనే ఆదర్శాన్ని ఆచరించి మరీ చూపించారు. ఇక్కడ లక్ష్మీనారాయణుని నామజపాన్ని కీర్తించడానికి ఒక్కడే నారదుడు. అక్కడ సాయినారాయణ విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క నారదుడు. సంగీత సాహిత్యాలలో, భజన కీర్తనలలో తుంబరుణ్ణి, నన్ను, మన గంధర్వ గణాన్ని మించిపోయేలా స్వామి వారిని తయారు చేశారు. ఇక వేదాలలోని సారాన్ని అందించే స్వీయ రచనలు, జీవిత గమ్యాన్ని గుర్తు చేసే విద్యాలయాలు, దేవాలయాలను పోలే వైద్యశాలలు, దేశ విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించే సేవా సంస్థలు. ఒక్కటేమిటి, దేవుడు తలుచుకుంటే భక్తులకు లోటేముంది చెప్పండి.
0: అవతరించే విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వవిద్యాలయం విచట వెలసే శాంతి

సంపూర్ణ ప్రేమ పూర్తి ఎంచుకుంటే మోదములను సత్యసాయి భువిని సంపూర్ణ ప్రేమ పూర్తి ఎంచుకుంటే మోదములను పూర్తి ఎంచుకుంటే

లక్షలు కోట్లు తీరిచట నియతి తప్పని మహా నిష్ఠులు భక్తులు

0: అదృష్టమనగా భూలోకవాసులదే. సృష్టికర్త స్వయంగా అన్నీ అమర్చిపెట్టి వారిని మోక్ష మార్గంలో ప్రవేశపెట్టటమే కాక మోక్షాన్ని సుగమం చేశారు. ఇక స్వర్గనరకాలు రెండూ ఖాళీగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది దేవేంద్ర నాకు.
1: గురుదేవులు చక్కటి మాట చెప్పారు. తప్పు చేసిన వారిని బుజ్జగించి సరిదిద్దడం, దారి తప్పిన వారిని ఓర్పుతో మంచి మార్గానికి తీసుకురావటం, ప్రతి మానవునికి ప్రేమతో నచ్చజెప్పి మోక్ష పదానికి మళ్లించడం ఈ అవతార ప్రత్యేకతలు. సత్యసాయి అవతారంలో పరమాత్మ తన ప్రేమతో మానవులలో పరివర్తన తీసుకురావటమే తప్ప శిక్షించిన సందర్భాలు లేవనే చెప్పాలి. పరమాత్మ ప్రేమను అనుభవించిన వారు ఎవ్వరూ దానికి దూరం కావాలని కోరుకోరు కదా. పుణ్యఫలం వల్ల స్వర్గప్రాప్తి, పాపకర్మల వల్ల నరకబాధలు కలుగుతాయంటే ప్రతి క్షణం దైవనామస్మరణ చేస్తూ ప్రతి కర్మను భగవంతునికి అర్పించే ఈ పుణ్యజీవులు మోక్ష మార్గంలో ఉన్నారనడంలో సందేహమే లేదు. ఇక స్వర్గనరకాల ప్రసక్తే లేదు.
2: ఆ పరబ్రహ్మ సంకల్పం అదే అయితే అలా జరగక తప్పదు నారద. గురుదేవ, ఈ అవతారంలో భగవానుని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పృథ్వీజీవులకే దక్కాయి. కనీసం భగవంతుడు అవతరించిన ఆ పుణ్య ప్రదేశాన్ని అయినా సందర్శించే భాగ్యం మనకి ఉన్నదా?
0: లేకేమి దేవేంద్ర, ఈ సృష్టి అంతా ఆ భగవంతుని సంకల్పమే అయినప్పుడు అందరూ వారి బిడ్డలే కదా. తల్లి ప్రేమ మీద అందరికీ సమానమైన హక్కు ఉంటుంది. ఆ సంకల్పం నీ మనసులో కలిగిందంటే మనకు ఆ పుణ్యక్షేత్ర దర్శన ప్రాప్తికి సమయం వచ్చిందన్నమాటే. నారద, అవతార విశేషాలను తెలిపిన నీవే మాకు మార్గదర్శివి కావాలని మా అభిలాష.
1: దేవగురువుల అభిలాష ఆజ్ఞతో సమానం. ముక్కోటి దేవతలను భర్తీయాత్రకు తీసుకెళ్లే భాగ్యం నాకు లభించడం పరమాత్ముని వరంగా భావిస్తాను. మరి బయలుదేరదామా? శుభస్య శీఘ్రం

0: గణేష్, 3 కోట్ల దేవతలు పర్తియాత్రకు వస్తున్నారట, మరి మీరు ఆ ప్రయత్నాల్లో ఉండాలేమో కదా. అవునవును, అంతేకాదు స్వయంగా కలిపురుషుడే నామస్మరణలో మునిగిపోయాడు. మనం కూడా ఈ పవిత్రమైన రోజును నామస్మరణలో గడుపుదాం.
1: ఈరోజు మనం ఇలా కలిసి ఇంత మంచి విషయాలను పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపిక, లలిత అక్క, మళ్లీ తొందరగా మనకి స్వామి ఇటువంటి అవకాశాన్ని తప్పకుండా ఇవ్వాలని ప్రార్థిద్దాం.
0: అయితే ఇప్పుడు మనం వెళ్లే ముందు సత్యసాయి తత్వం గురించి హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి రాజలక్ష్మి గారు అందించే కార్యక్రమాన్ని విందాం. సాయిరాం
2: సాయిరాం
1: సాయిరాం. ముందుగా ఈ పాటను విని ఆ తర్వాత రాజలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం.

ஓம் ஸ்ரீ சாய்ராம். பகவான் ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீ சத்யசாய் பாபா வாரி பாத பத்மములకు అనేక నమస్కారములు చేస్తూ ఈ ప్రసంగమును ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ కూడా సాయిరాం.

భగవానుడు భగవద్గీత యందు ఈ విధంగా సెలవిచ్చారు. ప్రతి యుగమునందును శిష్టులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి, ధర్మస్థాపనకు భగవానుడు అవతరిస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే, నాలుగు యుగాలున్నాయి. మొదటిది కృతయుగం. ఈ యుగంలో అసురులు సురలు, సురలోకం వేరు, అసురలోకం వేరు, లోకాలు వేరు. అయినప్పటికీ మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ యుగంలో కూడా పరమాత్ముడు అవతరించి చెడు మీద మంచి విజయాన్ని సాధించారు. అదేవిధంగా త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరూ భూలోకవాసులే. అయినా సరే ఇక్కడ కూడా మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటమే. అయితే శ్రీరామచంద్రుల వారు మంచిని గెలిపించారు, ధర్మ సంస్థాపన చేశారు. ఆ రకంగానే ద్వాపర యుగంలో కూడా ఏమైందంటే, ఈసారి ఒకే కుటుంబంలో కలతలు వచ్చినాయి. ఒకే కుటుంబంలో కుటుంబ సభ్యుల్లోనే సజ్జనులు దుర్జనులు రెండు తెగలున్నారు. అయితే స్వయంగా కృష్ణ పరమాత్మ పూర్ణావతారిగా అవతరించి మంచికి విజయాన్ని చేకూర్చారు, ధర్మ సంస్థాపన చేశారు. ఇక ఈ కలియుగంలో మానవులు పరిశీలిద్దాం. మానవులందరికీ సద్గుణాలు దుర్గుణాలు అందరిలో కలిసే ఉంటాయి. ఇంతకు ముందు యుగాల్లో దుష్టులు వేరు, శిష్టులు వేరుగా కనపడుతూ వచ్చారు. కాని కలియుగంలో ప్రతి మానవుల్లోనూ దుష్టగుణాలు ఉంటున్నాయి, సద్గుణాలు ఉంటున్నాయి. అయితే ఏ గుణాలు ఎక్కువగా ఉంటే వారు ఆ మార్గాన్ని ఫాలో అవుతారు. కాని ఎప్పుడైనా సరే నిరంతరం మంచికి చెడు మధ్య, ఆలోచనల మధ్య కూడా నిరంతరం పోరు జరుగుతూనే ఉంటుంది. దేవతలంటే సత్వగుణ ప్రధానులు. వారికి అందరి యందు ప్రేమ, ఉపకార బుద్ధి, కరుణ, జాలి మొదల గుణాలుంటాయి. వాళ్లు శాంతి కాముకులు. రాక్షసులంటే వాళ్లు పరులను బాధించి నిష్కారణంగా హింస పెట్టి కష్టపెడుతూ ఉంటారు. వాళ్లు అశాంతికి కారకులవుతారు. రూపాలలో ఏమాత్రం భేదం ఉండదు, అందరూ ఒకలాగానే ఉంటారు. కాని వారి ప్రవర్తనను బట్టి మనకి వారు ఎటువంటి వారో తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కాలం అనేది చాలా విశిష్టమైన పాత్ర ధరిస్తుంది. దీన్ని అనుసరించి అన్ని మార్పులు ప్రపంచాన సంభవిస్తూ ఉంటాయి. కాల ప్రభావాన్ని అదృష్టము, దురదృష్టాలు, కలిమిలేములు మారుతూ ఉంటాయి. ఈ భూమి మీద జన్మించిన వారెవరు కాలప్రభావంను తప్పించుకోలేరు. మానవులు ఈ శరీర ధారణ చేసేది కాలము, కర్మము దాన్ని అనుసరించే. బాబా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనందరం కూడా భగవంతుల్లో భాగాలేనని, మనకి భగవంతునికి అవినాభావ సంబంధం ఉందని. బాబా వారు ఈ విధంగా కూడా చెప్తుంటారు, మానవులందరికీ బాహ్య దృష్టి ఎక్కువ, భగవంతుడిది అంతర్దృష్టి. మానవుడు అంతర్దృష్టి నలవరుచుకుంటే మానవుడికి కూడా దివ్యత్వం గోచరిస్తుంది అంటారు. పాలసముద్రం వలె మానవ హృదయం స్వచ్ఛమైంది. మానవుడు రాగద్వేషాలనే వాసనలతో బంధింపబడి ఈ హృదయ కాలుష్యాన్ని పెంచుకున్నాడు. మానవ హృదయం గనక స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు దానిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. కాని కాలుష్యమైన హృదయం ఉప్పు సముద్రం లాంటిది. సముద్రంలో నుంచి అలలు పుడుతూ ఉంటాయి. ఏ అల ప్రత్యేకత, ఆ అలదే, ఏ రెండు అలలు ఒకటిగా ఉండవు. అదేవిధంగా సచ్చిదానంద రూపంలో నుంచే ఇన్ని రకాల అంశాలు ఉద్భవిస్తున్నాయి. మానవులు రూపనామాలతో, ప్రవృత్తులతో వేరుగా ఉన్నా కూడా వారి యొక్క జననము, పోషణ, లయము అంతా భగవంతుని యందే జరుగుతుంది. కాని ప్రాపంచిక విషయాసక్తులైన మానవుడు తన ఆనంద స్వరూపమును విస్మరించి రాగద్వేషాల వల్ల దివ్యత్వమును కోల్పోయి హృదయ కాలుష్యం వల్ల అశాంతికి
లోనవుతూ ఉన్నాడు. మన సత్యస్వరూపాన్ని గ్రహించక మూలమును వదిలి ఆనందం కోసం బాహ్యంలో వెతుకుతూ ఉంటాడు. ఈ బాహ్యంలో వెతకటం వల్ల ఆనంద సంగత దేవుడెరు, ఆందోళన, అశాంతి, అభద్రత ఇవన్నీ వస్తున్నాయి. మానవుడేమో శాంతి కావాలనుకుంటాడు, కాని జీవితం అంతా అశాంతి. ఆ అశాంతి కారణం తెలియక మార్గం చూపువారు లేక, ఉద్ధరించేవారు లేక, పవిత్రమైన మానవ జన్మను నిరర్ధకంగా చేసుకుని జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి దిక్కుతోతని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరినీ ఈ పరిస్థితుల నుంచి రక్షించి ఉద్ధరించి మన మార్గదర్శకత్వాన్ని నిర్దేశించి మన చేయి పట్టి నడిపిస్తూ మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడానికే ఆనంద స్వరూపునిగా మనకి మనల్ని తెలియచెప్పటానికి, మనల్ని జీవిత గమ్యం చేర్చటానికి ఆ కరుణాసింధువైన దయామూర్తి, ప్రేమావతారి అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం బహుళ తదియ ఆరుద్ర నక్షత్రం సోమవారం నందు పుటపర్తి యందు మనల్ని ఉద్ధరించటానికే జన్మించారు. మన స్వామి అక్టోబర్ 20, 1940 తన అవతార ప్రకటన చేశారు. సాధు జనులను ఉద్ధరించటానికి, దుష్టులను ప్రేమ దయతో మంచివారుగా మార్చటానికి దివ్యత్వం నుంచి స్వామి దిగివచ్చి మానవుడిగా అవతరించారు. అలాగే సజ్జనులను ఇంకా ఉన్నత స్థితి తీసుకెళ్లటానికి సనాతన ధర్మ ఉద్ధరణకి స్వామి అవతార ప్రకటన చేశారు. మిగతా యుగాల్లో లాగా ఇక్కడ దుష్టులను శిక్షించడం కాదు. స్వామి చెప్పారు, దుష్టులకి శిక్షణ ఇవ్వటమే, శిక్ష లేదు, శిక్షణ ఇచ్చి వారిని మంచివారుగా మార్చటమే తన అవతార లక్ష్యమని చెప్పారు. అవతారం గురించి బాబావారు మాటల్లో, అవతారం అంటే దిగటమే అని అర్థంట. ఆత్మస్థితి నుంచి మానవ శరీర ధారణ చేయటమే అవతారం. అవతార స్వరూపుడు కాలాతీతుడు. ఈశ్వరుడికి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అంటారు. ఎందుకంటే ప్రతి యుగంలో అవతారం స్వీకరించిన, తాను వచ్చిన కార్యం నెరవేర్చిన తర్వాత తిరిగి అవతారాన్ని త్యజిస్తుంటారు. అవతార పురుషులకి రావటం పోవటం అనేది ఉండదు. వారు ఆదిమధ్యాంతరహితులు. వారికి ఆది లేదు, అంతం లేదు, ఎప్పుడూ ఉంటూ ఉంటారు. వారు సర్వాంతర్యామి. భగవాన్ అనేక సందర్భాల్లో ఆ రోజును ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన ప్రసంగాల్లో. ఆ రోజు భగవాన్ తన స్కూల్కు వెళుతుండగా బళ్ళారి మున్సిపల్ చైర్మన్ గారు స్వామికి బహుమతిగా ఒక కాలర్ పిన్ ఇచ్చారట. కాలర్ పిన్ను ఇస్తే అది ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండేవారు. అలాంటి కాలర్ పిన్ను స్కూల్కి వెళుతుంటే మధ్యలో దారిలో ఎక్కడో పడిపోయింది. అప్పుడు ఆ రోజు స్వామి అన్నారు, ఈ రోజుతో నా ప్రాపంచిక బంధాలన్నీ తొలగిపోయినాయి అన్నారట స్వామి. స్వామి తన అవతార ప్రకటన కావించిన దినము 1940 అక్టోబర్ 20వ తేదీన. ఈ రోజు మనము భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార దిన మహోత్సవము జరుపుకుంటున్నాము. ఆహా, మనదెంత భాగ్యమో కదా.

అభయ దివ్యమూర్తి వరమిచ్చాడు, కరుణారస దివ్య దృష్టి సారించాడు, ప్రేమామృత దివ్య వృష్టి కురిపించాడు, కరుణారస దివ్య దృష్టి సారించాడు, ప్రేమామృత దివ్య వృష్టి కురిపించాడు.

స్వామి తన అవతార ప్రకటన సందర్భంగా ఇట్లా చెప్పారు. దివ్యత్వం నుంచి భూమిపైకి మానవుడిగా వచ్చినప్పుడు దివ్యత్వం మనకి ఎటువంటి మచ్చ ఉండదు, ఎప్పుడు దివ్యత్వం అనేది పూర్ణంగానే ఉంటుంది. స్వామి ఈ విషయంలో ఒక ఉదాహరణ చెప్పారు. తను దిగిరావటం గురించి ఒక ఉదాహరణ. పసిబిడ్డ నెలపై పడుకుని పారాడుతూ ఉంటుంది, ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంది. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, బిడ్డ ఏడుపు విని గబగబా వస్తుంది. తను బిడ్డ స్థాయికి దిగటం అనేది తన్ని తాను తక్కువ చేసుకోవటం అనుకోదు, ఎందుకంటే బిడ్డ తనంతట తాను తన స్థాయికి రాలేదు కదా. అందుకనే తల్లి తానే బిడ్డ స్థితి దాకా వంగి ప్రేమగా ఎత్తుకుని లాలించి ముద్దాడుతుంది. సో ఇక్కడ స్వామి ఎందుకు చెప్పారంటే, మనందరిది కూడా ఆ బిడ్డ స్థితియే. మనము భగవంతుని చేరుకోవటం కష్టం కాబట్టి ఆ దీనదయాళువైన స్వామే దిగివచ్చాడు మన కోసం, మన మధ్యలో తిరగటానికి మానవ జన్మ ఎత్తి మన మధ్యలో సంచరించాడు మన స్వామి. సాయిమా వేయి తల్లుల ప్రేమ. సాయి మాత, పిత కూడా తల్లిలాగా ప్రేమతో లాలిస్తారు. తల్లి బిడ్డల్ని సంతోష పెట్టినట్టు పెడుతూ ఉంటారు, అట్లాగే తండ్రిలాగా కూడా స్వామి పోషణ భారాన్ని తీసుకుంటారు. తప్పు చేసినప్పుడు మాత్రం మందలించి సరిదిద్దుతారు, మనల్ని ఆధ్యాత్మిక పదం వైపు నడిచేటట్లు చేస్తారు. ఇక్కడ నాకొక భక్తి గీతం గుర్తొస్తుంది, మనందరం పాడుకునేవాళ్ళం.

సాయి మాతా పిత కాదు, అన్ని ఆయనే స్వామి. సర్వం మనకి సర్వం సాయి మాతే. మానవుడు తన జీవిత లక్ష్యాల్ని మర్చిపోయినప్పుడు, అలక్ష్యం చేసినప్పుడు కూడా స్వామి మాటి మాటికి ఎన్నోసార్లు చెప్పిందే చెప్పి హెచ్చరిస్తూ, అట్లాగైనా మనం దాన్ని గుర్తు చేసుకుని సరైన మార్గంలో పెడతామని ఆయన మార్గదర్శకత్వం ద్వారా సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆచరిస్తూ అనుసరిస్తూ సత్ప్రవర్తనతో జీవితం సార్థకం చేసుకుంటామని స్వామి ఆశిస్తూ, అనేక సార్లు తమ ప్రసంగంలో మనం చేయాల్సిన విధులను గురించి కూడా స్వామి చెప్తూ ఉంటారు. అవతార పురుషుడు మన ఆలోచనలు, మాటలు, చేతలు ఈ మూడు సందర్భాలను బట్టి భగవంతుడిచ్చిన ఫ్యాకల్టీస్ ని సరైన మార్గంలో ఉపయోగించేటట్టు చేస్తాడు. ఈ అవతారం వల్ల ఈ కలియుగంలో మనుషులలో ప్రేమ దయతో వారిలో మార్పు పరివర్తన తేవటమే లక్ష్యము. అందుకనే ఏ ఆయుధం లేకుండా ప్రేమ అనే గొప్ప సందేశంతోనే స్వామి మార్పు తెస్తున్నారు. మానవులందరిలో ఐక్యత కూడా అవతార లక్షణమే, అవతార లక్ష్యమే. మానవులలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వమును మానవుడు గుర్తించేటట్లు చేయటమే స్వామి తన అవతార లక్ష్యాల్లో ఒకటిగా అనేక మార్లు చెప్పారు. అంతేకాదు, ప్రతి వానికి అంతిమ లక్ష్యము భగవంతుడు మాత్రమే. ఒకరి ఎందు ఒకరు పరస్పర సహృదయ భావంతో సోదరుల వలె మెలుగుతూ ఉండాలి. అట్లా చేస్తే మానవ జాతి ఎందు అందరూ కలిసిమెలిసి సహృదయంతో ఉండాలని తన లక్ష్యమని, ఉండేటట్లు చేయటమే తన లక్ష్యమని బాబా వారు ఎన్నోసార్లు సెలవిచ్చారు. మానవుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పు తేవటం కూడా అవతారి లక్ష్యమన్నారు. ముఖ్యంగా సత్య విషయమై స్వామి త్రికరణ సిద్ధి యొక్క ఆవశ్యకతను గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఏ ఆలోచన ఆ మాట, ఏ మాటో ఆ క్రియ. అంటే త్రికరణ శుద్ధి, ఆలోచన, మాట, క్రియ మూడు ఒకటిగా ఉండేటట్లు చేయటమే తన అవతార లక్ష్యం అని కూడా స్వామి చెప్పారు. ఈ రకంగా మానవులు ఆచరించటం వల్ల మానవుడికి మనశ్శాంతి కలుగుతుంది, అశాంతికి లోను కాడు. మనందరం సన్మార్గంతో ఉంటే స్వామి యొక్క దివ్యత్వమును మనం అనుభవించగలము. దివ్య ప్రేమ అమృతత్వంతో వస్తుంది. సో దివ్య ప్రేమ యొక్క అవతారమే స్వామి, స్వామి ప్రేమ, ప్రేమే స్వామి. అందుకనే మనల్ని స్వామి ఎప్పుడు ప్రసంగాలు చేసినా కూడా దివ్యాత్మ స్వరూపులారా అనే సంబోధిస్తారు. భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు వారికి సాయం చేయవలసి వస్తే మానవుని జ్ఞానం వ్యవహరిస్తారు. ఆయన దేవుడైనా మానవుల కంటే వేరుగా కనపడరు. పూర్ణావతారములన్నీ నిరాకారం నుంచి వచ్చినవే. రాముడు, కృష్ణుడు, సాయిబాబా వేరుగా ఉన్నట్లు కనపడతారు. అది వారి వేషధారణలోనే మార్పే తప్పితే అందరూ ఒకటే, ఒకటే తత్వము. వారంతా అనంతులు. స్వామి చెప్పారు, నాలో ఉన్న అత్యంత పవిత్ర భావన ప్రేమ. ఈ ప్రేమ అనంతము. నేను ప్రేమను, ప్రేమే నేను. కానీ ప్రజలకు స్వచ్ఛ ప్రేమంటే ఏమిటో తెలియదు. నాతో సన్నిహితంగా మెలిగేవారు నా దివ్యత్వము గుర్తించలేరు. వారంతా భ్రమలో ఉంటారు. దేవుడు తన దివ్యత్వము అవసరాన్ని బట్టి, పరిసరాల్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రకటింపచేస్తూ ఉంటారు. నా శక్తికి హద్దుల్లేవు. అనంత దయ, అనంత శక్తి నా చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అవతార తత్వమును విమర్శించవద్దు. అట్లా విమర్శిస్తే మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్టే. స్వామికి అసలు ఏ కోరిక లేదు. అంతా స్వామి అయినప్పుడు వేరే కోరిక ఎందుకుంటుంది? స్వామి ఆలోచనే చేయరు. స్వామి చెప్పారు, నా సంకల్పపు మాత్రాన అన్ని నెరవేరుతాయి. నేను మీకు ఏది కావాలనుకుంటే అది ఇస్తాను. అట్లా అట్లా మీకు నేను, మీరు అడిగినవన్నీ ఇస్తూ ఇస్తూ ఇస్తుంటే మీకు నేను ఏది ఇవ్వాలనుకున్నానో అది మీరు అడుగుతారు. స్వామి ఈ విధంగా చెప్తున్నారు,
సా అంటే దివ్యమైన, ఆయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, సాయిబాబా అంటే దివ్యమైన తల్లి తండ్రి. ఇదే స్వామి అవతార లక్ష్యం. యావత్ మానవ జాతి అంతా సహోదరులుగా ఒక కుటుంబంగా కలిసి ఉండాలి, దివ్యాత్మగా ప్రకాశించేట్లు చేయటమే నా అవతార లక్ష్యం అన్నారు స్వామి. ప్రజలంతా ప్రతి ఒక్కరిలోని సత్యాన్ని గ్రహించాలి, విశ్వవ్యాపకంగా అందరూ ఒకటే, ప్రతి ఒక్కరూ ఈ దివ్య వారసత్వ సంపదకు వారసులే అన్నారు మన భగవాన్. నేను ప్రేమస్వరూపుడను, ప్రేమే నా పరికరము, నా గురించిన సత్యమును నేనే వెల్లడిస్తాను, నే చెప్పిన సత్యవాక్కులను చింతన చేస్తూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది. ఈ స్వామి ప్రసంగాల ద్వారా ఆ ఆదర్శాలు మీరు అనుసరిస్తే క్రమక్రమంగా మీరు ప్రోగ్రెస్ అవుతూ మీ లక్ష్యమైన సెల్ఫ్ రియలైజేషన్ సాధిస్తారు అని చెప్పారు. మీ హృదయంలో ప్రకాశిస్తున్న స్వామిని గుర్తించి నిరంతరం ఆలోచించండి అన్నారు మన బంగారు స్వామి. బాబావారు 14 ఏళ్ల వయసులో అవతార ప్రకటన చేసిన రోజున నేను సాయిబాబాను అని ప్రకటించారు బాబావారు. ఆయన పెద్దన్న గారికి మే 25, 1947లో ఆయన చేపట్టిన మిషన్ గురించి వ్రాసిన లేఖలోని కొన్ని వాక్యాలు ఇప్పుడు ముత్తట్టించుకుందాం. భగవాన్ బాబావారు ఇలా వ్రాశారు, నాకొక పెద్ద టాస్క్ ఉంది, మానవ జాతిని ఆధ్యాత్మికంగా పెంపొందించి వారిని ఆనంద స్వరూపులుగా చేయటమే. నాకొక శపథం కూడా ఉంది, తప్పుదోవన వెళ్తున్న వారిని కూడా ప్రేమతో కరుణతో మంచి మార్గం వైపు మళ్లించి వారిని రక్షించటమే. నేను గర్వించే విషయం ఒకటుంది, నన్ను ప్రార్థించి ఆరాధించే వారిని నేను రక్షిస్తున్నందుకు నేనెంతో గర్వపడుతూ ఉంటాను. భక్తి అంటే నా ఉద్దేశ్యం. ఎవరైతే సంతోషము దుఃఖము కష్ట సుఖాలు లాభ నష్టాలు సమానంగా చూస్తారో వారే నా భక్తులు. నేను నెరవేర్చాలనుకున్న కార్యాలు కాని పట్టుదలను కాని వదలనే వదలను. స్వామి ఇంకొక అద్భుతమైన బంగారమైన మాట అన్నారు, అట్లాగే నన్ను నమ్మిన వారిని నేను వదలనే వదలను. ఇక్కడ 1990 ఆగస్టు 14న స్వామివారి దివ్య భాషణం నుంచి కొన్ని మాటలు. తనలోనే ఉన్న భగవంతుని గ్రహించలేక ప్రజలు బాహ్యంలో బయట భగవంతుని అన్వేషిస్తూ ఉంటారు. అవతారాలు 2 రకాలు, అవి అంశావతారాలు పూర్ణావతారములు. మనుషులందరూ అంశావతారాలే, ఎందుకంటే భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ ప్రపంచంలోని జీవులందరూ నా యొక్క దివ్యాత్మలోని భాగాలే, కాని మాయలో పట్టుబడి ఉన్నారు, అహంకారమును వృద్ధి చేసుకుని పొసెసివ్నెస్తో ప్రపంచంతో సంబంధించి ఉన్నారు. పూర్ణావతారములు పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మాయను అధిగమించినట్లు ఒక్కొక్కసారి లోబడినట్లు కనపడుతూ ఉంటాయి, కాని పరిపూర్ణమైన దైవత్వాన్ని వారి జీవితాల్లో ప్రకటిస్తూ ఉంటారు. పూర్ణావతారములు పరిస్థితులకు అనుగుణంగా మాయ వల్ల ప్రవర్తిస్తున్నట్టు కనపడినా నిజంగా నిరంతరం వారెప్పుడో మాయను దాటివేసిన వారే. ఈ సంగతి కొంతమంది గ్రహించలేక వారి వారి మానసిక పరిపక్వత స్థితులను బట్టి పరిధులను బట్టి భగవంతు చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా వారి స్థాయిలోని భావాలను వారు వ్యక్తపరుస్తూ ఉంటారు అన్నారు భగవాన్. ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. స్వామి ఫిజికల్ గా ట్రావెల్ చేసిన ప్రదేశాలు కొన్ని, అది ఇండియాలోనే, కాని ప్రపంచ నలుమూలలా స్వామి భక్తులున్నారు. ఏ దేశమైనా ఏ భాష ప్రజలైనా స్వామి హృదయ నివాసి, ఏ భాషలో పిలిచినా సరే స్వామి బాబా అని పిలిస్తే చాలు, స్వామి మన చేయి పట్టి వదలరు, బాబా సర్వాంతర్యామి.
పుటపర్తికి రాగలిగిన వారు కొంతమందే మాత్రమే ఉన్నారు. ఈ ప్రపంచంలోని భక్తులలో చాలా మంది స్వామిని చూసిన వారు కూడా లేదు, కాని కోట్లాది భక్తులు స్వామితో కనెక్ట్ అవుతున్నారు. కెన్ దేర్ బి ఎ బిగ్గర్ మిరకిల్ దాన్ దిస్? స్వామి ఈ దేహానికి మాత్రమే పరిమితం కాదు, స్వామి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి భక్తులుగా మారిన వారు ఎంతమందో వారి వారి అనుభవాలు చెప్తుంటే ఎంత అద్భుతాలుగా ఉంటాయో. మన భాష తెలియదు, స్వామిని చూడలేదు, అయినా కూడా స్వామి వారిలో అంత దివ్య పరివర్తన తీసుకొచ్చారు. ఆయన హృదయ నివాసి, సర్వాంతర్యామి. కాబట్టి స్వామి అపరిమితుడు. స్వామి మన స్వామి, మన బిలవెడ్ స్వామి ఈజ్ ఎటర్నల్. పుటపర్తి స్వామి పాదస్పర్శతో పావనమైన పుణ్యభూమి. ఇక్కడే స్వామి పుట్టి పెరిగి ఎందరినో ఉద్ధరించారు. అది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. మనం వీలున్నప్పుడల్లా పుటపర్తిని దర్శించుకోగలగాలి. చివరిగా ఒక మాట, శ్రీరామచంద్రుడి కథ వింటున్నప్పుడు, రామాయణం చదువుతున్నప్పుడు, అయ్యో రాముల వారు ఉన్న టైంలో మనం లేమే అనుకున్నాం ఒకప్పుడు. అట్లాగే భాగవతం వింటూ కృష్ణ పరమాత్ముడి లీలలు, కృష్ణావతారం వింటున్నప్పుడు, అయ్యో కృష్ణుణ్ణి మనం కళ్ళారా చూడలేదే అని బాధపడ్డని వాళ్ళున్నాం మనం ఉన్నాం. కాని భగవాన్ బాబావరం అన బాధల్ని తీర్చి ఈ కలియుగమున అవతార పురుషుడు జన్మించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు మన అందరితో పాటు కలిసిమెలిసి తిరిగారు. ఆయన దర్శన భాగ్యాలు కలిగినై, ఆయన ప్రవచనాలు, ఆయన వాక్కును వినే అదృష్టం మనందరికీ కలిగింది. మన సాయిరాముడు, మన సాయి కృష్ణుణ్ణి మనం కనులారా దర్శించుకోగలిగాము. ఇదంతా మనదెంత భాగ్యము, మన ఇదంతా మన పూర్వజన్మ సుకృతము. సాయి మనల్ని అనుగ్రహిస్తే గాని మనం పుటపర్తిలో కూడా అడుగుపెట్టలేము, స్వామి దర్శనం చేసుకోలేము. సో ఇంత అనుగ్రహాన్ని మనకు ప్రసాదించారు స్వామి, నిజంగా మన జన్మ ధన్యమైనట్టే. బాబా మనతోనే ఉన్నారు, ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. స్వామి మన ఇంట జంట వెంట ఎప్పుడూ ఉండి మన చేయి పట్టుకొని మనతోనే స్వామి ఉంటున్నారు. ఇటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు సహస్ర ప్రణామాలు చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరాం.

0: ఇంతవరకు మీరు అక్టోబర్ 20వ తేదీ 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం ప్రేమావతారి మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.orgకి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ యువతను ఉద్దేశించి అందించిన ప్రసంగ మాలికలోని 2వ భాగాన్ని మీకు అందిస్తున్నాం.
2: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి యువతకు సంబంధించినటువంటి 2వ భాగాన్ని మీకు వినిపిస్తున్నాను. సత్యసాయి యూనివర్సిటీలో అవేర్నెస్ కోర్సు అని ఒకటి. ఈ అవేర్నెస్ కోర్సులో ఆధ్యాత్మిక అంశాలు బోధిస్తూ ఉంటాం. విద్యార్థులు వాళ్ళ ఆధ్యాత్మిక అంశాల గురించి వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తే పెద్దలైన మాకు కూడా ఆశ్చర్యమేస్తుంది. ఎంత చక్కగా చెప్తారు. బహుశా అనేక మంది ఈ కార్యక్రమాన్ని వినేవాళ్ళు ఉన్నారు గనక సత్యసాయి యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఆచార్యుడు ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను. కంప్యూటర్స్ భగవద్గీత పైన మా యూనివర్సిటీ పిల్లలు మాట్లాడగలరు. కర్మయోగం మ్యాథమెటిక్స్ పైన మాట్లాడతారు. జ్ఞానయోగం ఫిజిక్స్ పైన మాట్లాడతారు. రసో వైసహ అంటారు కెమిస్ట్రీ వాళ్ళు మాట్లాడతారు. బీజం మాం సర్వభూతానం అంటారు బయాలజీ వాళ్ళు మాట్లాడతారు. అంతా ఎంఎస్సీ వాళ్లే. ఇది క్రియేటివిటీ అంటే, ఇదే సృజనాత్మక శక్తి అంటే. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యువకులకు భగవంతుడు ప్రసాదించిన వరం అది. అందులో సాయి సన్నిధి ఇంకా చెప్పాలా? బహుశా ఇతర ప్రాంతాలలో ఇవి లోపించడానికి కారణం ఒక ఆదర్శమూర్తి వాళ్లకు లభ్యం కాకపోవటమేమో, లేదా ఒక త్యాగధనులు వారికి లభింపకపోవడమో, ఏదో అయి ఉండవచ్చు. ఇక్కడ స్వామి దగ్గర అలాంటిది ఉండదు. కనుక యువకులకు ఉండేటువంటి ఆ చొరవ, ఆ సాహసం. స్వామి సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థుల్ని ఉద్దేశించి 6 లక్షణాలు ఉండాలన్నారు యువకులకు. ఉత్సాహం, ధైర్యం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ 6 ఉన్నవాళ్ళు యువకులన్నారు. కనుక ఇప్పుడు మేము యువభాగం చెందిన వాళ్ళం అనుకునే మనం అంతా కూడా ఈ 6 మనకున్నాయా అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అందులో యువకుడు అయిన వారికి మంచి శక్తి ఉంటుంది. ఎంత పనైనా చేయగలరు, ఎంత పనైనా చేయగలరు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఓ పక్కన పరీక్షలకు సిద్ధమవుతుంటారు, ఓ ప్రక్కన నాటకాలకు సిద్ధపడుతుంటారు, మరొకవైపు దర్శనాలకు వస్తారు, పొద్దున యోగాసనాలు చేస్తుంటారు. ఎట్లా చేస్తారా ఇదంతా అంటే, భగవత్ ప్రసాదమైనటువంటి ఆ వయసులో ఉన్న శక్తి, ఇదే యువశక్తి అంటారు. ఇది యువకులకు ఉండాలి. కానీ సత్యసాయి సంస్థలో పనిచేసేటువంటి యువకులంతా కూడా భగవంతుడు అనుగ్రహించినటువంటి లక్షణాలు మనలో ఉన్నాయి. వీటిని మనం పెంపొందించుకోవాలి, వీటిని సంరక్షించుకోవాలి అని మొదటిగా గుర్తించాలి. అయితే ఈ సమయంలో యువకులకు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. సమాజం విషయం చెప్తున్నాను. కొన్ని లోపాలు కూడా మనకు కనపడతాయి. అందులో ప్రస్తుతం ఉన్న యువకుల్లో కొన్ని లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడతాయి. వీటిని గమనిస్తే భగవాన్ బాబా వారు యువ విభాగాన్ని ఎందుకు ప్రారంభించారో మనకు అర్థమవుతుంది. అది ప్రారంభించకపోయినట్టయితే యువకులకు దశా నిర్దేశం జరిగి ఉండేది కాదేమో. యువకులకు ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం ఉండేది కాదేమో. అందువల్ల నేటి యువత ఎలా ఉన్నది అని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఏ రోజు పేపర్ చదవండి, దినపత్రిక, ఏ రోజు వార్తలు వినండి, యువకులలో మానసిక అశాంతి, అశాంతి, అలజడి యావత్ ప్రపంచంలో కూడా యువకుల్లో మనకు స్పష్టంగా కనబడుతోంది. 2, నాకు అర్హత ఉన్నదా లేదా, నేను దాని యోగ్యునా కాదా అని కూడా ఆలోచించకుండా అన్నింటినీ కోరుకునేటువంటి ఆరాటము అంటే ప్రాప్తాప్రాప్తాల ప్రాకులాటాలని, ఏది ప్రాప్తమో ఏది అప్రాప్తమో కూడా గమనించకుండా ప్రాకులాటం కూడా మనకు కనపడుతుంది. ఇక మూడవది, ఇది కావాలి ఇది వద్దు, ఇంతవరకు చాలు, సంతృప్తే లేదు, అంతులేని కోరికలు. అంటే తన తండ్రికి ఎన్నైతే ఉన్నాయో, ఉద్యోగంలో ప్రారంభించినటువంటి వీడికి కూడా అన్ని ఉండాలి. వాళ్ల తాతగారు 40 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఎలాంటి సదుపాయాలు, ఎలాంటి గౌరవం, ఎలాంటి పీఠం అధినియోగించాడో వీడికి 20 సంవత్సరాలకే కావాలి. ఇది అంతులేని కోరికలు, అది కూడా మనుషుల్ని దీనంగా చేస్తున్నది. ఊహల్లో బ్రతుకుతుంది యువత, ఏదో చేస్తాను. అదే బాబా గారు చెప్పారు ఒకసారి, ఇది చేతు అది చేతు నుంచు ఊహలల్లి అలసిపోకు అని. అది చేస్తాను ఇది చేస్తాను అని అంత ఊహల్లో బ్రతుకుతోంది యువత. బ్రతుకులాడంబరాలతో భారమాయే, నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయ. బ్రతుకంతా ఆడంబరాలు, పాంప్ షో. ఎవరిని పలకరించండి, నేనంతా నేనింత నేనంత అని చెప్తారు. అది చాలా బలహీనత. నువ్వు ఎంతో యువతల వారు చెప్పాలి, నేను ఇంత అని చెప్పుకోవడం అదే వింత. ఇతరులు చెప్పగలగాలి, అదే నా చింత కూడా. నీకు నువ్వు చెప్పుకోవాల్సిన కర్మ ఏమి? అందుచేత ఈ ఆడంబరం ఎక్కువైపోయింది. ఆధునిక విద్య పెరిగిను అవధి లేక, బాగా పెరిగిపోయింది. స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ అన్ని బాగా పెరిగిపోయింది. ఆశలు అందలంబయ్యే, నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయ. బ్రతుకంతా ఆడంబరాలు, పాంప్ షో. ఎవరిని పలకరించండి, నేనంతా నేనింత నేనంత అని చెప్తారు. అది చాలా

విరిగిపోతున్నాయి. బ్రతుకుల ఆడంబరాలతో భారమాయే. ఇలా ఉంటోంది. ఇది మనకు యువతలో కనపడుతోంది. ఇంకా చాలా మంది యువకుల్లో మీరు గమనించే ఉంటారు, ఒక రకమైనటువంటి డిప్రెషన్, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహ, డిస్పైర్, డిజెక్షన్, నిరాశ, నిస్పృహలు, మానసిక బలహీనతలు కనబడుతున్నాయి. ఇదేమిట్రా వాడు అంత దిగాలు మొహం పెట్టుకున్నాడు? వాడి ముఖంలో ఎక్కడి చిరునవ్వు లేదే. ఆ వయస్సుకు ఉండవలసినటువంటి అందచందాలు కనపట్టలేదే. వాడికేమైంది? ఏదో డిప్రెషన్, ఎక్కడో నిరాశ, ఎక్కడో నిస్పృహ మనకు కనపడుతుంది. ఇంకా దీనికి మించి యువకుల్లో కనపడుతున్నది ఆత్మవిశ్వాసం లోపించడం. ప్రతి దానికి సందేహమే, ప్రతి దాన్ని సందేహమే. ఒక ఉద్యోగం వచ్చింది, నేను చేయగలనా లేదా? ఒక ట్రాన్స్ఫర్ వచ్చింది, నేను అక్కడ పోగలనా లేదా? ఒక సబ్జెక్ట్ చదవాలి, ఇన్నే చదవగలనా లేదా? పరీక్షకు వెళ్తున్నాను, పాస్ అవుతానా లేదా? అంత సందేహమే. ఇది కూడా చాలా ఒక బలహీనత. ఆ తరువాత అంతా కూడా శరీరము యొక్క ఇంద్రియములకు బానిసయ్యే తత్వం. అన్ని సినిమాలు చూడాల్సిందే, అన్ని ఛానల్స్ చూడాల్సిందే, అన్ని రకమైనటువంటి కార్యక్రమాలు వినవలసిందే, అన్ని చోట్లకి వెళ్లవలసిందే. ఇంద్రియములకు ఎప్పుడైతే బానిసయ్యాడో వాడికి త్వరలో వృద్ధాప్యం వస్తుంది. చిన్నతనంలోనే చాలా మంది పెద్దవాళ్లుగా కనబడతారు. చూసుకోండి, వయసు 25 ఏళ్ళు ఉండవు, ఓ గంట నిలబడలేడు, ఓ గంట మాట్లాడలేడు, ఓ గంట పనిచేయలేడు, ముందే వార్ధక్యం వచ్చింది. చిన్నప్పటి నుంచే బ్లడ్ ప్రెషర్లు, చిన్నప్పటి నుంచే షుగర్లు, చిన్నప్పటి నుంచే కంటి రోగాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన ఇంద్రియములకు బలహీనత, ఇంద్రియములకు బలహీనం అయిపోయినాం మనం, వాటి సేవకులం అయిపోయినాం. ప్రాపంచిక దృష్టి పెరిగిపోయింది. ఏ పని చేసినా దీనివల్ల నాకేం వస్తుంది, ఎవరితో మాట్లాడినా నాకు ప్రయోజనం ఏమిటి, ఏది చేసినా దీనివల్ల నాకు వచ్చేదేమిటి అనే స్వార్థ సంకుచిత దృష్టి, ఇవి బాగా యువకుల్లో పెరిగిపోతున్నది. అలాంటి తరుణంలో సత్యసాయి సంస్థల్లో యువ విభాగం ఏర్పరిచి యువకులలో ఒక నూతన ఉత్తేజాన్ని, ఒక నూతన ఉత్సాహాన్ని ప్రకోపింపచేసి ఒక నూతన తరాన్ని సిద్ధం చేస్తున్నాడు భగవాన్ బాబా వారు. న్యూ జీల్, ఎంతూజియాజం, డైనమిజం, లీడర్షిప్, ఒక ఆదర్శమైన నాయకత్వాన్ని అందించాలి. ఫిజికల్లీ స్ట్రాంగ్, భౌతికంగా వాళ్ళు దేహదార్ఢ్యం కలిగి ఉండాలి, మెంటల్లీ అలర్ట్, మానసికంగా చురుకుగా ఉండాలి, ఇంటలెక్చువల్లీ షార్ప్, బుద్ధి కుశలత ఉండాలి. ఇలాంటి యువకుల కోసం స్వామి ఎదురు చూస్తున్నాడు. అలాంటి యువకుల్ని స్వామి సిద్ధం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే సత్యసాయి యువ విభాగము ప్రపంచానికి నాయకత్వాన్ని అందించగలదు. ఈ సత్యసాయి యువ విభాగము ఎక్కడ ఉన్నప్పటికీ, ఆ సంబంధమైన వ్యక్తులు ఎక్కడ పనిచేసినప్పటికీ ఆదర్శంగా ఉండగలరు. ప్రజ్ఞాపటుత్వం కలిగిన వారు, నైపుణ్యము కలిగిన వారు, చాకచక్యము కలిగిన వారు, కీర్తి ప్రతిష్టలు ఆర్జించేటువంటి వారు తప్పక ఉండగలరనేటువంటి విశ్వాసం నాకున్నది. ఎక్కడున్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మంచి పేరు ఉంటున్నది. అలాంటి సిద్ధాంతాలని, అలాంటి నియమాలని, స్వామి నిబంధనల్ని ఈ యోగ విభాగానికి అందించారు అన్న విషయం మీకు మనవి చేస్తున్నాను. దీంట్లో ప్రాథమికంగా యువత తెలుసుకునే విషయాలు సూక్ష్మంగా చెప్పి ఇంకా లోతైన విషయాలకు క్రమేణా ప్రవేశిద్దాం. ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది ఇది, ABC ఆఫ్ లైఫ్ అంటాడు స్వామి. ఎందుకంటే మనం చదువు ప్రారంభిస్తాం ఇంగ్లీష్ చదువులు, దాని ABC అక్షరాలతో చదువు ప్రారంభిస్తాం. అలాగే జీవితంలో కూడా యువకులు అనేటువంటి వాళ్ళు ABCతో ప్రవేశించాలి. ఏమిటి ABC అంటే? ఏదో చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బిస్కెట్, సి ఫర్ చాక్లెట్ కాదు. ABC అంటే ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకేదో పదవి వచ్చేసింది, నాకేదో గుర్తింపు వచ్చేసింది,
నా ప్రజ్ఞను అందరూ మెచ్చుకుంటున్నారు అను

0: నవ్వు. అహంకారం ప్రవేశించింది, పతనం ఆరంభమైంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. నేనెంత వాడిని స్వామి, నీ దైవల్ని మాత్రం ఉన్నాను గాని నేను ఏ పాటి వాడిని అని అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఇంట్రాస్పెక్షన్, ఆత్మవిమర్శమను చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. నేను ఏ క్షణంలో అయినా సరే మనలో అసూయ ప్రవేశించవచ్చు, ఏ క్షణంలో నా అహంకారం ప్రవేశించవచ్చు, ఏ క్షణంలో అభిమాన మమకారాలు ప్రవేశించవచ్చు, ఏ క్షణంలోనా నేను ఇతరుల కంటే అధికుడను అనే భావం మనలో ప్రవేశించవచ్చు. మనలో సంకుచిత భావాలు, ఈ కుల వివక్షత, జాతి మతం, అవి కూడా ప్రవేశించవచ్చు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఏబిసి ఆఫ్ లైఫ్. అది దాంతో ప్రారంభమైంది. ఇక తర్వాత యువకులకు మరొక సహజమైన లక్షణం ఉంటుంది. ఈ స్నేహతత్వం చిన్నతనంలో అధికంగా ఉంటుంది, పెద్దవుతున్న కొద్దీ ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇందువల్ల పెద్దతనంలో కాస్త ధ్యానం చేసుకోవాలి, పారాయణం చేసుకోవాలి, దైవచింతన చేసుకోవాలి అనే దాంతో ఒంటరితనాన్ని కోరుకుంటాం పెద్ద వయసులో. చిన్నతనంలో స్నేహాన్ని కోరుకుంటాం, సరదాగా ఉండాలి, హుషారుగా ఉండాలి అని కోరుకుంటాం. ఈ సందర్భంలో కూడా ఏబిసి, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. కనుక ఎప్పుడు కూడా మనం దుస్సంగత్యంలో చేరకూడదు. మన భావాలకు విరుద్ధంగా ఉన్న వాడికి దూరంగా ఉండాలి, స్వార్థం కలిగిన వాడికి దూరంగా ఉండాలి, మన్ని వీడు చెడగొడుతున్నాడు రా అన్నప్పుడు దూరంగా ఉండాలి, వీడితో సాంగత్యం వల్ల నాకున్నట్టు మంచితనం పోతుంది అన్నప్పుడు దూరంగా ఉండాలి. ఆ స్నేహం పేరుతో మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఇది యువకులు బాగా గుర్తించవలసినటువంటిది. ఈనాడు సమాజంలో ప్రమాదం ఏదిరా అంటే బ్యాడ్ కంపెనీ, దుస్సాంగత్యమే. మనం చక్కని ఆదర్శాలు కలిగి ఉన్నా మరొకడు తేలిగ్గా పాడు చేయగలడు, ఎందుకంటే ఆ వయసులో మనసు చంచలంగా ఉంటుంది, ఎవడు ఏది చెప్తే అది సత్యంగా ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా సత్సాంగత్యాన్ని కోరుకోవాలి తప్ప దుస్సాంగత్యంలో ఏనాడు ప్రవేశించకూడదు అంటానికి మన సాధన ఏబీసీతో ప్రారంభం, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. తర్వాత అక్షరాలు ఏమిటండి? డిఈఎఫ్జి. డిఈఎఫ్జి ఏమిటి అక్షరాలు? డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్. డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్. డి డోంట్, ఈ ఎవర్, ఎఫ్ ఫర్గెట్, జి గాడ్. ఎప్పుడూ భగవంతుని మర్చిపోకూడదు. ఎందువల్ల? నిన్ను రక్షించాల్సిన వాడు వాడే, నిన్ను సంస్కరించవలసింది వాడే, నీలో ఒక పరిణామం తీసుకురావాల్సిన వాడు వాడే, నీ భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు వాడే, నిన్ను గమనించేవాడు కూడా వాడే. నేను ఈ పని చేస్తున్నాను స్వామికి ఇష్టమా కాదా, నేను ఇలా ప్రవర్తిస్తున్నాను స్వామి ఒప్పుకుంటారా లేదా, నేను ఇలా మాట్లాడుతున్నాను స్వామికి ఇష్టం అవుతుందా లేదా, నా యొక్క ప్రవర్తన స్వామికి అంగీకార యోగ్యంగా ఉందా లేదా అనేటువంటి స్పృహ నీలో ఉండాలంటే భగవంతుడు నా దగ్గరున్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి చింతన భావం నీకు ఉండాలి. అదే డిఈఎఫ్జి, డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్ అంటే. తర్వాత అంశం మరొకటినది, అందరి శ్రోతలందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను, నేను చెప్పేవన్నీ కూడా బాబావారి మాటలే, ఏది నా సొంతం కాదు, అట్టి శక్తి నాకు లేదు, అక్కర్లేదు కూడా. ఎన్నో విషయాలు బాబాగారు చెప్తున్నప్పుడు నేనేదో కల్పించి మీకు చెప్పవలసిన అగత్యం లేదు, అన్ని వారు చెప్పినవన్నీ కూడా క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను, నేను చేసే ప్రయత్నం వల్ల సంకలనము మాత్రమే. ఈనాడు యువకులలో మరొక దృష్టి ఉంది, నెగటివిటీ. ఏదైనా సరే బలాని వాళ్ళని కలవయ్యా, ఆయన నన్ను పిలవకపోతేనో, ఈ పని చేయి, అందులో నేను ఫెయిల్ అయితేనో, ఏదైనా అంతే నెగటివ్గా ఆలోచిస్తాడు. జీవితంలో ఫెయిల్యూర్, వైఫల్యం కంటే ఈ నెగటివ్ ధోరణి ఉందే, అది ఎట్లా, ఇది ఇంతేనా, నాకే పాటి, నేను చేయగలుగుదునా, వారు నాకు సహకరిస్తారా లేదా, నన్ను వాళ్ళు తక్కువగా చూస్తారేమో, ఇలాంటి నెగటివ్ ధోరణి ఇంకా ప్రమాదం. ఫెయిల్యూర్ అనేది అప్పటికొస్తుంది, పోతుంది అంతే. ఈ నెగటివ్ ధోరణి మనస్తత్వం ఉంది సరే, వాడిని జన్మకి శాపగ్రస్తుని చేస్తుంది. అందువల్ల యువకుల్లో ఈ నెగటివిటీ పూర్తిగా పోవాలి, ఈ వ్యతిరేక ధోరణి పూర్తిగా పోవాలి. నేను ఎందుకు వినాలి? నేను ఎందుకు ఆ ప్రకారం చేయాలి? నేను స్వతంత్రంగా ఉండలేనా? నేను పెద్దవాడినయ్యాను, నేను సంపాదించుకుంటున్నాను, నాకు డిగ్రీ ఉంది, నేను బ్రతకలేనా? ఇదంతా నెగిటివ్ ధోరణే. కాస్త ఆ నిర్ణయంతో విధేయతో అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయాలను గ్రహించేటువంటి ఆకలింపు చేసుకునే శక్తి మనం పోగొట్టుకుంటున్నాం. అందువల్ల ఈ నెగిటివ్ ధోరణి పోవాలి. ఈ నెగిటివ్ ధోరణి పోవాలంటే పాజిటివ్ ధోరణి రావాలి. దీనికి ఉదాహరణ బాబా గారు చెప్తారు, ఈ గ్లాసు నిండా నీళ్లున్నాయి, ఇప్పుడు ఇందులో పాలు పోయాలంటే ఏం చేయాలి? నీళ్లు ఒలకబోస్తే అప్పుడు పాలతో నింపచ్చు. అలాగే పాజిటివ్ ధోరణి రావాలంటే నెగిటివ్ ధోరణి పోవాలి. నెగిటివ్ ధోరణి పోతే తప్ప పాజిటివ్ ధోరణి రాదు. ఈ రెండు జరగాలంటే ఎలాగా అంటే, ఉదాహరణ సూర్యోదయం వస్తే చీకటి పోతుంది, చీకటి పోవాలంటే సూర్యోదయం కావాలి. అదే రీతిగా నెగిటివ్ ధోరణి పోయి పాజిటివ్ ధోరణి ప్రవేశించాలంటే ఏం చేయాలి అనే దానికి కూడా భగవాన్ రెండే అక్షరాలతో కూడినటువంటి పరిష్కారం ఉపాయం చెప్పారు మనకి. ఏమిటి? ప్రేమ అన్నారు. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉన్నావో నీలో ఈ నెగిటివ్ ధోరణి పోతుంది. చాలా మంది నెగిటివ్ ధోరణి కలిగిన వాళ్ళలో ప్రేమ ఈశ్వరు మాత్రం కూడా ఉండదు. గమనించండి, కావలిస్తే ప్రేమ కలిగిన వాడైతే ప్రతిదాన్ని ఒక వ్యతిరేక ధోరణిగా గమనించడు, ప్రతిదాన్ని సందేహించడు. ఆ సందేహం కాని లేదా అనుమానం కాని ఇవి బయలుదేరాయంటే ఆ మనుషులు నెగిటివ్ ధోరణి ఉంటానికి కారణం ప్రేమ రాహిత్యమే, ప్రేమ లేకపోవడమే. అందువల్ల ఈ నెగిటివ్ ధోరణి పోవాలంటే రెండవది స్వామి మరొక ఉపాయం కూడా చెప్పారు. మనం మాట్లాడేటువంటి మాటలు అందులో ఏమన్నా నెగిటివిటీ ఉన్నదా? మాటల్లో కూడా మనలో నెగిటివ్గా ఉండవచ్చు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, ఇతరులు ఏదన్నా చెప్పిన దాన్ని ప్రశ్నించడం, ఇదంతా నెగిటివ్ ధోరణి. అది సత్యమా కాదా అనుకోవడం, ఇది మాటల ద్వారా కూడా మనలో ఈ నెగిటివ్ ధోరణి ప్రవేశిస్తుంది. కనుక మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు. రెండు, మన యొక్క క్రియలలో కూడా ఈ నెగిటివ్ ధోరణి ఉండవచ్చు. ఈ పని చేస్తున్నాను, సరిగా అవుతుందో లేదో, ఈ పని ఆయన చేయమంటున్నారు సరి అయిందో కాదో, ఈ పని చేయడానికి నాలో సామర్థ్యం ఉందో లేదో, నాకున్నటువంటి వనరులు సరిపోతాయో లేదో, మన పనులలో కూడా నెగిటివ్ ధోరణి కనపడుతుంది. కనుక పనుల కర్మల విషయంలో కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఇక మన యొక్క శీలం విషయంలో కూడా నెగిటివిటీ కనపడుతుంది. ఈనాడు చూడండి, ఒక్కోడు మాట్లాడుతుంటే ఆ మాట హృదయంలోంచి వచ్చిన మాట కాదు, తన మాటకు గాని తన క్రియలకు కాని తన ఆలోచనలో కాని ఏమాత్రం ఏకత్వం లేదు, తీయగా మాట్లాడతారు. స్వామి అంటారే, వేసుకునేది కాషాయం, హృదయము కషాయం, కషాయి హృదయం, వేసుకున్నది కాషాయ వేషం. ఆ రకంగా మనకు మాట్లాడేది వేరు, ఆలోచించేది వేరు, హృదయంలో వేరు. ఇంతంత విషంతో నింపుకొని ఇంతగా వైవిధ్యం కలిగిన మనకు ఆధ్యాత్మిక సౌఖ్యం రమ్మంటే ఎక్కడి నుంచి? కర్మణ్యన్యత్, వచస్సన్యత్, మనస్సన్యత్, దురాత్మనం. అటు దురాత్ముడు ఆధ్యాత్మికలు ఎలా ఉంటాడు చెప్పండి? కానీ యువత అనేటువంటిది కర్మణ్యేకం, మనస్సేకం, వచస్సేకం, మహాత్మనం. అలాంటి యువకుడుగా ఉండాలయ్యా. ఈ మూడింటి యొక్క ఏకత్వం, మనోవాకాయ కర్మల యొక్క ఏకత్వం అనికే శీలము అంటారు. ఈ మూడింటిలో వైవిధ్యం ఉండడమే నెగటివిటీ. కానీ నెగటివిటీ అంటే అర్థం ఏమిటనమాట? మనోవాకాయ కర్మలలో ఉండేటువంటి వైవిధ్యము, ఇది పూర్తిగా పోవాలి. ఇంకా హృదయంలో ప్రేమ లేకపోవటం నెగటివిటీ, ప్రేమ కలిగి ఉండటం పాజిటివ్. అందువల్లే WATCH, వాచ్ యువర్ వర్డ్స్ యాక్షన్స్ థాట్ క్యారెక్టర్ హార్ట్ అంటే అదర్. వీటిలో ఆ నెగిటివ్ మనలో ఉన్నది కనుక వీటిని పూర్తిగా పారద్రోలినప్పుడే మనలో పాజిటివ్ రావడానికి అవకాశం ఉంది. అప్పుడే జీవితంలో మనం కొంత ఆశాజీవులుగాను ఆనందంగాను బ్రతకడానికి అవకాశం ఉంది అని మీకు మనవి చేస్తున్నాను. ఇంక ఈ ప్రేమ మనం లవ్ అంటుంటాం, LOVE నాలుగు అక్షరాలు. ఏమిటి వీటి అర్థం? ఎల్ అంటే లైట్, జ్యోతి. ఏమిటి ఆ జ్యోతి? జ్ఞానజ్యోతి. జ్ఞానజ్యోతి ఓ అంటే వన్నెస్ విత్ గాడ్. భగవంతుడు నేను ఒకటే, భగవంతునితో తాదాత్మ్య భావము, భగవంతునితో ఏకభావము. ఎస్, యు అండ్ ఐ ఆర్ వన్, వీఆర్ వన్ అనేటువంటి భావం, వన్నెస్ విత్ గాడ్. ఓ ఇంకా వి అంటే ఏమిటి? విజన్ ఆఫ్ సీయింగ్ సాయి ఇన్ ఆల్. అంటే ఏ సాయినైతే నేను భగవంతుడిగా విశ్వసించి ఆరాధిస్తున్నానో ఆ సాయి సర్వులలో ఉన్నాడు అనేటువంటి దృష్టి, అదే వి. ఇక చివరిది ఈ ఎనర్జీ డివైన్, దైవ శక్తి. కనుక ఎల్ఓవి అనే దాంట్లో లైట్, వన్నెస్ విత్ గాడ్, విజన్ ఆఫ్ సీయింగ్ సాయి ఇన్ ఆల్ అండ్ ఎనర్జీ డివైన్. ఇది లవ్ అండి. ఏదో ప్రేమంగా ప్రేమ ప్రేమ అని పలకటం కాదు. దానిలో ఉండేటువంటి గాంభీర్యాన్ని, దానిలో ఉండే లోతుని కూడా కొంత గమనించి అలవరుచుకున్నట్లయితే అది ప్రయోజనంగా ఉండగలదు. ఇంకా యువకులు ప్రారంభంలోనే తెలుసుకోవాల్సిన విషయాలు మీకు మనవి చేస్తున్నాను. సేవ సేవ అంటుంటారు యువకులంతా, ఎక్కడికన్నా కనుక్కోండి. యువకులను సేవ చేస్తున్నాం, మా ఊరంతా ఊడ్చేశాం, ఆ దేవాలయంతో వెళ్ళ వేసేసాం, ఇంకా చెప్పక్కలే, ఎవరిని అడగండి, అది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటున్నారు. బాబా గారు చెప్పింది ఏమిటి? సేవ ప్రధానంగా నీ తల్లిదండ్రులకు సేవ చేయమన్నాడు. నీ తల్లిదండ్రులకు సేవ చేసి వారిని సంతోషపెట్టు. కనుక ఇంటికి జ్యేష్ఠాదేవి, ఊరికి లక్ష్మీదేవి అన్నాడు. కానీ బయట లక్ష్మీదేవి, ఇంట్లో జ్యేష్ఠాదేవి. అమ్మా నాన్న పొరపాటును కూడా మంచి నీళ్ళు కూడా గొంతులో పోయాడు, కానీ దేశమంతా సేవ చేస్తానంటాడు. అదే కాదు, చారిటీ బిగిన్స్ అట్ హోమ్, ఇంటితో ప్రారంభమవుతుంది. కానీ యువకులు తల్లిదండ్రులతో సేవ చేయడం ప్రారంభించాలి, ఆ తరువాత సమాజంలో ప్రవేశించాలి, ఆ తరువాత దేశ స్థాయిలో సేవ చేసే ప్రయత్నం చేయాలి. కనుక ఎక్స్పాన్షన్ ఆఫ్ సర్వీస్, మన యొక్క సేవను విశాలపరచాలి అంటే గృహంతో ప్రారంభించి గ్రామంతో విస్తరించి దేశంలో ప్రవేశించేటువంటి మూడు స్థాయిలలో సేవను వ్యాపింపచేయాలి అని భగవాన్ సెలవిస్తారు. యువకులకు మరొక ఒక కఠినమైన నియమాన్ని స్వామి ఏర్పరిచారు, సీలింగ్ ఆన్ డిజైర్స్. ఎంచేతనంటే చిన్నతనంలోంచే మనకు అంతులేని ఆశలు మనం పెంచుకున్నప్పుడు ఎప్పుడు జీవితం నిరాశే. సైకిల్ ఉంటే స్కూటర్ లేదే అని బాధ, స్కూటర్ ఉంటే కారు లేదే అని బాధ, కారు ఉంటే విమానంలో వెళ్ళటం లేదే అని బాధ. బాబా గారు అట్లా అంటల్లా, కారు లేదే అని బాధపడకు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు. మేడ లేదే అని బాధపడకు, నీడ ఉన్నదని సంతోషించు. అంచేత ఉన్న వాటిలో సంతోషంగా సంతృప్తిగా జీవించాలంటే మన కోరికలు కొంత అదుపు పెట్టడం అవసరం. ఆ కోరికలు అదుపు చేసుకున్నప్పుడే మనం కొంతవరకు సేవ చేయగలుగుతాం. అది మనకు చిన్ననాటి నుంచి అలవాటు పడాలి. విపరీతమైన కోరికలు ఉన్నప్పుడు మనలో ఆ యువశక్తి కొంతవరకు నశిస్తుంది. ఈ కోరికలకు ఆకాశమే హద్దు, దానికి ఎక్కడ ఏది ఉండదు. యావత్ ప్రపంచం నీకు ఇచ్చినా ఆ 14 లోకాల్లో ఒకటే కదా నాకు ఇచ్చిందంటాం మనం, తృప్తి ఉండదు. అందులో సీలింగ్ ఆన్ డిజైర్స్ యువకులకు ఉండవలసినటువంటిది. ఎలాగా? కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఈనాడు చాలా మంది మనం యువకుల్లో గమనిస్తూ ఉంటాం, సమాజంలో ఏదో పనికి మాలినటువంటి మాటలు, ఓ జులాయి కబుర్లు లేదా పుకార్లు వీటితో గడుస్తూ ఉంటుంది. కానీ స్వామి సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు గాని, సత్యసాయి సంస్థల్లోని యువకుల్లో గాని మీకు ఇలాంటిది కనపడదు. కాలేజీ పిల్లలు 4, యూనివర్సిటీ పిల్లలు 4 ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు వినండి. స్వామి ముందు ఏ ప్రోగ్రాం వేస్తే బాగుంటుంది, స్వామిని సంతోషపరిచేది ఎట్లా, స్వామిని ఆనందపరిచే కార్యక్రమం ఏం రూపొందించాలి, అదే కుర్రాళ్ల యొక్క లక్ష్యం. సత్యసాయి సంస్థల యువ విభాగం యొక్క సంభాషణలు ఎలా ఉంటాయి, మనం ఏ సామాజిక కార్యక్రమాలు మనం చేపట్టాలి, మనకు పెద్దలు ఆదేశించిన కార్యక్రమాలు ఏమిటి, మనకున్న వనరుల ప్రకారం ఏ కార్యక్రమాలు చేపట్టగలం, అవి సంభాషణ తప్ప ఈ లోక సంబంధమైన పుకార్లు ఇలాంటి కబుర్లు కాదు ఉండవలసింది. కాలాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో మనకు తెలుసు. రెండవది ఆహారం. ఆహారం విషయంలో కూడా మనకు కొంత పరిమిత నియమం ఉండాలి. మితాహారం ఉండాలి, హితాహారం ఉండాలి. తినేది హితంగా ఉండాలి, శుచిగా ఉండాలి, రుచిగా ఉండాలి. ఈ శుచి రుచి కలిగిన ఆహారం మితంగా ఉండాలి, హితంగా ఉండాలి అని చెప్పి అంత లోడింగ్ ఓవర్లోడింగ్ గా ఉండకూడదు. ఎందువల్ల యువకులు మంచి ఉత్సాహంగా పనిచేయగలగాలి అంటే ఈ పీక దాకా తిన్నట్టయితే వాడు లేవలేడు, అలా కూర్చుంటాడంతే, కదలలేడు. అందుకే స్వామి అంటారే, పనికి పరార్, తిండికి తయారు. తిండి తయారవుతాడు, పనికి పరారు వాడు పనికిరాడు. శరీర భారంగా ఉంటే ఎట్లా? అందుకే స్వామి కొంతమందిని చూసి నువ్వు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అంటుంటారు ఆయన. ఎంతో శరీరం కంటగమని అంటే భోజనాన్ని కూర్చునేటప్పుడు ఎంత తేలిక కూర్చుంటాడో, భోజనానంతరం కూడా అంతే తేలిగ్గా లేవగలగాలి. గాని ఇద్దరు పట్టుకుని లేపే స్థితిలో ఉండకూడదు. అందులో ఆహార విషయంలో ఏమో ఉండాలి. అయితే ఈ ఆహారం అనేది కేవలం తినేదే కాదు, వినే విషయాలు చెవికి ఆహారం, చూచే దృశ్యాలు కంటికి ఆహారం, మాట్లాడే మాట నాలుకకు ఒక ఆహారం, చింతన ఆలోచనలు మనసుకు ఆహారం. వీటన్నిటి కూడా కొంత నియమబద్ధంగా, కొంత సాత్వికంగా, మన ఉత్సాహంగా, ఆ యువరక్తాన్ని ఉత్సాహభరితంగా ప్రవహింపజేసినట్టయితే ఎలాంటి కార్యక్రమాలైనా మనం జరపగలం. అందువల్లే దానిపైన పరిమితి అవసరం స్వామి చెప్తుంటారు. ఈనాడు మనకు నీటి ఎద్దడి బాగా దేశమంతా ఉంటున్నది, ప్రపంచ సమస్య కూడా. ఆఫ్రికా వంటి దేశాల్లో చూస్తే పాపం ఆ కడవల నుండి వాళ్ళు నీటిని మోసుకొస్తూ ఉంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుందో. ఇటీవలే మన సత్యసాయి సంస్థల వారు, ముఖ్యంగా ఈ రేడియో సాయి ఆధ్వర్యంలో మన ప్రొఫెసర్ జి వెంకటరామన్ గారి యొక్క పర్యవేక్షణలో వాళ్ళు తీసిన డాక్యుమెంటరీ చిత్రం చూశాను నేను. ఈ సత్యసాయి మంచినీటి పథకాన్ని ప్రవేశింపచేయక పూర్వము అనంతపురం జిల్లాలో వాళ్లు పడిన బాధలు, అలాగే చెన్నై మద్రాసులో వాళ్లు పడుతున్న బాధలు ఆ చిత్రంలో డాక్యుమెంటరీలో చూపించారు నాకు. ఇంత దయ ఉన్నవాడైనా, ఇసుమంత ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కంటినీరు కార్చక తప్పదు. అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది, నీటి ఎద్దడి అంతగా ఉంటున్నది. అలాంటి సమయంలో నీటిని సద్వినియోగపరచుకోవాలి. దాని బాబాగారే ఉదాహరణ మనకు. ఒకసారి స్వామి బెంగళూరుకు వచ్చారు, వచ్చారు అందరిని పలకరించారు, కారులో వెళ్ళిపోతున్నారు. కాలేజ్ ఎక్కడో వెనకున్నది, స్వామి కారు రోడ్డు మీదకి వచ్చేసింది 2 ఫర్లాంగుల దూరం. తలుపు వేసేసుకున్నారు స్వామి, ఆ డోర్లోని చూస్తూ ఇట్రాన్ అని పిలిచారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నువ్వు నీ ఆఫీసులో ట్యాప్ కట్టేయలేదు, ఓపెన్ చేసి ఉన్నది, ట్యాప్ కట్టే, డోంట్ వేస్ట్ వాటర్ అని చెప్పారు. చచ్చాను అనుకోండి, 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న స్వామికి నేను ట్యాప్ కట్టేయలేదు అన్న విషయం నాకు చెప్పటం వల్ల స్వామి సర్వజ్ఞులు అన్న విషయం అర్థమైంది. నేను నా డ్యూటీ సరిగ్గా చేయలేదని బుద్ధి వచ్చింది. వాటర్ని వేస్ట్ చేయకూడదు అనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నట్టయింది. ఇదే ట్రిపుల్ బెనిఫిట్ అంటే. అందువల్ల స్వామి ఎప్పుడు కూడా వాటర్ని వేస్ట్ చేయడం, వృధా చేయడం వారు ఇష్టపడరు. ఇంకా ధనం విషయంలో కూడా సామాజిక ప్రయోజన కార్యక్రమాలు అయితే స్వామి కోట్లు కోట్లు ఖర్చు పెడతారు, కానీ తన విషయం వచ్చేటప్పటికి ఒక పైసా కూడా ఖర్చు పెట్టారు. తన విషయం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అంటాడు ఆయన. ధనాన్ని వృధా చేయడం చాలా మహాపాపం. ధనాన్ని కూడా సద్వినియోగం చేయాలి, త్యాగం చేయాలి. ధనం ఉన్నది త్యాగం కొరకు ఏర్పడింది. ఆ ధనాన్ని అలా నువ్వు పెంచుకున్నట్టయితే భోగం అనుభవించాలి, లేదా నాశనం అయిపోతుంది, లేదా రోగం డాక్టర్ పాలవుతుంది, లేదా ప్రభుత్వము ట్యాక్స్ రూపంలో గుంజేస్తారు. కనుక ధనాన్ని సద్వినియోగం చేసే త్యాగం కొరకు ధనం ఏర్పడింది, కాని అది కేవలం దుర్వినియోగం కొరకు కాదు. ఇంకా శక్తి, ఎనర్జీ, దీన్ని కూడా యువకులైనటువంటి వాళ్ళు చక్కని సన్మార్గంలో ప్రవేశింపచేయాలి. రామబంటులైనటువంటి వానర మూర్తులు ఆ సేతు బంధనం చేశారు. ఆ రోజుల్లో త్రేతాయుగంలో ఆ సేతువును నిర్మింపజేశారు. దాని వలనే వానర సేన లంకలో ప్రవేశింపచేయగలిగారు. యువకులు చూసుకోండి, ఏ దేశ చరిత్ర చూసుకోండి, ప్రతి చరిత్ర దేశ చరిత్రను మార్చింది యువకులు. సత్యసాయి మహోద్యమంలో పాల్గొనేటువంటి వారు యువకులు. స్వామి చెప్పారు, ఈ యువతే నా ప్రాణం అన్నారు. యు ఆర్ మై లైఫ్, నే ప్రాణం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నానన్నారు. నా సమయంలో 75 వంతులు మీ కొరకు వెచ్చిస్తున్నానన్నారు. నా ఆశలు నా కలలు అంతా యువకులే అంటున్నాడు స్వామి. అలా యువకులు తమ యొక్క శక్తిని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు అనే హెచ్చరిక మనం గమనించాలి. ఆ తరువాత 2 ప్రధానమైన సూత్రాలు చెప్పారు అందరికీ. అది మనం యువకులుగా ఉండగానే అలవరుచుకుంటే పెద్దలయ్యాక కూడా ఆ దశలో ఇది మన సహజ గుణంగా ఉంది. కొమ్మై వంగందే మానై వంగుతుందా అన్నట్టు యువకులుగా ఉన్నప్పుడే మనం ఇవిటి నేర్చుకున్నప్పుడు పెద్దయ్యాక నేర్చుకునేది ఏముంది? అందువల్లే స్వామి పిల్లల్ని పట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతుంటే ఒక ఆదర్శమైన పౌరులుగా ఉంటారు అనేటువంటి స్వామి యొక్క ఆకాంక్ష, స్వామి యొక్క పథకం కూడా. 2 సూత్రాలు చెప్పారు, ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉండు, ఎప్పుడూ అపకారం చెయ్యకు. హెల్ప్ ఎవర్, ఎప్పుడు ఉపకారం చేస్తూ ఉండు. హర్ట్ నెవర్, ఎప్పుడు అపకారం చెయ్యకు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనేదానికి వారు చెప్పిన సూత్రం ఎంత సింపుల్ గా ఉంచవండి. ఎప్పుడు కూడా సహాయం చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఎందువల్ల? భగవంతుడు మనకు ఎలా అయితే సహాయం చేస్తున్నాడో మనం ఇతరులకు సహాయం చేయాలి. భగవంతుడు ఎలాంటి అపకారం తలపెట్టడో మనం కూడా అపకారం తలపెట్టకూడదు. ఇది ఆధ్యాత్మిక జీవన సూత్రము అని మనకు అర్థమవుతుంది. ఇవాళ సమాజంలో మరొకటి గమనించండి, ప్రతివాడికి నేను ఎలాంటి జీవిత ప్రమాణాన్ని సాగిస్తున్నా, నాకు 5 బెడ్రూమ్డ్ హౌస్ ఉన్నది, 3 కార్స్ ఉన్నాయి, 50 ట్యాప్స్ ఉన్నాయి, ఇది గోల. నిజమే, 5 బెడ్రూమ్స్ ఉన్నాయి కానీ నీకు స్లీప్ వస్తున్నదా? నిద్ర లేదే. చెప్తారు 5-స్టార్ హోటల్కి వెళ్ళాను, 7-స్టార్ హోటల్కి వెళ్ళి, నిజమే ఆకలి ఉందా? లేదే. కనుక మనకు ఈనాడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవిత ప్రమాణాన్ని పెంచుకున్నాం. 4 అంతస్తుల మేడండి, మా ఇల్లు అంతా ఏసీ, నా కార్ అంతా ఏసీ, నా ఆఫీస్ అంతా ఏసీ, చివరికి నువ్వు కూడా ఏసీ, శరీరం కూడా ఏసీ, మంచు. శరీరం మంచులాగా ఐసుగడ్డ అయిందంటే అర్థమేమిటి? చచ్చాడు అని అర్థం. కనుక అంతా ఏసీ చేసుకో, నీ బతుకు కూడా ఏసీ చేసుకో. కనుక జీవితంలో ఆనందం వీటి ఏసీలో లేదు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకున్నావు, అది కాదు. బాబా గారు మా కాలేజీ సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతుంటే ఎంత బాగా చెప్తారు, స్వామి ఉపన్యాసాలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం ఏర్పడలా, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కోసం ఏర్పడలా, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అందుకే ఆయన ఎప్పుడు చెప్తారు స్వామి పిల్లలకి, ఎప్పుడు కూడా, దీర్ఘ జీవితం కాదయా ప్రధానం, దివ్య జీవితం ప్రధానం. ఇట్స్ నాట్ ద లాంగ్ లైఫ్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది డివైన్ లైఫ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కానీ దివ్య జీవితం ప్రధానమని స్వామి మనకు తెలియజేస్తుంటారు. మరొకటి ఉన్నది మనం పెంచుకోవాల్సింది యువకులకు, మరొకటి ఉన్నది. 2 మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 1 పర్సనాలిటీ, 2 ఇండివిజువాలిటీ. ప్రతివాడు పర్సనాలిటీ పెంచుకుందాం అనుకుంటాడు, దానికోసమే బాగా ఎక్సర్సైజ్. ఇవాళ ప్రతి పల్లెటూరులో కూడా పొద్దున్నే పరిగెత్తుంటారు రోడ్ల బట్టి. పర్సనాలిటీ పెంచుకోవాలి. తర్వాత లేటెస్ట్ డ్రెస్, ఇవాళ మార్కెట్లో ఉంటే ఆ డ్రెస్ వేసుకోవాలి, పర్సనాలిటీ పెంచుకోవాలి. దీనితో శరీరం పైన నానా రకమైన పూతలు, కాస్మెటిక్స్ అన్ని రకాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి నూనెలు పౌడర్లు ఇవన్నీ కూడా, మంచి ఆడంబరమైనటువంటి డ్రెస్, ఇదంతా పర్సనాలిటీ పెంచుకున్నావు అనుకుంటున్నావు కానీ నీలో ఇండివిజువాలిటీ లేదు. పర్సనాలిటీ అనేది బాహ్యము, ఇండివిజువాలిటీ అనేది అంతర్గతము. పర్సనాలిటీ అనేది నాగరికత, ఇండివిజువాలిటీ అనేది సంస్కృతి. పర్సనాలిటీ సామాజికము, ఇండివిజువాలిటీ అనేది విలువల పరమైనటువంటిది. పర్సనాలిటీ అనేది తరము తరము మారేటువంటిది, ఇండివిజువాలిటీ అనేది సనాతనమైనటువంటిది. పర్సనాలిటీ అనేటువంటిది భౌతికము, ఇండివిజువాలిటీ అనేటువంటిది ఆధ్యాత్మికము. పర్సనాలిటీ అనేటువంటిది సమిష్టి స్వరూపము, ఇండివిజువాలిటీ అనేది నీ వ్యక్తిత్వము అన్న విషయాన్ని గుర్తించాలి. అందుకే బాబాగారిని ఎవరు అడిగారు, స్వామి ఒక యూనివర్సిటీ పెట్టారు, మీ దగ్గర చదువుకునేవాళ్లు 1000 మంది ఉంటారేమో, ప్రతి సంవత్సరం పాస్ అయ్యేవాళ్ళు, వీళ్ల వల్ల ప్రపంచం అంతా మారిపోతుందా, దేశం అంతా మారిపోతుందా అని బాబాగారిని అడిగారు. స్వామి సామాన్యుడా, ఎంత చక్కని సమాధానం చెప్పారు చెప్పండి. సైనికులు 1000 మంది ఉంటారయ్యా, సైనికులు 10,000 మంది ఉండొచ్చు, కాని మేజర్ జనరల్ ఒక్కడే ఉంటాడు. నా పిల్లలంతా మేజర్ జనరల్స్ అన్నాడు ఆయన. మా కాలేజ్ స్టూడెంట్స్ అంతా మేజర్ జనరల్స్. ఈ సైనికులందరినీ కూడా శాసించగల మహానాయకులు, లీడర్స్ నేను తయారు చేస్తున్నానన్నాడు స్వామి. అందువల్ల యువకులు గుర్తించవలసింది పర్సనాలిటీ పెంచుకోవడం కాదు, ఇండివిజువాలిటీ పెంచుకోవడం అనేది ప్రధానం. కనుక ప్రాథమికమైన మౌలికమైన సూత్రాలు యువకులు తెలుసుకోవాల్సింది మీకు తెలియజేశాను. ఆ తరువాత యువకులకు ఉద్దేశింపబడిన సిద్ధాంతాలన్నింటినీ కూడా 3 విభాగాలుగా తెలుసుకుందాం. ఈ 3 విభాగాలుగా మనం తెలుసుకోవాలి అంటే, సూక్ష్మంగా చెప్పాలి అంటే, SAI అన్న 3 అక్షరాల్లో ఉండిపోయింది. ఎస్ అనేటువంటిది స్పిరిచువల్ చేంజ్, ఆధ్యాత్మిక పరిణామం ముందు అవసరం. అప్పుడే యువ విభాగం కానివ్వండి, వృద్ధ విభాగం కానివ్వండి, బాల వికాస్ కానివ్వండి, వృద్ధ వికాస్ కానివ్వండి, మహిళా మండలి కానివ్వండి, ఎవరైనా సరే మార్పు రావాలి అంటే ముందు ఆధ్యాత్మికమైనటువంటి పరిణామం రావాలి. కనుక యువకులలో ఎలాంటి ఆధ్యాత్మిక పరిణామం స్వామి వీరి నుండి ఆశిస్తున్నారో వాటిని ప్రథమంలో తెలుసు. ఆ తర్వాత తెలుసుకోవాల్సిన ఏ అనే అక్షరం ఏం తెలియజేస్తుంది, అసోసియేషన్ చేంజ్, సమిష్టి స్వరూపంగా సమాజమే సర్వేశ్వర స్వరూపం. ఎప్పుడు చెప్తూ ఉంటారు, సర్వతో పాణిపాదం తద్ సర్వతో శిశిరోముఖం, భగవంతుడు అంతా కూడా దశ దిశల నలుదశల వ్యాపించున్నాడు, ఈ సమస్త సృష్టి కూడా భగవత్ స్వరూపమే, అనోరణ్యా మహతో మహియా, ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాం జగత్ చేన తిక్తేన భుంజీదా మా గురుద కస్య సిద్ధం అని చెప్తున్నారు. కనుక ఈ విశ్వ విరాట్ స్వరూపంలో ఉండేటువంటి సకల జీవులు కూడా భగవత్ స్వరూపంగా మనం భావించి ఆ సమాజంలో ఆ సమిష్టి స్వరూపంలో మనం ఎట్లా ప్రవేశింపచేయాలో తెలియజేసేదే అసోసియేషన్ చేంజ్, సామాజిక పరిణామము. ఇక 3వది SAI. ఐ అనగా ఇక్కడ వ్యక్తిగత స్థాయిలో రావలసిన మార్పు, వైయక్తిక పరిణామము. కనుక SAI అనే దాంట్లో ఆధ్యాత్మిక పరిణామము, సామాజిక పరిణామము, వైయక్తిక పరిణామము 3 రంగాలలో కూడా రావలసిన పరిణామములు యువతను భవిష్యత్తుకు తీర్చిదిద్దుతుంది, దేశాభ్యుదయమునకు విశ్వ కళ్యాణమును కూడా సంసిద్ధుల్ని చేస్తుంది. అందువల్ల ఈ క్రమంలో యువకులు తెలుసుకోవాల్సినటువంటి ఈ పరిణామములను SAI ఆ క్రమంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాయిరాం.
1: ఇంతవరకు ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ యువతను ఉద్దేశించి అందించిన ప్రసంగ మాలికలోని 2వ భాగాన్ని విన్నారు. రేపు ఈ కార్యక్రమం యొక్క 3వ భాగాన్ని మీకు అందిస్తాం. అంతవరకు సెలవు. సాయిరాం.

శ్రీరామచంద్ర ప్రభువును గాఢభక్తితో స్మరించి తరించి ధన్యులైన మహాభక్తుల కోవకు చెందినవాడు భద్రాచల రామదాసు కూడా. భద్రాచలం పరగణకు తహసీల్దారుగా కార్యనిర్వహించడి రామదాసు సదా రామనామస్మరణతో ఆనంద పరవశుడై జీవించేవాడు.

ఒకనాడు కార్యవశమున భద్రగిరి నిర్వహించినప్పుడు ఏనాడో తమ్మల దమ్మకచ్చే నిర్మింపబడి శిథిలావస్థలో ఉన్న మందిరంలోని రామచంద్రుడు ఆయన కంటపడ్డాడు. సకలలోక పాలకునకు లతాహారములాయని అని ఎంతో దుఃఖించాడు.

ప్రభు శ్రీరామచంద్ర, జగదీశ్వరుడైన నీకు నిత్య నైవేద్యములు కరువా. నీడ లేదా అని నీల నీరద మూర్తికై పరితపించి కొండ దిగి వచ్చి జీర్ణ దేవాలయోద్ధరణకు నడుంగట్టి ఆ సంవత్సరం వసూలు చేసిన శిస్తు పైకం 600,000 వరహాలను వెచ్చించి ఆలయం భూలోకు వైకుంఠంగా తీర్చిదిద్దినాడు. రామభజనలు చేయసాగినాడు.

ఖజానాకు చేర్చవలసిన పైకం తానిషా అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి వెచ్చించినాడన్న వార్త విన్న తానిషా రామదాసులకు కఠిన కారాగార శిక్షలు విధించినాడు. శ్రీరామ భక్తులకు ఎవరి వల్ల భయం లేదని, రాముని నమ్మిన వారిని రాముడే రక్షిస్తాడన్న అఖండ విశ్వాసంతో ఏమాత్రము చలించక పాడుతూ పాడుతూ చెరసాల వైపు వెళ్లసాగినాడు ఆ రామదాసు.

బందీకానలో తానిషా భటులు రామదాసును బయటకు లాగి కొరడాలు జుళిపించి నడి వీధిన తాడులోడేగా కొట్టసాగినారు.

స్వామి, శ్రీరామ, నేను బంధి అయినందుకు నీ సన్నిధికి రాలేకపోతున్నానే. నీ దర్శన భాగ్యము కరువాయి కదా తండ్రి, నీవైనా నాయందు దయచూపిరారాదా. ఒక్కసారి నీ దివ్య మోహన రూపాన్ని నా కన్నులార దర్శించుకునే వరమేవయ్యా. ఎంతకాలం నాకీ శిక్ష స్వామి.

ఓ శ్రీరామ, ఈ నగలన్నీ నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా, లేక నీ మామ జనక మహారాజు పంపెనా? అన్ని నేనే చేయించినవే కదా. అబ్బా, నా ప్రభువుని తిట్టి తిని

ఒక రాత్రి రామలక్ష్మణుడు జవాన్ల వలె తానిష పడక గదిని సమీపించి అత్యవసరంగా మాట్లాడాలంటూ భటులతో కబురు చేశారు. 6 లక్షల వరహాలను చెల్లించి రసీదు పుచ్చుకుని బందీకాన వైపు వెళ్లసాగినారు. అక్కడ నీరసంతో పడిపోయిన రామదాస్ ఎదురుగా తానిషా రూపంలో తటాలని ప్రత్యక్షమైనాడు ఆ భక్తవసులైన శ్రీరామచంద్రుడు. రామదాసు, నువ్వు మాకు చెల్లించవలసిన 6 లక్షల వరహాలను నీచే పంపబడిన నీ సేవకులు చెల్లించినారు, ఇక నీ స్వేచ్ఛగా నీ స్వగ్రామానికి వెళ్లిపోవచ్చు అని చెప్పి అంతర్ధానయ్యాడు. శ్రీరామచంద్రుని మహిమను గ్రహించిన రామదాసు ఆనంద బాష్పాలు జాలువారుతుండగా

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పిస్తున్నాను. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

0: మన స్వామి పలుకులు అంత మృదుమధురంగా ఉంటాయి. అయితే అవి అర్థం కాని విధంగా ఉండవు, అతి సామాన్యునికి సైతం అర్థమయ్యే విధంగా ఉంటాయి. స్వామి ఏం మాట్లాడతారు అంటే నిత్య సత్యాలను మాట్లాడతారు. మనం రోజు మన జీవితంలో ఎదుర్కొనే క్లిష్టమైన సమస్యలకు, సందేహాలకు చక్కటి తరుణోపాయాలను ప్రసాదిస్తారు. స్వామి ఉపన్యాసం ప్రసాదించాక అక్కడ గుమికూడిన వేల మంది భక్తులలో 100 మందిని పిలిచి, అయ్యా నీకు ఈ ఉపన్యాసంలో ఏం నచ్చింది, ఏం అర్థమైంది అంటే, ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో సమస్యలకు స్వామి ఉపన్యాసంలో సమాధానం దొరికింది అంటారు. మరి ఆ 100 మంది స్థలాలు వేరు, వారి సమస్యలు వేరు, కాని స్వామి సందేశం ఒక్కటే వారందరినీ సమాధానపరుస్తుంది, వారందరికీ శాంతిని అందిస్తుంది. వారి ప్రతి మాట ఒక బంగారు మూట. కేవలం వినటంతో సరిపెట్టక వాటిని ఆచరిస్తే వారి జీవితం ఒక రాచబాట. అయితే ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమం ద్వారా మనం రోజూ ఎదుర్కొనే కొన్ని ప్రశ్నలకు స్వామి ఉపన్యాసం నుండి సేకరించిన సమాధానాలను జతపరుస్తున్నాం. కేవలం వినటం మాత్రమే కాదండి, విని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. అయితే మొదటి ప్రశ్న, చాలాసార్లు మన మనస్సును మనం అదుపులో పెట్టుకోలేకపోతున్నాం అని మనలో చాలామందికి బాధ కలుగుతూ ఉంటుంది. మారుతున్న ఈ కాలంలో మన పరిసరాలు, మనం చూస్తున్న పరిస్థితులు మనలో మంచిని అణచివేస్తున్నాయా అని ఆలోచన కలుగుతుంది. స్వామి మన మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలనే విషయంపై ఏమన్నారో ఇప్పుడు విందాం.
1: సత్సంకల్పములకు దుస్సంకల్పములకు పరులు కాదు కారకులు, మన యొక్క సంకల్పములే మూల కారణం. మన మనస్సంతా సంకల్పముల యొక్క మూట, మన ప్రవర్తన అన్ని కూడా మనసు యొక్క బాట. మన సుఖ దుఃఖములకు మూల కారణము మన నడతలే మూల కారణము. కనుకనే సంకల్పములు మంచివైనప్పుడు మనసు మంచిది అవుతుంది, మనసు మంచిదైనప్పుడే మన నడతలు కూడా మంచిగా ఉంటాయి. కనుక ఈనాడు ప్రపంచమంతా కూడా మన నడతలను పట్టి అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములు కనిపిస్తూ ఉంటున్నాయి. దీనిని పురస్కరించుకుని ఏ ప్రాచీన మహర్షులందరూ కూడాను, మనయే మనుష్యానాం కారణం బంధమొచ్చేవో, మనసే మూల కారణము. కనుక మొట్టమొదట మన సంకల్పములను సత్సంకల్పములుగా మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆహార విహారముల చేత మన సంకల్పములు అనేక వికృతంగా మారుతూ ఉంటాయి. మన సుకృతమునకు వికృతమునకు మన సంకల్పములే మూల కారణము. కనుక మొట్టమొదట మనం సంకల్పమును ఆవిర్భవించిన తక్షణమే ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని టైం తీసుకుని విచారణ చేయాలి. తొందరపాటు ఎప్పుడు మంచిది కాదు. హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ హరీ. మనం తొందరపాటు పడకూడదు, మనం శాంతంగా, అదే పేషెన్స్. ఈ యొక్క శాంతిని మనం వహించమంటే సర్వ విధములైనటువంటి సుఖములు మనం అనుభవించగలము. సుఖము అనేటువంటిది కూడా మనకు ప్రాప్తమైనటువంటి దృష్టిలో మనకు కనిపించేటువంటిది కాదు. మన అదృష్టం అనేటువంటిది కూడా మన యొక్క ప్రాప్తిని పురస్కరించుకొని లభించేటువంటిది కాదు. కనుకనే కర్మలు అనేటువంటివి అన్ని కూడాను అదృష్టం పైన ఆధారపడి ఉంటుంటాయి. అదృష్టం అంటే పూర్వం చెప్పాను, దృష్టికి కనిపించినటువంటిదే అదృష్టము, కంటికి కనిపించేటువంటిది కాదు అదృష్టము. కర్మ ఫలములు వేసి సంకల్ప బీజములు నాటి కర్మ ఫలములు పొందుతున్నాం. కర్మ ఫలములు నాటి సుఖము అనేటువంటి యొక్క అభ్యాసములు పొందుతున్నాం ఫలములు. అభ్యాసములు అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాం. ఈ శీలము అనేటువంటి యొక్క బీజములు నాటి అదృష్టము అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాం. అదృష్టము అనేటువంటి మన గుణం పైన ఆధారపడి ఉంటుండాలి. ఈ గుణము అనేటువంటిది మన ఆలోచన పైన ఆధారపడి ఉంటుండాలి. ఈ ఆలోచన అనేటువంటి మన కర్మలపైన ఆధారపడి ఉంటుండాలి. ఈ కర్మలనేటువంటిది సంకల్పం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుకనే సమస్త సుఖ దుఃఖములకు మన సంకల్పములే మూల కారణములు. కనుక సంకల్పములు ఎట్టివో మనిషి యొక్క స్వభావం అట్టిది. కాన మొట్టమొదట మనం ఈ సంకల్పమును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: మన మనస్సును అదుపులో పెట్టుకోవాలంటే మన నుండి ఆవిర్భవించే సంకల్పములను గమనిస్తూ ఉండాలి అని స్వామి చెప్పారు. అవే మన ఆలోచనలకు, మన అదృష్టానికి మూల కారణమని కూడా చెప్పారు. అయితే ఈ సంకల్పములను ఎలా గమనించాలి? మనలో ఆవిర్భవించే ప్రతి సంకల్పము మంచి సంకల్పం ఎలా అవ్వాలి? అలా అవ్వడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు విందాం.
1: మన సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా మనం భావించాలి. సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి. హృదయము భగవస్థానము, అందుకనే సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించుతున్నాయని సత్సంకల్పాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది. మంచి చెడ్డల పనులపైన మనము ఆవిర్భం చేయకూడదు. ఎవరు మంచి చెడ్డలకు కారకులు కాదు, సమస్త మంచి చెడ్డలకు నీ యొక్క సంకల్పములే మూల కారణము. కనుకని మన సత్య సంకల్పములను అభివృద్ధి పరచుకొని తద్వారా సర్వ సంకల్పరహితుడే శాంతుడగును. సర్వ సంకల్పములు కూడాను మనం శూన్యము గావించుకోవాలి. యద్భావం తద్భవతి. కనుకనే మన యొక్క ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. ఒకనొక సమయంలో కృష్ణుడు ధర్మజని పిలిపించి, ధర్మజ, ఈ రాజ్యము లోపల ఎవడైనా దుష్టుడు దుర్మార్గుడు అనేటువంటి వారు ఉన్నారా విచారించుకుని రమ్మని పంపాడు. తదుపరి కొంతసేపు అయిన తర్వాత దుర్యోధన్ని పిలిపించాడు. దుర్యోధన, మన రాజ్యం లోపల ఎవరైనా దుష్టులో దుర్మార్గులో ఉంటున్నారేమో విచారించమని చెప్పాడు. ధర్మజుడు ఒకవైపున, దుర్యోధనుడు మరొక వైపున ఈ యొక్క దీనిని కొంతవరకు సాధించే నిమిత్తమై రాజ్యంలో సంచారం సల్పుతూ వచ్చారు. కొంతకాలమైన తర్వాత ధర్మజుడు వచ్చి, కృష్ణ, మన రాజ్యములో దుష్టులు దుర్మార్గులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు. ప్రజలు కూడాను పవిత్రులే, సద్గుణవంతులే, సదాచార సంపన్నులే, దుష్టులెవరూ నా కంటికి కనిపించలేదన్నాడు. సరే వెళ్ళమన్నాడు. మరి కొంతసేపటికి దుర్యోధనుడు వచ్చాడు. కృష్ణ, మన రాజ్యం లోపల ఎక్కడ చూసినా దుష్టులు దుర్మార్గులే కనిపిస్తున్నారు, దురాచార సంపన్నులే కనిపిస్తున్నారు, సత్ప్రవర్తనలు సదాచార సంపన్నులు నా కంటికే కనిపించలేదన్నారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, యద్భావం తద్భవతి. దుర్యోధను యొక్క దృష్టి అంతా కూడాను దుస్సంకల్పముల చేత, దురాచారముల చేత, దుర్భావముల చేత నిండి ఉంటున్నది. కనుకనే అతనికి అన్ని కూడాను దుష్ట సంకల్పములైన వారే కనిపించారు, దురాచారులే కనిపించారు. తాను ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటారో అందరికీ అలాంటి కలరే కనిపిస్తుంది. కనుక దుష్టుల యొక్క దృష్టి చాలా దుష్ట దృష్టిగా కనిపిస్తుంటాది. దుర్యోధను పరమ దుష్టుడు, దుర్మార్గుడు, దురాచార సంపన్నుడు. ధర్మజుడు, ఇతను సాధుగుణము కలవాడు, సత్య సంకల్పుడు, సదాచార సంపన్నుడు, ధర్మమే అతని యొక్క స్వరూపము ధరించినటువంటి వాడు. కనుకనే అతనికి అందరు కూడాను సద్గుణవంతుడే కనిపించారు. ఏత వాత, దుర్యోధను యొక్క దుష్ట సంకల్పములకు, ధర్మజుని యొక్క సత్సంకల్పములకు ఈ యొక్క దృశ్యము లేదు మూల కారణము.
0: మన దృష్టి ఎలా ఉంటుందో మన సంకల్పములు అలానే కనిపిస్తాయని స్వామి దుర్యోధనుడు ధర్మజుడు ఉదాంతం ద్వారా తెలిపారు. అయితే ఇంకో ప్రశ్న ఎప్పుడూ మన మదిలో మెదులుతూ ఉంటుంది. ఈ ప్రశ్నను శ్రోతలందరూ కూడా ఎవరికి వారు వేసుకోవచ్చు. ఈ మానవ జీవితంలో మనకు ఏది లభిస్తే ఈ జీవిత పరమావధిని పొందినవారమవుతాము? జీవిత పరమావధి అనేది డబ్బులో ఉందా? మరి ఉన్నట్లయితే ప్రతి లక్షాధికారి ఆనందంగా ఉన్నాడా? పోని చక్కని ఆరోగ్యంలో ఉందా? అలా ఉంటే ఆరోగ్యంగా ఉన్న వారందరూ ఆనందంగా ఉన్నారా? ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే చివరికి ఏమనిపిస్తుందంటే, ఏది లేకపోయినా పర్వాలేదు, శాంతిగా ప్రశాంతిగా ఉంటే చాలు. డబ్బు, ఐశ్వర్యం, మరే విధమైన లౌకిక ఆనందాలను అందించే వస్తువులలో శాంతి కనిపించదు. అయితే ఈ శాంతిని పొందే సులభ మార్గం ఏదైనా ఉందా? మన ఈ కలియుగంలో కూడా ఘోర తపాలు ఆచరించే సమయం లేదు. అలాంటప్పుడు ఈ శాంతిని పొందటానికి ఏదైనా సులభమైన మార్గం ఉందా? మన కరుణామయుడు సాయి శాంతిని సులభంగా ఎలా పొందాలో మనందరికీ కూడా తెలియజేశారు. ఇప్పుడు స్వామి మాటలో శాంతిని పొందే మార్గాన్ని, సులభ మార్గాన్ని గురించి విందాం.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుంది, కానీ ఇది మహా విశాలమైనటువంటి ఒక స్వరూపము.
2: దో పీస్ అపియర్స్ టు బి ఎ టూ లెటర్డ్ వన్, బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత, ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
2: ఆఫ్టర్ భజన్, ఆఫ్టర్ ప్రేయర్, వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
3: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
2: వై షుడ్ వి సే త్రీ టైమ్స్?
3: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
2: వై నాట్?
3: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
2: వై నాట్ ట్వైస్?
3: మూడు పర్యాయములు ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
2: వై షుడ్ వి సే థ్రైస్?
3: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
2: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
3: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
2: పీస్ ఇస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
3: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు శాంతి కలుగుతుంది.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్.
3: లేక మనస్సు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేయాలి. ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
2: వై నాట్ ట్వైస్?
3: మూడు పర్యాయములు ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
2: వై షుడ్ వి సే థ్రైస్?
3: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థాలు.

0: It's not enough if there is peace at the body level. The mind needs peace.
1: దేహ మనసు శాంతితో ఉండినంత మాత్రమే నా దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: It's not enough if mind is in the state of peace, the body also needs peace.
1: కనుకనే ఈ మూడు మార్గములు యందు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: The inner significance of this prayer is to pray to Lord to give us peace in these three levels, body, mind and spirit.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అనేక పర్యాములు అదొక నామంగా నీకు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్, రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్, యూ విల్ సర్టన్లీ అక్వైర్.
1: అదే విధంగా నేను అనేక పర్యాములు చెప్పాను. ఏదైనా దుర్భావం మీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: భగవాన్ టోల్డ్ us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not animal, I am man.
1: మనకు కోపం వచ్చేస్తుంది.
0: So we are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషి క్వాలిటీ కాదు.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారానటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ animal qualities అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
2: మనలో ఏవైనా జంతు గుణాలు కనిపించినప్పుడు స్వామి అన్నారు, I am not an animal, I am a man. నేను జంతువును కాదు మనిషిని అనుకోమన్నారు. చాలా మందికి అనిపిస్తుంది, నేను మనిషిని, నేను జంతువును కాదు అని అనుకున్నంత మాత్రాన మనం కాకుండా పోతామా, మనలో ఉన్న ఆ దుర్భావాలు పోతాయా అని. పోతాయండి, ఎందుకంటే మనం కనుక పురాణాలు చదివినట్లయితే రత్నకారుని గురించి చదివే ఉంటాం. ఆయనకి సప్తఋషులు బోధించింది రామనామం కాదు, కేవలం మరా అనే పదాన్ని బోధించారు. కాని ఆయన మరామ రామ రామ రామ అంటుకుంటూ రామనామాన్ని జపించాడు. తనకు తెలియకుండానే రత్నకారులలో నుండి వాల్మీకి బయలుదేరాడు. కాబట్టి స్వామి చెప్పిన ఈ సులభోపాయాలను మనం ఆచరించితే తప్ప దానిలో ఉన్న లాభాల గురించి మనకు తెలియదు. మనము దానిని ఆచరణలో పెట్టినప్పుడు స్వామి ఏం చెప్పారో అది గ్రహిస్తాం. ఎందుకంటే ఏ పరిస్థితి వచ్చినా మన జీవితంలో స్వామి చెప్పిన ఆ చిన్న చిన్న ఉపాయాలను కనుక పాటించినట్లయితే వెంటనే ఆ పరిస్థితి నుండి బయటకు వస్తాము. ఇక మన జీవితంలో సుఖదుఖాలతో పోరాటం జరుగుతుంది. ప్రతి వ్యక్తి సుఖం కావాలనుకుంటాడు, దుఃఖం వద్దనుకుంటాడు. అయితే మనం సుఖం వచ్చినప్పుడు ఎలాగైతే భగవంతుడిని ఎందుకు భగవంతుడా నాకు సుఖం ఇచ్చావు అని అడగమో, అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా అడగకూడదు. మరి అప్పుడు ఏం చేయాలి? వాటిని సమానంగా చూడగలగాలి. మరి సుఖదుఖాలను సమంగా చూడాలి. ఎలా చూడాలి? ఇదే నా తర్వాతి ప్రశ్న. అంటే సుఖదుఖాలను సమంగా ఎలా చూడాలి? మనం దుఃఖం వచ్చినప్పుడు, సఫర్ అవుతున్నప్పుడు, మనకు చాలా బాధ కలిగినప్పుడు ఎలా దాన్ని తట్టుకోవాలి? స్వామి దాని గురించి ఏమైనా చెప్పారా అంటే చాలా చెప్పారండి. మీరిప్పుడు వినబోయే క్లిప్లో స్వామి సుఖదుఖాలను సమంగా ఎలా చూడాలో చెప్పారు. విని మనం కూడా మన జీవితాల్లో మనకు దుఃఖం వచ్చినప్పుడు, మనకు సుఖం వచ్చినప్పుడు సమంగా ఎలా ఉండాలో నేర్చుకుందాం.

0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ది ల్యాక్
0: వెల్త్ అండ్ పూర్
1: ది వెల్త్ అండ్ పావర్టీ రిప్యూట్ అండ్ డిస్రిప్యూట్ దే ఎగ్జిస్ట్ లైక్ ట్విన్ బర్డ్స్.
0: సుఖము లేక దుఃఖము లేదు.
1: Without pleasure, you don't find the pain.
0: దుఃఖం లేక సుఖమునకు విలువ రాదు.
1: Without pain, the pleasure will not have any value.
0: నసుకార్ లభ్యతే సుఖం. సుఖం నుండి సుఖం ప్రాప్తించదు, దుఃఖం నుండి సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: లైక్ వైజ్ ప్రాపర్టీ అండ్ పావర్టీ ఏ రిచ్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్
0: దరిద్రులకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: అండ్ ఏ పూర్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్ విల్ బికమ్ రిచ్.
0: ఈనాడు కీర్తివంతుడు కావచ్చు, రేపు అపకీర్తిని పొందవచ్చు.
1: యు మే బి ప్రైజ్డ్ రిప్యూటెడ్ Tomorrow we may be put to disrepute.
0: Aithe ee keerthi apakeerthulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi samamuga visheshinchi samasthitini pondatame manavuni pradhanam yokka visishtata.
1: The importance and the greatness of man lies in considering these twins, the pleasures and the pains, the poverty and the property, repute and the disrepute, equal.
0: Sama dukkam sukham anandi gida.
1: It's
0: sukha dukke samikrutva labham labham jaya jaya. Sukha dukkamaru labha nashtamalu kudanu samanga bhavinchuve anubhavinchinatundi vaniki nijamainatundi manava jeevitam yokka ruchi telustundi.
1: One will know the taste of life if he is equal minded in both these situations, pleasure and pain, profit and loss.
0: నిజముగా దుఃఖమే లేకుండినా మానవుడికి సుఖం యొక్క విలువనే తెలియదు.
1: In fact, when there is no pain, you don't know the value of pleasure either.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్న దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: In order to know the value of this happiness, one should necessarily face difficulties.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The pleasure and the pain go together, mixed.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: It is impossible for anyone to separate them out.
0: సుఖము ప్రత్యేకముగా యందు చూడబోము.
1: You don't find happiness separately existing on its own.
0: కష్టము ఫలించలేని సుఖం బటందు.
1: It is the pain that fortifies ultimately and ends in happiness.
0: ఇంతటి భావములో ఇంతటి విషయముల్లో అందరూ కూడా అర్థం చేసుకుని వర్తించడానికి చాలా కష్టమవుతుంది. నిత్య జీవితంలో పగలే లేకుండినా రాత్రికి ఏమాత్రమూ విలువ లేదు, రాత్రియే లేకుండినా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ రాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్, వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్, వితౌట్ ద నైట్ దే విల్ నాట్ హ్యావ్ వాల్యూ.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: మ్యాన్ హూ డజంట్ నో దిస్ ట్రూత్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్ ది టైమ్.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: హి ఇస్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ హి షుడ్ బి జాయ్ఫుల్.
0: ఇది అసాధ్యం.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖం అనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖం ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టము ఎందుకు రావాలి, దుఃఖము ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదని చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
2: సుఖాన్ని దుఃఖాన్ని సమంగా ఎలా భావించాలి అంటే స్వామి చక్కగా చెప్పారండి. దుఃఖం వచ్చినప్పుడే, దుఃఖాన్ని అనుభవించినప్పుడే తర్వాత సుఖం వచ్చినప్పుడు ఆస్వాదించగలుగుతాం. ఆ సుఖం యొక్క విలువ తెలుస్తుంది. స్వామి చెప్తుండేవారు, ఎప్పుడూ ఏసీ రూమ్లో కూర్చున్న వాడికి దాని విలువ తెలియదు. గంట సేపు ఎండలో తిరిగి వచ్చినప్పుడు కాస్త 5 నిమిషాలు ఏసీ రూమ్లోకి వెళ్తే అప్పుడు ఆ ఏసీ యొక్క అంటే ఆ చల్లదనాన్ని అనుభవించి దాని విలువ తెలుసుకుంటాడు అని. ఇది కూడా అలానే ఎంతో చక్కగా చెప్పారు. ఇక తర్వాత ప్రశ్న, త్రేతాయుగం ద్వాపరయుగం అంతకు ముందు గడిచిన అన్ని యుగాలలో చిన్నపిల్లవాడైన ద్రోడి మొదలు విశ్వామిత్రునంతటి వాణి వరకు ప్రతి ఒక్కరూ భగవంతుని దర్శించడానికి పొందటానికి కఠోర తపాలు ఆచరించారు. ఎన్ని కష్టాలో పడ్డారు, ఎన్ని సంవత్సరాలో వాళ్లు కష్టపడ్డారు. అన్న పానాదులను నిద్రలను కూడా వదిలిపెట్టారు. కాని ఈ కలియుగంలో కరుణామయుడు తన భక్తుల బాధలను చూసి వారికి ఇన్ని ఘోరతపాలు ఆచరించే మనోనిగ్రహం లేదు, సమయం కూడా లేదు అని గ్రహించి సులభమైన మార్గాలను చూపెట్టారు. తరువాతి ప్రశ్న, భగవంతునికి ఏం కావాలి? మరి ఆ భగవంతునే అడిగి తెలుసుకుందాం.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the embodiment of love.
0: ఆ ప్రేమకు ప్రేమనే కావాలి.
1: This love needs love only.
0: ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి,
1: to see the shining moon,
0: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
1: You don't need torch light.
0: హరికేన్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు.
1: You don't need to carry hurricane lamp.
0: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
1: Nor పెట్రోమాక్స్ లైట్.
0: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
1: You can see the moonlight only with the help of the moonlight only.
0: కనుకనే ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
1: In order to experience the embodiment of love, you can experience only through love.
0: ప్రేమకున్నటువంటి మరొక లైట్ ఈ జగత్తులోనే లేదు.
1: There is no other light more powerful than love.
0: ఆ లైట్ను వెలిగించేటువంటి తన నాలుకపైని.
1: That light is lit by the tongue.
0: అదే నాలుగు చెప్పింది.

0: ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
1: The manifestations of the Lord are mysterious and sacred to all the world.
0: కూడాను past, present and future మూడు కాలంలో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది.
1: Since committed in all the three periods of time, past, present and future are atoned.
0: Muni jana vana pautrambulu. Muni jana vana pautrambulu. ఏమిటి ఈ పౌత్రుడు అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం.
1: This God's name is the grandson to Munis, the
0: saints. పౌత్రుడు అంటారు.
1: Who says my grandson?
0: అంటారు. కనుకని ఈ నామం అనేటువంటి ప్రతి వాడికి కూడాను నిజమైనటువంటి పుత్రులు, నిజమైనటువంటి పౌత్రులు.
1: God's name is a true son and a true grandson.
0: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
1: Who are our parents? Who are our sons?
0: మన ప్రేమనే మన తల్లి.
1: Love is our mother.
0: మన సత్యమే మన తండ్రి.
1: Truth is the father.
0: మన యొక్క దయనే మన సిస్టరు.
1: Compassion is the sister.
0: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
1: Bliss is our brother.
0: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
1: when we have that brotherhood,
0: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
1: Why are we after this unnecessary brotherhood or fraternity?
0: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుండదో మీరు యోచించుకోండి.
1: How lofty, how great it is in living in unity.
2: ఇక స్వామి ఈ ఉదాహరణని చాలాసార్లు చెప్పారు, వారి ఉపన్యాసాల్లో కూడా చెప్పారు. ఇప్పుడు మనకి ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, మనకి వాళ్లతో మాట్లాడడం ఇష్టం లేదు, ఏం చేస్తాం? ఒకటి ఫోన్ ఎత్తము, లేదా ఏదైనా అసత్యం చెప్పేస్తాం. ఇంకా ఏమిటంటే, మనకి అసత్యం చెప్పడం ఇష్టం లేక మన పిల్లలతోనూ లేక వేరే వారితోనూ ఎవరైనా వారు లేరండి, బయటికి వెళ్లారు, ఇలా ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ ఫోన్ పెట్టేస్తాం. ఇది ఒక చిన్న సంఘటన మాత్రమే. అయితే ఇలాంటి చిన్న చిన్న అసత్యాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఏమనిపిస్తుందంటే, మన జీవితంలో సత్యం చెప్పటం అంత కష్టమా? ఎందుకంటే ఇంత చిన్న విషయాలకు అసత్యం చెప్పవలసి వస్తుంది. సత్యం చెప్పటమే అని కాదు, ధర్మంగా ఉండటం అంత కష్టమా? అవును అని కొందరు అనుకోవచ్చు, కాని స్వామి ఖచ్చితంగా చెప్తారండి, సత్యాన్ని పలకడం, ధర్మాన్ని ఆచరించటం వీటికన్నా సులభమైనది ఇంకొకటి లేదు అని. స్వామి సత్యాన్ని పలకడం, ధర్మాన్ని ఆచరించడం ఎంత సులభమో ఎంతో చక్కగా వివరించారు.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు,
1: ద బాయ్ సెడ్ ఇన్ హిస్ టాక్,
0: సత్యం వద ధర్మం చెర.
1: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: సత్యమును పలకాలి,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మమును నడుచుకోవాలి,
1: ఫాలో ధర్మ.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: హి సెడ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: అది రాంగ్,
1: ఇట్ ఈస్ రాంగ్.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: There is no other easier thing other than this. Easy to speak.
0: సత్యం చెప్పడానికి కూర్చో స్వామి, 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: You can speak truth. It's quite easy.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్, హి అరైవ్డ్ హియర్ ఫర్ 4 o'clock.
0: యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చేయాలి.
1: బట్ టు అటర్ ఎ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఎ సైడ్ యాస్ టు యాక్సెప్ట్.
0: దీనికి పన్నాలి.
1: యు మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇంటూ ఎ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము?
1: సో డిఫికల్ట్ టు స్పీక్.
0: సత్యం ఈజీ,
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము.
1: వి ఆర్ యూజ్డ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వల్లనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాజ్ వి ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్, వి ఫైండ్ డిఫికల్ట్.
0: ఈ లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వి ఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్
0: ఈ బలహీనత ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏం కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అని కదా మనం పోయి మాట్లాడితే ఏమిరా వీణు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
3: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: Kaani ade intiki poyi amma eppudu minchi jabbu chesindi ఏ డాక్టర్ చూశాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే, అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
3: What kind of treatment was given? Who was the doctor?
0: Idantha alpatrupti kada.
3: It gives you satisfaction.
0: Ivanni ye maatramo manu tripti cheyatundi kadu.
3: It doesn't give you total satisfaction.
0: Jaranamto paatu mannam kuda puttindi.
3: The death is born along with birth.
0: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసుకుంటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసుకుంటారు.
3: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్స్ దేర్ బి బోర్డ్స్ రిటర్న్.
0: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ దీనికి పంపించారు.
3: దేర్ఫోర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద
0: పెవిలియన్. ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్,
3: బాడీ ఇస్ ఆల్సో కంపార్ట్మెంట్.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
3: బట్ ది డేట్ ఇస్ నాట్ మెన్షన్డ్.
0: రిటైర్డ్ మాత్రం షూర్.
3: బట్ ఇట్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
0: రిటర్న్ అనేటువంటి మాత్రం ఉంటుందా?
3: ఇట్ మస్ట్ రిటర్న్.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
3: వై డూ వరీ అబౌట్?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
3: వై డూ థింక్ అబౌట్?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖపడి కావాలి?
3: వై షుడ్ వి ఫీల్ సాడ్?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
3: యూ గోట్ యూస్ టు సచ్ థాట్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే, కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటి కాదు.
3: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసము అనేటువంటి సత్యం.
3: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
3: The faith is true.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
3: That gives you bliss.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
3: Out of bliss you
0: శాంతి వల్లే మనకు సౌఖ్యము.
3: And peace gives prosperity.
0: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
3: And that very very happiness is the very heaven.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
3: Our happiness is the heaven.
0: మన దుఃఖమే నరకం అంటారు.
3: Our misery is hell.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
3: యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: దానిపైన నువ్వు విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
3: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ హ్యావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిత్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
3: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేదు.
3: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటి మనం పెంచుకోవాలి.
3: సో యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
3: You can develop faith by thinking of God.
2: ఇప్పటి వరకు మనం సత్యాన్ని పలకడం ఎంత సులభమో విన్నాం. ఒక్కొక్కసారి కఠినంగా అనిపించవచ్చు సత్యం, కానీ స్వామి ఇది కూడా చెప్పారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అని. అంటే సత్యమైనప్పటికీ అది ప్రియంగా లేకపోతే అది చెప్పకూడదు. నాకొక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక చెట్టు కింద ఒక ఋషి ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు అదే సమయంలో ఒక జింక తన ముందు పరిగెత్తి వెళ్తుంది. దాన్ని వెంటాడుతూ ఒక వేటగాడు వస్తాడు. అప్పుడు ఆ వేటగాడు ఆ మహర్షిని అడుగుతాడు, స్వామి ఇంతకుముందు ఒక జింక ఇలా వచ్చింది, అది ఏ వైపు వెళ్ళింది అని. అప్పుడు ఆ మహర్షి ఆలోచిస్తాడు, పాపం, ఎందుకంటే జింక వెళ్లిన దారి చూపిస్తే తనకి పాపం తగులుతుంది, ఎందుకంటే ఇతను వెళ్లి దాన్ని చంపేస్తాడు. లేదు నాకు తెలీదు అంటే అది అబద్ధం చెప్పడం, అది కూడా పాపమే. అప్పుడు తను చక్కగా ఒక సమాధానమిస్తాడు, నాయన చూసిన కళ్ళు చెప్పలేవు, చెప్పే నోరు చూడలేదు అని. ఇంకా స్వామి చెప్పారు, సత్యం పలకడం చాలా సులువైనది, కాని మనం ఆచరించకపోవడం వల్ల చిన్న చిన్న అసత్యాలకు అలవాటు పడి సత్యం విలువను తెలుసుకోలేకపోతున్నాం అని. ఇప్పుడు ఈనాటి మన కార్యక్రమంలో మీరు వినబోయేది చివరి ప్రశ్న అండి. మనం రామావతారం సారాంశం ఏమిటి అంటే, రాముడు అవతరించాడు, రావణుని రూపంలో ఉన్న చెడును సంహరించాడు, ధర్మోద్ధరణ గావించాడు. ఇక ద్వాపరయుగంలో కృష్ణుడు అవతరించాడు, దుష్టులందరినీ సంహరించి గీతామృతమును అందించి ధర్మస్థాపనను చేశాడు. నిజానికి ఆయా యుగాల్లో వీరు దుష్టులు వీరు మంచివాళ్లు అనే వ్యత్యాసం ఉండింది. రావణుడి వధతో చెడు సమాప్తమైంది. చాలామంది రాక్షసులను చంపడంతో ద్వాపరయుగంలో చెడు అంతమైంది. అయితే ఈ కలియుగంలో వీరు మంచి వీరు చెడు అని చెప్పటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిలో కూడా మంచి ఉంది, అలాగే ప్రతి ఒక్కరిలో కూడా చెడు పొంచి ఉంది. మరి ధర్మస్థాపన ఎలా సాధ్యం? అందుకనే మన బంగారు స్వామి ఈ కలియుగంలో సంహరణ కాదు సంస్కరణ ఎంచుకున్నారు. అయితే సంస్కరణ అంటే ఏమిటి? చెడును చంపివేయడమా, మంచిని పెంపొందించడమా? అసలు సంస్కరణ అంటే ఏమిటో ఇప్పుడు స్వామి మాటల్లోనే విందాం.
3: What do you mean by this refinement?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
3: Removing all the dirt and keeping up its quality.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
3: All the material that we partake is natural in its creation.
0: తింటున్నాము,
3: we eat rice,
0: బేడలు తింటున్నాము,
3: we eat dog,
0: ఇంకే విధమైన పదార్థాలంతా మనం తింటున్నాము,
3: we eat all sorts of material.
0: పుట్టినట్టుగా మనం భోజించము.
3: We don't eat as they are available.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
3: యు ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలుపోయి వేరు చేయాలి.
3: వి రిమూవ్ ది గ్రాస్.
0: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
3: అండ్ వి రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
3: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
0: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
3: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
0: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
3: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్.
0: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
3: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్
0: ఈస్. గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటారు.
3: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
0: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
3: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
0: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
3: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి purified, it means processed in fire.
0: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలను మనం చేసుకోవచ్చు.
3: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
3: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
0: ఇది బట్టగా ఉంది,
3: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
3: ప్రయర్ టు దాట్
0: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
3: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనం దారంగా తీసుకోవాలి.
3: అండ్ యూ హావ్ టు ట్రాక్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
3: ద థ్రెడ్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హస్ టు షేప్.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
3: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
3: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
3: All that you study here is just bookish knowledge, familiarity with the text.
0: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
3: This kind of refinement is also needed.
0: Enta chaduvu chadivinappatikini samskaram leni chaduvu padive kaadu.
3: You may read a lot without culture, you cannot call it education.
0: Enta chaduvu chadivi yeniti unnanu inuni gunambu manaledu.
3: One may have very high education, but a mean man will never give up his quality.
0: Tarachi chaduvu chaduvam tarkavadame kaani పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
3: ఎప్రాలిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ హెల్ప్ హిమ్ టు ఆర్గ్యూ విత్ పీపుల్ అండ్ నాట్ టు ఎక్వైర్ టోటల్ విజ్డమ్.
0: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
3: బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్.
0: ఇది కాదు చదువు యొక్క విషయం.
3: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ.
0: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
3: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
3: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ విజ్డమ్ ద నాలెడ్జ్.
0: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
3: వీ టేక్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అండ్ కన్సిడర్ ఇట్ దట్ ఇట్స్ మెంట్
0: ఫర్ జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
3: దేర్ ఆర్ టూ పార్ట్స్ ఇన్
0: లైఫ్. జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
3: One is just a living, another the purpose of life.
0: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
3: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
0: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
3: We may live and may die ultimately.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
3: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్.
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
3: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
0: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
3: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
3: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
0: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
3: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
0: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
3: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
0: అవి చిరంజీవి తత్వము.
3: దే ఆర్ ఇమ్మోర్టల్.
0: జన్మ జన్మాల యందు కూడాను ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
3: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
0: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
3: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
3: మోడర్న్ మ్యాన్ డజంట్ నో.
0: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
3: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
0: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
3: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
0: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
3: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
0: కనుక సమాజం కూడా ఇటువంటి గౌరవించదు.
3: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
3: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
0: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
3: Village head is respected by villagers.
0: దేశములో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
3: The king is respected in his kingdom.
0: కానీ
3: but
0: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
3: The one with culture is respected by the whole world.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
3: Therefore we have to safeguard and uphold the culture of Bharat.
0: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
3: Anyone of any country for that matter to keep up their own culture.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
3: This is the significance of education.
2: ఇప్పుడు మనం స్వామి సంస్కారం గురించి చెప్పినం విన్నాము. అయితే ఈ ప్రశ్నలు సమాధానాలు విన్నాక ఏమనిపిస్తుందంటే, స్వామి ఇందాక ఒక సమాధానంలో అన్నారు, మన దేహం కూడా ఒక రైల్వే కంపార్ట్మెంట్ వంటిది. అది వెళ్లే డేట్ దానిపై రాసి ఉంటుంది, అలాగే అది ఎప్పుడు తిరిగి రావాలో కూడా రాసి ఉంటుంది. ఈ దేహం అనేది ఎప్పుడు భూమి మీదకి రావాలి, ఎప్పుడు ఈ భూమి మీద నుండి వెళ్లాలి అనేది కూడా తప్పకుండా రాసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అది రాసి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో, అంటే జనన మరణాలకు మధ్యలో ఉన్న ఈ సమయం ఎలా గడిపామన్నది ముఖ్యం. సిగ్నల్స్ పాటించకుండా వెళ్లే వాహనానికి ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో, స్వామి చెప్పే మాటలను ఆచరించకుండా వెళ్లే ఈ జీవిత ప్రయాణంలో కూడా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్వామి చెప్పే మాటలు, సత్యాలు మన జీవితంలో పాటించవలసిన సిగ్నల్స్ వంటివి. అవి పాటిస్తే జీవితం ఆదర్శవంతంగా సాగుతుంది, ప్రయాణం సుఖమయం అవుతుంది. స్వామి చెప్పిన విషయాలు మనల్ని తప్పు మార్గంలో వెళ్లకుండా కాపాడుతాయి. స్వామి చెప్పని విషయమంటూ లేదు. అప్పుడే పుట్టిన పిల్లవాణి మొదలు భూమిపై చివరి రోజు గడుపుతున్న వయోవృద్ధుని వరకు కావలసిన జీవిత సత్యాలను, ఏమీ తెలియని పామరుని మొదలు మహాపండితుని వరకు అందరికీ కావలసిన ఆధ్యాత్మిక సూక్ష్మాలను కూడా స్వామి అందించారు. విని ఆచరించడం ప్రధానం. స్వామి అన్నారు, స్వామితో ఒక భక్తుడు అన్నాడు, స్వామి నేను నీ భక్తుణ్ణి, ఐ లవ్ యూ స్వామి అని. అప్పుడు స్వామి అంటారు, ఐ లవ్ యూ అని చెప్పటం కాదు బంగారు, నేను చెప్పేది ఆచరించు, అప్పుడు నువ్వు నా భక్తుడు అవుతావు అని. కాబట్టి శ్రోతలందరూ ఇప్పటి వరకు స్వామి చెప్పినవి విని ఆనందించారని భావిస్తున్నాను. వినటం మాత్రమే కాదండి, మనందరం వాటిని ఆచరించి స్వామి భక్తులమై తరించాలని స్వామిని కోరుకుంటూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 23వ తేదీన జరిగిన పరమపద సోపానత్రయం ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.
1: సహవాస దోషం అనేది ఒకటి ఉంటుంది. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టు చెంచలమైన మనసుకు చాపలంగల ఇంద్రియాలు వంతపాడుతుంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి ఇంద్రియ నిగ్రహం ముఖ్యం. భగవద్ దర్శనానికి తప్పించే భక్తుని కోరిక కూడా ఇంద్రియాలను దమించే వరకు నెరవేరదని సూరదాస్ చరిత్ర చెప్తుంది. ఆ వాగ్గేయకారుని జీవితాన్ని ప్రతిబింబించే నాటిక ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. భక్త సూరదాస్ నాటిక సమర్పణ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు.
2: ఆహా, వంశీధరుని మంజుల మురళీరవళి శతాబ్దాలుగా రాసలీలలకు ఆటపట్టైన బ్రజభూమిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ శ్యామసుందరిని ముగ్ధమోహనమైన మూర్తి భక్తిపూరితమైన కోట్లాది హృదయాలను పరివశింపచేస్తూ ఉంది.
3: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే
4: లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే మురళి అనగానే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే శ్వాసిస్తూ ఆ శ్వాసను చేజారే ప్రతి క్షణాన్ని శాశ్వతమైన ఆనందంగా మార్చే మధురమైన సంగీతంగా మలుచుకోవాలి. జగన్నాటక సూత్రధారిని ప్రియమైన సుస్వర గానంతో ఆరాధించిన వేణువుల్లో సూరదాస్ ఒకరు.

0: బిల్లోమంగళ, నీవు చేస్తున్న నామజపం వింటుంటే నిర్జనారణ్యంలో ఒంటరిగా ఇదే మంత్రాన్ని జపిస్తూ నువ్వు నా కంటపడిన రోజే గుర్తొస్తోంది. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి, అయినా నీ స్వరంలో మాధుర్యం చెక్కు చెదరలేదు. నీ భక్తి కూడా మరింత ఉచ్చస్థితికి చేరుకుంది.
1: గురువర్య, భక్తితో ప్రార్థించడం ద్వారా నా హృదయ నివాసి అయిన ద్వారకానాథుని ప్రేమను చవిచూడవచ్చని బోధించింది మీరే కదా.
0: సరే, కాని ఈరోజు రాజస్థానం నుంచి ఒక ప్రముఖుడు మనకు అతిథిగా వస్తున్నారు. ఒక ఆలయంలో పరిచయమయ్యారు. నా ఆహ్వానం మేరకు మన ఇంటికి రావడానికి అంగీకరించారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ప్రణామాలు ద్వారకాదాస్ గారు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం.
2: ఆయుష్మాన్ భవ. ఈ కుర్రవాడెవరు కృష్ణదాస్ గారు? ఇతని ముఖంలో ఏదో దివ్య తేజస్సు గోచరిస్తోందే.
0: ఇతను బిల్లోమంగళుడు. మీరన్నట్లు ఆ ముఖంలోని దివ్య వచ్చస్సు, ఆ మధురమైన కంఠం, అవే నేనతన్ని శిష్యునిగా స్వీకరించి విద్యగరిపేలా చేశాయి.
2: అలాగా? నేనింతవరకు అతని పాట విననే లేదు. బిల్వా, నా కోసం ఒక్క పాట పాడతావా?

0: ఆహా, ఎంత తీయని కంఠం! నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన. కృష్ణదాసు గారు, ఎక్కడ దొరికిందండి మీకు ఈ అనర్ఘరత్నం?
1: నేనే తన్ని మధుర సమీపంలో ఉన్న రుణక్త వద్ద కనుగొన్నాను.
0: రుణక్తానా? ఇతను బహుశా కీర్తిశేషుడైన నా సోదరుడు బ్రజదాస్ కుమారుడు కావచ్చనిపిస్తోంది. అతనిది రుణక్తానే. ఇతని గొంతు కూడా అచ్చం బ్రజదాస్ గొంతులానే ఉంది.
1: ఎక్కడెక్కడి వారినో కలిపే దేవలీలలు ఎవ్వరికీ అర్థం కావు. బిల్వా, ఈయన మరెవరో కాదు, నీ పినతండ్రి. నీ తండ్రి బ్రజదాస్ గారికి సహోదరుడు. చిన్నగారా, చిన్నగారు.
0: కృష్ణదాస్ గారు, మీరేమీ అనుకోనంటే ఒక విజ్ఞప్తి, బిల్వను నాతో పంపించండి. నేనతన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఆగ్రా నగరంలో అతని ప్రతిభకు సాన పెడతాను.
1: ఏం బిల్వా, ద్వారకాదాస్ గారితో వెళ్లడం నీకిష్టమేనా? నీవక్కడికి వెళ్లడమే మంచిదని నా ఉద్దేశం. మీ సంకల్పం నాకు శిరోధార్యం గురువర్యా. ద్వారకాదాస్ గారు, ఈనాటి నుంచి బిల్వామంగలుడు మీవాడు.
0: ధన్యవాదాలు కృష్ణదాస్ గారు. నాయనా బిల్వా, బయలుదేరదామా?
2: అశాశ్వతమైన జీవితయాత్రలో నిత్య సత్యం వైపు చేసే ప్రయాణం అతి కష్టతరమైనది. మార్గమధ్యంలో ఎదురయ్యే ఎన్నెన్నో ప్రలోభాలు అడుగడుగున కాలికి బంధాలవుతాయి. అయినా మనిషి శాశ్వతమైన సత్యాన్ని చేరుకోవాలంటే చంచలమైన తన మనసును బానిసగా చేసుకుని ఆడించే ఆకర్షణలను దృఢంగా త్రోసిపుచ్చాలి.
3: భగవాన్ శ్రీ సత్యసాయి దీనినే చక్కని ఉదాహరణతో వివరిస్తారు. పడవ నీటి ముందు ఉంటే క్షేమం, అదే నీరు పడవలో ఉంటే ప్రమాదం. అలాగే ఈ ప్రపంచంలో స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రయోజనకరం, మనసు ఆడించినట్టు ప్రవర్తించడం హానికరం అని మన స్వామి చెప్తారు. ప్రపంచానికి మనని కట్టిపడేసే ఆకర్షణలే చివరకు మన పొట్టి ముంచుతాయి.
2: నలువైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రలోభాల నుండి తప్పించుకోవడానికి తగిన మార్గాన్ని బిల్వమంగలుడు అన్వేషించసాగాడు.

0: భగవంతుడు నాకీ కళ్ళిచ్చినది తన దివ్య మంగళరూపం దర్శించడానికి. కానీ అజ్ఞానం వల్ల నేను నశ్వరమైన ప్రపంచంలోని చూడతగని దృశ్యాలు చూస్తున్నాను. కాపాడు కరుణాసాగరా, కాపాడు. ఈ దీనుడికి మనశ్శాంతి ప్రసాదించవయ్యా.
1: అలా నిస్పృహకు తావివ్వకండి గురుదేవా.
0: కాదు కాదు, ఈ కళ్ళు పాపిష్టి కళ్ళు, ప్రాపంచికమైన వస్తువుల చుట్టూ తిరుగుతూ నన్ను దైవానికి దూరం చేస్తున్నాయి. ఇవి లేకుండా పోతేనే నాకు మనశ్శాంతి. ఈ ముళ్ళు, ఈ ముళ్ళే నా పాపిష్టి కళ్ళకు బుద్ధి చెప్తాయి. ఇప్పుడంతా ఆనందమే ఆనందం. ఇక నశించిపోయి కొరగాని ప్రాపంచిక వస్తువులను చూసే అవకాశం లేదు. ఇక పైనుంచి నేను నా లోపలున్న స్వామిని దర్శించడంపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తాను. ఆయన నాకు తప్పక దర్శనమిస్తాడు. కృష్ణ, నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా.
2: భక్తితో శృతిపక్వమైన అతని హృదయతంత్రులు దైవాన్ని క్షమాభిక్ష కోరుతూ వేదనాగీతిని వినిపిస్తున్నాయి.
3: కరుణాసముద్రుడైన భగవంతుని అపార దయావృష్టితో దేహంలోని ప్రతి కణం సేదతీరి అతనిలో చెలరేగుతున్న తుపాను శాంతించింది.
2: ఆధ్యాత్మిక పథంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహోన్నతుని సలహా లభించి బిల్వమంగళుడికి తాను ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రశాంతత లభించింది. కల్లోల భవసాగరాన్ని తరించే ఉపాయం దొరికింది.
4: మన గురువుగారిలో ఎంత మార్పు వచ్చింది.
5: కనుచూపు కోల్పోయాక మన గురువుగారు తన దేహాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు.
6: వేదన భగవంతునికి దగ్గర చేస్తుందంటారు, అది మన గురువుగారి విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అయినా వారు కోరి కోరి వేదనను ఎందుకు ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు.
4: అలా చేయడం ద్వారా వారు అందిస్తున్న మహోన్నత సందేశం నీకు అర్థం కాలేదా? చెడు చూడకు, మంచినే చూడు. చెడు వినకు, మంచినే విను. చెడు తలపెట్టకు, మంచినే చేయి. అదే దైవాన్ని చేరే మార్గం. మానవాళి అంతటికీ వారిస్తున్న సందేశమిదే.
6: సత్యము, శివము, సౌందర్యభరితమైన దేవుని కానుకను ఎలా వినియోగించుకోవాలో వేదన మనకు నేర్పుతుంది, సంసిద్ధుల్ని చేస్తుంది అన్నట్టు మహాత్ములు వల్లభాచార్యుల వారు మన ఊరికి వచ్చారు తెలుసా?
5: ఆ, తెలిసింది. ఆయన గురించి చాలా విన్నాను. వారు మహాపండితులే కాక గొప్ప శ్రీనాథ్జీ భక్తులు కూడా. వారి గురించి మన గురువుగారికి చెప్పాలి. అదిగో గురువుగారు.
6: గురుదేవా, దక్షిణాది నుంచి మహాత్ములైన వల్లభాచార్యులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు.
0: అవునా ఆచార్యవర్య, నా ప్రణామాలు స్వీకరించండి.
7: సుఖీ భవ. రా బిల్వమంగళ, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నావు కదా?
0: దైవానుగ్రహానికి నోచుకొని నాకు సుఖమెక్కడిది గురుదేవా?
7: బిల్వమంగళ, నేను మధురకు వెళుతుండగా దారిలో వినవచ్చిన నీ గానమాధుర్యం నన్నిక్కడికు లాక్కు వచ్చింది.
0: ధన్యుడిని ఆచార్య, ధన్యుడిని.
7: ఒక మాట అడగాలనుంది బిల్వమంగళ. హృదయాంతరాల నుంచి పిల్లుబీకే నీ పాట గొంతులోనే అనగారిపోతుందని చెప్పుకుంటున్నారు. నేను విన్నది నిజమేనా?
0: ఆచార్య, మహాప్రభు దుఃఖితుని పాట దుఃఖభరితంగానే ఉంటుంది. నేను పాపిని. తన దివ్య వైభవాన్ని కీర్తించడానికి దేవుడిచ్చిన ఈ గొంతుని నేను అశాశ్వతము అధమమైన వాటిని కీర్తించడానికి వాడాను.
7: దైవానుగ్రహాన్ని పొందటానికి నీకన్నా అర్హులు ఎవరున్నారు బిల్వమంగళ? నిన్ను నీవు కించపరుచుకుంటావెందుకు? మనమెవరం పాపులం కాదు. ముందు పాపం ప్రాయశ్చిత్తం అనే భావనను నీ మనసులోంచి తొలగించు. అటువంటి దైన్యంతో కృంగిపోకు.
0: అంతకన్నా నేనేం చెయ్యగలను గురుదేవా?
7: జగన్నాటక సూత్రధారి ఆడిస్తున్న దివ్య నాటకాన్ని వర్ణిస్తూ శక్తివంతుడైన భగవంతుని లీలలు గానం చెయ్యి.
0: కాని ఆయన దివ్య లీలల గురించి నాకేం తెలుసని వర్ణించను గురుదేవా?
7: అందుకే భాగవతం వినాలంటారు పెద్దలు.

0: బిల్వ మంగళ, నేటి నుంచి నీవు సూర్దాస్ అనే పేరుతో పిలువబడతావు. నీ కీర్తి నీల నలుచురుగులా వ్యాపిస్తుంది. ధీరుడవి, వీరుడవి, సాహసివి అయిన సూర్దాస్ లే, నాతో వ్రజభూమికి రా. అక్కడున్న శ్రీనాథ్జీ ఆలయంలో నువ్వు భగవంతునికి నీ గానం వినిపించు. తనివి తీరా శ్రీకృష్ణుని దివ్య లీలలను ప్రజలకు వినిపించు. పోదాం పద, బయలుదేరు.
1: గురువు వల్లభాచార్యులు ఆనతిచ్చిన ప్రకారం సూర్దాస్ బ్రజభూమిలో స్థిరపడి పామరులలో సైతం భక్తి భావన అంకురించేలా శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను గానం చేయసాగాడు.
2: భగవాన్ శ్రీకృష్ణుని పట్ల మొగ్గ తొడిగిన భక్తి సురభిల కుసుమమై వికసించి బ్రజభూమి స్వర్గంగా రూపుదిద్దుకుంది. ఆ పరిమళం నలు దిశలా వ్యాపించడంతో భగవంతుని పట్ల ప్రజలలో భక్తి ఉన్నత స్థాయిలో ప్రబలింది.
1: బాలభానుని తొలి కిరణాలు బ్రజభూమిని సోకే ప్రత్యూష కాలంలో సూర్దాస్ మధుర కీర్తనలు ప్రతిధ్వనిస్తుండేవి. వాటి ఆకర్షణా బలానికి దారిన పోతున్న వారు సైతం అప్రయత్నంగా ఆ పుణ్యభూమి వైపు మళ్లేవారు.
2: శ్రీకృష్ణుని నామ సంకీర్తనలో సూర్యదాసు ఆకలిదప్పులే మరిచిపోయాడు. భగవంతుని పట్ల అతనికి గల ఆర్తి 8000కు పైబడిన సంకీర్తనలుగా బహిర్గతమైంది. సూర్యసాగర్ ధార బ్రజవాసులను ఆనంద పారవస్యంలో ముంచెత్తింది. సూర్యదాస్ మెల్లమెల్లగా స్వామి ప్రీతికి సన్నిధికి చేరువయ్యాడు.

0: నాయనలారా, పొద్దు పొడవగానే బృందావనంలోని గోపాలురు కృష్ణుడు ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వస్తాడా అని కాచుకునుండేవారు. అప్పుడు గోచర ప్రపంచమంతటికి రారాజైన గోపబాలుడు బయటికి వచ్చేవాడు. అయినా అతను దివ్య శిశు అనే విషయం ఎన్నడూ విస్మరించలేదు. ముఖ్యంగా యశోద.
1: యశోద ధన్యాత్మురాలు, దివ్యమాత.
0: అవును, యశోదామాతకు తన చిన్నారి కాన్హాయే ప్రపంచం. ఆ బాలుడు రోజంతా గోపికలు గోపారులతో ఆటపాటలాడుతూ గడిపేవాడు. వారిని ఆటపట్టించేవాడు, ఆశ్చర్యచకితలను చేసేవాడు, అబ్బులపరిచి మైమరపించేవాడు. చీకటిపడి ఇంటికి వచ్చాక మాత్రం అతడెన్నడూ యశోద బిడ్డడే.
2: అవును గురుదేవా, భగవంతుడు చిన్న బాలుని రూపంలో ఇదే నేలపై తిరిగాడాడని తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. పొద్దు వాలాక అలసి సొలసి ఇంటికి చేరిన బిడ్డని యశోద గుండెలకు హత్తుకుని లాలించేది.
3: ఆ పైన నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా, నిద్ర రావమ్మరావే, నా ప్రియబాలుణ్ణి కౌగిట చేర్చుకోవే, నా కాణ నీకోసమే ఎదురుచూస్తున్నాడని తెలియదా అంటూ జోలపాడి నిద్రపుచ్చేది.
1: చిన్నికృష్ణుడా పాట వింటూ కనులు మూసుకొని కదలకుండా పడుకునేవాడు. అమ్మయ్యా నిద్రపోయాడనుకుని యశోద సద్దు చేయకండని అందరికీ సైగ చేసేది.
3: కృష్ణుడు వెంటనే లేచి కూర్చునేవాడు. పాపం యశోద, పని మళ్లీ మొదటికొచ్చేది.
0: ఎదిగే కొద్దీ కృష్ణుడు మరింత కొంటెవాడయ్యాడు. అయినా అతని చిలిపి చేష్టలు ప్రతి ఒక్కరిని మురిపించేవి. మిత్రులతో కలిసి అతడు వెన్న దొంగలించడానికి గోపిక ఇళ్లల్లో చొరబడేవాడు.
2: అరే, అంత చిన్నపిల్లవాడు వెన్న దొంగలించేవాడా?
3: అవును, వెన్నంటే అంత ఇష్టం మరి. వెన్న కోసం కృష్ణుడు దేనికైనా తెగించేవాడు. అందుకు పెద్దలెవరూ చుట్టుపక్కల లేని సరైన సమయాన్ని ఎంచుకునేవాడు.
2: ఇంట్లో చొరబడ్డాక కృష్ణుడు మిత్రులను మానవ గోపురంలా నిలబడమని చెప్పేవాడు. ఎప్పుడూ తనే కుండబద్దలు కొట్టి మిత్రులందరికీ వెన్న పంచేవాడు.
1: అసలే వినోదం అప్పుడు మొదలయ్యేది. గోపికలు వెంటబడి తరిమేవారు. వారిని బృందావనమంతా తిప్పి కృష్ణుడు ఏమీ ఎరగని వానిలా యశోద చాటుకు చేరి దాక్కునేవాడు.

0: వారు అలా వెళ్లగానే కృష్ణుడు నే నహీ మాఖన్ కాయో అని పాడిన తర్వాత మై నెహీ మాఖన్ కాయో అని వెక్రించేవాడు.
1: ఆహా, ఆ లీలలను చూసిన బ్రజవాసులు ఎంత ధన్యులు.
2: సూరదాస్ భక్తిలోని మార్మికత వల్ల కలిగే అలౌకికమైన ఆనంద పారవస్యాన్ని అనుభవించాలని ప్రజలు శ్రీనాథ్యాలయానికి పోటెత్తేవారు.
3: ఘనతకు మెప్పు సత్కారమైనట్లే మంచితనానికి కూడా తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రజల దృష్టిలోనూ దైవం దృష్టిలోనూ మంచివాడనిపించుకున్న వ్యక్తికి లభించే ప్రతిఫలం శాంతి. ఆ పురస్కారానికి సూరదాస్ అన్ని విధాలా అర్హుడు.
2: కాని మంచితనానికి దైవ సన్నిధికి ఉన్న మార్గం కంటకమయమైనది. సూరదాసు విషయంలో విమర్శకులే ముళ్లయ్యారు. కళ్లలో ఒత్తులు వేసుకుని గమనిస్తూ సూరదాసుకు వేదన కలిగించగల ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవారు కాదు. ఒకసారి సూరదాసు ఒంటరిగా ఉండడం గమనించిన కొందరు అతని సహనాన్ని, దైవం పట్ల అతనికి గల భక్తిని పరీక్షించాలనుకున్నారు.
3: సూరదాస్ నిశ్చలమైన భక్తి ఆర్తి గమనించిన దైవం వివశుడై అతనికి కలిగిన ఆపదను తప్పించడానికి దిగివచ్చాడు. అదెలా జరిగిందంటే,
4: ఈ సూరదాస్ మనందరికీ తలనొప్పిగా తయారయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా వినిపించేది ఒకే పేరు, సూరదాస్ సూరదాస్ సూరదాస్. పైగా మన కుర్రకారు అతన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు.
5: ఆ సూరదాస్కి ఎంత పొగలో చూడండి. పాండిత్యం కన్నా ఘనకార్యాల కన్నా దైవభక్తే గొప్పదని చెప్తున్నాడు.
4: అందగాయకుడు అయినప్పటికీ అంతటి తలబిరుసా. కన్నులతో చూడలేనివాడు ప్రపంచం దృష్టిలో గుడ్డివాడు. ప్రపంచాన్ని విస్మరించేవాడు ఎప్పటికీ చీకటిలోనే ఉంటాడు.
5: ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. సూరదాసు ప్రతిష్ట మరింత పెరిగే ముందే అతన్ని ప్రజల నుంచి శాశ్వతంగా దూరం చేయాలి.
6: కానీ జాగ్రత్త సుమా, ప్రజల్లో అతని పట్ల సానుభూతి ఉంది.
4: ప్రణామాలు సూరదాస్ జీ.
0: ఎవరది, ఎవరు మీరు?
5: మేమా? మేమీ ఊళ్ళోని పెద్ద మనుషులం.
6: ఊరందరి సంక్షేమం కోసం ఆరాటపడ్డట్టే మీ సంక్షేమము కోరుకునే వాళ్ళం.
0: ఓ అలాగా, సంతోషం.
4: సూరదాస్జీ మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు.
0: అవును, నేను శ్రీనాథ్జీ ఆలయానికి బయలుదేరాను.
5: అలాగా, మీరు ఆ దోవకి దగ్గరలోనే ఉన్నారు. దోవ చూపుతాను, రండి. ఇటు ఇటు, అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఇలాగే నేరుగా నడిచి వెళ్లారంటే మీరు మీ కృష్ణుణ్ణి చేరుకుంటారు.

0: అరేరే, ఏం చేస్తున్నారు స్వామి మీరు?
1: ఎవరు ఎవరు నాయనా నువ్వు?
0: గొడ్లు మేపే బుడ్డోళ్ళండి. మీ పాట వినబడి చూద్దామని వచ్చాను. నే రావడం మంచిదైందండి. మీరింకొక కడుగేసుంటే దిగుడు బావిలో పడిపోయేవారు. గబాల్న చేయి పట్టుకుని ఆపాను.
1: అలాగా? ఆ కృష్ణుడు నిన్ను చల్లగా చూడాలి.
0: అవునవును స్వామి, కృష్ణుడు మిమ్మల్ని నన్ను కూడా దీవిస్తాళ్ళండి. ఆ ఇదిగో మీ చేతికర్ర తీసుకోండి.
1: నువ్వు నువ్వు వెళ్ళిపోతున్నావా నాయన?
0: నాకు చాలా పని ఉంది స్వామి. ఒక్కడినే చాలా ఆవుల్ని చూసుకోవాలి. లేదంటే కొన్ని వచ్చి ఈ బావిలో పడొచ్చు. కొన్నిటిని అడవి మెకాలు ఎత్తుకెళ్లవచ్చు. వాటికి నేనే కదా దిక్కు.
1: నా కృష్ణుడు కూడా ఆ చన్ని ఇలానే చేస్తుండేవాడు. పొద్దున్నే ఆవుల్ని తోలుకుపోయి కంటికి రెప్పలా కాపాడేవాడు. ఆవులకు నిద్ర కళ్ళు పడితే పిల్లన గ్రోవి తీసి దివ్యమైన రాగాలు పలికించేవాడు. నాయనా, నువ్విక్కడే ఉన్నావు కదా?
0: ఉన్నాను స్వామి, ఇక్కడే ఉన్నాను. ఎప్పుడూ ఉంటాను. కాని నా ఉనికిని ఎవరూ గమనించలేకపోతే నేనేం చేయను?
1: అన్నట్టు నీ పేరేంటి బాబు?
0: నా పేరా? నా పేరు, అబ్బో చాలా పేర్లున్నాయిలేండి. మీరు శ్యామ్ అని పిలవండి.
1: శ్యామ్? శ్యామ్ బాగుంది. శ్యామ్, ఇలా రా, నన్ను విడిచి వెళ్ళకేం, గుడ్డివాడిని. నాకి కర్రే ఊతం.
0: అయ్యో పాపం, అయితే మీకు నడక చాలా కష్టం కదా స్వామి.
1: కష్టమా? ఏం కాదు, అయినా నాకే బాధ లేదు. కళ్ళున్న వారెందరో ఉన్నారు, కాని వాళ్ళెవరూ కృష్ణుణ్ణి చూడడానికి ఇష్టపడరు. చెవులున్నా అతని వైభవాన్ని వినడానికి ఇచ్చగించరు. నాలుక ఉన్నా అతని నామం గానం చెయ్యరు. ఇంకా ఇంద్రియాలన్నీ ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? నేను నాలోనే నా కృష్ణుణ్ణి దర్శిస్తాను. శ్యామ్, నువ్వు ఎప్పుడైనా కృష్ణుణ్ణి చూడడానికి ప్రయత్నించావా?
0: నాకు కృష్ణుడి కోసం వెతికేంత తీరుక లేదులేండి. ఉన్న సమయమంతా గోవులు ఎటుపోతున్నాయో చూసుకోవడానికే సరిపోతుంది. ఎక్కడున్నాయో ఎటుపోయాయో. స్వామి, ఇక నేను వెళ్ళొస్తా?
1: వెళ్ళకు, ఉండు.
0: ఊహో, నాకు చాలా పని ఉంది.
1: మా నాయన కదూ, కాస్త నా మాట వినవయ్యా.
0: లేదయ్య గారు, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి.
1: శ్యామ్, నన్ను విడిచి వెళ్లకు. ఈ ఒంటరి వాణ్ణి విడిచి వెళ్లకు.
0: సరే, అంతగా అడుగుతున్నారు కనుక మరి కాసేపు ఉంటాను అన్నట్టు తమరు చాలా బాగా పాడతారయ్య గారు. నే విన్నాలేండి, నా కోసం ఒక పాట పాడరా?
1: ఏ పాట పాడను శ్యామ్.
0: ఏదైనా మంచి పాట పాడండి. మీరెంత తీయగా పాడతారో చెవులారా వినాలని ఉంది.

0: చాలా బాగా పాడారయ్య గారు. ఇక నేను వెళ్తాను.
1: వద్దు శ్యామ్, వద్దు, నన్ను విడిచి వెళ్లిపోకు.
0: స్వామి, అలా నా మీదే ఆధారపడతానంటే ఎలా?
1: శ్యామ్, నిన్ను నమ్మను. నువ్వు నా చేతికర్రను ఎక్కడైనా పారేసి పారిపోతావేమో. ఇలా దగ్గరగా రా శ్యామ్, నిన్ను దగ్గరగా తీసుకొని. శ్యామ్, శ్యామ్, నా శ్యామ్, కృష్ణ, కృష్ణ, కృష్ణ.

0: నీచెంతనే ఉన్నాను సూరదాస్, నీ చేయి ఎన్నడూ విడవలేదు.
1: శ్యామ్, నిన్నొక్కసారి చూడవచ్చా? ఒకే ఒక్కసారి. శ్యామ్, కృష్ణ, నా కోసం కదిలి వచ్చావా కన్నయ్య? చాలు శ్యామ్, చాలు. ముల్లోకాలను సమ్మోహపరిచి నీ ముగ్ధ మోహన రూపాన్ని దర్శించానయ్యా, నాకు చాలు. నా కోరిక నెరవేరింది. నువ్విచ్చిన చూపుని తిరిగి తీసేసుకో శ్యామ్, తిరిగి తీసేసుకో.
0: బాగా ఆలోచించి చెప్పు సూరదాస్, నిజంగానే నీకింకేమీ చూడాలని లేదా?
1: లేదు తండ్రి, లేదు. నిన్ను చూశాను, నాకదే చాలు.
0: నువ్వు చూసినది నీ హృదయ ఫలకం మీద ముద్రించుకున్నావు. నీ నుండి నేను ఆశించినది అదే.
1: అది మీ సంకల్పం. మీ సంకల్పమే మాకు శాసనం కృష్ణ.
2: బ్రజవాటి కోయల దివ్య గానం రాగసుధలు కురిపించింది. చిన్ని కృష్ణుని దివ్య లీలలను సూరదాస్ అంతర్నేత్రంతో దర్శించగలిగాడు. వాటిని తన కృతులలో రమణీయంగా వర్ణించాడు.
0: ఛోటీ ఛోటీ గుడియా అంగురియా ఛోటీ చబేలి నక్ జ్యోతి మోతి మానో కమల దళన పర్ లలిత ఆంగన ఖేలే ఠుమక్ ఠుమక్ ఠుమక్ డోలే ఝనక్ భాజే ప్యాజీనే మృదు ముఖడ్ కింకినే కలిత కటే హాతక్ రతన్ జటేత్.
2: చిన్న చిన్న బొమ్మలను పట్టుకున్న సుకుమారమైన వేళ్లు, తామరపు రేకు మీద ముత్యంలా ప్రకాశిస్తున్న గోళ్లు, గృహ ప్రాంగణంలో ఆడే ఆటలు, బుడిబుడి నడకలు నడుస్తుంటే మధుర లీలలను సూరదాస్ అంతర్నేత్రంతో దర్శించగలిగాడు. వాటిని తన కృతులలో రమణీయంగా వర్ణించాడు.
0: ఛోటీ ఛోటీ గుడియా అంగురియా ఛోటీ.

0: గృహ ప్రాంగణంలో ఆడే ఆటలు, బుడిబుడి నడకలు నడుస్తుంటే మధురమైన సంగీతాన్ని వినిపించే కాలి అందెల రవళులు, బంగారు మొలతాడు, మెడలో వజ్రాలు తాపిన హారం.
1: ఆహా, కృష్ణుని సుందర రూపం ముమ్మాటికి ఊహాతీతం.
0: శ్రీనాథ్జీ ఆలయంలో సూర్యదాస్ వెలిగించిన చిన్ని దీపం దేశం నలుమూలలా కోట్లాది దివ్యలను వెలిగించింది.
1: శ్రీనాథ్జీ దివ్య తేజస్సు కాంతి పుంజమై సుదూర ప్రాంతాలను సైతం ప్రేమగా మూర్కొని ప్రకాశింపజేసింది. అతని దివ్య తేజస్సు జన సామాన్యంలో భక్తిభావనను రగిలించింది. అంతేకాదు, ఆనాడు హిందూస్థాన్ కు చక్రవర్తిగా ఉన్న జిలేల్లాహి జలాలుద్దీన్ అక్బర్ కూడా తనను ఆరాధించేలా చేసింది.

0: वाह वाह सुभान अल्लाह, इनकी आवाज तो कुदरत का करिश्मा है।
1: ఇదేమిటీ మన మిత్రుడు బీర్బల్ ఈవేళ ఇంత మౌనంగా ఉన్నాడు?
2: అవును మాన్సింగ్ జీ, చలోక్తులతో సభికులకు చక్కిలి గింతలు పెట్టనే లేదు.
3: ఆలోచిస్తున్నప్పుడు నేను మాట్లాడను రాణా మాన్సింగ్.
4: అయితే బీర్బల్, ఇంతసేపు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు?
3: చక్రవర్తి తాన్సేన్ పట్ల చాలా ఔదార్యత ప్రదర్శిస్తున్నారు, కానీ వారు నిజంగానే ఆనందిస్తున్నారా?
5: ఏమంటున్నారు బీర్బల్ జీ, చక్రవర్తి ఆనందంగా లేకపోవడం ఏమిటి?
3: లేరు, ఎందుకంటే వారు ప్రతిదినం ఒకే రకమైన పాటను వింటున్నారు. అందుకే ఢిల్లీ రాజదర్బార్లో నిర్లిప్తత చోటు చేసుకుంది.
0: నిర్లిప్తత ఏం? తాన్సేన్ పాట మీకు విసుగు పుట్టిస్తోందా? క్షమించండి జహాపన, ఏలిన హుజూర్ వారి అభిమానాన్ని చూరగొన్న మహాగాయకుడు తాన్సేన్ పాట బీర్బల్కు ఎందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావడం లేదు.
1: బీర్బల్ గారు, వారన్నదానికి మీరిచ్చే సంజాయిషి ఏమిటి?
3: తప్పకుండా చెప్తాను మాన్సింగ్ జీ. మీరు మేవారి నుంచి వచ్చారు, మీ మహారాణి వారు మీకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రొట్టెలనే ఆహారంగా ఇస్తే అది మీకు విసుగనిపించదా?
4: సహభాష్ బీర్బల్, మా మనసులో ఏముందో మరోసారి సరిగ్గా పసిగట్టావు. తాన్సేన్ జీ, మీరు రోజు పాడేదానికి భిన్నంగా ఉండేదేదైనా వినిపించండి.
6: సంగీతం ప్రాచీనమైనది, సరైన ఆలాపన, సరైన ప్రోత్సాహం,
7: ఆదరణ ఉన్నప్పుడే అది ఉన్నత శిఖరాలను తాకుతుంది.
1: మన బీర్బల్ కి సంగీత జ్ఞానం కాస్త తక్కువలేండి.
3: అవునవును, నాకు సంగీత జ్ఞానం లేని మాట వాస్తవమే. అయినా చక్రవర్తి ఆదేశించారు కాబట్టి నేనిక్కడ ఉన్నాను. వారు కోరినట్టు చేయటమే నా కర్తవ్యం. చక్రవర్తి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశ్యం మంత్రివర్యులకు లేదని అనుకుంటాను.
1: చక్రవర్తుల అభీష్టం నాకు శిరోధార్యమే. బీర్బల్ జీ, ఎవరినైనా కించపరిచే ఉద్దేశ్యం నాకు ఏ కోసానా లేదు. తాన్సేన్ జీ, తమరు కొత్తగా ఉండేదేదైనా పాడి వినిపించండి.
7: అవశ్యం. భగవాన్ శ్రీకృష్ణుడు బాలునిగా యమునా తీరంలో నేర్పిన లీలలు మధురమైన ఎన్నో పాటలకు ప్రాణం పోశాయి. తమరు అనుమతిస్తే వాటిలో ఒకటి పాడి మీ హృదయాన్ని రంజింపచేసే ప్రయత్నం చేస్తాను.

0: హృదయన మేళవింపు జహాపన. అతన్ని మన దర్బార్లో పాడమని ఆహ్వానిస్తే బాగుంటుంది, అతనికి గొప్ప అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.
1: తాను అమితంగా ప్రేమించే తన దైవమే దివ్య శ్రోతైన భాగ్యవంతుడు సూరదాస్. అతను బహుశా రాకపోవచ్చు. అంతేకాక
2: సందేహిస్తారేం? చెప్పండి.
1: ఆయన అంధుడు.
2: అంధుడా? యాలా, అయితే మేమే ఆయన వద్దకు స్వయంగా బయలుదేరుతాం. ఫజుల్ సాహెబ్, ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
3: కౌలను, సత్పురుషులను, ధార్మిక సంస్థలను ఆదరించే అక్బర్కు సూరదాస్ భక్తాగ్రేసరుడని తాన్సేన్ చెప్పిన మాటలో నిజమెంతో నిగ్గు తేల్చాలని చాలా కుతూహలంగా ఉంది. తన దర్బారులో నమ్మకస్తులైన కొందరిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ప్రసిద్ధిగెక్కిన గోవర్ధనగిరిపై వెలసిన శ్రీనాథ్జీ కోవెలకు చేరుకున్నాడు.
4: అనన్య సామాన్యమైన సూరదాస్ భక్తిని పరీక్షించడానికి ఒక చక్రవర్తిగా తన హోదాకు తగిన పాటను పాడమని అక్బర్ అడిగాడు.
3: దేవదేవుని వైభవాన్ని కీర్తించడానికి సూరదాస్ ఎల్లవేళలా సంసిద్ధుడే. ఆయన తక్షణమే కృష్ణుని పట్ల రాధ ప్రేమను అజరామరం చేసే కీర్తన పాడాడు.
4: ఆ గానానికి అక్బర్ ముగ్ధుడయ్యాడు. చక్రవర్తి కోపగించవచ్చని తెలిసి కూడా నిర్భయంగా తన దైవాన్ని కీర్తించిన మహాభక్తుని ముందు తానింత అల్పుడో అక్బర్ గుర్తించాడు.
3: విశ్వంలోని అణు అణువును కమ్మేసిన శ్రీకృష్ణుని మూర్తి ముందు ప్రపంచం ఒక ధూళి కణంలా గోచరించింది.
4: అశాశ్వతమైన అస్తిత్వ పరిమితులు నిత్య సత్యమైన ప్రేమ పరివేష్టానికి తల వంచాయి.
3: సూర్యదాస్ జీవన చరమాంకానికి తెరపడే సమయానికి బ్రజ్ భూమి హోలీ వేడుకలతో వర్ణరంజితమై ఉంది. బ్రజ్ కోయల గానం దైవం హృదయాన్ని తాకింది.

0: మాషాల్లా. ఈ పాట మా హృదయాన్ని కదిలించింది. ఇది ఎవరి కృతి?
1: జహాపన బ్రజ్ వాస్తవ్యుడైన సూరదాస్ అనే కవి కృతి ఇది.
2: సూరదాస? సూరదాస్ గురించి నేను చాలా విన్నాను. బ్రజ్ లోని కృష్ణాలయంలో గాయకుడు. తన జీవితం అంతా భగవాన్ కృష్ణ లీలలపై పాటలు రాయడానికే అంకితం చేశాడు. వాటిని స్వయంగా స్వరపరిచి తానే పాడుతుంటాడు.
3: రచయిత గాయకుడు ఒకరేనా? వాహ్, ఇది చాలా.

0: స్వామీజీ స్వామీజీ.
1: ఏమైంది ఏమైంది, మా గురుదేవులకి ఏమైంది?
2: అయ్యా, వీరు గుడిలో ఒక్కరే కూర్చొని పాడుకుంటున్నారు. పాట పూర్తవుతూనే ఎవరో పడిపోయిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూస్తే ఈయన నేల మీద పడి ఉన్నారు.
1: ఇంతకీ ఎవరైనా? ఈయన సూరదాస్ గారు, శ్రీకృష్ణుడికి గొప్ప భక్తులు, మా గురుదేవులు.
2: అదిగో ఆయనకి స్పృహ వచ్చినట్టుంది, లేస్తున్నారు.
3: చీకటి పడింది, స్వామివారు అనుమతిస్తే మేమొచ్చి దిగబెడతాం.
1: మీరు ఆందోళన చెందనవసరం లేదు, శిష్యులు ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ధన్యవాదాలు.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడ నా కృష్ణుడేడి? ఆహ కృష్ణ, వచ్చావా?
2: స్వామీజీ వదలండి, నేను మీ కృష్ణుణ్ణి కాను.
4: ఇంకేం మాట్లాడుకు, నువ్వు నా కృష్ణుడివేనని నాకు తెలుసు. గొంతులో ఆ మార్తవం, చక్కని నేత్రాలు, సిగలో నెమలిపించం, నువ్వు ఖచ్చితంగా నా కృష్ణుడివే.
3: గురుదేవ్, మీకు విశ్రాంతి అవసరం, పదండి, ఇంటికి దిగబెడతాం.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడికి పోతున్నావు? నేను నిన్ను వెళ్ళనివ్వను, నీతోనైతేనే వస్తాను. ఆ నీతోనే.
2: స్వామీజీ, మీకు వయసు పైబడింది, శరీరం బలహీనమైంది.
4: నిజమే, ఈ వస్త్రానికి మురికి అంటుకుంది, మాసిపోయిన చద్దరు చిరుగు పట్టింది. కృష్ణ కృష్ణ, నేను దీన్ని ఎప్పుడు వదిలేయచ్చో చెప్తావా?
3: స్వామీజీ దయచేసి అలా మాట్లాడకండి, మీరు గొప్ప కృష్ణ భక్తులు, మీ వల్లనే కృష్ణుడు ఇంటింటా ఆరాధ్య దైవం అయ్యాడు.
4: అయ్యో కృష్ణ, ఎంత మాట, నేను మీ పాదపద్మాల చెంత అర్పించిన ఒక పుష్పాన్ని మాత్రమేనయ్యా.
2: స్వామీజీ, మీరెప్పటికీ మీ కృష్ణుడితోనే ఉంటారు, మీ కృష్ణుడు కూడా ఎప్పటికీ మీతోనే ఉంటాడు.
4: ఎప్పుడు చూడు నీ కృష్ణుడు నీ కృష్ణుడు అంటావేమిటి? నువ్వు నువ్వు నా కృష్ణుడివి కాదా? నువ్వు నా కృష్ణుడివి కాదా? మనమంతా కృష్ణులమే, అంతా కృష్ణమయమే, అదే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవిత పరమావధి. ఘోరే కలియుగేస్మిన్ కృష్ణస్య నామమేవ సర్వేషాం సద్గతిః.

0: శ్రోతలింతవరకు భక్త సూరదాస్ నాటిక విన్నారు. సమర్పణ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు.
1: దేహాన్ని వంచేందుకు, అహాన్ని అణిచేందుకు సేవ చక్కని సాధనం. ప్రేమతో కూడిన నిస్వార్థ సేవ భగవాన్ సత్యసాయికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే స్వామి తన దివ్యోపన్యాసాలలో సేవ గురించే ప్రముఖంగా ప్రస్తావిస్తారు. సేవా ప్రాముఖ్యతను వివరించే స్వామివారి అనుగ్రహ భాషణం ప్రేమామృతం మీకోసం.
2: మహనీయులెందరో మర్మ

మర్మ నెరిగినట్టి మహనీయులెందరో మాయ గెలువలేక మాయమైరి.

0: పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనం ఈ సమావేశంలో జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటము, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటము, ఇది పరిపాటైనటువంటి ఒక పొరపాటు. మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యం కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటుంది. సంఘమును విడిచి మానవులు ఒక్క క్షణమైనా కూడా జీవించుటకు సాధ్యం కాదు. కనుక అట్టి సంఘము ఉన్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము. మానవుని యొక్క మంచి చేతలన్నీ కూడాను సమాజంతో ముడిపడి ఉంటుంటాయి. సమాజం మంచిదైనప్పుడే మానవుడు మంచిగా ప్రవర్తించవచ్చును, సమాజం చెడ్డదైనప్పుడు మానవుడు పెడమార్గం పట్టి దేశమునికే హాని కలిగింపవచ్చును. కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గము. సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి. తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి. మనసు నుండి అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు. ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు. యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు. కానీ ఈ పవిత్రమైనటువంటి పదమునకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు. చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికీ సాధ్యం కానటువంటి పని. అనాది కాలం నుంచి ఈ పదమును మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు. అనగా చిత్తవృత్తులను సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడమే అరికట్టడం అనేటువంటి అర్థాన్ని మనం గుర్తించడం అత్యవసరం. సంకల్పములు లేకుండా మానవుడు ఏ విధంగానూ జీవించటకు వీలు కాదు. కనుక ఇట్టి సంకల్పమును అరికట్టిన తర్వాత వారి జీవితం వ్యర్థమే కదా. కానీ సంకల్పమును సక్రమమైనటువంటి సంకల్పముగా విచారం సలిపి దాన్ని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజంలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థము. ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట. ఇది ఋషికులం నుంచి కూడా ప్రారంభమైనటువంటిది. ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని తద్వారా ఋషి యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పునుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి. కానీ ఈనాడు ఋషికులం అనేటువంటి దాంట్లో రుకారము పోయినది. అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. కళాతురికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూలు ఇస్కూలు అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా ఋషికులం పెట్టుకుంటున్నారు. కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు. ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరవు. కేవలము మనం సమాజమును దూరం చేసుకుని ఏదో ఘనకార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సల్పుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతని. కనుక మొట్టమొదట మనం సమాజ సేవ యందు కొంతవరకును పాల్గొని తద్వారా మన దేశమునకు తగినటువంటి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రతలను మనము నెలకొల్పి తద్వారా మన యొక్క సున్నతమైనటువంటి యొక్క పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదర్శన సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం. కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను మనకు ఫలితం లభించడానికి వీలు కాదు. ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణరూపమైనటువంటి ప్రచార ప్రబోధం సలిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నది. సర్వశక్తిమైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడాను తాను ప్రబోధించాడు. మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటమనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడా మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి, ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడా ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి, తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పగా అట్టి కార్యంలో తమను పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యము గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యము, నా డిగ్రీలు ఎలాంటివి, ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి, ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క ఫలితం ఏమిటి, దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించాడు. ఎం అనగా ఎంగిలాకులు, ఏ అంటగా ఎత్తివేయటము, ఎంగిలాకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణం అన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు అనగా దీని అంతరార్థం ఏమిటి, సేవయందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడు అయినప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సారథిగా కూడా తాను కూర్చున్నాడు. సేవ అనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కానీ, ఏదో తుచ్చమైనటువంటి పని అని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ యందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందటం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఒకనొక సమయమునందు కృష్ణుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావని. అమ్మా, గోపాలులతో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడన్నాడు. అప్పుడు యశోద చెంతకు చేర్చి, నాయన, పశువులు అరణ్యంలో సంచరిస్తాయి, అనేక ముళ్ళు రాళ్లు పాములు తేళ్లు ఇలాంటి పురుగులున్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి, అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది, రేపటి దినం నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్లవచ్చును వాటి వెంట అన్నది. అమ్మా, పశువులు చెప్పులు వేసుకుంటున్నాయా, అవి వేసుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్నించాడు కృష్ణుడు. అప్పుడు, నాయన, అవి పశువులు, నీవు మనుషులు కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి, కానీ మానవుని పాదములు ఈ యొక్క ముళ్ళను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అనింది. అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరిగా కాసేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అని అన్నాడు. అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనం అనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు. అంతే కాదు, సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడాను కృష్ణుడు ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడాను నిరూపించాడు. కనుక మనము కేవలము ఒక దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కానీ సాధనని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవుడు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన తెలిపేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో మనం ఆరాధించటము పరమాత్మకి మనము అపకారం చేసిన వారమే అవుతాము కానీ, పరమాత్మని యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కానీ దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము. కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్టు మనకు వెంటాడవచ్చును, కానీ అట్టి బాధలకు కానీ, అట్టి నిందల నిష్ఠూరములకు కానీ, అట్టి దుఃఖములకు కానీ మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి. ఏకేశ్వరోపాసన కల్పించడం చేతని మహమ్మదును మక్కా నుంచి కూడా తరిమి వేశారు. సర్వభూత దయా కరుణను లోకమునకు ప్రచారం చేయటం చేతనే క్రైస్తవులకు సిలక్ కొట్టారు. కనుక మనము పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి కష్టములు వెంటాడుతూ వస్తుంటాయి. కానీ మనం దానిని లక్ష్యం చేయకూడదు. ఈనాడు కాకపోతే రేపైనా కూడా నువ్వు కూలిపోయి రాలిపోయి కాలిపోయేటువంటి దేహానికి మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకుండా మన యొక్క దివ్య లక్ష్యాన్ని మాత్రమే దృష్టి ఎందుకుని దైవానుగ్రహములకు తగినటువంటి ప్రయత్నమును మనం పాటుపడాలి. కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్దిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడా అత్యవసరం. కనుక అట్టి నిబంధనలను మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకములైనటువంటి యొక్క ఉచ్చారణ కలుపుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము. ఈ సేవ ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించి ఈ సేవలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించటము సేవాదళ సభ్యులకు చాలా అత్యవసరం. మనం సేవలు చేయుచున్నటువంటి సమయం నుండి తన తృప్తి నిమిత్తమే తాను సేవలు చేయుచున్నట్టుగా భావించక సేవ అందుకునేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంతృప్తిని మాత్రమే మనం లక్ష్యం నందించుకుని సేవ చేయటము ఉత్తమమైనటువంటి సేవ. తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కానీ లేక అనానుకూలమైనా జరుగుతున్నావా అనేటువంటి యొక్క దీనిని మొట్టమొదట మనం విచారణ కలపాలి. సత్యసాయి సేవా సభ్యుల యొక్క అంతరార్థాన్ని కొంతవరకు కూడాను ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన. కేవలం మానవులకు మాత్రమే సేవ కల్పటం అనేటువంటి సేవగా కానేరదు, సర్వజీవులకు కూడాను అవసరమైనటువంటి సమయంలో సేవ చేయటం అత్యవసరం. ఈశ్వరే సర్వభూతానాం, సర్వభూతముని ఎందుకును ఈశ్వరత్వమే ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి. అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే మీ సేవ కూడా నువ్వు సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్టల నిమిత్తమే కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి, అప్పుడే నీవు అందుకోవలసినటువంటి ఆనందానికి అర్హుడవుతావు. అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖములు ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పూనుకుంటావు. ఎప్పుడు త్యాగములకు నీవు పూనుకుంటువో ఆత్మానందం నీకు లభిస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదం నందు నకర్మణ నప్రజ అధనైన త్యాగేనైకే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. వినయ విధేయత త్యాగము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి సేవకు. కనుక మనం త్యాగం చేయక మనం సేవలో పాల్గొనటం చేత కేవలము మనం ఒక విధమైనటువంటి సేవకు విరుద్ధమైనటువంటి యొక్క ఫలితమని అందుకోవడానికి సంసిద్ధమవుతాం. ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు, చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగు నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించటం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను సరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కానీ ఇతర దేశం నుండి కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథము లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులు, ఎవరి గురువులో, ఎవరికి లీడర్స్ చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది. దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థలు ఎందు అట్టి వీటి లోపల మనం ఏమాత్రం కూడా కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరం కూడా సేవకులుగానే ఉండేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి. జీవితమంతా కూడా సేవకుడిగా ఉన్నటువంటి వాడే సరైన నాయకుడు, జీవితమంతా కింకరుడిగా ఉన్నటువంటి వాడే సరైన శంకరుడు. కనుక మనము నిజమైనటువంటి యొక్క స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరం ఉంటుండి లోకానికి సేవ చేసడం చేత సర్వ ఈశ్వరత్వాన్ని కూడా మనం సేవించినటువంటి వారమైపోతాం. అనేక మంది నన్ను అడుగుతుంటారు, స్వామికి సెక్రటరీ ఉంటున్నాడా, లేకపోతే స్వామికి ఇంకెవరైనా అసిస్టెంట్ ఉంటున్నాడా, పోస్ట్ అంతా ఎవరు చూసుకుంటుంటారు, స్వామికి ఏవైనా సహాయకారిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటుంటారా అని అంటుంటారు. ఎవరికి సెక్రటరీ కావాలి? సీక్రెట్ ఉన్నటువంటి వాడికి సెక్రటరీ కావాలి. నాకు సీక్రెట్ లేదు, కనుక నాకు సెక్రటరీ అనవసరం. నా జీవితమంతా కూడా నేను మీకు సేవకులుగా ఉండేటువంటి పరిస్థితిలోనే నాకు ఆనందంగా ఉంటుంటాది. అది ఏ నిజమైనటువంటి ఐశ్వర్యత్వం? సర్వైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. కనుక ఏ పని అయినా కూడా నేను స్వయంగానే చేస్తుంటాను, నేను స్వయంగానే చూస్తుంటాను, స్వయంగానే దాన్ని అనుభవిస్తుంటాను. అందువలననే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను. ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పవచ్చును, మీకు తెలిసినటువంటి విషయమే. ఏ చిన్న కార్యము ఈ యొక్క ఆడిటోరియంలో చేయవలసినప్పటికీ, ఏ వ్యక్తికి ఏ రూము ఇవ్వాలి అనేటువంటి విషయం అయినప్పటికీ, ఏ నిమిషంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలనేటువంటిది కూడాను, ఏదో కొంతమంది అంతా కూడా కార్యాధిపతులంతా ఉంటున్నారు వీరు చేస్తున్నారని చెప్పిన మీరు భావించుకోవచ్చును. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతులుగా ఉంటున్నాను. అందువలన నేను నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంటాను. మనం కర్మలు ఆచరించినప్పుడే, మన శక్తిని వృథాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటాది. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చెయ్యాలి. లేజినెస్ ఇస్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు, రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్ అన్నారు. కనుక మనం లేజీగా తయారు కాకూడదు. మనం నిరంతరం కూడాను కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంట్లోనే మన కాయాన్ని వినియోగపరచుకోవాలి. దీనిని పురస్కరించుకునికే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవలు ఎందు పాల్గొనక కాలంను వృథాపరచుకుని కేవలము కొన్ని రకమైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థం గావించుకోవడానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరైనటువంటి మార్గము కానేరు. కాలమే సర్వము, కాలమును వృథాపరిచితే మన జీవితమే వృథా అయిపోతుంది. కనుక మనం కాలమును వృథాపరచుకునేటువంటి కర్మల యందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదళ యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం. ప్రేమస్వరూపులారా, సేవాదళ సభ్యులు అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా తయారై ఆసుపత్రికంతా వెళ్లి, అనగా పేషెంట్ గా కాదు, రోగులను నివారపరిచి రోగులకు కొంతవరకు ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపులు వేసుకుంటున్నారు. అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి యొక్క సేవాదళ సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి. కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును, కానీ నా దృష్టిలో అది అంత సరి అయినటువంటిది కాదని నా అర్థం. కారణమేమనగా ఈ యొక్క పరములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్ కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ను విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే. కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్ కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపోయి ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం. కనుక ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్మిషన్ తీసుకుని అనుమతిని తీసుకుని వారికి ఏదైనా అవసరం వస్తే, వారేమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే, ఫలములు మాత్రమే, మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం. ఇంటియే కాక ఈ సేవాదళమునందు అనేక మంది విద్యార్థులు, అధికారులు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు. ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాదళంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు. ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి. కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసినట్టే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం. అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొంత ట్రైనింగ్ కావటం అత్యవసరం. నర్సులో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులు అందులో ప్రవేశించి వారికి సేవలు కలిపేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈనాడు దేశ పరిస్థితి మీకు తెలియనటువంటిది కాదు, స్వీపర్స్ కూడా స్ట్రైక్ చేస్తుంటారు. కానీ స్వీపర్స్ స్ట్రైక్ చేయడం వల్ల రోడ్డంతా కూడా అనేక రకములుగా అయినటువంటి యొక్క మాలిన్యం చేరి ఉంటుంటుంది. అలాంటి సమయం లోపల మనము దీనిని రోడ్డును కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం. కనుక మనం ఇలాంటి సమాజములకు అవసరమైనటువంటివి అన్నింటి ఎందుకు కూడా మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. కేవలం సాధన క్యాంపులని కానీ, కేవలం ఒక విధమైనటువంటి నగర సంకీర్తనలని కానీ, భజనలు మెడిటేషన్లని కానీ ఇవి మాత్రమే కాదు సాధన. ఈ యొక్క చిన్న చిన్న కార్యములు సమాజములకు ఉపకారం చేసేటువంటి ప్రతి చిన్న కార్యము కూడాను ప్రధానమైనటువంటి సాధనగానే మనం విశ్వసించాలి. విశ్వమంతా ఇక్కడ నువ్వు విశ్వేశ్వరుని స్వరూపము కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తిస్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడాను అందుతుంది. సర్వులు ఎందుకూడను ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. ఎట్టి సమయంలోనే కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడాను ఒకరికొకరికి విరుద్ధమైనటువంటి భావములు వారి ఎందు చెలరేయకూడదు. అందరు కూడాను అన్యోన్యమైనటువంటి యొక్క అనురాగంతో కూడి ఆడి అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి. కనుక అందరు కూడాను ఒక్క తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి. మానవుని యొక్క సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మీరు అనుభవింపచేయాలి. కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటేనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భావములు మీ అందు అభివృద్ది గావించుకున్నటువంటి సమయం నుండి మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది. తప్ప పవిత్ర భావములు లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యములో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినటువంటి వారం అవుతాం. మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనము ఏమాత్రం అర్హులం కాము. అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది. మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది. కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధులుగా ఉంటుంటాడు. సేవాదళ సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరము. మనకు ఐదు ఇంద్రియములు ఉంటున్నవి, శబ్ద స్పర్శ రూప రసగంధములని. అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటివంత చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్పర్శకర్చను కలిగించటం. కానీ ఈ పంచేంద్రియములో రెండు మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి, కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత. మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి కాని మూత లేదు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం. కన్ను తెరిచి అనేక రకమైన చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైన దోషాన్ని అభివృద్ది పరుచుకుంటుంది. ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు, తాళం వేసినా గానీ పగలగొట్టుకుని పలుకుతుంటుంది ఈ నోరు. కనుక ఇందులో ఉన్నటువంటి ఏమిటి, దృష్టి దోషము వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోవడమనే దీనికి రెండింటికి మూత పెట్టాడు భగవంతుడు. కనుక మీరు ఇది భగవత్ వరప్రసాదంగా మీరు అందుకుని చెడ్డను చూడటం లోపల మీరు ఈ కన్నును వినియోగపరచకండి. చెడ్డ చూపును మీ కన్నులకు చేర్చకండి, చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి. కనుక మీరు సేవ చేసేటువంటి సమయం నందు మృదుమధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి. కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి. కనుక నే కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమిరా అన్నారు. కనుక ఇతరుల హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి. కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటుండండి. కానీ ఆ సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థల ఎందుకును మనం సేవలు సలిపేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి. సంకుచిత భావమును దూరము నెట్టి సమాన భావమును అభివృద్ది భావించుకుని ప్రతి సమాజమునందు కూడాను మనం ఏ మతము, ఏ కులము, ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటనివ్వక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకును పూనుకోవాలి. వారములకు ఒక పర్యాయమైన లేక రెండు పర్యాయములైనా మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కాని, చర్చిలు కాని, మసీదులు కాని మీరు పోయి చూసి దాన్ని పరిశుద్ధం చేయడానికి కూడా మీరు పూనుకోండి. అంతేకాదు ఆ టెంపుల్స్ దగ్గర, ఆ మసీదుల దగ్గర, ఆ చర్చిల దగ్గర ఎవరైనా కొంచెం బాధపడుతుండేటువంటి వారు ఉంటే వారికి తగినటువంటి సేవను కూడా మీరు అందించి తగిన సహాయం కూడా చేసేదానికి మీరు పూనుకోవాలి. కొన్ని చిన్న చిన్న పల్లెలకు మీరు వెళ్లి ఆ అశుభ్రతతో మునిగి ఉన్నటువంటి ఆ పల్లె వారిని పిలిచి మీరు ఆ యొక్క శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు ఆ పల్లెవారు కూడా మీతో చేరి ఆ గ్రామము శుద్ధపరచుకుని చక్కని ఆరోగ్యంగా అనుభవించడానికి ఆనందించడానికి కూడా మనం తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. ఇలాంటి సేవా కార్యములు యందు మీరు పవిత్రమైనటువంటి సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహములకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: మన తదుపరి కార్యక్రమం బుర్రకథ. స్వామి ఆశీస్సులు పొందిన స్వామి విద్యార్థులు రఘురాం, సాయి ప్రభాకర్, అరవింద్ సాయి పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ వినిపించే బుర్రకథ ఇప్పుడు విందాం.

0: ప్రియ సోదరా,
1: ఏమిరా,
0: ఇప్పుడే మనం ఆ విఘ్న వినాశం గురించి చక్కగా పాడుకున్నాం. ఇప్పుడు మనందరికీ తండ్రి అయిన ఆ సాయినాథుని గురించి కమ్మని పాట ఒకటి పాడుకుందాం.
1: పాడుకుందాం పదరా.

0: రత్నాకర కులతిలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాయసములికే రాజాధిరాజ మార్తాండ తేజ నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం స్వామి.
1: అభివందనం స్వామి.
0: అయితే సోదరా, ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాంరా.
1: సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట.
0: అదేమిట్రా అలా అంటున్నావు?
1: రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పబోయి అన్నాడట ఒక పెద్ద ఆయన.
0: ఓహో.
1: దానికి కట్టే అంటే సేతువుని కట్టి,
0: కట్టి
1: కొట్టే అంటే రావణాసురుని చావగొట్టి,
0: చావగొట్టి
1: తెచ్చే అంటే సీతమ్మను తెచ్చాడు.
0: ఓహో,
1: అంతే ఫినిష్, రామాయణం అయిపోయింది కదరా.
0: అదేరా రామాయణంలోని గొప్పతనం.
1: ఏమిట్రా?
0: మూడు ముక్కల్లోనూ చెప్పవచ్చు, మూడు యుగాల్లోనూ చెప్పుకోవచ్చు.
1: బాగా చెప్పేవరా.
0: అయితే చిన్నాడా, వీర జిత్వర పరివేష్టి తాలంకార విలసిత వారమైన భరత భూమి శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు, జీవకళలకు మిట్టినిల్లురా.
1: గ్రేట్ మదర్ ఇండియా, ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు. అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా.
0: ఒక్క మాటలో చెప్పాలంటే, భక్తి కన్నా శక్తి లేదు, ముక్తి కన్నా రక్తి లేదు, భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచబాటరా. ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచన సంగీతం దర్శకత్వం అంతా మన స్వామిదేరా.
1: అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాసింది చేసింది చెప్పింది నేర్పింది చేయిస్తున్నది అంతా మన సాయిరాముడే,
0: అంతా స్వామిమయంరా.
1: అయితే సోదరా, రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం. మన సాయిరాముడికి పంచ ప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం కదరా.

0: మై తెచ్చిన్నాడా?
1: ఏమిరా,
0: ఇక కథ స్టార్ట్ చేద్దాంరా.
1: చెప్పురా.
0: అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైక అనే ముగ్గురు సతులు.
1: ఆహా.
0: వారికి సంతానం కలగలేదు.
1: అయితే ఆ తర్వాత ఏం జరిగిందిరా?
0: పిల్లల కోసం పుత్ర కామేశ యాగాన్ని చేశారు వారు.
1: ఆహా.
0: ఆ యోగంతో వారి యోగం మారిపోయింది రోయ్.
1: అంటే ఏం జరిగింది?
0: యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమంగా పంచి ఇచ్చాడు దశరథుడు. అది సేవించిన తర్వాత ఒక శుభ ముహూర్తాన్న ఆ ముగ్గురు సతులకు నలుగురు సుతులు జన్మించారు.
1: ఆహా.
0: వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా?
1: ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా? అయితే సోదరా, వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితేరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ, లక్ష్మణులను యాగ రక్షణ కొరకై తనతో పంపమని దశరథ మహారాజును ఏ విధంగా కోరుకుంటున్నాడో వినరా.

0: ఆడిన మాట తప్పని దశరథ మహారాజు వశిష్ఠుల వారి ప్రోద్బలంతో రామ లక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపారా.
1: ఓహో,
0: రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశించారు. అమోఘమైన ఆత్మబలంతో తరతరాల పుణ్యఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహును తుదిముట్టించి చివరకు మారీచును తరిమికొట్టారు వాళ్ళిద్దరూ.
1: మునీశ్వరుని యాగం కొనసాగింది. అయితే కళ్యాణధాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపము బాపి ఎట్ట కెలకు మిథిలానగరంలో అడుగుపెట్టారు. అక్కడ ధండోరా వినిపిస్తుంది, అది ఏ విధంగా ఉందో విను.

0: అయితే చిన్నాడా,
1: ఏమిరా
0: ఇక్కడ మనం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి.
1: వెరీ ఇంపార్టెంట్ విషయం అంటున్నావు, విషయం ఏంటో చెప్పు. అది వెరీ ఇంపార్టెంట్ కాదో నేను చెప్తాను.
0: అయితే విను.
1: చెప్పరా.
0: సీతమ్మ వారు తన 5వ ఏటనే మహాశక్తివంతమైన శివధనస్సు నెత్తిందిరా.
1: ఎలాగెలాగా, చిన్ని బాలిక అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివధనస్సు నెత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. నేను ఒప్పుకోనరా.
0: నీ మోహన్, నువ్వు ఒప్పుకునేదేమిట్రా? అయినా సీతమ్మ అంటే ఎవరనుకున్నావు అసలు?
1: ఎవర్రా?
0: సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, శక్తి స్వరూపిణి.
1: అయితే ఆ అమ్మవారికే సాధ్యంరా.
0: అందుకనే సీతమ్మ వారి స్వయంవరానికి మిథిలా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకుని మహామంత్రి, ఓ రాజపుత్రులారా, రణరంగ ధీరులారా, ఈ మహా ఉపద్రవమైన బరువు కలిగిన శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే మా సీతమ్మకు వరుడు, సీతా మనోహరుడు అని ప్రకటించారు.
1: ఆహా.
0: అయితే ఎక్కడ లేని రాజకుమారులు అక్కడికి వచ్చి ఆ శివధనస్సుని ఎలా ఎక్కుపెట్టే సంకల్పంతో ముందుకు సాగుతున్నారో విందాం పదరా.

0: రాజకుమారులే కాకుండా అక్కడికొచ్చిన ఆ రావణాసురుడు కూడా ఆ శివధనస్సును ఎక్కు పెట్టలేక విలువెల్లాడిపోయాడ్రా.
1: ఏంటి, 10 తలకాయలున్న రావణాసురుడే శివధనస్సును ఎక్కు పెట్టలేకపోయాడంటే థర్మామీటర్కే జ్వరం వచ్చేసింది అన్నమాట.
0: అవును రోయ్. అయితే అంతలో విశ్వామిత్రుని కనుసైగలు అందుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని శ్రీరామచంద్రుడు ముందుకు సాగి అక్కడ ఆ శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టగా అంతలో అది పెళ్లుముంటూ విరిగిపోయింది. ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరణ నారద పురందర చంద్ర రుద్ర హైమవతి జటిపడిల మండితమై సాంబశివుని సభామండపంలో ఆ దేవతలందరి సమక్షంలో అక్కడ ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనందకేలి చేస్తున్నాడో చూడరా.

0: శ్రీరాముడు శివధనస్సు నెక్కుపెట్టాడు, సీతమ్మను చేపట్టాడు, సీతకు తగువాడు అనిపించుకున్నాడు, సీతారాముడయ్యాడు.
1: ఆహా,
0: అదే సమయంలో జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన ఊర్మిళ మాండవి శృతకీర్తులను కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం నిశ్చయించారా?
2: దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, అమ్మవారి పెళ్లికి అందరి ఇల్లు విడిదిల్లైపోయాయి. అయితే సీతారాముల కళ్యాణం కనులారా తిలకించాలని, ఆస్వాదించాలని, ఆనందించాలని అయోధ్య నుండి మిథిలకు ప్రజలు ఏ విధంగా పాడుకుంటూ తరలివస్తున్నారో చూద్దాం పదరా.

0: పచ్చని తోరణాలతో కళ్యాణ మండపం కళకళలాడుతోంది. వధూవరులైన సీతారాములు పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులు, ముత్తైదుల హడావిడి. శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్ర ధారణం చేసి సీతారాముడయ్యాడు. ఇద్దరూ కలిసి అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి ఆదర్శ దాంపత్యానికి నాంది పలికారు. ఇద్దరు ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు.
1: ఓహో,
0: దోసిళ్లతో ముత్యాల తలంబరాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఉన్నారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఇద్దరు ఒకటయ్యారు. ప్రకృతి హర్షించి పుష్పవర్షం కురిపిస్తున్న వేళాది. ఆ సమయంలో అక్కడి పూర్వ ప్రజలంతా ఏ విధంగా పాడుకుంటున్నారో విందాం.

0: ఆహాహాహా, ఏమి వైభవము, ఏమి భోజనము. అన్నయ్య, ఆ పెళ్లిలో ఏమేమి పెట్టారో తెలుసా నీకు?
1: ఏమేమి పెట్టారు రోయ్?
0: మాప, కుమాప, ఆలు, ఓలు, మాలో, మీలు, గౌ, గే, పే.
1: ఊరిని, ఈ ఆలు, ఓలు, మాలో, మీలు ఏమిట్రా చెరువులో కప్పల్లాగా?
0: చెప్తాను విను.
1: చెప్పు.
0: మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట.
1: అబ్బా, కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
0: కుమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి.
1: అబ్బా, ఏం కాంబినేషన్ నాయన.
0: ఆలు, ఓలు అంటే అప్పడాలు, ఒడియాలు.
1: అరే చాలరా ఇంకా.
0: ఇంకా మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
1: ఊరిని, ఒరే ఇన్ని తిన్నాక కానీ ఇంకా.
0: గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగురా.
1: అబ్బా, ఫుల్ ప్లేట్ మీల్స్ అనుకో ఇక.
0: అంతేరా. అయితే అన్నయ్య, నీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకున్నానరా నేను.
1: ఏమిటి రోయ్?
0: ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి.
1: చెప్పు.
0: 63 దాంపత్యం గురించి చెప్పడం విన్నావు నువ్వు?
1: లేదు రోయ్.
0: 63 దాంపత్యం, 36 దాంపత్యం అని రెండు దాంపత్యాలు ఉన్నాయిరా.
1: దాంపత్యాలు కూడా రకాలుంటారా?
0: అవునరా, చెప్తాను విను. 63 దాంపత్యం అంటే ఎప్పుడు ఆ భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు తోడుగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారన్నమాట.
1: మరి 36 దాంపత్యం అంటే ఏమిట్రా?
0: ఎడమొహం, పెడమొహం. పచ్చగడ్డి వేస్తే భగ్గును మండుతుంది అనుకో.
1: ఓహో, అయితే మాటలుండవు, కొట్లాట ఇదేనన్నమాట.
0: అంతేరా.
1: బాగుంది రోయ్ నీ 63-36 దాంపత్యం. కానీ ఖచ్చితంగా మన సీతారాముల వారిది 63 దాంపత్యం రా. సరే, కథలోకి వెళ్దాం పదరా. చిన్నాడా
0: పదరా.
1: కళ్యాణ అనంతరం దశరథ మహారాజు అందరితో పాటు అయోధ్యకు తిరిగి వెళుతుండగా మార్గ మధ్య

0: ఎదురైన పరశురాముని శ్రీరాముడు విష్ణు చాపం ద్వారా గర్వభంగం గావించి చివరికి వారందరు అయోధ్య చేరుకున్నారు. అయితే చిన్నాడా, రాజులు రాజ్యాల క్షేమం కోరి యజ్ఞ యాగ క్రతువులు చేసే మునులకు రక్కసుల వల్ల ఆటంకాలు కలుగుతున్నాయి. వెంటనే రాక్షస సంహారం జరగాలి. అందుకు అవతారమూర్తి అయిన శ్రీరాముని అవసరం ఎంతైనా ఉందిరా.
1: నిజానికి త్రేతాయుగంలో అడవిలోనే ఉండేవాళ్ళు రాక్షసులు. ద్వాపర యుగం వచ్చేసరికి ఊళ్ళోకి వచ్చేసారు వీళ్ళంతా.
0: కరెక్ట్.
1: ఇక ఈ కలియుగంలో చూస్తే ప్రతి ఇద్దరిలోనూ ఒకడు రాక్షసుడుగానే పుడుతున్నాడు. అందుకే ఈ రాక్షసులందరినీ సన్మార్గంలో నడపడానికే మన స్వామి సాయిరామునిగా అవతరించారు.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పేవరా. ఇక మనము కైక మందల గురించి చెప్పుకోవాలరా.
1: చెప్పుకోవాలి.
0: రామాయణ రచయితలంతా కైక మందలను దుష్ట పాత్రలుగా చిత్రీకరించి వారి సహజ నైజాన్ని వక్రీకరించి వారి మర్యాదకు మచ్చ తెచ్చారు.
1: అయ్యయ్యో,
0: నిజంగా వారిరువురు కారణ జన్మలు. కైక లేని రామాయణం లేనే లేదు, మందర లేని పారాయణం ముందుకు సాగదు. వారి ప్రేరణ లేనిదే రాముడు అడవికి వెళ్లడు, రాక్షస సంహారం జరగదురా.

0: తనపై మోపబడు నిందను సైతం లెక్క చేయక మందర ప్రోద్బలంతో కైక శ్రీరామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం వెంటనే భరతునికి పట్టాభిషేకం కావించమని కోరింది. ఇచ్చిన మాట కట్టుబడి దశరథుడు కైకకిచ్చిన 2 వరాలకు ప్రతిరూపంగా శ్రీరాముని 14 వత్సరాలు అరణ్యానికి వెళ్లమన్నారా.
1: తండ్రి ఆజ్ఞకు తలదాల్చాడు దశరథ రాముడు.
0: ఆదర్శపుత్రుడు,
1: పతి సేవయే సతీధర్మమని భర్తని అనుసరించింది సీతమ్మ తల్లి.
0: ఆదర్శవంతమైన భార్యరా,
1: అన్నకు అండదండలై బయలుదేరాడు లక్ష్మణమూర్తి.
0: అంతకు ఆదర్శవంతమైన తమ్ముడు.
1: ఆ ప్రేమమూర్తులు ముగ్గురు అయోధ్యను వదిలి అడవులకు ఏ విధంగా వెళ్తున్నారో చూడరా.

సకల భోగాలు త్యజించి సకల త్యాగాలకు తెగించి సీతారామ లక్ష్మణులు అడవులకు బయలుదేరారా. వారు మార్గమధ్యంలో గుహుణ్ణి కలిసి వేదంలా వేగంగా ప్రవహిస్తున్న ఆ గంగానదిని గుహుని నావలో ఎలా పయనమవుతున్నారో విందాం పదరా.

0: అయితే సోదర
1: చెప్పరా,
0: అక్కడ అయోధ్యలో శ్రీరాముని ఎడబాటు వల్ల తండ్రి దశరథ మహారాజు పుత్ర వియోగంతో కన్నుమూశారు. ఈ విషయం మేనమామ వల్ల తెలిసిన భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రికి అంతరిక్యులు గావించి అటు పిమ్మట అన్న చరణమే తనకు శిరోధార్యమని, అన్న లేకపోతే తనకు మరణమే శరణమని భావించి శ్రీరాములు చేరి ఏమంటున్నాడంటే,

0: కాపాడు రాముడు,
1: అందుకే అయ్యాడు దేవుడు.
0: పట్టిన పట్టు విడవడు భరతుడు,
1: అందుకే అయ్యాడురా ఆ దేవుడికి తమ్ముడు.
0: భరతుడు శ్రీరాముని పాదుకలు తీసుకుని నందిగ్రామం చేరి ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ అడవిలో అగస్త్య మహాముని సలహా మేరకు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఒక పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడి అందచందాలు ఎంత బాగున్నాయో మన పెద్దన్న వివరిస్తాడ్రా.

0: జుల్కరిదా.
1: అయితే సోదరా, ఆ పర్ణశాల ప్రాంతంలోనే రావణాసురుని చెల్లెలైన శూర్పణక అక్కడే తిరుగాడుతూ జగన్మోహనాకారుడైన శ్రీరాముని చూసి మోహించి చివరకు లక్ష్మణుని తన ముక్కు చెవులు కోయించబడి ఆ పరాభవం భరించలేక తన అన్న రావణ వద్దకు వెళ్లింది. అక్కడ అన్న రావణ దగ్గర సీత యొక్క అందచందాలు పొగిడి రావణునిలో స్త్రీ వ్యామోహాన్ని రేకెత్తించిందిరా. వెంటనే రావణాసురుడు మారేచుని పిలిపించి ఏమంటున్నాడంటే,

0: శ్రీరాముని ఆ బంగారు లేడీని పట్టితెమ్మని కోరిందిరా. లక్ష్మణుని పర్ణశాల వద్ద కాపలాగా ఉంచి శ్రీరాముడు లేడి వెంట పరిగెత్తాడు.
1: ఆహా,
0: విసిగి విసిగి వాడి బాణం గురి చూసుకుంటాడు శ్రీరాముడు. ఆ లేడి చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అంటూ రాముని స్మరణలో అరిచి చనిపోయాడు.
1: అయ్యయ్యో,
0: ఈ కేక విన్న సీతమ్మ శ్రీరామునికి ఏదో కీడు సంభవించిందని వెంటనే లక్ష్మణుని వెళ్లమని ఆజ్ఞాపించింది.
1: సీత పదే పదే చెప్పడం చేత పర్ణశాల ముందు 7 గీతలు గీసి ఎట్టి పరిస్థితిలోనూ గీతలు దాటవద్దని సీతకు చెప్పి అన్న జాడకై బయలుదేరాడు లక్ష్మణుడు.
0: ఇదే అదని అనుకుని రావణాసురుడు ఒక దొంగ పన్నాగంతో సాధువు వేషంలో పర్ణశాల చేరి భిక్షాందేహి అని కేక వేశాడు.
1: అప్పుడు ఏమైందిరా?
0: సీత మనసు కరిగింది.
1: ఆహా,
0: భిక్ష వేసేందుకు సీత గీత దాటింది. ఆ గీతలే ఆమె శాపమై పలికింది.
1: అదే అవకాశంగా రావణాసురుడు భూమితో సహా పెళ్లగించేసి సీతమ్మను తన రథంపై తీసుకెళ్తుండగా అడ్డుపడిన జటాయుని సంహరించి ముందుకు సాగిపోయాడు.
0: అయితే సోదర, ఆనాడు సీత భోగభాగ్యాలను విడిచింది. అందుకే శ్రీరామునితో ఉండగలిగింది.
1: అందుకేరా అది త్యాగం.
0: అదే సీత నేడు కోరికను వరించింది. కనుకనే శ్రీరామునకు ఎడబాసిందిరా.
1: అందుకే ఇది కోరిక. అందుకే మన స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, యు మస్ట్ ఇంపోజ్ సీలింగ్ ఆన్ యువర్ ఓన్ డిజైర్స్.
0: కరెక్ట్ గా చెప్పారు చిన్నాడ. రామ లక్ష్మణులు పర్ణశాలలో సీతను కానక హడలిపోయారు. చివరకు జటాయు వలన సీతాపహరణ సంగతి విని స్నేహానికి ప్రాణాన్నే వెలబోసిన జటాయుకు అంత్యక్రియలు జరిపి సీతాన్వేషణకై ముందుకు సాగారు. మార్గ మధ్యంలో భక్తితో సేవించిన శబరిని శ్రీరాముడు అనుగ్రహించి చివరికి ఋషిముఖాద్రి చేరుకున్నారు.
1: ఆహా,
0: అక్కడ హనుమంతుడు తన స్వామి శ్రీరాముని చూసి దర్శించుకుని రాముడే తన దేవుడని మదిని తలంచి ఏ విధంగా పాడుకుంటున్నాడో విందాం పదరా.

0: అయితే చిన్నడా
1: చెప్పరా,
0: సుగ్రీవుని భార్యను చెరపట్టిన దుష్కార్యానికి శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం గావించాడు. సుగ్రీవుడు రామునికిచ్చిన మాట ప్రకారం తన వానర సేనను నాలుగు దిక్కులా సీతాన్వేషణకై పంపాడు. రామబంటు హనుమంతుడు రాముని ఉంగరం తీసుకుని అంగద జాంబవంతులతో సహా తూర్పు దిశగా బయలుదేరి స్వయంప్రభ వాక్ సహాయంతో సముద్రం ఒడ్డు చేరారు. అక్కడ జటాయు సోదరుడైన సంపాతి వలన సీతమ్మ వారు లంకలో ఉన్నారన్న విషయం తెలిసి ఉప్పొంగిపోయారు. ఇక జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని లంకకు చేరే సంకల్పంతో ఏ విధంగా ఉత్తేజపరుస్తున్నాడో చూడు.

0: జై శ్రీరామ్ అని తన దేహాన్ని పెంచేశాడు రా వీరాంజనేయుడు.
1: అంటే మన హిల్యూ స్టేడియం లో ఉన్నంత ఆంజనేయ స్వామి అంత ఎత్తుకెదిగిపోయాడు అన్నమాట.
0: అన్నమాట ఏమిట్రా, ఉన్నమాటే.
1: అయితే కాని
0: వాయు వేగ మనోవేగములు మించిన మహావేగంతో సాగిపోతున్నాడు ఆ వాయుపుత్రుడు. మార్గ మధ్యంలో మైనాకునికి ముక్తిని ప్రసాదించి సురస అనే నాగకన్య యొక్క పన్నాగాన్ని పటాపంచలు చేసి సింహిక అనే రక్కసిని పరిమార్చి ఇలా ఒక్క ఊపులో 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకను చేరాడు మన వీరాంజనేయుడు.
1: ఆహా,
0: అక్కడ లంకలో లంకిని వధించి విభీషణుని కలిసి సీతమ్మ అశోకవనంలో ఉందని తెలిసి సీతమ్మను చేరి ఏమంటున్నాడంటే,

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చి
1: ఇచ్చి
0: సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకుని అమ్మ అనుమతితో పండ్ల చెట్లపైకి దూకి అశోకవనాన్ని చిందర వందర చేశాడు.
1: అయితే మన ఆంజనేయ స్వామి హోమర్ స్టార్ట్ చేశాడన్నమాట.
0: అప్పుడు రావణ కుమారుడైన అక్షయుడు ఆంజనేయుడితో పోరాడి క్షయమయ్యాడు. అటు పిమ్మట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు గౌరవంతో లొంగిపోయి బందీ అయ్యాడు. రావణ సభను చేరాడు. అక్కడ ఆ దశకంఠుడు మన రాంబంటుతో ఏమంటున్నాడంటే,
1: ఏమంటున్నాడరా,
2: రామబంట్లిటకు రా తగరు, రావణ బ్రహ్మంటే ఎవరు, ఎగిరి వచ్చావు ఎంత పొగరు, ఎవరురా నీ పేరు ఎవరు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు.
0: ఈ మాటలు విన్న రాంబంటుడు ఉగ్రుడై లంకేశ్వరునితో ఏమంటున్నాడంటే,

0: అంతటా సర్రన ఖడ్గం తీశాడు రావణాసురుడు. కాని దూతను చంపటం న్యాయం కాదని విభీషణుడు వెంటనే వారించాడు.
1: అదిరా, నిజమైన రాజనీతి అంటే
0: కోతికి ప్రియమైనది వాలం కనుక హనుమంతుని తోకకి నిప్పండించమని ఆజ్ఞాపించాడు ఆ రావణాసురుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే

సీతమ్మ లంకలో ఉందని తెలిసి వెంటనే శ్రీరాముడు సుగ్రీవాది వానర వీరులతో సముద్ర తీరం చేరారు. అక్కడ శ్రీరాముడు నల నీల వానర హనుమాంగద జాంబవంతుల సహాయంతో వారధి నిర్మించి నీరతి దాటారు. అక్కడ త్రికూటాచల శిఖరం మీద విశ్వకర్మ నిర్మించిన సువర్ణ లంకను ధగధగమంటూ దివ్యంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. అయితే మర్యాద పురుషోత్తరైన పురుషోత్తముడైన శ్రీరాముడు మాత్రం వానర యువరాజైన అంగదుని రాయబారిగా పంపాడు. కాని నిలువెల్లా కామంతో మోహంతో మిడిసిపడుతున్న ఆ రావణాసురుడు రాయబారి మాట లెక్క చేయక, రాముని పరాక్రమం తెలియక రామరావణ యుద్ధానికి కాలు తీశాడు. వెంటనే మ్రోగింది సమరభేరి, ఏ విధంగానూ చూడరా,

0: శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష చేయమని కోరాడు. వెంటనే సీతమ్మ అగ్నిలోకి దూకింది. మాయ నిప్పులో కలిసిపోయింది. నిజం మాయలోంచి నిగ్గు తేలి క్షేమంగా బయటకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న మాయ సీత తన పాత్ర ముగియడంతో అగ్నిలో అంతర్లీనమైపోయింది.
1: అవునురా,
0: జానకి నిజానికి జనని ఈ జగానికి. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి తన శక్తిని తిరిగి పొంది పునీతమై పావనమై స్వాతిముత్యమై జగదీశ్వరునికి ఇల్లాలిగా బయటకు వెలువడింది. లోకం నచ్చిన లోకం మెచ్చిన మహత్కార్యాన్ని చోటు చేసుకుంది.
1: ఆహా,
0: కట్టకడపటికి శ్రీ సీతారామలక్ష్మణులు పుష్పక విమానమెక్కి అందరూ కలిసి అయోధ్యను చేరారు. అక్కడ శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై ధర్మమూర్తిగా యుగధర్మాన్ని స్థాపించినవాడే, రామరాజ్యమే ప్రేమరాజ్యమనిపించాడు, యుగ యుగాలకి ఆదర్శంగా నిలిచాడు.
1: ఆహా,
0: ఇంతటి మహద్భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించిన సాయిరామునికి హృదయపూర్వకంగా మమ్ము మేము అర్పించుకుంటూ ఇప్పుడు మనందరమూ కలిసి సాయిరాముని భజన చేద్దాం.

పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ స్వామి విద్యార్థులు రఘురామ్ గారు, సాయి ప్రభాకర్ గారు, అరవింద్ సాయి గారు వినిపించిన బుర్రకథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి ఫణిబాల గారు, హార్మోనియంపై సిజీ ప్రకాష్ గారు, మృదంగంపై సుధీర్ గారు, క్యాషోపై అనిరుద్ధ్ గారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

హే సాయి భగవాన్, నీ పరమేశ్వర స్వరూపాన్ని వర్ణించుట ఎవరికి సాధ్యం? అందుకే మీ ఆ సదాకార స్వరూపాన్ని మీ మాటల్లోనే వర్ణిస్తూ, మౌలి గుల్కెడి చంద్ర మఖండ కళతోడ, వెడగారు గుంపెడు జడలతోడ, జడలలో ప్రవహించు చదలేటి బిగితోడ, డంబైన ఫాల నేత్రంబుతోడ, అల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణమ్ముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మమ్ముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, ఆరు శాస్త్రములందున నందగించి నల్ల కలువుల హసయించి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మేనితో ఆ పరమేశ్వరుడు ఈ ప్రశాంతివాసుడై నేడు సాక్షాత్కరించే

Thank you.

habitu walil